0: ఈ జగత్ అనేటువంటిది హెచ్చు పల్లములు, మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, కష్టసుఖములు, ఈ విధమైనటువంటి వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉండినప్పటికీ హృదయ స్థాయి యందు ఇందులో ఏమాత్రం కూడా భేదములు కనిపించవు.
1: సిమిలర్ ఇస్ ద కేస్ విత్ హార్ట్. యు ఎక్స్పీరియన్స్ సారో, జాయ్ అండ్ ఆల్ డ్యూయాలిటీస్ ఇన్ ద హార్ట్. బట్ వెన్ యూ గో టు ది స్టేట్ ఆఫ్ హార్ట్ ఇట్సెల్ఫ్, యాక్చువల్లీ దేర్ ఇస్ నో సచ్ డిఫరెన్స్ అట్ ఆల్.
0: అంత్యమునకు లేనటువంటిది, మధ్యలో కనిపించినప్పటికీ అది కూడా లేనటువంటిది.
1: దాట్ విచ్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద బిగినింగ్ అండ్ ఇట్ ద ఎండ్, ఈవెన్ వెన్ ఇట్ మేక్స్ ఇట్స్ అపియరెన్స్ ఇన్ ద మిడిల్, ట్రూలీ స్పీకింగ్ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్.
0: ఇది ఒక టంబ్లర్ అంటాము.
1: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
0: దీనికి రూపము ఒక్కటి, నామం ఒక్కటి ఉంటుంది.
1: ఇట్ హాస్ గాట్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్.
0: ఇది రూపము.
1: దిస్ ఇస్ ది ఫామ్.
0: దీనికి తగిన టంబ్లర్ అనేటువంటిది నామం.
1: టంబ్లర్ ఇస్ ద నేమ్ గివెన్ టు ఇట్.
0: ఈ రూపమును నామమును తీసివేస్తే ఉండేది ఏమిటి? ఎండి మాత్రమే ఉన్నది.
1: యు టేక్ అవుట్ దిస్ నేమ్ అండ్ ఫామ్, వాట్ రిమైన్స్ ఇస్ సిల్వర్.
0: ఇది టంబ్లర్ కాక పూర్వము వెండే.
1: బిఫోర్ ఇట్ బికేమ్ టంబ్లర్ ఇట్ వాస్ సిల్వర్.
0: టంబ్లర్ సమయమునందు ఇది వెండే.
1: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టంబ్లర్ ఆల్సో ఇట్ ఇస్ సిల్వర్.
0: దీని టంబ్లర్ ను చెడగొట్టి ఒక ముద్దగా చేసినప్పుడు అప్పుడు వెండి.
1: యు రిడ్యూస్ ఇట్ ఇంటు ఎ మాస్, ఇట్ ఇస్ అగైన్ సిల్వర్.
0: ఇది ఆది అంత్యమునందు వెండిగానే ఉంటున్నది, మధ్యలో వచ్చినటువంటి ఇవే ఈ రూపనామములు.
1: ఇన్ ది బిగినింగ్ ఇట్ వాస్ సిల్వర్ అండ్ ఇన్ ది ఎండ్ ఇట్ ఇస్ సిల్వర్. ఇన్ ద మిడిల్ యూ గాట్ ద నేమ్ అండ్ ఫార్మ్ టంబ్లర్.
0: కనుకనే దీనిని మిథ్యా జగత్తు అని కూడా పేరు వచ్చింది.
1: దట్ ఈస్ వై దిస్ పర్టికులర్ వరల్డ్ ఈస్ కాల్డ్ మిథ్యా వరల్డ్.
0: జగత్తునందు ఏకం సత్, ఉన్నది ఒక్కటే.
1: వాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ వన్.
0: రెండవది ఉండినప్పుడే కదా ఫ్రీడమ్ లేక బంధమో అనేటువంటిది కనిపిస్తుంది.
1: ఓన్లీ వెన్ దేర్ ఇస్ ది సెకండ్ దెన్ ది క్వశ్చన్ ఆఫ్ బాండేజ్ అండ్ ఫ్రీడమ్ అరైజ్.
0: ఈ బంధము, స్వాతంత్రము అనేటువంటిది మనోకల్పితాలు.
1: దిస్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఐ.
0: విద్యార్థులారా, డియర్ సూర్యుడు లేనప్పుడే చంద్రునికి మనం విలువిస్తున్నాం.
1: డియర్ స్టూడెంట్స్, ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ సన్ మూన్ గెట్స్ వాల్యూ.
0: సూర్యుడే ఉండినప్పుడు చంద్రుడు ఎవ్వరు కూడా చింతించరు.
1: వెన్ దెర్ ఇస్ సన్ షైనింగ్ నో వన్ థింగ్స్ ఆఫ్ మూన్.
0: పోనీ సూర్యుడు లేనప్పుడు చంద్రునికి విలువిస్తున్నామంటే దేని వల్ల విలువిస్తున్నాము?
1: వెన్ దెర్ ఇస్ నో సన్, ఇఫ్ యు ఆర్ గివింగ్ వాల్యూ టు మూన్, వై ఆర్ యు గివింగ్?
0: చంద్రుడు స్వతః ప్రకాశకుడు కాదు.
1: మూన్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: సూర్యుని యొక్క కిరణములు చంద్రుడి పైన పడినప్పుడే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
1: మూన్ ఈజ్ షైనింగ్ వెన్ ది రేస్ ఆఫ్ సన్ ఫాల్ ఆన్ హిమ్.
0: అదే విధంగానే మనం ఆత్మాన్వేషణ లేని సమయమునందే మనము చంద్రుడు అనేటువంటి మనసుకు ఎక్కువ విలువిస్తున్నాం.
1: ఓన్లీ వెన్ యూఆర్ నాట్ లుకింగ్ ఫర్ ఆత్మ వీఆర్ గివింగ్ వాల్యూ టు ది మూన్ ఆఫ్ మై.
0: వేదమునందు చంద్రమా మనసో జాత చచ్చో సూర్యో అజాయత. ఈ మనస్సునకు చంద్రుడికు ఉండినటువంటి యొక్క బింబ ప్రతిబింబముల యొక్క సంబంధ బాంధవ్యాన్ని వేదము ఈ రీతిగా నిర్ణయించింది.
1: దేర్ ఇస్ ది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ రిఫ్లెక్షన్ రిలేషన్షిప్ బిట్వీన్ మూన్ అండ్ మైండ్.
0: కనుక మనము ఆత్మవిచారం లేనంత వరకు కూడాను మనసుకే మనము ఎక్కువ బలమును, ఎక్కువ సమయమును, ఎక్కువ ప్రధానతను అందిస్తున్నాం.
1: యాజ్ లాంగ్ యాజ్ వీ డు నాట్ అండర్టేక్ ఎంక్వైరీ ఆఫ్ ఆత్మ, వీ గివ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మైండ్ అండ్ కన్సిడర్ దట్ యాజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ మనస్సు అనేటువంటిది స్వతఃసిద్ధమైనటువంటి ప్రకాశం కాదు.
1: మైండ్ ఈజ్ నాట్ సెల్ఫ్ ల్యూమినస్.
0: కనుక మనసు ఉండినటువంటి వానికే స్వాతంత్రము బంధన.
1: ఓన్లీ ఫర్ ద వన్ హూ హ్యాస్ ద మైండ్ ఫ్రీడమ్ అండ్ బాండేజ్.
0: మనసు ఉండినటువంటి వానికే ఆధ్యాత్మికము, పారమార్థికము, లౌకికము.
1: ఫర్ ద మ్యాన్ హూ హ్యాస్ ద మైండ్ ఇట్ ఈస్ స్పిరిచువాలిటీ అండ్ ట్రాన్సెండెంటల్ థింగ్స్ ఆర్ అప్.
0: మనసు ఉండినటువంటి వారికే ప్రకృతి, పరతత్వము.
1: ఫర్ ఏ పర్సన్ హూ హ్యాస్ ద మైండ్ అలోన్ ది క్వశ్చన్ ఆఫ్
0: మనసు ఉండినటువంటి వాడికే స్త్రీ పురుషుడు అనేటువంటి భేదము.
1: ద డిఫరెన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో అరైజెస్.
0: సర్వ ద్వంద్వము కూడా ఈ మనసు వల్లనే ఏర్పడినటువంటిది.
1: ఆల్ దీస్ డ్యుయాలిటీ అరైజ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మైండ్.
0: కనుక ఈనాడు లోకములో స్వాతంత్రము అనేటువంటిది రెండు రకములుగా ఉంటుండాలి.
1: ఇన్ ది వరల్డ్ యు హావ్ గాట్ ఫ్రీడమ్ ఆఫ్ టూ టైప్స్.
0: ఇప్పుడు కొంతవరకు వాదన జరిగింది.
1: దేర్ వాజ్
0: ప్రభుత్వ సంబంధమైనటువంటి స్థాయి లోపల ఇది ఈ రీతిగా చెయ్యాలి, ఇది ఈ రీతిగా చేయాలి. కొన్ని కొన్ని నిబంధన చేత కొన్ని కొన్ని స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ వాజ్ ఎ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ విచ్ వెంట్ ఆన్ అబౌట్ ది గవర్నమెంట్ ఎక్సర్సైజింగ్.
0: దీనిని మనము స్వాతంత్రం అని చెప్పడానికి వీలు కాదు.
1: The type of freedom which is enjoyed there is not real freedom.
0: ఇక్కడంతా కేవలము ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని ఉంటుంది.
1: ఆల్ దోస్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఎగ్జిస్ట్.
0: ఇంకా వ్యక్తిగతమైనటువంటి దానిని మనం విచారణ చేస్తే,
1: when you take the individual freedom,
0: ఇది కూడాను స్వాతంత్రం కాదు.
1: That is also not freedom.
0: ఇది కేవలము మానవుని యొక్క సంకల్పం యొక్క ప్రభావం.
1: It is the impact of man's thinking.
0: ఇది తన మనోభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థము.
1: దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ విచ్ ఈస్ ఇంటెండెడ్ టు ఫుల్ఫిల్ వన్స్ ఓన్ డిజైర్.
0: స్వాతంత్రం లేదు.
1: ఈవెన్ దేర్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఒక్కడు చాలా బీదవాడిగా ఉంటాడు.
1: వన్ పర్సన్ ఈస్ రాదర్ పూర్.
0: ఆ బీదవాడిగా ఉండినప్పుడు తనకు కొంత అన్నం కావాలి.
1: హీ వాంట్స్ సమ్ ఫుడ్ టు పార్టీ.
0: ఎవరినడిగినా పెట్టరు.
1: He goes to so many people, no one gives him.
0: అప్పుడు నా ఆకలి తీర్చుకునే నిమిత్తమే నేను దొంగతనం చేస్తాను, నాకు ఇది ఫ్రీడమ్ అంటాడు.
1: In order to satisfy my hunger, I will resort to thieving. He says, this is my freedom.
0: తన స్వార్థాన్ని పురస్కరించుకొని నేను ఈ విధంగా దొంగతనం చేయొచ్చునని అనుకుంటున్నాడే కానీ తన కాన్షియన్స్ అనేటువంటిది ఒప్పుకోవటం లేదు.
1: In order to satisfy his own selfishness, he wants to steal and he says he has freedom.
0: But his conscience oppanappudu idi swatantram etta avutundi.
1: His conscience doesn't permit. Then how can this be?
0: Idi kevalam oka bandhanato koodinatvanti swatantram gaane untuntadi.
1: This is a type of bondage and associated with selfishness.
0: Kanuka manavattvamlo nijamaina swatantramu eppudu vastundante ee manas aneetvanti daarini nirmoolam gaavinchinappude నిజమైన స్వాతంత్రం వస్తుంది.
1: మ్యాన్ గెట్స్ రియల్ ఫ్రీడమ్ ఓన్లీ వెన్ హీ ఎలిమినేట్స్ మైండ్.
0: స్వా అదే ఏకం.
1: స్వా రెఫర్స్ టు దట్
0: స్వభావం. అది స్వభావం.
1: దట్ స్వభావం ఈజ్ ద స్వభావం.
0: ఇచ్ఛ ఈ స్వేచ్ఛ.
1: ది ఫ్రీ విల్ స్వా ఇచ్ఛ ఈ స్వేచ్ఛ.
0: స్వా ఇచ్ఛ స్వ అనగా ఆత్మ.
1: స్వా దేర్ రెఫర్స్ టు ఆత్మ.
0: కనుక ఆత్మ ఇచ్ఛనే స్వాతంత్రము. అదే స్వేచ్ఛ.
1: ద విల్ ఆఫ్ ఆత్మ ఈజ్ ది రియల్ ఫ్రీడమ్.
0: అంతేకాని దేహేంద్రియ మనోబుద్ధులతో ఆచరించేటువంటి యొక్క కర్మలన్నీ కూడా స్వాతంత్రములు కాదు.
1: ఆల్ ది యాక్షన్స్ అసోసియేటెడ్ విత్ ది బాడీ మైండ్ ఇంటెలిజెన్స్ అండ్ సెన్సెస్ ఈజ్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
0: కొన్ని కొన్ని వాటి యందు లా ఆఫ్ నేచర్ ప్రకృతిని అనుసరించి కొన్ని మనం అనుసరిస్తూనే ఉంటుంటాం.
1: వి అండర్టేక్ టు డూ సర్టన్ థింగ్స్ అకార్డింగ్ టు ది లా ఆఫ్ నేచర్.
0: ఇది కూడా స్వాతంత్రం కాదు.
1: దిస్ ఈజ్ ఆల్సో నాట్ రియల్ ఫ్రీడమ్.
0: లా ఆఫ్ నేచర్ ఒకటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి.
1: లా ఆఫ్ నేచర్ ఈజ్ వన్ థింగ్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈజ్ ది సెకండ్.
0: ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం జరుగుతూ ఉంటుండాలి.
1: మ్యాన్ స్పెండ్స్ హిస్ లైఫ్ బిట్వీన్ దీస్ టూ కాంపోనెంట్స్.
0: అంతేకాని ఎవరికి వారు నేను స్వాతంత్రం స్వాతంత్రం అనుకోవటానికి ఏమాత్రము అధికారం లేదు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ గోస్ ఆన్ టెలింగ్ ఐ హావ్ ఫ్రీడమ్ అన్లిమిటెడ్, నో ఇట్ ఈస్ రాంగ్. నో,
0: ఒక్క దివ్యత్వం ఒక్కటి మాత్రమే స్వాతంత్రం.
1: డివినిటీ ఈజ్ ఫ్రీడమ్.
0: దానిని కూడా స్వాతంత్రం అని చెప్పడానికి వీలు లేదు.
1: ఎనీవే దాట్ ఆల్సో కెనాట్ బి కాల్డ్ ఫ్రీడమ్.
0: ఉన్నది ఒక్కటే.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్.
0: పదములకు అక్కడ స్థానమే లేదు.
1: There is no room for any bondage at all.
0: Oka chinna udaharanam,
1: one small example.
0: Kontha mandi antuntaru nenu swami ki sampurna saranagatini ayipoyanu kaani naa baadhalu taggaledu, naa dukham nivarana kaaledu, naa kashtamu theeraledu ani anukuntuntadu.
1: Some people say that we have completely surrendered to swami, but my burden is not reduced, my grief is not removed, my sorrow is not taken, my problems are not solved.
0: నా యొక్క భావమునందు ఇది శరణాగతి కానేనది.
1: ఇన్ మై వ్యూ దిస్ ఇస్ నాట్ సరెండర్.
0: నిజముగా శరణాగతి అయితే నా బాధలు తగ్గలేదు, నా కష్టం తీరదు అనేటువంటి ప్రశ్నకు అక్కడ అవకాశమే లేదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఎ రియల్ సరెండర్, ది క్వశ్చన్ ఆఫ్ మై బర్డన్ ఇస్ నాట్ రెడ్యూస్, మై ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ సాల్వ్డ్ వుడ్ నాట్ అరైజ్ అట్ ఆల్.
0: ఇంకా కొంతమంది నేను ధ్యానం లోపల కొంతవరకు సమాధిని పొందుతున్నాను అంటాడు.
1: సమ్ పీపుల్ సే దట్ ఇన్ మెడిటేషన్ ఐ రీచ్ ది స్టేట్ ఆఫ్ సమాధి.
0: ఏమిటి సమాధి అంటే?
1: వాట్ డు యు మీన్ బై సమాధి?
0: ప్రాకృతమైనటువంటి దృష్టి ఎందు, ప్రాకృతమైనటువంటి వ్యక్తులు రచించినటువంటి గ్రంథములు ఎందు సమాధి తత్వాన్ని అనేక రీతులుగా వర్ణించవచ్చును.
1: వరల్డ్లీ పీపుల్ డిస్క్రైబింగ్ ఇన్ బుక్స్ రిలేటింగ్ టు వరల్డ్లీ ఎక్స్పీరియన్స్ మే డిస్క్రైబ్ ది సమాధి
0: ఉండి తన్మయత్తుడిగా పడిపోవచ్చును.
1: హీ మైట్ సూన్ అండ్ ఫాలో.
0: కానీ ఇది సమాధిలో ఉన్నాడనుకుంటాం.
1: బట్ వీ థింక్ దట్ హీస్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ సమాధి.
0: దీనికి సమాధి అనే పేరుకి ఇది సార్థక నామం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ జస్టిఫైడ్ కాలింగ్ దట్ స్టేట్ యాజ్ సమాధి.
0: ఇది కేవలము ఒక ఇమోషన్ కావచ్చు.
1: ఇట్ మే బి ఎన్ ఎమోషన్.
0: లేక హిస్టీరియా కావచ్చు.
1: ఇట్ కుడ్ బి హిస్టీరియా.
0: లేక ఫిట్స్ కావచ్చును.
1: ఇట్ కుడ్ బి ఫిట్స్.
0: లేక వీక్నెస్ కావచ్చును.
1: ఇట్ కుడ్ బి అనదర్ వీక్నెస్.
0: కానీ ఇది సమాధి కానేరదు.
1: బట్ దిస్ ఈస్ నాట్ సమాధి.
0: సమాధి అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సమాధి?
0: మనస్సును ఆత్మలో చేర్చడమే సమాధి.
1: మైండ్ గెటింగ్ మర్జ్డ్ ఇన్ ఆత్మ ఈజ్ ట్రూ సమాధి.
0: అట్టి స్థితి ఎందు రెండు అనేటువంటిది అక్కడ కనిపించదు.
1: ఇన్ దట్ స్టేట్ టూ ఎంటిటీస్ డు నాట్ ఎగ్జిస్ట్.
0: సమాధి ఒకే సమానత్వమైనటువంటి బుద్ధి, సుఖ దుఃఖములని కాని, ఆదాయ నష్టములని కాని, పాప పుణ్యములని కాని, ప్రకృతి పరమాత్మకమని కాని ఏమాత్రము భేదములు ఉండవు అక్కడ.
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ సమాధి వన్ ఎంజాయ్స్ ఈక్వల్ మైండెడ్నెస్. దెర్ ఇస్ నో రూమ్ ఫార్ డ్యుయాలిటీ అట్ ఆల్, లైక్ జాయ్ అండ్ సారో, నేచర్ అండ్ గాడ్ అండ్ సచ్ అదర్ డ్యుయాలిటీ.
0: అట్టి స్థితి ఎందు మాత్రమే అది సమత్వాన్ని పొందుతుంది.
1: ఓన్లీ ఇన్ దట్ స్టేట్ వన్ కెన్ సే దట్ ఈక్వాలిటీ ఇస్ ఎక్స్పీరియన్స్.
0: అదే నిజమైనటువంటి స్వభావం.
1: దట్ ఈస్ ద రియల్ నేచర్ స్వభావ.
0: కనుక మానవ జీవితంలో మనము దేనిని పొందాలని ఆశిస్తున్నామో,
1: ఇన్ హ్యూమన్ లైఫ్ వాట్ వి రియలీ వాంట్ టు అటైన్,
0: పొందేదాని నిమిత్తమై ఏ విధమైనటువంటి మార్గాన్ని మనం అనుసరిస్తున్నామో,
1: టు అటైన్ దట్ వాట్ పాత్ వీఆర్ టేకింగ్,
0: ఈ విధమైనటువంటి యొక్క భావం నుండినంత వరకు కూడాను ఇది కేవలము మానసికము యొక్క వికారములే.
1: యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఇట్ ఈస్ ఓన్లీ a sort of perversion of the mind or aberration of the mind.
0: Manasu undinanta varaku kudanu swatantram anetundi evvariki ledu.
1: As long as man has mind, he does not have freedom.
0: Prakrutamainatti margamulo edo konni konni idi na swatantramu, na dhanamu nenu athaniki istunnanu, idi na swatantram anukochu, adi swatantram kaadu.
1: In a worldly sense people may say, I have the freedom to use my money the way that I want.
0: Adi swechha kaadu.
1: That is not real freedom. That is not free will.
0: మనోభావములో ఏర్పడినటువంటి కొన్ని సహజ సాత్విక గుణములు.
1: These are all the sattvic qualities arising in mind.
0: మనస్సు అన్ని గుణముల యొక్క మిశ్రమమై ఉంటుంటది.
1: Mind consists of a number of
0: qualities. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గుణము అభివృద్ధి అవుతుంటది.
1: One quality emerges and predominates at one point of time.
0: రూపాయి ఇవ్వాలి అని సంకల్పించుకుంటావు.
1: యు హావ్ డిసైడెడ్ టు గివ్ 1 rupee.
0: దానికి ఎవరి ఇష్టమో అక్కర్లేదు, నా స్వాతంత్రం అంటాము.
1: యు సే దట్ ఐ డోంట్ వాంట్ ఎనీవన్స్ పర్మిషన్, ఐ హావ్ ఫ్రీడమ్.
0: ఇదంతా స్వాతంత్రములకు సంబంధించినటువంటిది కాదు.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ థింగ్స్ విచ్ అరైజ్ ఫ్రమ్ ఫ్రీడమ్.
0: వాణి యొక్క పరిస్థితిని, వాణి యొక్క ప్రార్థనను కొంతవరకు మనస్సు అంగీకరించి తద్వారా నీవు ఇచ్చేటువంటి యొక్క బలవంత దానమే తాని నిజమైనటువంటి స్వాతంత్రం కాదు.
1: ద మైండ్ కంపెల్స్ హిమ్ టు డూ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దేర్ ఫార్ హీ డస్ ఇట్. ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్ యాజ్ సచ్.
0: కనుక మానవుని యందు ఒక స్వేచ్ఛ అనేటువంటిది ఉండాలంటే స్వేచ్ఛ అనేది ఉండడానికి వీలే లేదు సృష్టిలో.
1: ఇఫ్ వన్ సేస్ దట్ మ్యాన్ హ్యాస్ దట్ ఫ్రీ విల్, దేర్ ఈస్ నథింగ్ లైక్ ఫ్రీ విల్ ఇన్ నేచర్ అట్ ఆల్.
0: జస్టిస్ కస్తగిరి చెప్పింది, ఒక వ్యక్తి ఒక కర్రను చేతిలో పట్టుకుని తాను తన స్వాతంత్రంగా ఒక విధమైనటువంటి యొక్క ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు.
1: జస్టిస్ కస్తగి మెన్షన్ దట్ వన్ ఇండివిజువల్ టుక్ హోల్డ్ ఆఫ్ ఎ స్టిక్ ఇన్ హిస్ హ్యాండ్ అండ్ బిగాన్ డూయింగ్
0: ఎక్సర్సైజ్. తన కంపౌండ్ లో చేసుకోవచ్చును, తన టెరెస్ పైన చేసుకోవచ్చును, ఇది నా స్వాతంత్రము అనుకోవచ్చు.
1: ఇఫ్ హీ డస్ దిస్ కైండ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ది స్టిక్ ఇన్ హిస్ కాంపౌండ్ ఆర్ ఆన్ హిస్ ది టెరెస్ ఆఫ్ హిస్ హౌస్.
0: అదే కర్రను తీసుకొచ్చి మధ్య బజారు లోపల త్రిప్పుకుంటూ కూర్చుంటుంటే పోలీసు వచ్చి అరెస్ట్ చేసేసి పిచ్చివాడను జైల్లో పెడుతుంది.
1: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ మూవ్స్ ద స్టిక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, పోలీస్ వుడ్ కమ్ అరెస్ట్ హిమ్, కాల్ హిమ్ ఎ మ్యాడ్ పర్సన్.
0: ఇది పబ్లిక్ రోడ్ లో చేసినటువంటిది స్వాతంత్ర్యం కాదు.
1: What is done in the public road is not freedom.
0: ఇది పబ్లిక్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ విరుద్ధంగా చేసినట్టు అవుతుంది.
1: It would be against the rules and regulations of the government.
0: తన కంపౌండ్ లో తన టెరెస్ పైన కూడా తాను చేయటం కూడా స్వాతంత్రం కాదు.
1: Even doing on the terrace of his house or in his compound is not freedom.
0: ఇది కేవలము తన ఇష్టము.
1: That is only his own will, his own desire.
0: ఇష్టములకు స్వాతంత్రములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There is a lot of difference between one's desire and freedom.
0: ఇష్టం వస్తువును పట్టి స్వార్థమును పట్టి వినియోగించుకుంటూ
1: డిజైర్ అరైజెస్ విత్ రెఫరెన్స్ టు ఆబ్జెక్ట్ అండ్ వన్స్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఏ వస్తువైనా కాని, ఏ స్థానమందైనా కాని, ఏ వ్యక్తి అందైనా కాని, ఏ కాలమందైనా కాని, తన యొక్క హృదయభావం నుండి వచ్చినటువంటిది నిజమైన స్వాతంత్రం.
1: ద ఫీలింగ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద కోర్ ఆఫ్ వన్స్ హార్ట్ విత్ రెఫరెన్స్ టు వాట్ ఎవర్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ ప్లేస్, వాట్ ఎవర్ ఇండివిజువల్ అండ్ వాట్ ఎవర్ టైమ్, దాట్ ఈస్ రియల్ ఫ్రీడమ్.
0: ఇది హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఇట్ హాస్ టు కమ్ ఫ్రమ్ వన్స్ హార్ట్.
0: హృదయాన్ని వదలి ఏదో లౌకికమైనటువంటి యొక్క స్థితిగతులను పురస్కరించుకుని ఇది స్వాతంత్రం అనుకోవటము, ఇది కేవలం పేరుకు స్వాతంత్రమే కాని ప్రవర్తనలో స్వాతంత్రం దీనికి లేదు.
1: అదర్ థింగ్స్ విచ్ ఆర్ రిలేటింగ్ టు ది వరల్డ్ ఆర్ ఓన్లీ ఫ్రీడమ్ ఇన్ నేమ్, నాట్ ఫ్రీడమ్ ఇన్ ఇట్స్ సబ్స్టెన్స్.
0: మానవ జీవితంలో,
1: ఇన్ హ్యూమన్ లైఫ్,
0: ఉన్నతమైనటువంటి యొక్క స్థాయిని పొందినటువంటి వ్యక్తులు కాని,
1: మెన్ హూ హ్యావ్ అటైన్డ్
0: మేధాశక్తులు కాని
1: అండ్ హై ఇంటెలెక్చువల్స్,
0: ఇది కేవలము ఎక్కడ నుంచియో వచ్చినటువంటివి కాదు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ సంవేర్ లైక్ జస్ట్ లైక్
0: తన నుండి తాను ఆవిర్భవించినటువంటివి.
1: ఆల్ దీస్ థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది మ్యాన్ హిమ్సెల్ఫ్.
0: ఒకానొక సమయంలో అర్జునుడు కృష్ణుని ప్రశ్నిస్తాడు, చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్రుడం. కృష్ణ, ఈ యొక్క చంచలమైనటువంటి మనస్సు చేత నేను దేనిని సాధించలేకపోతున్నానన్నాడు.
1: వన్స్ అర్జున క్వశ్చన్ కృష్ణ, వెల్ కృష్ణ, విత్ దిస్ అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అటైన్ ఎనీథింగ్.
0: ఏ చిన్న కార్యమునందైనా కూడా మనం విజయాన్ని సాధించాలంటే అచంచల హృదయుడు కావాలి.
1: టు అచీవ్ సక్సెస్ ఇన్ ఎనీ స్మాల్ లిటిల్ థింగ్ వన్ షుడ్ హ్యావ్ ఎ స్టడీ అండ్ ఫర్మ్ మైండ్.
0: చంచల చిత్తముతో ఏ చిన్న కార్యమును కూడా మనం సాధించలేము.
1: అన్స్టడీ అండ్ వేవరింగ్ మైండ్ విల్ నాట్ హెల్ప్ యూ టు అచీవ్ ఎనీథింగ్.
0: నేను చాలా బలహీనుణ్ణి అనుకుంటాం.
1: You consider yourself as very weak.
0: నేను కేవలము ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సాధన చేత సాధించినాను అనుకుంటాం.
1: బై అండర్టేకింగ్ సమ్ సాధనాస్ యూ థింక్ దట్ యూ అచీవ్డ్ సంథింగ్.
0: విద్యార్థులారా, ఎవ్వరు కూడాను ఏది సాధించినప్పటికీ ఒకరి వల్ల ఒకరికి సాధించినామనుకోవటం చాలా అజ్ఞానం.
1: The students to consider that one has attained by one's own effort.
0: సర్వము నీయందే ఉంటుండాలి.
1: Everything is within you only. There is nothing external to you.
0: నీ యందుండినటువంటి దాన్ని నీవు బహిర్గతం గావించుకోవటమే నీవు చేసే ప్రయత్నం.
1: All your efforts are to manifest what is already there in you.
0: ఉన్నది ఒకటే అయినప్పుడు దానిని పొందడానికి వేరు సాధన లేదు.
1: When there is only one thing, where is the need for any sadhana to achieve that?
0: మనస్సు తత్వం నుంచి కూడాను అవిద్యాభావం దూరం గావించుకోవటమే మనం చేయవలసిన సాధన.
1: Remove ignorance from your mind and that is the sadhana which you will have to perform.
0: ఈ మానసిక వృత్తులను అరికట్టుకోవటమే సాధన.
1: కంట్రోలింగ్ ది టెండెన్సీస్ ఆఫ్ ది మైండ్ ఈజ్ ది సాధన.
0: సర్వము నీ యందే ఉంటున్నది.
1: యూ ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ.
0: దానినే కృష్ణుడు అర్జునుడికి ఉపదేశం చేసింది.
1: దిస్ ఇస్ వాట్ కృష్ణ టాట్ అర్జున.
0: అర్జున, నీవు పుట్టినప్పుడు విలువిద్య తెలియదు నీకు.
1: అర్జున, వెన్ యూఆర్ బోర్న్, డిడ్ యూ నో
0: ఆర్చరీ? పుట్టినప్పుడే ఈ విద్యలంతా కూడా నేర్చుకున్నారా? లేదు.
1: When you were born, did you learn all these?
0: Kramakramina edo goppa vidyanu nerchukunnamani meeru bhavisthunnaru.
1: All these skills and education you learned gradually over a period of time.
0: Ivi nerchukunnavi kaadu.
1: These are all not learned.
0: Mee endunnatvantive meeku aavirbhavimpa chesindi.
1: The only thing is all those things which are already there within you have manifested themselves for you.
0: ద్రోణాచార్యుడు ఏమిటో నీకు విద్య నేర్పినాడని నీవు భావిస్తున్నావు.
1: అర్జున, యూ కన్సిడర్ ద్రోణాచార్య హాస్ టాట్ యు ఆర్చరీ.
0: ద్రోణాచార్యుడు నీకు విద్యను నేర్పలేదు.
1: ద్రోణాచార్య హాస్ నాట్ టాట్ యు ఎనీ ఎడ్యుకేషన్.
0: ఉండినటువంటి దానినే తాను బయట తెప్పి చూపించాడు.
1: ఆల్ దట్ ద్రోణాచార్య డిడ్ వాస్ టు బ్రింగ్ ఇట్ అవుట్ ఆఫ్ యూ.
0: నీలోనటువంటి వాటిని ఏ గురువు అయినా సరే, ఏ మహత్తరమైన శక్తి గల వాడైనా సరే, దానిని తిరిగి లేని దాన్ని తెప్పించడానికి వీలు కాదు.
1: నో మాస్టర్ నో పవర్ఫుల్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు బ్రింగ్ అవుట్ ఎనీథింగ్ విచ్ యు నాట్ హావ్ విత్ యు.
0: దురదృష్టం కాని,
1: వెదర్ ఇట్ ఈస్ బై ఐ మీన్
0: ఆనందము కాని దుఃఖము కాని,
1: వెదర్ ఇట్ ఈస్ జాయ్ ఆర్ సారో,
0: ఇవన్నీ కూడాను మన యందు ఉన్నటువంటివి.
1: ఆల్ ఆఫ్ దెమ్ డూ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్.
0: ఇప్పుడు ఒక బావి తవ్వినాం.
1: వీ హావ్ డగ్ ఎ వెల్.
0: ఈ బావి తవ్వేటప్పటికీ ఏదో ఒక 100 అడుగులు పోయేటప్పటికి నీరు వచ్చాయి.
1: ఆఫ్టర్ గోయింగ్ 100 feet డీప్ యు గాట్ వాటర్.
0: ఆ నీరు నువ్వు తెప్పించావా?
1: హ్యావ్ యూ బ్రాట్ అవుట్ దట్ వాటర్?
0: నీరు అక్కడ ఉన్నదే ఉన్నది.
1: వాటర్ వాజ్ ఆల్రెడీ దేర్.
0: దానికి దీనికి మధ్య, నీకు మధ్య ఉన్నటువంటి మట్టిని తీసేయటం వల్ల నీరు కనిపించింది.
1: ఆల్ దట్ యువర్ డన్ ఈస్ యువర్ రిమూవ్ ది మట్ విచ్ వాస్ బిట్వీన్ వాటర్ అండ్
0: అంతేకాని నీవు నీవు కొత్తగా ఆ నీటిని సృష్టించలేదు.
1: యూ హ్యావ్ నాట్ క్రియేటెడ్ వాటర్ దేర్.
0: అదే విధంగానే అర్జున, నీలో ఉన్నటువంటి యొక్క దివ్య శక్తిని నీవు మరిచినావు.
1: అర్జున, యూ హ్యావ్ ఫర్గాటన్ ది డివైన్ పవర్ విచ్ ఈస్ ఇన్ యూ.
0: నీవు మరచడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ వై యూ హ్యావ్ ఫర్గాటన్?
0: దేహ తాదాత్మను పొందినప్పటి వల్లనే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని నీవు మర్చిపోయినావు.
1: బికాస్ యూ హ్యావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ డివైన్ పవర్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దివ్యత్వం కాని, పవిత్రం కాని, అపవిత్రం కాని, దుఃఖము కాని, ఆనందం కాని, ఇవన్నీ కూడా మనలో ఉండినటువంటివి.
1: వెదర్ ఇట్ ఇస్ డివినిటీ, సేక్రెడ్నెస్, అన్సేక్రెడ్నెస్, సారో ఆర్ జాయ్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ ఇన్ అస్.
0: దీనిని నేను స్వాతంత్రమని అనుకుంటే ఇది నీకు స్వాతంత్రం కాదు, ఉన్నదే అది.
1: ఇఫ్ యు సే దాట్ యు హావ్ గాట్ దిస్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ ఫ్రీడమ్,
0: ఇది స్వేచ్ఛ అనుకుంటే ఇది స్వేచ్ఛ కాదు, నీ యొక్క ఇది కర్తృత్వం.
1: ఇట్ ఈస్ నాట్ ఫ్రీ విల్, ఇట్ ఈస్ యువర్ ఓన్ కెపాసిటీ టు డూ.
0: కనుక ఫ్రీ విల్ అనేటువంటి దాన్ని చెప్పడం లోపల ఇది అర్థమే లేదు.
1: వెన్ యూ సే యూ హ్యావ్ ఫ్రీ విల్, దెర్ ఇస్ నో మీనింగ్.
0: ఇది ఫ్రీ విల్ అనేటువంటిది ఒక్కటే, అదే హృదయ స్థాయి.
1: దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫ్రీ విల్ అండ్ దట్ ఇస్ ది స్టేట్ ఆఫ్ హార్ట్.
0: అది ఎప్పటికీ ఉన్నది.
1: ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్.
0: ఒక్కతూరి వచ్చి ఒక్కతూరి పోయేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ వన్స్ అండ్ గోస్ అవే అట్ అనదర్ టైమ్.
0: కనుక మనోభావం ఉండినంత వరకు కూడాను మానవులకు ఈ విధమైనటువంటి యొక్క భిన్న భావములు అభివృద్ధి పొందుతుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ మెంటల్ ఫీలింగ్స్ హీ విల్ బి హ్యావింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్.
0: కనుక మనస్సు యొక్క స్వాతంత్రములే కాని ఇవన్నీ మనిషి యొక్క స్వాతంత్రములు కావు.
1: దేర్ఫోర్ యూ విల్ హ్యావ్ టు జస్ట్ గెట్ ది ఫ్రీడమ్ ఆఫ్ ది హార్ట్ అండ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ దిస్ మైండ్.
0: సంపత్ చెప్పాడు.
1: సంపత్ సెట్,
0: ఒక స్టూడెంట్ తాను ఏదో ఒక విధంగా కూర్చొని క్వశ్చన్ వేయటము లేకపోతే ఆన్సర్ తెప్పించుకోవటము అతనికి స్వాతంత్రం ఉన్నది అని.
1: దట్ ఎ స్టూడెంట్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ ఫిజికల్ పోస్చర్ అండ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఆన్సర్ హ్యాస్ దట్ రైట్.
0: ఈ స్వాతంత్రం అని చెప్పడానికి అక్కడ వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ రియల్ ఫ్రీడమ్.
0: తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాడు.
1: He has tried to know what he did not know.
0: ఈ ప్రయత్నించేటువంటి విధానంలో కూడాను తాను అడిగేటువంటి యొక్క పద్ధతులను కూడా కొంతవరకు మార్చుకోవాలి.
1: He has to make some changes in the way that he puts the question.
0: వినయ విధేయతను పురస్కరించుకొని
1: in tune with humility and obedience
0: తాను సరి అయినటువంటి స్థితిగతులను పురస్కరించుకొని
1: అండ్ హీ షుడ్ బి ఇన్ ఎ ప్రాపర్ పోస్చర్.
0: ప్రశ్నించటంలో కూడా ఒక నిబంధన ఉంటుండాలి.
1: హీ హ్యాస్ టు పుట్ క్వశ్చన్, దిస్ ఈస్ ది ప్రాపర్ రూల్.
0: ప్రశ్న అడగటము, దానికి జవాబు తీసుకోవటము, ఇది స్వాతంత్రం అనుకుంటున్నాం, ఇది స్వాతంత్రం కాదు.
1: పుట్టింగ్ ఎ క్వశ్చన్ అండ్ గెటింగ్ ఎ రిప్లై ఈజ్
0: నీ విద్యా విధానంలో ఉండేటువంటి నిబంధన.
1: దిస్ ఈజ్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
0: నీ కర్తవ్యం అది.
1: ఇట్ ఈస్ యువర్ డ్యూటీ.
0: కర్తవ్యమునకు స్వాతంత్రమునకు వ్యత్యాసం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ వన్స్ డ్యూటీ.
0: దీనికి మూడు రకములైనటువంటిది ఉంటుండాలి.
1: దేర్ ఆర్ త్రీ టైప్స్.
0: ఒక్కటి స్వాతంత్రం అని ఉంటుండాలి.
1: వన్ ఈస్ స్వాతంత్రం, ఫ్రీడమ్.
0: దీనిని ఒకటి నిబంధన,
1: వన్ ఇస్
0: ఒకటి కర్తవ్యము,
1: అనదర్ ఇస్ డ్యూటీ,
0: ఒకటి స్వాతంత్రం అన్నాం,
1: థర్డ్ వన్ ఇస్ ఫ్రీడమ్.
0: అయితే ఈ మూడింటికి ఉండినటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ థింగ్స్?
0: ఇప్పుడు ఒక సండే వచ్చింది.
1: లెట్ అస్ సే దట్ దేర్ వాజ్ అ సండే.
0: నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి నేను ఈనాడు టీ పార్టీ పెట్టాలా అనుకున్నావు.
1: యూ వాంటెడ్ టు జస్ట్ అరేంజ్ ఫార్ ఎ టీ పార్టీ.
0: ఆనాడు 4 గంటలకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు.
1: యు హావ్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ద సేమ్.
0: హై టెంపరేచర్ వచ్చింది.
1: యూ గాట్ వెరీ హై టెంపరేచర్ ఆన్ ద డే.
0: అప్పుడు తక్షణమే ఈ ఫ్రెండ్స్ కింద ఫోన్ చేస్తావు.
1: దెన్ యూ ఫోర్స్ యువర్ ఫ్రెండ్స్.
0: నాకు టెంపరేచర్ చాలా అధికంగా ఉంటుండాలి, ఈనాడు టీ పార్టీ నేను మానుకుంటున్నానన్నాడు.
1: ఐఎమ్ హ్యావింగ్ హై టెంపరేచర్, ఐ క్యాన్సల్ టుడేస్ టీ పార్టీ.
0: ఇది స్వాతంత్రము.
1: దిస్ ఈజ్
0: అనుకుంటున్నాం.
1: యూ
0: ఇష్టమైతే పెట్టుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానుకోవచ్చు.
1: యూ కన్సిడర్ దిస్ యాజ్ ఎ ఫ్రీడమ్ బికాస్ యూ కెన్ హ్యావ్ ఇట్ ఇఫ్ యూ లైక్, యూ కెన్ క్యాన్సల్ ఇట్ ఇఫ్ యూ సో లైక్.
0: నీవు ఆఫీసులో ఉంటున్నావు.
1: యూఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఆఫీస్.
0: అక్కడ కూడా నువ్వు అధికంగా టెంపరేచర్ వచ్చింది.
1: యూ డెవలప్ హై టెంపరేచర్ వెన్ యూఆర్.
0: అదే నాడే మీ డైరెక్టర్ నీ ఆఫీసును విజిట్ చేస్తున్నాడు.
1: ఆన్ ద సేమ్ డే యువర్ డైరెక్టర్ వాజ్ షెడ్యూల్ టు విజిట్ యువర్ ఆఫీస్.
0: నీవు అప్పుడు లీవ్ తీసుకోవడానికి వీలు కాదు.
1: యూ డోంట్ హ్యావ్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు అప్లై.
0: ఏదో కొన్ని మాత్రలైనా వేసుకుని డాక్టర్ దగ్గరికైనా పోయి కొన్ని ఇంజెక్షన్స్ అయినా తీసుకుని ఆ జ్వరంతోనే నీ ఆఫీసు పోయే తీరాలి.
1: యూ అప్రోచ్ ఎ డాక్టర్, టేక్ సమ్ మెడిసిన్ అండ్ విత్ ఫీవర్ కంటిన్యూయింగ్ యూ గో టు ది ఆఫీస్.
0: ఇది నిర్బంధం.
1: దిస్ ఈజ్ రెస్ట్రిక్షన్.
0: మొదటిది సంబంధం.
1: ద ఫస్ట్ వన్ ఈజ్ సంబంధం, రిలేషన్షిప్.
0: మూడవది కర్తవ్యం.
1: ద థర్డ్ వన్ ఈజ్
0: నిర్బంధం, సంబంధం, కర్తవ్యం. ఈ మూడింటి యొక్క వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ద రెస్ట్రిక్షన్, ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ ద టైప్ ఆఫ్ కంపల్షన్ విచ్.
0: ఏదో కొన్ని కారణాల వల్ల ఇంటిలో భార్యాభర్తలు కొంత పోట్లాడుకున్నారు.
1: అన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్స్ దెర్ ఈస్ ఎ ఫైట్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇన్ ద అట్ హోమ్.
0: ఈ కోపం చేత భర్త ఆమెను 2 కొట్టాడు.
1: బీయింగ్ ఎన్రేజ్డ్ ఈ హస్బెండ్ హిట్ వైఫ్.
0: ఆమె ఏడ్చుకుంటూ బెడ్రూమ్ పోయి పండుకుంది, వంట చేయలేదు.
1: షీ డిడ్ నాట్ కుక్ ఫుడ్ దట్ డే. షీ వెంట్ టు ద బెడ్రూమ్ అండ్ షీ వాజ్ క్రైయింగ్.
0: పురుషుడు డ్రాయింగ్ రూమ్ లో కూర్చున్నాడు.
1: ది మ్యాన్ ఆఫ్ ద హౌస్ హీ వాజ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: చాలా కోపంగా ఉన్నాడు.
1: హీ వాజ్ ఇన్ ఏ హైలీ ఎన్రేజ్డ్ మూడ్.
0: విషయంతో వచ్చినటువంటి కోపం ఒకటి, ఆకలి చేత వచ్చినటువంటి కోపం మరొకటి. ఈ రెండూ చేరి తాను చాలా రెస్ట్లెస్ గా ఉంటున్నాడు. ఆ సమయానికి తగినట్టే ఒక ఫ్రెండ్ వచ్చాడు.
1: జస్ట్ అట్ దట్ మూమెంట్ ఏ ఫ్రెండ్ అరైవ్డ్.
0: ఫ్రెండ్ వచ్చేటప్పటికి నవ్వుతూ నవ్వుతూ హలో హలో హలో కమాన్ కమాన్ అన్నాడు.
1: ద మూమెంట్ ఫ్రెండ్ ఎంటర్డ్ విత్ ఎ స్మైల్ హీ వెల్కమ్డ్ హిమ్. హలో హలో కమిన్,
0: కూర్చోమని చెప్పాడు.
1: హీ ఆస్క్డ్ హిమ్ టు టేక్ హిస్ సీట్.
0: కానీ ఫ్రెండ్ దగ్గర హలో హలో హలో కమాన్ అని చెప్పిన చాలా నవ్వుతూ చాలా హాస్యంగా తాను ఉత్సాహంగా మాట్లాడుతూ అతనితో కాలంను గడిపి లోపల పోయాడు. నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ చేయి అన్నాడు కోపంగా.
1: హీ రిసీవ్డ్ ది ఫ్రెండ్ విత్ ఎంథూజియాజం అండ్ చీర్ఫుల్నెస్, ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్, వెంట్ ఇన్ టు ది ఇన్సైడ్ రూమ్ అండ్ ఆస్క్డ్ హర్ విత్ యాంగర్, నౌ ప్రిపేర్ కాఫీ.
0: భార్యతో కోపంగా ఉన్నాడు, ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నాడు.
1: హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్.
0: ఫ్రెండ్ తో ఆనందంగా ఉన్నది భార్యకు తెలియకూడదు, భార్యతో కోపంగా ఉన్నది ఫ్రెండ్కు తెలియకూడదు.
1: హిస్ ఫ్రెండ్ షుడ్ నాట్ నో దట్ హీ వాజ్ యాంగ్రీ విత్ ద వైఫ్. హిస్ వైఫ్ షుడ్ నాట్ నో హీ వాజ్ ఫ్రెండ్లీ విత్ ది ఫ్రెండ్.
0: ఇది కర్తవ్యం.
1: దిస్ ఈజ్ ది డ్యూటీ.
0: ఈనాడు సంబంధము పోయింది.
1: టుడే ద రిలేషన్షిప్ ఈజ్ లాస్ట్.
0: నిర్బంధము పోయింది.
1: The restrictions and the rules are also
0: ఈ కర్తవ్యం అంతకంటే కనిపించడం లేదు.
1: అండ్ డ్యూటీ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఈవెన్ ఫర్ సాంపుల్.
0: ఇదే ధర్మనాశనము, ఇదే ధర్మజ్ఞాని అన్నారు.
1: దిస్ ఈజ్ ది డిక్లైన్ ఆఫ్ ధర్మ అండ్
0: భార్యతో పోట్లాడినటువంటి వ్యక్తి డ్రాయింగ్ రూమ్ లో ఉంటే ఫ్రెండ్ వచ్చి గెట్ అవుట్ అని అంటే వాడు ఏమిటో ఈ ఫ్రెండ్ పిచ్చి పెట్టింది అనుకుంటాడు.
1: జస్ట్ బికాస్ ఎ పర్సన్ హస్ క్వారల్డ్ విత్ హిస్ వైఫ్.
0: సమయస్ఫూర్తిగా మన యొక్క భావములు కానీ మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
1: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది డిమాండ్స్ ఆఫ్ ది టైమ్ అండ్ సర్కమ్స్టాన్స్ అండ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ అండ్ బిహేవ్ ప్రాపర్లీ.
0: ఈ విధమైనటువంటి చర్యల్లో మనం తీసుకుంటే నిర్బంధము, సంబంధము, కర్తవ్యము, ఈ మూడింటి యందు కూడా మానవుల స్వతంత్రం లేదు.
1: ఇఫ్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ ఇన్ ఆల్ దీస్ త్రీ స్టేట్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్,
0: సామాజికము యొక్క స్థితిగతులను పురస్కరించుకొని మన ప్రవర్తనను మనం మార్చుకుంటున్నాం.
1: వీ అడ్జస్ట్ అవర్ ఓన్ బిహేవియర్ డిపెండింగ్ అపాన్ ది కంపల్షన్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్.
0: కనుక మనకు నిజమైన స్వాతంత్ర్యం ఏంటంటే భావములను కానీ మన యొక్క చర్యలను కానీ మార్చుకునేటువంటి విధానమే సంబంధం.
1: ద రియల్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ దట్ హీ షుడ్ నో ది

0: ఏ కార్యమైనా చెయ్యి, నీవు తప్పక స్వాతంత్రంగా ఉంటుంటావు.
1: వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ ఇట్, ప్రొవైడెడ్ యూ కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ది
0: ఇండివిజువల్ ఫ్రీడమ్ అని కానీ స్పిరిచువల్ అనేటువంటిది కానీ రెండు వేరు వేరుగా లేవు.
1: స్పిరిచువాలిటీ అండ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ ఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్.
0: ఆధ్యాత్మికమే స్వాతంత్రము, స్వాతంత్రమే ఆధ్యాత్మికం.
1: స్పిరిచువాలిటీ ఇస్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఇవి రెండు వేరుగా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు కీప్ దెమ్ సెపరేట్.
0: ఇది ఎట్లా ఉంటుండదనగా, ఒకే పదార్థం యొక్క అనేక భిన్న స్వరూపాన్ని ధరించింది.
1: ఇట్ ఈస్ లైక్ ద సేమ్ ఆబ్జెక్ట్ టేకింగ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: పాలు ఉన్నాయి,
1: దేర్ ఇస్ మిల్క్.
0: పాలు పెరుగు చేసుకున్నాము,
1: యు హావ్ కర్డ్ ఇట్,
0: పెరుగును చిలికినాము.
1: యు హావ్ చర్న్డ్ ఇట్,
0: వెన్న వచ్చింది.
1: యు హావ్ గాట్ బట్టర్ అవుట్ ఆఫ్ ఇట్,
0: మజ్జిగ నిలిచింది.
1: దేర్ ఇస్ బటర్ మిల్క్.
0: పాలుగా ఉండినటువంటిది పెరుగుగా కావటము, వెన్నగా కావటము, మజ్జిగగా కావటము, ఇన్ని రూపాలు చెందింది.
1: ద మిల్క్ హ్యాస్ గాట్ ఇట్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు బటర్ మిల్క్, బట్టర్, కర్డ్స్.
0: అయితే ఇన్ని రూపముల్లో ఉండినటువంటిది పాలు ఒక్కటే.
1: But all these forms are different, but milk is the same.
0: Adi vidhamgane,
1: in the same way,
0: salokyam, sarupyam, samipyam, sayujyam. Ee naalugu kudanu bhinna bhinnamainatundi yokka roopa naamamu dharinchindi kaani naalugu cheri okkate.
1: In the same way, salokyam, sarupyam, samipyam, సాయుజ్యం, దీస్ ఆర్ ఫోర్. బట్ ఫోర్ నేమ్స్,
0: ఒకదానికి స్టెప్స్, ఒక సోపానములు.
1: బట్ దీస్ ఆర్ ఆల్ ఫోర్ స్టెప్స్.
0: సాలోక్యం,
1: సాలోక్యం,
0: ఈ లోకం అది సాలోక్యం. భగవత్ చింతన చేస్తున్నావు, భగవత్ లోకం.
1: లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ భగవాన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
0: భగవంతుని చింత చేస్తూ చేస్తూ చేస్తూ ఏమైపోతుంది? సామీప్యం. స్వామిని చింత చేస్తూ స్వామికి దగ్గరగా పోవాలి అని ఒక ఆశ పడుతుంది.
1: యాజ్ యూ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ స్వామి, యూ ఫీల్ లైక్ గోయింగ్ క్లోజర్ టు స్వామి, నియర్ టు స్వామి.
0: సామీప్యం పోయిన తర్వాత స్వామితో ఐక్యం కావాలి అని ఒక సారూప్యాన్ని పొందిపోతుంది. స్వామి వలే ఉండాలి అని ఆశిస్తాం.
1: ఆఫ్టర్ దిస్ సామీప్యం ఆర్ గోయింగ్ క్లోజర్, యూ ఫీల్ లైక్ గెటింగ్ స్వామిస్ ఫార్మ్.
0: ఈ సారూప్యం పొందాలని ఆశించిన తర్వాత సాయుధ్యం కావాలని ఆశిస్తాం.
1: Once you want get the feeling that you would like to have the same form of
0: ivanni kudanu okadani yokka bhinna swaroopam le kaani veru veru kaadu.
1: All these things are different forms of the same thing.
0: Kanuka manavulaku ee bhautika jagattunandu swatantram unnadante idi kevalamu veri swatantram ane cheppochu, ahankara swatantram ane cheppochu, abhimana swatantram ane cheppochu.
1: The type of worldly freedom that one enjoys is the freedom of the ego, freedom of some kind of craze, madness, freedom of
0: na bidda paina na swatantram untundadi, nenu kottavachu tittavachu.
1: When you say that these are my children, you have got the right to beat
0: na bharya paina na swatantram undi, aamenu kottavachu tittavachu.
1: You may have your freedom on your wife and therefore you may just chide her or you may even beat her.
0: Idi kevalam nee bhrantiye kaani neeki adhikaram ledu.
1: Truly speaking, this is only your own delusion. You don't have any freedom on them.
0: Manchini cheppavachunu, manchini bodhinchavachu.
1: You can tell something good and teach also something good.
0: Kottadamu tittadamu na swatantram anukotamu idi kevalamu telivu takku pani.
1: Chiding and beating are not freedom.
0: Nijamuga manavudiga undinatvanti vaadu మానవునిగా బ్రతకాలనుకుంటుంటే ఈ విధమైనటువంటి యొక్క అహంకార చర్యలు మానినప్పుడే మానవుడు మానవుడిగా ఉద్ధరిస్తాడు.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు లివ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, హిస్ బిహేవియర్ మస్ట్ బి హ్యూమన్ అండ్ షుడ్ నాట్ బి దిస్ కైండ్.
0: నిజముగా నాకు స్వాతంత్రం ఉందని అనుకుంటే నీ ఇష్టమును నీకెంత స్వాతంత్రమో ఆమె ఇష్టమును కూడా ఆమెకు అంత స్వాతంత్రం కదా.
1: Truly speaking, if you say that you have freedom to do anything, she has also freedom to do.
0: Baita vaari swatantram anagadokki tana swatantram ne penchukovalanukotam idi swartham kada?
1: Is it not selfishness to try to suppress one's freedom?
0: Nijamaina swatantram anukunte emti? Baita vaari swatantram anuku addu tagalanatundi mana yokka swatantram.
1: Real freedom is not to suppress someone else's freedom.
0: Kanuka itti swatantramu lokamlo etti manavulaku kanipinchadu.
1: That kind of real freedom

0: is not obtained with reference to any man.
1: ఎవరైనా గలాట్ చేస్తుంటే పోలీసు వాడు వచ్చి పట్టేసేస్తాడు, కొడతాడు.
0: If there is some fight going on, police people
1: may, ఇది నా అధికారం ఉంది, ఇది నా స్వాతంత్రం అంటాడు.
0: He says that I have freedom, therefore I am doing it.
1: కానీ అతనికి అధికారం కాదు అది.
0: He doesn't have that power or authority.
1: తప్పప్పుడు నిర్ణయించడమే అతనికి అధికారం.
0: He has the right to decide.
1: అది కూడాను అతని అధికారం కాదు.
0: Even that he doesn't have.
1: ప్రభుత్వం యొక్క నిబంధనను పురస్కరించుకునే తాను చరిస్తున్నాడు.
0: He is conducting himself as.
1: ఈ విధంగా ఒకదానికొకటి పై పైన ఉంటుంటం చేతనే ఎవ్వనికి స్వాతంత్రం లేదు.
0: As people from lower ranks to the highest rank, people are behaving like this, therefore no one.
1: అందరికంటే ఉన్నత స్థాయి యందు ఉన్నటువంటి వాడిదే నిజమైన స్వాతంత్రము.
0: The one who occupies the highest state.
1: అయితే అతనికి మరి రెండవది అనేటువంటిది లేదు కనుక అక్కడ కూడా స్వాతంత్రం అనేది లేదు.
0: As there is no second entity at all, he also does not have freedom.
1: కనుక ఈ విధంగా మనం రెండు విధములుగా విచారించినప్పుడు లోకంలో ఎవ్వరికి కూడా స్వాతంత్రం లేదు.
0: If you think on these proper lines, truly speaking,
1: నిత్య జీవితంలో ఇండివిజువల్ ఫ్రీడమ్, ఫండమెంటల్ లా అని రెండింటిని మనం అనుసరిస్తున్నాం.
0: బట్ వీఆర్ ఫాలోయింగ్ ఇండివిజువల్ ఫ్రీడమ్ అండ్ ఫండమెంటల్ లా.
1: ఇది జీవనోపాధి నిమిత్తమై ఆచరించేటువంటి చర్యలు.
0: దీస్ ఆర్ ఫర్ ఎర్నింగ్ వన్స్ లైవ్లీహుడ్.
1: ఇవి ఉండవలసింది.
0: దేర్ ఈస్ నీడ్ ఫర్ దీస్ టూ.
1: ఇవి కాదని ఎవరు కూడా విసర్జించడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ గివ్ అప్ దీస్ టూ.
1: రోడ్డు ట్రాఫిక్ ను అనుసరించుకుని మనం ప్రయాణం చేయాలి.
0: అబ్జర్వింగ్ ది రోడ్ ట్రాఫిక్ రూల్స్.
1: సంజయ్ సహాన్ చెప్పాడు, ఒక లేడీ మిడిల్ రోడ్ లోపల నడుస్తున్నాను, ఇది నా స్వాతంత్రం అనింది.
0: వన్ పర్సన్ వాస్ మూవింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్, సంజయ్ సహాన్ సెడ్, అండ్ దట్ పర్సన్ సెడ్ దట్ పర్సన్ హ్యాడ్ ఫ్రీడమ్.
1: కానీ అది స్వాతంత్రం కాదు.
0: దాట్ ఈస్ నాట్ ఫ్రీడమ్.
1: గవర్నమెంట్ నిర్ణయానికి విరుద్ధం జరిగినట్టు అవుతుంది.
0: It is violating the rules of government.
1: ఆ విరుద్ధంగా జరిగినప్పుడు గవర్నమెంట్ అయినా పనిష్మెంట్ ఇస్తుంది, ఏ లారీ అయినా కొట్టి పనిష్మెంట్ చేస్తుంది.
0: Otherwise, if one behaves like that, either the government gives punishment or other people themselves.
1: కనుక దాని తత్ఫలితాన్ని మనం అనుభవించవలసి వస్తుంది.
0: Essentially, one has to suffer.
1: ఇక్కడ కర్తృత్వము భోక్తృత్వం అనేటువంటి స్వాతంత్రం లోపల దాని ఫలితాన్ని కూడా మనం అనుభవించవలసి వస్తుంది.
0: If one accepts doership and enjoyership, one has to suffer also the consequences of one's own actions.
1: కనుక మానవునకు ఏ విధంగా యోచించినప్పటికీ స్వాతంత్రం అనేటువంటిది ఎక్కడ కూడా లేదు. స్వాతంత్రం అనేటువంటి యొక్క పదమునకు అర్థమే వానికి తెలియదని.
0: ఫ్రమ్ వాట్ ఎవర్ యాంగిల్ యు సీ, మ్యాన్ డస్ నాట్ హ్యావ్ రియల్ ఫ్రీడమ్. మ్యాన్ ఇన్ ఫ్యాక్ట్ డస్ నాట్ నో ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రమే ఉండినటువంటి మానవుడు జగత్తుకే రాడు.
0: A person who has real freedom,
1: వానికి జన్మమే లేదు,
0: డజంట్ కమ్ ఇన్ టు ద వరల్డ్, డజంట్ హ్యావ్ బర్త్ అట్ ఆల్.
1: ఎప్పుడు ఈ దేహాన్ని ధరించి ఈ జగత్తునికి వచ్చాడో వానికి స్వాతంత్రం లేదు.
0: Once he comes with a body into this world, he does not have freedom.
1: Jayamma cheppindi.
0: Jayamma
1: said, oka pasuvunu madhya gootani katti petteste,
0: one animal was tied to a peg with a rope.
1: Adi oka padadugulu thooranga untundi, padadugulu varaku maatrame pogaladu kaani aa tarvata povadaniki veelu kaadu.
0: It can move only the length of the rope, 10 feet or whatever be that. Beyond that,
1: gootam chuttu tirigavachunu, gootam daggariki povachunu, madhyaneki povachunu, ante gaani daniki munduku povadaniki veelu kaadu.
0: Its movements are restricted only to that area where if you come to the center.
1: Kaabatti daniki swatantram ekkada undi?
0: Where is freedom for this animal?
1: Okati gootam undi, rendodu talugu undi.
0: There is a peg, there is a rope.
1: Idi swatantram kaadu.
0: This is not freedom.
1: కనుక మన స్వాతంత్రం అనేటువంటిది కేవలము ఒక హద్దులతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఆల్ అవర్ ఫ్రీడమ్ హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్.
1: కనుక ఈ హద్దులతో కూడినటువంటి దాన్ని స్వాతంత్రం అని చెప్పకూడదు, నిబంధన అని చెప్పచ్చు.
0: ఫ్రీడమ్ అసోసియేటెడ్ విత్ లిమిటేషన్స్ కెన్ బి కాల్డ్.
1: ఈనాడు పదముల యొక్క విషయాన్ని కూడా మనం సరైన అర్థాన్ని తెలుసుకోలేకపోతున్నాం.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ట్రూ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్.
1: నిజంగా హృదయం అనేటువంటి దానికి సరైన అర్థమే తెలుసుకుంటే దీనికి ఏదో ఒక హద్దులో పెట్టడానికి వీలు కాదు.
0: ఇఫ్ ఓన్లీ యు కరెక్ట్లీ అండర్స్టాండ్ ద ఫ్రీడమ్.
1: నీలో ఏ హృదయం ఉందో ఎదుటివాడి యందు అదే హృదయమే ఉంది.
0: జస్ట్ యాజ్ యూ హ్యావ్ యువర్ ఓన్ హార్ట్, ది అదర్ వన్ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ హార్ట్.
1: నీ యొక్క దేశ యందు కూడా ఇదే హృదయమే ఉంటుండాలి.
0: ఈవెన్ ఇన్ యువర్ ఫిజికల్ బాడీ యు హావ్ గాట్ యువర్ ఓన్.
1: సర్వుడి యందు ఒకే హృదయమే ఉంటుండాలి.
0: Everyone has the same.
1: అయితే సర్వులు ఎందు ఒకే హృదయం ఉండినప్పుడు సర్వుల భావములు ఒకటిగానే రావాలి కదా.
0: If everyone has the same heart, the feelings must also be the same.
1: కాని ఈ భావములు మనో కలిపితారు.
0: But there are so many differences in the feelings.
1: విద్యార్థులారా, ఈ భేదములు, ఈ భావములు, ఈ యొక్క చర్యలు అన్ని కొను మనస్సుతో వచ్చినటువంటివి కాని హృదయంతో వచ్చేటువంటివి కాదు.
0: Dear students, all these things arise from mind, not from heart.
1: హార్ట్ అంటే ఫిజికల్ హార్ట్ ఒకటి ఉండాలి, స్పిరిచువల్ హార్ట్ ఒకటి ఉండాలి.
0: When you say a heart, there is a physical heart, there is a spiritual
1: heart. Physical heart ku sambandhinchindi kaadu ee hrudayam ante.
0: When I say heart, I am not referring to physical heart.
1: It is spiritual heart. Anaga sarvatra undinatvantidi.
0: I am referring to spiritual heart, which is all pervasive.
1: Deeniki roopam ledu kaani ani roopamu taane.
0: It doesn't have a form.
1: Sarvata paanipadam tasarvato chesi roomukam sarvata srutimalloki sarvamavrutisthadi. అన్నింటి ఎందుకు తాను ఏకమై ఉంటుండాలి.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఎవ్రీథింగ్, ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: ఏ విధంగా అంటే,
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్.
1: ఒక చక్కెర పాకం చేసి,
0: దేర్ ఇస్ ఎ షుగర్ జ్యూస్ మే,
1: ఆ యొక్క చక్కెర పాకం చేత ఏనుగు, కుక్క, నక్క, గాడిది, గుర్రము అన్ని రకములుగా ప్రింట్ కొట్టి పెట్టాం.
0: విత్ దిస్ షుగర్ ఎసెన్స్ యూ హ్యావ్ కన్వర్టెడ్ దిస్ ఇన్ టూ ఫార్మ్స్ ఆఫ్
1: చిన్న చిన్న పిల్లలంతా వచ్చేసి, నాకు కుక్క కావాలి, నాకు నక్క కావాలి, నాకు పుడి కావాలి, నాకు ఏనుగు కావాలి, నాకు సింహం కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క దీన్ని తీసుకుని భుజిస్తారు.
0: ద చిల్డ్రన్ ఆస్క్ ఫార్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ స్వీట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ లైక్ ఎన్ ఎలిఫెంట్ ఆర్ ఎ పిగ్, అండ్ దే వాంట్ టు ఎంజాయ్ సచ్ అండ్ సచ్ ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్.
1: ఆ పిల్లల దృష్టి లోపల ఇవి కేవలం వివిధమైనటువంటి యొక్క జంతువులుగా కనిపిస్తున్నాయి, కానీ చక్కెరలో ఈ జంతు స్వరూపమే లేదు.
0: In the eyes of these small little children, they consider them as animals. But it is really sugar. There is no animal in the sugar.
1: ఇది ఏనుగు అన్నాడు, ఇది జింక అన్నాడు, ఇది పులి అన్నాడు, ఇది సింహం అన్నాడు. ఇది కేవలము వారి యొక్క దృష్టి కల్పితమైనటువంటి స్వరూపమే.
0: One is called a deer, another is an elephant, another is a dog, and so on.
1: చక్కెరలో ఎట్టి భేదము లేదు.
0: This is all on account of difference in one's own looks, one's own
1: హృదయం.
0: దట్ ఈస్
1: ఈ భేదములన్నీ కూడాను నీ యొక్క మానసిక ప్రతిబింబములే.
0: ఆల్ ది డిఫరెన్సెస్ యు సీ ఆర్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్.
1: ఒకరిని నీవు ద్వేషిస్తున్నామంటే అది నీ యొక్క ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ హేటింగ్ సమ్వన్,
1: ఒకరిని ప్రేమిస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ లవింగ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ అగైన్ రిఫ్లెక్షన్.
1: ఒకరిని హాస్యం చేస్తున్నామంటే అది నీ ప్రతిబింబమే.
0: వెన్ యు ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ అనదర్ పర్సన్, ఇట్ ఇస్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ ఇన్నర్ బీయింగ్.
1: కనుకనే నీ యొక్క రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్స్ మనకు ఈ జగత్తు నందు స్వరూప స్వభావములుగా కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ యు సీ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఓన్లీ రిసౌండ్, రిఫ్లెక్షన్ అండ్ రియాక్షన్ ఆఫ్.
1: కనుక ఈ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ ను విసర్జించి రియాలిటీ అనేటువంటి యొక్క హృదయాన్ని మనం పట్టుకుంటే ఈ యొక్క భావములు, భేదములు ఏమాత్రం కలగవు.
0: ఇఫ్ యూ గివ్ అప్ రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ విచ్ రిలేట్ టు నేచర్ అండ్ ఫిక్స్ యువర్ సైట్ ఆన్ హార్ట్, then there is no difference whatsoever.
1: Bhagavantunaku yetti vidhamainti bhavamulu levu.
0: God doesn't have any such difference at all.
1: Kani vyakti yokka charyalanu puraskarinchukoni, vyakti yokka poojalanu puraskarinchukoni, vyakti yokka bhavamulu puraskarinchukoni, vyakti yokka prarthanalu puraskarinchukoni taanu daniki taginattuga natistuntadu.
0: God conducts himself in tune with the other people's actions, the other people's worship, the other people's feelings, and so on.
1: Bhagavantunaku aagrahamu ledu, anugrahamu ledu.
0: God has neither anger nor special grace.
1: Ishtamu ledu, aishtamu ledu.
0: He has no likes, no dislikes.
1: Ee yokka tattamunandu prati okati kodunu mee yokka pratibimbamu yokka sarvabhavame.
0: What you see is only a reflection of your own feelings.
1: Dehani dharinchadam cheta avataramulu yendu kodunu ilanti konni reflections, reactions, reasons anta untayi.
0: As avatars have taken a body, you can come across this kind of reflection, resound and reaction.
1: Avataram nandu kodanu endukosam ee reflection, reaction, resound undali.
0: Why should there be this kind of reaction, reflection, resound in an avatar?
1: Aithe ee bhautikamaina jagattunandu aadarshavantamainatundi jeevithanni andinche nimittamai ee rakamainatundi cheryalu cheyali.
0: In order to offer an ideal to this physical world, this kind of resound
1: kulamani kaani ఇతను బ్రాహ్మణుడు, ఇతను క్షత్రియుడు, ఇతను వైశ్యుడు, ఇతను శూద్రుడు, ఇతను స్త్రీ, ఇతను పురుషుడు, ఇతను బాలుడు, ఇతను వృద్ధుడు, ఈ భేదములన్నింటిది కేవలము లౌకిక జగత్తునికి మాత్రమే సంబంధించింది, కాని భగవంతునికి ఎట్టి సంబంధము లేదు.
0: డిఫరెన్సెస్ ఆన్ ద బేస్ ఆఫ్ బ్రాహ్మణ్, క్షత్రియ, వైశ్య, శూద్ర, మ్యాన్, ఉమెన్, ఆల్ దీస్ థింగ్స్ రిలేట్ టు
1: రాముడు మా క్షత్రియ వంశంలో పుట్టినాడు, కృష్ణుడు మా యొక్క యాదవ కులంలో పుట్టాడు, సాయిబాబా మా క్షత్రియ వంశంలో పుట్టాడు, ఈ రకంగా అనుకోవటం కేవలం కించిత్ భావములే.
0: కన్సిడరింగ్ దట్ రామా వాస్ బోర్న్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ క్షత్రియాస్,
1: భగవంతునికి అట్టి భేదములు ఏనాడు లేవు, ఎప్పుడు రావు.
0: గాడ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్స్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ కమ్.
1: కనుక దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే ఈ యొక్క సంకుచితమైనటువంటి మార్గంలో ఏమాత్రం అవకాశం ఇవ్వం.
0: ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ డివినిటీ ప్రాపర్లీ, దేర్ ఇస్ నో రూమ్ ఫార్ నారో మైండెడ్నెస్.
1: అన్నీ కేవలం సంకుచితమైనటువంటి యొక్క తత్వములు, సంకుచితమైన భావములు.
0: దీస్ ఆర్ ఆల్ నారో ఫీలింగ్స్, నారో ఇంటర్ప్రిటేషన్స్, నారో ప్రిన్సిపల్స్.
1: కనుక ఈ విశాలమైనటువంటి జగత్తు నందు విశాలమైనటువంటి భావం మనం పెంచుకొని విశాలమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యు షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్, అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఎ బ్రాడ్ పర్స్పెక్టివ్.
1: కనుక ఆధ్యాత్మికమనగా కేవలము ఒక సంకుచితమైన స్థాయిలో మనం విచారించరాదు.
0: వెన్ యు సే స్పిరిచువాలిటీ, ఇట్ షుడ్ నాట్ బి అండర్స్టూడ్ ఇన్ ది నారో సెన్స్.
1: ఏదో పూజలు చేయటము, భజనలు చేయటము, ఇంకే విధమైనటువంటి యొక్క ధ్యానము చేయటము, ఇవన్నీ ఆధ్యాత్మికానికి చిహ్నాలుగా మనం భావిస్తున్నాము.
0: వి కన్సిడర్ డూయింగ్ సమ్ టైప్ ఆఫ్ వర్షిప్, భజన ఆర్ మెడిటేషన్,
1: ఇవన్నీ కూడా మానసిక వికారము.
0: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ మెంటల్,
1: మనస్తృప్తి నిమిత్తమే ఆచరించేటువంటి చర్యలే.
0: ఆల్ దీస్ ఆర్ డన్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్.
1: భగవంతుడే మాకు మాత, భగవంతుడే మాకు పిత, భగవంతుడే మా స్నేహితు, ఈ రకంగా అనేక రకములుగా మనం వర్ణిస్తూ ఉంటుంటాం భగవంతుణ్ణి.
0: You go on describing God as a mother, father, so on and so on.
1: Endukinta devudu daivamu talli tandri snehitudu ee rakamainatundi bhavalu enduku neeve nenu nene nee anukunte pothundi kada.
0: Why all these kind of feelings, God, father, mother? You can as well say you and I are one and the same.
1: Anti aithe you and I are one anatam kuda nu ikka sariga saripodu.
0: Even if you say you and I are one, it is not proper. It is not.
1: ఇది ఆధ్యాత్మికం పూర్తి ఖండిస్తుంది.
0: Spirituality condemns this criticism.
1: You and I are we అవుతుంది, కానీ one కాదు.
0: You and I are we. It cannot
1: be. We and we are one.
0: We and we are one.
1: అనగా నీలోనే నేనున్నా, నాలోనే నీవున్నావు, ఇరువురు కూడా చేరినప్పుడు ఒకటైపోతాం.
0: I am in you, you are in me. And when we become together, it is only one.
1: We and we are one. అక్కడ రెండుంది. ఏమిటి? ఈ భౌతికమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి శరీరం ఒకటి ఉంది, అందులో ఆధారమైనటువంటి యొక్క ఆత్మతత్వం ఒకటి ఉంటుండాలి. అక్కడ ఉయ్,
0: వెన్ యూ సే ఉయ్, ఇట్ రిఫర్స్ టు ద ఫిజికల్ బాడీ.
1: ఇక్కడ కూడా భౌతిక సంబంధమైనటువంటి యొక్క దేహాన్ని ధరించడం చేత ఇది ఒకటి ఉంటుండాలి, ఇందులో ఆత్మతత్వం అనేది ఉంటుంది. ఇక్కడ కూడా ఉయ్.
0: ఇన్ ది సెకండ్ ఎంటిటీ ఆల్సో దర్ ఇస్ అ ఫిజికల్ బాడీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ, దేర్ఫోర్ ఇట్ ఇస్ రైట్ టు సే ఉయ్.
1: కనుకనే ఈ రెండింటి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకుంటే నీవు తల్లి, తండ్రి, స్నేహితుడు, ఈ రకమైనటువంటి సంబంధాలే మనకు అక్కర్లేదు.
0: వన్స్ యూ కరెక్ట్లీ అండర్స్టాండ్ దిస్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యువర్ టెలింగ్ ఫాదర్.
1: కనుక ఇరువురు ఒక్కరే, ఇరువురు అనేటువంటిది లేదు.
0: దేర్ ఆర్ నో టూ అట్ ఆల్. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: రెండుగా కనిపించినప్పటికీ అందులో ఒక్కటే.
0: దే ఆర్ అపియరింగ్ యాజ్ టూ, but truly there is only one.
1: ఇక్కడే మీకు ప్రత్యక్షం, ఇవి రెండుగా కనిపిస్తున్నాయి.
0: There are two things, you can see them.
1: కానీ ఇవి రెండు చేరి ఒకటిగానే వినిపిస్తున్నాయి.
0: But you can hear only one sound coming.
1: కనిపించడం రెండు, వినిపించడం ఒక్కటే.
0: You can see two things there in the mic, but what is heard is only one thing.
1: కనుక దేహాత్మ భావం,
0: therefore
1: ఈ యొక్క హృదయం తత్వం దేహాన్నింటినీ ఒక్కటిగా చేర్చాలి.
0: You have to combine.
1: అదే మనం చేయవలసిన సాధన.
0: ది సాధన దట్ యూ హావ్ టు అండర్టేక్ ఈజ్ యూ హావ్ టు కంబైన్ ద ఫీలింగ్, ది బాడీ యాజ్ వెల్ యాజ్ ఆత్మ, మేక్ దెమ్ ఇన్ టు వన్.
1: విద్యార్థులారా, స్పిరిచువల్ అనగా ఆధ్యాత్మికం అనగా దైవంతో ఏకం కావటమే.
0: బికమింగ్ వన్ విత్ గాడ్ ఈజ్ రియల్ స్పిరిచువాలిటీ.
1: దైవము నీవు వేరు కాదు.
0: యువర్ సెల్ఫ్ అండ్ గాడ్ ఆర్ నాట్.
1: నీవే దైవము, దైవమే నీవు.
0: యు ఆర్ గాడ్, గాడ్ ఇస్
1: ఈ విశ్వాసాన్ని మనం ఈ యొక్క స్థాయి నుంచి మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ఇంక ఏ విధమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
0: రైట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఇఫ్ యూ డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ సాధన.
1: కానీ కొంతమంది కేవలం వచనముల ద్వారా పలుకుతారు కాని నీవు నేను ఒక్కటేని, ఆచరణలో శూన్యం.
0: బట్ సమ్ పీపుల్ డిక్లేర్ ఇన్ వర్డ్స్ యు అండ్ ఐ ఆర్ ద సేమ్ బట్ ఇన్ ప్రాక్టీస్ దే డు హౌ.
1: ఒక గురువు ఒక శిష్యునకు ఒక మంత్రోపదేశం చేశాడు.
0: వన్ మాస్టర్ టాట్ ఎ స్పెసిఫిక్ మంత్ర టు హిస్ డిసిపుల్.
1: శివోహం శివోహం శివోహం శివోహం శివోహం శివోహం, ఈ శివోహం అనేటువంటి పదాన్ని ఉచ్చరించమన్నాడు.
0: హి ఆస్క్డ్ హిమ్ టు చాంట్ శివోహం.
1: స్వామి శివోహం అంటే అర్థమేమిటి అన్నాడు శిష్యుడు.
0: ద డిసైపుల్ ఆస్క్డ్ స్వామి వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ శివోహం.
1: శివోహం నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు.
0: ది మీనింగ్ ఈజ్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
1: నిజమే నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అనుకుంటున్నాడు.
0: ది డిసైపుల్ బిగాన్ చాంటింగ్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
1: నిజముగా ఇది హృదయపూర్వకంగా తాను దివ్యత్వాన్ని గుర్తించి విశ్వసించి స్మరించడమే అనుకుంటే ఎట్టి భావములు అక్కడ భేదములు రావు.
0: ఇఫ్ యూ హ్యాడ్ రియలీ ఎక్స్పీరియన్స్ దట్ డివినిటీ అండ్ దట్ స్పిరిచువాలిటీ దట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇన్ హిమ్ హీ వుడ్ నాట్ హావ్ గాట్ దేర్ ఇస్
1: ఒక స్నేహితుడు వచ్చాడు.
0: He came to his friend's house.
1: Shivoham Shivoham anu uchcharichukunte ayya emiti idini artham annadu.
0: His friend asked him what is the meaning of Shivoham which you are chanting.
1: Shivoham ante nene shivudu nene shivudu nene shivudu ani artham cheppadu.
0: He replied to his friend that means I am Shiva.
1: Aithe neeve shivudu aipithe aa Parvati neeku em kavali annadu.
0: Then the friend asked if you are Shiva what is the
1: meaning. Nijanga vishwasinchinatuntu vaadithe Parvati kuda nene cheppochunu kada.
0: If you are really considering yourself as Shiva, you can say
1: kevalam Parvati nikem kavalante aparadam aparadam Parvati nakante goppade innadu.
0: The moment friend put the question what is your relationship with Parvati, he said well I am so sorry. Iti
1: deha sambandhanni puraskarinchukunte ilanti vikaralanni bayil deertai.
0: If you consider your physical body relationship all these wrong feelings
1: kanuka ee vidhamaina talli tandri snehi ee bhavamune manaku akkarledu.
0: Therefore, you should not.
1: ఈ భౌతిక సంబంధమునే మనం ఏమాత్రం కూడా ఇది అభివృద్ధి పరచుకోరాదు.
0: You should not develop this kind of worldly relationships at all.
1: నీవే నేను నేనే నీవు.
0: I am you and you are I.
1: ఈ రకమైనటువంటి సంబంధాన్ని పెంచుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఇంక ఎట్టి భేదములకు అవకాశం ఉంటుండదు.
0: Develop this kind of feeling, there would be no room for any difference whatsoever.
1: ఇది నిజమైనటువంటి స్వాతంత్రం.
0: This is real freedom.
1: ఇది నిజమైనటువంటి స్వేచ్ఛ.
0: This is real free will.
1: అదే స్వేచ్ఛ.
0: That is real his will.
1: కనుక స్వేచ్ఛ అనేటువంటిది కేవలం మనలో ఎక్కడో ఉండినటువంటిది కాదు, మనం సంపాదించుకునేటువంటిది కాదు.
0: Free will.
1: మనమే స్వేచ్ఛ.
0: Free will is not something which you can acquire and accomplish.
1: అందువల్లనే భగవద్గీత లోపల ధర్మము యొక్క సంబంధమైన గురించి చెప్తూ స్వధర్మము పరధర్మము అన్నాడు.
0: While speaking about dharma in Bhagavad Gita, he introduced two concepts, swadharma and paradharma.
1: Managa deha dharma.
0: Paradharma refers to the
1: swadharma
0: dharma of the body.
1: Atmadharma.
0: Swadharma refers to atmadharma.
1: Ante gaane swadharma ante na kshatriya dharmamu, na vaishya dharmamu, na sudra dharmamu, na brahmana dharmamu, ee kulalaku sambandhinchinatundi kaadu idi.
0: Here dharma is not with reference to the dharma of the kshatriya.
1: Swadharmam. Atmadharmam.
0: స్వధర్మ రెఫర్స్ టు ఆత్మధర్మం.
1: ఆత్మధర్మం ఎప్పటికీ భయాన్ని అందించదు.
0: ఆత్మధర్మ విల్ నెవర్ గివ్ యూ ఫియర్.
1: పరధర్మో భయావహ. ఈ దేహధర్మమును అనుసరించినప్పుడు భయం మనకు ఆవిర్భవిస్తుంది.
0: యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో ది ధర్మ ఆఫ్ ది బాడీ యూ గెట్.
1: కనుక గీత యొక్క శ్లోకాలను కానీ లేక పదముల యొక్క అర్థాలు కానీ చక్కగా గుర్తించి వర్తించినప్పుడు ఎట్టి బాధలకు కానీ ఎట్టి కష్టములకు కానీ మనము గురి కాము.
0: If you can correctly understand the stanzas in Gita and properly understand the divinity, there is no room for any difference at all.
1: Kana mana divyatvanni divyatvangane bhavinchali.
0: We should consider our divinity.
1: Appudu etti dukkhamulu kani kashtamulu kani nindalu kani nishturamulu kani e maatramo manaku avakasam chikkadu.
0: There will be no room for sorrow, grief, problems and
1: vidyarthulara meeku teliyakapovachunu.
0: Dear students, you may not know
1: aa divyattamulaku okkati kudanu marpu undadu.
0: For డివినిటీ దేర్ కెనాట్ బి ఎనీ చేంజ్ అట్ ఆల్. మీరు
1: నమ్మకపోయినప్పటికీ,
0: వెదర్ యు బిలీవ్ ఆర్ యు డోంట్ బిలీవ్,
1: దుఃఖం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: ఐ రియలీ డు నాట్ నో వాట్ సారో ఈజ్.
1: విచారం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: ఐ రియలీ డు నాట్ నో వాట్ వరీ ఈజ్.
1: కష్టం అంటే ఏమిటో నాకు తెలియదు.
0: ఐ డు నాట్ నో వాట్ డిఫికల్టీ ఈజ్.
1: నిందలు నిష్ఠూరం చేస్తున్నారంటే ఇది ఏమిటో బాధ అంటే నాకు తెలియదు.
0: వెన్ పీపుల్ క్రిటిసైజ్ అండ్ కామెంట్ ఐ రియలీ డు నాట్ నో వాట్
1: ఇష్టము. పూజ చేయటం నీ ఇష్టము, ఎవరిష్టం వారిది.
0: క్రిటిసైజ్
1: ఎందుకు మనం బాధపడాలి?
0: క్రిటిసైజింగ్ ఈజ్ హిజ్ విష్, వర్షిపింగ్ ఈజ్ యువర్ విష్.
1: నా భావం ఏమిటి? గట్టిగా తిట్టితే గాల్లో పోతుంది, తనలో తాను తిట్టుకుంటే తనకే తగులుతుంది.
0: ఇఫ్ వన్ టాక్స్ లౌడ్ ఇట్ గోస్ ఇన్ ఎయిర్, ఇఫ్ వన్ టాక్స్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇట్ విల్ రిమైన్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: నా వరకు రాదేది,
0: ఇట్ కెన్ నెవర్ రీచ్ మీ.
1: నేను ఎందుకు బాధపడాలి?
0: వై షుడ్ ఐ బి ట్రబుల్డ్?
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యమైనటువంటి తత్వాన్ని గుర్తించుకున్నప్పుడు ఏమాత్రము విచారం ఉండదు.
0: రికగ్నైజ్ యువర్ రియల్ ట్రూత్, దెర్ బి నో రూమ్ ఫార్ ఎనీ డిఫికల్టీ.
1: స్వామి నాకు చాలా బాధగా ఉంటుండదు అని వచ్చి ఏడుస్తారు, చాలా సంతోషం అంటాను నేను. అన్నిటికీ సంతోషమే.
0: పీపుల్ కమ్ అండ్ సే స్వామి వీఆర్ సో మచ్ ట్రబుల్, ఐ సే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ఎవ్రీథింగ్, ఐఎమ్ హ్యాపీ ఓన్లీ.
1: స్వామి మా వారు చనిపోయినారు, చాలా సంతోషం.
0: పీపుల్ కమ్ అండ్ సే స్వామి,
1: ఆ సంతోషం అనేటువంటిది అన్నింటికి సమత్వమే.
0: అవర్ రిలేటివ్ హ్యాస్ ఎక్స్పైర్డ్, ఐ సే ఐఎమ్ హ్యాపీ.
1: ఒక్కొక్కప్పుడు అనుకుంటారు, చాలా మంది దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఆ దుఃఖం అంటే ఎట్లాదో నేను చూడాలని, నా దగ్గరికే రాదని.
0: ఐ రియలీ వాంట్ టు సీ వాట్ రియల్ సారో ఈజ్.
1: లేకపోతే
0: సారో విల్ నెవర్ కమ్ టు మీ.
1: స్వామికి తగినటువంటి, స్వామికి సంబంధించినటువంటి యొక్క విచారం లోపల ఏ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలంలో జరుగుతూ వస్తుంటాయి.
0: ఇన్ థింగ్స్ రిలేటింగ్ టు స్వామి దేర్ మే బి సో మెనీ అప్సెటింగ్ థింగ్స్ విచ్ మే బి హ్యాపెనింగ్.
1: అనేక మంది అనేక రకమైనటువంటి భావములతో కూడా ఉంటుంటారు.
0: డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ టువర్డ్స్ మీ.
1: ఒకవైపున పూజించేవారు, ఒకవైపున దూషించేవారు.
0: ఆన్ వన్ సైడ్ పీపుల్ హూ వర్షిప్ మీ,
1: ఇది ఒక పర్వతము, అది ఒక పర్వతం.
0: దిస్ వన్ సైడ్ ఈజ్ అ మౌంటన్, అనదర్ సైడ్ దట్ ఈస్ ఆల్సో అనదర్ మౌంటన్.
1: కానీ ఈ పర్వతములు రెండు కూడాను కింద గుంతలు ఉంటున్నాయి.
0: బట్ బిసైడ్స్ బోత్ దీస్ మౌంటన్స్ దెర్ ఈస్ ఎ బిగ్,
1: ఒక దగ్గర మట్టి గుట్ట కావాలంటే కింద గుంత ఉండాలి కదా.
0: ఇఫ్ దెర్ ఈస్ వన్ మౌంట్ దెర్ మస్ట్ బి ఎ పిట్ ఎల్స్వేర్.
1: ఈ గుట్ట మట్టి గుంత మట్టి, గుంట మట్టి గుట్ట మట్టి.
0: ది మట్ ఇన్ ది పిట్ అండ్ ది మట్ ఇన్ ది మౌంట్ ఆర్ ద సేమ్. ది సేమ్
1: సమానమే.
0: ఫర్ మీ బోత్ ఆర్ ద సేమ్.
1: ఈ రకమైనటువంటి యొక్క తత్వమే నిజమైన ఆత్మతత్వం.
0: This is the real type of ఆత్మతత్వ which one has to
1: ఐతి. ఒక్కొక్కప్పుడు పిల్లలు చేసేటువంటి ఒక దీనిని బట్టి కొంచెం నేను కోప్పడినట్టుగా చేస్తాను.
0: Sometimes I act as if I am angry depending upon what is
1: నటనే కానీ లోపల నుంచి వచ్చేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ సైడ్, ఇన్ సైడ్ దెర్ ఇస్ నో యాంగర్ వాట్స్ ఎవర్.
1: ఒక్కొక్కరితో నేను నెలల కొద్దీ నేను మాట్లాడను.
0: Sometimes for months I do not talk.
1: ఇది వాళ్ళ రోగాలకు తగిన మందు.
0: This is medicine appropriate to his disease.
1: Endukante varini sarichese nimittamai ee rakamainatundi mandanu upayoga pettali.
0: In order to rectify and correct them, this kind of treatment is
1: necessary. Swami enduku natho maatadatam ledhu?
0: Why is Swami not talking?
1: Adige adhikaram neeku ekkadundi? Adi naa ishtam.
0: Well, it is my wish.
1: Ippudu deeniki oka chinna udaharanam.
0: One small example here.
1: Oka doctor daggariki naluguru patient vacharu.
0: Four patients go to a doctor.
1: నలుగురికి కడుపు నొప్పి.
0: All the four of them have the stomach.
1: బాహ్య దృష్టితో చూస్తే నలుగురికి కడుపు నొప్పి.
0: When you see from an external point of view, both of all of them.
1: ఒకడు వచ్చేటప్పటికి ఆ డాక్టర్ ఏం చేస్తాడు? చూస్తాడు, పరీక్షిస్తాడు.
0: Doctor examines one patient.
1: నానా ఏమి లేదు, ఇంత హాట్ వాటర్ ఫర్మెంటేషన్ చేసి సరిపోతుంది అంటాడు.
0: You give a little hot water fermentation, then everything will be okay.
1: వాళ్ళని పంపించేస్తాడు తక్షణమే.
0: He gives medicine.
1: ఇంకొకడు నా కడుపు నొప్పి అని వచ్చేస్తాడు.
0: The second person comes with
1: వాళ్ళకి సోడా బైకార్బ్ మ్యాక్సిల్ రెండు కలిపి చేసి ఇచ్చేసేపు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వెళ్లిపోతుంది అంటాడు.
0: ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండ్ హీ గివ్స్ ద మెడిసిన్ అండ్ డిస్పోజెస్ హిమ్ ఆఫ్.
1: మూడవ వాడు వస్తాడు.
0: ద థర్డ్ పర్సన్ కమ్స్.
1: కానీ ఆయన నీకు సాల్ట్ ఇస్తాను, రెండు తూలు భేద అయిపోతే సరిపోతుంది, వెళ్ళిపోమంటాడు.
0: If the bowels were to move, you would be all right. He gives the medicine and he sends him.
1: నాలుగో వాడు వస్తాడు.
0: Fourth person comes.
1: Immediately ka operation cheyalantadu.
0: He says immediate operation is required.
1: Ee veedi pain dreshama doctor ku.
0: Is he angry with him?
1: Kaadu kaadu, veedi jabbu vere.
0: Your disease, you is
1: mean appendicitis.
0: దిస్ ఈజ్ అపెండిసైటిస్,
1: తక్షణమే చెయ్యాలి.
0: దేర్ ఫోర్ దిర్ ఇస్ నీడ్ ఫర్ సర్జరీ.
1: అదే విధముగానే ఒక్కొక్కరి భావములను, ఒక్కొక్కరి చర్యలను, ఒక్కొక్కరి తలంపులను పురస్కరించుకుని వారికి తగినటువంటి యొక్క ఇది నేను అందిస్తుంటాను.
0: ఐ గివ్ ది అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ డిపెండింగ్,
1: ఒక్కొక్కరిని చూడనే చూడను.
0: ఐ డు నాట్ లుక్ అట్ ఆల్ సమ్ పర్సన్,
1: ఒకరితో మాట్లాడనే మాట్లాడను.
0: ఐ డు నాట్ టాక్ టు సమ్ పీపుల్ అట్ ఆల్,
1: ఒకరు ఇటు వస్తే నేను అటు పోతుంటాను.
0: ఇఫ్ సమ్ పీపుల్ కమ్ దిస్ వే ఐ గో ది అదర్ వే.
1: ఇవన్నీ నేను చేసేటువంటి ప్రిస్క్రిప్షన్స్, ఆ మందులు అంతా ఇచ్చేటువంటి ఇవన్నీ.
0: దిస్ ఆర్ ఆల్ ది ప్రిస్క్రిప్షన్స్ అండ్ ది మెడిసిన్స్ గివెన్ టు ది వేరియస్ డిసీజెస్.
1: ఎందుకోసం ఇస్తున్నాను?
0: వై ఆర్ ఐ గివింగ్ దిస్ మెడిసిన్?
1: నాలోన ఒక నియమం ఉంటుండాలి.
0: ఐ ఆల్సో హ్యావ్ సమ్ కోడ్.
1: నా మాటకు చాలా విలువ.
0: మై వర్డ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ వాల్యుబుల్.
1: ఇవ్వకపోయినా నేను నా మాత్రం నా మాటకు నేను విలువిస్తాను.
0: యూ మే నాట్ గివ్ వాల్యూ టు మై వర్డ్ బట్ ఐ గివ్ వాల్యూ టు మై వర్డ్.
1: కనుక నా మాటను సరిగా నడుచుకోలేనప్పుడు నేను వారితో మాట్లాడి నా మాటను వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు.
0: ఈ వన్ డస్ నాట్ ఫాలో మై వర్డ్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై వర్డ్ ఆన్ హిమ్.
1: కనుక నా దారిని నేను కాపాడుకునే నిమిత్తమే నేను మాట్లాడకుండా ఉంటాను కొన్ని కారణాల పట్ల.
0: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ది వాల్యూ ఆఫ్ మై ఓన్ వర్డ్ ఐ డోంట్ టాక్.
1: మీరు ఎందుకు నడుచుకుంటారు? స్వామి నాతో మాట్లాడటం లేదని మాత్రమే చెప్పుకుంటారు కానీ నేను స్వామి ఆజ్ఞ నడుచుకోలేదని ఎందుకు అనుకోకూడదు?
0: యూ గో ఆన్ టెలింగ్ దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ. వై డోంట్ యు టెల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ స్వామి?
1: కేవలం ఇది వన్ వే ట్రాఫిక్ కాదు.
0: దిస్ ఈస్ నాట్
1: వన్ వే ట్రాఫిక్.
0: దిస్ నాట్ వన్ వే ట్రాఫిక్.
1: గివ్ అండ్ టేక్. రెండింటినీ విచారం చేయాలి నీకు సమత్వం ఉంటే.
0: There must be give and take.
1: నేను ఈ విధంగా చేయటం చేతనే స్వామి నాతో మాట్లాడటం లేదు అనేటువంటి యొక్క సత్యాన్ని నీవు గుర్తించుకుంటే నీవు ఇంక ముందు ఆ రకంగా చేయకుండా ఉంటావు.
0: రికగ్నైజ్ ది ట్రూత్ దట్ యు హవ్ నాట్ ఫాలోడ్ స్వామీస్ వర్డ్, దేర్ఫోర్ స్వామి ఇస్ నాట్.
1: కానీ ఈనాటి భక్తులు ఆ రకంగా విచారించడం లేదు. స్వామి మాట్లాడటం లేదు, స్వామి మాట్లాడటం లేదు, అదేన్నే చూస్తున్నారు కానీ తాను చేసినటువంటి తప్పును తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: టుడేస్ డివోటీస్ డు నాట్ రికగ్నైజ్ దేర్ ఓన్ ఫాల్ట్స్. దే ఓన్లీ సే దట్ స్వామి ఇస్ నాట్ టాకింగ్ టు మీ, స్వామి ఇస్ నాట్ టాకింగ్.
1: కనుక మొట్టమొదట స్వామి మాట్లాడమని కోరనక్కర్లేదు. నీవు ఆ తప్పును చేయకుండా ఉండు, స్వామి వచ్చి మాట్లాడతాడు.
0: ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇఫ్ యు డోంట్ కమిట్ దట్ మిస్టేక్ స్వామి విల్ కమ్ టు యూ అండ్ టాక్ టు యూ.
1: వర్షానికి మనం ప్రార్థించుకుంటే వంకలు దానిపాటికే కారుతాయి, దానిపాటికే ప్రవహిస్తాయి.
0: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ప్రే ఫర్ ది రెయిన్, ది రివర్స్ ఆటోమేటికలీ ఫ్లో వెన్ దేర్ ఇస్ రెయిన్.
1: వర్షానికి ఒక ప్రార్థన, వంకలు పొర్లటానికి ఒక ప్రార్థన, ప్రవహించడానికి ఒక ప్రార్థన, ఇన్ని ప్రార్థనలు చేయనక్కర్లేదు.
0: There is no need for a separate prayer for the rain, a separate prayer for the
1: ఆజ్ఞని సిరసావహించుకుంటే అనుగ్రహం అక్కడే లభిస్తుంది.
0: Follow the commands, grace dawns there automatically.
1: విద్యార్థులారా, మొట్టమొదట మీ మాటలకు మీరు విలువను పెట్టుకోండి, మాటలను విలువలో సంపాదించుకోండి, మాటను విలువ స్థాయిలో ఉంచుకోండి.
0: Dear students, respect the word which you have just given. Consider your own word as a valuable word.
1: రెండు కన్నులు ఉన్నాయి, రెండు చూడొచ్చు మీరు.
0: You have got two eyes.
1: రెండు చెవులు ఉన్నాయి, రెండు వినొచ్చును మీరు.
0: You have two ears.
1: కానీ నాలుగు ఒక్కటే ఉంది.
0: But you have got only one.
1: కనుకనే మాటకు ప్రాణము సత్యము.
0: That is why truth is the very life of the world.
1: మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణము వాలు, కోటి తరిత్తిం.
0: For the promissory note, it is the signature which gives.
1: కోటకు.
0: For the quote. For the fourth, it is the army which is the life.
1: Jatiki pranamu manamu.
0: It is the respect and honor which is the life for
1: notaku pranambu ralu.
0: For a promissory note, it is the signature.
1: Mana signature lekapothe dan promissory note ki ekkada vilu undi?
0: Promissory note is valueless without the signature.
1: Kanukane mana mataku satyame pranamu.
0: Therefore, truth is the life of our world.
1: Appude satyame vajeti.
0: That is the meaning of truth always triumphs.
1: Kanuka daiva tattvanni gurtinchalanukunte idi andariki arthamayyetundi kaadu.
0: It is not possible for everyone to understand.
1: Sai daivam deeniki kuda nu kungadu pongadu.
0: God never sinks or
1: prapanchamanta vachi dooshinchina gaani nenu kungaru.
0: Let the whole world come and criticize me.
1: Prapanchamanta vachi varninchina nenu pongalu.
0: I don't get flattered even the whole world.
1: నా సత్యము నాది.
0: My truth is truth by itself.
1: కుంగి పుంగేటువంటి వారికి వారిలో ఉండేటువంటి దోషమే దీనికి రియాక్షన్.
0: The person who sings, sings on account of
1: దోషము. ఎందుకు కుంగాలి, ఎందుకు పొంగాలి?
0: A person who is free from defects, where is the need for him either to sink or to float?
1: ఈ హృదయ స్థాయి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే అదే పవిత్రము అనేటువంటి విశ్వాసాన్ని మనం బలపరచుకుంటే ఇంక దేనికి మనం ఏ విధమైనటువంటి విచారముకు అవకాశమే ఉండదు.
0: If you can strengthen the faith that heart is a divine entity and if you fix your sight on that, there is no need for anybody.
1: క్రమక్రమేణా మన యొక్క సమ్మర్ క్లాస్ కోర్స్ అంతా కూడాను సమీపిస్తుంటున్నాయి ముగించడానికి.
0: అవర్ సమ్మర్ క్లాసెస్ ఆర్ గ్రాడ్యువల్లీ కమింగ్ టు ఎండ్.
1: అందువల్ల ఇలాంటి అవకాశం అనేటువంటిది చాలా దుర్లభము.
0: ఇట్ ఈస్ వెరీ రేర్ టు గెట్ సచ్ ఎ నైస్
1: ఆపర్చునిటీ. నేను కూడాను కొన్ని కొన్ని అధిక కాలం తీసుకుని మీతో సంభాషించడానికి అవకాశం ఇస్తున్నాను.
0: టేకింగ్ దిస్ ఆపర్చునిటీ ఐ ఆమ్ ఆల్సో గివింగ్ యూ ఎన్ ఆపర్చునిటీ టు
1: ఇంకా ఉన్నది రెండు దినములే.
0: దేర్ ఆర్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్.
1: ఈ రెండు దినముల లోపల కూడాను స్వామి యొక్క నిజతత్వాన్ని నిజ బోధనను నిజాకారాన్ని సరైన రీతిలో గుర్తింపజేయడానికి తగినటువంటి ఒక అవకాశం కూడా ఉంటుండాలి.
0: దేర్ విల్ బి ఆపర్చునిటీ టు అండర్స్టాండ్ ద రియల్ ప్రిన్సిపల్ ఆఫ్ స్వామి.
1: దానిని మీరు అర్థం చేసుకుంటే
0: రియల్ ఫార్మ్ ఆఫ్
1: స్వామి మీరు అర్థం చేసుకోనక్కర్లేదు.
0: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దాట్ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ ఎల్స్.
1: కుమ్మరింటిలో పోయి కుండలన్నీ మట్టితోనే చేసినవనేటువంటి అర్థం చేసుకుంటే ఇంక దానికి కుండలు ఏవైనా కూడా పేర్లు పెట్టుకోవచ్చు.
0: వన్స్ యు నో
1: ఆధారాన్ని ముందు చూడాలి.
0: వన్స్ యు నో దట్ ఆల్ ది పార్ట్స్ ఆర్ మేడ్ ఆఫ్ ద సేమ్ క్లే దట్ ఈస్ ఎనఫ్.
1: కనుక స్వామి యొక్క ఆధారతత్వాన్ని మీరు కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయండి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్.
1: కేవలం ఆధేయాన్ని మాత్రమే మీరు గుర్తించడానికి ప్రయత్నించనక్కర్లేదు.
0: ద రియల్ బేసిస్ ఆఫ్ స్వామి నాట్ మియర్లీ
1: ఆధేయం అంతా మార్పు చెందేటువంటిది.
0: ద ఫార్మ్ మే బి చేంజింగ్
1: ఆధారమే మార్పు చెందనటువంటి.
0: ద బేసిస్ డస్ నాట్ చేంజ్.
1: అదే సత్యం, అదే నిత్యం, అదే ఆత్మ, అదే హృదయం, అదే నేను.
0: దట్ ఈస్ హార్ట్, దట్ ఈస్ ఆత్మ, అండ్ దట్ ఈస్ యువర్ సెల్ఫ్.

0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
0: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
1: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
0: ద వన్ దట్ పర్టికులర్ మ్యాన్ హూ హ్యాస్ ఎ కంప్లీట్ కమాండ్ ఓవర్ ద మైండ్ ఈజ్ గోయింగ్ టు బి విక్టోరియస్ ఆన్ ది అర్త్.
1: మనసుకు దాసుడై మనుజ మాత్రుడెవండును శాంతి సౌఖ్యము కనుగొనలేడు.
0: దట్ పర్సన్ హూ ఈజ్ ఎ స్లేవ్ ఆఫ్ ద మైండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఫైండ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ లైఫ్.
1: కనిపించుచున్నది
0: దిస్ ఈస్ ఆబ్వియస్, దిస్ ఈస్ సీన్ వెరీ క్లియర్లీ.
1: స్వప్నమంటున్నాను.
0: దిస్ ఈజ్ నాట్ సీన్ ఇన్ ద డ్రీమ్.
1: ఇంద్రియములతో కూడినటువంటి ఈ పాంచభౌతిక శరీరము మనసు కంటే వేరు కాదు.
0: దిస్ బాడీ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఫైవ్ సెన్సెస్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ సెన్సెస్.
1: మనసు
0: మైండ్
1: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఈజ్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
1: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
0: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
1: ప్రతి దేహమునందు కూడాను ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
1: ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
0: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.

0: పంట యొక్క ఆస్తిక్యము, నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము.
1: ది పొజిషన్ ఆఫ్ ఎ ఫీల్డ్ ఏ
0: విధముగా
1: వితౌట్ హ్యావింగ్ వాటర్
0: మిథ్యా స్వరూపమై ఉండును.
1: జస్ట్ యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ లైక్ ఎ డెల్యూషన్
0: అటులని
1: ఇన్ ద సేమ్
0: మనసులో అయినటువంటి మానవత్వము, మానవ స్థితి ఈ విధమైనటువంటి అస్తిత్వంతో కూడి ఉంటుంటుంది.
1: ది సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి ది స్టేట్ ఆఫ్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ మైండ్.
0: మనసే లోక వ్యవహారమునకు, కార్యకలాపములకు, విలాపములకును మూలాధారము.
1: మైండ్ ఈజ్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బి ఇట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బి ఇట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
0: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు ఏ విధంగా నిరర్థకమో, మనసు లేని మానవత్వం కూడాను మరణించిన జీవితమే.
1: జస్ట్ యాజ్ దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
0: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలన మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
1: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెససరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
0: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
1: ఆర్డినరీలీ హ్యూమన్ బీయింగ్స్ టెండ్ టు థింక్ దట్ మైండ్ ఈజ్ ఇంప్రిజన్ ఇన్ ది బాడీ.
0: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును, తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ ఈజ్ యూటిలైజింగ్ ఆల్ ద టైమ్ అండ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు ఫాస్టర్ ది బాడీ.
0: దేహమే సత్యము నిత్యమని విశ్వసించి దాని నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నాడు.
1: బిలీవింగ్ దట్ బాడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, బాడీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్, హీఈస్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు లుక్ అవుట్ ది బాడీ.
0: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
1: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
0: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
1: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ కాంకర్స్ అండ్ అచీవ్స్ విజ్డమ్ బై కంట్రోలింగ్ హిస్ మైండ్.
0: అతనే ప్రజ్ఞానవంతుడు.
1: సచ్ ఎ పర్సన్ అలోన్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వైజ్ పర్సన్.
0: ఈ ప్రజ్ఞానతత్వం అనేటువంటిది సత్సంకల్పముల చేతనే ఏర్పడుతుంది.
1: ఓన్లీ బై గుడ్ థాట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్.
0: సత్సంకల్పములే మానవునికి ప్రధానమైనటువంటి ఆస్తి.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫార్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ ఓన్ గుడ్ థాట్స్.
0: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
1: దీస్ గుడ్ థాట్స్ కెనాట్ బి కన్సిడర్డ్ వెరీ క్యాజువలీ.
0: ఇవి చాలా బలమైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్,
0: చాలా పవిత్రమైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ సేక్రెడ్,
0: చాలా దివ్యమైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ వెరీ డివైన్,
0: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
1: దిస్ ఆర్ ఆల్ గ్రేట్ అండ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఇంపాక్ట్.
0: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితం అందిస్తుంది.
1: దీస్ ఆర్ గోయింగ్ టు గివ్ ది రిజల్ట్ డిపెండింగ్ అపాన్ హౌ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ గుడ్ థాట్స్.
0: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
1: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్

0: డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలం తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్డ్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను, కర్మల యొక్క ముద్రను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: మైండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టెండెన్సీస్ కల్టివేటెడ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
1: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
0: దిస్ కెన్ బి ఈవెన్ టేకెన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలో.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ.
1: కనుక మనసే రెండింటికి మూల కారణం.
0: దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్.
1: ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
0: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్. ఇన్
1: సర్వస్వమునకు మూల కారణం మనసే.
0: ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ఆల్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్.
1: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధం వచ్చి ఉన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్ యాజ్ వెల్ యాజ్ బాండేజ్.
1: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడా ఇది లొంగదు.
0: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
1: ఎట్టి పరిస్థితులు ఏం కూడాను మానవుని ఎందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
0: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
1: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ
1: ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాస్త్రమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ దర్ కమాండ్స్ అండ్ దర్ కంపల్షన్.
1: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
0: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
1: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింపచేస్తాయి.
0: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
1: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
0: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
1: రత్నకారుడు ఒక హంతకుడు.
0: రత్నాకర వాస్ ఎ మర్డర్.
1: పాఠసారములను అనేక విధములుగా హింసించి వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
0: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
1: అట్టి రత్నకారుడు సప్తర్షులు యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
0: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
1: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవి కూడాను. సమానుడుగా కూడా నిరూపించుతూ వచ్చింది.
0: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
1: సప్త ఋషులు కూడాను ఈ ఆది కవిని శ్లోకదాత వాల్మీకి అని, లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
0: సప్తర్షి ఈస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయట్ యాజ్ ఎ పర్సన్ హూ ఈస్ ఏ బ్లెస్సింగ్ టు ద వరల్డ్.
1: ఇంకా బుద్ధుని కాలమునందు అంగుళీకరుడు, ఇటు మహా దుర్మార్గుడు.
0: అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ అంగుళీక హూ వాస్ డ్యూరింగ్ ది డేస్.
1: ఇతను కూడా ఈ రత్నకారుని వలె బాటసారులను హింసించి వారి ద్వారా అనేక రకములైనటువంటి యొక్క ధనమును ప్రోగు చేసుకుని ఇంత మాత్రము వారిని వదలక వారి అంగుష్టములను ముక్కులను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి యొక్క క్రూరుడు.
0: అంగుళీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ హి యూజ్డ్ టు వేలే ది పీపుల్, రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దేర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దేర్ థంబ్స్ అండ్ యూజ్డ్ టు పుట్ ది థంబ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లాండ్ అరౌండ్ హిస్ నెక్.
1: కానీ అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కము చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
0: By the association and coming contact with Buddha, such a cruel person as Angulika became a great person.
1: Jagayi Madayi anetunti varu maroku jagaku sambandhinchinatunti varu.
0: Jagali and Matali also may be described to this particular category.
1: Veeru kudanu itti krura kutyamula cheta jeevinchutu vacchetunti varu.
0: They also used to live a life based upon cruelty.
1: Chaitanyuni yokka sampakkamu cheta వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
0: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్.
1: యుగ యుగమునందు కూడాను సత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ ది బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
1: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగము యొక్క ప్రభావమే.
0: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
1: కేవలం ఎప్పుడు ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ మేర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
1: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
0: అదర్ ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈ బీట్ good thoughts are many a time very subtle.
1: Tamil rajyam lopala
0: in Tamil Nadu
1: oka 50 samvatsaramulaku puramu oka beeda kutumbamu brahmanu undeetundi varu.
0: There was a family of brahmins who were very poor living in Tamil Nadu.
1: Aa samayam lopala ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
0: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
1: ఆ పిల్లవాడు పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
0: డ్యూరింగ్ దోస్ డేస్ Gandhi's satyagraha movement was going on and this particular person was growing and he became aware of this particular movement.
1: Atanu kevalamu edo barista anekunte vallaku telika edo lawyer ga chadivinadata ee lawyer ga chadivi desham yokka dasitvanni ee vidhanga dooram cheyadaniki kankanam kattukunnatundi maha punyaatkudu ani pallallo vintu vacharu.
0: In the villages those days, not really understanding that what barrister stands for, they were thinking that Mahatma Gandhiji was a lawyer He had taken an oath to free the country from its slavery.
1: ఒకనాడు తల్లి కుమారుణ్ణి దగ్గర ఉంచుకొని ఏదో కథలు చెప్తున్నటువంటి సమయం లోపల, నాయన నీవు కూడా నువ్వు గాంధీ వలె లాయర్ చదివి మన బీదవారి బాధలంతా కూడా నువ్వు తప్పించడానికి తగిన ప్రయత్నం చెయ్యాలా, అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
0: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సేడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
1: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
0: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ యూ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్డ్ బిఎల్.
1: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
0: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
1: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
0: Sitting in the street light, he used to read in the street lamps and took the examination.
1: Tana jeevithamulo aneka dinamulu pastu undetunte vaadu papa.
0: A number of days he used to fast for want of money.
1: Atani sthithimitulu chusthe chaala deenanga undetuntivi.
0: His condition was rather pathetic.
1: Repati dinam parikshanaga aanadu raatri veedi deepamulu mundu kurchoni చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
0: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
1: అయ్యో ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ సఫిషియంట్ మనీ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ స్లీప్.
1: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
0: ది కాఫీ నెవర్ యూస్ టు కాస్ట్ దోస్ డేస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టుడే లైక్ ఎ రూపీ. ఇట్ వాజ్ ఓన్లీ ఎ పైసే.
1: కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు.
0: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ దట్ మచ్ ఆఫ్ మనీ ఈవెన్ ఎ పై.
1: ఏదో కొళాయి దగ్గర పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
0: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ వైప్ హీజ్ ఐస్ విత్ వాటర్ కేమ్ బ్యాక్ టు ది స్ట్రీట్ లైట్ అండ్ సాట్ డౌన్.
1: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
0: హీ అండర్వెంట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ హీ పాస్ దిస్ లా ఎగ్జామినేషన్.
1: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
0: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హీస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ and he never forgot his good resolution even once.
1: Edo chinna chinna lawyer tho cheri taanu kudunu court ku potamu edo vaarito nerchukovasatunte vishayalanta nerchukotamu ee vidhanga kontha kaalam gadistu vachadu.
0: After passing the examination he began going to the courts of law with small lawyers and learning the methods of argument in the courts of law.
1: Aithe itaniki భగవంతునిపైన చాలా విశ్వాసం.
0: బట్ వన్ థింగ్ హీ హ్యాడ్ వాస్ ఇంప్లిసిట్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికి భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది.
0: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ దట్ బి ఇట్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ఆర్ జాయ్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే ఈస్ గివెన్ బై గాడ్ టు హిమ్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
1: తన మిత్రులు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు, గాడ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు.
0: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ అప్రోచ్డ్ హిమ్ అండ్ జస్ట్ సింపతైజ్ విత్ హిమ్ అండ్ సే డస్ నాట్ గాడ్ హ్యావ్ ఎనీ సింపతి ఫర్ యూ హి యూస్ టు సే దాట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్
1: ఇంత విశ్వాసముతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతని అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పును వచ్చింది
0: యాజ్ హీ హ్యాడ్ నాట్ మెర్లీ గుడ్ రిజల్యూషన్ అలాంగ్ విత్ దట్ గుడ్ థాట్ హీ హ్యాడ్ ఆల్సో ఫెయిత్ ఇన్ గాడ్ దేర్ ఫోర్ హీ మేడ్ గుడ్ ప్రోగ్రెస్
1: స్వతంత్రం వచ్చిన తక్షణమే
0: ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్
1: మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు
0: He was appointed as the Chief Justice for Madras High Court.
1: ఇతని యొక్క ప్రవర్తన ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు
0: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
1: అతని ముత్తుస్వామి అయ్యర్
0: That person is none other than Muthuswami Iyer.
1: ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు మొదలు ఏ విధంగా ఉండేటువంటిది ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి
0: Although his earlier days were so bad, on account of good thoughts, and on account of faith in God, he unexpectedly became the Chief Justice of the High Court. This looks like a dream.
1: ఈ విధంగా భక్తి దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం
0: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
1: ఇదే విధంగా విదేశములు యందు కూడాను బజార్లో బూట్సులకంతా కూడాను పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ
0: ఇన్ ద సేమ్ వే ఇన్ సర్టన్ ఫారిన్ కంట్రీస్ దేర్ వర్ పీపుల్ హూ యూస్ టు సెల్ న్యూస్ పేపర్ అండ్ హూ యూస్ టు
1: కాపీ హోల్డర్ లోపల తట్టలు కడుగుతూ ఉండేటువంటి యొక్క వ్యక్తులు వారి యొక్క సంకల్పము చేతనే సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు
0: Although their conditions were such, still on account of good thoughts and on account of faith in God, they occupied very high positions later in life.
1: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
0: They also became highly educated people.
1: వారి జీవితాన్నంతా కూడా తత్రపత్రం చేతను సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
0: They sanctified their lives by good thoughts and good actions.
1: అదే ఇంగ్లాండ్ లోపల కవర్లు పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి
0: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
1: లైవ్లీహుడ్ ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు
0: ఇన్ దోస్ డేస్ దే యూస్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్
1: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు
0: యూస్ టు ఈక్ అవుట్ హిజ్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్ హౌ హీ లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్
1: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
0: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూస్ టు
1: దైవము నిన్ను ఆశీర్వదించుగాక చెప్పేటువంటి వాడు
0: హీ యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ
1: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు
0: నాట్ మెయిన్లీ దాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ హీ యూస్ టు గివ్ ట్యూషన్ టు స్మాల్ చిల్డ్రన్
1: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు
0: హీ యూస్ టు
1: God bless you అనేటువంటి వాడు
0: He used to utter may God bless you whenever he sent those children also out of the tuition is over
1: తన సంకల్పములు కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైన సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
0: హి హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హి వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
1: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
0: టు దోస్ చిల్డ్రన్ టు హూమ్ యూస్ టు గివ్ ట్యూషన్ యూస్ టు సే ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ట్రస్ట్ ఇన్ గాడ్.
1: ఇంతటి గాఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి,
0: ద పర్సన్ వాజ్ వన్ హూ హ్యాడ్ సచ్ ఇంప్లిసిట్ అండ్ ఫర్మ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: అలాంటి వాడు తిరిగి తాను సంకల్పించినట్టుగానే ఒకనొక దినము బ్రిటిష్ దీనికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు.
0: దట్ పర్సన్ బై హిజ్ ఓన్ గుడ్ థాట్స్ అండ్ గుడ్ రెజల్యూషన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్ బికేమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్.
1: అతని జేమ్స్ మెక్డోనాల్డ్ అని.
0: దట్ పర్సన్ ఇస్ జేమ్స్ మెక్డోనాల్డ్.
1: ఈ మెక్డోనాల్డ్ అనేటువంటి వాడు ఏ కవర్ల పైన అడ్రస్ రాస్తున్నటువంటి వాడు, ఏ ప్రైమ్ మినిస్టర్ కావడానికి ఎటువంటి యొక్క ప్రాప్తి ఉండాలి, ఎటువంటి దైవానుగ్రహం ఉండాలి, ఎలాంటి సత్సంకల్పం ఉండాలి.
0: యూ కెన్ ఇమాజిన్ వాట్ ఎక్స్ట్రాడినరీ గాడ్స్ గ్రేస్ అండ్ వాట్ గుడ్ థాట్స్ అండ్ వాట్ గుడ్ రెజల్యూషన్స్ హీ వుడ్ హావ్ హ్యాడ్ ఫర్ బికమింగ్ ఎ ప్రైమ్ మినిస్టర్.
1: కనుక దైవ విశ్వాసము, మనిషి యొక్క సత్సంకల్పము రెండూ చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ గా ఉంటుంది, తద్వారా ఎంతైనా ఫలితాన్ని మనము సంపాదించుకోవచ్చు.
0: ఇఫ్ వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ఇఫ్ వన్ హ్యాస్ గుడ్ థాట్స్ ఇట్ విల్ బి సంథింగ్ లైక్ నెగటివ్ అండ్ పాజిటివ్ కమింగ్ టుగెదర్ లీడింగ్ టు సక్సెస్ఫుల్ లైఫ్.
1: మానవుని యొక్క స్థితిగతులు మనం ఏమాత్రం కూడా విచారించడం లేదు.
0: వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎన్క్వైరింగ్ ఆర్ లుకింగ్ ఇన్ టు ది సర్కమ్స్టెన్సెస్ ఇన్ విచ్ పీపుల్ ఆర్ ప్లేస్డ్.
1: మానవుడు దేహ నిర్మాణం ఎందు మాత్రమే కాకుండా మేధాశక్తి ఎందు కూడాను కుడము ఎందు గల జీవరాశులు అన్నింటికంటేను చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
0: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్త్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
1: తాను సంకల్పిస్తే తనకు చేతకానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ హీ థింక్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఎ రెజల్యూషన్ దెర్ ఇస్ నథింగ్ విచ్ హీ కెనాట్ అచీవ్.
1: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
0: బై ఎ ప్రాపర్ రెజల్యూషన్ హీ కెన్ గెట్ ఎ కంట్రోల్ ఓవర్ ది ఎంటైర్ వరల్డ్ ఇట్సెల్ఫ్.
1: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
0: బట్ బై నేచర్ మ్యాన్ ఈజ్ ఆల్సో వీక్.
1: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
0: మ్యాన్స్ లైఫ్ ఈజ్ బౌండ్ బై సర్టన్ లిమిటేషన్స్ బై సర్టన్ లిమిట్స్.
1: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండనటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
0: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హీ మే హ్యావ్ ఎ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
1: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడుగా మారాలి.
0: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్ హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
1: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునందే తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్ ఇట్ వుడ్ బికమ్ యూజ్లెస్.
1: ఈనాడు మేధాశక్తిని మనం దుర్వినియోగపరుస్తున్నాం.
0: బట్ టుడే ఇంటెలిజెన్స్ ఇస్ బీయింగ్ మిస్యూస్డ్.
1: సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ బీయింగ్ యూజ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: సరైన రీతిగా దీనిని అర్థం చేసుకోవటం లేదు.
0: పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాపర్లీ యాస్ టు హౌ టు మేక్
1: ఏదో తెలివితేటలు కలవని చెప్పి తాము ఒక విధమైనటువంటి యొక్క అపమార్గంలో దీన్ని ప్రవేశపెడుతున్నాడు.
0: బై థింకింగ్ దట్ హీఈస్ టూ క్లెవర్ హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
1: కారణము అతని యందు సత్సంకల్పములు లేకపోవటమే.
0: ది రీజన్ ఇస్ వై హీఈస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ ఈజ్ హీ డజంట్ హ్యావ్ గుడ్ థింకింగ్ గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావము చాలా ఉన్నతమైనటువంటిది.
0: ద ఇంపాక్ట్ అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ గుడ్ థాట్స్ ఈజ్ రాదర్ వెరీ హై.
1: కేవలము తన స్వార్థము సప్రయోజన నిమిత్తమై ఈ మేధాశక్తిని ఉపయోగపెడుతున్నాడు నేడు మానవుడు.
0: మ్యాన్ ఆఫ్ టుడే ఈజ్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫిష్ పర్పసెస్.
1: కనుకనే తన మేధాశక్తి ఉండినప్పటికీ దానికి తగినటువంటి యొక్క ప్రయోజనమును పవిత్రతను మానవుడు అందించలేకపోతున్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ సెల్ఫిష్ థింకింగ్ హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు పుట్ ది ఇంటెలిజెన్స్ టు గుడ్ పర్పసెస్ అండ్ టు అచీవ్ గుడ్ రిజల్ట్స్.
1: స్వార్థము సప్రయోజనము మితిమీరిపోవటం చేతనే తన యొక్క చేష్టలు అన్ని కూడాను అపమార్గమును అనుభవిస్తున్నాయి అనుసరిస్తూ ఉన్నాడు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ మ్యాన్ హ్యాస్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ అండ్ ఎ రాంగ్ డైరెక్షన్.
1: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడాను ధర్మము తప్పుతున్నది.
0: ఎవ్రీ మ్యాన్ ఈజ్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ధర్మ.
1: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుండాలి.
0: ఎవ్రీ డీడ్ ఈజ్ నాట్ డన్ ప్రాపర్లీ.
1: ప్రతి ఆలోచనలోనూ దూరదృష్టి నశించిపోతుండాలి.
0: ఇన్ ఎవ్రీ థాట్ హీఈస్ మిస్సింగ్ ది లాంగ్ రేంజ్ పర్స్పెక్టివ్.
1: ప్రతి ఆశ దురాశగా మారుతుండాలి.
0: ఎవ్రీ డిజైర్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్.
1: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుండాలి.
0: హిజ్ విజన్ ఈజ్ డివైడ్ ఆఫ్ లవ్.
1: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుండాలి.
0: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
1: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
0: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
1: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుండాలి.
0: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైయింగ్ అండ్
1: ప్రాంతీయ దురభిమానములు
0: పెరోషియలిజం
1: బంధు ప్రీతి
0: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్
1: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
0: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
1: మానవుని యందు ఉండేటువంటి చైతన్యము చల్లబడుతూ ఉండాలి.
0: The all the capacity and energy which man has
1: asuyalu,
0: the hatred, anger and jealousy are exceeding.
1: ఇది కేవలం అవధి తప్పి
0: దే ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్.
1: స్వేచ్ఛాధిహారము సల్పుతున్నాయి.
0: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడిల్డ్.
1: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దేర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్.
1: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
0: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: మానవుడు కేవలము లౌకికమును భౌతికమునే ఆశించి వాటిని విశ్వసించి
0: మ్యాన్ ఈస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
1: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
0: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
1: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
0: హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ద ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
1: సంకల్పముల యొక్క ప్రభావమే.
0: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీ ఇస్ ఇండల్జింగ్ ఇన్.
1: దురాశల యొక్క చేష్టలే.
0: హీ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
1: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
0: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేట్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్ మ్యాన్.
1: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసిన కిందను భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
0: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ ఇఫ్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాష్.
1: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
1: సంకల్పములు సరియైనటువంటివి కాకపోవటమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
1: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
0: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్.
1: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ హీ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే,
0: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్
1: నిర్ణయ శక్తి,
0: he will have the power to decide.
1: Medha shakti,
0: he will have intelligence.
1: Vichakshana shakti,
0: he will have discrimination.
1: Grahana shakti,
0: he will have
1: vaak shakti
0: to comprehend.
1: Vaak shakti,
0: he will have the capacity.
1: Alochana shakti,
0: to think, to
1: tuha shakti
0: and to imagine.
1: Ee sapta shakti nu kudanu ee ichcha shakti tho leenamai untuntayi.
0: ఆల్ దీస్ సెవెన్ టైప్స్ ఆఫ్ పవర్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విల్ పవర్.
1: ఈ ఇచ్ఛాశక్తి ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
0: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
1: ఇచ్ఛాశక్తి పెరగవరనన్న మనం ఏమి చేయాలి?
0: If we have to develop willpower, what is it that we'll have to do?
1: Korikalu tagginchukovali.
0: We have to reduce our desire.
1: Oka chinna udaharanam.
0: One small example here.
1: Oka vyakti nenu cigarette tagali ani ishtamavutundi.
0: One person may have a desire to smoke a cigarette.
1: Nenu oka coffee tagali madhyapanam cheyagali ani.
0: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
1: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
0: if one has such a desire,
1: aa aasalanu manamu adupulo pettukunnappudu
0: one should control such kind of desire and
1: vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
0: If you can control such kind of desires, that controlled energy will join the will power.
1: Manavuniki oka 20 30 korikalu unnayi anukondi.
0: Let us assume that every man has 20 to 30 desires.
1: Ee korikalu enni tagginchukunte ఆ కోరికల పైన ప్రసరిస్తున్నటువంటి యొక్క శక్తి ఇచ్ఛాశక్తితో లీనమై ఇచ్ఛాశక్తిని బలపరుస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ రెడ్యూస్ యువర్ డిజైర్స్ ది పవర్ విచ్ వుడ్ హావ్ గాన్ టు సాటిస్ఫై దోస్ డిజైర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ డెవలపింగ్ ది విల్ పవర్ అండ్ దే విల్ స్ట్రెంగ్తన్ ది విల్ పవర్.
1: కనుక ఈ విధంగా ఇచ్ఛాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా మారవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ ది విల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ you can
1: ఇంద్రుడుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు అచీవ్.
1: సర్వ విజయములు కూడా ఇచ్ఛాశక్తియే కారణము.
0: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడాను అదుపులో పెడుతూ వచ్చారు.
0: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్స్. They developed a detachment and thus achieved many things otherwise.
1: Korikalu enta taggite ichcha shakti anta perugutundi.
0: The will power will develop proportionate to reduction in your desire.
1: Kanukani mana vanchalanu kramakrameena kudanu tagginchukovadaniki prayatninchali.
0: Therefore we should make an effort gradually to decrease our own desires.
1: Ee ichcha shaktini manamu daivam veipuna marachali.
0: We should divert our will power towards God.
1: Ichcha shakti undi kudanu manamu daivam vaipuna maranchukunna ee ichcha shakti nirupayogam avutundi.
0: You may have will power, if you do not divert it towards God, it is a waste.
1: Prati vyakti kudanu oka instrument oka panimuttuga manam anukuntunnamu.
0: We are considering every human being as an instrument.
1: Aithe ee panimuttu kudanu aa paniki taginatvantidiga undali.
0: Even if you consider him as an instrument, he should be suitable. The instrument must be
1: దాని ఉపయోగపెట్టేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ
0: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్.
1: ఆ గడ్డపారయందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
1: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినట్టుదిగాను ఉంటుండాలి.
0: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మెయిర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
1: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్.
1: మానవుని ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
0: ది మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, but if the instrument is not proper one and if it does not have the proper requisite qualities, then he would not be able to
1: అదే విధంగా ఇచ్ఛాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ
0: ఇన్ ద సేమ్ వే ఆల్దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్
1: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్ఛాశక్తి నిరుపయోగమైపోతుంది.
0: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్, that will power becomes a waste.
1: Kanuka manam ichcha shakti tho paatu kriya shakti ni kriya shakti tho paatu gnana shakti ni manam poshinchukovali.
0: Therefore we have to develop will power, we have to develop the capacity for proper action, అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
1: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
0: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
1: సర్వమును సాధించవచ్చు,
0: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
1: కనుక మన ఎందుకున్నటువంటి ఇచ్చాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
0: వీ హ్యావ్ టు దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ అవర్ విల్ పవర్ ఇన్ టు గుడ్ థాట్స్.
1: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
0: ది థాట్స్ ఆర్ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ ఇఫ్ మ్యాన్ డైస్ ది థాట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డై.
1: ఇవి అమరత్వమైనటువంటివి.
0: థాట్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇమ్మార్టల్,
1: అమృతత్వమైనటువంటివి.
0: దే ఆర్ హావింగ్ దట్ కెపాసిటీ టు లాస్ట్ లాంగ్.
1: కనుక సంకల్పములను సరైన సంకల్పముగా మనం పోషించుకోవాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వు హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
1: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
0: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
1: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనసు. మనిషి అనగా మనసే.
0: మ్యాన్ బేసికలీ రెఫర్స్ టు మైండ్.
1: మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక.
0: మైండ్ మీన్స్ ఇట్ ఇస్ ఎ కాంగ్లోమరేషన్.
1: సంకల్పములుగా నిత్యము మనం అనుభవించేటువంటి ఒక పరిణామమే.
0: థాట్స్ రెఫర్ టు ద థింగ్స్ విచ్ వి ఎంజాయ్ ఇన్ డే టు డే లైఫ్.
1: కనుక జీవితం అంతా ఇప్పుడు ఈ సంకల్పం చేత నిండి ఉంటున్నటువంటిది.
0: దేర్ఫోర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ థాట్స్.
1: ఈ సంకల్పములు సక్రమమైనటువంటివి కాక ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవి నిరుపయోగములే.
0: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
1: Annitikini Bhagavat Vishwasam Atyavasaram.
0: For everything, faith in God is essential.
1: Bhagavat Vishwasam Leka.
0: Without having faith in God,
1: enni grandhamulu chadivinappatikini,
0: whatever number of books you read,
1: Upanishadulu yokka bhavanni manamu artham chesukunnappatikini,
0: even if we understand Upanishadu
1: Geetha kaalamulu rolinappatikini,
0: even if we chant Gita,
1: Brahma Sutramulu minginappatikini,
0: even if we repeat Brahma Sutra,
1: japa dhyanamulu salpinappatikini,
0: even if we do japa and dhyana,
1: kevalamu oka dehamuto aacharinchinatvanti okka drill vantivi.
0: All this will be so mechanical, as if it is something like a drill performed by the physical body alone.
1: Ivanta kudunu kevalam exercise vantivi.
0: This may be described as some kind of physical exercise.
1: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహ భ్రాంతి మరింత అధికం కావచ్చు.
0: On account of physical exercise, the attachment to the body may grow also.
1: కనుక ఈ దేహముతో పాటు మన యందుండినటువంటి యొక్క భావములు కూడా పరిశుద్ధం గావించుకోవాలి.
0: We have to purify both the body and also the mind.
1: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
0: We can purify both body and mind only by having faith in God and by no other means.
1: నమ్మకమును రెండు నయనమ్ము లేని అంధులైన మనుషులు అవని ఎందు.
0: A person who does not have faith, he is really blind person.
1: తాను చూడకయున్న దైవమ్ము లేడకో.
0: If he does not see God, can you say that God doesn't exist?
1: తనకు లేడే కాని మనకు లేడా.
0: For such a person, God might not exist. But does not God exist for us who can see Him?
1: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: Therefore, we have to foster our own faith.
1: దైవమే లేకుండినా,
0: if there is no God at all,
1: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
0: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
1: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
0: There are lakhs of stars, but they are not dropping down to earth.
1: లోకాల చీకటినంతా కూడాను హతమార్పే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
0: By holding sun and moon as a lamps, they are providing light to this earth.
1: అచ్చులేకనే ఈ పృథివీ అనేటువంటి చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
0: Without axle, this earth is moving round and round.
1: ఏ జీతభత్యం కూడాను అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలినిస్తున్నారు.
0: Without
2: paying without receiving any salary, the wind God is providing breeze.
1: అనంతమైన ఆకాశం నీలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
2: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ది స్కై అట్ ఎ డిస్టెన్స్ వితౌట్ ఫాలింగ్ ఇట్ డౌన్ ఆన్ అర్త్? ఈ చిత్ర
1: విచిత్రములంతా కూడా ఎవరు చేయగలుగుతున్నారు?
2: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ హ్యాపెనింగ్స్ అండ్ ఈవెంట్స్?
1: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
2: హూ ఈజ్ గివింగ్ transcendental experiences for all the human beings? The way
1: కనుక అన్నిటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
2: గాడ్ ఈజ్ బిహైండ్ ద కర్టన్ బట్ కీపింగ్ ది పీపుల్ బిఫోర్ ది కర్టన్ హీఈస్ మేకింగ్ దెమ్ ప్లే ద రోల్.
1: కనిపించినది కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉండాలి. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
2: ద వన్ విచ్ ఈజ్ నాట్ విజిబుల్ He is making all the visible things move.
1: Adi divya shakti.
2: That is the Adi divine power. Shakti. That is God's power.
1: Adi satya shakti.
2: That is the power of truth.
1: Adi dharma shakti.
2: That is the power of dharma.
1: Adi dharmo rakshati rakshitah.
2: That is the meaning of the statement that
1: dharmanu rakshinche nimittamai manam satsankalpalu poshinchukovali.
2: For protecting dharma, we should develop good thoughts.
1: Ee satya sankalpamle maniyandu lekundina ధర్మ ఏవ హతో హంతి.
2: యూ డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్,
1: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనం హతం చేస్తుంది.
2: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ అండ్ సచ్ ఎ స్టేట్ వుడ్ ఆల్సో డెస్ట్రాయ్ అస్.
1: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
2: టుడే ఈజ్ సేక్రెడ్ గురు పూర్ణిమ డే.
1: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
2: గోకాక్ ఎక్స్ప్లెయిన్ the significance of Guru Purnima day in a clear and a beautiful way.
1: Edo konni vidhamainatundi grandhamula vallano upadeshamula vallano manavuni endunnatundi ajnanam anetundi andhakaramu dooram chesukoni prajnanam anetundi prakashavantamainatundi jyotini veliginchukovatam.
2: By reading the books and by listening to people, one would not be able to just free himself from ignorance.
1: Aithe edo oka guruvunu aadharanga teeskoni
2: If one approaches a guru,
1: atani subodhana cheta
2: by his own good teaching,
1: manam unnata sthayiki cherutamu ane vishwasam bharatiyulu.
2: Indians believe that by such an approach they would be reaching a higher state of
1: guru. Ikkada guruvulu aneka mandi untunnaru.
2: There are different types of gurus.
1: Shastra sambandhamainatundi guruvulu 8 mandi.
2: There are 8 types of gurus according to shastra.
1: Bodha guruvu.
2: One is the Bodha Guru,
1: Veda Guru,
2: Veda Guru,
1: Nishiddha Guru,
2: Nishiddha Guru,
1: Nishiddha Guru,
2: Nishiddha Guru,
1: Kamya Guru,
2: Kamya Guru,
1: Kamya Guru,
2: Kamya Guru, Kamya Guru,
1: Vachaka Guru,
2: Vachaka Guru,
1: Suchaka Guru,
2: Suchaka Guru,
1: Karana Guru,
2: Karana Guru,
1: Pihita Guru,
2: Pidita Guru.
1: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
2: These are the 8 types of gurus.
1: Bodha guru anetunti varu kevalamu shastratanni maatrame bodhinchi.
2: Bodha guru is one who only explains shastras.
1: Dani yokka nibandhanalu.
2: He explains the rules and regulations given in shastras.
1: Tagina reetiga acharinchadaniki.
2: He also explains the method of
1: utsahamulu andinchetunti vaadu.
2: He explains how to practice them and encourages one to live
1: according to
2: Veda Guru.
1: Tattvarthani bodhinchi.
2: Veda Guru is one who teaches
1: tattva darshanamu gavinchi,
2: who teaches tattva and who also shows
1: tana manasunu daivam vaipunu maranchetunti vaadu,
2: who directs the mind of those sishyas towards God.
1: Pihita Guru anetunti vaadu.
2: The third one is Pida Guru.
1: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి
2: హీ విల్ బి రిమూవింగ్ ఆల్ ద డౌట్స్.
1: మనస్సును పరిశుద్ధముగా ఉంచి
2: హీ విల్ ప్యూరిఫై ద మైండ్.
1: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
2: హీఈస్ వన్ హూ విల్ బి ఏబుల్ టు ప్యూరిఫై ద హార్ట్ అండ్ బై ప్యూరిఫికేషన్.
1: నిషిద్ధ గురువు అనేటువంటి వాడు.
2: నిషిద్ధ గురు ఈజ్ ద ఫోర్త్ వన్.
1: కొన్ని కామ్యకర్మలను బోధించి
2: he will be teaching people to discharge certain duties.
1: ఇహపరములందు మోదమును అందించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్.
1: కామ్య గురువు అనేటువంటి వాడు,
2: కామ్య గురు ఇస్ వన్
1: పుణ్యకార్యములు ఆచరింపజేసి,
2: హీ విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్,
1: తద్వారా ఇహపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
2: అండ్ త్రూ దాట్ హీ విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
1: సూచక గురువు అనేటువంటి వాడు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు.
1: శమధమాది సత్సమ్మతిని బోధించి,
2: హీ టీచర్స్ శమధమాది ది సిక్స్ టైప్స్ ఆఫ్
1: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
1: ఇంకా వాచక గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురువు.
1: ఇతను యోగ తత్వమును బోధించి,
2: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా.
1: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
2: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
1: కారణ గురువు,
2: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు.
1: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపచేసేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
1: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
2: Therefore, of all the types of guru, Karana Guru is the most important.
1: జీవతత్వాన్ని దైవతత్వంగా మార్చగలిగేటువంటి వాడు.
2: He would be able to effect transformation.
1: ఈ రెండింటి యొక్క సంబంధం, ప్రతిబింబముల యొక్క సంబంధం అని బోధించేటువంటి వాడు.
2: He will be expounding the principle and the teaching, stating that there is the relationship between
1: జీవునకు దేవునకు భేదము లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
2: He proves that there is no difference between God and man.
1: ఆచరణ రూపమైన ప్రబోధులు సలిపేటువంటి వాడు.
2: హీ ప్రాక్టీసెస్ అండ్ ఆల్సో ప్రీచెస్.
1: ప్రత్యక్ష ప్రమాణములను నిరూపించేటువంటి వాడు.
2: హీ విల్ బి ఏబుల్ టు డెమోన్స్ట్రేట్ ద రియాలిటీ ఆఫ్ ఆల్ ది.
1: గురువు ఒక్క దైవము మాత్రమే.
2: సత్య గురు ఇస్ ఓన్లీ గాడ్.
1: కనుకనే అట్టి గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అతనే బ్రహ్మ విష్ణు మహేశ్వరిగా భావించుకోవాలని నిరూపిస్తూ వచ్చేటువంటి వాడు.
2: ఇట్ ఈస్ ఓన్లీ సచ్ టైప్ ఆఫ్ గురు హూ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర అండ్ హూ ఈజ్ వర్షిప్డ్ దా.
1: కనుక మనము లోక సంబంధమైనటువంటి వారందరూ కూడాను గోకాకు చెప్పినట్టుగా కొన్ని కొన్ని విషయాల లోపల మాత్రము వాళ్ళు టీచర్స్ మాత్రమే కాని వారిని గురువులని చెప్పడానికి వీలు కాదు.
2: మోస్ట్ ఆఫ్ ది గురుస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ టీచర్స్ because they will be explaining only the worldly things.
1: Kanuka ilanti gurulnu manam aashrayinchi mana yokka swaswaroopanni manam andukolemu anubhavinchalemu.
2: By approaching such gurus we would not be able to understand our own basic reality.
1: Andulo ee naadu marinta vichitramainatti gurulga tayaravutunnaru.
2: Of all the deeds if you just take the gurus of today, they are rather very strange.
1: చెవులో మంత్రం చెప్పడం, చేతితో డబ్బు తీసుకోవటం.
2: దే గివ్ ఏ మంత్ర ఇన్ ద ఇయర్ అండ్ డిమాండ్ మనీ ఫ్రమ్ ద హ్యాండ్.
1: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
2: దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఆఫ్ మంత్రాస్.
1: మంత్రముల చేత కానీ తంత్రముల చేత కానీ ఏమాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
2: వి విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అండ్ అటైన్ డివినిటీ బై మంత్రాస్ అండ్ తంత్రాస్.
1: మనసు నందు కరువుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధం గావించుకుందామో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
2: దట్ డే వెన్ వి ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్ వి విల్ బి ఏబుల్ టు గెట్.
1: కనుకనే చిత్తశుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
2: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
1: ఈ విధమైన విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
2: వీ హావ్ టు లివ్ అవర్ డే టు డే లైఫ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ బిలీఫ్.
1: ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది విన్నా కూడాను భగవత్ విశ్వాసంతోనే మనము వినాలి, చేయాలి, చూడాలి.
2: వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ టెల్, వాట్ ఎవర్ వీ డూ, వీ హావ్ టు డూ ఎవ్రీథింగ్ హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్
1: సర్వం విష్ణుమయం జగత్.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వీ జస్ట్ సీ.
1: సర్వం సంకల్పమయం విష్ణుమయం.
2: All our thoughts must be full of divinity.
1: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
2: There is no difference between thought and
1: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
2: Our thoughts are the very
1: విష్ణు మేనిఫెస్టేషన్ ఆఫ్ సదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
2: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
1: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనం లౌకికమైనటువంటి వాంఛనల్ని విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనం విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
2: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వర్ల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వర్ల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వర్ల్డ్లీ యాక్టివిటీ.
1: సర్వులు ఎందు దైవత్వం ఉంటుండాలి.
2: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
1: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
2: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
1: కనుక సర్వులు ఎందు కూడాను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ ద ఫెయిత్ అండ్ బిలీవ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
1: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
2: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యు హర్ట్, హూమ్ సో ఎవర్ యు హార్మ్, హూమ్ సో ఎవర్ యు పుట్ టు ట్రబుల్, యు ఆర్ కాజింగ్ ఆల్ దోస్ థింగ్స్ టు గాడ్ అలోన్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
2: దిస్ ఫెయిత్ వుడ్ హావ్ హియర్ ఇన్ ద
1: జగత్తులో మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
2: వీఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
1: శాంతి జగత్తులో లేదు.
2: Peace doesn't exist in the external.
1: Shanti niyande untundi.
2: Peace is in your own self.
1: Oka chinna udaharanam.
2: One small example.
1: Manam ekkadaina oka pattananiki camp vestam.
2: Let us just say that we have camped in a particular town.
1: Padidinala parinimittamai oka hotel lo praveshinchalani prayatnistamu.
2: We take a room in a hotel for staying 10 days.
1: Manam mottamota manam ye aaharanni bhujistamo ఆ ఆహారం సంబంధించినటువంటి హోటల్ మనం వెతుకుతూ వెడతాం.
2: వెన్ వీ సర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్.
1: ఒక హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ హోటల్ దేర్ ఇస్ ఎ బోర్డ్ విచ్ సేస్ దట్ దిస్ ఇస్ బ్రాహ్మిన్స్ హోటల్.
1: మరొక వైపు చూచాడు ఇది మిలిటరీ హోటల్ అని ఉంటుండాలి.
2: On the other side, there is another hotel with a board that this is a military hotel.
1: ఇంకొక వైపు చూచాడు బ్రాహ్మణ మిలిటరీ హోటల్ అని వేసేసారు.
2: When they turned to the other side, there was another board for a hotel. It read like this, Brahmin's military hotel.
1: శాకాహారి అయినప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
2: If he is a vegetarian, he will go into Brahmin's hotel.
1: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
2: ఇఫ్ ఈజ్ ఎ నాన్ వెజిటేరియన్ హీ మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
1: అట్లు కాకుండా పేరును చూడకుండా,
2: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇఫ్ ఈ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్
1: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
2: ఇఫ్ ఈ ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్
1: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
2: If he orders for sambar and rasam which are purely vegetarian stuff, would he be able to supply that?
1: Ayya ikkada sambar rasam ledu prakka hotel ku pomantadu.
2: He will say, well sir, you can't get sambar and rasam in this hotel, please go to the next hotel.
1: Karanam emiti?
2: What is the reason?
1: Board chudakunda praveshinchatame deeniki karanam.
2: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
1: Ade vidhamgane manam ee prapanchamulo praveshinchetappudu ee prapanchamunaku mundu undinatundi board nu manam chudakunda ee prapanchamulo praveshinchi shanti shanti shanti shanti ani adugutunnaru evaru oddistaru.
2: In the same way, we have entered into the world. We have not taken note of the notice board or the board of this world.
1: Ante aa board etta undi?
2: After entering the world, if we ask for peace,
1: anityam asukham lokam ani board untundali.
2: So what does the board read for this world? It says that this is not going to give you happiness,
1: anityam asukham. Ikkada shanti ekkada undi? Shanti leinatundi ee jagattu ani board untundali.
2: The board clearly describes that there is no peace here. It is not going to be a permanent.
1: Nijanga aa board chuchinte ఈ ప్రపంచంలో వచ్చి నాకు శాంతి కావాలని ఎవరైనా కోరుతాడా?
2: ఇఫ్ ఎ పర్సన్ హాస్ సీన్ దిస్ పర్టికులర్ బోర్డ్, వుడ్ హి బి ఆస్కింగ్ ఆఫ్టర్ కమింగ్ ఇంటు ది వరల్డ్
1: శాంతి ఎక్కడ ఉంటుంది?
2: ఇన్ దట్ కేస్ వేర్ డు యు ఫైండ్ పీస్?
1: తన ఎందే ఉంటుంది.
2: పీస్ ఈజ్ ఫౌండ్
1: తన యందు ఉన్నటువంటి శాంతిని తాను మరచి,
2: హీఈస్ ఫర్గెటింగ్ పీస్ విత్ ఈజ్
1: జగత్తులో వెతకడానికి ప్రయత్నిస్తే ఇది దొరికేటువంటిది కాదు.
2: విత్ ఈజ్ ఇన్సైడ్ హిమ్, బట్ హీ ఈజ్ సర్చింగ్ ఫర్ సచ్ పీస్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్, హౌ వుడ్ హీ గెట్ ఇట్?
1: శాంతికి కర్త భర్త దైవమే.
2: ది ఆథర్ అండ్ ది డైరెక్టర్ అండ్ ది మాస్టర్ అండ్ ది పర్సన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్,
1: కనుక అతన్ని ఆశ్రయించినప్పుడే మనకు శాంతి లభిస్తుంది.
2: ఫర్ పీస్ ఇస్ గాడ్, ఓన్లీ వెన్ యూ టేక్ షెల్టర్ అండర్ గాడ్ యూ విల్ బి
1: ఏబుల్ టు గెట్ ఆశ్రయించక మనం శాంతి అంటే మనకు శాంతి లభించదు.
2: వితౌట్ అప్రోచింగ్ హిమ్ అండ్ వితౌట్ టేకింగ్ షెల్టర్ అండర్ హిమ్, హౌ వుడ్ యూ గెట్ పీస్?
1: కనుక పీస్ ఏ విధంగా వస్తుంది? జగత్తులో అంతా పీస్ ఇస్తే దేర్ ఇస్ నో పీస్.
2: If you go on, which is inside him, but if he is searching for such peace in the outside world, how would he get it?
1: Shanti ki karta bharta daivame.
2: The author.

0: ఫుల్ ఆఫ్ హాస్టిలిటీ.
1: అణుబాంబు ఉంచుక హరచుతుందురు శాంతి శాంతిని.
0: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద పామ్, పీపుల్ ఆర్ క్రైయింగ్ వి వాంట్ పీస్ పీస్ అండ్ పీస్.
1: చేతిలో ఉండేది ఆటమ్ బాంబు.
0: ఇన్ యువర్ పామ్ యు ఆర్ హోల్డింగ్ అన్ ఆటమ్ బాంబ్. అది
1: శాంతి శాంతిని ఎక్కడొస్తుంది? భయంగా ఉంటుండాలి, శాంతి ఎక్కడొస్తుంది?
0: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
1: ఎప్పుడు ఈ ఆటమ్ బాంబును దూరం వేస్తామో అప్పుడే మనకు శాంతి
0: లభిస్తుంది. If you throw away the autumn bomb, then only you can think of
1: జగద్భావము అనేటువంటి దాన్ని మనం దూరం తోసినప్పుడే, దైవ భావం మనలో ప్రవేశించినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
0: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
1: ఈ విశ్వాసాన్ని ఈనాడు మనం పెంచుకోవాలి.
0: This kind of belief and faith
1: ఈ విశ్వాసాన్ని మనం ఈనాడు చాటాలి.
0: This alone will have to just declare.
1: ఈ గురు పౌర్ణమి దినము,
0: ఆన్ దిస్ గురు పూర్ణిమ డే,
1: ఏ అష్టాక్షర నామము ఉపదేశించడానికి నేను పూనుకోలేదు.
0: స్వామి ఇస్ నాట్ అండర్టేకింగ్ టు గివ్ ఎనీ అష్టాక్షర
1: పంచాక్షర నామాలను మీకు ఉపదేశించడానికి నేను సిద్ధముగా లేను.
0: స్వామి ఇస్ నాట్ రెడీ టు జస్ట్ గివ్ ఎనీ 8-lettered mantra.
1: ఏ ఉపనిషత్తులో, ఏ భగవద్గీతలో, ఏ విధమైన బ్రహ్మసూత్రాల్లో చదవమని నేను బోధించడం లేదు.
0: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్స్, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్రాస్.
1: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
0: దేర్ ఈస్ ఓన్లీ 1 5-lettered
1: వర్డ్. దేవుడు ఉన్నాడు,
0: దేవుడు
1: ఉన్నాడు. ఈ 5 అక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
0: దేవుడున్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. There are 5 letters in this. You take
1: Devudunnadu.
0: In this Telugu statement, Devudunnadu, there are 5 letters.
1: Ee yokka vishwasamunu manamu nirantaram kudanu chintistu bhavistu aacharistu aanandistu andistu unte intakante lokam yokka kalyanam marakku ledu.
0: The meaning of that mantra is God exists. If only you remember this particular mantra, that God exists, and if you live it, and if you constantly repeat it, and if you were to just contemplate upon this, there is no need for any other mantra at all.

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రములెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణీ చక్రం ఇరుసు లేకుండగా ఎల్ల వేళల త్రిప్పుచున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురుడి

చున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కలరి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కన్నులకు కనిపించుతున్నాడయ్యా.

0: అలాంటి పరిస్థితి లేనిది ఆయన ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యు హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్ దట్ హి పర్ఫార్మ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ షుడ్ హ్యావ్ దిస్ మంత్ర ఐ షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో యు షుడ్ హ్యావ్ సచ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్ యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ లర్నింగ్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్ ఫార్ అటైనింగ్.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ వాట్ ఎవర్ మే బి ది టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ దట్ వీ ఫేస్ వీ కెన్ ఫేస్ దెమ్ విత్ కరేజ్.
0: ఏ రామ మంత్రం కంటే, ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి యొక్క మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: కంపేర్డ్ టు రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హావ్ ది మంత్ర
0: లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti kante chitta siddhi chala pradhanamain kuntedi.
1: Compared to the power of mantra, the power of yantra is greater. And compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasam hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానరుడుగా నీ యొక్క ఉదరంలోనే నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
0: కనుక నీవు చెడ్డ భావంలో ఇచ్చిన పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ యు దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యుడ్ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: పవిత్రమైనటువంటి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ యు ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బీట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం అనేటువంటి బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ థాట్ యూఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజముల నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ద డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైనే ఆధారపడి ఉంటుంది.
1: దేర్ ఫోర్ వీ కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మన సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ ఫోర్ విల్ హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వి హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్స్.
0: దాని పనులు కూడా విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వీ షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్.
0: వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ఎ థాట్ కమ్స్ వీ షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగనదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వీ హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్త్ ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యూ షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యూ షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది, కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారణలు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది వీరి వల్ల ఇట్లా జరిగింది అని మనం భ్రమిస్తున్నాము.
1: అన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణం.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరుచుకున్నటువంటి మానవుడే ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరము కూడాను ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్స్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్. ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఎందుకంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెన్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికీ
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి.
1: వీ షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వీ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా నువ్వు అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో ఉన్నాడో లేదో అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ God doesn't exist at all, we are going to ruin ourselves.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: ఏ పర్సన్ హూ
0: సర్వవిధములను కూడాను అధముడైపోతాడు.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ సచ్
0: ఏ యొక్క విషయమునకైనా కూడాను ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: ఏ పర్సన్ హూ ఎంటర్టైన్ డౌట్స్ విల్ గెట్ రూయిన్ ఫర్ వాట్ ఎవర్.
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకం పోషించుకోవాలి.
1: ఫర్ డెవలపింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ వీ షుడ్ హ్యావ్ ద కరేజ్.
0: నమ్మకము లేకపోతే దేనిని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వీ లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ ఫెయిత్.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ we are hoping to enter into that house after it is constructed. If we don't have faith
0: of rodunne manam suit boot hat boot anta veskoni office ki velipoyi tirigi sayankalaku nenu intiki vastano ledo anukunti vadi office ki poledu.
1: If a person is not having sufficient faith whether he would be able to come back to house at all, he would not be going to
0: the bank iskoni market ki poyi kooragayalu iskoni raavalanukunte ore nenu kooragayalu iskoni intiki vastano ledo appudu varaku untano ledo ante vidu market ki podu.
1: If a person entertains doubt whether you would be able to reach back home after buying the vegetables.
0: కనుక ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములు మనం సాధించగలుగుతున్నాం.
1: Even in such small day-to-day activities, because we are having faith, we have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: we have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self, that is very important. Self confidence.
0: ఈ ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి, కానీ ఏమాత్రం కూడా వెనక తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనం కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: From today onwards, at least, we have to take a resolution and have full faith in ourselves and God, and participate in service activity, serve humanity, share in their difficulties and problems, and sanctify our life. Thus, Swami is bringing his divine discourse to close.
0: Yavariki seva chesina daivaniki seva chestunnanu ani bhavinchandi.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

0: రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 22nd ఆఫ్ నవంబర్ 2001 డ్యూరింగ్ ది 20th కాన్వకేషన్ ఆఫ్ ది శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎంఫాటికలీ డిక్లేర్స్ ది సైన్ ఆఫ్ ఎ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఎ ట్రూలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈస్ ద వన్ హూ రిమైన్స్ హ్యాపీ హిమ్సెల్ఫ్, మేక్స్ అదర్స్ హ్యాపీ అండ్ invariably possesses good character and humility.
1: Sarve vedam vidasura sarve lokaika sarve sarvalokaika mangalam sarve జ్ఞానోపసంహరణః సర్వే

0: విదసరూరా ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు ఎంత చదువు చదివినప్పటికీ ఆ చదువు సమాజంలో వినియోగం కాకుండా ఆ చదువు చదివి ప్రయోజనం లేదు.
1: యు మే అక్వైర్ నాలెడ్జ్, యు మే రిసీవ్ ఎడ్యుకేషన్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పుట్ టు యూజ్ ఇన్ సొసైటీ ఇట్ ఈస్ ఆల్ యూస్లెస్.
0: ఈ చదువును విని అనుభవించి వారు అతన్ని ప్రేమించాలి.
1: పీపుల్ హ్యావ్ గాట్ టు నో యువర్ వాల్యూ, మేక్ యూజ్ ఆఫ్ యువర్ సర్వీసెస్ అండ్ బీ హ్యాపీ విత్ యూ.
0: సర్వోలోక హితరత, లోకులన్నీ కూడాను దీన్ని అనుభవించి ఆనందించేటువంటి చదువులుగా మనం చదవాలి.
1: We have to learn in such a manner as to make others experience all the knowledge that we acquired and be happy with our education.
0: Sarvo gnanop sampannaha. ఈ చదువు చదివినంత మాత్రమే చాలదు, జ్ఞానసిద్ధుడు కావాలి.
1: It's not enough if you acquire knowledge, you should have wisdom.
0: సర్వే సముదిత గుణై, జ్ఞానం మాత్రమే ఉండిన చాలదు, అతని యందు సమస్త సద్గుణములు కూడాను ఆవరించాలి.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దర్ ఇస్ విజ్డమ్, యూ షుడ్ ఆల్సో హ్యావ్ వర్చ్యూస్.
0: చదువునకు మూడు లక్షణాలు ఉంటున్నవి.
1: The education has three qualities.
0: Sarve veda vidasarupam.

0: జ్ఞానము సమస్త సద్గుణములు కలిగి ఆ చదువు చేత జగత్తును అనేక విధములుగా ఆనందింపచేయాలి.
1: విత్ ఆల్ ద విజ్డమ్ అండ్ వర్చ్యూస్ యు షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ బ్లిస్ఫుల్.
0: నైతిక ఆధ్యాత్మిక శీల సంపదను ఇనుమడింపచేయునది విద్య.
1: ఇట్స్ ఎడ్యుకేషన్ దట్ షుడ్ హెల్ప్ యూ టు ఎక్వైర్ ద వెల్త్ ఇన్ ఎవ్రీ ఫార్మ్, ఎథికల్, స్పిరిచువల్ అండ్ క్యారెక్టర్ వైజ్.
0: కేవలము దేహమును మాత్రమే పోషించుకోవటం చాలదు, దానితో పాటు హృదయాన్ని కూడా విశాలము గావించుకోవాలి. ఇది ఏ చదువు యొక్క ప్రధాన లక్షణం.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ టు సస్టైన్ అండ్ టు మెయింటైన్ అవర్ ఫిజికల్ బాడీ, వీ షుడ్ హ్యావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: కేవలము మానవుని మానవునిగా మాత్రమే తీర్చిదిద్దటం చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ షుడ్ నాట్ మియర్లీ కన్ఫైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ మేకింగ్ యూ జస్ట్ ఎ హ్యూమన్.
0: మానవుని ఆదర్శ మానవునిగా, అత్యంత గుణసహితమైనటువంటి మానవునిగా తీర్చిదిద్దాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ మేక్ యూ ఎగ్జాంపులరీ అండ్ ద వన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆలోచించగలగా ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తే సమస్యలు ఈనాడు విద్యలో అభివృద్ధి అవుతున్నవి.
1: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ యుల్ ఫైండ్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ ఎజిటేషన్.
0: ఇలాంటి పరిస్థితులు యందు విద్య యొక్క విలువ ఏమిటి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు చక్కగా యోచించి గ్రహించి ఆనందంగా దీన్ని అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Under these circumstances, students will have to understand the value of the education. They have to understand, ponder over, and then experience.
0: మానవుడు అనంతమైన వైజ్ఞానిక సంపత్తిని అనుభవించాడు.
1: Man today has infinite knowledge in the field of science.
0: కానీ అంత మాత్రం చేత మానవుడు గొప్ప విద్యావంతుడని గర్వించరాదు.
1: That should not make any one of you egoistic. Because of her education.
0: Ananta vijnana shastramu kevalamu laukikamainatvanti yokka vidyanu maatrame manaku ee naadu bodhisthu unnadi.
1: The infinite knowledge of science speaks of only the worldly physical knowledge.
0: Kaani manavuniki avasaramainatvanti di gunaseelata.
1: But what man needs is character.
0: Kevalam bhautikamaina vidyanu abhyasinchinanta maatramuna మానవుడు తాను గుణశీలుడు కాలేడు.
1: బై ఎక్వైరింగ్ ది సెక్యులర్ నాలెడ్జ్ హీ కెనాట్ బి వర్చ్యువస్.
0: తన యొక్క గుణమును పోషించుకుని సమాజంలో ఆశించి ఆకర్షించేటువంటి రీతిగా అనుభవించి ఆదర్శంగా నిరూపించేటువంటి విద్యార్థియే నిజమైనటువంటి విద్యాశ్రేష్ఠుడు.
1: వీ కెన్ కాల్ హిమ్ ఎ ట్రూ స్టూడెంట్ if only he practices all his virtues in society, draws everybody near him and experiences the thrill of virtues.
0: ee naati vidyarthi ananta vaigyanamunu aacharinchi taan evaro aneetvanti vishayanni tana deha tattvanni tana manovikaraanni guttimpa chestu unnadu.
1: Man, although he has learnt infinite science, he is not able to know his true nature because he goes by his body.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క దేహ సంబంధమైన విషయాన్ని గుర్తించి ప్రయోజనం ఏమిటి?
1: What is the use if you go by the body which is worldly, ephemeral and temporary?
0: దీనిని ఒకానొక సమయం లోపల చర్చిల్ కూడాను చెప్పాడు. Man has conquered all but he has not conquered himself. Annadu,
1: the same thing is stated by Churchill at one time. Man has conquered all but he has not conquered himself.
0: Anni telusukogalugutunnadu manavudu.
1: Man is able to know
0: everything. Kaani taan evaru tanu telusukolekapothunnadu ee naati vidyavantudu.
1: The modern educated person does not know who he is.
0: Taan evaru telusukotame nijamainatvanti yokka positive.
1: The true positive acquisition lies in knowing the true nature of oneself.
0: జగత్తునందు జరిగేటువంటి సర్వ విషయములను కూడాను గుర్తించి వర్తించటము ఇది కేవలము ఒక నెగటివ్ లక్షణాలు.
1: what all that has been happening in the world, if it is known to you, that is negative.
0: Enta chadavu chadivinappatikani idi anubhavamainatvanti okka margamlo pravesha pettaka anyanuku deeni aadarshani nirupinchaka కేవలం చదివినటువంటి ఒక డిగ్రీని మాత్రమే చేతి అందు ఉంచుకొని ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని ఉద్యోగ నిమిత్తమై సంచరించడము ఇది సరైనటువంటి యొక్క విద్యార్థి యొక్క గుణములు కాదు.
1: Without experiencing what that we have learned, without sharing, without being exemplary and ideal, we receive a degree and go after a job and it's not the quality of a true student.
0: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు పూర్ణుడై రణమందు పోరవచ్చు రాజరాజై పుట్టి రాజ్యమెలగవచ్చు హేమ గోదానము ఇయ్యవచ్చు గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు జీవరాశుల పేర్లు చెప్పవచ్చు దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి నిశ్చల సమాధి నిష్ఠుడై నిలువలేడు.
1: వన్ మే క్వైర్ ఆల్ ద నాలెడ్జ్ అండ్ బి అడ్మైర్డ్ ఇన్ ఎనీ అసెంబ్లీ. One may be a great warrior and win, be victorious, and one may be a king for that matter. One may take to charitable actions by offering the golden cows to those that require. You may be successful in counting the stars across the sky. You may also name the different living creatures on earth, but yet you will not be able to control your senses. You will not be able to control your mind and turn inward.
0: మానవుడు బాహ్యమైన లౌకికమైనటువంటి యొక్క ప్రకృతిని అనేక రకముగా వర్ణించవచ్చును.
1: మ్యాన్ మేక్ ఎన్ అటెంప్ట్ టు డిస్క్రైబ్ ఎక్స్టోల్ నరేట్ ఆల్ దట్ ఇస్ ఎక్స్టర్నల్.
0: క్షణములో చంద్రమండలము చేరి చంద్రమండలము యొక్క విషయాన్ని కూడా గుర్తించవచ్చును.
1: హీ కెన్ జస్ట్ ట్రావెల్ అక్రాస్ ద స్పేస్ రీచ్ ద మూన్ అండ్ డిస్క్రైబ్ హిస్ జర్నీ.
0: కానీ చంద్రమండలం వెళ్ళడానికి మాత్రమే తనకు దారి కనుక్కున్నాడు కానీ ఆరయించి తన అంతరాత్మకు పోవడేటువంటి దానికి ఏమాత్రము దారి తెలుసుకోవటం లేదు.
1: మ్యాన్ ఈజ్ ఏబుల్ టు ట్రావెల్ టు ద మూన్ బట్ ఈజ్ నాట్ ఏబుల్ టు టర్న్ విద్ ఇన్ ఈవెన్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: కనుక ఈనాటి మానవుడు అనగా విద్యావంతుడు తనలో ఉన్నటువంటి యొక్క సత్యతత్వాన్ని గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
1: మ్యాన్ టుడే ఎడ్యుకేటెడ్ మ్యాన్ should make every investigation to know the truthful nature which is innate and inborn.
0: Valmiki Ramayanam rasadu.
1: Valmiki composed Ramayana.
0: Kani Ramana chadivinanta chadivulu Ravanudu kudanu chadivadu.
1: Ravana acquired all the forms of knowledge same as Rama.
0: Ravanudu kudanu samanyamainatvanti vaadu kaadu sakala vidyalu kudanu nerchinatvanti vaadu.
1: Ravana is not an ordinary one. He has learnt all knowledge.
0: Kani Valmiki em annadu?
1: What did Valmiki say?
0: Ravano nama murkaha annadu. Ramudu otti Ravanudu otti murkhudu.
1: He said Ravana is a fool.
0: Ramule gnani.
1: Rama is wise.
0: Kanuka chadivinatvanti chadivullo appala okarini gnani annaru okati murkhudu annadu.
1: He called Rama as the one of wisdom, while Ravana is a fool.
0: Chadivina chadivulanu aacharanalo petti itharulaku aadarshani nirupinchi deshaniki saginatvanti okka samchemani anubhavimpa chesetvanti vaadu Ramudu.
1: Rama has practiced all that he has learnt and he led an exemplary life and he shared all the knowledge with the rest of the people in society.
0: Kani indriyamulaku lorudai ఇంద్రియములకు వశుడై కేవలం చదువుని చదువును ఏమాత్రమూ గుర్తించుకొనక కేవలం జీవితం అంతా కూడాను ఇంద్రియ సంబంధమైన జీవితాన్ని గడుపుతూ కట్టగలపటికి తన దేహాన్ని తన రాజ్యాన్ని తన సర్వస్వాన్ని కూడాను భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: వాట్ ఈస్ ది ప్లైట్ ఆఫ్ రావణ దెన్? హి హస్ బికమ్ ఎ విక్టిమ్ టు ఆల్ సెన్సువల్ ప్లెజర్. He has not known the value of education. He is carried away by all the sensual desires. Ultimately, he died. He lost his kingdom and ruined
0: his life. మన దేహంలోనున్నటువంటి యొక్క ఇంద్రియములను ఆనంద పెట్టే నిమిత్తము కాదు.
1: The education is not meant to make your senses happy, satisfied.
0: ఇంద్రియాతీతమైనటువంటి యొక్క శీలతత్వమును జగత్తునకు ఆదర్శంగా నిరూపించాలి.
1: We should demonstrate to the world the character which transcends the sensual pleasure.
0: అందులో ఇప్పుడు ఆధునిక యుగమునందు విద్యార్థులకు ఇది చాలా అవసరము.
1: This is most essential for modern students today.
0: ఇలాంటి విద్యార్థులు ఈనాడు అభివృద్ది అయినప్పుడే పవిత్రమైన భారతదేశము ఎంతైనా కూడా సత్కీర్తిని పొందగలదు.
1: When you have such students of sense control, the sacred Bharat will progress in advance in future.
0: కానీ ఈనాటి విద్యార్థి ఆ పవిత్రమైన భావములతో ఏమాత్రము యోచించడం లేదు.
1: But the student today is not thinking in this direction.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అందించే నిమిత్తమై మీరు విద్యను అభ్యసించాలి.
1: యూ షుడ్ లర్న్ సో యాజ్ టు బి ఐడియల్ ఇన్ సొసైటీ.
0: నిత్య సత్య సూక్తులన్నీ వికృతి చెంది మారుచుండే.
1: ద డైలీ ప్రాక్టీసెస్, ద థియోరీస్, ద చేంజ్ డే బై డే.
0: పవిత్ర ప్రకృతి ప్రతిదినమును ప్రజల వీడి పోవుచుండే.
1: దట్ దిస్ నేచర్ విచ్ ఇస్ సో సేక్రెడ్ అండ్ ప్యూర్ ఈజ్ లివింగ్.
0: ధర్మ దయ ఆదరణలన్నీ దురాచారమగుచుండే.
1: ద రైచియస్నెస్ అండ్ కంపాషన్ హావ్ నాట్ బీన్ యూస్డ్ యూటిలైజ్డ్.
0: ఆర్య వేద విద్యలనగే దుర్విద్యలు పెరుగుచుండే.
1: ద ఏన్షియంట్ స్క్రిప్చర్స్ హావ్ నాట్ బీన్ స్టడీడ్, హావ్ నాట్ బీన్ గాన్ త్రూ.
0: ఇది ఈనాటి కాలమునకు విరుద్ధమైనటువంటి మార్గములు.
1: దిస్ ఈస్ ది కాంట్రడిక్టరీ ఎడ్యుకేషన్.
0: రోగమును ఇంకను బలపరిచేటువంటి యొక్క ఔషధములే కాని ఇవన్నీ కూడాను రోగ నివారణ గావించేటువంటి ఔషధములు కాదు.
1: ఆల్ దిస్ వీ లర్న్ టుడే విల్ ఇంక్రీజ్ ద సిక్నెస్ బట్ విల్ నెవర్ అలీవియేట్
0: విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి
1: ద ప్రొసీజర్ దట్ కన్ఫర్స్ పీస్ ఇన్ ద యూనివర్స్
0: సంకుచిత భావముల నెల్ల సమయ చేసి
1: కటింగ్ ఆఫ్ ఆల్ ద నారో మైండెడ్నెస్
0: ఈనాటి మానవుడు సంకుచితమైన భావములను సమయ చేసి
1: and man should put an end to narrow mindedness
0: jagattunaku aadarshavantamaina jeevithanni andinchali
1: and he should be an ideal to the entire world
0: adi ee naadu vidyarthi cheyavalsinatvanti desamunaku upakaram
1: this is the help that you can render to this country
0: manam deshopakaram chestunnam antunnam deshaniki seva kalpistunnam antunnam kaani ye sevalu chestunnam
1: you say that you serve your country you are helping your country what sort of help you are
0: ee naati manavudu స్వార్థము స్వప్రయోజనము చేతనే జీవితాన్ని వ్యర్థము గావిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే ఈజ్ వేస్టింగ్ హిజ్ లైఫ్ బికాస్ హిస్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఒక్కతూరి తనకు తానే పరీక్ష చేసుకుని విచారించినప్పుడు తన తల మొదలుకొని కాళ్ల వరకు కూడాను స్వార్థమే స్వప్రయోజనమే తాండవమాడుతుండాలి.
1: If he examines and inquires, truly speaking, from top to toe, he is full of selfishness.
0: ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువులను కూడాను ఆశిస్తున్నాడు.
1: Man today wants everything in this world.
0: Aithe ee aasha ee vastuvulu nimittamai aashisthunnada?
1: In fact, does he want, does he desire?
0: Kaadu, kaadu, kaadu, kaadu. Tana nimittamai ee vastuvulu aashisthunnadu.
1: He wants to be satisfied within himself, so he wants objects.
0: Ee kerchief nenu aashisthunnanu.
1: I want this kerchief.
0: Acche kerchief yokka nimittamai nenu deeni kerchief nu aashinchatam ledhu.
1: This desire is not for the sake of the kerchief.
0: నా వాంఛ యొక్క నిమిత్తమై కర్చీఫ్ను ఆశిస్తున్నాను.
1: ఐ వాంట్ దిస్ కర్చీఫ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్.
0: నేను ప్రపంచంలో ఒక పదార్థాన్ని కోరుతున్నాను.
1: ఐ వాంట్ సమ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: పదార్థం యొక్క ఆనంద నిమిత్తమై ఆ పదార్థాన్ని నీవు కోరటం లేదు.
1: ఇట్ ఇస్ నాట్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్స్.
0: నీ నిమిత్తమై నీవు ఆ పదార్థాన్ని కోరుతున్నావు.
1: యూ వాంట్ దీస్ మెటీరియల్స్ ఫర్ యువర్ ఓన్ హ్యాపీనెస్.
0: అదే విధంగానే సర్వేంద్రియములు కూడా నువ్వు తాను అనుభవించాలని ఆశిస్తున్నాడు.
1: Man wants to experience, enjoy through senses.
0: కేవలం ఇంద్రియములకు తృప్తి నిమిత్తమై తాను ఆశించటం లేదు.
1: He doesn't want them for merely
0: sensual satisfaction. తన నిమిత్తమై ఇంద్రియాలను ఆశిస్తున్నాడు.
1: He wants his own innate satisfaction.
0: కనుకనే ఇంద్రియములకు తాను దాసుడైనాడు.
1: So he has become a slave to senses.
0: ఎందుకనగా ఆ ఇంద్రియములు తన వశం గావించుకుంటున్నది.
1: Because he has become a victim to his senses.
0: తాను చదివిన చదువుతో ఆ ఇంద్రియములు తన వశం గావించుకున్నప్పుడు అప్పుడే తాను విద్యాశ్రేష్ఠుడు.
1: హ్యావింగ్ బీన్ ఎడ్యుకేటెడ్, ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ యువర్ సెన్సెస్, దెన్ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్.
0: కానీ మనసుకు తోచినట్టంతా కూడా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి విద్యార్థి.
1: మోడర్న్ స్టూడెంట్ హ్యాస్ బీన్ యాక్టింగ్ యాజ్ హీ లైక్స్.
0: విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణములు ఎలాంటివో మీరు యోచించాలి.
1: Just to think of the qualities expected of a student.
0: Sadgunamulu,
1: virtues,
0: sadbuddhi,
1: good mind,
0: satyanirati,
1: truth,
0: bhakti,
1: devotion,
0: kramasiccha,
1: discipline,
0: kartavya palanamulu,
1: duty,
0: nerpunade vidya.
1: Duties, the education should confer
0: vidyarthi nervavalayu.
1: Students should acquire all these.
0: Idi manam ee naadu nechukovalsinatvanti.
1: This what we have to learn, pick up today.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru ento gunavantudu.
1: You are all really good.
0: Ento telivitetulu galavaru.
1: You are highly intelligent.
0: Ento pavitramainatvanti hrudayam kalavaru.
1: You have got sacred noble heart.
0: Kaani aa pavitramaina hrudayaniki taginatvanti yokka padarthanni manam andinchatam ledu.
1: You are not supplying to your holy heart the material it deserves.
0: Chaala parishuddhamainatvantidi.
1: And the heart is so pure unto you.
0: ఈ పరిశుద్ధమైన హృదయమునందు కరుణ ప్రేమ తప్ప మరొక పదార్థమును ప్రవేశించుటకు వీలు కాదు.
1: It's not possible to fill your heart with things other than compassion and love.
0: కాని ఈనాడు హృదయ ఆ కరుణ లేదు హృదయములో.
1: Today in our hearts there is no
0: compassion. ఆ ప్రేమ లేదు హృదయములో.
1: There is no love at all.
0: అన్ని చేరిపోతున్నాయి ఈ హృదయంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ థింగ్స్ ఫైన్ దేర్ ప్లేస్.
0: కనుకనే హృదయం యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండే మనకు అన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి.
1: దట్స్ వాట్ వీ ఫైండ్ టుడే ఈజ్ అ సార్ట్ ఆఫ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
0: మనం చూసేటువంటి యొక్క దృశ్యములన్నీ కూడాను కేవలము నెగిటివ్ దృశ్యములే కనిపిస్తున్నాయి.
1: ఆల్ ద సినారియో అరౌండ్ ఇస్ నెగటివ్.
0: కారణం ఏమిటి?
1: వై
0: నీ హృదయంలో అవి ప్రింట్ అయిపోయినాయి.
1: బికాస్ ఆల్ ద నెగటివ్ ఇస్
0: అవి నీకు ప్రతిబింబిస్తున్నాయి.
1: ద సేమ్ థింగ్ ఇస్ రిఫ్లెక్టెడ్ అవుట్ సైడ్.
0: కనుకనే నీకు ప్రతిబింబించేటువంటి ప్రతి పదార్థం కూడాను నీ నుండి వచ్చినదే కానీ బయట నుండి చూసేటువంటిది కాదు.
1: ఆల్ ద రిఫ్లెక్షన్స్ ఆర్ అవుట్ ఆఫ్ యూ, నాట్ ఫ్రమ్ ఎక్స్టీరియర్.
0: మనం వినేటువంటివంతా కూడాను తినేటువంటివన్నీ కూడాను భగవంతుని యొక్క దీంట్లో అనుగ్రహానికి పాత్రలు కావాలి.
1: వీ షుడ్ డిజర్వ్ గాడ్స్ లవ్ through hearing and all that we partake.
0: Enta vijnanam bodhinchinappatikini,
1: in spite of all scientific knowledge,
0: entadi aadhyatmika shaktulu bodhinchinappatikini,
1: in spite of all teaching in spiritual realm,
0: manaku teledi aluvulu.
1: Ultimately you will know that it comes down to the level of atoms.
0: ఏ విద్యావంతుడు కాని ఏ సైంటిస్ట్ కాని బోధించేదంతా అణువుల గురించే బోధిస్తున్నారు.
1: Educated man, a scientist speaks of these atoms only.
0: అణువులను గురించి చెప్పడంలో ఉన్నటువంటి ఒక అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ టీచింగ్ అబౌట్ ఎన్ ఆటమ్?
0: మనం తినే తిండి అణువే.
1: ద ఫుడ్ ఇస్ ఫుల్ ఆఫ్
0: ఈచే గాలి అణువే.
1: ది ఎయిర్ దట్ యు బ్రీత్.
0: వినేటువంటి శబ్దం అణువే.
1: ద సౌండ్ దట్ యు లిసన్.
0: నడిచే నడక కూడాను అణువే.
1: అండ్ ఎవ్రీ స్టెప్
0: సర్వం కూడాను అణుమయంగానే ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ ఇస్ అటామిక్ ఇన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్.
0: ఈ అణుమయమైనటువంటి ఈ జగత్తునందు అణువుల గురించి నీవు తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
1: And this whole world is full of atoms. Well, you don't need to learn, know about it.
0: అణువు కంటేను సూక్ష్మమై ఉన్నదట్టి పరమాణు యొక్క తత్వాన్ని మనం గుర్తించాలి.
1: We should know that which is smaller than that of an atom.
0: ఈ పరమాణువే ఫండమెంటల్ అణువు.
1: That which is smaller than atom is the fundamental.
0: అన్ని కూడాను ఆ ఫండమెంటల్ అణువు నుంచి వస్తున్నాయి.
1: Everything arises out of this fundamental.
0: ఫండమెంటల్ దాన్ని మనం పట్టుకొనక కేవలం బ్రాంచి బ్రాంచి బ్రాంచి కేర్ ఆఫ్ అడ్రస్ అంతా తీసుకుంటున్నాం మనం.
1: యూ డోంట్ గో బై ది ఫండమెంటల్ అడ్రస్ బట్ యూ థింక్ ఆఫ్ ఓన్లీ కేర్ ఆఫ్ అడ్రస్సెస్.
0: మొట్టమొదటి డైరెక్ట్ గా నీవు దీన్ని సంపాదించాలి.
1: ఫస్ట్ హ్యావ్ డైరెక్ట్ అప్రోచ్.
0: అణువు కంటేను సూక్ష్మమై అణువు నగుచు, ఘనము కంటేను వేరైన ఘనము నగుచు, సర్వతటి సాక్షి అయి ఉన్న అణువే ఒకటి.
1: The atom stands as a witness because it is smallest of all and in other sense biggest of the big.
0: పెద్ద దాంట్లో పెద్దదిగా ఉంటుండాలి, చిన్న దాంట్లో చిన్నదిగా ఉంటుండాలి.
1: It's a gigantic form among the big one.
0: ఈ అణువులు కూడా అణువుల యొక్క చేరికనే అణువు యొక్క పదార్థము.
1: And there we find the combination of atoms too.
0: ఇక్కడ పుష్పం ఉంటుండాలి, ఈ పుష్పం కూడా అణుస్వరూపమే.
1: The flower here is also atomic.
0: అనేక అణువుల యొక్క చేరిక వచ్చేతనే ఇది ఒక పుష్పంగా రూపొందుతూ ఉండాలి.
1: Atoms have come together and you find a flower.
0: ఇది ఒక బట్ట, ఇది కూడా అంతా అణువే.
1: The cloth is also full of atoms.
0: ప్రపంచంలో అణువు కానటువంటి వస్తువు కనిపించనే కనిపించదు.
1: In this world you don't find anything which is not made up of atoms. Everything is atoms.
0: ఇలాంటి అణువును గురించి మనం విచారించడానికి ఎందుకు మనం ప్రయత్నించాలి?
1: Why should you make every effort to know the nature of an atom?
0: చదువుల నీయు అణువే,
1: ఆల్ ఎడ్యుకేషన్
0: సంకల్పములు అణువే,
1: థాట్స్
0: దేహమంతయు అణువే,
1: ఫుల్ బాడీ
0: దేహి అణువే,
1: అండ్
0: సర్వములు అణువయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్.
0: పుట్టుట ఒక అణువు,
1: బర్త్
0: భూమి నుండి అణువు,
1: లైఫ్ అన్
0: సంసారమది అణువు,
1: ద ఫ్యామిలీ
0: లైఫ్ చావు అణువు, ప్రతికూలన్నీ అణువు,
1: ద లైఫ్
0: భవబంధములు అణువు,
1: ది అటాచ్మెంట్స్
0: అంతా అణువులే.
1: ఆర్ ఫుల్ ఆఫ్ ఆటమ్స్ ఓన్లీ.
0: ఇలాంటి అణుతత్వాన్ని గుర్తించినప్పుడు దేనిని నీవు ఆశించేది?
1: When once you try to know that, what is that you want to know?
0: అతీతమైనటువంటి దాన్ని అనుభవించాలి.
1: You should experience that which transcends this
0: అది నీ యొక్క ఆత్మతత్వము.
1: That is the nature of the true self.
0: అది ఫండమెంటల్ యొక్క గుత్తు.
1: That is the fundamental self.
0: అటువంటి అణుతత్వాన్ని మనం గుర్తించాలంటే మనం ఈ చదువులతో పాటు ఆధ్యాత్మిక చదువు కూడా అత్యవసరంగా నేర్చుకోవాలి.
1: Along with the secular knowledge education, we need spiritual education also.
0: కనుక ఈ గ్రంథ పరిచయం మాత్రమే మనకు సరైనటువంటిది కాదు.
1: మియర్ టెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మనం చదివిన చదువులన్నీ కూడాను గ్రంథములకు మాత్రమే పరిమితమైపోతున్నాయి.
1: ఆల్ ద నాలెడ్జ్ దట్ వి అక్వైర్డ్ ఇస్ లిమిటెడ్ టు బుక్స్.
0: కాబట్టి ఈ బుకిష్ నాలెడ్జ్ అనేటువంటి తీసుకుంటే మనం కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోతున్నాం.
1: ఆల్ ది బుకిష్ నాలెడ్జ్ దట్ వి హావ్ టర్న్స్ ఇంటూ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ మనము సూపర్ఫిషియల్ నాలెడ్జ్ కాదు, మనకు కావాల్సినటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
1: ఇస్ నాట్ దట్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ దట్ ఇస్ ఎక్స్పెక్టెడ్, దట్స్ రిక్వైర్డ్.
0: అనుభూతిలో తాను అనుభవించాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ త్రూ యువర్ ప్రాక్టికల్.
0: ఈ అణువు యొక్క తత్వం కానీ దాని యొక్క మాధుర్యాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఆల్సో నో ద గ్రేట్నెస్.
0: జిలేబీ కానీ, మిఠాయి కానీ, లడ్డు కానీ, ఏదో కొన్ని గ్రంథాల్లో మనం చదివినాము.
1: యు హావ్ గాన్ త్రూ సర్టన్ బుక్స్ నరేటింగ్ స్వీట్స్.
0: కానీ గ్రంథంలో చదివినంత మాత్రం దాని మాధుర్యం మనం తంగుకు చేరుతుండదా?
1: బై మియర్లీ రీడింగ్ అబౌట్ లడ్డు ద స్వీట్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ స్వీట్.
0: చేరటం లేదు.
1: నో,
0: దాన్ని ఒక్కతూరి తీసుకుని నీవు నాలుగు పైన వేసుకో, అప్పుడు దాని యొక్క మాధుర్యం నీకు తెలుస్తుంది.
1: యూ హావ్ టు పిక్ ఇట్ అప్ అండ్ ప్లేస్ ఇట్ ఆన్ ద టంగ్ టు నో ఇట్ స్వీట్నెస్.
0: అది ఏ నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: దేర్ లైస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: దాని టేస్ట్ చూచి ఆనందాన్ని అనుభవించడమే నీ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: యువర్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లైస్ ఇన్ టేస్టింగ్ ద స్వీట్.
0: కేవలం గ్రంథముల ద్వారా మనం అర్థం చేసుకుని గ్రంథముల ద్వారా మనం దానిని ఉపయోగించుకుంటే ఇది సరైనటువంటి యొక్క గ్రంథములు కాదు, విద్యలు కావు.
1: ఇట్స్ నాట్ ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ అక్వైర్ నాలెడ్జ్ త్రూ బుక్స్ విచ్ ఇస్ సూపర్ఫిషియల్.
0: ఇదంతా కూడా ఈనాడు బుకిష్ నాలెడ్జ్ గా రూపొందుతుండాలి.
1: టుడే వీ ఫైండ్ బుకిష్ నాలెడ్జ్.
0: కనుకనే ఈనాటి ప్రపంచం లోపల సరైనటువంటి వ్యక్తిని మనకు చిక్కటం లేదు.
1: Therefore, we don't have right people today in this world.
0: ఎంత మంది విద్యావంతులు లేరు ఈ భారతదేశంలో?
1: In Bharat there are number of educated people.
0: గొప్ప గొప్ప విద్యావంతులంతా ఉన్నారు.
1: We find highly educated people.
0: గొప్ప గొప్ప బిరుదులు తీసుకున్న వారంతా ఉన్నారు.
1: People with very high degrees.
0: ఇంత మంది ఉండి ఈ దేశానికి ఏమి చేస్తున్నారు?
1: With all these people being here, what is that they are doing for?
0: ఏదైనా 10 మందికి ఏమైనా ఉపయోగమయ్యేటువంటి కనులు చేస్తున్నారా?
1: Are they doing any activity that would be helpful?
0: 10 మందికి ఆనందాన్ని అందించేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they making anybody happy through their actions?
0: 10 మందిని సుఖపెట్టేటువంటి పనులు ఏమైనా చేస్తున్నారా?
1: Are they providing any comforts, conveniences to the neighborhood?
0: ఏమాత్రం చేయటం లేదు.
1: No.
0: 10 మందిని సుఖపెట్టడం లేదు, తాను సుఖపట్టడం లేదు.
1: He is not making others happy nor is he happy.
0: ఇంకా ఎందుకు ఈ చదువులు చదవాలి?
1: Then why should you learn?
0: చదువులన్నీ చదివి చాలా వివేకియై మగిడి తన్నెరు కూడా మందమతడు.
1: A fool with all his education will not be able to know his self.
0: Enta chaduvu chadivi ye neethi unnanu heenunu gudambu manaledu.
1: A mean man with all his education will never change his attitudes.
0: Tarachi chaduvu chaduva tarkavadame kaani poorna gyanam eppudu pondaledu.
1: Education may help you to argue with others.
0: Ee chaduvu chaduvu chadivi chaavanga neetiki chaavuleni chaduvu chaduvali.
1: With all this knowledge after all why should we die? Ultimately we should learn to be mortal.
0: Kanukane manam chadiveetvanti chaduvulante kudunu హృదయాన్ని ఆనంద పెట్టేటువంటివి చదవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లెర్న్ టు మేక్ అవర్ హార్ట్
0: 10 మందిని ఆనందపరిచేటువంటివి చదవాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీబడి జాయ్ఫుల్.
0: అప్పుడే నీకు ఆనందము, లోకులకు ఆనందమే.
1: దెన్ యూ విల్ బి హ్యాపీ అండ్ పీపుల్ అరౌండ్ విల్ బి
0: హ్యాపీ. సమాజంలో ఆనందమునకై అనేక విధమైనటువంటి పాటు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు కోటాను కోట్ల మంది ఉన్నారు.
1: దేర్ ఆర్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ ఆల్ అరౌండ్ హూ వాంట్ టు బి హ్యాపీ.
0: ఒక్కరినైనా కూడా మనము ఒక నిమిషమైనా ఆనంద పెట్టేటువంటి దీనికి మనం ప్రయత్నిస్తున్నామా?
1: ఆర్ వీ స్పెండింగ్ అట్లీస్ట్ ఎ మినిట్ టు మేక్ ద అదర్ మ్యాన్ హ్యాపీ?
0: లేదు లేదు. నీ చదువు లోపల ఒక్క మనిషినైనా నీవు ఆనంద పెట్టడానికి ప్రయత్నించు.
1: విత్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ మేక్ వన్ హ్యాపీ.
0: లేక నీవైనా ఆనందించు.
1: అట్లీస్ట్ యూ బి హ్యాపీ.
0: నీవు కూడా ఆనందించడం లేదు.
1: అండ్ యూ ఆర్ నాట్ హ్యాపీ.
0: తాను ఆనందపడక ఈ ఆనందము పరులకు అందించక నీవు చదివినటువంటి చదువు ఏం చేస్తున్నావు?
1: You are not happy and you are not making others happy. What for is this education?
0: Idantha chadu avutunda?
1: Can you call it education?
0: Idantha chettaga roopanduthundali.
1: It is all waste of knowledge.
0: Vidyarthulara,
1: students,
0: mee degreelu mee pattamulu chaala goppa goppaga untunnayi.
1: You have got very high degrees.
0: Okkokka vidyarthi chuste MSc pass chesi tirigi thanu MBA pass chesi PhD kuda pass chestunnadu.
1: There are students who have passed MSc, completed their MBA and also PhD.
0: ఎన్ని డిగ్రీస్ తీసుకుంటున్నారు?
1: You have so many degrees to your credit.
0: కానీ ఇందులో ఏ కించిత్తైన కూడాను తన ఆచరణలో పెట్టేటువంటి దీన్ని ఉపయోగపడుతున్నాడా?
1: But are you making use of it, a fraction of all that you have
0: learned? కేవలం గ్రంథ పరిచయం గావించుకొని గ్రంథాన్ని కంఠస్థం గావించుకొని ఎగ్జామినేషన్ హాల్లో పోయి హెడ్ ని హెంటీ చేసుకుని వస్తున్నాడు.
1: You get by heart all that is there in the textbook. Go to the examination hall and empty your head there.
0: కానీ ఒక్కదాన్నైనా తన విచారణ చేయటం లేదు.
1: యు ఆర్ నాట్ ఇన్వెస్టిగేటింగ్ సింగిల్
0: పరి. నేను చదివినటువంటి ఈ చదువు లోపల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
1: వీ హావ్ నాట్ క్వశ్చన్డ్ అవర్ సెల్స్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ అర్థములకు సరైనటువంటి అనుభవం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ దట్ వి హావ్?
0: చదువు అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ఎడ్యుకేషన్?
0: చదువు యొక్క రుచి ఏమిటి?
1: వాట్ ఈస్ ద టేస్ట్ ఆఫ్
0: ఇట్? దీని యొక్క గుణములు ఏమిటి?
1: వాట్ ఆర్ ద క్వాలిటీ?
0: దీని యొక్క లక్షణాలు ఏమిటి?
1: వాట్ ఆర్ ది ఫీచర్స్?
0: దీని వల్ల మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రిజల్ట్ బట్ టు దిస్ ఎడ్యుకేషన్? నో వన్ ఈస్ బాదర్డ్ అబౌట్ ఇట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ ఎంతో గొప్ప మంచి విద్యావంతులే.
1: యు ఆర్ రియల్లీ ఎడ్యుకేటెడ్ ఇన్ ది
0: గొప్ప విద్యార్థులే.
1: యు ఆర్ వెరీ గుడ్.
0: కానీ మీకు బోధించేటువంటి వారు సరి అయినటువంటి వారు లేకపోవటం చేత ఈ పెడమార్గం పడుతున్నారు.
1: సిన్స్ దేర్ ఆర్ నోబడీ టు టీచ్ యూ ప్రాపర్లీ, యూ ఆర్ ప్రొసీడింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: అధ్యాపకులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను బోధించాలి.
1: టీచర్ షుడ్ గివ్ యూ కరెక్ట్ ఆన్సర్.
0: లేక తల్లిదండ్రులైనా మీకు సరి అయినటువంటి ఆన్సర్ ను అనుసరించాలి.
1: ఆర్ పేరెంట్స్ ఆల్సో షుడ్ గైడ్ యూ ప్రాపర్లీ.
0: తల్లిదండ్రులకు విద్యావంతులు కాదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్.
0: వాళ్ళు బోధించడానికి అర్హులు కాదు. విద్యావంతులైనటువంటి టీచర్స్ అయినప్పుడు మీకు సరైన అర్థాలు బోధించడం లేదు.
1: ది టీచర్స్ హూ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ దే డోంట్ టీచ్ యు ఇన్ ది కరెక్ట్ సెన్స్.
0: కేవలం వారి యొక్క హోదానికి మాత్రమే వారు ప్రయత్నిస్తున్నాం. కానీ పిల్లల యొక్క పవిత్రత అభివృద్ధికి ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని విచారించడం లేదు.
1: దే కాన్సన్ట్రేట్ ఆన్ టీచింగ్ ద డిసిమినేషన్ ఆఫ్ ద నాలెడ్జ్, but they don't think of the students who are to be benefited by that.
0: Kanuka mana chadugullo undinatvanti oka saramsaanni chakkaga mana anubhutilo unchi aanandanni anubhavinchali.
1: Therefore we should keep in view the essence of education, experience it practically and lead a blissful life.
0: Kani oka goppa pandit undinatvanti vaadu,
1: there was a great scholar pandit,
0: Calcutta lo janminchi aneka vidyanu abhyasinchi పేరు ప్రఖ్యాతిని పొంది జగత్తుకే అతనికి సార్థక నామాన్ని అందుకున్నటువంటి వాడు.
1: హి వాస్ బోర్న్ దేర్ ఇన్ కల్కత్తా, అక్వైర్డ్ నాలెడ్జ్ అండ్ హి వాస్ వన్ ఆఫ్ ఎస్టీమ్డ్ నేమ్ అండ్ రెప్యూటేషన్. హిస్ నేమ్ ఇస్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
0: అతని పేరే విద్యాసాగర్.
1: హిస్ వెరీ నేమ్ విద్యాసాగర.
0: ఈ విద్యాసాగర్ ఏ విధమైనటువంటి స్థితిలో వచ్చాడు?
1: ఇన్ వాట్ కండిషన్ వాస్ హి?
0: చాలా బీద పరిస్థితిలో పుట్టాడు.
1: He was born in a very poor family.
0: చదువుకోవడానికి కూడా ఒక ఇంటిలో ఒక దీపం కూడా లేదు.
1: In fact, he could not afford even a light to read.
0: స్ట్రీట్ లైట్స్ దగ్గరికి పోయి ఆ లైట్ యొక్క ఆధారంతో తన గ్రంథాలంతా చదివేటువంటి వాడు విద్యాసాగర్.
1: He used to study every day sitting under street lights.
0: తల్లి చాలా బాధపడేటువంటిది.
1: Mother felt very sad.
0: తల్లి దగ్గర కూడా ఏ విధమైనటువంటి నయా పైసా కూడా లేదు.
1: In fact, mother also had no money.
0: నాయన విద్యాసాగర్, రాత్రంతా నీవు ఆ స్ట్రీట్ లైట్ ముందర కూర్చొని చదువుతుంటే నీ పతి పరిస్థితి ఏమవుతుంది అని పాపం ఏడ్చేటువంటిది.
1: మదర్ యూస్ టు క్రై టెలింగ్ సన్, యూ రీడ్ త్రూ అవుట్ నైట్ సిట్టింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్, వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఎట్ ది ఎండ్?
0: అప్పుడు తాను ఎంతో తల్లికి సమాధానం చెప్పి
1: హీ కుడ్ పాసిఫై హిస్
0: మదర్. కష్టపడినప్పుడే నాకు సుఖం చిక్కుతుంది.
1: మదర్, If I work hard today, I'll be happy later.
0: Sukham nunchi naaku sukham chikkadu.
1: Happiness cannot be derived out of happiness.
0: Kashtapadinappude naaku ee sukham labhistundi.
1: You can be happy if only you work hard.
0: Ani cheppi kattagadapudiki edo oka reetiga taaru oka degree teeskunnadu.
1: He could get a degree ultimately.
0: Adi teeskovatame kaakunda,
1: not only that,
0: మన ప్రాచీన గ్రంథములు పరిస్థితులైన చరిత్రలంతా కూడా చక్కగా చదువుతూ వచ్చాడు.
1: హీ హాస్ గాన్ త్రూ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ అండ్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ఎక్కడైనా తాను ఉపన్యాసానికి వెళితే వేదాది మంది అంతా గుంపులు చేరేటువంటి వారు.
1: Whenever he was to give a lecture, it was attended by thousands of people.
0: అంత మాధుర్యంగా ఉండేటువంటిది.
1: Because his oration was so
0: అంత అర్థసంతంగా ఉండేటువంటిది.
1: And it used to draw everybody.
0: అంత మధురంగా ఉండేటువంటిది.
1: Such resourceful he was.
0: అంత సున్నితంగా ఉండేటువంటిది.
1: And was so sensitive.
0: హృదయానికి హత్తుకోవడానికి ఎంతనో పవిత్రంగా ఉండేటువంటిది.
1: All his lecture got itself imprinted on the audience.
0: పక్క గ్రామానికి స్కూల్ కు లో పిలిచారు. సార్ విద్యాసాగర్ మీరు మా యొక్క కాలేజీకి వచ్చి మీరు ఒక ఉపన్యాసం ఇవ్వాలి అని ప్రార్థించారు.
1: ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వాజ్ ఇన్వైటెడ్ బై ఏ కాలేజ్ టు గివ్ దెమ్ ఏ డిస్కోర్స్.
0: చిన్నది ఒక బ్యాగ్ చేతిలో పట్టుకుని ట్రైన్ లో వెళుతున్నాడు.
1: హి వాజ్ జస్ట్ ప్రొసీడింగ్ అండ్ ట్రావెలింగ్ బై ఏ ట్రైన్.
0: అందులోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడాను ఏదో విద్యాసాగర్ ఉపన్యాసం చాలా గొప్పదిగా ఉంటుందట వినాలా అని ఆయన కూడా వెళుతున్నాడు.
1: వన్ బిగ్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ వాజ్ ఆల్సో ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ట్రైన్.
0: ఇతను ఇప్పుడు ఐఏఎస్ అప్పుడు ఐసీఎస్ ఆఫీసర్.
1: ఇన్ దోస్ డేస్ ఇట్ వాజ్ ఐసీఎస్.
0: గొప్ప ఐసీఎస్ అంటే చాలా గొప్ప పేరు.
1: ICS is with the highest achievement.
0: అతను కూడాను వెళ్తున్నాడు ఈ యొక్క ట్రైన్ లోపల.
1: He was also traveling by the same train.
0: ఇద్దరు ట్రైన్ దిగారు.
1: Both of them got down.
0: ట్రైన్ దిగేటప్పటికి
1: at that time
0: ఈ విద్యాసాగర్ ను చూచాడు ఆయన.
1: He saw విద్యాసాగర్.
0: ఇతను ఎవరో ఒక కూలి మనిషి అనుకున్నాడు.
1: He thought that he is simply a coolie porter.
0: అయ్యా నాకు ఈ పెట్టె చిన్న పెట్టె హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వస్తావా అన్నాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ విద్యాసాగర్ ఐ గాట్ స్మాల్ బాక్స్ వుడ్ యూ క్యారీ ఇట్ ఫర్ మీ.
0: విద్యాసాగర్ ఆనందించాడు.
1: విద్యాసాగర్ వాజ్ హ్యాపీ.
0: నాకు ఇలాంటి సేవను ఒకటి అందించాడు కదా ఈ మహనీయుడని ఆ దీన్ని పట్టుకున్నాడు తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హీ వాజ్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట ఆ ఉపన్యాసం చోటుకు నన్ను తీసుకెళ్ళు అన్నాడు.
1: దిస్ ఐసీఎస్ ఆఫీసర్ దెన్ సెడ్ Take me to that place where Vidyasagar is to deliver a discourse.
0: తను నవ్వుకున్నాడు. నా పేరు తెలియదే ఇంకా అతనికి.
1: విద్యాసాగర్ స్మైల్ నేను
0: ఎవరు అని తెలియదేని లేకుండా అనుకున్నాడు పాపం.
1: హీ థాట్ హీ డస్ నో హూ ఐ ఆమ్ వాట్ ఐ ఆమ్.
0: తీసుకెళ్లాడు.
1: అండ్ దిస్ పర్సన్ టుక్ హిమ్ దేర్.
0: అందించాడు.
1: అండ్ హీ గేవ్ హిమ్
0: అందించి తాను వెనుకకు పోతుంటే ఆ యొక్క ఐసీఎస్ ఆఫీసర్ చెప్పాడు అయ్యా ఇదిగో తీసుకో అని రెండు నాలుగు ఇచ్చాడు.
1: While Vidyasagar was
0: తను ఎక్కడికి పోవాలి అన్నాడు.
1: హీ వాజ్ సో హ్యాపీ టు హ్యావ్ దట్ ఆపర్చునిటీ ఆఫ్ సర్వీస్.
0: అప్పుడు ఆ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు విద్యాసాగర్ అనేటువంటి ఒక ఆయన ఒక దగ్గర ఉపన్యాసం చెప్తున్నాడట ఆ

0: డూ యూ పే మీ?
1: నీవు నా యొక్క సూట్ కేస్ ని తీసుకుని వచ్చావు, బ్యాగ్.
0: బికాస్ యూఆర్ క్యారింగ్ మై సూట్ కేస్,
1: దానికోసం ఇస్తున్నానన్నాడు.
0: ఫర్ దట్ పర్పస్ ఐ గివ్.
1: అయ్యా, నేను కూలి కోసం రాలేదు, నీకు సహాయం చేయాలని నేను వచ్చాను.
0: విద్యాసాగర్ సెట్ ఐఎమ్ నాట్ ఎ పోర్టర్,
1: దయచేసి నన్ను క్షమించండి, ఈ డబ్బు నాకు అక్కర్లేదన్నాడు, వెళ్లిపోయాడు.
0: హి సెడ్ పార్డన్ మీ, ఐ డోంట్ వాంట్ మనీ, అండ్ హి రిటర్న్డ్.
1: తిరిగి స్టేజ్ దగ్గర పోయి ఈయన కూర్చున్నాడు. ఐసీఎస్ ఆఫీసర్
0: సాట్ ఆన్ ద డయస్.
1: అందరూ కాచుకున్నారు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడు, విద్యాసాగర్ వస్తాడని.
0: ది ఎంటైర్ అసెంబ్లీ వాజ్ వెయిటింగ్ ఫర్ ద అరైవల్ ఆఫ్ విద్యాసాగర్.
1: ఈ విద్యాసాగర్ చిన్న బ్యాగ్ చేతిలో పట్టుకుని సింపుల్ మ్యాన్ అతని స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు.
0: విద్యాసాగర్ బీయింగ్ ఏ సింపుల్ మ్యాన్,
1: అందరూ అతన్ని ఖర్చుకుని అనేక రకములుగా అతన్ని వర్ణించుకుంటూ అతనికి మాలలు వేస్తూ వచ్చారు.
0: విద్యాసాగర్ గాట్ ఆన్ టు ద డయస్ క్యారింగ్ ఏ స్మాల్ బ్యాగ్స్. ఎవ్రీబడి స్టార్ట్ అప్రిషియేటింగ్.
1: ఈ ఐసీఎస్ ఆఫీసర్ అనుకున్నాడు, ఒరే, నా పెట్టి మోసుకుని వచ్చినటువంటిది ఇతనే కదా.
0: ఎవ్రీబడి గార్లెండెడ్ విద్యాసాగర్, దెన్ ఐసీఎస్ ఆఫీసర్ థాట్ ఇది సేమ్ పర్సన్ క్యారీడ్ మై బ్యాగ్.
1: మనసులో తాను అనుకుని, ఎటువంటి విద్యావంతుడైనప్పటికీ నిగర్వి.
0: దో విద్యాసాగర్ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్, హీ హాస్ నో ఈగో, నో
1: ప్రైడ్. ఎంత గర్వానికి గురి కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ అఫోర్డ్ బి ప్రౌడ్ ఎనఫ్.
1: కనుక గర్వం ఉన్నటువంటి వానికి కట్టుకున్న భార్య గాని కన్న కుమారుడు కూడా గౌరవించడు.
0: ఎ మ్యాన్ హూ ఇస్ ఈగోయిస్టిక్ విల్ నాట్ బి అప్రిషియేటెడ్ బై వైఫ్ ఆర్ సన్ ఫర్ దట్ మ్యాటర్.
1: కనుకనే గర్వమే లేనటువంటి వాడు ఈ విద్యాసాగర్.
0: విద్యాసాగర్ హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ ప్రైడ్.
1: అతను వెళ్లి ఆ స్టేజ్ లోపల
0: దేర్ ఆన్ ద డయస్
1: చక్కని ఆదర్శవంతమైనటువంటి యొక్క మానవులకు అనుకూలవంతమైనటువంటి యొక్క ఉపన్యాసం ఇచ్చాడు.
0: హీ గేవ్ ఎ లాంగ్ టాక్ containing all that which is required of humanity.
1: Nimishamulu grabs vestu vacharu.
0: He was cheered and loudly applauded.
1: Antati madhuryamainatunte yokka kantamto antati pavitramaina vishayalanu hrudayaniki hattukoni poyetattuga thanu cheptu vacharu.
0: With melodious voice he could speak with all that is essential to the entire mankind.
1: Thanu nitya jeevithamlo jarigeetvanti vanni cheptu vacharu.
0: He was explaining the daily happenings.
1: Kevalam oka stories cheptu poledu.
0: Not merely a story.
1: Oka gandamlo unna vishayanni gurinchi chepparam ledu.
0: Not textual information.
1: Ayana anni experience ni cheptu vacharu.
0: All his teachings are based on experience.
1: Kanukane alanti vidyavantudu tana anubhutini 10 mandiki panchi pettinappudu 10 mandi enta aanandincharu.
0: And such an educated man shared his experience.
1: All
0: felt happy. Everybody rejoiced on the occasion.
1: కనుక అలాంటి మహనీయులు భారతదేశంలో ఎందరో ఉంటున్నారు.
0: సచ్ నోబుల్ సోల్స్ ఆర్ మెనీ హియర్ ఇన్ భారత్.
1: ఈనాటి కూడా నిగర్వులైనటువంటి వారు ఎందరో ఉంటున్నారు.
0: దేర్ ఆల్సో మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ హంబుల్ అండ్ సింపుల్.
1: భారతదేశం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దేశము.
0: భారత్ ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: పవిత్రమైనటువంటి భూమి.
0: ఈజ్ ఎ సీక్రెట్ ల్యాండ్.
1: ఇలాంటి పవిత్రమైన భారతదేశంలో పుట్టి మనం ఇంకా కూడాను పవిత్రమైన భారతీయుల గురించి గుర్తించుకోలేకపోతే ఏమి ప్రయోజనము?
0: హావ్ బీన్ బోర్న్ ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఇఫ్ వి డు నాట్ అండర్స్టాండ్ వాట్ ఇట్ ఇస్ వాట్ ఫర్ ఇస్ ఆఫ్ లైఫ్.
1: పామరత్వం పట్టి
0: వి ఆర్ ఫుల్లీ ఇగ్నోరెంట్ బికాజ్
1: దైవ ప్రీతి లేని దాని పట్టి
0: అండ్ వి డోంట్ హావ్ లవ్ ఫర్ గాడ్.
1: మానవత్వం అనే మానవులందున
0: అండ్ హ్యూమన్ క్వాలిటీస్ టోటలీ గాడ్.
1: శాంతికి ఇది ఏ విప్లవంబు?
0: అండ్ దిస్ ఇస్ ద కాజ్ ఫర్ ది రివల్యూషన్.
1: ఈ శాంతి లేకుండా పోవడానికి కారణం ఏమిటి? ఇదే మూల కారణం.
0: వై ఇస్ దేర్ నో పీస్ ఇన్ దిస్ వరల్డ్? దిస్ ఇస్ ద కాజ్.
1: పరమ పావనమైన భారతావనియందు సహనమన్నది మనకు చక్కదనం.
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ ఇట్ ఇస్ ద ఫర్బేరెన్స్ దట్ ఇస్ ద బ్యూటీ.
1: వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
0: ఆఫ్ ఆల్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈస్ ది బెస్ట్.
1: మధుర భావం ఏది మన దేశమందన్న మాతృభావం కన్నా మాన్యమేది.
0: ద మోస్ట్ నెక్టరైన్ ఫీలింగ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ ద మదర్.
1: ప్రాణము కంటెను మానమ్మే ఘనము మన దేశ నీతిని మంటగలిపి.
0: ఇన్ ఫ్యాక్ట్ క్యారెక్టర్ ఇస్ మచ్ మోర్ దాన్ లైఫ్.
1: నేటికిచ్చిన పరదేశ నీతులు అరచి
0: అండ్ టుడే వీ హావ్ గాట్ ఆల్ ద కోడ్
1: విచిత్ర స్వేచ్ఛను విచ్చుకత్తే
0: వీఆర్ ఫాలోయింగ్ ద కోడ్ అండ్ ద కాండక్ట్ ఏపీ ఇన్ ద ఫారిన్ కంట్రీస్.
1: ఏమందు భారత పాలనంబు?
0: వాట్ హ్యాడ్ హ్యాపెన్ టు దిస్ కంట్రీ?
1: ఎలాంటి పవిత్రమైన భారతదేశము?
0: వాట్ ఎ సీక్రెట్ ల్యాండ్!
1: ఎలాంటి ఆదర్శాలను అందించినటువంటి దేశము?
0: వాట్ ఎన్ ఐడియల్ కంట్రీ!
1: ఈనాడు అట్టి పవిత్రమైన దేశము ఈ గతిని అనుభవిస్తుండాలి.
0: దిస్ ఇస్ ద ప్రజెంట్ ప్లైట్ ఆఫ్ ది సీక్రెట్.
1: దీనికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: భారతీయ సంస్కృతిని మనం చక్కగా అర్థం చేసుకోలేకపోవటమే కారణం.
0: వీ హావ్ నాట్ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్
1: దాని ఆచరణలో పెట్టి అనుభవించలేకపోవటమే కారణము.
0: వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు experience the culture of Bharat.
1: Vidyarthularaa,
0: students,
1: vidyarthiniyularaa,
0: boys and girls,
1: pavitramaina Bharat desham yokka charitra okka thori meeru vismarinchi,
0: you have forgotten the history of this country.
1: Ee desham yokka sampattini gurinchi meeru manasulo mananam cheskondi.
0: You now you

0: capitulate, think of the glory of this land.
1: ఏ గొప్ప ఉపకారం చేయకపోయినప్పటికీ ఏ కించిత్తైనా కూడా ఒక మానవునికి ఉపకారం చేసి ఆనందాన్ని అనుభవించండి.
0: బీ హ్యాపీ ఎట్ లీస్ట్ బై హెల్పింగ్ ఎ సింగిల్ పర్సన్.
1: పూర్వమంతా కూడాను ఎంతయో పవిత్రమైనటువంటి ఈ ప్రపంచంలో భారతదేశంలో కాలు పెట్టేటప్పటికి ఎంతో పవిత్రమైన భావాలు వచ్చేటువంటివి.
0: ఇన్ఫాక్ట్ మెనీ పీపుల్ విజిటెడ్ దిస్ ల్యాండ్ అండ్ దే హ్యాడ్ నోబుల్ థాట్స్.
1: రంగూన్ వార్ జరిగిన తర్వాత,
0: ఆఫ్టర్ రంగూన్ వార్,
1: అక్కడ నుంచి ఒక తల్లి కుమారుడు నడుచుకుని వచ్చాడు.
0: మదర్ కేమ్ హియర్ అలాంగ్ విత్ హర్ సన్.
1: చిన్న పిల్లవాడు, 10 ఏళ్ల పిల్లవాడు.
0: ద బాయ్ వాజ్ సో యంగ్, ఏజ్ 10.
1: మద్రాస్ వచ్చి చేరారు.
0: దే రీచ్ మద్రాస్.
1: ఆ పిల్లవాడికి ఆకలి అయింది.
0: ద బాయ్ వాస్ హంగ్రీ.
1: మాతృమూర్తి యొక్క హృదయము కరిగిపోయింది.
0: మదర్ ఫెల్ట్ సో సాడ్ వాచింగ్ ది ప్లాంట్.
1: నాయన, నీవు ఈ చెట్టు కింద కూర్చో అని 10 ఇండ్లకు పోయింది. ఇంత బిచ్చం ఎత్తింది, తీసుకుని వచ్చింది.
0: మదర్ వాంటెడ్ ద బాయ్ టు వెయిట్ సిట్ అండర్ ఎ ట్రీ అండ్ షీ బ్రాట్.
1: అందులో బిడ్డకు పెట్టి ఆ బిడ్డ తిన్న తర్వాత మిగిలినటువంటిది తాను కూడా భుజించింది.
0: షీ సర్వ్డ్ ద ఫుడ్ టు హర్ సన్ అండ్ లేటర్ షీ హస్ పార్టీ.
1: ఒక దినము, రెండు దినము, మూడు దినము జరిగింది ఆ విధంగా.
0: 2 డేస్, 3 డేస్ పాస్డ్ లైక్ దట్.
1: ప్రతిదినము ఎవరు మీకు వడ్డిస్తారు, ఎవరు మనకు దానం ఇస్తారు?
0: హూ విల్ సర్వ్ యూ ఫుడ్ ఎవ్రీ డే?
1: ఇవ్వలేదు.
0: నో,
1: ఇవ్వలేకపోవటం వల్ల తల్లి తెచ్చినటువంటిది బిడ్డకు పెట్టేది తాను పస్తుండేది.
0: దెర్ఫోర్ వాట్ హ్యాపెండ్, మదర్ సర్వ్డ్ ఫుడ్ టు సన్ అండ్ షీ స్టార్వ్డ్.
1: ఆ మదర్ నిజమైనటువంటి ఒక మాతృదేవి యొక్క ఈ తత్వము భారత మదర్.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ హస్ గాట్ ద వెరీ నేచర్ ద స్పిరిట్ ఆఫ్ ఎ మదర్.
1: కనుకనే ఆమె పస్తు పడి ఉండేటువంటిది.
0: సో షీ ఫాస్ట్.
1: ఆ విధంగా పస్తు ఉండి ఉండి ఉండి ఉండి కట్టగడపడి శరీరం క్షీణించిపోయింది.
0: బికాస్ షీ స్టార్వ్డ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్.
1: భిక్షానికి పోవడానికి కూడా శక్తి లేదు.
0: షీ హస్ నో ఎనర్జీ టు ఈవెన్ టు బెడ్.
1: అప్పుడు కుమారుడు లేచాడు. అమ్మా, నీవు చాలా బలహీనురాలైపోయినావు, నీవు కూర్చో, ఈనాటి నేను బిచ్చం ఎత్తుతాను.
0: ద సన్ సెడ్, మదర్ యు ఆర్ సో వీక్ టుడే, ఐ విల్ గో అండ్ బెగ్.
1: కానీ కుమారుడు బిచ్చం ఎత్తుతున్నాడంటే ఏ తల్లి కూడా అంగీకరించదు.
0: మదర్ కెనాట్ యాక్సెప్ట్ దిస్ సన్ బెగింగ్ ఫర్.
1: అలాంటి తల్లులు కూడా భారతదేశంలో ఈనాటి కూడా ఎందరో ఉంటున్నారు.
0: మదర్స్ ఆర్ మెనీ ఈవెన్ టుడే.
1: పోయాడు, బిచ్చం ఎత్తాడు, ఎత్తాడు, కొద్ది చిక్కి చిక్కుతూ ఉంది, కొద్ది కొద్దిగా చిక్కుతూ వచ్చింది.
0: ద బాయ్ వెంట్ రౌండ్ అండ్ బెగ్డ్.
1: అమ్మ తెచ్చి పెట్టేటువంటి వాడు, నాయన నీవు తినంటే నేను తిన్నానులే అని తృప్తి పడేటువంటి వాడు.
0: అండ్ ద బాయ్ సర్వ్డ్ ఫుడ్ టు హిస్ మదర్.
1: ఆ విధంగా జరిగేటప్పటికి తన దేహం కూడా క్షీణించిపోయింది.
0: అల్టిమేట్లీ బాయ్ ఆల్సో బికేమ్ వీక్.
1: ఒక ఇంటికి వెళ్ళాడు పాపం.
0: ద బాయ్ వెంట్
1: చాలా బలహీనంగా ఉన్నాడు.
0: ఇట్ వాస్ వెరీ వీక్.
1: మాటలు కూడా రావటం లేదు.
0: హి కుడ్ నాట్ ఈవెన్ స్పీక్.
1: భవతి బిచ్చాం దేహి అని అడిగాడు.
0: అండ్ హి సెడ్ ఐ వాంట్ మై ఫుడ్.
1: ఒక వరండాలో ఈజ్చేర్ వేసుకుని ఒక ఆఫీసర్ పేపర్ చదువుకుంటూ ఉన్నాడు.
0: వన్ ఆఫీసర్ వాస్ గోయింగ్ త్రూ ఎ పేపర్ రిలాక్సింగ్ ఆన్ ఎన్ ఈజీ చైర్.
1: అప్పుడు ఇతను చూచాడు, విన్నాడు ఈ విషయం.
0: హి హర్డ్ ది షౌట్స్ ఆఫ్ ద బాయ్.
1: హే బాయ్, ఎవరు నీవు అన్నారు.
0: హి సెడ్, ఓ బాయ్, హూ ఆర్ యు?
1: జవాబు కూడా చెప్పడానికి శక్తి లేదు.
0: ద బాయ్ వాస్ సో వీక్ దట్ హి కుడ్ నాట్ రిప్లై. బట్ హి సాట్ దేర్.
1: కూర్చునేటప్పటికే ఆ ఆఫీసర్ లోపలికి వెళ్ళాడు. ఇంత అన్నం తీసుకుని వచ్చి ఆకులో పెట్టి తినమని చెప్పాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ ఆఫీసర్ వెంట్ ఇన్ సైడ్, బ్రాట్ ఫుడ్, సర్వ్డ్ హిమ్ ఆన్.
1: తినలేదు.
0: Well, the boy didn't
1: eat. ఆకలి అంటున్నావు, ఎందుకోసం తినకూడదు నీవు?
0: ద ఆఫీసర్ షౌటెడ్, యు సే యు ఆర్ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
1: నీవు కేవలం దొంగగా ఉంటున్నావు.
0: యు సీమ్ టు బి థీఫ్.
1: నీకు నిజంగా ఆకలే ఉంటుంటే ఎందుకు భుజించకూడదు?
0: యు ఆర్ రియల్లీ హంగ్రీ, వై డోంట్ యు ఈట్?
1: అప్పుడు ఆ బిడ్డవాడు జవాబు చెప్పడానికి లేక ఏదో వినపడి వినపడినట్టుగా చిన్నగా మాట్లాడుతున్నాడు.
0: ద బాయ్ బీయింగ్ సో వీక్, హీ కుడ్ నాట్ స్పీక్ లౌడ్లీ.
1: ఆఫీసర్ అతని నోటి దగ్గర చెవి పెట్టి విన్నాడు.
0: ఆఫీసర్ కేమ్ సో క్లోజ్.
1: ఆ బాయ్ చెప్పాడు, మొదలు అమ్మకు.
0: అండ్ ద బాయ్ సెడ్, ఫుడ్ ఫర్ మదర్.
1: మొదలు నేను తల్లికి అందించాలి.
0: ద మదర్ షుడ్ హ్యావ్ ఫుడ్ ఫస్ట్
1: అన్నాడు, ప్రాణం ఇచ్చాడు.
0: అండ్ దెన్ హీ డైడ్.
1: అలాంటి పిల్లలు, అలాంటి తల్లులు ఆనాటి కాలం లోపల ఎన్ని విధములుగా కూడా సేవలు చేసేటువంటి వారు.
0: సచ్ బాయ్స్, సచ్ సన్స్ అండ్ మదర్స్ వర్ దేర్ అండ్ సర్వ్డ్.
1: తన ఆకలైపోయి తన ప్రాణం పోతున్నప్పటికీ మొదలు అమ్మకు, మొదలు అమ్మకు, మొదలు అమ్మకు.
0: Even at the time of death, even while leaving the body, the boy said, the food is for first.
1: ఇలాంటి
0: పిల్లలు
1: ఈనాడు ఎక్కడైనా చిక్కుతారా అని ఆశిస్తున్నాను.
0: Today, do you find any of that sort today?
1: కానీ ఉన్నారు. భారతదేశంలో లేకపోలేదు.
0: Not that there are none.
1: పవిత్రమైన భారతదేశంలో అంతో ఇంతో ఉన్న కొంచెం దయగలిగినటువంటి హృదయాలు ఉంటున్నాయి.
0: In this great land, there is no dearth of noble people.
1: కానీ ఈనాడు ఇంత అభివృద్ధిగాంచినటువంటి దేశంలో ఒక్కరైనా కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు.
0: But we are not able to see them quite frequently.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు మొట్టమొదట దయను పెంచుకోండి.
0: First, develop compassion.
1: 10 మంది యొక్క కష్టములు చూచి మీ కన్నీరు గార్చండి.
0: యు షెడ్ టియర్స్ వాచింగ్ ది సఫరింగ్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: వారి కష్టములను నివారించడానికి తగినటువంటి కృషి చేయండి.
0: మేక్ ఎవరీ ఎఫర్ట్ టు గివ్ దెమ్ రిలీఫ్.
1: వాళ్లకు తగినటువంటి సహాయం చేయండి.
0: యు హెల్ప్ యువర్ పేరెంట్.
1: నీదో నీ దోబి లోపల 10 రూపాయలు ఉంటుంటే నీవు 9 రూపాయలు పెట్టుకో, 1 రూపాయి అయినా దానం చేయండి.
0: ఇఫ్ యు హావ్ 10 రూపీస్ అట్లీస్ట్ 1 రూపీ
1: త్యాగానికి పోయినప్పుడే మన భారతీయ సంస్కృతి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు అలాంటి వాడు అమృత స్వరూపాన్ని పొందుతాడు.
0: నో అసోసియేషన్, నో అథారిటీ, నో లీనియేజ్, నో పొజిషన్ వుడ్ కన్ఫర్ ఇమ్మోర్టాలిటీ.
1: ఇచ్చి వాడికి సహాయం చేయండి.
0: సో యూ హెల్ప్ అదర్స్ బై ఆఫరింగ్ ఎట్ లీస్ట్ పిటెన్స్.
1: ఆ విధమైనటువంటి సహాయం చేయండి మీరు.
0: రెండర్ హెల్ప్,
1: హస్తస్య భూషణం దానం.
0: And if a real jewel to the hand is charity.
1: భూషణం కంఠస్థ సత్యం, సత్యంకే కంఠమున భూషణం.
0: And the jewel to the neck is the utterance of truth.
1: మన కంఠమున నెక్లెస్ కాదు భూషణము.
0: It's not the necklace, that's the decoration.
1: సత్యమే మన భూషణము.
0: The truth is the real jewel.
1: చేతికి దానమే ఒక భూషణము.
0: And for the hand the jewel is charity. ఇలాంటి
1: భూషణాలు ఉండినటువంటి మనకు అనేక భూషణాలు మనకు ఎందుకు ఆశించాలి?
0: When you have such precious jewels, why do you want the remaining jewels?
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: విద్యార్థినియులారా,
0: boys and girls,
1: దయాహృదయులైపోయి చదివిన చదువుకు తగినటువంటి త్యాగాన్ని కూడా నువ్వు చేసి సమాజం లోపల మంచి పేరును పొందండి.
0: Having acquired all this education, be ready to sacrifice, get a good name to the society.
1: కానీ మీ లోపల మాత్రం క్రోధము, అహంకారము, ద్వేషము ఇలాంటి దుర్గుణాలను మాత్రం పక్కకు నెట్టేయండి.
0: Brush aside anger, ego, hatred, they should not find a place in you.
1: ఈ దుర్గుణాలను లోపల ఉంచుకొని ఎలాంటి దానం చేసినప్పటికీ అది కేవలము ఒక వేపకాయ వంటి దానంగానే ఉంటుంటుంది.
0: With all the bad qualities in you, even if you offer anything in charity, it turns bitter only.
1: అలాంటి దానం చేయకండి.
0: Don't do such things.
1: మీ దుర్గుణాలను బక్కలు నెట్టేసేయండి.
0: Get rid of all bad qualities.
1: ప్రేమను పెంచుకోండి.
0: And develop compassion.
1: ఈ ప్రేమ చేత 10 మందికంతా కూడా ఆనందాన్ని ఇచ్చుకోండి.
0: And with love share bliss with everybody.
1: అది మీరు చేయవలసినటువంటి ఒక చదువులో ఉన్నటువంటి అంతరార్థాన్ని.
0: That is the significance, true meaning of education.
1: ఈనాడు దేశమునకు చేయవలసినటువంటి సేవ ఇలాంటిది.
0: This sort of a service you should do.
1: గొప్ప భవనాలు కట్టకండి, గొప్ప ఇదిగా కట్టకండి, స్కూల్స్ కట్ట. మీ చేతనేంత ఎంతవరకు శక్తో అంత పనులు చేయండి. మీరు
0: యూ డోంట్ నీడ్ టు కన్స్ట్రక్ట్ బిగ్ మ్యాన్షన్స్ అండ్ బిగ్ హ్యూజ్ జైజాంటిక్ బిల్డింగ్.
1: ఏది చేసినా ప్రేమతో చేయండి.
0: వాట్ ఎవర్ యూ మే డూ, డూ ఇట్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ధనం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ మోర్ దెన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే.

0: లేచి నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దారి పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయటు జీవితంబు నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడుగా పొట్టకై హద్దును పద్దులేక వ్యయమందగా చేయచు జీవితం మీరిద్దిల దారవోసి అరవింద దళాచుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరు ప్రీతిగా యోచన చేయు మానవ ప్రీతిగా యోచన చేయు మానవ.
1: ఓ మ్యాన్, డిస్క్రిమినేట్ డిస్టింగ్విష్ యువర్ సెల్ఫ్ క్లియర్లీ, అండర్స్టాండ్ క్లియర్లీ వాట్ ఈస్ ఇట్ దట్ యు హ్యావ్ అచీవ్డ్ రైట్ ఫ్రమ్ ద డాన్ టు డస్క్. The time you get up and until you retire, you just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Akali Dappuru.
1: The food and the drink water,
0: ananda vicharamulu,
1: the pleasure and the pain,
0: ivanni kudunu oka daani venakala okati vastune untuntai.
1: They follow each other one after one in succession.
0: Manavunaku aharame pradhanamu.
1: For man, food is essential.
0: Manavudu puttinadi పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: Man is born so as to be blissful.
0: అట్టి ఆనందమును విస్మరించి
1: forgetting that bliss,
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: struggling for food alone,
0: మానవుడు
1: mankind
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: End up their lives with food alone.
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవే కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో యాజ్ టు బి బ్లిస్ఫుల్, నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
0: దేహమునకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
1: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ బట్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దట్ ఓన్లీ.
0: ఇట్టి సత్యమును విస్మరించి
1: దిస్ ట్రూత్ ఈస్ ఫర్గాటన్
0: కేవలము అసత్యము అప్రమాణమైనటువంటి యొక్క ఆహార విహారాన్ని మిళితమని మనం ప్రాకులాడుతున్నాము.
1: వీఆర్ స్ట్రగ్లింగ్ ఫర్ ఫుడ్ అలోన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫాల్స్ ఫుడ్.
0: కాదు కాదు.
1: ఇట్ షుడ్ నాట్ బి సర్వ్.
0: దేహము పంచభౌతికమైన దేహము.
1: The body has got these senses five.
0: Senses are upari mitrato cheyinatundi.
1: The senses are alive because of breath.
0: Manasa kevalamu matalato koodinatundi.
1: The mind is full of expression, verbal.
0: Kanuka matalato manaku pradhanam kaadu.
1: The vocal communication is not that important.
0: Aharam manaku mukhyam kaadu.
1: Food is not very important.
0: Ee rendintiki ni aanandame pradhanamu.
1: For all this anyway, బ్లిస్ ఇస్ ద ఫౌండేషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము,
1: ద బాడీ విచ్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ లవ్,
0: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
1: హ్యాస్ టు క్యారీ ఆన్ ఇట్స్ లైఫ్ సోజర్న్ ఫర్ బ్లిస్ అండ్ నాట్ ఫర్ ఫుడ్.
0: కానీ ఈ సత్యమును మరచి,
1: దిస్ ట్రూత్ ఇస్ ఫర్గాటెన్,
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయేడు దాది పొట్టకై హద్దును పద్దు లేక జీవిస్తున్నాం మనం.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: Kani dehamu ye nimittamai vachinado aa nimittamai deenni manam viniyoginchukovatam ledu.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: Ee dehamu,
1: this body,
0: maninapu kompa,
1: is full of dirt,
0: rogamula ragyadu sevaka gampa,
1: full of afflictions,
0: jata sanchalanam pondu dumpa,
1: it perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: విత్ దిస్ బాడీ వీ హావ్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: వీ హావ్ టు లివ్ ఫర్ లిబరేషన్,
0: దైవాన్ని వరించాలి.
1: వీ షుడ్ ప్రే టు గాడ్,
0: దైవాన్ని ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ గాడ్.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: ద లవ్ ఇస్ టు బి డైరెక్టెడ్ ఫర్ గాడ్.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: లవ్ ఇస్ నాట్ మెంట్ ఫర్ బాడీ.
0: కానా
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు కాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: ఆల్ మెంట్ ఫర్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal, permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు, కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food, there are certain complaints, afflictions to the body.
0: కానీ దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెరితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై, సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamuni praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.
0: ఈ దిని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం వదులుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశపడటము ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence which should be so strong, we should not be swayed by this petty complaints.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము, పోవడానికి కూడా అదే మనం.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
0: కనుక దేహమునకు ఎన్నియో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: The body will naturally will have such kind of suffering, the complaints.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: The shining sun also will have certain obstructions such as passing clouds.
0: ఈ మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: Because of the clouds, would you avoid the sunlight?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రమో బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మన కాలమంతా ఎరుగుడును సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
1: The whole time will have to be spent for sacred purposes.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరమును మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందగలుగుతాము.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing
0: clouds. ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself about these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను, నష్టములను, దుఃఖములను, విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and
0: anxieties.
1: These things will never make you suffer long.
0: Prema sarupulara.
1: Embodiments of love.
0: Meeku nenu chaala tondani ichindi vachanu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamato undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కానీ ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: టు మేక్ యూ హ్యాపీ భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనల్ని బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కాని మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: దే ఓన్లీ థ్రెటన్ యూ బట్ దే డోంట్ మేక్ యూ సఫర్.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, వన్ హ్యాస్ టు రిసీవ్ the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchu chesetundi.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandikini panchukovali, manam danni panchukovali.
1: We should share this joy and happiness with everybody.
0: Eppudu gaane baadalu lekunda aanandam manaku labhinchadu.
1: There cannot be happiness without suffering.
0: Nasuka labhite sukham. సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
1: దేర్ కెనాట్ బి ప్లెజర్ అవుట్ ఆఫ్ ప్లెజర్.
0: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
1: బికాస్ ఆఫ్ సమ్ డిఫికల్టీ ఇన్ బిట్వీన్ ద వాల్యూ ఇస్ అటాచ్డ్ టు హ్యాపీనెస్.
0: కనుక ఎటువంటి పెద్ద పర్వతం వంటి బాధలు సంభవించినప్పటికీ మనం దానిని మంచు వలె మనం దాన్ని చూసుకుని దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్ బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. You should not be mindful of them.
0: Manasuku ivanni kudunu chote ivakoddu.
1: You should not give a place to these problems in your mind.
0: Manasu eppudu kudunu monkey mind tappulu nunchi vichukoni bayalu deri vastuntayi.
1: మైండ్ ఈజ్ ఎ మ్యాడ్ మంకీ, ఇట్ ఈస్ ఆల్వేస్ రన్నింగ్ ఆఫ్టర్ ఫాల్ట్స్.
0: అది వచ్చినందుకు దాన్ని మనం అడ్డుతోయాలి, కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు.
1: వీ షుడ్ బ్రష్ దెమ్ అవుట్. వీ షుడ్ నాట్ వెల్కమ్ దీస్ థింగ్స్.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: మైండ్ ఈజ్ అన్ ఇంటర్ఫియరెన్స్, అన్ అబ్స్టకల్.
0: మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: యూ షుడ్ నాట్ బి థ్రెటన్డ్, యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ద మైండ్.
0: మనస్సును మనం ఎదుర్కోవాలి.
1: యూ షుడ్ ఫేస్ ది ఛాలెంజ్ ఆఫ్
0: దాంతో మనం యుద్ధం చేయాలి.
1: యూ షుడ్ ఫైట్ విత్ యువర్ మైండ్,
0: దాన్ని కూలగొట్టాలి.
1: యూ షుడ్ సబ్డ్యూ కంట్రోల్.
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
1: Then only you can attain divinity.
0: కనుకా మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదిరుకుని దానికి లొంగిపోతున్నాము.
1: You are submitting yourself being carried away by the illusory mind.
0: కనుక మనసును మనం లెక్క చేయకూడదు.
1: You should not be mindful of the nature of the mind.
0: మానవునకు మనసే ప్రధానమైనటువంటిదని భావిస్తున్నారు.
1: We consider the mind most essential for mankind.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: ద మైండ్ లీడ్స్ టు సో మెనీ డేంజర్స్.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు దీస్ థ్రెట్స్ అండ్ డేంజర్స్.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ ఆల్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రం అడ్డు చేరకూడదు.
1: వీ షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ద మైండ్ అండ్ ఇల్యూషన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: ద వన్ హూ హాస్ గట్ కంట్రోల్ ఓవర్ ద మైండ్ ఈజ్ మనిషి ద మ్యాన్.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: ఇఫ్ యూ హ్యావ్ నో కంట్రోల్ ఓవర్ ద మైండ్ యూ కెన్ నాట్ బి కాల్డ్.
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషులు మెట్టవుతాము.
1: ఇఫ్ యూఆర్ సింప్లీ టిల్టెడ్, if you are swayed by these simple reasons, how can you be a human being?
0: ఈ రీజన్ సీజన్ ఏ మాత్రం కూడా మనం లెక్క చేయకూడదు.
1: యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ద సీజన్ అండ్ ద రీజన్.
0: కనుక ఈ మనసు యొక్క తగినటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించుకోవాలి.
1: యూ షుడ్ కాంకర్, విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ లవ్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మనసుకు మించినటువంటి దైవం కూడా కాదు. అలాంటి దైవం కూడా మనం లెక్క చేయకుండా మనం ఈ మనసును తుంచివేయాలి.
1: వీ షుడ్ కట్ అవుట్ అవర్ మైండ్ ఇఫ్ ఇట్ స్టాండ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లవ్ ఫర్ గాడ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ నుంచి పుట్టినటువంటి వారే.
1: యూఆర్ ఆల్ బోర్న్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ చేతనే బ్రతుకుతున్నారు.
1: అవర్ లైఫ్ ఈజ్ సస్టైన్డ్
0: ప్రేమ చేతనే జీవిస్తున్నారు.
1: అవర్ లైఫ్ ఈజ్ బేస్డ్ ఆన్ లవ్.
0: ప్రేమ చేతని మీ సాతకం గావించుకుంటున్నారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ లవ్ దట్ వర్క్స్ ఫర్ అవర్ రిడెంప్షన్.
0: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: సో వీ హావ్ టు కన్సిడర్ లవ్ యాజ్ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్.
0: ఈ చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
1: ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ది సింపుల్ రీజన్స్ అండ్ పెటీ కాజెస్ యూ కెనాట్ బి ఎ హ్యూమన్ బీయింగ్.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: అండ్ ఆల్సో వుడ్ బి ఏబుల్ టు క్రాస్ ది ఆబ్స్టకల్స్ ఆన్ దేర్ వే.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవులకు మాత్రమే కాదు.
1: డిఫికల్టీస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు మ్యాన్.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: యాంట్స్, బర్డ్స్ అండ్ బీస్ దే డూ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదంలో ప్రేమ మీరు వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యూ షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why not man?
0: కానీ మానవుడు ఆహార విహారమునకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండవదేని కూడాను సాధిస్తూ రావాలి.
1: బట్ విత్ ఆల్ ద కరేజ్ వీ షుడ్ అచీవ్.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని క్రింద నెట్టివేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ ఫేస్ ది ఛాలెంజెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ లైఫ్.
0: కాన మీరు కష్టములకు ఏమాత్రం కూడా భయపడకూడదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: మనకు ఈ కష్టమును సాధించినప్పుడే మనకు దైవాన్ని మనం పొందడానికి వీలవుతుంది.
1: వెన్ యూ గో బియాండ్ దీస్ సఫరింగ్ దెన్ ఓన్లీ కెన్ అటైన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరే ప్రేమకు పుట్టినటువంటి వారు.
1: యు ఆర్ బోర్న్ ఫర్ లవ్,
0: ప్రేమతో జీవించేటువంటి వారు.
1: యు లివ్ ఇన్ లవ్,
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: ద లైఫ్ ఇస్ బేస్డ్ ఆన్ లవ్.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: ఎక్సెప్టింగ్ లవ్ యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ఎనీథింగ్.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు, వెండి, డైమండ్స్ అంతా కూడా వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: ద గోల్డ్ అండ్ అదర్ వాల్యూస్ దే కమ్ అండ్ వానిష్ లైక్ పాసింగ్ క్లౌడ్.
0: మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దీస్ వాల్యుబుల్స్ విల్ డెల్యూడ్ మ్యాన్.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: we should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view,
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: carry on our daily life,
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life,
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: ద డిఫికల్టీస్ అండ్ ద లాసెస్ అండ్ ద సఫరింగ్స్ దట్ అపియర్ ఇన్ బిట్వీన్ షుడ్ నాట్ బి కేర్డ్.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: టు హ్యావ్ దట్ కరేజ్ ఫుల్ స్ట్రెంగ్త్ వీ షుడ్ బి రిసిపియంట్స్ ఆఫ్ గాడ్స్ మెర్సీ.
0: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
1: విత్ గాడ్ యూ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
1: వాట్ ఎవర్ మే బి ది సఫరింగ్ ఇట్ విల్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ విత్ గాడ్స్ గ్రేస్.
0: అటువంటి దైవశక్తిని మనం దగ్గర ఉంచుకుని
1: విత్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్
0: అస్, అల్ప శక్తికి మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: వై షుడ్ వి వరీ అండ్ కేర్ ఫర్ ద సింపుల్ పవర్?
0: నిజంగా ధైర్యం అనేటువంటి ఒక దైవశక్తి మన యొక్క ప్రేమని.
1: కరేజ్ ద డివైన్ పవర్ ఇస్ లవ్ విత్ ఇన్ యూ.
0: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్నైనా కూడా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ పవర్ ఆఫ్ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: పర్వతముల వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చును.
1: ద జైజాంటిక్ ప్రాబ్లమ్స్ కెన్ ఆల్సో బి వన్ ఓవర్.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: వీ షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ఫర్
0: ఓన్లీ పాప భయము, దైవ ప్రీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ సిన్, ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ సిన్ యూ వీ హ్యావ్ బికమ్ సిన్ఫుల్.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: We are not afraid of God.
0: ఇది చాలా పెరికితనము.
1: It is a nature of a coward.
0: దైవమునికే మనం లొంగాలి.
1: We should offer ourselves to God.
0: ఈ దానవులు వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: We should not submit ourselves to these difficulties.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడకూడదు.
1: We should not struggle hard for our relations.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: We should attain that morality conduct.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
1: when once we are moral,
0: దైవప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: There starts the love for God.
0: దైవప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: with this love for God more,
0: పాప భీతి మనలో అన్ని విధాలా అణిగిపోతుంది.
1: You will have the fear of sin thereafter.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం?
1: We should not be afraid of anything.
0: పాపములకు మనం ఎందుకు భయపడాలి?
1: And in fact by mere fear you don't get anything.
0: కనుక దైవానికి మనం భయపడాలి.
1: And in fact we should be afraid of God in front
0: దైవానికి మనం లొంగలే.
1: And we should be so humble. దైవప్రీతిని
0: మనం ఆశించాలి.
1: We should love God more.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు సార్,
0: స్వామి,
1: స్వామి,
0: నాకు ఈ పాపములకు చాలా భయపడిపోతున్నాను.
1: ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ ఆల్ మై సిన్స్.
0: కానీ నీ ప్రేమకు మేము లొంగటం లేదు.
1: ఐఎమ్ నాట్ సబ్మిటింగ్ మై సెల్ఫ్ టు యువర్ డివైన్ లవ్.
0: నీ ప్రేమకు మేము లొంగాలి. పాపములను ధైర్యంతో సాధించాలి.
1: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి కాని దుఃఖంతో కాని విచారంతో కాని దేన్ని మనం సాధించలేము.
1: Nothing can be achieved, accomplished in this world with fear. No, with only courage, only you can achieve.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long.
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: What is that we achieved? What for is this life?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: ఇన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్టీస్.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: మనం దైవంతో దానికి పాటు పడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే కాని పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యు ఆర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ బి,
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
0: పాపము దైవం ఇవన్నీ కూడా కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in the way of our life,
0: they disappear.
1: You find when you are there standing in the midst of water, you find raging
0: waves.
1: When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the ways.
0: పెద్ద మనిషి వరకు కూడాను ఈ యొక్క ప్రేమ నేను సాధించవలసినటువంటి.
1: Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential.
0: దానినే పర్సనాలిటీ అంటారు.
1: Love is the true personality.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం, ఒడ్డు, పొడుగు, లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
1: Personality is not merely height, weight, chest and so on.
0: చాలా పొరపాటు.
1: It is a mistake.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా,
1: without being victimized to these problems,
0: ధైర్యంతో, సాహసంతో, ఆనందాన్ని కోసం ఆరాటపడటమే ఇదే నిజమైన పర్సనాలిటీ.
1: If one struggles hard with all the valor and the courage to earn the state of bliss, then that's true personality.
0: దైవము మనకంతా అనుగ్రహించి కూడాను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: Person anaga emti?
1: What is the meaning of this word person?
0: Divyatvanto koodinatundi mahattaramaina shakti.
1: Person means the divine mystery.
0: Deenini persona ani cheptu vacharu.
1: The person is derived out of the persona.
0: Kanuka papurvikulandaru kodanu persona ani pichinatundi ide.
1: Ancients called persona.
0: Ee persona anetundi purakaram lopala దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: పర్సోనా ఇంప్లాయిస్ ద గిఫ్ట్ ఆఫ్ లవ్ డివినిటీ టు మ్యాన్ కైండ్.
0: ఆ దైవం ఇచ్చినటువంటి యొక్క ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాం.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు ట్రెజర్ ద గాడ్స్ గిఫ్ట్.
0: ఈ చిక్కులు, బాధలు, కష్టములు క్షణంలో వస్తాయి, క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వం మనలో ఉంది.
1: దేర్ లైస్ ఇన్ యూ ద పర్మనెంట్ డివినిటీ.
0: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: విత్ పర్మనెంట్ డివినిటీ లేటెంట్ ఇమ్మనెంట్ విత్ ఇన్ యూ, వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ ది పాసింగ్ క్లౌడ్?
0: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
1: ద ఫియర్ అండ్ కవర్డెస్ షుడ్ నాట్ బి దేర్.
0: ధైర్యంగా దాన్ని సాధించాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
0: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కల్తలు మీకు జరుగుతూ వచ్చాయి.
1: ద హోల్ సెలబ్రేషన్ టుడే ఈజ్ టు హ్యావ్ ద కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు చాలా బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
0: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు.
1: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
0: బాడీ ఎప్పుడు కూడాను బాడీని,
1: బాడీ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ద బాడీ,
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్,
1: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్,
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ,
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
1: యు షుడ్ నాట్ రన్ అవే ఫ్రమ్ దిస్ మ్యాడ్ మంకీ.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
1: యు షుడ్ నాట్ బి థ్రెటెన్డ్ బై ది పాసింగ్ క్లౌడ్.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: దే డూ కమ్ అండ్ వానిష్.
0: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
1: యు షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
1: ద ఫియర్ ఇస్ బికాస్ వీ డు నాట్ హావ్ ఫెయిత్ ఇన్ ద సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్.
0: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ డివినిటీ.
0: అది మిమ్మల్ని సర్వ విధంలో రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
1: దట్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: వస్తుంటాయి పోతుంటాయి.
1: ద కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
1: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
0: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
1: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
0: లాస్ట్. ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడా ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
1: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
1: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విద్ ఇన్ యూ.
0: అది ఏ మీకు సర్వ విధంగా రక్షించేటువంటిది.
1: దట్ ప్రొటెక్ట్స్ యూ ఇన్ ఎవ్రీ వే.
0: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
1: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని,
1: హావింగ్ గాడ్ ఇన్ యూ,
0: మనం దేనికి కూడా భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్.
0: దైవ విశ్వాసం అనకంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కాలరాదు.
1: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
1: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్, సీక్రెట్ టైమ్.
0: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
0: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
1: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
0: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
1: యు కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
0: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
1: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
0: ఒక చిన్న బిడ్డ వచ్చింది
1: చేస్తూ
0: ఇతరుల కాలు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నాడు.
1: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
0: అది నిజమైనటువంటి లక్ష్యం.
1: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
0: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
1: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
0: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
1: యు షుడ్ నాట్ కన్సిడర్ దట్ యు ఆర్ వన్ అమంగ్ ద మెనీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా చిన్న పిల్లలుగా తయారైతే నాకెంతో ఆనందము.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ వీ కండక్ట్ అవర్ సెల్వ్స్ లైక్ చిల్డ్రన్.
0: చిల్డ్రన్ లోపల ఏ యొక్క కోపము, తాపము, ఈర్ష్యాసు, ఏడంబము, అహంకారం ఇట్లాంటివి ఏమాత్రం ఉండవు.
1: అమంగ్ చిల్డ్రన్ దెర్ విల్ బి నో ఎన్వీ, నో హేట్రెడ్ నో జెలసీ.
0: ఒకానొక సమయం లోపల యేసుక్రీస్తు కూడాను చాలా దీన్ని చూస్తూ వచ్చాడు.
1: అట్ వన్ టైమ్ జీసస్ మెన్షన్ ద సేమ్.
0: అందరూ గుంపులంతా చేరినప్పుడు ఓ చిన్న చంటిబిడ్డను పోయి తాను ఎత్తుకున్నాడు.
1: In an assembly, in a congregation, Jesus picked up a small child.
0: ఈ చిన్న బిడ్డ నాకెంతో ప్రీతి అన్నారు.
1: And Jesus declared that the child is so
0: dear to him. ఈ చిన్న బిడ్డ యొక్క భావములు అంతా భగవంతుని యొక్క భావములు.
1: The child has got all divine thoughts.
0: నిర్మలము, నిశ్చలము, నిస్వార్థమైనటువంటి ఒక హృదయం.
1: They are pure, unsullied and selfless.
0: పెరిగినటువంటి పిల్లలకందరికీ ఆశలు, పాసలు, ఆనందములు, క్రోధములు ఇట్లాంటి బయలుదేరుతుంటాయి.
1: Whereas the grown-ups will have all the anger, ambition, desire.
0: కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
1: విత్ ఏజ్ విల్ ఆల్సో డెవలపింగ్ మోర్ ఆఫ్ యాంగ్జైటీ.
0: పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
1: As ఏజ్ అడ్వాన్సెస్ we should have a ceiling on our desire.
0: Ceiling on desires. అప్పుడే మీరు నిజమైనటువంటి దైవ శక్తికి లోబడిపోతారు.
1: Then only you let in the true divinity.
0: కనుక పెరిగే కొలది కూడా మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనం లొంగింపజేస్తుంటాయి.
1: As we grow, if we are we have too many desires and ambitions, naturally you become weak.
0: ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి.
1: యూ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ బై డిజైర్.
0: కుక్క కూడను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకి ఆనందాన్ని అందిస్తుంటాయి.
1: ఈవెన్ ద డాగ్ లవ్స్ ఇట్స్ ఓన్ ఆఫ్ స్ప్రింగ్.
0: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
1: అండ్ దట్ లిటిల్ వన్ హ్యాస్ గాట్ ప్యూర్ థాట్.
0: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
1: ఎ ప్యూర్ థాట్స్.
0: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
1: సెల్ఫ్లెస్ ఫీలింగ్స్.
0: అది దైవత్వమునకు మూల కారణము.
1: That is the main cause, the feature of divinity.
0: ఆ నిశ్చయము నిస్వార్థము భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
1: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దినమునకు ఒక్క నిమిషమైనా కూడా మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
1: At least for a minute in a day, be childlike.
0: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
1: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
0: కానీ అట్టు దానికి మనం చీ కొట్టినప్పుడే మనకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
1: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
0: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
0: దైవత్వాన్ని సమీపించుతాం.
1: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
0: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
1: ద మోర్ యూ అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
0: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
1: అండ్ దట్ ఈస్ ది ట్రూ లవ్.
0: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
1: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
1: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ట్రూ హ్యూమన్.
0: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
1: ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హోలీ ఓణం ఈస్ టు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ కరేజ్. అందరి
0: ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
1: అట్ ఆల్ ది సేమ్ లవ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
1: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ in the body of everyone.
0: అందరి యందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
1: ద బ్లడ్ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
1: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
0: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
1: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యుల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
0: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
1: లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే దైవమే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ప్రేమ కొట్టి రక్తమే.
1: At all, the same love is present in everybody.
0: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలో

0: దగ్గర చేర్చుకోండి.
1: బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్
0: మనలో వచ్చేటువంటి కాపుతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
1: Don't have more of anger and jealousy.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meer nijamga prema swarupule.
1: You are very embodiments of love.
0: Mee endunnatundi prema anetundi tattvam okkate.
1: The love is same in everybody.
0: Deentlo etti bedamulu raavu.
1: There will be no difference whatsoever.
0: Aa prema ni manam penchukunnappude
1: when we develop that love.
0: Adi mana pranam nilustundi.
1: That sustains our
0: ee
1: life.
0: Ee praname daivaniki samipamainatundi.
1: This life of love will take you closer to God.
0: Kanuka premanu penchukondi.
1: So develop love, grow.
0: Ittidi ainapudukini mana premanu matram kinchittenu kuda vadalakoddu.
1: Under any circumstances never give up love.
0: Etti paristhithile endenu kodanu premanu manam dooram chesukokoddu.
1: At any point of time never distance yourself from love.
0: Kanuka meer premane penchukovali.
1: So grow more and more.
0: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఓన్ చైల్డ్ లవ్ ఎవ్రీబడి.
0: అందరు కూడా ప్రేమ స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుకనే ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు ఓణం అనేటువంటిది ప్రేమనే.
1: ఓణం సింబలైజెస్ లవ్.
0: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటిది వచ్చింది.
1: ఓణం ఫెస్టివల్ ఇస్ మెంట్ టు షేర్ లవ్.
0: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
1: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
0: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
1: ఇఫ్ వీ డూ నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్ లైఫ్ ఈజ్ ఎ వేస్ట్.
0: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
1: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ప్రేమ ముదిత మనసె కహు కామ రామ కామ రామ కామ రామ శ్రీరామ రామ
1: ప్రేమ ముదిత మనసె కహు.

ప్రేమ ముదిత మనసే కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

ప్రేమముదిత మనసే కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయట పోయి ఉపన్యాసం ఇవ్వడానికి పూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సిల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రమో అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurkoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatuvanti karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatuvanti oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ అట్ దట్ టైమ్
0: తల్లి మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: Yes, you have taken care of me till now.
0: నా దేహాన్ని పెంచినారు.
1: You are responsible for my
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: With this body that which is your gift, you should have all the
0: ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: You should be able to face the situation with the courage.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజంట్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: Appude ee dukkhanni meeku maripimpu chestundi.
1: Then only you can cross over this.
0: Kaani mana dukkham anetundi raktanni ee chaakalu kuda subham cheyadam.
1: But the true misery cannot be washed out by
0: daivam yokka premane deeni subham chestundi.
1: It is only the divine love that will wash out all this.
0: Kanuka daiva premanu penchukondi.
1: So develop divine love more.
0: Appude manaku sarva dukkhamunu kuda nivaran chestayi.
1: That's cure for all misery.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 21st డిస్కోర్స్ ఆన్ గీత, భగవాన్ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984. In this discourse, Bhagavan, in his usual matchless style, explains with cute examples how one can perceive divinity underlying this universe. Sai Bhagavan Vacha.
1: Asaya Dasaye Te Dasa Sarvalokasya. The one ఎవడు ఆశకు దాసుడవును అట్టివాడు లోకమునకే దాసుడవుతాడు.
2: ద వన్ హూ బికమ్స్ ఏ సర్వెంట్ ఆఫ్ ద డిజైర్ బికమ్స్ ఏ సర్వెంట్ ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్.
1: ఆశకు దాసులు కారాదని దీని యొక్క అంతరార్థం.
2: The inner significance of this is, do not become a slave for desire.
1: Aasenu aasenu daasiga gaavinchukunna vaadu lokamunake adhipati avutadu.
2: The one who makes desire his slave becomes a master of the world.
1: Lokamunandugala samasta sukhamulaku swayam jyoti swaroopamainatundi ఆత్మయే మూలాధారమని విశ్వసించాలి.
2: వి హావ్ టు బిలీవ్ దట్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ ఆత్మన్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ది హ్యాపీనెస్ అండ్ జాయ్స్ ఆఫ్ ద వరల్డ్.
1: మానవుని యొక్క ఇంద్రియ సుఖములకై తాపత్రయపడుతూ ఈ ఇంద్రియానందమే సత్యానందమని భావించి సతమతమవుతున్నాడు మానవుడు.
2: People are immensely suffering, thinking that the world, the joys of the senses which they derive from the worldly objects are true. But this is not so.
1: Aite ee indriya sukhamulakkani indriya bhoga bhagyamulakkani jagattunandagala samastamainatvanti yokka vishayamulyandu kaliginatvanti aanandamulakkani edi aadharamu aneetvanti satyanni మానవుడు విచారించలేకపోతున్నాడు.
2: మ్యాన్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎన్క్వైర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది జాయ్ ఆఫ్ ఆల్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ది లగ్జరీస్ ఆఫ్ ద వరల్డ్.
1: భగవద్గీత యందు దేహమును ఒక ఘటముగా భావించారు.
2: ఇన్ భగవద్గీత బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పాట్.
1: ఈ యొక్క కుండకు 10 రంధ్రములు ఉంటున్నవని కూడాను బోధించాడు.
2: ఇట్ హెస్ ఆల్సో బీన్ టాట్ దట్ దేర్ ఆర్ 10 హోల్స్ ఫర్ దిస్ పాట్.
1: క్రింద ఒక జ్యోతిని పెట్టి 10 చిల్లుల కుండను మూసిపెట్టి దానిపైన దట్టమైనటువంటి వస్త్రం వేసినప్పుడు ఈ జ్యోతి యొక్క ప్రకాశం మనకి ఏమాత్రము కనిపించదు.
2: ఇఫ్ యూ కీప్ ఎ లైట్ అండ్ ఆన్ దట్ లైట్ ఇఫ్ యూ కీప్ ఎ పాట్ విత్ 10 హోల్స్ అండ్ ఇఫ్ యూ కవర్ దిస్ పాట్ విత్ ఎ థిక్ క్లాత్ you would not be able to get the light.
1: Nemmadiga aa payana vesinatvanti dattamaina vastavunu teesinappudu 10 jyotuluga kanipistundi.
2: Gradually and slowly, if you lift that thick cloth which covers the spot, you would be able to see the light coming through the 10 holes of the pot.
1: 10 jyotuluga undinattuga manaku kanipistundi kaani aa moosinatvanti yokka ghatamunu kodanu braddalu chesinappudu ఒకే జ్యోతి మనకు సాక్షాత్కరిస్తుంది.
2: ఇట్ లుక్స్ యాజ్ దో దట్ దేర్ ఆర్ 10 లైట్స్ బట్ వెన్ యూ బ్రేక్ ది పాట్ యూ విల్ రికగ్నైజ్ దట్ దేర్ ఇస్ ఓన్లీ 1 లైట్.
1: స్వయం జ్యోతి అనేటువంటి ఆత్మతత్వమే ఇందులో ఒక్క జ్యోతి, ఏక జ్యోతి.
2: ద సెల్ఫ్ ఎఫల్జెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈజ్ ద 1 లైట్ విచ్ ఇస్ దేర్.
1: దీనిపైన 10 చిల్లులు కలిగినటువంటి ఒక దేహం అనేటువంటి ఘటమును మూసిపెట్టారు.
2: On this self-fulgent light of Atman, you have covered with the body which has got 10 holes.
1: దీని పైన మమత్వం అనేటువంటి మాయతత్వం అనేటువంటి దట్టమైనటువంటి వస్త్రం కప్పబడింది.
2: This part has been covered by the thick cloth of mindness and attachment.
1: కనుక మొట్టమొదట ఈ మమత్వం అనేటువంటి మాయను, ఈ దట్టమైన వస్త్రాన్ని తీసివేయాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ రిమూవ్ ది క్లాత్, ది థిక్ క్లాత్ ఆఫ్ మమత్వ ఫస్ట్.
1: ఇది
2: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇది కేవలము ఒక మాయాస్వరూపంలో ఉంటుంటాది.
2: దిస్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డెల్యూషన్.
1: ఈ మాయ కూడాను దైవం యొక్క స్వరూపమే.
2: దిస్ ఇల్యూషన్ ఆల్సో ఇస్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: కనుకనే మాయోపాధి భగవంతుడని కూడాను బోధించింది.
2: దేర్ఫోర్ గాడ్ హాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ వన్ హూ హాస్ ఇల్యూషన్ యాజ్ హిస్ ఉపాధి.
1: ఈ మమత్వం అనేటువంటి మాయ తొలగిన తర్వాత 10 జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
2: Once you take away this cloth of illusion, you can see 10 lights.
1: కన్నుల నుండి మనం చూడబడేటువంటి వెలుతురంతా కూడాను ఆ జ్యోతి యొక్క ప్రతిబింబమే.
2: The light which you can see through eyes, it is a reflection of the jyoti inside.
1: మనం చెవుల నుండి వినేటువంటి ఒక శబ్దము కూడాను ఆ జ్యోతి యొక్క రియాక్షనే.
2: The sound which you can get to hear through the ears, this also is a reflection of
1: మన నోటి నుండి వెలువడేటువంటి శబ్దమంతా కూడాను అదే రీ సౌండ్.
2: The sound which you get through your mouth is the re sound of that jyoti.
1: ఈ విధంగా ప్రతి ఇంద్రియము నుంచి మనం ఏమేమి అనుభవిస్తున్నామో, ఏమేమి చేయగలుగుతున్నామో, ఇవన్నీ కూడాను ఆత్మజ్యోతి యొక్క బింబమే.
2: ఆల్ దాట్ యు హావ్ బీన్ ఏబుల్ టు డూ అండ్ ఎక్స్పీరియన్స్ త్రూ దీస్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ ఓన్లీ అ రిఫ్లెక్షన్ అండ్ ఇమేజ్ ఆఫ్ ది ఆత్మజ్యోతి.
1: ఇది కేవలం ఘటముండినంత వరకు భిన్నత్వంగా కనిపిస్తాయి ఈ జ్యోతులు.
2: సో లాంగ్ యాజ్ యు హావ్ గాట్ దిస్ పార్ట్ ది బాడీ, యూ ఎక్స్పీరియన్స్ దిస్ యాజ్ ఏ డిఫరెంట్ జ్యోతిస్ అండ్ డిఫరెంట్ లైట్స్.
1: ఏకత్వంలో అనేకత్వాన్ని మనం దర్శిస్తున్నాము.
2: We have been able to see multiplicity in unity.
1: కానీ ఉపనిషత్తులు ఈ విధంగా అంగీకరించలేదు. అనేకత్వంలోని ఏకత్వాన్ని దర్శించమని చెప్పాయి.
2: బట్ ఉపనిషత్స్ హావ్ బీన్ టీచింగ్ దట్ యు సీ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అయితే ఈ అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని ఎప్పుడు మనం దర్శించగలుగుతాము?
2: When can we see and experience this unity in diversity?
1: ఈ దేహాభిమానం అనేటువంటి ఘటమును బ్రద్దలు చేసినప్పుడే ఏకజ్యోతిగా వెలుగుతుంది.
2: Only when we destroy the body consciousness, then we'll be able to experience it as one.
1: కనుక దైవత్వం అనేటువంటిది అనేకత్వంగా గోచరించడానికి మూల కారణము ఈ దేహాభిమానమే.
2: The reason for experiencing divinity in multiplicity is the attachment to the body and body consciousness.
1: ఈ దేహాభిమానములో ఏకత్వములో అనేకత్వాన్ని విశ్వసించేటువంటిది మాయతత్వమే.
2: It is the principle of illusion which is causing this kind of experience of seeing diversity in unity.
1: కానీ అన్నింటియందు ఒక ఏకత్వమే ఉంటుందనేటువంటి యొక్క సత్యాన్ని బోధించేటువంటిది ఈ యొక్క ఉపనిషత్తులు.
2: Upanishads have been teaching that there is only one and that is the unity in the multiplicity.
1: Sarvopanishad sarame ee Bhagavad Gita.
2: Bhagavad Gita is the very essence of all Upanishads.
1: Kanuka yetavata anninti endu undinatundi yokka atma tattvam anetundi ekatvamini bodhinchetundi yokka samattame indulo sariyainatundi artham.
2: The correct meaning is that there is only one thing and that has to be experienced in everything. This is the
1: samattam yoga uchchate annaru.
2: This has been said, described as equality is yoga.
1: Aithe annintiki endukodano samattam ye reetiga unnadi aneetundi vishayanni manam nitya jeevithamlo kodano konni margam yendu manamu vicharana cheyali.
2: We have to enquire, taking a few instances of daily life, how we can experience equality in diversity and in number of items.
1: Pishta adi guna samparkatani anninti endu kudinatvanti ekatvamainatvanti yokka okka divyattam untundali.
2: It has been said that it is divinity which is inherent in everything.
1: Manamu bhujinchetvanti aaharamlo aneka vidhamainatvanti madhura padarthamlo manam chesukuntuntam.
2: In the food that we take, we prepare different types of sweets.
1: Mysore pak, gulab jam, barfi, palko, mithai, jileb, kheer, ilanti vanta manam chesukuntuntam.
2: A number of items like mysore pak, gulab jamun, barfi, etc. we just prepare.
1: అయితే వీటి రూపనామములు ప్రత్యేకంగా ఉంటున్నాయి, కానీ ఇందులో చేరినటువంటి ఒక ఏకత్వం అనేటువంటి యొక్క తత్వము చక్కెర ఒక్కటే.
2: ద ఫార్మ్ అండ్ ద నేమ్ ఆఫ్ ఆల్ దీస్ ఐటమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ద ఇన్నర్ సబ్స్టెన్స్ ఈ షుగర్ ఇట్ ఈస్ ది సేమ్.
1: ఇది సమత్వంతో కూడినటువంటి యొక్క యోగత్వం.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ యోగత్వ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఈక్వాలిటీ.
1: ఇది కూడటం చేతనే దీనికి ఈ మాధుర్యం ఏర్పడుతూ ఉంటుండాలి.
2: బికాస్ షుగర్ ఈస్ దేర్, there is sweetness in all these items.
1: నిజముగా బియ్యపు పిండిలో తీపి లేదు.
2: In rice flour there is no sweetness.
1: ఈ ఏకత్వమైనటువంటి చక్కెర యోగత్వంతో అనగా కూడటం చేతనే ఆ బియ్యపు పిండికి తీపి ఏర్పడుతుండాలి.
2: బికాస్ ది రైస్ ఫ్లోర్ ఇస్ అసోసియేటెడ్ విత్ స్వీట్నెస్ దట్ ఇస్ షుగర్ యు హావ్ బీన్ ఏబుల్ టు మేక్ ఎంజాయ్ ఇట్ అస్ స్వీట్.
1: గోధుమ పిండిలో తీపి లేదు.
2: సిమిలర్లీ ఇన్ ద వీట్ ఫ్లోర్ దర్ ఇస్ నో స్వీట్.
1: ఆ గోధుమ పిండితో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే దానికి తీపిగా వస్తుంటుండాలి.
2: ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ది వీట్ ఫ్లోర్ ఆల్సో బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ షుగర్ ఇట్ ఈస్ బికమింగ్ స్వీట్.
1: శనగ పిండిలో కూడా తీపి లేదు.
2: ఇట్ ఈస్ సో ఇన్ ది గ్రామ్ ఫ్లో.
1: అందులో కూడా ఈ చక్కెర చేరటం వల్లనే లడ్డు తీయగా ఉంటుండాలి అన్నాం.
2: బికాస్ షుగర్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఇట్ యు ఆర్ డిస్క్రైబింగ్ లడ్డు యాజ్ స్వీట్.
1: కానీ ఈ సమత్వమనేటువంటి యొక్క చక్కెర దివ్యత్వము అనేకత్వంతో కూడటం చేతనే ఈ దివ్యత్వము అనేక రూపనామములుగా విభజింపబడుతూ వచ్చినట్టుగా భావిస్తున్నాం.
2: బికాస్ దిస్ షుగర్ ఆఫ్ డివినిటీ ఈజ్ mixed with so many things you have been enjoying all the things as the sweets.
1: Manavudu kevalamu aahara viharamulatone jeevitam antyamuga cheyaradu.
2: Man should not end his life with only joys and enjoyments.
1: Itti aahara nidrani maatrame anubhavinche nimittamai manavattam raledanetunti satyanni gurtinchali.
2: We have to recognize the truth. We have not got this human nature and human life for the sake of enjoying food and sleep.
1: Tindi tittadulu nimittame udbhavinchinatundi anek krimikitigadulu pasupachi mrugadulu kodanu manam chustunnamu.
2: We are seeing a number of birds, animals and worms which are born for the sake of food.
1: Ee vidhamainatundi yokka mrugamulu pasupachadulu kodanu anubhavincheatundi sukamunu anubhavinchatuku manavatvame enduku raavali.
2: Where is the need for having human life? To enjoy all the pleasures which these animals, birds and worms are enjoying.
1: ఈ పశుపక్ష్యాదులు అనుభవించేటువంటి సుఖ సంతోషములకు మనం ఎందుకు విద్యను అభ్యసించాలి?
2: వేర్ ఇస్ ది నీడ్ ఫర్ అక్వైరింగ్ ఎడ్యుకేషన్ టు ఎంజాయ్ ది ప్లెజర్స్ విచ్ హావ్ బీన్ ఎంజాయ్డ్ బై ది బర్డ్స్ అనిమల్స్?
1: మానవత్వం అనేటువంటి ఉత్తమ తత్వానికి ఉండినటువంటి యొక్క ఆదర్శం ఏమిటి?
2: వాట్ ఇస్ ది స్పెషల్ ఐడియల్ విచ్ హాస్ బీన్ హెల్డ్ అవుట్ ఫర్ హ్యూమానిటీ?
1: జంతువు నాం నరజన్మ దుర్లభం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి?
2: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ ఇట్ ఇస్ డిఫికల్ట్ టు ఆబ్టైన్ హ్యూమన్ లైఫ్?
1: మానవుడు పశువుగా మారటం కోసమని మానవత్వం రాలేదు. మానవుడు పశుపతిగా మారాలి.
2: హ్యూమన్ లైఫ్ హస్ బీన్ గివన్ నాట్ ఫర్ బికమింగ్ అన్ అనిమల్ బట్ హీ హస్ టు బికమ్ ద మాస్టర్ ఆఫ్ ది.
1: మానవుడు మాధవత్వాన్ని పొందే నిమిత్తమై వచ్చినాడు కానీ దానవత్వాన్ని అనుసరించడం కోసం రాలేదు.
2: మ్యాన్ హస్ టేకన్ హ్యూమన్ లైఫ్ టు బికమ్ డివైన్ అండ్ నాట్ టు బికమ్ ఎ డెమన్.
1: కనుకనే ఈ విధమైనటువంటి ఉన్నత స్థాయిని పొందే నిమిత్తమై ఈ మానవత్వం లభ్యమైనటువంటిది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: వీ హావ్ టు రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ హ్యూమన్ లైఫ్ ఇస్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ దట్ వీ రీచ్ ఎన్ ఎలివేటెడ్ ప్లేస్.
1: దీనిని కూడాను జీసస్ కూడా చెప్పాడు. మానవుడు కేవలం ఒక రొట్టి ద్వారానే జీవించటం లేదు.
2: ద సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ by Jesus that man is living, not living by food alone.
1: ఇంటి ఉన్నతమైనటువంటి యొక్క విశిష్టత మానవుని యందు ఉంటున్నది.
2: There is extraordinary significance which man has to attain.
1: అనిత్యమైనటువంటి పదార్థములను విసర్జించటము నిత్య సత్యమైనటువంటి పదార్థములతో సంబంధం కల్పించుకోవటం ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమన్నాడు.
2: The primary duty of man is to give up things which are impermanent and to aspire for and attain things which are permanent.
1: కనుక ఇట్టి మానవ లక్ష్యాన్ని మనం ఈనాడు విసర్జించి కేవలము ఒక అభిమాన మమకారములతో కూడినటువంటి ఒక దేహతత్వంతో మనం జీవిస్తూ వస్తున్నాం.
2: బట్ టుడే వీఆర్ గివింగ్ అప్ సచ్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అండ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ అటాచ్మెంట్.
1: కనుక అర్జున, ఈ దేహాభిమానం అనేటువంటిది నిన్ను ఈ విధముగా బంధించి వేస్తుండాలి.
2: Therefore Arjuna, this body consciousness and attachment to the body is binding you.
1: దేహాభిమానం ఉండవలసినది.
2: You must have a little bondy attachment to the body.
1: అయితే ఈ అభిమానం దేని నిమిత్తము అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారించాలి.
2: But we'll have to first inquire, why should I have this attachment to the body?
1: తన యందున్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించే నిమిత్తమే మానవత్వం అనేటువంటిది ప్రకటితమైంది.
2: Man's life has been given in order to recognize the divinity which is inherent and existing inside him.
1: Oka chinna udaharana manam yochinchukovachunu.
2: We can just think about a small example to understand
1: that the manavuni kudano asatya maadaraadu ani telusu.
2: Every man knows that he should not utter a lie.
1: Aneka mandi neenikapaina asatya maadanu ani pratigna chestukuntadu.
2: Quite a few people take a note that they would not lie then onwards.
1: Marana nimishame asatya maadutunnadu.
2: Every next moment he is telling a lie.
1: అన్యాయం చేయకూడదని వ్యాపారస్తునికి తెలుసు.
2: బిజినెస్ మెన్ నోస్ దట్ హి హస్ నాట్ రిసీవ్
1: ఏదో కొంతవరకు ఆదాయం మాత్రం తీసుకోవాలి అని కూడా వాడు కూడా నిర్ణయించుకుంటాడు.
2: హీ ఆల్సో టేక్స్ ఎ రిజాల్వ్ దట్ హీ కెన్ ఎర్న్ ఎ లిటిల్ ప్రాఫిట్.
1: కానీ మరుదినమే ఈ అన్యాయమునకు అసత్యమునకు పాల్పడతాడు.
2: బట్ ది వెరీ నెక్స్ట్ డే హీ రిసార్ట్స్ టు ది అన్ఫేర్ మీన్స్.
1: ఇంకా పైన ఎవరిని దూషించరాదు, ఎవరిని బాధ పెట్టరాదు అని అనుకుంటాడు ఒక నిమిషంలో మానవుడు.
2: మ్యాన్ థింగ్స్ అండ్ రిజాల్వ్స్ దట్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ షీ షుడ్ నాట్ హర్ట్, షీ షుడ్ నాట్ హార్మ్ ఎనీవన్.
1: కానీ కొన్ని నిమిషంలోని ఈ సత్యాన్ని, ఈ యొక్క విశ్వాసాన్ని విస్మరించి తిరిగి ఎవరినో ఒకరిని దూషిస్తూ ఉంటాడు, ఎవరినో ఒకరిని బాధిస్తూ ఉంటాడు.
2: బట్ విత్ ఇన్ మినిట్స్ హీ ఫర్గెట్స్ హిస్ రిజాల్వ్, హీ క్రిటిసైజెస్ అండ్ హీ హర్ట్స్ సమ్వన్ ఆర్ ది అదర్.
1: ఈ మానవునికి ఒక విధమైనటువంటి యొక్క నిశ్చయం అనేటువంటి చిత్తమే లేకుండా పోతుండాలి.
2: మ్యాన్ సీమ్స్ టు నాట్ టు హ్యావ్ ఎ స్టడీ మైండ్ అట్ ఆల్.
1: ఈ నిశ్చయాత్మక బుద్ధిని తాను అభివృద్ధి పరచుకోలేకపోతున్నాడు.
2: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు డెవలప్ ఎ ఫర్మ్ అండ్ ఎ స్టడీ మైండ్.
1: ఈనాడు ఏకాశి ఏకాశి, ఏమీ తినరాదు, దైవం యొక్క చింతన చేతనే నా కాలమును సార్థకంగా గావించుకోవాలని అనుకుంటాడు.
2: He thinks that today is ekadasi day, I have to spend the entire day thinking of the Lord, I should not take anything
1: at all. Enta sey payetappudiki edo inta palaharam aina tindam anukuntadu.
2: After some time he excuses himself by telling that let me take a little of
1: endu lekapothe edo inta godaprava uppindi aina chesukoni tindam anukuntadu.
2: Let me have a little of upma at least.
1: Ee vidhamga tana yokka pratignalanu tana yokka sankalpamulanu marchukovatamulo లోపల ఏదో ఒక మహత్తరమైన శక్తి ఒకటి ఉన్నది.
2: ఇన్ దిస్ వే వెన్ మ్యాన్ ఈజ్ చేంజింగ్ ఫ్రమ్ హిజ్ ఓన్ రిజాల్వ్స్ దేర్ మస్ట్ బి సమ్ పవర్ఫుల్ ఎంటిటీ విచ్ ఈస్ వర్కింగ్ ఇన్సైడ్ హిమ్.
1: అది లోపల ఈ శక్తివంతమైనటువంటి యొక్క ఇది ఉద్రేకమే లేకుండా పోయినా, ఈ ప్రోత్సాహమే లేకుండా పోయినా, ఈ సంకల్పమే కలగకుండా పోయినా, మానవుడు ఈ విధంగా సంకల్పించిన దానికి విరుద్ధంగా ప్రవర్తించలేడు.
2: If only there was no powerful instinct, powerful urge, powerful element inside him, he would not have changed his resolve and his promise and his word.
1: Edo manavuniki artham kaanetundi gocharam kaanetundi oka shakti lopala imidi untundali.
2: There is some power which is hidden in him, which is very powerful, which he has not been able to understand.
1: Idi emiti ani lotuga vicharana chesthe,
2: if only one thinks a little deeply, what exactly is this power?
1: Manavuni endu మూడు గుణములు ఉంటున్నవి.
2: దేర్ ఆర్ త్రీ గుణస్ అట్రిబ్యూట్స్ విచ్ ఆర్ ఇన్ మ్యాన్.
1: సత్వ రజో తమో గుణములు,
2: దే ఆర్ సత్వ రజస్ అండ్ తమో.
1: ఇవి ఆహార విహారం చేత ఉద్రించిపోతుంటాయి.
2: దీస్ హావ్ బీన్ ఎంకరేజ్ అండ్ సస్టైన్ బై ఫుడ్ అండ్ స్లీప్.
1: అందులో రజోగుణ తమో గుణములు అనేటువంటిది చాలా విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తాయి.
2: Among the three, the Rajoguna and Tamoguna are likely to encourage him to take wrong paths.
1: Indulo Rajogunamunaku kaamam aneetundi puttudu puttadu.
2: So Rajoguna was born son of kama desire.
1: Aithe ee Tamogunamuku krodham aneetundi puttiga puttindi.
2: For Tamoguna a daughter was born called anger.
1: Kanuka mottamodata మానవుని అని సంకల్పించుకున్నటువంటి దృఢ విశ్వాసములను చెదిరింపజేసేటువంటిదే ఈ యొక్క రజోగుణ కుమారుడైనటువంటి కామము.
2: ద ఫస్ట్ వన్ హూ మేక్స్ ది మ్యాన్ గివ్ అప్ ఆల్ ద రిజాల్వ్ విచ్ హీ హస్ జస్ట్ టేకన్ ఈస్ ద సన్ ఆఫ్ తమోగుణ
1: రజోగుణ,
2: సన్ ఆఫ్ రజోగుణ అండ్ దట్ ఈస్ డిజైర్.
1: ఇక్కడ దుర్గుణములన్నింటికి కూడాను క్యాప్టెన్ గా ఒక అధిపతిగా నిలుస్తుండాలి ఈ కామం.
2: This desire is acting as the leader and the captain of all the bad qualities.
1: Aithe baita unnatvanti shatruvulanu manamu jayinchadaniki konni upayamulu untundayi.
2: We can plan and have certain programs to defeat and
1: samadhana bheda dandopayamulu untamu.
2: They have been described as samadhana bheda dandopayas.
1: Aithe loni shatruvulaku longipoyina vaadu baita ripulu nettu pattagaladu.
2: But one who has yielded to the inner enemies, how can he conquer the outer and external enemies?
1: లోపలనే ఇంటిలోనే బంధింపబడ్డాడు వీడు, ఇంకా బయట శత్రువులు ఏ రీతిగా జయించడానికి వీలవుతుంది?
2: He has been bound within himself, how can he conquer the external and enemies at all?
1: కనుక మొట్టమొదట ఈ కామం అనేటువంటి క్యాప్టెన్ ఇంటి లోపల రంధ్రం వేసి లోపల ప్రవేశించాడు.
2: This captain of the bad qualities has made a hole and entered into the house, and that is desire.
1: ఇతను ప్రవేశించిన తక్షణమే క్రోధ ద్వేష లోభములనేటువంటి వారు కూడా ప్రవేశిస్తారు.
2: ద మూమెంట్ దిస్ డిజైర్ ఎంటర్డ్ ఇన్సైడ్ ద హౌస్ ది అదర్స్ లైక్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ గ్రీడ్ దే హావ్ ఆల్సో ఎంటర్డ్
1: ఈ విధమైనటువంటి శత్రువులు లోపల ప్రవేశించగానే తాను తమ యొక్క జ్ఞానమును కోల్పోయి ఈ యొక్క శత్రువులకు వశమైపోతాడు.
2: ద మూమెంట్ దీస్ ఎనిమీస్ ఎంటర్ ఇన్సైడ్ ద మ్యాన్ హీ లూజెస్ హిస్ డిస్క్రిమినేషన్ అండ్ విజ్డమ్.
1: ఈ జ్ఞానమును కోల్పోవటం చేతనే తమ ప్రతిజ్ఞలు కూడా విఫలం చేసుకుంటున్నాడు.
2: ద మూమెంట్ హీ లూజెస్ హిస్ విజ్డమ్ హీ ఆల్సో గివ్స్ అప్ హిస్ రెజల్యూషన్.
1: మానవుని యొక్క ప్రతిజ్ఞలను విఫలం చేసుకోవటానికి మూల కారణము ఈ కామమే.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ నాట్ ఫుల్ఫిలింగ్ హిస్ ఓన్ రిజాల్వ్స్ ఈస్ డిజైర్.
1: దేవాలయమునకు ప్రాహారం అని ఒకటి.
2: For the temple, there is prahara.
1: Compound.
2: There is a compound wall.
1: దీనిలో అక్కడక్కడ కొన్ని కొన్ని రంధ్రములు పెట్టి ఉంటుంటారు.
2: For the compound wall, a few holes are usually made.
1: కనుకనే ఇది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ జీవునకు జీవుడనే దేవునకు ఈ దేహం దేవాలయం వంటిది.
2: This body is something like a temple for the God who is Jiva inside it.
1: ఇది దీనికి ఉన్నటువంటి ఆవరణం.
2: This is the compound.
1: ఇందులో మమత్వం అనేటువంటిది ఒక పెద్ద దట్టమైనటువంటి కాంపౌండ్.
2: This mamatva may be described as a big compound.
1: దీని ద్వారా అనేక ఇంద్రియములంతా కూడాను విస్తృతమైపోతుంటాయి.
2: And through this the sense organs they become holes and they encourage.
1: కనుకనే ఈ యొక్క దేహి అనేటువంటి వానికి దేవాలయం అనేటువంటి దీనికి ఈ దేహం అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి హద్దుగా నియమిస్తూ వచ్చారు.
2: For this inside indweller God, this body becomes, it sets limits.
1: Goppa goppa rajulu nivasincheetundi yokka bhavanamunaku pedda kota godani kadutuntaru.
2: For the palaces constructed for living big emperors and kings, you will have a big fort.
1: Ee kota godaku konni navadwaramla puri ani pettintaru.
2: For this fort usually there will be 9 gates.
1: Adhe vidhamgane రాజనిక రాజ మహారాజ రాజ ఆత్మ సామ్రాజ్యం అనేటువంటి దీనికి తాను మహారాజు అనేటువంటి ఒక దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వమునకు దేహము ఒక కోటగోడ మాదిరి ఉంటుండాలి.
2: సిమిలర్లీ ఫర్ దిస్ ఎక్స్ట్రాడినరీ ఎంపరర్ ఆఫ్ ఆత్మన్ దిస్ బాడీ ఈజ్ సంథింగ్ లైక్ ఎ ఫోర్ట్.
1: దీనికి నవద్వారములు ఉంటున్నాయి.
2: దేర్ ఆర్ 9 డోర్స్ ఫర్ దిస్.
1: నవద్వారే పురి దేహి అన్నాడు కృష్ణుడు దీన్ని.
2: కృష్ణ హస్ డిస్క్రైబ్డ్ దిస్ బాడీ యాజ్ వన్ విచ్ హెస్ గాట్ 9 గేట్స్.
1: అయితే ఆ కోటగోడ అనేటువంటిది జడమైనటువంటి యొక్క రాతితోనూ లేక సిమెంట్తోనూ ఇంకా ఏ ఇటుకతోనూ కట్టబడి ఉంటుండాలి.
2: బట్ ది ఫోర్ట్ ఎక్స్టర్నల్ హెస్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ బ్రిక్ సిమెంట్ అండ్ శాండ్ ఎట్సెట్రా.
1: కానీ ఈ కోటగోడ రక్త మాంస వెముకలతో కట్టబడినటువంటిది.
2: బట్ దిస్ ఫోర్త్ ఆఫ్ బాడీ ఈస్ కన్స్ట్రక్టెడ్ అవుట్ ఆఫ్ బ్లడ్ బోన్స్ అండ్ ఫ్లెష్.
1: అయితే ఈ యొక్క దేహములో దేహి ఉండినంత వరకును ఇది అనేక విధమైనటువంటి సుగంధములతో విరజిల్లుతూ ఉంటుంది.
2: సో లాంగ్ యాజ్ ది లార్డ్ ది ఇన్వెలర్ ఈస్ డ్వెల్లింగ్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ ఇట్ విల్ బి ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఈ దేహమును వదిలిన తక్షణమే ఇది దుర్గంధములతో కూలిపోతుంది.
2: ద మూమెంట్ ద ఇన్వెలర్ లీవ్స్ దిస్ బాడీ దిస్ బికమ్స్ డర్టీ అండ్ అబ్నోక్షియస్.
1: కనుకనే 9 చిల్లుల తోలు తిత్తియే గాని కాంతి కలిగిన వజ్రఘటము కాదు.
2: దేర్ఫోర్ దిస్ బాడీ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ద వన్ విచ్ హెస్ గాట్ 9 హోల్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ వన్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ డైమండ్స్.
1: నిమిష నిమిషములకు నీచులూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
2: మోమెంట్ ఆఫ్టర్ మోమెంట్ ఇట్ ఎమిట్స్ బ్యాడ్ స్మెల్ రాదర్ దాన్ ఎమిట్స్ గుడ్ అండ్ పర్ఫ్యూమ్స్.
1: ఇలాంటి దేహతత్వంతో కూడినటువంటి దీనిని దైవత్వంతో మనం మార్చుకోవటంలో ఎంతైనా ఇది దివ్యత్వంగా మారిపోతుంది.
2: బాడీ విచ్ హెస్ గాట్ దీస్ క్వాలిటీస్ బై కన్వర్టింగ్ దిస్ ఇన్ టు డివినిటీ దెర్ బి అ లాట్ ఆఫ్ జాయ్ అండ్ ప్లెజర్.
1: కానీ మానవుడు ఈ దేహమును ఏదో ఒక ఉపాధిగా భావించి తన యొక్క భోగభాగ్యమును చేకూర్పజేసేటువంటి యొక్క ఉపాధిగా కూడా దీన్ని విశ్వసిస్తున్నాడు.
2: బట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ ఈస్ థింకింగ్ దిస్ టు బి ఎన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ కెన్ గివ్ హిమ్ ఏ నంబర్ ఆఫ్ జాయ్స్ మెటీరియల్.
1: ఇది ఉపకరణంగా తాను భావిస్తున్నాడు.
2: హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: అందువల్లనే దీనిని అనేక విధములుగా కూడాను పెడమార్గంలో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: దట్స్ వై హీఈస్ టేకింగ్ అప్ ది యూజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ బాడీ ఇన్ ద రాంగ్ వేస్.
1: ఇది మానవత్వం చివరి నిష్కర్ష కాదని చెప్పాడు కృష్ణుడు.
2: Krishna has just said that this is not final proof of real humanity.
1: Nayana dehani anugrahinchadamu dehini telusukovatam kosam.
2: Say body has been given in order to understand the indweller who is dehi.
1: Kanuka neeku pasipachya mrugadulakante telivitetanu adhikanga prasadinchatamlo unnatundi antaratham ide.
2: The inner significance of giving you the power of discrimination and the mind which has not been given to the animals.
1: పశుపక్షులకు విచారణ శక్తి ఇంత తీవ్రంగా ఉంటుండదు.
2: Animals and birds do not have the discriminating power and power of inquiry.
1: మానవుడు ప్రతి క్షణమునందు కూడాను ఒక్కొక్క దానిని ఒక్కొక్క విచారణ శక్తితో అనుభవిస్తున్నాడు.
2: Man has been able to enjoy many things with the help of this kind of inquiry and thought.
1: తన తత్వాన్ని తాను విచారణ చేసుకోవడంలో తన యొక్క శక్తిని తాను ఉపయోగపెట్టుకోవాలి.
2: He has to use all his powers of inquiry in understanding the principle which he constitutes.
1: కనుక మన యందు ఉండేటువంటి మన ప్రతిజ్ఞలను భిన్నముగా అగించేటువంటి మొట్టమొదట ఈ కామతత్వాన్ని మనం నిర్మూలన చేయాలి.
2: Therefore, this particular principle of desire which is making us give up all our resolves, we not understand
1: this. అని వాంఛలు ఉండాలి.
2: There must be desires.
1: వాంఛలే లేకపోతే మానవునికి ఈ జగత్తును క్షణమైనా జీవించలేడు.
2: Without desires, man is not going to live even for a moment in this world.
1: ఆ వాంఛలు కొన్ని సదుపయోగమయ్యేటువంటి రీతిగాను,
2: these desires man has to use it for good.
1: ఇది ఒక సదుద్దేశంలో ఉండి ఇతరులకు కొన్ని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించేటువంటి ఆశయాలుగా ఉంటుండాలి.
2: He has to hold this as a good example for others.
1: ఇది నిజమైన మానవత్వం.
2: This is true humanity.
1: మానవత్వం లోపల సమాధి తత్వాన్ని కూడా లక్ష్యం నందుంచుకోవాలి.
2: Man has to keep the principle of samadhi also in his life.
1: సమాజం యొక్క లక్ష్యమే మానవుని ఎందు లేకుండినా తమ యొక్క జీవితం సార్థకం కానేరదు.
2: If he doesn't have the welfare of the society as his goal, he is not a human being.
1: సమాజం నందే పుట్టి, సమాజం నందే పెరిగి, సమాజం నందే జీవించేటువంటి మానవుడు సమాజమునకు భిన్నంగా జీవించడానికి వీలు కాదు.
2: As he is born in the society, he lives in the society, gets so many benefits from the society, he has to serve the society.
1: మానవుడు చేసేటువంటి ఏ చిన్న కార్యమైనా ఏ పెద్ద కార్యమైనా కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావంతో చేస్తే ఇవన్నీ సార్థకమవుతాయి.
2: Be it a small work or a big work, whatever man has been doing, he has to do it for the sake of
1: Lord. మనం చేసే ప్రతి కర్మ కూడాను దైవత్వంగా మార్చుకోవాలి.
2: Whatever work we do, we have to convert it into
1: work
2: a divine
1: work. Transform into worship.
2: Work must be transformed into worship.
1: మనము ఏ పని చేసినా ఇది నాకు సరి అయినటువంటిదే కాదా, నేను చేయదగినదే కాదా అనేటువంటి విచారణ చేయాలి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, విల్ హావ్ టు ఆస్క్ టూ క్వశ్చన్స్. ఈజ్ ఇట్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ మీ అండ్ ఈజ్ ఇట్ ఎ థింగ్ వర్త్.
1: లోపల నుండి వెలువడేటువంటి ఈ యొక్క నవ జ్యోతులు కూడాను దైవం యొక్క జ్యోతులు.
2: All the lights, nine lights which are emanating from the body are the lights coming out of God and divinity.
1: స్వయం లింగం యొక్క ప్రకాశం.
2: This is the effulgence coming out of
1: swaswarupam yokka pratibimbam.
2: This is a reflection of swaswarupa.
1: Kanuka idi bhagavantuni tejasnu ee reetiga manam upayoginchukovali aneetunte lakshyam untundali.
2: This is the effulgence of the Lord Supreme. How to use this, we should always have that.
1: Neevu kevalam chevunu kannunu mukkunu norunu maatrame chustunnava kani daanu nundi velubadeetunte yokka divyamainatunte prasadam neevu gamaninchatam ledhu.
2: You have been able to see external organs like eyes, ears, nose and mouth, but you are not able to understand the effulgence.
1: Oka chinna udaharanam,
2: a small example for this.
1: Kumbhavarsham kurustu untundali.
2: There is a downpour.
1: కొన్ని పెంకుల నుండి నీళ్లు కారుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రూఫ్.
1: కొన్ని షీట్ నుంచి కారుతున్నాయి నీరు.
2: ఫ్రమ్ జింక్ షీట్స్ వాటర్ ఈస్ ఫ్లోయింగ్ అవుట్.
1: కొన్ని మిద్దెకు పెట్టినటువంటి దోణుల నుంచి కారుతున్నాయి నీరు.
2: స్మాల్ అవుట్లెట్స్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ రూఫ్.
1: కొన్ని కొన్ని చినుకులు వృక్షం నుంచి పడుతున్నాయి.
2: వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దట్.
1: ఇది చెట్టు చినుకులు అని మనం అనుకుంటున్నాము.
2: ఫ్రమ్ ది ట్రీ ఆల్సో.
1: మిద్ది దూరం నుంచి వచ్చేటువంటి నీరు అనుకుంటున్నాము.
2: We are describing this water as water coming from the roof.
1: నుండి పడేటువంటి నీరు అని భావిస్తున్నాము.
2: Similarly from the roof of attached house.
1: ఈ రేకుల నుంచి వచ్చేటువంటి నీరు అని విశ్వసిస్తున్నాము.
2: Similarly water is coming from.
1: కానీ ఈ అన్ని నీరు కూడాను మేఘం నుంచి వచ్చినవే.
2: But we'll have to recognize the truth. All this water is coming from the sky.
1: కనుక ప్రతి ఒక్కరి వాక్కు కూడాను దివ్యత్వమైనటువంటి దైవవాణిని.
2: Therefore all the speech, ఫ్రమ్ హూమ్స్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఇట్.
1: ఈ డోలులు వేరు, ఈ పెంకులు వేరు, ఈ యొక్క షీట్లు వేరు.
2: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంట్లీ కమింగ్ అస్ ఇన్ బిట్వీన్ ది క్లౌడ్స్ అండ్ అవర్ దట్ దే ఆర్
1: కనుకని అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వాన్ని మనం పట్టాలి.
2: We have to recognize the unity which is underlying all the different things.
1: ee ekatvanni manam pattinappude binnattvam anetundi dooram avutadi.
2: Once we have been able to get hold of this unity, the diversity
1: binnattvam dooram kaadane ee kaamatattvam antartharam aipothundi.
2: Once the diversity disappears, desire disappears.
1: Kaamam yenadu antarthanamaindo ఇంకా క్రోధమునకు ఏమాత్రమో అవకాశం లేదు.
2: వన్స్ డిజైర్ గోస్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ యాంగర్.
1: ఈ కామక్రోధమును నిర్మూలము గావించిన తక్షణమే ఆత్మజ్ఞానం స్వస్వరూప దర్శనాన్ని అందిస్తుంది.
2: ఇఫ్ యు డిస్ట్రాయ్ డిజైర్ అండ్ యాంగర్ యు విల్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ యువర్ రియల్.
1: ఇది సాధన ద్వారాను విచారణ ద్వారాను మన ఎందున్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏకత్వంగా భావించడానికి ప్రయత్నించాలి.
2: త్రూ సాధన అండ్ త్రూ ఎన్క్వైరీ వి షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది డివినిటీ విచ్ ఇస్ విదిన్ us.
1: దీనిని అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అన్నారు.
2: ది సేమ్ థింగ్ హస్ బీన్ జస్ట్ సెడ్ ఇన్ ది ప్రేయర్, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ.
1: అయితే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క స్థానమును పొందటం చేత దానికి విలువ అధికమవుతుంది.
2: The different objects get their value by the position they occupy.
1: మనం చేసేటువంటి ఎట్టి కర్మలైనప్పటికీ దైవార్పితమైనటువంటి భావంతో చేసినప్పుడు ఆ కర్మలు కూడా విలువ కలిగినటువంటి వైతాయి.
2: వాట్ ఎవర్ వర్క్ యూ డూ, ఇఫ్ ఓన్లీ యూ డూ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఆఫరింగ్ టు ద లార్డ్, దే గెట్ ఎన్ ఎక్స్ట్రా వాల్యూ.
1: దైవం యొక్క సంపర్కం చేత ఆ విషయం కూడా పవిత్రమైపోతుంది.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ ది వర్క్ విత్ ద లార్డ్ దే ఆల్సో బికమ్ వెరీ సేక్రెడ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం ఇంటిలో ఎక్కడైనా ఎలుకను చూసేటప్పటికీ బోను పెట్టడమో కర్ర తీసుకుని కొట్టడమో మనం జరుపుతుంటారు.
2: ఇఫ్ యు సీ ఎ రాట్ ఇన్సైడ్ అవర్ హౌస్ వి టేక్ ద స్టిక్ అండ్ ట్రై టు పనిష్ ఇట్.
1: ఈ ఎలుకను చూస్తే మనం చాలా అలక్ష్యంగాను అసహ్యంగాను భావిస్తాం.
2: వెన్ యు సీ ఎ రాట్ వి విల్ బి ఎ లిటిల్ ఇండిఫరెంట్ ఆర్ వి జస్ట్ వుడ్ బి డిస్గస్టెడ్.
1: కానీ అదే ఎలుక వినాయకుని వాహనంగా వచ్చిందంటే నమస్కరిస్తాం.
2: But the same rat, when it becomes the vehicle of Vinayaka, we worship it.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇది దైవార్పితమైనటువంటి యొక్క దీనికి ఉండటం చేత దానికి ఆ విలువ కూడా లభించింది.
2: ద వాల్యూ రాట్ హెస్ బీన్ ఏబుల్ టు ఒబ్టెయిన్ బికాస్ ఇట్ హెస్ ఆఫర్డ్ ఇట్ సెల్ఫ్ టు ద లార్డ్.
1: పామును చూస్తే మనము పట్టి కొట్టుతాం.
2: ఇఫ్ యూ కమ్ అక్రాస్ అ స్నేక్ యూ హోల్డ్ ఇట్ అండ్ యూ.
1: లేక ఎవరైనా పాములు పట్టేటువంటి వాడిని పిలిపించి పట్టించి దూరంగా తీసుకుని వెళ్ళి మనం చెప్తాం.
2: అదర్వైజ్ యూ గెట్ హోల్డ్ ఆఫ్ అ స్నేక్ చావర్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు హిమ్.
1: అదే పాము ఈశ్వరుని ఆభరణాలుగా ఉంటుంటుంటే దానిని మనం నమస్కరిస్తాం.
2: వెన్ ది సేమ్ స్నేక్ అడోర్న్స్ ఈశ్వర వి వర్షిప్ అండ్ వి ఆఫర్ సాల్యూట్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
1: అది ఈశ్వరుని యొక్క అర్పితంగా రూపొందింది.
2: బికాస్ ఇట్ హాస్ ఆఫర్డ్ ఇట్ సెల్ఫ్ టు ఈశ్వర, దేర్ఫోర్ ఇట్
1: ఈశ్వరార్పితమైనటువంటి యొక్క విషసర్పములు కూడాను అది ఘనమైనటువంటి యొక్క కీర్తిని స్థానమును పొందుతాయి.
2: ఈవెన్ ఇట్ ఇస్ ఎ పాయిజనస్ స్నేక్ వన్స్ ఇట్ ఆఫర్స్ ఇట్ సెల్ఫ్ టు గాడ్ ఇట్ బికమ్స్ ఇట్ అక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఫేమ్ అండ్ బికమ్స్
1: లోపల విష్ణువు ఈశ్వరునకు ఏదో ఒక సందేశం పంపాడు.
2: వన్స్ అపాన్ ఎ టైమ్ విష్ణు సెంట్ ఎ మెసేజ్ టు ఈశ్వర.
1: ఎవరితో పంపాడు? గరుడుతో పంపాడు.
2: Through whom did he send the message? Through Garuda he sent it.
1: ఈ గరుడ ఈశ్వరుని దగ్గరికి వచ్చి బాగా ఆడుకుంటూ వచ్చి వాలినాడు.
2: This Garuda came to Ishwara swinging its wings and it just
1: ఇతని రెక్కల యొక్క గాలి చేత ఈశ్వరుడు ధరించినటువంటి పాములకు కొంచెం చలనం కలిగింది.
2: The breeze which was coming out of the movement of the wings of this Garuda, the snake got a little feel of it.
1: అప్పుడు మెడయందున్నటువంటి పాము గరుడను చూసి బుస్ అని కొట్టింది, అనగా కోపం వచ్చిందన్నమాట తనకు.
2: ద స్నేక్ విచ్ వాజ్ అడోర్నింగ్ ఈశ్వర, ఈశ్వర స్నేక్,
1: ఈశ్వరునిపై ఉండినటువంటి నన్ను వీడు బెదిరిస్తున్నాడా అని తనకు ఒక అహంకారం చేత, స్థానబలం చేత అహంకారంతో ఈ గరుడ పైన కోపం పడింది.
2: బై వర్చ్యూ ఆఫ్ ది స్ట్రెంగ్త్ విచ్ ఇట్ హెస్ గాట్ అన్ అకౌంట్ ఆఫ్ ది పొజిషన్ ఇట్ ఆక్యుపైస్ ఇట్ సఫర్డ్ ఫ్రమ్ ఈగోయిజం అండ్ ఇట్ బిగాన్ హిస్సింగ్ అట్ గరుడ.
1: గరుడు కూడాను అతి శాంతంగా తాను చెప్పాడు.
2: గరుడ ఆల్సో మెన్షన్
1: సర్పరాజమా, నీవు ఈశ్వరుని మెడలో ఉంటున్నావు కాబట్టి నిన్ను క్షమించవలసి వచ్చింది. అతని మెడ వదిలిపెట్టి పక్కన రా, ఒక్క నిమిషంలో కొట్టుకుని పోతానన్నాడు.
2: గరుడ సెడ్, ఓ స్నే, యు ఆర్ దేర్ రౌండ్ ద నెక్ ఆఫ్ ఈశ్వర, దేర్ ఫోర్ ఐ హావ్ ఎక్స్క్యూజ్డ్ యూ. కమ్ ఎ లిటిల్ అసైడ్, ఐల్ టేక్ యూ అవుట్.
1: ఆ స్థానమునే వదిలితే గరుడుకు ఆహారంగా అయిపోతుంది ఈ స్నేక్.
2: ద మూమెంట్ స్నేక్ లీవ్స్ ఇట్స్ పొజిషన్ ఇట్ బికమ్స్ ఫుడ్ ఫర్ గరుడ.
1: కానీ అది ఆ దివ్య స్థానంలో ఉండటం చేత ఇంత అహంకారంతో ఇన్ని విధమైనటువంటి యొక్క దీంతో గొప్పతనమును పొందుతూ ఉంటుండాలి.
2: బికాస్ ఇట్ ఈస్ ఆక్యుపైయింగ్ సచ్ అన్ ఇంపార్టెంట్ పొజిషన్ ఇట్ గెట్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్ విచ్ ఇట్ ఆక్యుపైస్.
1: ఏనాడు మనకు నిజముగా అహంకారం ఉంటుండాలంటే అహం బ్రహ్మాస్మి నేను దైవం యొక్క ఆధారంలో ఉంటున్నాను దైవం యొక్క ఆశ్రయంలో ఉంటున్నాను అన్నప్పుడే మనకు నిజమైన అహంకారం.
2: The real ahankaram or egoism can be there only when we say that we are with the Lord, we are associated with the Lord.
1: దైవ సన్నిధి దైవ పెన్నిధి మనం విసర్జించినప్పుడు మనం అల్పులుగా మారిపోతాం.
2: We give up the nearness and the dearness of the Lord, we become very mean.
1: దైవాన్ని ఆశ్రయించినటువంటి ప్రతి చిన్న వస్తువైనా కూడాను గొప్ప విలువగా మారిపోతుంది.
2: ఈవెన్ ఇట్ ఇస్ అ స్మాల్ థింగ్ వాల్యూలెస్ థింగ్ వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ విత్ ద లార్డ్ దెన్ ఇట్ విల్ గెట్ యాడెడ్ వాల్యూ.
1: బజారులో గుండుగా బండపడినటువంటి యొక్క ఈ ఒక రాతిని ఒక శిల్పి వచ్చి చక్కని విగ్రహంగా తయారు చేసేటప్పటికి అది దేవాలయంలో ప్రతిష్ఠింపబడి చూడచూపచారములు అందుకుంటుంది.
2: ఎన్ ఆర్డినరీ స్టోన్ లయింగ్ ఇన్ ద స్ట్రీట్ వెన్ ఇట్ ఈస్ when a sculptor comes and gives a shape and makes it into an idol, it is worshipped in a temple.
1: Kanukani daivatvanni manam pondeyatappudiki enta adhikattamlo manlo jeevithamu prakashistundo manam yochinchukovali.
2: We can think what extraordinary value we get once we become divine.
1: Ee daivattvam lopala alpattam anetundi jeeradaniki veelundadu.
2: There is no possibility whatsoever for small littleness to get its place in divinity.
1: Ee alpattamlo daivatvanni prakatinchadaniki sadhyam kaadu.
2: In small little things you cannot express divinity either.
1: Ravanudu chaala baadha padutunnadu paapam 10 nellalu Sitanu Ashokavanamlo unchukoni.
2: Keeping Sita in the Ashoka forest, Ravana was suffering the agony.
1: 10 nellalainappudiki ee emaatram kuda vithina mukham chuttam ledu.
2: Even though 10 months lapsed, she was not prepared.
1: Oka palukaina palakatam ledu.
2: She did not even utter a word to Ravana.
1: Meedi enni rakamlainatvanti yokka deenini aadinappatikini aame ye maatramu lakshyam cheyaledu.
2: Whatever threats were held out, she did not care a little.
1: Ee baadhanu gurtinchinatvanti Mandodari chentacheri bhartaku bodhisthu untundali.
2: This fact was realized by Mandodari. She went to her husband Ravana and she was teaching him.
1: Ravana, నీవు అనంత శక్తి కలిగినటువంటి వాడు.
2: రావణ, యు హావ్ గాట్ ఇన్ఫినిట్ పవర్.
1: నీవు ఈశ్వర పరమ భక్తుడవు.
2: యు ఆర్ ఎన్ ఎక్స్ట్రాడినరీ డివోటీ ఆఫ్ ఈశ్వర.
1: మహా తపస్సును ఆచరించినటువంటి వాడు.
2: యు హావ్ డన్ ఎ లాట్ ఆఫ్ పెనన్స్.
1: నీలో ఏ విధమైనటువంటి యొక్క శక్తి నేను కూడా మార్చుకునేటువంటి యొక్క సామర్థ్యం ఉంటుండాలి.
2: యు హావ్ గాట్ ఎక్స్ట్రాడినరీ పవర్ టు ఎక్సర్సైజ్ ఎనీ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
1: సీతను తీసుకుని రావాలంటే సన్యాసి వేషాన్ని కూడా ధరించి నీవు ఆమెను అపహరించడానికి ప్రయత్నించిన వాడు.
2: యూ వెంట్ ఇన్ డిస్గైజ్ ఆఫ్ ఎ సన్యాసి టు గెట్ సీతమ్మ.
1: కనుక ఇలాంటి శక్తి సామర్థ్యంలో క్షణంలో ఏ రూపాన్నైనా మార్చుకునేటువంటి శక్తి కలిగినటువంటి వాడు.
2: యూ హ్యావ్ ది కెపాసిటీ టు గో ఇన్ డిస్గైజ్ అండ్ వాట్ ఎవర్ ఫార్మ్ యూ వాంట్ టు గెట్ యూ కెన్ గెట్ ఇట్.
1: కనుక ఈ విధంగా సీత కోసం నువ్వు బాధపడేదానికంటే ఒక్కతూరి రామస్వరూపాన్ని నీవు ధరిస్తే సీత సులభంగా వశమవుతుంది కదా, ఎందుకు నీవు దీనిని ధరించడం లేదని ప్రశ్నించింది.
2: షీ ఆస్క్డ్ ఎ క్వశ్చన్, well you can get the form of Rama himself and go. Once you go as Rama, Sita would immediately just accept you. Why should he not do this?
1: Appudu Mandodariki cheptunnadu Ravanudu.
2: Ravana told Mandodari like this.
1: Mandodari, aa pavitramainatundi Rama swaroopame nenu dharisthi ee kamabuddhulu naaku enduku untayi annadu.
2: Mandodari, if only I can just get the form of Rama, I will not have such dirty desires at all.
1: కనుక అట్టి రామతత్వంలో అటువంటి దివ్యత్వంలో మనం పోయేటప్పటికీ ఈ అల్పత్వములు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర చేరవు.
2: వన్స్ యూ ఎంటర్ ఇన్ టు సచ్ గ్రేట్ డివినిటీ సచ్ మీన్ థాట్స్ అండ్ లిటిల్ ఐడియాస్ విల్ నాట్ కమ్ అట్ ఆల్.
1: కనుకనే అర్జున, మామను స్మరయు చేచ్చ, నీవు యుద్ధమునందు కూడా నన్నే స్మరిస్తూ నువ్వు చేయి, అవన్నీ కూడా నాకే చేరిపోతాయి.
2: Therefore Arjuna, when you are fighting the battle, fight, but thinking of me fight, you have discharged your duty.
1: Chatni dharmaniki adarshavantamainatundi swaroopuduga nee roopandutavu.
2: You have held out an ideal for the chhatra dharma itself.
1: ఈ విధంగా నీకు సత్కీర్తి లభిస్తుంది.
2: యూ వుడ్ గెట్ అ లాట్ ఆఫ్ ఫేమ్ దిస్ వే.
1: ఈ ఆదర్శమునకు ఈ సత్కీర్తికి కర్తవ్యమునకు కారణమేమిటి? దైవార్పితమైనటువంటి భావముచే దీనికి సరి అయినటువంటి కారణం.
2: ఇఫ్ ఓన్లీ యూ కెన్ ఆఫర్ ఆల్ దీస్ థింగ్స్ టు డివినిటీ, యూ విల్ బి ఏబుల్ టు గెట్ నేమ్, ఫేమ్ అండ్ సక్సెస్, ఎవ్రీథింగ్.
1: దీనికి ఇంద్రియ నిగ్రహం కూడా అత్యవసరం.
2: ఫర్ దిస్ పర్టికులర్ పర్పస్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
1: ఈ క్రమక్రమేణా మానవత్వంలో ఉన్నటువంటి యొక్క ఈ ఇంద్రియములను వశము చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు నీకు ఎట్టి శ్రమ కూడా ఉంటుండదు అన్నాడు.
2: స్లోలీ అండ్ గ్రాడ్యువల్లీ యూ కెన్ ఎక్సర్సైజ్ లిటిల్ కంట్రోల్ ఓవర్ సెన్స్ ఆర్గన్స్, దే విల్ బి అండర్ కంట్రోల్ వెన్ యూ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆల్సో బి ఏబుల్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు స్థితప్రజ్ఞుడు కావగలవు.
2: దెన్ ఓన్లీ యూ విల్ బి ఏబుల్ టు గెట్ బికమ్ స్థితప్రజ్ఞ.
1: సమచిత్తం నీలో అభివృద్ధి కాగలదు.
2: దే యూ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: కేవలం నీవు సమచిత్తాన్ని దూరం చేసి సంఘచిత్తంలో నీవు జీవిస్తున్నావు.
2: యు ఆర్ లివింగ్ టుడే విత్ ఆల్ అటాచ్మెంట్స్, కీపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్ అట్ డిస్టెన్స్.
1: కనుక సంఘం నిరంతరము మారేటువంటిది.
2: అసోసియేషన్స్ విల్ ఆల్వేస్ బి చేంజింగ్.
1: సంఘం నిరంతరం కూడాను కొంత చలనంతో కూడినటువంటిది.
2: అసోసియేషన్ విల్ ఫుల్ ఆఫ్ చేంజెస్.
1: కనుక ఇది అనిత్యము అశాశ్వతమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఇంపర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్
1: నిత్య సత్య నిర్మలమైనటువంటి ఒక ఆత్మతత్వాన్ని నీవు గుర్తించుకోమని చెప్పాడు.
2: రికగ్నైజ్ ద ట్రూత్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ ఎవర్ లివింగ్.
0: దాట్ వాస్ ద 21st ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హీ డెలివర్డ్ ఆన్ 27th ఆగస్ట్ 1984, Bhagavan explained in his matchless style how one can perceive divinity underlying this universe.

డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 23rd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th సెప్టెంబర్ 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha. Essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th

0: నజాయతే మ్రియతే. ఇది సాంఖ్యయోగంలోని ప్రాణము, ప్రధానము, ప్రమాణము.
1: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్, బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్యయోగం.
0: నజాయతే, జననం ఉన్నదంటే దానికే మరణం కూడా ఉంటుంటుంది.
1: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
0: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
1: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
0: నజాయతే, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
1: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
0: దేనికి జననము లేదు? ఆత్మకు.
1: What does not have birth? Atma does not have it.
0: Atma nirvikaram.
1: Atma doesn't undergo any modification.
0: కారణము నజాయతే, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
1: The reason for not going undergoing any modification is it doesn't have birth.
0: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
1: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
0: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
1: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, body has six types of modifications, body has death.
0: కనుకని ఇది దేహి ఆత్మ తత్వం.
1: Therefore the indweller of the body has to be taken as atman.
0: దేహి నిరామయుండు.
1: The indweller is niramaya himself.
0: ఇలాంటి ఆత్మ తత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
1: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
0: కనుకని ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
0: నకాంచో ఏనకేన చిట్, అనగా ఆశను పెంచుకుని రాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
1: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
0: భక్తి యోగములో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్షు, ఈ వాంచ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగ దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
0: Enta undinappatikini, enni bhogamulu anubhavinchinappatikini, enta sampadinchinappatikini, inka chaladu ledu aneetunte yokka aavedana sadhakuni yendu undaradu.
1: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
0: ఉన్నదానితే తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
1: One would be able to get peace when one is content with whatever one has and thinks that which he has is everything.
0: సంతృప్తి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో

0: పడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
1: ది హార్ట్ ఆఫ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ మేబీ కంపేర్ టు ఏ బాస్కెట్ విచ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ హోల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ బ్యాంబూ బాస్కెట్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ది వాటర్ ఈస్ ట్రైడ్ టు టేకన్ అవుట్.
0: బావి నుండి ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హ్యావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
0: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
1: దెర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
0: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
0: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
1: A person who does not have anything at all may feel happy, contented if he gets 100 rupees.
0: 100 rupayalu labhinchina ayyo 1000 rupayalu labhisthe enta aanandanga untadi ani maroka aasanu abhirudhi parchukuntadu.
1: The same person when he gets 100 rupees he would think how nice it would be if I can get 1000 rupees.
0: Ee 1000 rupayalu labhinchina 100 rupayalu kavali ani aashisthadu.
1: If he gets by chance 1000 rupees he desires to have a lakh of rupees.
0: ఈ 100 రూపాయలతో తాను తృప్తి పొందడు నేను జమీందారు కావాలనుకుంటాడు.
1: He would not be content with obtaining a lakh of rupees. He would be aspiring to become a landlord.
0: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
1: From landlordship he wants to become a king, a ruler.
0: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
1: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
0: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
1: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
0: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
1: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
0: లభించిన సంపత్తితో లభించిన సుఖముతో లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
1: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
0: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
1: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
0: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
1: All people can say that God is great.
0: కానీ ఇది ప్రధానం కాదు.
1: But this is not important.
0: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
1: God has to say, tell the devotee that you are great.
0: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
1: ఆల్ పీపుల్ లవ్ గాడ్.
0: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లం.
0: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
1: వన్ హ్యాస్ టు పుట్ ఏ క్వశ్చన్ టు వన్ సెల్ఫ్ వెదర్ గాడ్ ఈస్ లవింగ్ ఆల్.
0: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
1: వి సే గాడ్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
0: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
1: వి బిలీవ్ దట్ గాడ్ ఈస్ అవర్స్.
0: కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
1: బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ గాడ్ హ్యాస్ టు సే దట్ యు ఆర్ మైన్.
0: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
1: When we send a registered post to any person, వన్స్ యూ గెట్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పర్సన్ దట్ హ్యాస్ రిసీవ్డ్ ఇట్ దెన్ ఓన్లీ సెండింగ్ ఆఫ్ ది రిజిస్టర్డ్ లెటర్ ఫైండ్స్ ఫుల్ఫిల్మెంట్.
0: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
1: బై మియర్లీ టెలింగ్ దట్ గాడ్ ఈస్ గ్రేట్ ఇట్ మే బి కంపేర్డ్ టు
0: తిరిగి నాయనా నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
1: బట్ ఫ్రమ్ గాడ్ విల్ హావ్ టు గెట్ ది అక్నాలెడ్జ్మెంట్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ ఆల్సో గ్రేట్.
0: మీ ప్రియో నరహ నీవు నావాడు నాయన నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
1: ఫ్రమ్ హిమ్ ఎ వర్డ్ హ్యాస్ టు కమ్ దట్ యు ఆర్ మై డియర్ యు ఆర్ డియర్ టు మీ.
0: అది ఏ శాశ్వతమైనటువంటి
1: దిస్ ఈస్ పర్మనెంట్ ఎంటిటీ.
0: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
1: టు ఒబ్టెయిన్ దిస్ రిజల్ట్ ఎవ్రీ సాధక హ్యాస్ టు అండర్టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన.
0: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా అట్టి ఫలితమునే మనం అందుకొనకపోయినా మన సాధనలన్నీ కూడా వ్యర్థమే.
1: ఇఫ్ వీ కెనాట్ అటైన్ అండ్ ఒబ్టెయిన్ దట్ రిజల్ట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ సాధన వుడ్ బి ఎ వేస్ట్.
0: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే నీవు నావాడు నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
1: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ మైన్.
0: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
1: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
0: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
1: హీ మైట్ హావ్ హ్యాడ్ ఎ నంబర్ ఆఫ్ డిజైర్స్.
0: కానీ అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతపరం వెరుగా నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
1: హీ రినౌన్స్ ఆల్ హిస్ వాంట్స్ డిజైర్స్ ఎట్సెట్రా అండ్ సరెండర్ టు ద లార్డ్ అండ్ సెడ్ స్వామి యు ఆర్ మై ఆల్.
0: నిజముగా మనకు కావలసినటువంటిది మనము సాధించవలసినటువంటిది మన గమ్యము మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
1: ఆల్ దట్ విల్ హావ్ టు అటైన్ ద గోల్ ద ఆబ్జెక్ట్ ద పర్పస్ ఈజ్ ఓన్లీ టు ఎర్న్ హిస్ గ్రేస్.
0: ఎవరైనా ఒకరు స్వదేశం నుండి విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును శ్రీమంతుడు కావచ్చును అధికారి కావచ్చును కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
1: వెన్ ఎనీ పర్సన్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్ బీ హీ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఏ మ్యాన్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ లైఫ్ ఏ మ్యాన్ హూ ఈజ్ వెరీ వెల్తీ బట్ హీ మస్ట్ హ్యావ్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: నేను గొప్ప పండితుడను నేను గొప్ప విద్యావంతుడను నేను శ్రీమంతుడను నేను జమీందారును నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
1: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్ ఐఎమ్ ఏ జమీందార్ ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెలింగ్ లైక్ దట్
0: అన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
1: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్ బట్ ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్ దేర్ ఇస్ అ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
0: దాని యందు విద్యాధికారి అని విద్యాహీనుడని కూటి పేదని కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
1: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ వన్ ఏ వెల్తీ వన్ అండ్ ఎ పూర్ వన్.
0: ఇది ఒక బస్సులో ఒక ట్రైన్లో ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారెవరో చూడరు టికెట్ చూస్తారు ముందు.
1: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్ గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్ నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
0: టికెట్ నీ చేతిలో ఉన్నదా నీ యొక్క అధికారము నీ చదువులు నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రమో పాటించరు టికెట్ చూస్తారు ఓ గెట్ అవుట్.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
0: Lekundina medabatti bayatiki nettutaru.
1: If you do not have the ticket, you will be necked out.
0: Adhe vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavaadu nayana aneetundi passport ni manam andukovali.
1: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
0: ee passport undinanta maatram kudanu mari kontha varakuno abhyantaram jarugutundi deeniki visa kuda raavali.
1: If you have merely passport there may be some objections some problems. You should have visa also.
0: deenike ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అర్థం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
1: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్ షుడ్ హావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్ బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
0: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకం.
1: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
0: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
1: భగవద్గీత దట్ ఇస్ వై హస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష షీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ షీ హాజ్ వన్ షీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
0: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
1: Of all of them, the most important thing is contentment.
0: అసంతృప్తి జో నష్టహాని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి ఒక సుఖశాంతులు ఉండవు.
1: The one who does not have contentment cannot have joy, happiness and peace.
0: అతనే గొప్పవాడు.
1: The one who has contentment alone is great.
0: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
1: He alone has position and qualification.
0: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
1: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
0: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
1: Therefore we have to develop satisfaction and contentment in our
0: jagattulo nashwaramainatundi yokka sukhashantulaku భోగభాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
1: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జరీస్.
0: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
1: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
0: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
1: సో లాంగ్ యాజ్ యు హావ్ బాడీ అటాచ్మెంట్ యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
0: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
1: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
1: బట్
0: లక్ష్యమును మాత్రం దృష్టి అందించుకోవాలి.
1: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
0: Oka chinna udaharanam.
1: One small example.
0: Guppa srimantu undetundi vaadu.
1: There was a great wealthy man.
0: Atanu prapanchamanta chuttadu.
1: He traveled the world over.
0: Prapanchamulo lenatundi taanu choodanatundi evaru vinanatundi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
1: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
0: Not heard, not seen, not even.
1: Yes, it was not heard, not seen, and not even dreamt of.
0: Aithe dinni ye vidhanga cheyali enni kota rupayalaina kodana sariye veyam chesi shashvatamaina tundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
1: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
0: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
1: A number of engineers and architects were called from various countries for this purpose.
0: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
1: Ultimately he constructed a beautiful mansion.
0: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపర్లకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
1: He constructed a house which satisfies people from all points of view externally.
0: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీన్ని చూస్తున్నారు.
1: Crores of people came and took a look at it.
0: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
1: దిస్ వెల్తీ మ్యాన్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్.
0: అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
1: బిఫోర్ ఇనాగరేషన్ హీ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇంజనీయర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ డూ యూ ఫైండ్ ఎనీ డిఫెక్ట్ అండ్
0: జోగులు బోగులు విరాగులు బైరాగులు సర్వన్ను కూడా ఆహ్వానించాడు.
1: హీ ఇన్వైటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వెల్తీ
0: గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆశీర్వాదం అందుకోవాలని పిలిపించుకున్నాడు.
1: హీ ఇన్వైటెడ్ గ్రేట్ రిషీస్ టు గెట్ దర్ బ్లెస్సింగ్స్.
0: ఇందులో స్థితప్రజ్ఞులు కూడా చేరిపోయారు.
1: అమంగ్ ది ఇన్వైటీస్ దేర్ వర్ స్థితప్రజ్ఞాస్ ఆల్సో.
0: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
1: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబుల్ హీ ప్రేడ్ టు దెమ్, ఐ వుడ్ హంబ్లీ జస్ట్ ఆస్క్ యూ టు లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ది
0: చేరిన ఇంజనీర్లు గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ భవనములో లోపములు చూపించేటువంటి అధికారం ఎవరికి? ఎట్టి లోపం లేదు మహారాజా, ఇది చాలా గొప్పగా ఉంటుండాలి, దివ్యంగా ఉంటుండాలి, భవ్యంగా ఉంటుండాలి, నవ్యంగా ఉంటుండాలన్నారు.
1: ఇంజనీర్స్ హావ్ అసెంబుల్డ్ దేర్ డిక్లర్డ్ దట్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ పాయింట్ అవుట్ ఎనీ ఫ్లా ఇన్ దిస్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్లాలెస్, ఇట్ ఇస్ వెరీ గ్రాండ్, వెరీ న్యూ అండ్ ఎక్స్ట్రీమ్లీ నోవెల్ అండ్ యునిక్.
0: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు దైత్యంగా.
1: One yogi who was standing in a corner came forward and pointed out, "O king, there are two flaws in this particular building."
0: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
1: All those people who had assembled there were surprised a lot and they were very curious to know what these defects were.
0: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
1: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ టోల్డ్ దట్ పర్టికులర్ జెంటిల్మన్, ఓ స్వామి యూ కెన్ జస్ట్ లెట్ అస్ నో వాట్ దోస్ డిఫెక్ట్స్ ఆర్, ఐ విల్ రెక్టిఫై.
0: శ్రీమంతుడా, ఈ దోషమును నీ చేత సర్దిద్దుకోవటానికి చేత కాదన్నాడు.
1: దట్ యోగిన్ సెడ్, ఓ వెల్తీ మ్యాన్ ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్ టు కరెక్ట్ దోస్ డిఫెక్ట్స్.
0: ఈ మొదటి దోషము, ఈ భవనము కాలాంతరంలో ఎప్పుడో శిథిలమైపోతుంది, ఇది మాత్రం తప్పింది కాదు, ఇది ఒక దోషం అన్నాడు.
1: వన్ డిఫెక్ట్ ఈస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ బి దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఈస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్.
0: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
1: ద సెకండ్ డిఫెక్ట్ ఈస్ దట్ ద పర్సన్ హూ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై, దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
1: నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ యూఆర్ థింకింగ్ దట్ యు ఆర్ రియలీ వెరీ గ్రేట్.
0: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
1: This would be the state of affairs of people who forget death and who think that they are going to be permanent.
0: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నారు.
1: Only that person who keeps in view the permanent entity of Atman will be having contentment and joy and happiness.
0: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకములో మరొకటి లేవన్నాడు.
1: He also said, such a mansion is the mansion of Atman itself and there is nothing which can be compared to the mansion of Atman.
0: Kanuka ee laukika jagattunandu nasaramainatunti yokka ee prapanchamunandu manam anubhavinchetu anni kudanu ivi nasaramaleinatunti yokka satyanni gurtinchi satyam aneetunti yokka aatma tattvam paina lakshyam nunchi manam gaavinchavalsinatunti sadharanalu vicharanalu manam salapukovali.
1: Therefore we will have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
0: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారని నువ్వు భావిస్తున్నావు, ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
1: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people. This is a wrong feeling.
0: నీవు శాశ్వతుడవు,
1: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ,
0: నీ యొక్క తత్వము మరణం నుంచి కూడినటువంటిది కాదు.
1: ద ప్రిన్సిపల్ అండ్ ది డాక్టర్ విచ్ యూ ఎంబాడీ ఈజ్ నాట్ అసోసియేటెడ్
0: అదే విధముగానే ఇతరుని యొక్క ఆత్మతత్వం కూడా సత్యమైన ఉంటుంది.
1: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ అసోసియేటెడ్
0: ఇది నజాయతే, ఇది పుట్టేకుంటుంది కాదు.
1: దిస్ ఈజ్ నాట్ బీయింగ్ బోర్న్.
0: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించట అవకాశం లేదన్నాడు.
1: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ట్రూత్, యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ.
0: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డై, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్. సిమిలర్లీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్ దే ఆర్ నైదర్ డైయింగ్ నార్ గోయింగ్ టు కిల్. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
0: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
1: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
0: అప్పుడే అతను చెప్పాడు, నాకు ఈ విధమైనటువంటి నాకు ఆశలు, ఈ విధి స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
1: అర్జున then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
0: అయితే ఇది సత్యం నెరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
1: కృష్ణ టోల్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
0: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
1: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
0: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
1: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
0: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
1: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
0: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
1: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్ నో.
0: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
1: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
0: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
1: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going to
0: వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
1: బట్ whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
0: Oka hunter leka oka durmarguḍu aneka jeevulanu kontha himsinchadu.
1: A hunter or some bad or wicked person killed a number of
0: ఇది క్రమక్రమేణా కూడాను మనుషుల వరకు వ్యాపించిపోయింది.
1: It spread right up to the mankind.
0: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తువు అనాథులు అపహరించడము.
1: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ దేవర్ క్యారీయింగ్ విత్ దెమ్.
0: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
1: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ కమిటింగ్ దట్.
0: జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
1: He came to know that judgment would be given the next day.
0: అప్పుడు భగవద్గీత ఒక జోబిలో పెట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
1: This person carried Bhagavad-gita in his pocket and he went to Supreme Court.
0: జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
1: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
0: కారణం ఏమిటి అని అడిగాడు ఇతను.
1: This person question, what is the reason?
0: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
1: బికాస్ యూ హావ్ మర్డర్డ్ సచ్ అండ్ సచ్ పీపుల్ దిస్ పనిష్మెంట్ హెస్ బీన్ అవార్డెడ్ టు యూ.
0: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
1: హీ టుక్ అవుట్ భగవద్గీత ఫ్రమ్ హిస్ ప్యాకెట్.
0: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
1: హీ షోడ్ భగవద్గీత అండ్ సెడ్, వెల్ సార్, ఐఎమ్ నైదర్ ది కిల్లర్ ఆఫ్ దోస్ పీపుల్ నార్ హ్యావ్ ది బీన్ కిల్డ్.
0: సాక్షాత్ భగవంతుడే చెప్పినటువంటి మాటను నీవెట్ట ధిక్కరిస్తావు అన్నాడు.
1: హీ ఆస్క్డ్ ది జడ్జ్, హౌ డు యూ డినై దోస్ స్టేట్మెంట్స్ మేడ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
1: జడ్జెస్ ఆర్ ఆల్సో మ్యాచ్ ఫర్ సచ్ పీపుల్, దే ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు దెమ్.
0: నిజమే నాయన, నిజమే, నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి దినం సిద్ధంగానే వెళ్ళున్నాడు.
1: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
0: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu manchidi kaadu.
1: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
0: Atmatattvanni erigi, mana pravartanu gurtinchi, ee satyanni manamu andukovadaniki siddhanga undali.
1: We have to take this, the truth in the statements made in Bhagavad Gita, after realizing the inner
0: ee Bhagavad Gita kevalam Arjunudiki maatrame bodhinchinatundi kaadu.
1: This Bhagavad Gita has not been taught only to Arjuna.
0: Tarthulu prithvi putrulainatundi varandarkini bodhinchinatundi oka dharmam idi.
1: This particular dharma has been taught to all the people born on earth.
0: Arjunudu nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
1: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
0: Aithe Arjunudu praja pratinidhi.
1: Arjuna stands as a representative of humanity.
0: Kanuka ee praja pratinidhiki bodhinchinatundi vishayamlo anni kudunu prajalaku sambandhinchinatundivi.
1: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
0: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనం నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
1: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman and reach the state of content.
0: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
1: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
0: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
1: We have to find out what truths will be revealed under what circumstances.
0: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
1: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
0: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి యొక్క సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
0: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి, సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
0: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ, ఈ విధమైన ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటకు ప్రయత్నం చేయాలి.
1: Today we'll have to recognize that we'll have to keep under control desire and greed and thus reach a state of content.
0: దైవం యొక్క ప్రేమ తత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every effort to earn the love of God and to get his grace.
0: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
1: There is no use
0: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
1: There is no use merely loving the Lord by yourself. You have to just know the method of getting his love for you.
0: నీవు దేవుడు నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రమే ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయ్, నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
1: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are his.
0: మనం అదే సాధించవలసినటువంటిది.
1: That is what we will have to attain and we will have to achieve.
0: అట్టి సాధనకు తగినటువంటి గుణములను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop qualities which will be in tune with that.
0: అవి ఏ గుణములు అనేటువంటిది రేపటి నుంచి మనము మాట్లాడుకుందాం.
1: We will discuss and అండర్స్టాండ్ వాట్ దోస్ క్వాలిటీస్ ఆర్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్.

తెలివినై సర్వమును గాంచు ద్రష్ట నేను. మిగుల నాకంటే అన్యమేది.

ఇన్ ది ఎక్స్టర్నల్ వరల్డ్ వేర్ వన్ సేస్ నథింగ్ ఈజ్ సీన్, వన్ హ్యాస్ టు రియలైజ్ దట్ ది సీయర్ ఈజ్ మై సెల్ఫ్, ద రస్టా ఈజ్ మై సెల్ఫ్. దెర్ ఈజ్ నథింగ్ ఇన్ ద వరల్డ్ అదర్ దాన్ మీ హూ ఇస్ ద రస్టా. దిస్ ఈజ్ ది వెరీ ఎస్సెన్స్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ విచ్ హ్యాస్ టు బి నోన్. దిస్ ఈజ్ ట్రూత్ ఇట్సెల్ఫ్.

0: I am not punyam, any meritorious deed, nor am I a sin. There is no happiness and there is no sorrow. There is no friend and there is no enemy. I am the food, the enjoyer, and the one who really partakes it. I am Sachidananda Swarupa, Advaitam, and Satyam, Sivam, Sundaram, Truth, Auspiciousness, and Beauty.
1: Divyatma Swarupalara.
0: Embodiments of Divine Atma.
1: Antar Bahichya Tassarvavyaptya Narayana Sthitaha. Lopula, Velupula, సర్వత్రా ఉండినటువంటి యొక్క పరమ పురుషత్వాన్ని ఎక్కడ వెతకటం?
0: వేర్ డు యూ సర్చ్ ఫార్ ద పరమ పురుష, ద సుప్రీం పర్సన్, వెన్ హీఈస్ ఇన్సైడ్, అవుట్ సైడ్ అండ్ ఆల్ పర్వేజివ్, వెన్ హీఈస్ ఎవ్రీవేర్, వేర్ డు యూ సర్చ్ ఫర్ హిమ్?
1: మహిని సర్వముడు ఈశ్వరమయము గనుక నాదియను అభిమానంబు అనర్థంబు. మహిని సర్వంబు ఈశ్వరమయము కనుక నాదియను అభిమానంబు అనర్థం.
0: ఇన్ ద వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఈశ్వర, అండ్ ఇన్ సచ్ బీయింగ్ ద కేస్ ఇట్ ఈస్ ఫ్యూటైల్ అండ్ మీనింగ్లెస్ టు సే దట్ దిస్ ఈజ్ మైన్ అండ్ దిస్ ఈజ్ నాట్ మైన్.
1: ఇట్టి సర్వవ్యాపకత్వం అయినటువంటి యొక్క పవిత్రమైన పూర్ణత్వాన్ని తెలుసుకునేందుకు మార్గమేమిటి?
0: వాట్ ఈస్ ది వే టు ఫైండ్ అవుట్ సచ్ ఫెనామెనా విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్, ఫౌండ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ సాచురేటింగ్ ఎవ్రీథింగ్ ఆన్ ఎర్త్?
1: పోనీ సాధన చేత దైవత్వాన్ని పొందడానికి వీలవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు అటైన్ గాడ్ హెడ్ బై సాధన?
1: అనేక విధములైనటువంటి యొక్క సత్కర్మల చేత దైవత్వాన్ని పొందుటకు సాధ్యమవుతుందా?
0: ఈజ్ ఇట్ పాసిబుల్ అగైన్ బై గుడ్ డీడ్స్ టు అటైన్ గాడ్?
1: కాదు, కాదు,
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్.
1: యజ్ఞయాగాది క్రతువుల చేత కాని,
0: ఇట్ ఈస్ బై పర్ఫార్మింగ్ యజ్ఞాస్, యాగాస్ అండ్ సచద,
1: దాన ధర్మాది కర్మల చేత కాని,
0: బై డూయింగ్ సమ్ గుడ్ డీడ్స్ అండ్ పర్ఫార్మింగ్
1: సమధర్మాది సత్కర్మల చేత కాని,
0: బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ది సమధమ
1: యమ నియమాది సాధన చేత కాని,
0: బై సాధనాస్ ఆఫ్ యమ అండ్ నియమ,
1: భజన పూజాదుల చేత కాని,
0: అండ్ బై సర్చింగ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
1: దైవాన్ని ఎవరికి నువ్వు పొందలేరు, పొందలేరు.
0: నో వన్ కెన్ అటైన్ గాడ్ బై ఎనీ వన్ ఆఫ్ దీస్ థింగ్స్.
1: అది ఏ భగవద్గీత ఎందు
0: దిస్
1: 11వ అధ్యాయమునందు 58
0: దిస్ హెస్ బీన్ టోల్డ్ ఇన్ భగవద్గీత ఇన్ చాప్టర్ 11 అండ్
1: ఈ విషయాన్ని స్పష్టంగా వివరించాడు కృష్ణుడు.
0: దిస్ హెస్ బీన్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్ట్రీమ్లీ క్లియర్లీ బై కృష్ణ.
1: అయితే చేసే సాధనలు దేని నిమిత్తమై?
0: దట్ బీయింగ్ సో, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ డూయింగ్ ఆల్ దీస్ సాధనా?
1: సర్వసత్యాన్ని గుర్తించినటువంటి పండితులు, మహనీయులు అనేక మంది అనేక సాధనలు సల్పుతున్నారు. దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది సాధనాస్ పర్ఫార్మ్డ్ బై గ్రేట్ సోల్స్ హూ హావ్ బీన్ డూయింగ్ దీస్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్?
1: దైవాన్ని దర్శించడానికి సాధ్యము కానటువంటి సాధనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ సాధనాస్ విచ్ కెనాట్ హెల్ప్ వన్ టు అటైన్ గాడ్?
1: అయితే ఈ సాధనలన్నీ కూడాను మానవుని ఆవరించినటువంటి రాగద్వేషాది మాలిన్యమును పోగొట్టే నిమిత్తమై ఏర్పడినటువంటివి.
0: ఆల్ దీస్ సాధనాస్ ఆర్ మెంట్ టు బి అండర్టేకన్ టు ఫ్రీ మ్యాన్ ఫ్రమ్ రాగ ద్వేష, లైక్స్, అటాచ్మెంట్ అండ్ డిస్లైక్స్.
1: తన జీవితత్వాన్ని తాను తొలగించుకుని తాను తానుగా జీవించడానికి ప్రయత్నించడమే సాధనల యొక్క అంతరార్థము.
0: The inner significance and the purpose of all sadhanas is to free oneself from the attachment to the body and to live as a real being.
1: Manavudu sahajamugane sachidananda swarupudu.
0: That naturally and in the natural course is the very embodiment of sachidananda.
1: Sat anaga trikalamula cheta badimbabadaka.
0: Sat refers to a state and an experience which is not affected by the three times.
1: Nirantaramu ekanga nilabettetuvanti tattvame.
0: That is the principle which can make a person experience the transcendental truth in a steady way.
1: Chittaraga.
0: Chit refers to
1: bahir antaramuliyandu undetuvanti yokka samastamanukulanu gurtinchetuvanti yokka medha shaktiye.
0: That is that supreme intelligence which can bring awareness in the man about the thing which is common both internal and external.
1: Anandamanaga nityamai nirupadikamai nirmalamai ye sukhamaithe unnado aa sukham yokka swaroopame aanandam.
0: Ananda refers to that particular bliss which is pure, full of peace and full of joy.
1: Aithe సత్తు చిత్ ఆనందమయు భిన్న భిన్న రూపముల చేత భిన్న భిన్న ఫలితముల చేత కూడి ఉండటం చేత ఈ మూడు కూడా ఏకత్వాన్ని ఏ రీతిగా మనం భావించగలము.
0: వెన్ ది సత్ చిత్ అండ్ ఆనంద్ ఆర్ సపోజ్ టు బి త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిఫరింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్, హౌ డు యూ యూనిఫై దెమ్?
1: భిన్న భేదములు కనిపించినప్పటికి ఇందులో ఉన్నటువంటి ఏకత్వం అనేటువంటి సత్యత్వాన్ని నిరూపించడానికి ఒక చిన్న ఆదర్శం.
0: డిఫరెన్సెస్ ఆర్ అపరెంట్ బట్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ అండర్స్టాండ్ ద ఇన్నర్ యూనిటీ హియర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్.
1: దీపమునకు ఉష్ణము వెలుగు ఎర్రటి రంగు.
0: ఫార్ ద లైట్ దేర్ ఆర్ త్రీ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఈజ్ హీట్, ఇట్ గివ్స్ ఇల్యూమినేషన్ and it has got red color.
1: ఈ మూడు కూడాను భిన్న భేదములుగా కనిపించినప్పటికీ దీపము యొక్క స్వభావం ఈ మూడింటి యొక్క చేరికనే.
0: These three are different, but these three together become and form the light.
1: అయితే ఈ అనంతమైనటువంటి సచ్చిదానంద స్వరూపమును మానవత్వం పొందుటకు తగినటువంటి యొక్క సాధన ఏమిటి?
0: What is the sadhana or what is the spiritual exercise which can help man to attain this sachidananda state?
1: ఈ అనంతమునకు అల్పత్వమునకు ఏ విధమైన సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది?
0: How can there be a relationship between the infinity and infinitesimal?
1: ఇది సాధ్యమా అని మనము సందేహించవచ్చు.
0: We may get a doubt whether such a thing is possible at all.
1: కానీ ఇట్టి సందేహమునకు బలహీనులు కారాలు.
0: But we should not become weak minded and give room for this kind of doubt.
1: Anantamaina samudramulo
0: in a vast infinite ocean
1: challadanamu telladanamu tadi ee moodu gudamulu sahajamga untayi.
0: The coolness and the whiteness and the wetness, these are all common.
1: Kaani ee anantamaina samudram nundi aavirbhavinchinatvanti alali endu kudanu ఈ మూడు గుణములు సమంగానే ఉంటున్నవి.
0: దీస్ త్రీ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్, ఈవెన్ ఇన్ ద వేవ్స్ దట్ ఎమినేట్ ఫ్రమ్ ఓషన్.
1: అదే విధముగానే అనంతమైన సచ్చిదానంద స్వరూపం నుండి ఆవిర్భవించినటువంటి యొక్క ఈ జీవతత్వమునందు కూడాను ఈ సత్చిత్ ఆనందం అనేటువంటి యొక్క నిత్య సత్యములు ప్రకాశిస్తూనే ఉన్నవి.
0: సిమిలర్లీ ద ఇండివిజువల్ సోల్ who has emerged from the ocean of Sachidananda Swarupa, he also have these three characteristics.
1: ఈ అల్పత్వమని కాని అధికత్వమనేటువంటి గాని భేదములకు మనము గురి కారాదు.
0: We should not be subjected to thinking that there is this kind of difference between the great and the supreme and the
1: sarvatra nindinatvanti yokka divyattamu ee Sachidananda Swarupame.
0: It is Sachidananda Swarupa which is divinity, which is all pervasive.
1: దీనినే దైవత్వం అని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డివినిటీ.
1: దైవ అనేటువంటి పదమునకు సమష్టి అని అర్థం.
0: ఫర్ ది వర్డ్ దైవ ది టుగెదర్నెస్ ఆర్ ది టోటల్నెస్
1: సమష్టి అనగా దుష్టికల్పితమైనటువంటి ప్రకృతియే దైవ.
0: Daiva therefore refers to the world which can be seen by the external eye.
1: ఈ ప్రకృతి అంతయకులను దైవమయమే.
0: The entire creation is full of divinity.
1: ప్రతి పదార్థమునందు కూడాను ఈ సత్యచిత్ ఆనందమనేటువంటి యొక్క దివ్య శక్తి అంతర్భూతమై ఉంటున్నది.
0: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ది క్రియేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ ది సచ్చిత్ ఆనంద.
1: ఈ ప్రకృతి అనేటువంటిది కేవలము శుద్ధ చైతన్యముతో కూడి ఉంటున్నది.
0: ద క్రియేషన్ అండ్ ద నేచర్ ఈజ్ ఫుల్ ఆఫ్ ద ప్యూర్.
1: ఈ శుద్ధ చైతన్యం లేక ప్రకృతి ఏర్పడటకు వీలు కాదు.
0: ఇన్ దిస్ కాన్షియస్నెస్ దేర్ కెనాట్ బి ఎనీ డర్ట్ ఆర్ ఎనీ స్టెయిన్.
1: కనుక ప్రతి పదార్థమునందు కూడాను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్య శక్తియే ఈ సచ్చిదానంద తత్వం.
0: ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్ దిస్ సచ్చిదానంద స్వరూప ఈజ్ సోన్ ఆర్ సీన్.
1: అంటే దైవం అనగా ప్రకృతి, ఈ యొక్క సచ్చిదానంద తత్వమే, ఈ రెండింటి యొక్క చేరికనే ఈ యొక్క దైవత్వం యొక్క తగినటువంటి అర్థం.
0: ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ డివినిటీ ఆర్ గాడ్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ దిస్ సచ్చిదానంద అండ్ ఆల్సో ది
1: సచ్చిదానందం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది, నిరంతరము ఉండునటువంటిది.
0: దిస్ సచ్చిదానంద ఈజ్ అ పర్మనెంట్ ఫినామిన, ఇట్ డజంట్ చేంజ్.
1: కనుక దైవం అనగా మ్యాటర్ ప్లస్ బీయింగ్ ఈజ్ గాడ్ అని.
0: గాడ్ రిఫర్స్ టు మ్యాటర్ ప్లస్ బీయింగ్.
1: ఇలాంటి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవటానికి తగిన కృషి చెయ్యాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ దిస్ సుప్రీం అండ్ డివైన్ ఫినామిన.
1: అయితే ఇట్టి పరతత్వాన్ని గుర్తించడానికి అనేక విధమైనటువంటి ప్రతిబంధకాలు ఉంటుంటాయి.
0: టు అండర్స్టాండ్ దిస్ ట్రాన్సెండెంటల్ రియాలిటీ అండ్ డివినిటీ దేర్ ఈస్ ఏ పర్టికులర్ మెథడ్.
1: ఇందులో ప్రధానమైనటువంటి ప్రతిబంధకాలు నాలుగు.
0: దేర్ ఆర్ ఫోర్ అబ్స్టకల్స్ విచ్ కమ్ ఇన్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్ దిస్.
1: అవిద్యా ప్రతిబంధము ఒకటి. అవిద్యా ప్రతిబంధము
0: వన్ ఈస్ ది అబ్స్టకల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అవిద్యా ప్రతిబంధం ఈజ్ వన్ అబ్స్టకల్.
1: రెండవది ప్రజ్ఞా ప్రతిబంధము.
0: ద సెకండ్ వన్ ఈ సెకండ్ అబ్స్టకల్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధం.
1: మూడవది కుతర్క ప్రతిబంధము.
0: ద థర్డ్ వన్ ఈజ్ వివేచ్ఛా ప్రతిబంధం.
1: మూడో నాలుగవది వివర్య తుర్య అవస్థ.
0: ద ఫోర్త్ వన్ ఈజ్ వివర్య తుర్య అవస్థ.
1: దీన్ని వివర్య దురాగ్రహం అని కూడా చెప్పవచ్చును.
0: ది సేమ్ థింగ్ కెన్ బి డిస్క్రైబ్డ్ యాజ్ వివర్య తుర్య ఆల్సో.
1: అవిద్య ప్రతిబంధం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ అవిద్య ప్రతిబంధం?
1: అనగా తనలేందు నేను ఒక జీవితత్వాన్ని, నేను సర్వస్వతంత్రుడను కాదు, నేను పరతంత్రుడను అనేటువంటి బలహీన భావమే.
0: దట్ వీక్ ఫీలింగ్ విచ్ మేక్స్ మ్యాన్ ఫీల్ దట్ హీస్ వీక్లింగ్ అండ్ హీస్ డిపెండెంట్, హీఈస్ నాట్ ఆల్ పవర్ఫుల్. దిస్ ఈజ్ అవిద్యా ప్రతిబంధం.
1: ఈ బలహీనత ఉండినంత వరకు కూడాను మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేడు.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్ దిస్ వీక్నెస్ హీ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ హిజ్ ఓన్ రియాలిటీ.
1: ఇంకా ప్రజ్ఞా ప్రతిబంధకం, ప్రజ్ఞా ప్రతిబంధకం.
0: ద సెకండ్ వన్ ఈజ్ ప్రజ్ఞా ప్రతిబంధకం.
1: అనగా ఇతను ఏ పెద్దలు చెప్పినప్పటికీ, ఏ మహనీయులు బోధించినప్పటికీ పవిత్రమైనటువంటి భావములను తన చెవులకు చేర్చుకున్నటకు ఏమాత్రము అంగీకరించడు.
0: ద సెకండ్ అబ్స్టకల్ రిఫర్స్ టు ది ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ నాట్ ప్రిపేర్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు లిసన్ టు ద గుడ్ టీచింగ్స్ బై పీపుల్ హు ఆర్ వైజ్, హు ఆర్ సేజెస్, సెయింట్స్.
1: ఇతరులు చెప్పిన మాటలు వినుటకు ఏమాత్రము తాను మనస్కరించడు.
0: హీఈస్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు good things told to be which are told to him by others.
1: దీనిని ప్రజ్ఞామాంధ్యం అని కూడా చెప్పవచ్చు.
0: దిస్ ఆల్సో మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రజ్ఞామాంధ్యం.
1: మూడవది కుతర్కము.
0: ది థర్డ్ వన్ ఈస్
1: కుతర్కము.
0: కుతర్క
1: అనగా పెద్దలు చెప్పినటువంటి ప్రతి విషయానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క విరుద్ధమైన అర్థమును తీసుకోవటం.
0: The meaning is that whatever elders are told are wrongly understood and interpreted.
1: దీనికి విపరీత అర్థమును గావించటం.
0: Giving some wrong meaning for that.
1: వివర్య దురాగ్రహం అనగా
0: ప్రతిబంధకం రెఫర్
1: నాకు సర్వము తెలుసు.
0: A feeling that he knows everything.
1: నాకు ఒకరు చెప్పనక్కరలేదు.
0: There is no need for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరచి కేవలం దివ్యత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నించడు.
0: Forgetting his real human qualities, he is not prepared to understand the divine aspect at all on account of such a wrong feeling.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the cause and what is responsible for this?
1: పశ్చమే యోగమశ్చర్యం అన్నారు. అనగా జగత్తంతా కూడాను ఒక మాయా ప్రభావమే.
0: What is the cause for this? The cause is that for anyone to tell me.
1: కనుక నాకు బోధించే అధికారియే లేడు.
0: There is no one who has got the authority to tell me.
1: అనేటువంటి దురాగ్రహం చేత మానవత్వాన్ని మరణ

0: అవర్ డెల్యూషన్,
1: మాయ అనగా లేనిది ఉండినట్టుగా ఉన్నది లేనట్టుగా అద్దమలో చూచిన ప్రతిబింబం వలె కుడి ఎడమగా ఎడమ కుడిమగా కనిపిస్తుంది.
0: మాయా రెఫర్స్ టు ఏ ఫీలింగ్ దట్ హీ థింక్ దట్ ఏ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ యాజ్ నాట్ ఎగ్జిస్టింగ్, ఏ థింగ్ విచ్ ఇస్ నాట్ ఎగ్జిస్టింగ్ యాజ్ ఎగ్జిస్టింగ్.
1: ఇట్ ఈస్ అజ్ఞాన ప్రభావం యొక్క చిహ్నము.
0: దిస్ ఈస్ ద సింబుల్ అండ్ సింబుల్ ఆఫ్ ది అజ్ఞాన ప్రతిబంధకం.
1: ఇట్టి వారు జగత్తును జగత్తుగానే చూస్తురు.
0: They are not prepared to look the world, they look the world only as an external
1: one. అంతత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు జగత్తును జగదీశ్వరునిగా భావించరు.
0: Those people who have understood the inner significance consider the world as God himself.
1: కనుక జగత్తు జగదీశ్వరి యొక్క ఆకారమే తప్ప అన్యము కాదు.
0: జగత్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ ఫారం ఆఫ్ గాడ్, నథింగ్ ఎల్స్.
1: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ అని.
0: మ్యాటర్ కంటెయిన్స్ ఎనర్జీ.
1: ఈ ఎనర్జీ, ఈ శక్తి లేకుండా ఈ జగత్ అనేటువంటి యొక్క పదార్థం నిలుచుటకు వీలు కాదు.
0: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ద వరల్డ్ వితౌట్ దిస్ ఎనర్జీ.
1: కనుక ఈ జ్ఞానాజ్ఞానముల యొక్క దృశ్యమును ప్రదర్శించేటువంటి యొక్క ప్రవీణులే ఈ ప్రహ్లాద హిరణ్యకశ్యపుడు.
0: దిస్ ప్రహ్లాద అండ్ హిరణ్యకశ్యప రిప్రజెంట్ ది విజ్డమ్ అండ్ ఇగ్నోరెన్స్.
1: హిరణ్యకశ్యపుడు స్తంభమును స్తంభముగానే చూచాడు.
0: హిరణ్యకశ్యప కన్సిడర్డ్ ఎ పిల్లర్ యాజ్ ఎన్ ఎక్స్టర్నల్.
1: ప్రహ్లాదుడు స్తంభమును కూడాను నారాయణుడిగా చూచాడు.
0: ప్రహ్లాద వాజ్ ఏబుల్ టు సీ ఈవెన్ ఎ పిల్లర్ యాజ్ ద ఫార్మ్ ఆఫ్ నారాయణ హింసెల్ఫ్.
1: కనుక ఈ దివ్యత్వం నుండినటువంటి యొక్క అనర్థాన్ని గుర్తించేటువంటి అజ్ఞానులు ఈనాడు అధికమైపోయారు.
0: దీస్ డేస్ దోస్ ఇగ్నోరెంట్ వన్స్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ గ్రోయింగ్.
1: ఈ అజ్ఞానం పోవాలన్నా ఇది ప్రత్యేకమైనటువంటి ఒక పదార్థము కాదు.
0: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ఇగ్నోరెన్స్ ఫ్రమ్ యూ, యూ షుడ్ నాట్ కన్సిడర్ ఇగ్నోరెన్స్ యాజ్ అ సపరేట్ థింగ్.
1: దైవత్వాన్ని పొందుటకు ప్రత్యేకించినటువంటి ఒక సాధనను చేయనక్కరలేదు.
0: దేర్ ఇస్ నో సపరేట్ సాధన విచ్ హాస్ టు బి పర్ఫార్మ్ టు అటైన్ గాడ్.
1: ఈ చేసేటువంటి సాధనలన్నీ కూడా దైవ నిమిత్తమే ఆచరించేటువంటివి కాదు.
0: ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ నాట్ ఫార్ ది సేక్ ఆఫ్ అటైనింగ్ గాడ్.
1: తమ నిమిత్తమై తాము ఆచరించేటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ హిజ్ ఓన్ సేక్.
1: దైవమును ఎట్టి కర్మలను ఆచరించనక్కరలేదు.
0: ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ నో నీడ్ ఫర్ పర్ఫార్మ్.
1: దైవం ప్రత్యేకముగా కనిపించడు.
0: గాడ్ కెనాట్ బి సీన్ యాజ్ అ సెపరేట్ ఎంటిటీ ఫ్రమ్.
1: తాను తానే అయి ఉండి
0: హీ రిమైన్స్ హింసెల్ఫ్.
1: తనను ఆవరించినటువంటి ఈ రాగద్వేషాది మాలిన్యమును పరిహారం గావించుకున్నప్పుడు తాను తానుగానే ప్రకాశిస్తాడు.
0: ఇఫ్ ఎ పర్సన్ రిమైన్స్ హింసెల్ఫ్ అండ్ రిమూవ్స్ దోస్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎన్వలప్డ్ హిమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దెన్ హీ విల్ రిమైన్ ఇన్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
1: కనుక సమస్త కర్మలు కూడాను ఈ యొక్క మానసిక మాలిన్యమును నిర్మూలము గావించేటువంటి ప్రక్రియలే.
0: ఆల్ ది యాక్షన్స్ ఆర్ మెంట్ టు రిమూవ్ ద డర్ట్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్.
1: ప్రతి మానవుని ఎందు కూడాను మాయత్వము బ్రహ్మత్వము రెండింటి యొక్క చేరికగా ఉంటున్నది.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద డెల్యూజన్ అండ్ ఆల్సో నాలెడ్జ్ అండ్ బ్రహ్మతత్వ.
1: ఈ మాయత్వం అనేటువంటిది లేకపోతే బ్రహ్మత్వాన్ని గుర్తించటకు వీలే కాదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ ది మాయతత్వ ది బ్రహ్మత్వ కెనాట్ బి రికగ్నైజ్డ్ అట్ ఆల్.
1: బ్రహ్మత్వమే లేకపోతే మాయ యొక్క ప్రభావం ఇందులో పనికే రాదు.
0: వితౌట్ హ్యావింగ్ బ్రహ్మతత్వ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ మాయా కెనాట్ ఆల్సో ఎగ్జిస్ట్.
1: ఈ అనంతమైన సముద్రంలో అలలు ప్రారంభమవుతున్నాయి.
0: ఇన్ ది ఇన్ఫినిట్ ఓషన్ దేర్ ఆర్ వేవ్స్.
1: ఈ అలలకు ఏదో ఒక కారణం ఉండాలి, కానీ కారణం లేకుండా ఈ అలలు ప్రారంభించడం వీలు కాదు.
0: దేర్ షుడ్ బి సమ్ కాజ్ బిహైండ్ దీస్ వేవ్స్, అదర్వైజ్ దీస్ వేవ్స్ కెనాట్ కమ్ అట్ ఆల్.
1: జలమునందు వాయుత్వం కూడా ఏకము కావటం చేతనే ఈ అల అనేటువంటి స్వరూపము ప్రారంభమవుతున్నది.
0: వెన్ ద విండ్ జాయిన్స్ విత్ ద వాటర్ దేర్ ఫార్మ్స్ ఎ వేవ్.
1: ఈ వాయువు యొక్క ఒత్తిడి చేతనే జలం అలగా మారిపోతుంది.
0: అన్ అకౌంట్ ఆఫ్ ద ప్రెషర్ ఫ్రమ్ ద బ్రీజ్ ఆర్ ఫ్రమ్ ద విండ్ ది వేవ్ ఎమనేట్.
1: వాయువే లేకుండా జలం అలగా మారదు.
0: వితౌట్ దేర్ బీయింగ్ బ్రీజ్ వాటర్ కెనాట్ బికమ్ ఎ వేవ్.
1: కనుక ఈ వాయువే మాయ.
0: దిస్ ఎయిర్ మే బి కంపేర్డ్ టు డెల్యూషన్.
1: మాయ యొక్క జలమే ఒక అనంతమైనటువంటి ఒక సచ్చిదానంద స్వరూపము.
0: ద వాటర్ మే బి కంపేర్డ్ టు ద సచ్చిదానంద స్వరూప విచ్ ఇస్
1: అందు నుండి ప్రారంభమైనటువంటి అలలే అంత్యంతో కూడినటువంటి అలలే ఈ

0: తత్వము.
1: దిస్ జీవతత్వం ఆర్ ఇండివిజువల్ సోల్ మే బి కంపేర్డ్ టు ద వే విచ్ ఇస్
0: జీవతత్వం. అంతే కూడాను ఈ మాయా అనేటువంటి యొక్క వాయువే ప్రధానమైనటువంటిది.
1: ఫార్ ది ఇండివిజువల్ సోల్ టు కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇట్ ఈస్ మాయా విచ్ ఈస్ ది కాజ్.
0: ఈ అలలు కేవలము ప్రతిబింబ స్వరూపములే కాని బింబాకారములు కావు.
1: ఆల్ దీస్ వేవ్స్ ఆర్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్, దే ఆర్ నాట్ ది రియల్ ఆబ్జెక్ట్.
0: ఎంతవరకు మనకు ప్రతిబింబం?
1: హౌ లాంగ్ విల్ యూ హ్యావ్ ది ఇమేజ్?
0: అద్దము ఉండినంత వరకే మనకు ప్రతిబింబం.
1: ది రిఫ్లెక్షన్ విల్ బి దేర్ as long as there is mirror.
0: అద్దము వేరు చేసినా ప్రతిబింబం కూడా వేరవుతున్నది.
1: ఇఫ్ యూ రిమూవ్ ది మిర్రర్ దేర్ ఇస్ నో రిఫ్లెక్షన్ అండ్ నో ఇమేజ్.
0: కానీ బింబం ఎప్పటికీ ఉంటున్నది.
1: బట్ ది ఆబ్జెక్ట్ రిమైన్స్ త్రూ అవుట్ వెదర్ దేర్ ఇస్ మిర్రర్.
0: మన దేహమే అద్దము.
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్
0: ఈ దేహం ఉండినంత వరకే ఇందులోని ప్రతిబింబం అనేటువంటి జీవతత్వం మనకు గోచరం అవుతుంది.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ఫిజికల్ ఫార్మ్ ఇన్ ది బాడీ యూ కెన్ ఫైండ్ యువర్ సెల్ఫ్.
0: ఈ దేహం అనే అద్దముతో జీవితత్వం అనేటువంటి ప్రతిబింబం కూడా పోయినప్పుడు బింబం అనేటువంటి యొక్క దివ్యత్వం నిరంతరం కూడా ఉంటున్నది.
1: వన్స్ ది బాడీ గోస్ ద రిఫ్లెక్షన్ అండ్ ది జీవతత్వ గోస్ ది రియల్టీ అండ్ ది పరబ్రహ్మ స్వరూప అలోన్ విల్ రిమైన్.
0: కనుక జగత్తంతా కూడాను మాయా స్వరూపంతో కూడినటువంటిది.
1: The entire world, therefore, is full of maya.
0: ఇది కేవలం జగత్తంతయును క్రీడనే కాని పీడ కాదు.
1: The entire creation is only a play.
0: ఇందులో మనము వ్యవహారములు ఆచరించవచ్చునే కాని అందులో మనము తగులుకొనరాదు.
1: We can carry on the activity, but we should not get entangled by them.
0: సంసారమును మనం ప్రేమించవలసిందే కాని పెట్టుకోదగినటువంటిది కాదు.
1: We can have affection for the samsara, for the family, but we should not get too much attached and involved.
0: Bandhu mitra chota maitri kavachune kani mamattam anetundi penchukotaginatundi kaadu.
1: You can have friendship with relatives and friends, but you should not develop attachment to them.
0: Not relationship of action, but realization of inaction.
1: It is not realization of action, but it is realization of
0: renunciation.
1: It is not renunciation of action, but it is renunciation of inaction.
0: Renunciation in action.
1: Renunciation in inaction.
0: Manamu karmalanu vimarchinchukovatamu karmalanu tyajinchatamu kaadu manam cheyavalsinatundi.
1: It is not renouncing of our activity and actions which is important.
0: Karma yandali doshamulanu manam nirmoolam gaavinchukovali.
1: We have to remove the defects involved in action.
0: మనం చేయవలసిన కర్మలు మనం చేయాలి.
1: వీ హావ్ టు క్యారీ ఆన్ అవర్ డ్యూటీ యాజ్ ఆల్ ది
0: ఎరాని. ఈ కర్మల యందు ఉండినటువంటి యొక్క దోషములను పరిహారం గావించుకుంటూ ప్రయత్నించాలి.
1: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రిమూవ్ ది డిఫెక్ట్స్ ఇన్ అవర్ యాక్షన్.
0: అది ఏ చిత్తస్య శుద్ధయే కర్మ.
1: ఇట్ ఈస్
0: ఈ కర్మల వల్ల మానసిక శుద్ధికి ఏర్పడుతుంది.
1: బై పర్ఫార్మింగ్ అవర్ డ్యూటీస్ అండ్ యాక్షన్స్ దెర్ ఇస్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్.
0: మంచి కర్మలకు కానీ చెడ్డ కర్మలకు కానీ మనసే ఆధారం.
1: బీట్ గుడ్ యాక్షన్స్ ఆర్ ఈవిల్ డీడ్స్ ఇట్ ఇస్ ది మైండ్ విచ్ ఇస్ కాజ్ ఫర్ దెమ్.
0: కనుక మనసు యొక్క మాలిన్యమును మనం పరిహారం గావించుకోవటమే మనం చేయవలసినటువంటి ప్రధాన సాధన.
1: ద మోస్ట్ ఇంపార్టెంట్ సాధన విచ్ విల్ హావ్ టు డూ ఈస్ టు ప్యూరిఫై అవర్ మైండ్.
0: కప్పబడినటువంటి తెరను మనం విడిదించుకున్నప్పుడు స్వస్వరూపం స్వస్వరూపంగానే ఉంటుంటుంది.
1: వన్స్ ది డర్ట్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మైండ్ దెన్ దేర్ ఇస్ స్వస్వరూపం విచ్ ఇస్ నేచురల్.
0: కనుక నీవు ఈనాడు గురు పూర్ణిమ, పూర్ణిమ అనగా చంద్రుడి యందు 16 కలలతో కూడినటువంటి యొక్క పూర్ణత్వం.
1: మూన్ హ్యాస్ 16 ఆస్పెక్ట్స్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గురు పూర్ణిమ.
0: ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబమే మనస్సు, మనస్సు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
1: మైండ్ అండ్ మూన్ ఆర్ ఇంటర్ రిలేటెడ్, వన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది అదర్.
0: మనము కూడాను పరిపూర్ణత్వాన్ని మనం పొందవలనన్న మన ఎందుండినటువంటి యొక్క 16 కలలను మనం త్యజించాలి.
1: ఇఫ్ యూ షుడ్ ఆల్సో గెట్ ఫుల్నెస్ ఇన్ అస్ దెన్ ఆల్ ది 16 ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ విత్ ఇన్ అస్ విల్ హావ్ టు బి రినౌన్స్.
0: ఏమిటి ఈ 16 కళలు?
1: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
0: కులబదం,
1: వన్ ఈస్ ది ప్రైడ్ ఆఫ్
0: బలమదం,
1: ద ప్రైడ్ ఆఫ్ క్యాస్ట్, ది ప్రైడ్ ఆఫ్
0: యవ్వనమదం,
1: ద ప్రైడ్ ఆఫ్ యూత్,
0: సుందర మదం,
1: ద ప్రైడ్ ఆఫ్ బ్యూటీ,
0: విద్యామదము,
1: ద ప్రైడ్ ఆఫ్
0: జనమదము,
1: ద ప్రైడ్ ఆఫ్ వెల్త్,
0: తపస్ మదము,
1: ద ప్రైడ్ అరైజింగ్
0: రాజ్యమదము,
1: ద ప్రైడ్,
0: ఇవి అష్ట మదములు ఉంటున్నాయి
1: ఆఫ్ ది అథారిటీ. దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ ప్రైడ్.
0: ఇంకా అరిషట్వత్కములు ఆరు, కామ క్రోధ లోభ మోహ మలం అచ్చర్యం.
1: దేర్ ఆర్ ద సిక్స్ ఇన్నర్ ఎనిమీస్, ద డిజైర్, ద యాంగర్.
0: 14.
1: టోటల్ దే ఆర్ 14.
0: రజోగుణ తమో గుణములు ఇవన్నీ చేరితే 16. ఈ 16 గుణములు కూడాను మన యందు ఏనాడు మనం దూరం గావించమో అప్పుడే మనం పరిపూర్ణులవుతాం.
1: Then there are these two qualities, rajoguna and tamoguna. Along with these two and 14, it becomes 16. That day when we renounce these 16, then we get our fullness.
0: ఈ 16 కళలు మానవుని యందు చేరటం చేతనే తాను కళాశూన్యుడైపోయినాడు, కళాహీనుడైపోతున్నాడు.
1: As these 16 aspects have come and established themselves in man, he is losing his
0: యొక్క పరిపూర్ణుడైనటువంటి యొక్క బ్రహ్మతత్వానికి అడ్డు తగులుతున్నాయి.
1: All these things are coming in the way of his really experiencing his Brahma Tattva, which he really is.
0: Chandrudu tana yokka kalannanta penchukuntu poyadu.
1: He has started developing these qualities.
0: This ani mana yokka kalana manam poorthi tejinchadaniki prayatninchali.
1: We have to give up all these 16 aspects and shed them from us.
0: Kanuka manavattvamandu ee vidhamainatvanti yokka dosha bhavamulu abhivruddhi kavatam chetane తాను తానుగా ప్రకాశించలేకపోతున్నాడు.
1: మ్యాన్ హెస్ బీన్ నాట్ హెస్ నాట్ బీన్ ఏబుల్ టు షైన్ ఇన్ హిస్ రియల్ గ్లోరీ బికాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్ ఆర్ డామినేటింగ్ హిమ్.
0: దీనికి 5 విధములైనటువంటి క్లేశములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ క్లేశాస్.
0: క్లేశములు అనగా బాధలు, అనగా అడ్డులు.
1: దీస్ ఆర్ అబ్స్టికల్స్, దీస్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ గ్రీఫ్.
0: ఇదే మొట్టమొదటి అవిద్యా క్లేశము.
1: The first one is avidya klesha.
0: Rendavudi abhinava kleshamu.
1: The second one is abhinava klesha.
0: Moodavudi asthita kleshamu.
1: The third one is asthitik klesha.
0: Nalugavudi raga kleshamu.
1: The fourth one is raga klesha.
0: Aidavudi dvesha kleshamu.
1: The fifth one is dvesha klesha.
0: Avidya anaga tirigi adiye. Nenu jeevudanu, nenu devudanu kaadu, nenu swatantrudanu kaadu, nenu paratantrudanu, బలహీనుడను అనేటువంటి యొక్క భావమే.
1: దిస్ అవిద్య రెఫర్స్ టు ద ఫీలింగ్ ఇన్ ద మ్యాన్ దట్ హీఈస్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్, హీఈస్ నాట్ గాడ్.
0: ఇది మానవుని క్రమక్రమేణా కూడా బలహీనుడు భావిస్తూ వస్తుంది.
1: గ్రాడ్యువలీ అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ బీకమ్స్ మ్యాన్.
0: అభినవ క్లేశమనగా ఈ సంసారములకు హేతువైనటువంటి యొక్క ఈ మనస్సును త్యజించుకోలేనటువంటి బలహీనుడిగా ఉండటం.
1: The second type of weakness, abhinava klesha, refers to the weakness which makes him feel that he cannot come out.
0: Manase mana sarva bandhamulaku moola karanamu hetu.
1: Mind is responsible for all the bondages of man.
0: Itti manasattvani manam tejinchukolenatundi balahinuliga untunnam.
1: We have not been able to give up this kind of bondage and attachment associated with the mind.
0: కనుకనే మనం అనేక విధములైనటువంటి దుఃఖములకు విచారములకు గురి అవుతున్నాం.
1: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వీఆర్ సబ్జెక్టెడ్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రీఫ్ అండ్ మిజరీస్.
0: మూడవది అస్థిత క్లేశము.
1: ద థర్డ్ వన్ ఈస్ అస్థిత క్లేశ.
0: సర్వ విషయమును కూడాను, సర్వ సుఖమును కూడాను అనుభవించాలి అనేటువంటి ఒక దురాశే అస్థితం.
1: This refers to the greed in the man which makes him feel that he should go on enjoying in an unlimited way all the types of happiness.
0: Ee dvesha vifalamaitima lobham prarambhamavutundi.
1: If you are defeated in attaining and satisfying in this greed, then you develop miserliness.
0: Deenini phalimpa chesukuntima ahankaram prarambhamavutundi.
1: Suppose you succeed in your effort in this, then you develop egotism.
0: కనుక దీని జయాపజయముల వల్ల మానవత్వం క్రమక్రమేణా కుసించిపోతుందే కాని, క్షీణించిపోతుందే కాని దీని పవిత్రత ఏమాత్రం కూడా పెరుగదు.
1: సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ టు మేక్ యూ ష్రింక్ అండ్ సింక్ రాదర్ దాన్ అటైన్ సక్సెస్.
0: రాగక్లేశము. ధన కనక వస్తువాహనాదులు లభించాలని అభిలషించటం.
1: ద ఫోర్త్ వన్ ఈస్ రాగద్వేష. ఇట్ ఈస్ డిజైర్ టు అక్వైర్ వెల్త్, vehicles, properties and such other things.
0: ఈ విధమైనటువంటి క్లేశములు మానవుని అనేక విధములుగా కొంత వెనుకంజ వేపిస్తున్నవి.
1: This kind of klesha makes a man not make good progress.
0: ద్వేష క్లేశము. ఐదవది.
1: The fifth one is ద్వేష క్లేశ.
0: ఉదర పోషణ నిమిత్తమై ఇతరులను ఆశ్రయించి తాను ఆశించినటువంటి ఫలము దక్కకపోవటం చేత వారిని దూషించటం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ వీకింగ్ అవుట్ ఎ లైవ్లీహుడ్ మ్యాన్ అప్రోచెస్ ఎ పర్సన్ అండ్ ఇఫ్ హి డజంట్ సక్సీడ్ ఇన్ గెటింగ్ వాట్ హీ వాంట్స్ హీ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ హిమ్ అండ్ అబ్యూజింగ్ హిమ్.
0: ఇది మానవుని మరింత హీన స్థితికి కొనిపోతున్నది.
1: దిస్ అగెయిన్ మేక్స్ ఎ మ్యాన్ గో డౌన్ టు ఎ వెరీ లో అండ్ మీన్ లెవెల్.
0: ఇదే ద్వేష క్లేశము.
1: దిస్ ఈస్ ద్వేష క్లేశ.
0: ఈ ద్వేష క్లేశమనేటువంటిది మానవుని పరిపూర్ణత్వం నుంచి హీనత్వానికి దింపుతున్నది.
1: దిస్ మేక్స్ ఎ పర్సన్ స్లైడ్ డౌన్ ఫ్రమ్ ద హైట్స్ ఆఫ్ గ్లోరీ టు ద లోయెస్ట్ లెవెల్.
0: శాస్త్రములందు పక్షులలో కాకి చాలా హీనమైనటువంటిది అన్నారు.
1: దట్ ఈస్ వై ఇన్ ద స్క్రిప్చర్స్ ఇట్ ఈస్ సెడ్ క్రోల్ ఈస్ ద మీనెస్ట్.
0: చాలా నీచమైనటువంటిదిగా చూస్తూ వచ్చారు.
1: Everyone has looked down with a sense of meanness associated
0: with it. గాడిదని మాత్రం చాలా హీనంగా చూస్తూ వచ్చారు.
1: సిమిలర్లీ అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ
0: కారణమేమనగా కాకి పరిపక్వమైనటువంటి ఫలములు ఏమాత్రం కూడా ఆశించదు.
1: ద రీజన్ ఈ
0: ఎడిన పదార్థములనే తాను రుచి చూస్తూ వస్తుంది.
1: క్రో గోస్ ఆన్ లైకింగ్ సచ్ థింగ్స్ విచ్ ఆర్ రాటన్ నాట్ ద వన్స్ విచ్ ఆర్ రైప్.
0: గాడిది అశుద్ధమైనటువంటి భారాన్నే మోస్తూ ఉంటుంది.
1: డోంకీ సిమిలర్లీ విల్ బి క్యారీయింగ్ ఓన్లీ
0: అది మలినమైనటువంటి వస్త్రములు మోస్తూ ఉంటుంది.
1: ఇట్ క్యారీస్ ఓన్లీ డర్టీ క్లోత్స్.
0: కనుకనే మృగముల లోపల గాడిది చాలా నీచమైనటువంటిది అన్నారు.
1: అమంగ్ ద ఎనిమల్స్ డోంకీ ఇస్ కన్సిడర్డ్
0: మనుషులలో ఎవరు నీచమైనటువంటి వారంటే నిరంతరము పరులను దూషించేటువంటి వాడు పరమ నీచమైనటువంటి వాడు అన్నారు.
1: అమంగ్ ద హ్యూమన్ బీయింగ్స్ హూ ఇస్ ద మీనెస్ట్ ద వన్ హూ గోస్ ఆన్ క్రిటిసైజింగ్ కామెంటింగ్ అడ్వర్స్లీ అగెన్స్ట్ అదర్స్ అండ్ అబ్యూజింగ్ హీఈస్ ది మీనెస్ట్.
0: కనుక పక్షులలో కాకి పశువుల లోపల గాడిద మనుషుల లోపల దూషించేటువంటి వాడు.
1: అమంగ్ ద బర్డ్స్ ఇట్ ఇస్ ద క్రో. అమంగ్ ద అనిమల్స్ ఇట్ ఇస్ ద డోంకీ. అమంగ్
0: దేమనగా సర్వుల ఎందు ఉండినటువంటి యొక్క సచ్చిదానంద స్వరూపుని గుర్తించుకునలేక వ్యక్తిగా భావించి మాలిన్యమైనటువంటి మనస్సుతో రాగద్వేషాలతో ఈ దివ్యత్వాన్ని విమర్శించడమే మహాపర పాపం.
1: ద రీజన్ యాజ్ టు వై సచ్ ఎ పర్సన్ ఇస్ ది మీనెస్ట్ పర్సన్ ఈస్ he is not recognizing the sachidananda swarupa of the indweller. He looks at the physical body only. He goes on criticizing and commenting. Therefore he can be considered as the meanest person.
0: Kanuka manavattam anetundi kevalamu oka apavitramaitundi gani kani leka heena sthitilo koodinatundi gani kani balaheenamaitundi gani manam bhavincharadu.
1: We should not consider the human life as one which is full of weakness, which is full of defects.
0: మానవుడు సచ్చిదానంద స్వరూపుడు.
1: మ్యాన్ ఈజ్ ఎసెన్షియలీ ద ఎంబాడిమెంట్ ఆఫ్
0: తాను నిరంతరము కూడా ఆనందముతోనే ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: హీ ఆల్వేస్ ఈజ్ షైనింగ్ విత్ ఫుల్ ఆఫ్ బ్లిస్ అండ్ జాయ్.
0: కానీ దానికి అడ్డు అయినటువంటి యొక్క భావములను మనము అనేక విధములుగా పెంచుకోవటం చేత తాను మనకు కనిపించుకోలేకపోతుండాలి.
1: We have not been able to enjoy that bliss because we are constantly developed these four
0: obstacles. Pratyekanga ledu.
1: God doesn't exist.
0: Thane daivamu.
1: We brother sir,
0: taanu thane undi kudanu.
1: A person remaining himself.
0: Ee ragatveshaadi malinyam cheta kappabadatam cheta.
1: As he is covered with this kind of.
0: తనను తాను తెలుసుకోలేకపోతున్నాడు.
1: హీ హాజ్ నాట్ బీన్ ఏబుల్ రికగ్నైజ్ హిస్ రియల్ నేచర్.
0: తనను తాను తెలుసుకోవటమే తెలియనిటువంటి తత్వం.
1: ద రియల్ తత్వ రెఫర్స్ టు రికగ్నైజింగ్ వన్స్ ఓన్ రియాలిటీ.
0: ఈనాడు చేసేటువంటి సమస్త సాధనలు కూడాను
1: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ అండ్ పర్ఫార్మ్
0: ఈ తెరను తప్పించుకునేటువంటి తప్పించేటువంటి మార్గములే.
1: ఆల్ దిస్ ఆర్ మెంట్ టు రిమూవ్ దిస్ స్క్రీన్ విచ్ ఇస్ హైడింగ్ అవర్ రియల్ నేచర్ ఫ్రమ్ అస్.
0: దానిని మనం తప్పించుకుంటే తాను తానుగానే ఉంటున్నాడు.
1: ఇఫ్ యూ కెన్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దిస్ స్క్రీన్ వీ రిమైన్ అవర్ సెల్స్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఎన్ని సంవత్సరాలు మనం సాధన చేసినప్పటికీ,
1: వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ వీ మే పర్ఫార్మ్ సాధన,
0: ఎన్ని వేదాంతములు మనం చదివినప్పటికీ,
1: వాట్ ఎవర్ స్క్రిప్చర్స్ అండ్ వేదాంత వీ స్టడీ,
0: మనసు యొక్క మాలిన్యమే మనం తొలగించుకోనుకుంటున్నా,
1: ఇఫ్ వీ కెనాట్ ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్,
0: ఇవన్నీ ఇప్పుడు కాలంలో వ్యర్థం గావించినటువంటివిగానే ఉంటాయి.
1: ఆల్ ది ఎక్సర్సైజెస్ వుడ్ బికమ్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్.
0: గ్రంథములన్నీ గాలించి చూచిన,
1: ఇఫ్ యూ సర్చ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ది టెక్స్ట్,
0: సత్య సాయి బాట సత్య మాట,
1: ది ఓన్లీ ట్రూత్ దట్ యు కన్క్లూడ్ ఇస్ దట్ ది వర్డ్ ఆఫ్ సాయి ఇస్ ద రియల్ ట్రూత్.
0: వేదములన్నీ వెతికి చూచినా గాని,
1: ఈవెన్ ఇఫ్ యు సర్చ్ ఆల్ ది వేదాస్,
0: సత్య సాయి పాట సత్య మాట.
1: ద పాత్ లేడ్ డౌన్ బై సత్య సాయి ఈజ్ ది ట్రూ పాత్.
0: సకల శాస్త్రములన్నీ చదివి చూచిన గాని,
1: ఈవెన్ ఇఫ్ యు రీడ్ ఆల్ ద స్క్రిప్చర్స్ టు ఫైండ్
0: సత్య సాయి మాట సత్య మాట.
1: ద వర్డ్ ఆఫ్ సత్య సాయి ఈజ్ ది ట్రూ.
0: గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన, గాయత్రి మంత్రము ఘనముగా చెప్పిన,
1: ఈవెన్ ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ ది గాయత్రి మంత్ర ఇన్ ఎ మ్యాగ్నిఫికెంట్
0: వే, సత్య సాయి మాట సత్య మాట.
1: The word of Satya Sai alone is the true path.
0: Manasulandunna malinyam atte unchi,
1: if you allow the dirt in your mind remain as it is,
0: yemi chesina param emi verri manasu ani,
1: what is the use of your doing whatever work you are doing?
0: Mana yokka manasu malinyanni manam ye naadu manam dooram gaavinchukunnamo aanaade manamu sariyaina drishtini manam abhiruddhi ga unchukogalam.
1: Only when we cleanse our mind then we will be able to make
0: the Bhagavad Gita yandu నాకు నీవు శరణగామని చెప్పని చెప్పలేదు.
1: దట్ ఈస్ వై ఇన్
0: భగవం దేవా శరణంగచ్చా అన్నాడు, అనగా నీకు నీవు శరణాగతుడుక.
1: దట్ ఈస్ వై ఇన్ భగవద్గీత ఇట్ హాస్ నాట్ బీన్ సెడ్ దట్ వన్ షుడ్ హీ షుడ్ సరెండర్ టు కృష్ణ.
0: నీవంటే ఎవరు?
1: యూ షుడ్ సరెండర్ టు యువర్ సెల్ఫ్ హీ సెడ్.
0: ఆ సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ది రియల్ యూ?
0: లోకంలో చెప్తాం, త్వమేవ మాతా చ పితా త్వమేవ, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే గురుడవు, నీవే నా ఫ్రెండ్ అన్ని అంటాం.
1: ఇన్ అవర్ ప్రేయర్స్ వి సే దట్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై ప్రిసెప్టర్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: నీవే తల్లి,
1: యు ఆర్ మదర్.
0: నీవే తండ్రి,
1: యు ఆర్ ఫాదర్.
0: నీవే గురువు,
1: యు ఆర్ ప్రిసెప్టర్.
0: నీవే మిత్రుడు,
1: యు ఆర్ మై ఫ్రెండ్.
0: కానీ కడకు నీవు అనేటువంటిది మిగిలిపోతుండాలి.
1: బట్ యు ఆర్ ది వర్డ్ యూ దట్ రిమైన్స్ అన్ఆన్సర్డ్ అరౌండ్.
0: నీవు తల్లివి, తల్లి కావచ్చు, నీవెవరు?
1: వెన్ యూ సే యు ఆర్ మదర్, మదర్ ఈస్ ఓకే, బట్ హూ ఆర్ యూ?
0: నీవే తండ్రి,
1: యూ అగైన్
0: తండ్రి కావచ్చు, నీవెవరు?
1: హూ ఆర్ యూ వెన్ యూ సే యు ఆర్ ఫాదర్?
0: కనుక నీవే తల్లి, నీవే తండ్రి, నీవే దైవము అని అనేటువంటి దానికి నీవే నేనంటే చీరిపోతుంది.
1: Instead of telling your mother, your father, your friend, if you say you are I,
0: nee nenu anetundi sthitiki raavali.
1: We have to reach a stage wherein we say you are I.
0: Ide sarva tattvam yokka saram.
1: This is the essence of
0: sarva shastramulu yokka moolamu.
1: This is the root of all
0: the vedamulu yokka gamyamu.
1: This is the goal of all the scriptures.
0: సర్వ మతముల యొక్క సారము ఇదియే.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద రిలీజియన్స్.
0: కనుక నీవే నేను,
1: యు ఆర్ ఐ.
0: నేను వేరు, నీవు వేరు కాదు.
1: ఐఎమ్ నాట్ ది
0: తల్లి, తండ్రి, గురువు, దైవం. అనవసరంగా ఇవన్నీ బంధకాలు ఎందుకు పెంచుకోవటం?
1: వై డు యు గో ఆన్ టెలింగ్ ఫాదర్, మదర్, ఎవరిని
0: తల్లి చూడటం లేదు, కానీ నీవే తండ్రి, నన్ను కూడా చూడకుండా పోవటమా?
1: You are not able to see your own father, but you want to just see
0: ee bandhanaanni manam kramakramina tagginchukuntu raavali.
1: Gradually we should reduce this kind of bondages.
0: Kanuka iddari yokka ekatvanni manam gurtinchadaniki prayatninchali.
1: We have to develop and understand the unity between the two.
0: Kevalam iddari yokka ekatvame kaadu sarvamundu undinatundi yokka ekatvanni gurtinchali.
1: It is not the unity of the two alone, but the unity of the entire creation.
0: Eko vasi సర్వభూతాంతరాత్మ, ఆత్మతత్వం ఒక్కటియే.
1: దాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వన్ ఆత్మ విచ్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఎవ్రీ వన్.
0: ఎవరు? నీవారు.
2: సార్, హౌ లాంగ్ విల్ దేర్ బి దిస్ రిలేషన్షిప్ క్షణ భంగురం? ఇట్ ఈస్ టెంపరరీ, మ్యాటర్ ఆఫ్ మినిట్. ఎంత కాలం అయినా కూడా నువ్వు శాశ్వతంగా ఉండేటువంటి ఆత్మతత్వం, ఆత్మనే నావారు.
3: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఇస్ పర్మనెంట్.
2: శాశ్వతమైన సంబంధాన్ని మనం కల్పించుకోకుండా,
3: without developing this kind of true relationship,
2: chanavanguramainatundi yokka ee neetimudagavanti yokka deha sambandha bandhavyanni manam abhiruddhi parchukotam, idi kevalam maya yokka prabhavam.
3: If we are developing the temporary and transient relationship based upon the relationship body, this is the influence of delusion, maya.
2: Anni manaku telusu.
3: We know everything.
2: అంతా చదివినాము.
3: We have read everything.
2: కానీ ఈ చీకటి గదిలోనే చిందులు దొక్కుతున్నాము.
3: But we are only groping in the dark.
2: ఇందులో దెబ్బలు తగలే తప్పదు.
3: We are bound to get hurt
2: ఆ చీకటిని మనం దూరం చేసుకోవాలి.
3: వీ హావ్ టు రిమూవ్ ది ఇగ్నోరెన్స్ అండ్ ద డార్క్నెస్.
2: వెలుగును మనం పెంచుకోవాలి.
3: వీ హావ్ టు డెవలప్ ద లైట్ అండ్ ఇల్యూమినేషన్.
2: మనకు బాధలు తీరుతుంటాయి.
3: దెన్ ఓన్లీ వీ కెన్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ద
2: చీకటి. ఎంతకాలం జీవించగలవో అంతకాలం నీకు దెబ్బలు తగ్గిన.
3: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డార్క్ రూమ్ యు ఆర్ బౌండ్ టు గెట్ యువర్ సెల్ఫ్ హర్ట్.
2: అది సత్యత్వాన్ని గుర్తించాలి.
3: దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ రికగ్నైజింగ్ ద ట్రూత్.
2: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరి ఎందుకు నాయంశమే అనేటువంటి దైవత్వాన్ని మనం విశ్వసించాలి.
3: వీ హావ్ టు డెవలప్ ద ఫెయిత్ దట్ ఇట్ ది సేమ్ డివినిటీ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ యాజ్ అన్ ఆస్పెక్ట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
2: లేదు దేహాంశం కాదు నీవు.
3: యు ఆర్ నాట్ ది హ్యూమన్ బీయింగ్.
2: యు ఆర్ సమ కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
2: జీవభూతాంశం కాదు.
3: యు ఆర్ నాట్ ఈవెన్
2: మమాంసే నా యొక్క అంశమే అనేటువంటి యొక్క సత్యమైన వాక్యం మనం విశ్వసించాలి.
3: వీ హ్యావ్ టు డెవలప్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ పర్టికులర్
2: స్టేట్మెంట్. మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
3: వితౌట్ హ్యావింగ్ దట్ ఫర్మ్ ఫెయిత్ వాట్ ఆర్ సాధనాస్ ఆర్ పర్ఫార్మ్ ఆర్ యూజ్లెస్.
2: సాధన చేత దైవత్వాన్ని ఏ నాటికి మనం సాక్షాత్కరించుకోవాలి.
3: సాధనాస్ అండ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ యూఆర్ నాట్ గోయింగ్ టు అటైన్.
2: మనసులో ఉన్న మాలిన్యాన్ని దూరం చేసినప్పుడే మనకు తమకు తామే సాక్షాత్కారం.
3: ఓన్లీ వెన్ యూ క్లీన్స్ యువర్ మైండ్ యూ బి ఏబుల్ టు హ్యావ్ దట్ సెల్ఫ్ రియలైజేషన్.
2: తన్ను తాను తెలుసుకోగలిగినటువంటి మానవుడుకు మొట్టమొదటి మనసులందు మాలిన్యాన్ని దూరం చేసుకోవాలి.
3: ఏ పర్సన్ హూ వాంట్స్ టు రియలైజ్ హిమ్సెల్ఫ్ హస్ టు క్లీన్స్ హిస్ మైండ్ ఇన్ ది
2: వేష భావాన్ని నిర్మూలం గావించాలి.
3: హీ హాస్ టు డిస్ట్రాయ్ ద బాడీ కాన్షియస్నెస్.
2: ఏకత్వాన్ని పెంచుకోవాలి.
3: హీ హాస్ టు డెవలప్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
2: అది నిజమైనటువంటి ఈనాడు దేశమునకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి బలము.
3: దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ విచ్ ది కంట్రీ నీడ్స్ టుడే.
2: భాషాభిమానము, దేశాభిమానము, ప్రాంతీయ అభిమానము, కులాభిమానము, మతాభిమానము, ఈ తుచ్చమైనటువంటి అభిమానాల్లో మనం మునిగిపోవటం చేతనే ఆత్మాభిమానానికి దూరం అయిపోతున్నాం.
3: ఆన్ అకౌంట్ ఆఫ్ డెవలపింగ్ ది అటాచ్మెంట్ ఇన్ మెయిన్ వే సచ్ ఆస్ ద అటాచ్మెంట్ టు ద ల్యాండ్ బేస్ టు ద రీజన్ టు ద క్యాస్ట్.
2: మనం పెంచుకోదగినటువంటిది ఆత్మాభిమానమే.
3: వీ హావ్ టు డెవలప్ ది అటాచ్మెంట్ ఓన్లీ టు ఆత్మ.
2: ఆ యొక్క తత్వము సర్వులు ఎందుకు ఉన్నది ఒక్కటే.
3: అండ్ దిస్ ఆత్మ ఈజ్ ఓన్లీ వన్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీవన్.
2: సాక్షాత్కారం అనగా ఏదో సాధన చేత లభించేటువంటి ప్రసాదం కాదు.
3: రియలైజేషన్ డజంట్ రిఫర్ టు అటైనింగ్ బై స్పిరిచువల్ ఎక్సర్సైజెస్.
2: తాను తానుగానే ఉన్నాడు.
3: హీ ఆల్వేస్ రిమైన్స్ హిమ్సెల్ఫ్.
2: అనేక పర్యాయములు మీకు చెప్పాను.
3: ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ ఐ హావ్ టోల్డ్ యు.
2: మన హృదయాన్ని మనం దర్శించాలంటే
3: if you want to really have a vision of your own heart, what should you do?
2: నేను ఇట్లా చూసుకుంటే నా పైన ఉన్నటువంటి యొక్క వస్త్రం కనిపిస్తుంది, కానీ నా హృదయం నాకు కనిపించదు.
3: వెన్ యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్ యూ కెన్ ఓన్లీ లుక్ అట్ యువర్ ది క్లోత్ విచ్ ఈస్ ది ఎక్స్టర్నల్ గార్మెంట్.
2: అప్పబడినటువంటి వస్త్రం తీసివేసినప్పుడే కదా హృదయం చూడవచ్చు.
3: ఓన్లీ వెన్ యూ రిమూవ్ ది గార్మెంట్ విచ్ ఈస్ కవరింగ్ యువర్ బాడీ యూ బి ఏబుల్ టు జస్ట్ గెట్.
2: కానీ ఈనాటి మానవుడు ఈ జగత్ అనేటువంటి చలిబాధకు ఓర్చుకోలేక మూడు దట్టమైన వస్త్రాలు కప్పుకున్నాడు.
3: టుడేస్ మ్యాన్ నాట్ బీయింగ్ ఏబుల్ టు bear the chill of the world, he has covered himself with three types.
2: Vaina dottamaina mandamaina kotu.
3: The upper garment is the thick
2: lower garment or shirt.
3: Inside that there is a shirt.
2: Andulo leetane nitti oka baniyin.
3: And inside that there is a
2: ee moodu kappapattam chetane mana hrudayam manaku kanipinchatam ledu.
3: As we have covered ourselves with these three garments, we are not being able
2: to ee dottamaina kote tamagunamu.
3: The thick coat refers to the tamoguna.
2: లోపల ఉన్నటువంటి షర్ట్ రజోగుణము.
3: ద షర్ట్ మే బి కంపేర్డ్ టు రజోగుణ.
2: ఆ యొక్క తేలికగా ఉండేటువంటి ఒక బనీనే సాత్వికము.
3: ద థిన్ బనియన్ మే బి కంపేర్డ్ టు.
2: ఈ మూడింటిని తీసివేసినప్పుడే మన హృదయం మనకు కనిపిస్తుంది.
3: రిమూవ్ ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
2: కనుక నీవు గుణాతీతుడు అయినప్పుడే నీవు సచ్చిత్ ఆనంద స్వరూపుడుగా రూపొందుతావు.
3: ఓన్లీ వెన్ యూ ట్రాన్సెండ్ దీస్ త్రీ గుణాస్ యూ బి ఏబుల్ టు లివ్ యాజ్
2: సచ్చిదానంద. నీలో పెట్టుకుని సచ్చిదానందం లభించాలంటే ఎట్లా లభిస్తుంది?
3: అలవింగ్ దీస్ త్రీ క్వాలిటీస్ టు రిమైన్ ఇన్ యూ.
2: ఈ సచ్చిదానందం అనేటువంటిది సచ్చిరా కనిపించదు.
3: Even if you die, you will not be able to get this Satchidananda experience with these
2: three gunas. Gunas nirmulam gavinchali.
3: Destroy these three gunas.
2: Doshalanu tirchi pettali.
3: Remove all the defects in you.
2: Appude mana swaroopanni manam darshinchagalam.
3: Then only you can get a realization and experience of your true nature.
2: Satchidananda swaroopulara.
3: Embodiments of Satchidananda.
2: Enta kaalamainappudiki manam shravanam cheyatame manam kaalamunu vyaktam cheyatam.
3: For how long can we go on wasting listening
2: to the Dhani? Maranam cheyandi.
3: Whatever you are here, you should
0: దాని నిధిధ్యాసలో ఉంచండి.
1: ఆఫ్టర్ యూ రిఫ్లెక్ట్ ఓవర్ ఇట్ యూ షుడ్ జస్ట్,
0: అనగా మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: ఆఫ్టర్ యూ రిఫ్లెక్ట్ ఓవర్ ఇట్ యూ షుడ్ ప్రాక్టీస్ దిస్ టు సమ్ ఎక్స్టెంట్.
0: కేవలం విన్నటువంటి విషయంలో చిలుకలోనే పలుకుతున్నామే తప్ప చిలుకలోనే దాని రుచి చూడటం లేదు.
1: వాట్ ఎవర్ యూ హర్డ్ యు ఆర్ రిపీటింగ్ లైక్ ప్యారెట్స్, బట్ యు ఆర్ నాట్
0: రూపొందుతున్నాము.
1: వీ హావ్ టు
0: భక్తులుగానే కనిపిస్తున్నాము.
1: వీఆర్ ఆల్ అపీరింగ్ యాజ్ డివోటీస్,
0: కానీ భక్తి తత్వం ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
1: బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్
0: భక్తి అనగా ఏమిటి.
1: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్
0: డివోషన్? ధ్యానం చేయటమా?
1: ఈజ్ ఇట్
0: భజన చేయటమా?
1: ఈజ్ ఇట్ పర్ఫార్మింగ్ భజన?
0: ఏ విధమైనటువంటి జపము చేయటమా?
1: ఈజ్ ఇట్
0: యజ్ఞయాగాది క్రతువులు చేయటమా?
1: ఈజ్ ఇట్ పర్ఫార్మింగ్?
0: ఇవన్నీ కూడా నువ్వు భక్తికి లక్షణములే కావు.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ ది క్వాలిటీస్ ఆఫ్ ట్రూ డివోషన్ ఎట్ ఆల్.
0: కేవలం ఉత్సాహల వాడు చేసేటువంటి పనులు.
1: దీస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ డన్.
0: అనగా ఏమిటి? వస్త్రములన్నింటినీ ఉతికి ఉతికి ఉతికి ఉతికి పరిశుద్ధం చేస్తున్నాడు.
1: వాట్ డస్ ఎ వాష్మన్ డూ? హీ గోస్ ఆన్
0: శ్రవణం మననం కీర్తనం నితిధ్యాస. శ్రవణం కీర్తనం స్మరణం విష్ణుస్మరణం పాదసేవనం వందనం అర్చనం దాస్యం స్నేహం ఆత్మనివేదం ఇవన్నీ కూడాను మన మనసును పరిశుద్ధం చేయటం కోసమే.
1: ఆల్ ది టైప్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ఆల్ ది 9 టైప్స్ ఆఫ్ డివోషన్, ఆల్ దీస్ ఆర్ మెంట్ టు క్లీన్ అవర్ ఓన్ మైండ్.
0: వస్త్రాలు శుభ్రం చేసుకుంటున్నాం.
1: వీఆర్ క్లీన్సింగ్ అవర్ క్లోత్.
0: కానీ ధరించటం లేదు.
1: వీఆర్ నాట్ వేరింగ్ దెమ్.
0: అదే మనలో పెద్ద లోభం. పాపమే లోభంగా మారిపోతుంది అది.
1: దిస్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్ ఈస్ బికమింగ్
0: మనసును పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధమైన మనసును ధరించాలి.
1: వీ హ్యావ్ టు ప్యూరిఫై అవర్ మైండ్ అండ్ వేర్ దట్ మైండ్ ఫర్ అవర్ ఓన్ విషన్.
0: అప్పుడే నీ స్వరూపం నీకు గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఓన్లీ యు కెన్ రికగ్నైజ్.
0: నిలవగలవు.
1: యూ కెన్ లివ్.
0: మానవుడు కాదు.
1: యు ఆర్ నాట్ మ్యాన్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
1: కెన్ ఎవ్రీ గ్రీన్ బర్డ్ సింగ్ లైక్ ఎ ప్యారెట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుండగలుగునా?
1: ఆల్ దోస్ వర్మ్స్ విచ్ మూవ్ ఆన్ ఎ ఫ్లవర్, కెన్ దే బి బీస్?
0: పురి చర్మము కప్పినట్టు గాడిదా పురియగునా?
1: కెన్ ఎ డాంకీ విచ్ కవర్స్ ఇట్సెల్ఫ్ విత్ ది టైగర్ స్కిన్ కెన్ ఇట్ బి ఏ టైగర్?
0: అయ్యా, ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవుతుందయ్యా?
1: కెన్ ఎ పిగ్ విత్ హవర్ ఫ్యాట్ బి కెన్ ఇట్ బి ఎన్ ఎలిఫెంట్?
0: కనుక మనకు మనిషి రూపంగా ధరించినాము.
1: వీ హావ్ పుట్ ఆన్ దిస్ హ్యూమన్
0: రూపాన్ని ధరించినంత మాత్రంలో మనం మనుషులు కాము.
1: జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫామ్ వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్.
0: మానవత్వాన్ని పొందినప్పుడే మనం మనుషులు అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ రియలీ అటైన్ ది హ్యూమన్ నేచర్.
0: లోకమంతా మానవులుగానే ఉంటున్నాము.
1: The world is full of human beings.
0: కాని మానవత గుణం అనేటువంటిది కనిపించడం లేదు.
1: బట్ హ్యూమన్ క్వాలిటీస్ ఆర్ నాట్ సీన్ ఇన్ ది హ్యూమన్
0: బీయింగ్. కొన్ని లక్షల సంవత్సరం నుంచినే మానవత్వం ప్రారంభమైంది.
1: ఇట్ ఈస్ ఫ్రమ్ లాక్స్ ఆఫ్ ఇయర్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషన్ ఇన్ టు హ్యూమన్.
0: కానీ మానవత్వం ఇంకా పురిటి పాదంలోనే మునిగి ఉంది.
1: బట్ దిస్ హ్యూమన్ నేచర్ ఇస్ రిమైనింగ్ ఇన్ ది గ్రాస్.
0: దానికి ఇంకా బర్త్ రాలేదు.
1: ఇట్ హాజంట్ టేకన్ ఇట్స్ రియల్
0: బర్త్. మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
1: Human being is born, but human qualities are
0: not born. Mane endu manavattam manu puttinchukogalamo aanaade neevu manavu.
1: That day when human qualities are born in you,
0: aa manavattame daivattam.
1: That human quality itself is the divine quality.
0: Ade satya swaroopam.
1: That is the very form.
0: Ade dharma swaroopam.
1: That is the very form.
0: Ade prema swaroopam.
1: That is the very form.
0: Ade shanti swaroopam.
1: That is the very form of peace.
0: Ilanti swaroopani manam dharinchinappude మనము మానవులము మానవులము అని చెప్పుకునేటువంటి అధికారం ఉంటుంది.
1: దట్ డే వెన్ వి వేర్ దిస్ పర్టికులర్ ఫారం అండ్ ద రియల్ ఫారం, కెన్ వి కాల్ అవర్ సెల్ఫ్ అస్ హ్యూమన్ బీయింగ్స్?
0: ఆ మానవత్వాన్ని మనం పొందితే చాలు.
1: వీ హావ్ టు అటైన్ దట్ హ్యూమన్ నేచర్.
0: అదే దివ్యత్వము, అదే పవిత్రము.
1: దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డివినిటీ, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సేక్రెడ్నెస్.
0: గురువు గురువు అంటే ఈ లౌకికమైనటువంటి గురువు గురువు కాదు.
1: When you refer to Guru, it doesn't refer
0: to Guru. ఎనిమిది విధములైనటువంటి గురువులు ఉంటున్నారు.
1: There are 8 types of gurus and preceptors.
0: బోధ గురువు.
1: One is బోధ గురు.
0: వేద గురువు.
1: The second one is వేద గురు.
0: నిషిద్ధ గురువు.
1: The third one is నిషిద్ధ
0: కామ్య గురువు.
1: Fourth one is కామ్య
0: సూచక గురువు.
1: సూచక
0: వాచక గురువు.
1: వాచక
0: కారణ గురువు. విహిత గురువు.
1: కారణ గురువు ఇస్ నెక్స్ట్ వన్. విహిత గురు ఇస్ ద లాస్ట్.
0: ఈ అష్ట విధములైనటువంటి గురువుల లోపల విహిత గురువు ఒక్కడు మాత్రమే సరైనటువంటి వాడు.
1: అమంగ్ దిస్ 8 టైప్స్ ఆఫ్ గురు, ఇట్ ఇస్ ద విహిత గురు హూ ఇస్ ద రియల్ గురు.
0: కొందరు శాస్త్రాన్ని బోధించవచ్చు.
3: సమ్ పీపుల్ మే ప్రీచ్ స్క్రిప్చర్,
0: తత్వాన్ని విచారణ కలపవచ్చు.
3: సమ్ పీపుల్ మే ఎంక్వైరీ,
0: యమనీయవాది సాధనలు బోధించవచ్చు.
3: దే మే ఆల్సో ప్రీచ్ అండ్ టీచ్ డిఫరెంట్
0: వికారములైనటువంటి యొక్క తత్వములను మనకు తెలుపవచ్చు.
3: దే మే బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ ది సచ్చిదానంద,
0: యమనీయవాది సద్గుణములు బోధించవచ్చు.
3: దే మే ఆల్సో టీచ్
0: అమిష్టమైన కార్యములకు తగినటువంటి పూజలు గావించవచ్చు.
3: దే మే ఆల్సో
0: వ్రతములు చేయించవచ్చు.
3: దే మే హెల్ప్ అస్ టు పర్ఫార్మ్ వ్రతాస్ ఆల్సో.
0: కానీ మానవుని ఎందు ఉండినటువంటి సందేహం నిర్మూలన భావించి స్వస్వరూపాన్ని సందర్శింపజేసేటువంటి వాడు ఒక్క విహిత గురువు మాత్రమే.
3: ఇట్ ఈస్ ఓన్లీ విహిత గురు హూ కెన్ రిమూవ్ ది డౌట్స్ ఇన్ మ్యాన్ అండ్ గివ్ హిమ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ ఓన్ రియల్ నేచర్.
0: ఆ విహిత గురువు దైవం ఒక్కడు తప్ప ఇతరులు కాదు.
3: గాడ్ అలోన్ ఇస్ దట్ విహిత గురు అండ్ నో వన్ ఎల్స్ కెన్ బి దట్ విహిత గురు.
0: కనుక ఈనాడు గురు పూర్ణిమనగా గురువులకు పూజలు చేయటము, దక్షిణలు సమర్పించడము, ఇంకే విధమైనటువంటి కానుకలు వేయటం, ఇది కాదు నిజమైనటువంటి గురు పూజ.
3: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ అండ్ గురు పూజ, ఈ డస్ నాట్ రెఫర్ టు గివింగ్ దక్షిణ టు ది పీపుల్, వర్షిపింగ్ దెం, వాషింగ్ ద ఫీట్.
0: నిజమైనటువంటి గురువు గుకారం అంధకారం, అంధకారమైనటువంటి దాన్ని నిర్మూలం గావించాలి.
3: ద రియల్ గురు ఈజ్ వన్ హూ డిస్ట్రాయ్స్ ద డార్క్నెస్,
0: ప్రకాశాన్ని ప్రేదీప్యమానంగా వెలిగించాలి.
3: హీ కెన్ మేక్ ఇల్యూమినేషన్ షైన్ ఇన్ మ్యాన్.
0: గుకారమనగా గుణాతీతుడుగా ఉండాలి.
3: He should remain a
0: transcendent rupavachitudu kavali.
3: He should also be free from the body consciousness and
0: anaga roopa namamulu lenetundi tattamu daivattam okkate.
3: It is only divinity which is free from the name and the form.
0: Oka chinna udaharanamu.
3: Here is a small example.
0: Bhasmani istuntadu.
3: స్వామి గివ్స్
0: అనేటువంటి భస్మాన్ని ధరిస్తుంటారు.
3: మెనీ పీపుల్ వేర్ దిస్ భస్మ.
0: అంతరార్థం ఏమిటి?
3: వాట్ ఇస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: రూపనామములతో చేరినటువంటి ఒక పదార్థాన్ని కాల్చివేసినప్పుడు అది భస్మంగా మారిపోతుంది.
3: వెన్ యు బర్న్ ఎనీ పర్టికులర్ ఆబ్జెక్ట్ విచ్ హస్ ద నేమ్ అండ్ ఫామ్, ఇట్ బికమ్స్ ద యాష్.
0: ఈ భస్మం రూపరామరహితమైపోతుంది.
3: దిస్ యాష్ డస్ నాట్ హ్యావ్ ద నేమ్ అండ్ ఫామ్.
0: రూపరామరహితమైనటువంటి యొక్క భస్మమే అద్వైతం.
3: And that kind of bhasma or the ash is associated with
0: Karukane nee adaitudu kaamane nee bhasma nandinchatam.
3: Ash is given to you with a message.
0: Nee roopanaamam anetundi vaarini kotta varaku ahankara nirmoolam gaavinchukomane ee bhasmaani andinchatam.
3: You should free yourself from the attachment to the name and the form.
0: Ee bhasma kaaranam vachindi.
3: From where did this ash come?
0: Oka roopanaamamu dharinchinatundi vastuvu yokka chila sthitiye.
3: This ash comes from an object which has got the name.
0: Aa roopanaamanni manam nirmoolam gaavinchinappude bhasmanga tayarayindi.
3: Once you destroy the name and form, then you get the ash.
0: Anaga roopamunandunnatundi ahankaramu,
3: that means
0: ఈ నామందున్నటువంటి యొక్క మమత్వము,
3: ద అటాచ్మెంట్ టు ద ఫామ్
0: నిర్మూలన చేయాలి.
3: యూ హావ్ టు డిస్ట్రాయ్ దిస్ అటాచ్మెంట్.
0: ఈనాడు అద్వైతం అద్వైతం అని మనం చెప్పుతున్నాము. జీవితం అంతా ద్వైతంలోనే మనం గడుపుతున్నాము.
3: టుడే వీఆర్ ఓన్లీ టెలింగ్ అద్వైత ద నాన్ డ్యూయలిజం, బట్ వీఆర్ ఓన్లీ లివింగ్ ఇన్ డ్యూయలిస్టిక్ వరల్డ్.
0: చెప్పటం ఒకటి, చేయటం మరొకటి.
3: వీ టెల్ సంథింగ్ అండ్ వీ
0: ఇందులోనే మానవత్వం క్షీణించిపోతుండాలి.
3: ఇన్ దిస్ వే వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ హ్యూమన్ నేచర్. వీ మస్ట్ డూ వాట్ యు టెల్.
0: చెప్పు,
3: వాట్ ఎవర్ వీ యు టెల్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని మనము అనుభవించాలి.
3: You should experience the unity of your word and deed.
0: ఇలాంటి గురువులు ఈనాడు కరువైపోయారు.
3: Such gurus are becoming rarer these days.
0: కనుక ఈ గురుత్వానికి మనం ప్రాపులాడనక్కర్లేదు.
3: We need not go in search of this kind of.
0: మనలో ఒక గురి ఉంటుండాలి.
3: There is a goal in us.
0: ఆ గురియే మన యొక్క నిజమైనటువంటి ఆత్మతత్వము.
3: That goal is ఆత్మతత్వం.
0: దానినే సాక్షిభూతుడు అంటారు.
3: That is described as witness.
0: No, consciousness. ఇలాంటి ఒక కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
3: వీ హావ్ టు ఫాలో దట్ కాన్షియస్.
0: నీ ఆత్మ సాక్షిగా నీవు ఈ కర్మలో ప్రవేశించు.
3: వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు యాక్షన్, యు టేక్ కాన్షియస్ యాజ్ ద విట్నెస్.
0: ఇక్కడ మూడు విధములైన మాయలు ఉంటున్నాయి.
3: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్
0: స్వేచ్ఛ, పరేచ్ఛ, అయేచ్ఛ.
3: దే ఆర్ స్వేచ్ఛ, పరేచ్ఛ అండ్ అయేచ్ఛ.
0: ఈ స్వేచ్ఛ అనగా తాను సంకల్పించుకుని, తాను సంకల్పించుకున్నటువంటి కార్యంలో కలిగినటువంటి సుఖదుఖములు తాను అన్ని విధాలా అనుభవించటకు సిద్ధముగా ఉంటమే.
3: దట్ ఈస్ ప్రిపేర్డ్నెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఎ పర్సన్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద జాయ్స్ అండ్ సారోస్ ఇన్ ద యాక్షన్ విచ్ హీ పర్ఫార్మ్స్.
0: పరేచ్ఛలుగా ఇతరుల యొక్క ఉత్సాహముల చేత ఒక కార్యంలో ప్రవేశించి తద్వారా జరిగినటువంటి యొక్క సుఖము దుఃఖములను తాను నోరు మూసుకుని అనుభవించటం.
1: Parecha refers to entering into an activity and undertaking the activity inspired by other people's words.
0: Anichcha anaga emtinda daivechchaga maratam.
1: Avichcha refers to following the will of God.
0: Sukham jaragani adi daivechchane.
1: If good happens to you and if it
0: comes sambhavinchini adi daivechchane.
1: Joy or sorrow
0: nashtamu kalugani adi daivechchane.
1: If you are put to loss, it is the will of God.
0: అది దైవేచ్ఛనే.
1: If you get profit, it is the will of God.
0: దుఃఖంలో రెండింటిని కూడా దైవేచ్ఛగా భావించుకోవటమే నిజమైనటువంటి ఇచ్ఛ.
1: Considering joy and sorrow,
0: స్వేచ్ఛ అంటే స్వేచ్ఛకు అర్థం ఏమిటి?
1: When you say స్వేచ్ఛ, what is the real meaning of this word స్వేచ్ఛ?
0: ఇష్టానుసారం కుక్కలు తిరిగినట్టు తిరగటమా స్వేచ్ఛ?
1: Is it living an unbridled, unlicensed, in a licensed
0: మానవత్వాన్ని వీడు సంచరించటమే నా స్వేచ్ఛ?
1: Is it living like an ordinary human being?
0: దివ్యత్వానికి దూరమై దానవత్వాన్ని అనుభవించటమే నా స్వేచ్ఛ?
1: Becoming distant to divinity and living the life of a demon.
0: ఈనాడు మీకు ఒక విధమైనటువంటి అంతరార్థాన్ని కూడా మీకు చెప్పాలని తలుచుకున్నాను.
1: Today I have decided to give the inner
0: యుగము, ద్వాపర యుగము, కలియుగము, మూడు యుగములు మనం చూస్తున్నాం.
1: We have been hearing three yugas,
0: త్రేత, ద్వాపర and కలి. త్రేతాయుగము లోపల దేవతలంతా ఒకవైపు నుండినారు, దానవులంతా మరొక వైపు నుండినారు.
1: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత ది గాడ్స్ వర్ ఆన్ వన్ సైడ్ అండ్ ఇన్ వన్ రీజన్ అండ్ డెమన్స్ వర్
0: శ్రీరాముని కాలము లోపల దేవతలందరి కూడాను అయోధ్యలో కిష్కిందలో జీవిస్తూ వచ్చారు.
1: డ్యూరింగ్ ద డేస్ ఆఫ్ శ్రీరామ గాడ్స్ వర్ లివింగ్ ఇన్ అయోధ్య,
0: రాక్షసులందరూ కూడా దండకారణ్యంలో జీవిస్తూ వచ్చారు.
1: The demons were living in the
0: forest. లోకాల్లో జీవిస్తూ వచ్చారు, రాష్ట్రాల్లో అనగా రాజ్యముల్లో.
1: అండ్ ఇన్ అదర్ స్టేట్స్ దే వర్ ది డిఫరెంట్ స్టేట్స్ దే వర్ లివింగ్.
0: కనుక రాముడు స్వయంగానే తాను యుద్ధంలో ప్రవేశించి దండకారణ్యములో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతూ వచ్చాడు.
1: దేర్ఫోర్ రామ హాడ్ టు పర్సనలీ గో టు దండక ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ది
0: దేవతలను రక్షిస్తూ వచ్చాడని దీని యొక్క అంతరార్థం.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ హి ప్రొటెక్టెడ్ ది
0: ద్వాపర యుగము లోపల దేవతలు రాక్షసులు ఇరువులు కూడా ఒకే రాజ్యంలో నివసిస్తూ వచ్చారు.
1: When we come to the Dwapara age, in the same kingdom, both gods and demons
0: అనగా పాండవులు కౌరవులు ఒకే రాజ్యానికి అధికారం.
1: ఫర్ ది సేమ్ కింగ్డమ్ పాండవాస్ అండ్ కౌరవాస్
0: ఇలాంటి ఇరువురు చేరినటువంటి సమయం లోపల కృష్ణుడు ఏమి చేశాడు? తన సైన్యాన్నంతా కూడా కౌరవులకు ఇచ్చాడు. తాను అస్త్ర సన్యాసి అయి పాండవులకు సహాయం చేస్తూ వచ్చాడు, యుద్ధము చేయలేదు.
1: వెన్ గాడ్స్ అండ్ డెమన్స్ ఫర్ లివింగ్ టుగెదర్ ఇన్ ద సేమ్ కింగ్డమ్ లైక్ దాట్ కృష్ణ వాట్ డి కృష్ణ డూ? కృష్ణ గేవ్ హిస్ ఎంటైర్ ఆర్మీ.
0: కలియుగంలో ఈ రాక్షసులు దేవతలు ఎక్కడున్నారంటే ఒకే దేహంలోనే ఉన్నారు.
1: When it comes to the Kali age, the gods and demons are living in the same body.
0: Treta yugamlo rakshasa lokam veru, devatala lokam veru.
1: During Treta age, the world of demons was different and the country of
0: Dwapara yugamlo rakshasulu devatulu oke lokamu.
1: And in Dwapara age, gods and demons were living in the
0: Kali yugamlo rakshasulu devatulu oke desamu.
1: And in the Kali age, the gods and demons are living in the same body.
0: ఈ త్రేతాయుగంలో స్వయంగా తాను యుద్ధం చేస్తూ వచ్చాడు.
1: ఇన్ త్రేతాయుగ్ పర్సనలీ గాడ్
0: ద్వాపరయుగంలో తాను యుద్ధం చేయకుండా సాక్షిపూతుడిగా నిమిత్తమాత్రుడిగా కూర్చున్నాడు.
1: వెన్ ఇట్ కేమ్ టు ద్వాపరయుగ్ ది లార్డ్ డిడ్ నాట్
0: ప్రవేశించాడు.
1: హి ఎంటర్డ్ ఇంటు ద వార్ బట్ డిడ్ నాట్
0: కలియుగంలో రెండు కూడా ఒకే దేహంలో ఉండటం వల్ల భగవంతుడు కేవలం తటస్థుడిగా ఉంటుంటాడు.
1: వెన్ ఇట్ కమ్స్ టు కలియుగ్ As gods and demons are living in the same body, God is remaining neutral. He is not
0: ee yokka vichara shakti manavudu manavudu gaane gurtinchukovali.
1: Man has to recognize this particular fact.
0: Ee yokka baadhyata manavuniki andinchadu.
1: This responsibility is handed over to man.
0: Tanalo undinatundi danavattvani tana vicharana cheta dooram gaavinchukovali.
1: By proper inquiry, man
0: దైవత్వాన్ని తన విచార చేతను పోషించుకుంటూ రావాలి.
1: హీ హాస్ టు డెవలప్ డివినిటీ ఇన్ హిమ్ అండ్ డిస్ట్రాయ్ డెమోనిక్ నేచర్.
0: కనుకనే మానవునికి స్వతంత్రమైనటువంటి దాన్ని అందిస్తూ వచ్చాడు.
1: ఫుల్ ఇండిపెండెన్స్ అండ్ ఫ్రీడమ్ ఈస్ గివన్ టు ద మ్యాన్ ఇన్ కలి ఏజ్.
0: అలాంటి స్వతంత్రాన్ని పొందినటువంటి మానవుడు
1: దట్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్
0: దాన్ ఏం చేయాలో ఏమి చేయకూడదు,
1: వాట్ షుడ్ హీ డూ అండ్ వాట్
0: హీ షుడ్ డూ, దానవత్వాన్ని పెంచుకోవటం దైవత్వాన్ని విమర్శించుకోవటం జరుగుతూ వస్తుంటాడు.
1: వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ హీఈస్ డెవలపింగ్ డెమోనిక్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ డిస్ట్రాయింగ్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్.
0: ఇదే కలియుగం యొక్క ప్రభావం.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఏజ్.
0: ఈ కలి యొక్క ప్రభావం నందు దానవత్వాన్ని మనము మనకు మనమే మనం సంహరించాలి.
1: Under the influence of Kali Age, what we have to do is, we have to destroy the demonic nature. The moment we completely destroy demonic nature in us, the divine nature will automatically
0: go on. మనలో ఉండినటువంటి మానసిక మాలిన్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నంగానే మనం విశ్వసించాలి.
1: ఆల్ ది సాధనాస్ విచ్ వి అండర్టేక్ దేర్ఫోర్ ఇస్ ఓన్లీ టు క్లీన్స్ అవర్ మైండ్ అండ్ ప్యూరిఫై అవర్ మైండ్.
0: ప్రేమ స్వరూపులారా, దైవత్వాన్ని మనం చూడాలనుకుంటే, దైవత్వాన్ని సంధించాలనుకుంటే మనం ప్రత్యేకించినటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఏ విజన్ ఆఫ్ గాడ్, దర్ ఇస్ నో నీడ్ ఫర్ అండర్టేకింగ్ సపరేట్ సాధనాస్.
0: మనకున్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి చేసేటువంటి ప్రక్రియలన్నీ కూడా ఒక విధమైనటువంటి సాధనలుగా భావిస్తున్నాం.
1: ఆల్ దట్ యాక్టివిటీ విచ్ హెల్ప్స్ అస్ టు ప్యూరిఫై అవర్ మైండ్ మస్ట్ బి కన్సిడర్డ్ యాజ్ సాధనాస్.
0: అవి కేవలము మాలిన్యాన్ని నిర్మూలం గావించేటువంటివి కానీ మాధవత్వాన్ని సృష్టించేటువంటివి కాదు.
1: ఆల్ దోస్ యాక్టివిటీ కెన్ ఓన్లీ డెస్ట్రాయ్ ది డార్క్ బట్ దే కెనాట్ గివ్ యూ ద డివినిటీ ఆటోమేటిక్.
0: మాధవత్వం అనేటువంటిది సృష్టింపబడినటువంటిది కాదు.
1: దిస్ మాధవత్వం ఆర్ డివినిటీ
0: సహజంగా ప్రకాశించేటువంటిది.
1: ఇట్ ఈస్ నాట్ క్రియేటెడ్, ఇట్ ఈస్ సెల్ఫ్ రెస్ప్లెండెంట్.
0: అది స్వయం ప్రకాశంగానే ఉంటుండాలి,
1: సెల్ఫ్ ఇల్యూమినేటింగ్,
0: స్వస్వరూపకంగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్వేస్ రిమైన్ ఇట్ ఆల్వేస్ రిమైన్స్ యాజ్ ఇట్స్ ఓన్ రియల్.
0: అనే హద్దును మాత్రం మనం తీయాలి.
1: ఆల్ దట్ వీ హావ్ టు డు ఇస్ రిమూవ్ ది హబ్స్.
0: ఒక శిల్పి,
1: ఎ స్కల్ప్టర్,
0: ఒక శిలను
1: హి టేక్స్ ఎ స్టోన్
0: అనేక విధములుగా మలచి
1: హి
0: ఒక విగ్రహాన్ని తయారు చేస్తాడు.
1: హి క్రియేట్స్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ద స్టోన్.
0: కానీ ఈ శిల్పి ఆ శిల నుండి ఒక విగ్రహాన్ని తీలేదు.
1: హి హస్ నాట్ క్రియేటెడ్ ఎన్ ఐడల్ ఫ్రమ్ ఎ స్టోన్.
0: ఈ శిల్పి ఈ విగ్రహము ఆ శిలలోనే పురమే ఉంటుండాలి.
1: దిస్ పర్టికులర్ form was already a part of the stone inside.
0: ఈ శిల్పి చేసిన పని ఏమిటంటే దానికి ప్యాక్ నంతా తీసేశాడు, ఆ విగ్రహం విగ్రహంగా వచ్చింది.
1: All that the sculptor has done is, the extra stone which was not wanted is removed and it has got its real form.
0: ఈ విగ్రహాన్ని తాను తయారు చేసింది కాదు.
1: He has not created
0: ఈ విగ్రహం. పూర్వమే శిలలోనే ఉంటుండాలి.
1: This particular form was a part of the stone already.
0: ఈ ప్యాకులు తీసివేసేటప్పటికి శిల రూపంలో మరి ధరించింది.
1: Once this unnecessary unwanted stone is removed, the real form is gone.
0: ఈ ప్యాక్ కూడా దాంతో చేరినటువంటిది.
1: The form is packed with the stone. It is a part of the stone.
0: చక్కని ఉదాహరణ.
1: One small beautiful example for this.
0: ఒక కొండలో పెద్ద గుండు ఉంటుండాలి.
1: There is a stone in a big hill.
0: శిల్పి ఆ గుండు పైన కూర్చొని అనేక విధములుగా మలిచి ఒక విగ్రహాన్ని తయారు చేసి ఆ ముక్కలంతా కొండలోనే పాడవేశాడు.
1: He sits on a stone and he takes another stone. He sculpts a beautiful idol out of that and he throws those remnants of the stone there.
0: ఒకే గుండుగా ఉండినటువంటిది.
1: Earlier, before this idol was prepared, the entire stone
0: ఆ గుండులో అనేక ముక్కలుగా తయారైపోయినాయి.
1: Now the small pieces of stone are removed from that.
0: ఆ ముక్కల్లో ఒక పెద్ద ముక్కను కృష్ణుడిగా గారు తయారు చేసి దేవాలయంలో ప్రతిష్ఠ చేశాడు.
1: One small part of that particular stone is transformed into a beautiful idol of Krishna.
0: ఈ విగ్రహానికి ఇక్కడ షోడశోపచారాలు జరుగుతున్నవి.
1: For this idol in the temple, the 16
0: కాని ఆ ముక్కల్లో మాట్లాడించేటువంటి వారు లేరు కొండలో.
1: But the other small pieces of stone which are left there, no one is bothering about them.
0: ఎవరు మాట్లాడించేటువంటి వారు లేకపోయినప్పటికి ఆ ముక్కలు చెప్తున్నాయి, తత్వం అసి, ఆ దేవాలయంలో ప్రతిష్ఠ అయినటువంటి ఒక విగ్రహం మేమే అంటున్నాయి.
1: Although there is no one who is caring for those small pieces of stone there, they say, we and the idol, we are the same.
0: అనగా అన్ని ఏకస్వరూపంగానే ఉండినాయి.
1: బేసికలీ ఆల్ దిస్ వర్క్ టుగెదర్.
0: ఒక ముక్క దేవాలయంలో కూర్చోవచ్చు,
1: వన్ పీస్ వెంట్ అండ్ స్టూడ్
0: కట్టడంలో కూర్చోవచ్చు,
1: అండ్ అనదర్ పీస్ మైట్ హావ్ గాన్ ఎల్స్వేర్.
0: ఇంకొక ముక్క ఏదో ఒక పరికరంగా ఉపయోగపెట్టుకోవచ్చు,
1: ది థర్డ్ పీస్ మైట్ హావ్ బీన్ యూజ్ యాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: కానీ ఈ ముక్కల యొక్క ప్రభావము, ముక్కల యొక్క పరికరములు వేరువేరుగా ఉండినంత మాత్రమున రాయి రాయే కదా.
1: ది ఫార్మ్ మే బి డిఫరెంట్, the purpose for which they are put may be different, the stone is the stone all the same.
0: Kanuka aa moolaadharamaina tattvanni manam gurtinchali.
1: We have to recognize this basic truth.
0: కనుకనే తొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
3: It is the same stone which you tread upon. It is the same stone which you worship in the temple. It is the same stone which is
0: Moola Dharma Structure. Rai Tattvam Okkate.
3: It is the basic truth is that all things are one thing.
0: Prati Padarthamu Nandu Kudanu Satchidananda Swarupam. Adi Asti Bhati Priyamannaru.
3: Similarly, in every object in the world, there are these three things. Satchidananda, Asti, Bhati, Priyam.
0: సత్, చిత్, ఆనందం. ఈ మూడు కూడా దైవ స్వరూపమే.
3: సత్, చిత్, ఆనంద ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్.
0: దీనికి మనం రూపము నామము యాడ్ చేస్తాం, కలుపుతూ వచ్చాం.
3: When we add the name and form, then it becomes an object.
0: సత్, చిత్, ఆనందం, రూపం, నామం ఈ పంచకంగా మారిపోయినాయి.
3: When this సత్, చిత్, ఆనంద ఆర్ పుట్ టుగెదర్ విత్
0: ఈ నామకమే ప్రపంచము,
3: then it becomes panchakam and that itself is the world creation.
0: Rupa namanu teesiveste adi daivattvam.
3: Remove the name and form, you get divinity.
0: Rupa namanu unte ide prapancham.
3: Add name and form, you get the world.
0: Kanaka mana drushtini marchukovali gaani srushtini marchadaniki veelu.
3: All that you have to do is you have to transform your vision. You can't change the creation.
0: Rupa namanu paina mana drushtini marchukondi.
3: You have to change your vision on the name and form.
0: Satya nitya nirmalamainatti oka sachidananda paina drushtini penchukondi.
3: You have to develop your vision and your look in
0: yedi chesina daivam yokka seva gaane.
3: Whatever work you do, consider that as a service done to the Lord.
0: ఏది చూసినా దైవం గానే దర్శించదు.
3: వాట్ ఎవర్ యు సీ అండ్ టేక్ లుక్ అట్ యు కన్సిడర్
0: సర్వములు ఎందుకు దైవత్వం ఒక్కటే.
3: వాట్ ఈస్ ద రీజన్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్? ది రీజన్ ఈస్ దట్ ఇన్ ఎవ్రీథింగ్ యు గెట్ గాడ్ అలోన్.
0: ఇది సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నించండి.
3: మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: ఎంత కాలమైనప్పటికీ మనము ఈ ద్వైతములందే మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకండి.
3: For any length of time, let us know, don't waste your life in this kind of
0: manam cheyina sadhana yokka phalitam emiti.
3: What is the object and purpose of all this sadhana?
0: Inta kaalam manam chesinatundi yokka poojala yokka phalitam emiti?
3: What is the purpose and what is the result of all
0: this? Inta kaalam meer shravanam chesinatundi yokka bodhala yokka phalitam emiti?
3: What is the result of all that you have listened so far?
0: Emi prayojanam ledu.
3: Absolutely useless.
0: Ye kinchit maatramaina kuda unnata sthayiki povadaniki manam prayatninchali.
3: We should make an effort at least to go up in the ladder.
0: Vaitamu nunchi visishtamlo praveshinchandi.
3: We have to go from
0: visishtam nunchi advaitaniki prakandi.
3: The visishta advaita, the quality
0: of life. Jeevitamanta kuda nu kammadi purugu maadri ekkada vesindi akkade undatam prayojanam ledu.
3: There is no use in remaining where we are like a worm.
0: Kanuka manam vinnanduku, manam da sadhanalu chesinanduku, gandhalu chadivinanduku, peddalanu darshinchinanduku, vaari vakyamulu shravanam chesinanduku తగినటువంటి ఫలితాన్ని మనం అనుభూతిలో మనం తెప్పించాలి.
3: Therefore there is a need for bringing into practice what we have heard, what we have read, and after having taken the darshan of great souls and after
0: సత్యసారము తెలుసుకోరన్నా, సత్యసారము తెలుసుకోరన్నా, సత్యసారము తెలుసుకోరన్నా, ఈ తత్వమెరిగి జన్మముందన్నా. సత్యసారము

0: సామరస్యము కాదు చేసి నీ మనిష్టలు నెప్పి నిలిపి పామరత్వము
1: పిల్లలు ఇంత తెలుసుకోలేకుండా పోతే ఎట్లా? సత్యసారము.

దేహ భావము వీడరోరన్నా, నీరు దేహ భావము అందమెందును ఇందు లేదన్నా, అందమెందును ఇందు లేదన్నా. అందమైన ఆత్మ విడచి నింద్యమైన అహము చేకుని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువులేనని, అందమైన ఆత్మ విడచి నింద్యమైన కనువులేనని తలపు వీడి సాక్షితంబుగా తత్వభావము ఎరుగరన్న.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం

0: రేడియో సాయి ప్రెజెంట్స్ నెక్స్ట్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ దసరా విజయదశమి డే అక్టోబర్ 2nd 1987.
1: వివిధ శాస్త్ర జయము వేద వేదాంగముల్ వివిధ శాస్త్ర జయము వేద వేదాంగముల్ జీవి మనసు తెరను చీర్చరేవు వివిధ శాస్త్ర జయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు

0: కార్యమిలను అవల కారణంబు జీవుడివ్వలనుండు దేవుడవ్వలనుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివ్వలనుండు. ఎ స్టడీ ఆఫ్ వేదాస్ వేదాంగాస్ అండ్ ఆల్ ద స్క్రిప్చర్స్ కెనాట్ రెంట్ అసెండ ద కర్తర్ ఆఫ్ ద మైండ్. జీవి ఇండివిజువల్ సోల్ వుడ్ బి ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది కర్టన్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ వుడ్ బి గాడ్ ద డివినిటీ. మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి. కంటెంట్మెంట్ ఈజ్ అనదర్ నేమ్ ఫార్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మైండ్. సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది. ఎవ్రీథింగ్ ఇన్ ది క్రియేటెడ్ వరల్డ్ ఈజ్ సీన్ బై ది సంకల్పాస్. సంకల్పము ఎట్టిదో మానవ జీవితం అట్టిది. ది లైఫ్ ఆఫ్ మ్యాన్ డిపెండ్స్ అపాన్ హిస్ థింకింగ్. జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే. లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ. సంకల్పము సజీవమైనటువంటిది. సంకల్ప ఈజ్ ఫుల్ ఆఫ్ లైఫ్. ఇది మహాశక్తివంతమైనటువంటిది. ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్. మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
1: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
0: ఒక మనిషిని మరొక మనిషినిగా తీర్చిదిద్దును.
1: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
0: ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో సామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
1: ది ఏన్షియంట్ రిషీస్ వర్ వన్స్ అపాన్ ఎ టైమ్ వెరీ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ బట్ బై దేర్ వన్ సంకల్ప దే గాట్ దెమ్సెల్వ్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు
0: కిరాటక వృత్తిగా జీవించుచున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే.
1: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఎన్ ఆర్డినరీ రాబర్ ఇన్ టు వాల్మీకి.
0: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
1: ఇట్ ఈస్ ది వెరీ సంకల్ప విచ్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇన్ టు రామకృష్ణ పరమహంస.
0: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములనియు శుద్ధ సంకల్పములనియు రెండు విధములు కలవు.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
0: పవిత్రమైన కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
1: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
0: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
1: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
0: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమంగా భావించి విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే.
1: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యుమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: దుష్టభావములచే
1: విత్ వికెట్ థాట్స్
0: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
1: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
0: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
1: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
0: జాయ్ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
1: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్.
0: ఇతరుల యొక్క చెడ్డను గురించి, ఇతరుల యొక్క కీడును గురించి, ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మరిన్ సంకల్పములు.
1: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్, ఇల్ ఆఫ్ అదర్స్, క్రిటిసైజింగ్ అదర్స్, ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
0: మానవుని ఎందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
1: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
0: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
1: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
0: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యమైనటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై,
1: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్.
0: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక,
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివెన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్.
0: దుస్సంస్కారముల చేత,
1: విత్ బ్యాడ్ టెండెన్సీస్,
0: వివేక భ్రష్టుడై,
1: లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్,
0: పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి.
1: సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి.
0: అట్లు కాక తన మనసును, తన కాయమును, తన కర్మను, తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టి,
1: ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ, హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్, హిజ్ ఇంటెలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్, హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్.
0: ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిష్ఠలను సక్రమమైన మార్గమునందు అనుభవిస్తూ,
1: నాట్ మియర్లీ దిస్, అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్
0: మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ,
1: పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్
0: దైవత్వాన్ని పొంది,
1: ఒబ్టైనింగ్ డివినిటీ,
0: దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం,
1: డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్.
0: ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్, హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
0: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు, ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ టైం పాయింట్ ఆఫ్ టైం అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
0: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి, ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
1: The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world
0: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
1: Other people who are having the same amount of satisfaction and contentment
0: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
1: Are they having same amount of wisdom and knowledge?
0: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
1: దేర్ హాస్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
0: భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వంను ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
1: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్ టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
0: కాదు కాదు, అనేకత్వంనందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటున్నాను. దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దాన్ని విచారించక, పరిశోధనలు చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ, బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
0: ఆత్మానం రతినం విద్ది శరీరం రతినం వచః రథం వచః, అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది, ప్రతి మానవునికి శరీరమనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్డ్ టు ద చారియటియర్.
0: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
1: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్, టూ ఫిజికల్ బాడీస్?
0: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
1: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
0: వేరువేరు సమయమునందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయమునందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
1: There can be only one charioteer at a time. There may be charioteers two or three coming at
0: Kani
1: the same time.
0: Atti kaadu. Enni janmalu ettinappatikini, enni taramalu maarinappatikini, ee hrudayam aneetundi sthayilo, ee yokka rautu okkadigane untunnadu, atane aatma.
1: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of atma, occupying bhartha.
0: Adiye okka hrudayamu.
1: And that is
0: rendu hrudayamulu kaliginatundi maanavudu jeevinchaledu.
1: A person with two hearts cannot live.
0: Okka dehamu okka hrudayame,
1: one physical body and one heart.
0: Idi andari endu samattame.
1: This is equal to all human beings.
0: Janana maranamulu prati okka maanaviniki ni sahajame.
1: Birth and death are natural for every human.
0: Samaname,
1: they are equal.
0: కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు.
1: Even if it is a highly wealthy man,
0: కోటి పేదని తల్లి గర్భం నుండి రాడు.
1: And even if it is a poor man, it is not different.
0: కోటీశ్వరుడు కోటి పేదయి కూడా తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు.
1: Rich man or poor man, they come from the womb of mother's.
0: ఆకలి దప్పులు అందరికీ సమానమే.
1: Similarly, thirst and hunger are equal for all people.
0: శ్రీమంతుడు పంచభక్ష్య పరమాన్నములు భుజించవచ్చును.
1: A wealthy man may eat delicious and very costly dishes.
0: బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును.
1: పూర్ పర్సన్ మే బి సాటిస్ఫైయింగ్ హింసెల్ఫ్.
0: కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే.
1: బట్ హంగర్ ఈజ్ కామన్ ఫర్ బోత్.
0: కనుక ఆకలి దప్పులు, జనన మరణములు, హృదయము దేహములు అందరికీ సమానమనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము.
1: హంగర్ అండ్ థర్స్ట్ అండ్ జాయింట్స్ ఆర్ physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized.
0: మానవుని యందు దుష్ట సంకల్పములు కాని సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ సర్టన్ కాజెస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ బ్యాడ్ థాట్స్ ఆర్ గుడ్ థాట్స్ ఎమినేటింగ్ ఫ్రమ్ మ్యాన్.
0: కార్యమిలను అవల కారణము, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు.
1: ఆన్ వన్ సైడ్ దెర్ ఇస్ ది కాజ్, ఆన్ ది అదర్ సైడ్ దెర్ ఇస్ ది ఎఫెక్ట్.
0: కార్యకారణ సంబంధము అవినాభావ సంబంధము.
1: The relationship between cause and effect is inextricable.
0: ఇది అన్యోన్యాశ్రయము.
1: They are mutually dependent.
0: ఒకటి వదిలి ఉండలేవు.
1: One cannot be without the other.
0: కనుక కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు.
1: There cannot be any effect without a cause in the world.
0: అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి.
1: బట్ దెర్ ఇస్ వన్ విచ్ ఎంటర్స్ వితౌట్ దేర్ బీయింగ్ ఎనీ కాజ్ అట్ ఆల్.
0: అది ఏ అహంకారము.
1: అండ్ దాట్ ఈస్ ఈగో ఆర్ అహంకార.
0: ఇది మహాకారము. ఇది మహాకారము.
1: దిస్ ఈజ్ రాదర్ బిగ్ ఆర్ వెరీ పంజెంట్.
0: ఇది ఆకారమును కూడా మరిపింపజేస్తుంది.
1: దిస్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్స్ ఓన్ ఫామ్.
0: తనను తాను కూడా మరిపింపజేస్తుంది.
1: ఇట్ ఈవెన్ మేక్స్ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
0: తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరచగలే భావిస్తుంది.
1: దిస్ మేక్స్ పీపుల్ కన్సిడర్ దర్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ యాజ్ వర్క్లెస్.
0: దానికంటే ఇంకొక అధికుడు లేడని కూడా విశ్వసిస్తుంది.
1: ఇట్ ఆల్సో మేక్స్ వన్ ఫీల్ దట్ దేర్ ఇస్ నో వన్ ఈక్వల్ టు హిమ్.
0: ఇదే దాని యొక్క మహత్యము.
1: దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ అండ్ యునిక్నెస్ ఆఫ్ దిస్ ఈగో.
0: ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడా కన్నులు మూసుకుని ఉంటాడు.
1: ద వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్ విత్ దిస్ ఈగో వుడ్ ఆల్వేస్ బి ఇంటాక్సికేటెడ్ విత్ మ్యాడ్నెస్ అండ్ యూడ్.
0: ఈ అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడా ఏమాత్రమే కనిపించవు.
1: Person who is full of ego would not be able to discriminate between good and bad.
0: Itti ahankaram undinanta varaku manavuni yokka divyattam anetundi vaaniki emaatramo artham kaadu.
1: So long as man has this ego, he would not be able to recognize his own divinity.
0: Kante danavattam kante heenudai pothuntadu.
1: He would become worse than an animal or even a demon.
0: Ee ahankaramu nirmoolamu gaavinchukune nimittamai మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము, హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం.
1: ఇట్ ఈస్ టు డిస్ట్రాయ్ దిస్ ఈగో వీ హావ్ టు ఆఫర్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ ద హోమ.
0: కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వమునందు కాని పవిత్రత ఎందు కాని ప్రయాణం సలపటం లేదు.
1: బట్ హ్యూమానిటీ ఈజ్ నాట్ మేకింగ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ డైరెక్షన్ ఆఫ్ డివినిటీ అండ్ సేక్రెడ్నెస్.
0: ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
1: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
0: కేవలం విషయాలతో, శాస్త్రాలతో లేక గ్రంథాలతో తలని నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: Every person is only trying to fill himself with all types of information gathered from the texts and scriptures, but not filling his heart with love.
0: కేవలం వింటున్నారే కానీ ఈ ఆనందాన్ని తింటూ ఉంటాం ప్రయత్నం చేయటం లేదు.
1: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్. దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
0: ఎన్ని సంవత్సరంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
1: యూ హావ్ బీన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ అసెంబ్లీస్.
0: ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు?
1: ఫర్ ఎ లాంగ్ నంబర్ ఆఫ్ ఇయర్స్.
0: ఎన్ని సంవత్సరం నుంచి కూడా ఆశ్రమ వాసం చేస్తున్నారు?
1: యూ హావ్ బీన్ లివింగ్ ఇన్ ద ఆశ్రమ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
1: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎన్క్వైర్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ అంటూ హిమ్సెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
1: If you take a small stone and put it in water, not a drop of water can enter into the stone, even though it remains
0: silavanti hrudayanga manaku maaripoyinadi.
1: The reason is our hearts have become like stones.
0: Sila hrudayalu avutunnare kani kevalamu oka pavitramainatundi oka prema hrudayalu kavatam ledu.
1: We are becoming stone hearted rather than people with love filled hearts.
0: కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు బికమ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
0: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
1: ఓన్లీ వెన్ హీ హాస్ లవ్ ఇన్ హిస్ హార్ట్ హీ విల్ బి ఏబుల్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్.
0: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యూ, యూ హ్యావ్ నో లైఫ్ అట్ ఆల్.
0: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా చేయటం లేదు.
1: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
0: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
1: ఓన్లీ ఫర్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
0: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
0: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
0: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ,
1: వాట్ ఎవర్ నాలెడ్జ్,
0: ఎంతటి శాస్త్రజ్ఞుడిగా ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
0: దైవ బలమే లేకుండినా సర్వము కూడా దుర్బలములే.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
0: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే, కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి పట్టి.
1: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దీస్ సీక్రెట్ థాట్స్.
0: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
1: వి షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివెన్ టు అస్.
0: యాగాది కృతములంతా ఆచరించడము జీవిత నిమిత్తము.
1: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ ఫర్
0: మన జీవితమే ఒక యజ్ఞము.
1: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్.
0: మానవులకు 116 సంవత్సరములు ఆయుహు.
1: Man is supposed to live 160 years.
0: కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటుంది.
1: ద 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈ స్పెంట్ ఇన్ ప్లే.
0: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటుంది.
1: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
0: అనగా అది శిక్షణమై
1: ఇట్ ఈస్ వెరీ సివియర్
0: ఇండియ ప్రోద్బలము చేత
1: ప్రోక్డ్ బై ది
0: విషయావాసనలో మునిగి
1: filling himself with sense
0: viveka vijnanamulu marachi
1: forgetting all the powers of discrimination
0: kannulu teravaka
1: closing one's eyes
0: bujabalam unnadani
1: thinking of his
0: veravigatamu
1: getting overjoyed
0: ivi 40 samvatsaramuluga jarugutayi
1: for 40 years man spends his life like
0: that tadapadi 48 samvatsaramulu
1: next 48 years
0: kaayam samayanga maaripothundi
1: that becomes the twilight period
0: anaga vruddhapyamu prarambhinchinappudu
1: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకొని
1: హీ కంట్రోల్స్ ఆల్ దోస్ స్టార్స్
0: తారాపుత్రాల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
1: హీ స్టార్ట్స్ వరీ హింసెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
0: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలం లేకుండా పోదు.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ హీ విల్ హ్యావ్ ప్రైడ్ అండ్ ఈగో అండ్ అరోగెన్స్.
0: కనుక దేహబలమును చూసి మనం మిర్చిపోరాదు.
1: వన్ షుడ్ నాట్ బి ఓవర్ జాయిడ్ బై మియర్లీ ఫిజికల్.
0: ఈ దేహం అనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణక్షణమునకు దీని ఆయు ప్రమాణం తరిగిపోతూ ఉంటుంది, కరిగిపోతూ ఉంటుంది.
1: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఇంకా ధనబలము చూస్తామంటే అది ధనబలం మరింత అనిత్యము.
1: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
0: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాటను పడవచ్చును.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
0: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
1: ద మోమెంట్ హీ లూజెస్ వెల్ దెర్ విల్ బి నన్ హూ వుడ్ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
0: అతి అంధకారము కమ్ముకుంటుంది.
1: హీ విల్ బి ఫిల్డ్ విత్ బ్లైండ్నెస్ అండ్ డార్క్నెస్.
0: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
1: దిస్ ఇస్ లైక్ ఎ ఫ్లాష్ అండ్
0: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
1: వెన్ దెర్ ఇస్
0: లైట్ వెను వెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
1: ద మోమెంట్ దట్ దెర్ ఇస్ లైట్నింగ్ దెర్ ఇస్ ఎఫల్జెన్స్.
0: ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ టేక్ షెల్టర్ అండర్ దిస్ ఫిజికల్ పవర్ అండ్ పవర్ ఆఫ్ వెల్త్.
0: కనుక నీ గుణబలమును చూచి నీవు జీవించడానికి ప్రయత్నించు.
1: Make efforts to live a life full of good qualities.
0: బాల్యమునందు నుంచి
1: right from your childhood
0: జీవితాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి.
1: Enter your life into a sacred way.
0: ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైనటువంటి కష్టములకు గురి అయ్యాడు.
1: ఫర్ ద సేక్ ఆఫ్ అచీవింగ్ సంథింగ్ గ్రేట్ అండ్ గుడ్ టు వాట్ ఎక్స్టెంట్ హరిశ్చంద్ర మేడ్ సాక్రిఫైసెస్ అండ్ సబ్జెక్టెడ్
0: పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధమైనటువంటి సహనమును పొందినది.
1: టు ఫాలో ద హస్బెండ్ అండ్ ద పాత్ లైట్ డౌన్ ద హస్బెండ్
0: తల్లిదండ్రుల ఆజ్ఞాన్ని శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు.
1: లోహితాస్ ఆల్సో ఫాలో ఇన్ ఆర్డర్ టు ఒబే ది పేరెంట్స్ వాట్ అమౌంట్
0: కనుక హరిశ్చంద్రుని వంటి సత్యమును
1: దట్ ఈస్ దేర్ ఫోర్ యువర్
0: చంద్రమతి వంటి సహనమును
1: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
0: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
1: పీస్ విచ్
0: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
1: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు యువర్ పేరెంట్స్.
0: ఈ లేత హృదయం నుండియే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నందు వారు అనేక విధములైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించగలరు.
1: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ బి హ్యావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
0: మానవత్వములో జగత్తునందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
1: దేర్ ఈజ్ ఎ గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంట్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
0: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి పనులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును మన కాలమును మన కాయమును కర్తవ్యాన్ని కూడాను కేవలం దుర్వినియోగం చేసిన వారమవుతాం.
1: If there is no, not even a small change and transformation in us, we would have wasted our time, our life.
0: Avaru enta kaalam nundi yokudunu prashanthi nilayam vastunnaru.
1: You have been coming to prashanthi nilayam for a long period of
0: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune vastunnaru.
1: There are people here who have been listening to swami's teachings for
0: kaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరిపోతున్నవి కాని త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
1: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
0: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
1: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యు నాట్ కంట్రోల్ యువర్
0: ఉన్నది ఆశ్రమంలో చింతించడమంతా సంసారములు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ ఇన్ సైడ్ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ ఫ్యామిలీ లైఫ్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: ఇది సరైనటువంటి సాధన కానేరదు.
1: దిస్ కెనాట్ బి ఎ గుడ్ సాధన.
0: ఎంతకాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
1: వన్ డే ఆర్ ది అదర్ యూ హావ్ టు గివ్ అప్ యువర్ బాడీ.
0: వెనకనక వస్తువు అనాథలు మారక తప్పదు.
1: యూ హావ్ టు జస్ట్ గివ్ అప్ ఆల్ యువర్ పొసెషన్స్ అండ్ వెల్త్ అండ్
0: అభిమానాలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
1: దట్ పర్సన్ ఇస్ ఎ గ్రేట్ హీరో హూ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ దెమ్ అప్ బిఫోర్.
0: ఇప్పుడు మనం వదలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలే ప్రయోజనం ఏమిటి?
1: When all those properties and the physical body gives up, what is the use of our
0: త్యాగం అనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము.
1: What do you mean by త్యాగ or sacrifice? It is sacrificing.
0: కుళ్ళిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా?
1: Sacrificing good and tasty stuffs. It is not those things which are rotten.
0: కనుక శరీరంలో బలమున్నప్పుడే,
1: ఓన్లీ వెన్ యూఆర్ హ్యావింగ్
0: మనోశక్తి వికసించినప్పుడే,
1: ఓన్లీ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్
0: బుద్ధి ప్రకటించినప్పుడే,
1: ఓన్లీ వెన్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్
0: కాలకృత్యములు స్వల్పక మునిపే,
1: ఓన్లీ బిఫోర్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ టూ లేట్
0: కాలం యొక్క శాపము అనగా పాశము మన పిల్లల పైన కదలక మునిపే,
1: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ ఇస్ కాల్ అన్ అస్
0: మనం అతి జాగ్రత్తలు వహించి
1: we have to exercise great care and
0: cheyavalsinatundi yokka satkaryamlo manam palgonali.
1: we have to undertake activities which are sacred and which must be performed.
0: adiye jana seva,
1: that is
0: adiye samaja seva,
1: that is this service to the society.
0: attu kaakunda kevalam ahankaramto verraviginanta maatramuna idi jeevitham saarthakam kaadu.
1: on the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use.
0: ravanudu dehariitiga maha balavantudu.
1: physically speaking, ravana was a great
0: కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు.
1: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానముల చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకర్ణ శ్రీకర్ణములు అనేటువంటి ఒక విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నిటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేస్తుంది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ ఇస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
1: హీ వాజ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ ఈశ్వర్.
0: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ స్ట్రెంగ్త్?
0: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతని ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు.
1: బట్ ఇన్ హిస్ కాండక్ట్ అండ్ బిహేవియర్ హీ వాజ్ నాట్ టేకింగ్ ది రైట్ పాత్ అండ్ దేర్ ఫోర్ హీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ ది బర్నింగ్ డౌన్ ఆఫ్ లంక.
0: ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు దారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు.
1: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come to
0: moon. అనగా ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీన స్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలు చేస్తుంది.
1: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్, వెదర్ హీఈస్ ఎ గ్రేట్ సన్యాసిన్, ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్,
0: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాదు.
1: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసిన్.
0: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
1: ఇఫ్ యు రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసిన్, రావణ వోర్ ద డ్రెస్ వన్స్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
0: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్దమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
1: ఈవెన్ అర్జున in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sannyasamu.
1: It is not, one doesn't, one should not become sannyasin only
0: in terms of sannyasamu,
1: not by dress either.
0: Gunamuto sannyasi kavali.
1: One should become a sannyasin by the qualities and attributes.
0: Ilanti vishayam lopala manam ee naadu anekatvanga kudanu chaala కొన్ని రకమైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
1: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్ట్ టు ట్రెమెండస్ వీక్నెస్.
0: చెప్పునది వేరు, చేయనుది మరికొన్ని.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
1: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివైలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
1: టుడే ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈగో హ్యాస్ అసర్టెడ్ ఇట్ సెల్ఫ్ ఇన్ సమ్ డిగ్రీ ఆర్ ది అదర్.
0: తనంతాను మరిపించి
1: ఇట్ ఈస్ మేకింగ్ ఎవ్రీ వన్ ఫర్గెట్ వన్ సెల్ఫ్.
0: జగత్తులో మగ్నమైపోతున్నాడు.
1: హీఈస్ getting lost in the world.
0: Mundu em jarugunu aneetvanti vishayanni kuda nu yochinchukolekapothunnadu.
1: He is forgetting what is going to happen in him to him in future.
0: Vittalu pettina takshame chettai balam nandinchadu.
1: The moment you sow a seed, it is not going to become a tree.
0: Ee chesinatvanti okka doshamulaku cheppinatvanti asatyamulaku ee anyayamulaku kramakramena idi వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
1: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు టోల్డ్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
0: కనుకనే సద్భావమును పెంచుకుని
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
0: సత్ప్రవర్తనలో మునిగి
1: ఎంటర్ ఇన్ టు గుడ్
0: సదాచారంలో జీవించి
1: లివ్ ఇన్ గుడ్
0: రక్షణను అభివృద్ధిపరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: టేక్ ఎ వౌ టు లివ్ ఎ లైఫ్ విచ్ ఇస్ సేక్రెడ్.
0: ఈ ఆరు సప్తాహము సమాప్తము.
1: టుడే ఈజ్ ది ఎండ్ ఆఫ్
0: సమాప్తమనగా బ్రహ్మప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
1: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
0: బ్రహ్మప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మప్రాప్తి.
1: బ్రహ్మప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: సర్వలయుండినటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
1: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
0: ఈనాడు మనలో ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వములో ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
0: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సాలో.
0: ఎక్కడ ఎండ ఉండునో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
1: వేర్ దెర్ ఇస్ లైట్ దెర్ కెన్ బి
0: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
1: బట్ దెర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
0: ఏ విధముగా?
1: హౌ?
0: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
1: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
0: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
0: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
1: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
0: నిజముగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
1: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్
0: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
0: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
1: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
0: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
0: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద టార్చ్ లైట్ కెన్ దర్ బి డార్క్నెస్ దేర్?
0: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
1: ఇఫ్ యూ ఈ ఆపరేటింగ్ ది టార్చ్ యూ గెట్ డార్క్నెస్.
0: బల్బు లేదన్నమాట.
1: దేర్ ఇస్ నైదర్ బల్బ్.
0: ఈ బల్బు సెల్స్ రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు.
1: ఇఫ్ దెర్ ఇస్ బల్బ్ అండ్ సెల్స్ ఇన్ ద టార్చ్,
0: ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము, స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కానీ విశాలమైనటువంటి హృదయంతో, పవిత్రమైన భావంతో, జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు.
1: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
0: ee desham varu aadeshanni bhasam cheyalani, aa desham varu ee deshanni bhasam cheyalani, ivi sadbhavamula.
1: One country is trying to destroy another.
0: ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
1: Is it that is what science has to
0: achieve? ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
1: Is it the knowledge which science has?
0: ఇది పరిపూర్ణ అజ్ఞానం.
1: This is complete ignorance.
0: కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
1: ఎ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
0: మేలు మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
1: బట్ టు డూ గుడ్,
0: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
1: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్, బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
0: మనసునందు మంచి,
1: ఇన్ యువర్ మైండ్,
0: మాటలందున మంచి,
1: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో,
0: నడతలందున మంచి,
1: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్.
0: ఇదమకున్నా సాయి ఎట్టు మెచ్చి సంతోషం మీకు ఇచ్చు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ గివ్ యూ ఆల్ జాయ్?
0: మంచి నడతలు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ గుడ్
0: మనసు, పలుకులు లేవు,
1: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్స్,
0: మంచి మనసులు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
0: భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
1: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
0: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
1: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ వాంట్ టు గెట్ బూన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
0: మంచి పలుకులు మనం ఉచ్చరించాలి.
1: స్పీక్ స్వీట్,
0: మంచి నడకలో ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇంటూ గుడ్ కాండక్ట్.
0: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటి అక్కడ ఉట్టి పడుతుంది.
1: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం. అట్టి మహత్తరమైనటువంటి ఒక స్థితిని పొందుతాం.
1: ఓన్లీ వెన్ వీ దెర్ ఇస్ యూనిటీ ఆఫ్ వర్డ్ మైండ్ అండ్ డీడ్, యూ విల్ హావ్
0: మనస్సేకం వచస్ అన్యత్ కర్మ అన్యత్ దురాత్మనం.
1: If you are thinking is something, word is different and action is different, then you are a duraka and a wicked one.
0: అలాంటి పరిస్థితి ఏంటి? అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్.
0: అయితే మంచివారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఆఫ్ యూ గుడ్ పీపుల్ ఆల్సో
0: ఉన్నారు.
1: దేర్ ఆర్
0: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్ టు రికగ్నైజ్ సచ్ గుడ్.
0: మంచి వారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
1: ఇఫ్ దేర్ ఆర్ నో గుడ్ పీపుల్ ఇన్ ద వరల్డ్, ద పీపుల్ ది వరల్డ్ వుడ్ నాట్ హావ్.
0: జగత్ యందు పుణ్య పురుషులు లేకున్నా జగమునట్టు వెలుగు పగులుగాను.
1: హౌ దేర్ హావ్ బీన్ డే అండ్ లైట్ ఇన్ ద వరల్డ్.
0: నిజముగా జంతువునా నరజన్మ దుర్లభము, మానవ జన్మం ఎత్తి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు మానవులను ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది?
1: ఇట్ ఈస్ డిఫికల్ట్ అండ్ రేర్ టు గెట్ హ్యూమన్ లైఫ్. ఇఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ బిహేవింగ్ వర్స్ దాన్ ఎనీవన్.
0: నిరంతరము ధనేషణ ధారేషణ పుత్రేషణ,
1: ఆల్ ద త్రీ టైమ్స్ ఆస్పైరింగ్ ఫార్ మనీ, ఆస్పైరింగ్ ఫార్ వెల్త్ అండ్
0: దైవేషణ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు.
1: ఆస్పైరింగ్ టు పర్ఫార్మ్ ధార్మిక
0: అప్పుడప్పుడు పార్ట్ టైం డివోషన్, పార్ట్ టైం డివోషన్ అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఊరుగాయ నంచుకున్నట్టుగా నంచుకుంటారు.
1: This is only remembered occasionally and very rarely.
0: Like yad bhavam tad bhavati, nee vettido attide phalatam.
1: As you think you become, as you do, the fruits will depend upon your action.
0: Yantam maatramuna evaru talachinam anta maatrame neevu. Annamacharya cheppadu.
1: Annamacharya
0: ekkokaru enta maatram talustaro anta maatrame vastundi.
1: అన్నమాచార్య హాస్ డిక్లర్డ్ గాడ్ అపియర్స్ టు దెమ్ డిపెండింగ్ అపాన్.
0: సముద్రంలో కావలసినంత జలం ఉంటుండాలి.
1: దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్.
0: ఎవరెవరు ఎంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రకే దాన్ని నీరు తీసుకుని రావాలి.
1: వాటర్ విచ్ యూ కెన్ బ్రింగ్ డిపెండ్స్ అపాన్ ద వెసల్.
0: సముద్రంలో దండిగా జలం ఉన్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా?
1: ఇఫ్ యూ క్యారీ అ స్మాల్ వెసల్ అండ్ సే దట్ దెర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ మోషన్, ఐ షుడ్ హావ్ మోర్, కెన్ యూ గెట్ మోర్?
0: ప్రతి ప్రపత్తులంతా కూడా ఆ స్థితికి ఉంటున్నాయి.
1: Today's devotion and prapatti are like that.
0: Mundu oka vesham, venaka maroka vesham.
1: Before there is one type.
0: Mundu oka nadata, venaka mare oka nadata.
1: There is a difference in your
0: jagatane mosam chesinattiga pravartistunnaru.
1: You are trying to deceive the world.
0: Idi sariyainatunti oka bhavam kadu.
1: This is not correct.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచి ఏ నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్
0: బిహేవియర్. ఈ నాస్తికత్వానికి ఆస్తికులే కారణం.
1: It is only the people who believe who are responsible.
0: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్
0: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
1: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములను సదాచారములను సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior,
0: good feelings. I don't want a reply from you that you
1: are high careful. I don't want you to
0: appreciate your
1: I don't want your appreciation of ది డివైన్ డిస్కోర్స్.
0: బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు.
1: యూ విల్ బి ఏబుల్ టు సే దాట్ వీ హావ్ ట్రాన్స్ఫార్మ్డ్ అవర్ సెల్వ్స్ ఇంటు గుడ్ బీయింగ్.
0: మార్పు రావాలి.
1: సచ్ చేంజ్ మస్ట్ కమ్ ఓవర్ యూ.
0: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
0: వర్షం కూర్చిందని చెప్పుతూ కుంభవర్షం కూర్చిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యూ సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అట్ ది అర్త్ ఈజ్ నాట్ వెట్, హౌ కెన్ యూ సే దట్?
0: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తేమిటి?
1: ఇఫ్ యూ డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్ దెర్ మస్ట్ బి, ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఈస్ ది యూజ్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన, చెడ్డ మాటలట్టె చెవికి చేతు.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాక్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్, బట్ వెన్ సమ్ బ్యాడ్
0: వారు సత్యమెరుగంగా నేర్తురా, ఎట్టి విద్యలుండి ఏమి ఫలము? ఇట్టి వారు సత్యమెరుగంగా నేర్తురా, ఎట్టి విద్యలున్న ఏమి ఫలము?
1: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
0: Manchi matalu cheptey oka chevulo duri maroka chevulo velli potayi.
1: When good words are told, you listen in one ear.
0: Chedda matalu ante rendu chevulu aikyanga vachi vintayi, inka itla pettukoni vintaru.
1: On the other hand, if it is bad words, both ears come together and get united to hear such bad words.
0: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
1: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
0: ఇది కాదు.
1: దిస్ ఇస్
0: మంచిని వినాలి.
1: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
0: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: దే హియర్ ఈజ్ ఎ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
0: పూర్వము ఇన్ శనవోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ trouble for people who are doing upasana.
0: Notito omkaramunu uchcharinchinatti tacchadame andulo oka durgandham vachetattuga ee rakshasulu aneka vidhamulu chedupulu chestu vacharu.
1: The moment this omkara is uttered through the word of mouth, the demons used to see that bad odor emanates from their mouths.
0: Kanaka notito uchcharana cheyatam manivesaru ee rishulu.
1: These rishis gave up reciting by word of mouth.
0: Chevulato ee yokka pavitramainatti yokka shabdamu shravanam cheyadaniki prayatnincharu.
1: They wanted to hear the same sound through their ears.
0: Ee chevulu endukodanu dushabdamunu abhiruddhi garchutu kavinchukuntu vacharu rakshasulu.
1: Demons began developing bad sound in the ears of the
0: nasikamato ee yokka uchchasa nishwasamu lopala omkaramunu pranavanni sadhana chestu vacharu.
1: They began practicing this pranava in the form of inhaling and exhaling.
0: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
0: ఇది సరి అనేది కాదని విశ్వసించారు దేవతలు.
1: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఈజ్ నాట్ రైట్.
0: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ, కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
0: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవహించేటువంటి అధికారం లేదు.
1: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
1: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
0: ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
1: The gods and the rishis of those days fostered this pranava in their prana, in their life principle, and this is the pranavopasana.
0: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి బారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
1: Gods, in order to free themselves from the influence and
0: ఈ ప్రణవమే దైవము.
1: This pranava is God. This pranava is Brahma.
0: అయం ఆత్మ బ్రహ్మ. ఈ ఆత్మనే బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: కనుక ప్రాణము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణములో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణములో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
1: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్, అండ్ వి షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ, ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్, అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
0: చూసి సాయిరాం. బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
1: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
0: Nijamuga Sai Ram anetundi hudaya nanam nunchi kudana prarambham kavali.
1: That word Sai Ram should come from the core of the heart.
0: Ivanni kudanu kevalamu jagattunu mosaginchetundi yokka pravartanalu.
1: All these acts are only meant for deceiving the world.
0: Samasthalu endukani మరి ఏ ప్రాంతమునందు కాని, మరి ఏ దేశమునందు కాని, మరి ఏ భక్తి ప్రవర్తనందు కాని మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: Whether it is in Sri Satya Sai organization or anywhere else, mind is one.
0: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే. ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
0: కార్లు ఉంటున్నాయి, ఫియట్ కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, ఫోర్డ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
1: Just as there are different kinds of cars and brands of cars, so also there are different types of human bodies.
0: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
1: బట్ యు ఆల్వేస్ హ్యావ్
0: కాబట్టి అన్ని కార్లు ఎందు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
1: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్స్, దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
0: మన దేహమునంతా కూడాను కార్లుగా భావించుకుని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రథికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దిస్
0: అక్కడ భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు.
1: దెర్ విల్ బి నో డైవర్సిటీ అట్ దట్
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: దెర్ విల్ బి యూనిటీ ఇన్ అవర్ ఓన్ ఫీలింగ్ అట్ దట్ టైం.
0: అందుకోసమే ఏకోవశి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములయందు.
1: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధన కూనుకోండి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూత్ అట్లీస్ట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్. ట్రై టు బ్రింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యువర్ డివోషన్ అండ్ ఇన్ యువర్ కాండక్ట్ టు సమ్ ఎక్స్టెంట్.
0: అందరినీ సోదభావనతో పెంచుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీ వన్ యాజ్ యువర్ బ్రదర్.
0: ఒకరికొకరికి ఏ విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదం ఉండినప్పటికీ దానిని సవరించుకోవటానికి కృషి చేయాలి.
1: దేర్ మే బి సమ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ వన్ అండ్ ది అదర్. ట్రై టు అడ్జస్ట్ అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం కావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకుని పోవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహృతి చేసిన వారిగా మనం భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ అవర్ సెల్ఫ్ అస్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహృతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి.
1: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఐ ఇంటు ది అగ్నిగుండ.
0: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాదు.
1: We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then came back.
0: ఇటువంటి ఒకటి రెండు మాటలైన ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ విచ్ స్వామి హస్ సెడ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

0: అందు వెలుగొన్న చైతన్యమే ఆత్మరూపు. మణుల మధ్యను సూత్రంబు మాదిరిగను విశ్వమంతయు చైతన్యమై వెలగుచుండు. విశ్వమంతయు చైతన్యమై వెలుగుచుండు.
1: ఇన్ దిస్ అపారెంట్ వరల్డ్ దట్ వీ సీ, దేర్ లైస్ బిహైండ్ ద లేటెంట్ ఇమ్మనెంట్ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మిక్ ప్రిన్సిపల్. జస్ట్ లైక్ వీ ఫైండ్ ద థ్రెడ్ దట్ పాసెస్ త్రూ ద ప్రెషస్ జెమ్స్ మేకింగ్ ఎ చైన్, we find the principle of divinity pervading all over the universe in the form of awareness that shines brilliantly.
0: Mamaivamsu jeevaloke jeevabhuta sanatana andaru na amsameni bhagavad gita jagatunaku chakkani aadarshanni అందిస్తూ వచ్చింది.
1: భగవద్గీత హ్యాస్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్ బై డిక్లేరింగ్ దట్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించక, ఈ విషయాన్ని విశ్వసించక అనేక మంది సాధకులు కూడాను అనేక బాధలతో, అనేక దుఃఖములతో, అనేక విచారములతో భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటారు.
1: దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై ద అస్పిరెంట్స్. దే డోంట్ రిపోజ్ ఎనీ కాన్ఫిడెన్స్ ఇన్ ఇట్, దే డోంట్ సీమ్ టు బిలీవ్ ఇట్ అండ్ దేర్ఫోర్ దే సఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్ అండ్ వరీస్.
0: నిజముగా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అనేటువంటి విషయాన్ని విశ్వసించినటువంటి వారికి బాధలెక్కడ?
1: ట్రూలీ స్పీకింగ్, ఇఫ్ వి కన్సిడర్

0: results as the sparks of the divine, ancient, eternal, immortal. Where does this problem of suffering come in?
1: భగవంతునికి దుఃఖం లేదే.
0: There is no sadness in God.
1: భగవంతునికి విచారం లేదే.
0: God never worries.
1: అలాంటి సమయంలో ఆ అంశమే నీ ఎందున్నప్పుడు నీకెందుకు ఈ దుఃఖం, నీకెందుకు ఈ విచారం?
0: Then if you are the spark of the divine, where is the chance or scope for worry or sadness?
1: కనుక భగవత్ అంశమే నీ ఎందే ఉండినా నీవు దుఃఖించడానికి వీలు లేదు.
0: Therefore if there is divine spark within you, there shouldn't be any sadness.
1: సర్వజీవుని యందు ఈ యొక్క అంశం ఉన్నది.
0: Yes, in all of the creatures there lies the spark of the divine.
1: కాని సత్యాన్ని గుర్తించక, అసత్యమైనటువంటి ప్రకృతిని విశ్వసించి, దివ్యత్వాన్ని మర్చిపోయి కేవలం పశుత్వంగా దుఃఖము, బాధ, కష్టమని విచారం చేస్తున్నారు.
0: This truth is not realized. We follow by the untruth or the world that is fleeting and ephemeral, and we come down to the level of animality or bestial temperament. Therefore we suffer and cry.
1: ఈ పశుత్వము లేక చంచలత్వము తన హృదయమును ఆవరించినది, కానీ నిజంగా భగవత్ యొక్క అంశము అతని హృదయంలో ఆవరించలేదు.
0: In fact, his heart is full of this animality, bestial temperament and wavering nature, not the divinity truly speaking.
1: ఇంకా భగవద్గీతను చదివి ప్రయోజనం ఏమిటి?
0: Then what's the fun of going through the Bhagavad Gita?
1: భగవద్ విషయాన్ని విశ్వసించలేనటువంటి మానవుడు, దాని ఆచరణలో పెట్టలేనటువంటి మానవుడు ఇన్ని గ్రంథములు చదివి ప్రయోజనం ఏమిటి?
0: The one who has no faith in Bhagavad Gita, the one who cannot practice in the daily life, what is the fun of reading so many sacred texts?
1: ఒకానొక సమయంలో అర్జునుడు కూడాను ఇదే విధాన్ని ప్రార్థించాడు.
0: At one time Arjuna also prayed like this.
1: Krishna,
0: నిన్ను
1: నిరంతరము స్మరిస్తున్నాను కదా.
0: I think of you continuously, Lord.
1: నాకెందుకు ఈ సమస్యలంతా?
0: Why should I face this problem?
1: ఈ యుద్ధం అనేటువంటిది నాకెందుకు?
0: Why this battle?
1: ఈ కుటుంబ సంబంధమైనటువంటి విచారములు నాకెందుకు?
0: Why family problems and anxieties?
1: నాకెందుకు ఈ యొక్క కష్టములు ప్రసాదిస్తున్నావు?
0: Why do you give me all these difficulties?
1: అప్పుడు కృష్ణుడు నవ్వి,
0: కృష్ణ స్మైల్డ్,
1: అర్జున, నిజముగా నీవు నీ రథం పైన నన్ను కూర్చోబెట్టుకున్నావు.
0: Yes, it is true that you made me sit on your chariot.
1: కానీ బాహ్యమైనటువంటి రథం పైన కూర్చోబెట్టుకున్నావు, కానీ నీ హృదయ రథంలో నన్ను ఎందుకు కూర్చోబెట్టుకోకూడదు?
0: You made me sit on the chariot which is merely external. You didn't make me sit on the chariot of your own heart.
1: బయటది యంత్రము, లోపలది మంత్రము.
0: The external is yantra, machine. The inner one is mantra.
1: నేను మంత్ర స్వరూపుణ్ణి కాని యంత్ర స్వరూపుణ్ణి కాదు.
0: I am the very personification of mantra, the sacred, but not machine
1: yantra.
0: You think that you think of me constantly.
1: Mam anurucchata anusmaranacha anaga ni smarana chestunnavu kani anusmarana cheyatam ledu.
0: You do smarana, the chanting repetition, but not anusmarana.
1: Ee smaranaku oka kalamu, ఒక నియమము, ఒక స్థానము అన్నటువంటిది ఉన్నది.
0: స్మరణ, చాంటింగ్ హ్యాస్ గాట్ సర్టన్ టైమ్ బౌండ్ అండ్ ఇట్స్ ఆల్సో ఎ ప్లేస్ అండ్ ఎ వే ఆఫ్ డిసిప్లిన్.
1: అనుస్మరణకు సర్వదా, సర్వకాలేషు, సర్వత్ర హరిచింతనం.
0: అనుస్మరణ, కాన్స్టెంట్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ బియాండ్ టైమ్, స్పేస్ అండ్ పొజిషన్ ఆర్ ఎనీ కన్సిడరేషన్.
1: కనుక ఇట్టి అనుస్మరణ నీవు అనుభవించినప్పుడే నా యొక్క దివ్యత్వము నీవు గుర్తించగలవు.
0: When you follow this path of anusmarana, constant thought of the divine, you can experience this divinity.
1: ఈ ప్రాకృతమైనటువంటి బాధలు నేమిను అంటరాదు.
0: This worldly suffering will be no way anywhere around you.
1: మాం అనుస్మరజ్యచ.
0: Yes, you indulge in constant
1: thought. యుద్ధమునందు కూడాను నన్ను నీవు స్మరించు.
0: You think of me even in the battlefield.
1: ఈ విధంగా స్మరిస్తున్నప్పుడు నీకు ఎట్టి బాధలు ఉండవు.
0: When you think of me so, you'll never suffer.
1: Swami, nenu samanya kutumbudiku.
0: I'm an ordinary householder.
1: Aasti paastulato rajya vaanchato nenu ee vidhamaina avasthalo padutunnattu samayalo anusmaranam నిరంతరము ఏ విధంగా స్మరించడానికి వీలవుతుంది?
0: అర్జున సే స్వామి, ఐఎమ్ జస్ట్ అన్ ఆర్డినరీ బీయింగ్, ఐ హావ్ వైఫ్ అండ్ చిల్డ్రన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ రూలింగ్ ద కింగ్డమ్, వెల్ హౌ కెన్ ఐ కాన్స్టెంట్లీ థింక్ ఆఫ్ యూ?
1: ఇవి నీ కర్తవ్యములు కాని నీవు దీన్ని వదలనక్కర్లేదు.
0: దీస్ ఆర్ యువర్ డ్యూటీస్, యూ డోంట్ నీడ్ టు గివ్ దెమ్ అప్.
1: నీ ఆలుబిడ్డలను, నీ ఆస్తిపాస్తులను, నీ యొక్క కర్తవ్యాలను నిర్వర్తించుకుంటూ పో.
0: యూ హావ్ టు నెసెసర్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
1: ఇది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యం.
0: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీస్, నో డౌట్.
1: అతను ఇచ్చినటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తిస్తూ పో.
0: యూ హ్యావ్ టు నెసెసరీ డిశ్చార్జ్ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు యూ బై గాడ్.
1: ఇవి చేసుకుంటూ కూడాను నీవు భగవత్ యొక్క ప్రసాదంగా నీవు విశ్వసించు.
0: యాజ్ యూ డూ, టేక్ ఇట్ యాజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్.
1: ఈ విధంగా నీవు సరైనటువంటి ఒక చింతన చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని గుర్తించి ఈ బాధను నీకేమాత్రము అంటావు అన్నాడు.
0: ఇఫ్ యూ డూ దీస్ థింగ్స్ ప్రాపర్లీ థింకింగ్ ఆఫ్ ద డివైన్, యూ విల్ నెవర్ బి పుట్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్.
1: ఇక్కడ రెండు రకములైనటువంటి యొక్క సాధనలు ఉంటున్నవి.
0: హియర్ దేర్ ఆర్ టూ స్పిరిచువల్ పాత్స్.
1: ఒకటి ప్రాకృతమైనటువంటిది,
0: వన్ ఈజ్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
1: అపేక్షతో చేసేటువంటివి,
0: ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఇన్ రిటర్న్.
1: రెండవది నిరపేక్ష,
0: విచ్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్స్ ఆర్ ఫ్రూట్స్ దేర్ బాయ్.
1: అనగా నిరపేక్ష అనగా డిసిషన్స్ ని తీసుకోకుండా పోవటం కాదు.
0: నిరపేక్ష డస్ నాట్ మీన్ దట్ యూ డోంట్ ఎంటిసిపేట్ ఎనీ రిజల్ట్.
1: దీన్ని ఉపేక్ష అని కూడా చెప్తారు.
0: దిస్ వీ కెన్ ఆల్సో సే ఉపేక్ష.
1: ఉపేక్ష తారకము, అపేక్ష మారకము.
0: ఉపేక్ష ఈజ్ తారకము, అపేక్ష ఇస్ మారకము.
1: మారక తారకములంటే రెండు మార్గంలో మానవుడు ఈనాడు ప్రయాణం చేస్తున్నాడు.
0: మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ ఇన్ దీస్ టూ పాత్స్, వన్ ఇస్ తారక, అదర్ ఇస్ మారక.
1: మారకం అనగా ఏమిటి?
0: వాట్స్ మీన్ బై మారకము?
1: ఒక కాలేజీలో ఒక ప్రిన్సిపల్ ఉద్యోగం చేస్తున్నాడు.
0: దేర్ ఇన్ ఎ కాలేజ్ వీ హ్యావ్ ఎ ప్రిన్సిపల్ డూయింగ్ హిస్ జాబ్.
1: ఆ కాలేజీలో ఉండేటువంటి సర్వసామాన్లు కూడాను ఆ ప్రిన్సిపల్ యొక్క ఆధీనంలో ఉంటున్నవి.
0: ఆల్ ద బిలాంగింగ్స్ ఆఫ్ ద కాలేజ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్.
1: అన్ని సామాన్లు కూడాను అతని పైన అధికారం ఉంటుండాలి.
0: హి హస్ గాట్ ఎవ్రీ రైట్ ఆన్ ఆల్ ద బిలాంగింగ్స్ ఫర్నిచర్ ఆఫ్ ద కాలేజ్.
1: ఫర్నిచరే కాదు, అనేక ఎక్విప్మెంట్స్ కూడాను, మిషనరీస్ కూడా ఉంటున్నాయి.
0: నాట్ మెయిలీ ఫర్నిచర్, ద ఎక్విప్మెంట్ ఇన్ ద మిషన్స్.
1: ఈ విలువైనటువంటి పదార్థములు కూడాను అతని స్వాధీనమందే ఉంటున్నవి.
0: ఆల్ దీస్ వాల్యుబుల్స్ ఆఫ్ ద కాలేజ్ క్యాంపస్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ప్రిన్సిపల్.
1: కానీ అతనికి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందంటే,
0: yet when he is transferred,
1: inni saamanlu, inni deskulu, inni equipments etta ninnu vadile poyyedi aneetundi vicharam cheyadu.
0: He will never bother, he would never cry how to part with all the belongings, the equipment. None of them belong to me.
1: Idantha prabhutvamde,
0: they all belong to government.
1: Kevalam naaku oka kartavyam icharu.
0: I was given a responsibility.
1: Nenu oka principal.
0: I am the principal.
1: Kaani deennanni kshemaani chusukotame naa kartavyam.
0: In my responsibility lies in keeping them in safe custody.
1: ye padartham kudunu nashtam kalukkokunda,
0: I should see nothing is
1: ithara apaharinchukunda inni kaapaadukovatam naa kartavyam.
0: I should keep them all in safe custody so that they are not stolen or damaged.
1: ani cheppi kevalamu tanaku transfer vastane towel bhujam paina vesukoni velli pothadu.
0: So saying he leave them all and say goodbye, keep having the towel on the shoulder.
1: ఏమీ వరీ చేయడు.
0: హీ వరీస్ నో మోర్.
1: ఎట్టి బాధలు పడడు.
0: హీ విల్ నాట్ సఫర్.
1: ఎందువల్ల?
0: వై?
1: ఇది ఏది నాది కాదు.
0: నన్ ఆఫ్ దీస్ బిలాంగ్ టు మీ.
1: ఇదంతా కూడా కేవలం ప్రభుత్వంది.
0: దట్స్ ఆల్ గవర్నమెంట్ ప్రాపర్టీ.
1: కనుకనే ఇది నేను వదిలిపెట్టిపోతున్నానని విచారం పట్టడంలో ఏమాత్రం అర్థం లేదు.
0: ఇఫ్ యూ ఫీల్ సో సాడ్ దట్ ఈస్ పార్టింగ్ విత్ దెమ్, ఇట్ ఈస్ మీనింగ్ లెస్
1: అనుకుని తాను ఆనందంగా ఆ కాలేజీని వదిలిపెడతాడు.
0: థింకింగ్ సో హీ డిలైట్ఫుల్లీ జాయ్ఫుల్లీ లీవ్స్ ద కాలేజ్.
1: అదే ప్రిన్సిపల్,
0: ద సేమ్ ప్రిన్సిపల్,
1: ఆ గ్రామం నందే ఉండి,
0: స్టేయింగ్ ఇన్ హిస్ విలేజ్,
1: ఒక రెంట్ హౌస్ లో జీవిస్తూ వచ్చాడు.
0: హస్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ ఎ రెంటెడ్ బిల్డింగ్.
1: ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటికి మరొక గ్రామానికి,
0: ఆన్ ట్రాన్స్ఫర్ హీ గోస్ టు అనదర్ విలేజ్.
1: ఆ ఇంటిలో ఉన్నటువంటి సర్వ సామగ్రులు ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ ప్యాక్స్ ఆల్ హిస్ బిలాంగింగ్స్ అండ్ బోర్డ్స్ దెమ్ ఇన్ ఎ లారీ.
1: కేవలం సామాన్లే కాదు,
0: నాట్ మియర్లీ
1: పాత చెప్పులు, పాత పరకలు కూడా ప్యాక్ చేసి లారీలో వేస్తాడు.
0: హీ నాట్ ఓన్లీ ది వాల్యుబుల్స్ బట్ ఆల్సో ద బ్రూమ్ స్టిక్ అండ్ రాటన్ యూస్లెస్ శాండల్ స్లిప్పర్స్ ఆల్సో.
1: కారణం ఏమిటి? ఇవన్నీ నావి.
0: Because they belong to me, mine.
1: నావి అనేటువంటి అభిమానం చేతనే ఈ పాతవి, పరకలు, చెప్పులు అన్ని కూడాను ఈ లారీలో వేసుకుని తీసుకెళ్తున్నాడు.
0: ఇట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ మైన్ దట్ మేక్స్ హిమ్, దట్ ప్రాంప్ట్స్ హిమ్ టు కలెక్ట్ ది యూస్లెస్ శాండల్స్ అండ్ ద బ్రూమ్స్టిక్ యాజ్ వెల్.
1: ఇక్కడ ఏది తారకము, ఏది మారకం?
0: హియర్ వాట్ ఈస్ తారకము, వాట్ ఈస్ మారకము?
1: ఈ అభిమానంతో కూడినటువంటిదే కేవలము ఒక మారకము.
0: మారకము ఈజ్ ద పాత్ వేర్ దేర్ ఇస్ అటాచ్మెంట్.
1: ఎట్టి అపేక్షను లేకుండా ఆ యొక్క కళాశాలను వదిలి తాను వెళ్లిపోవటమే తారకం.
0: తారకము మీన్స్ లీవింగ్ ద కాలేజ్ విదౌట్ ఎనీ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ దేర్ బాయ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మానవుడు నిత్య జీవితాన్ని గడపాలి.
0: విత్ దీస్ స్పిరిచువల్ పర్సూట్స్ మ్యాన్ షుడ్ స్పెండ్ హిస్ డైలీ రొటీన్ లైఫ్.
1: ఏది మనకు శాశ్వతం కాదు.
0: నథింగ్ ఇస్ పర్మనెంట్.
1: ఎవరూ శాశ్వతం కాదు.
0: నన్ ఆర్ పర్మనెంట్.
1: ఉన్నంత వరకు మన కుటుంబాన్ని మనం చక్కగా గౌరవంగా కాపాడుకోవాలి.
0: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ అపోల్డ్ ద గుడ్ నేమ్.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
0: డిశ్చార్జ్ అవర్ డ్యూటీ.
1: అయితే
0: బట్
1: ఈ అభిమానం అనేటువంటి దాన్ని మనసులో పెట్టుకుని
0: with this attachment in our mind
1: vicharam chestu unte enta kaalam vicharam cheyagalavu?
0: If we go on worrying, how long can you worry like
1: enta kaalam deenni vadalakunda undagalavu?
0: How long can you live without giving them up?
1: Ivanni kevalam oka maya prabhavamule.
0: These are all the effects of illusion.
1: Kanuka మనము తారకము అనేటువంటి యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: సో వీ హావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ తారకం.
1: ఉన్నంత వరకు అన్నింటినీ అనుభవించు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఎస్ ఎక్స్పీరియన్స్.
1: నీకు అవసరమైన రీతిగా దీనిని ఉపయోగించుకో.
0: మేక్ యూజ్ ఆఫ్ దెమ్ టు ది ఎక్స్టెంట్ నీడెడ్.
1: తప్పు లేదు.
0: నో మిస్టేక్.
1: కానీ
0: బట్
1: ఇవన్నీ కూడా నావి కాదు అనేటువంటి సత్యాన్ని హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి.
0: ఇన్స్టాల్ దిస్ ఫండమెంటల్ ట్రూత్ that none of these actually belong to
1: him. ఇదంతా కూడా భగవంతు యొక్క నిర్ణయము.
0: This is all God's will.
1: భగవంతుడు ఇచ్చినటువంటి వరప్రసాదము.
0: This gift of God.
1: ఈ ప్రసాదాన్ని మనం సక్రమమైన మార్గంలో అనుభవించాలి.
0: The gifts of God should be experienced in the proper way.
1: అదే విధంగానే ఈ జగత్తులో మనం ఉండి,
0: we live in this world.
1: ఈ యొక్క ప్రాకృతమైన జగత్తును మనం అనుభవిస్తూ,
0: we experience this mundane world.
1: కానీ దేనిపైన అభిమానం అధికంగా పెట్టుకొనక,
0: we should not have too much of attachment on any.
1: ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: And we'll have to discharge our duty.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఒక శాంతి మనకు లభిస్తుంది.
0: Then we'll have the true peace in the strict sense of the word.
1: కానీ అట్టి శాంతికి విరుద్ధమైనటువంటి మార్గములో మనం అనుభవిస్తూ పోవటం చేత,
0: because we go against the path of peace,
1: దానివల్ల అనేక విధమైనటువంటి యొక్క ఇక్కట్టు కూడా గురి అవుతాం.
0: సో వీ నెసెసర్లీ ఫేస్ సో
1: మచ్ అనేక విధమైనటువంటి అశాంతిని కూడా అనుభవిస్తాం.
0: అండ్ వీ హావ్ టు ఎక్స్పీరియన్స్ రెస్ట్లెస్నెస్.
1: మనం ప్రపంచంలో ఉన్నాము.
0: వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రపంచం నుంచి మనం దూరం పోలేదు.
0: వీ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ వరల్డ్.
1: కనుక ప్రపంచంలో ఉండినంత వరకు కూడా ఈ ప్రపంచాన్ని మనం అనుభవించవలసిందే.
0: సో లాంగ్ వీ ఆర్ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ రెలెవెంట్ అప్రోప్రియేట్
1: అనుభవిస్తూ ఈ ప్రపంచము నాది అనేటువంటి ఒక అభిమానంతో అనుభవించొద్దు.
0: వైల్ ఎక్స్పీరియన్సింగ్ ద వరల్డ్లీ థింగ్స్ లెట్ అస్ నాట్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్
1: ఈ ప్రపంచం అంతా కూడా భగవంతుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ద ప్రాపర్టీ.
1: సమస్త పదార్థములు భగవంతునివి.
0: ద ఆల్ మెటీరియల్ బిలాంగ్స్ టు హిమ్.
1: సమస్త వ్యక్తులు కూడా భగవంతుని యొక్క వ్యక్తులే.
0: ఆల్ ఇండివిజువల్స్ ఆర్ హిస్.
1: కారణము మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
0: ద రీజన్ ఈస్ వీఆర్ ఆల్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా విశ్వసించి,
0: we should have full faith in this truth.
1: మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ పోవాలి.
0: We should carry on discharging our duty.
1: ఇంతే కాక,
0: not only this,
1: ఈనాటి మానవుడు,
0: man today,
1: అనేక విధమైనటువంటి యొక్క అసంతృప్తికరమైనటువంటి యొక్క మాటల చేతను, పనుల చేతను జీవిస్తూ ఉన్నాడు.
0: Man is carrying on his life sojourn, doing certain things which are totally dissatisfactory.
1: అసంతృప్తిని అనుభవిస్తున్నాడు.
0: He experiences dissatisfaction in every aspect.
1: కారణం,
0: why?
1: అనగా తాను లభించినటువంటి దానికి తృప్తి పట్టడం లేదు.
0: Means he has no satisfaction with the lot on hand.
1: వర్తమానంతో తృప్తి పడినటువంటి వ్యక్తి ఏ నిజమైన వ్యక్తి?
0: The man who is satisfied with the present is really true individual.
1: పాస్ట్ను తలుచుకుంటూ,
0: thinking of the past,
1: future ni vicharam cheskuntu,
0: worrying for the future,
1: vartamanaanni visarjinchatam cheta manavattumulo aneka vidhamainatundi ashantulu kalugutunnayi.
0: We brood over the past, worry for the future and forget the present, therefore we are restless.
1: Bhagavantudu kevalam prema swaroopudu.
0: God is the embodiment of love.
1: ప్రేమ ప్రేమ చేతనే మనకు లభ్యమవుతుంది, కానీ ద్వేషం చేత లభ్యం కాదు.
0: లవ్ కెన్ బి అక్వైర్డ్ బై లవ్ ఓన్లీ నాట్ బై హేట్రెడ్.
1: ప్రేమకు ఎట్టి అనుమానం కానీ డౌట్స్ కానీ ఏమాత్రము ఉండవు.
0: లవ్ నోస్ నో డౌట్ అట్ ఆల్.
1: ఎందుకనగా భగవంతుని ప్రేమ స్వార్థరహితమైన ప్రేమ.
0: డివైన్ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
1: ఎక్కడ స్వార్థం ఉంటుండదో అక్కడే కొన్ని భయము ఏర్పడుతుంది.
0: వేర్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ దేర్ ఇస్ ఫియర్.
1: నిజంగా ప్రేమించేటువంటి వానికి భయమే ఉండకూడదు.
0: ద వన్ విత్ ట్రూ లవ్ విల్ బి ఫియర్లెస్.
1: ప్రేమకు భయం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫియర్.
1: కారణం స్వార్థం లేదు.
0: బికాస్ దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ దేర్.
1: ఇంతే కాక
0: నాట్ ఓన్లీ దిస్
1: ప్రేమకు ఒక విధమైనటువంటి ఒక తత్ఫలము లేదు.
0: In fact, the love doesn't expect any reward.
1: ప్రేమకు ప్రేమనే ఫలము.
0: లవ్ ఇస్ ద రిజల్ట్ ఫర్ లవ్.
1: ఇట్టి ప్రేమతత్వాన్ని అనుసరించి
0: వీ షుడ్ ఫాలో దట్ లవ్.
1: దివ్యమైనటువంటి మార్గంలో పోతుంటే ఎంత ధన్యమైన జీవితం జరుగుతుంది.
0: As we tread along the divine path, our life would be redeemed.
1: కనుక ప్రేమ అందరి యందు ఉన్నది.
0: లవ్ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
1: కానీ ఈ ప్రేమను ఒక విధమైనటువంటి స్వార్థంగా మనం అనుభవించకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ లవ్ ఇన్ ఎ నారో సెన్స్ సెల్ఫిష్లీ.
1: భగవంతుని ప్రేమ ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కాదు.
0: ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్ దట్ గివ్స్ అండ్ గివ్స్ నెవర్ రిసీవ్స్.
1: ప్రాకృతమైనటువంటి ప్రేమ పుచ్చుకునేదే కానీ ఇచ్చుకునేది కాదు.
0: బట్ ద వరల్డ్లీ లవ్ ఓన్లీ యాక్సెప్ట్స్ అండ్ రిసీవ్స్.
1: ప్రాకృత ప్రేమకు పరమాత్మ ప్రేమకు ఉండినటువంటి భేదం ఇంతే.
0: దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫిజికల్ లవ్ అండ్ ద స్పిరిచువల్ లవ్.
1: స్పిరిచువల్ లవ్ ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది ఇచ్చుకుంటుంది.
0: స్పిరిచువల్ లవ్ గివ్స్ అండ్ గివ్స్ అండ్ గోస్ ఆన్ గివింగ్.
1: కానీ స్వార్థమైనటువంటి ఒక ప్రాకృతమైనటువంటి లవ్ ప్రేమ పుచ్చుకుంటుంది పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.
0: బట్ ది వరల్డ్లీ ఫిజికల్ సెల్ఫిష్ లవ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అండ్ రిసీవ్స్ అలోన్.
1: కానీ నా ఉద్దేశము మానవుని యందు కేవలం ఇచ్చుకునేది కానీ పుచ్చుకునేది కానీ ఒకటి మాత్రమే ఉండటం వల్ల ఏమాత్రమూ జరగదు.
0: But Bhagavan says, we cannot carry on with one of the two existing within us, the giving and the receiving.
1: ఈ ప్రాకృతమైన జీవితములో,
0: in this physical life,
1: ఈ లౌకికమైన జీవితములో,
0: in this worldly sojourn,
1: ఈ విధమైనటువంటి ఒక పరాకృతమైనటువంటి జీవితములో,
0: in this ephemeral world,
1: కేవలం ఇది one way traffic కాదు.
0: It's not merely one way traffic.
1: ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: You have to give and receive.
1: భగవంతుని దగ్గర పుచ్చుకోవాలి.
0: You have to receive from God.
1: ప్రకృతికి ఇచ్చుకోవాలి.
0: And to the world you should give.
1: ఇది ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
0: This is the main duty of every man.
1: కానీ ఈనాటి మానవుడు ఈ విధమైనటువంటి యొక్క మార్గమును అనుసరించడం లేదు.
0: Man today is not following this path.
1: ఎక్కడికి పోయినప్పటికీ పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: Wherever he goes he wants to receive, accept.
1: ఇచ్చుకునేటువంటి మాట అతనిలో ఏమాత్రం కూడా కనిపించదు.
0: There is no trace of giving at all.
1: కనుకనే మానవుడు అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాడు.
0: సో మ్యాన్ ఈస్ పుట్ టు సఫరింగ్ అండ్ మిజరీ కంటిన్యూస్లీ.
1: ఇది కేవలము పుచ్చుకునేటువంటిది రిచ్ మార్గము. భగవంతుని దగ్గర పుచ్చుకునేది రిచ్ మార్గము.
0: టు రిసీవ్ ఫ్రమ్ గాడ్ ఈస్ ద పాత్ ఆఫ్ రిచ్నెస్ అఫ్లూయన్స్.
1: కానీ ప్రకృతి దగ్గర పుచ్చుకునేటువంటిది కూడాను పూర్ మార్గము.
0: అండ్ టు యాక్సెప్ట్ ఫ్రమ్ ద వరల్డ్ ఈస్ పూర్ పాత్.
1: అందుకోసమే ఒకనొక సమయం లోపల బుద్ధుడు తనలో తాను ప్రశ్నించుకున్నాడు.
0: సో అట్ వన్ టైమ్ బుద్ధ క్వశ్చన్ హిమ్సెల్ఫ్,
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్.
1: నా తండ్రి రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఐ థింక్ దట్ మై ఫాదర్
1: చక్రవర్తులంతా రిచెస్ట్ అనుకుంటున్నారు.
0: ఆల్ ఎంపరర్స్ థింక్స్ దే ఆర్ రిచ్.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ రాంగ్.
1: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఎ రిచెస్ట్ మ్యాన్.
0: హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: Poorest man ever.
0: Who is the poorest man?
1: He who has much desire is the poorest man.
0: He who has much of the desire is the poorest man.
1: కనుకని ఈ డిజైర్స్ ని మనము క్రమక్రమేణా కూడాను తగ్గించుకుంటూ పోయినప్పుడే
0: when we lessen reduce our
1: భగవత్ ప్రేమను మనం పుచ్చుకునేటువంటి అధికారం మనకు లభిస్తుంది.
0: We have the authority to receive the divine love.
1: కనుక ఈ యొక్క స్వార్థమైనటువంటి ప్రేమను క్రమక్రమేణా సన్నగించుకుంటూ పోవాలి.
0: Therefore we have to lessen reduce this selfish love.
1: ఈ డిజైర్స్ అనేటువంటి దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ పోవాలి.
0: We have to exercise a check or a ceiling on desires.
1: ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరించినప్పుడే సరైనటువంటి ఒక గమ్యాన్ని మనం చేరగలము.
0: When we follow this path we will reach our destination.
1: ఈనాడు
0: today
1: ఆధ్యాత్మిక మార్గమునందు
0: in the spiritual path
1: అనేక మంది అనేక రకములైనటువంటి ఒక మార్గాన్ని అనుసరిస్తున్నారు.
0: Today in the spiritual path many follow many ways.
1: శ్రవణం కీర్తనం అన్నారు.
0: ఇట్ ఈస్ సెడ్ ఆఫ్ చాంటింగ్ అండ్ లిసనింగ్.
1: కృష్ణమూర్తి చెప్పాడు. మెడ్రాస్ స్టేట్ ప్రెసిడెంట్
0: తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ కృష్ణమూర్తి సెడ్ సో.
1: కానీ ప్రాచీన కాలం నుండి ఈ చరిత్రలు కొన్ని సత్యమైనప్పటికీ కొన్ని ఆపోహలకు అనేక విధమైనటువంటి మార్గాన్ని అందిస్తూ వస్తున్నది.
0: Though these are true, no doubt, since ancient times, these stories have entertained a benefit of doubt.
1: విష్ణు శివుడు అనగా ఇంకా ప్రపంచమైనటువంటి యొక్క భక్తుల్లో అనేక విధమైనటువంటి పేర్లు పిలుచుకుంటూ వస్తున్నారు.
0: We have so many names in this world, such as Vishnu and
1: Brahma
0: Shiva.
1: Yavaru.
0: Who is Brahma?
1: ఈ విష్ణు ఎవరు?
0: Who is Vishnu?
1: ఈ శివుడు ఎవరు?
0: Who is Shiva?
1: ఈ శివుడు బ్రహ్మ విష్ణు అనేటువంటిది మన యందున్నటువంటి గుణములే తప్ప అన్య రూపములు కాదు.
0: బ్రహ్మ విష్ణు శివ ఆర్ ద క్వాలిటీస్ విత్ ఇన్ అస్, దే ఆర్ నాట్ సెపరేట్ డెయిటీస్.
1: ఇంతవరకు శరీరధారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరును చూచిన వారు ఎవ్వరూ లేరు.
0: Till this day, none ever saw Brahma, Vishnu, Maheshwara in form, in human form.
1: ఇలాంటి మాటలు వినటం చేతన పాశ్చాత్యులకు ఒక కొన్ని విధమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిపైన కొన్ని డౌట్స్ వస్తుంటాయి.
0: By listening to these words, foreigners doubt the Bharatiya culture.
1: ఇది కాదు సరైనటువంటి అర్థం.
0: This is not the correct meaning.
1: మనలో ఉన్నటువంటి సాత్విక గుణమే విష్ణుత్వము.
0: The pious quality within us is Vishnu.
1: మన యందున్నటువంటి రజోగుణ తత్వమే నిజమైనటువంటి బ్రహ్మత్వము.
0: The rajos, rajas or emotional is Brahma.
1: మానవుని యందున్నటువంటి తమోగుణ లక్షణమే ఈశ్వరత్వము.
0: The tamoguna or the dullness is ఈశ్వరతత్వ.
1: అందుకోసమని తమోగుణం అనగా ఏమిటి? నిద్రకు కేవలం ఒక విధమైన డల్నెస్ కు అవకాశం ఇస్తుంది అంటారు.
0: సో వీ సే దిస్ తమోగుణ అమౌంట్స్ టు డల్నెస్ అండ్ ఎక్సెస్ ఆఫ్ స్లీప్.
1: కనుక ఈశ్వరుడు అనేటువంటి వారు మన యందు తమోగుణంగా ఉంటుండాలి.
0: సో ఈశ్వర ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ అస్.
1: ఇతన్ని అర్ధనారీశ్వర అని కూడా అంటున్నారు.
0: ఈశ్వర ఇస్ ఆల్సో కాల్డ్ అర్ధనారీశ్వర.
1: అర్ధ నిమీలిత నేత్రుడు అని కూడా అంటున్నారు.
0: వి ఆల్సో కాల్ హిమ్ హాఫ్ క్లోజ్డ్ ఐడ్ మ్యాన్.
1: కన్నులు పూర్తి తెరిచిందంటే ప్రపంచమంతా కనిపిస్తుంది.
0: If he opens the eyes wide open, he will see the world.
1: కానీ అన్ని చంచలత్వం కూడాను మనం చూడవచ్చును.
0: We can see that which move about.
1: దాని వల్ల మన యొక్క దృష్టి మరలిపోతుంది.
0: Because of this, our eyesight will be disturbed.
1: పోని పూర్తి కన్నులు మూసుకుంటే,
0: if we close our eyes completely,
1: నిద్ర వస్తుంది.
0: We might go to sleep.
1: కనుక పూర్తి నిద్ర రాకుండా ఈ చలనత్వాన్ని పూర్తి దృష్టిలో పెట్టుకోకుండా అర్ధ నిమీలిత నేత్రమని పెట్టుకున్నాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర kept the half eyes closed. Why? Without getting to sleep, not see the movement.
1: పైన దృష్టి ఉంచుకోవటం.
0: And to concentrate at the center of the two eyebrows.
1: ఈ నాసికాగ్రహం పైన దృష్టి ఉంచుకున్నప్పుడు ఏది కూడా ప్రపంచం కూడా కనిపించదు, నిద్రను రాదు.
0: And when one concentrates on the tip of the nose, you never go to sleep.
1: అర్థం అని చెప్పారు.
0: And this is the true meaning of meditation.
1: ఈశ్వరుడనగా ఎవరు?
0: Who is Ishwara?
1: మౌళి గుల్కెడు చంద్ర మర్కండ కళతోడ బెడదారు గుంపెడు జడలతోడ.
0: విత్ మౌన్ ఆన్ ద టాప్ విత్ ద ఫోర్ లాక్స్ ఆఫ్ హెయిర్స్
1: జడలలో ప్రవహించు చదలేటి జిగుతోడ డంబైన పాల నేత్రంబుతోడ.
0: విత్ ద రివర్ ఫ్లోయింగ్ అక్రాస్ దిస్ ఫోర్ లాక్స్ ఆఫ్ ది హెయిర్
1: నల్ల నేరెడు వంటి నల్లని మెడతోడ కరమున నాగ కంకణముతోడ నడుమున జుట్టిన నాగ చర్మముతోడ మైనిండ నలదు భస్మంబుతోడ. కుదురు తీర్చిన దొడ్డ కుంకుమ బొట్టుతో తామూల రాగాదరంబుతోడ తటహేమ మయవజ్ర తాటంకములతోడ వీక్షశ్రవద్దయా వృష్టితోడ నల్ల గొలువలు తునుమాడి కొల్లలాడు మెనుగు చామన ఛాయల మేనితోడ శైల రాజేంద్రుడు నాడు ప్రత్యక్ష మాయన్.
0: This is all the description of Lord Shiva. This helpless translator cannot translate it. Kindly beg your pardon.
1: అనగా దైవము ఈశ్వరుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఈశ్వర?
1: మానవత్వం యొక్క సహజ లక్షణాన్ని ఆకారంగా ధరించినటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ వన్ హూ హాస్ టేకెన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ విత్ ఆల్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: లయాకారుడే ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ద సెంటర్ ఆఫ్ కంపాషన్.
1: దీన్నే లింగము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లింగం.
1: దీయతే గమ్యతే ఇది లింగ. లియమనుగా గమ్యాన్ని చేర్చేటువంటిది లింగము.
0: లింగ ఇస్ ద వన్ విచ్ టేక్స్ యు ఎన్షోర్స్ మర్జ్.
1: తమో గుణము.
0: దిస్ ఇస్ తమో గుణ. ద డాలర్
1: గమ్యాన్ని చేరుస్తుండాలి.
0: మీనింగ్ దాట్ విచ్ టేక్స్ యూ టు ద డెస్టినేషన్.
1: విష్ణు అనగా ఏమిటి?
0: దెన్ హూ ఇస్ విష్ణు?
1: ఈ విష్ణుత్వం అనేటువంటిది రక్షణకర్త.
0: విష్ణు ఇస్ సస్టైనర్, ద ప్రొటెక్టర్.
1: మానవుడు జన్మించిన తర్వాత,
0: మ్యాన్ హ్యావింగ్ బీన్ బోర్న్,
1: ఆ జన్మించిన మానవునికి అనేక విధమైనటువంటి బాధలు అడ్డు తగులుతూ ఉంటాయి.
0: ద మ్యాన్ సర్టన్లీ ఫేసెస్ సో మెనీ అబ్స్టకల్స్ ఆన్ ద వే.
1: ఈ అడ్డు తగిలినటువంటి వాటిని రక్షించి,
0: అండ్ గాడ్ సేఫ్ గార్డ్స్ అవర్ ఇంట్రెస్ట్,
1: అతన్ని సుక్షేమమైనటువంటి మార్గానికి చేర్చటము.
0: అండ్ విష్ణు విల్ టేక్ అస్ ఇన్ ద సేఫ్ వే టు అవర్ గోల్.
1: బ్రహ్మ అనగా
0: బ్రహ్మ
1: కేవలం సృష్టికర్త అని కాదు, ఇది అర్థము.
0: నాట్ మియర్లీ క్రియేటర్,
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు.
0: విష్ణు ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: సర్వత్రా వ్యాపించినటువంటి వాడు శివుడు.
0: శివ ఇస్ ద వన్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఆల్ పర్వేసివ్.
1: ఈ ముగ్గురు కూడా సర్వత్రా ఉంటున్నారు.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పాన్సివ్.
1: ముగ్గురు కూడా త్రికాల భాజ్యులు.
0: ఆల్ ది త్రీ ఆర్ బియాండ్ టైమ్.
1: త్రిగుణాతీతులు.
0: Beyond three attributes.
1: కేవలము ఆకారములు వేరువేరుగా రూపిస్తూ వచ్చారు.
0: The forms seem to be different.
1: విష్ణుకు ఒక విధమైనటువంటి చక్రము శంఖము పెట్టారు.
0: విష్ణు హ్యాస్ గాట్ ద కౌంచ్ అండ్ ద వీల్.
1: అనగా ఈ శంఖం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ దిస్ కౌంచ్?
1: శబ్దము.
0: ఇట్స్ కౌంచ్ స్టాండ్స్ ఫార్ ద సౌండ్.
1: చక్రం అనగా ఏమిటి? కాలచక్రము.
0: వాట్ ద వీల్? ద వీల్ ఆఫ్ టైమ్.
1: కాలము.
0: ద టైమ్.
1: కాబట్టి ఈ యొక్క చక్రము, రెండింటి యొక్క శబ్దము, రెండు కూడాను భగవంతుని యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం నాభి నుంచి వస్తుండాలి.
0: ద సౌండ్ కమ్స్ అవుట్ ఆఫ్ అవర్ నావెల్.
1: నాభి బ్రహ్మకు పుట్టుక స్థానము.
0: నావెల్ ఇస్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బ్రహ్మ.
1: ఈ యొక్క నాభి నుండి పుట్టినటువంటి వాడే బ్రహ్మ.
0: బ్రహ్మ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ నావెల్.
1: అనగా ఏమిటి? మూలాధారమైన శబ్దమే బ్రహ్మ.
0: బ్రహ్మ మీన్స్ ద ప్రైమల్ సౌండ్.
1: కేవలం బాహ్యమైనటువంటి యొక్క శబ్దమే ఈ యొక్క విష్ణువు.
0: ది ఎక్స్టర్నల్ సౌండ్ ఈజ్ విష్ణు.
1: నిశ్శబ్ద స్వరూపుడే ఈశ్వరుడు.
0: ద సైలెన్స్ ఈజ్ ఈశ్వర.
1: కనుకనే ఈశ్వరుడు ఎప్పుడు కూడాను ఒక ధ్యానంలో ఉండినట్టుగా రూపిస్తుంటారు బొమ్మలు.
0: And we see the pictures of Ishwara sitting posture in silent meditation.
1: సర్వులకును కనిపించేటువంటి ఒక తత్వము ఈ యొక్క ఏకత్వమే.
0: Everyone would notice the unity of these three principles.
1: కనుక కాలము,
0: టైం,
1: కేవలం ఒక శబ్దము,
0: ద సౌండ్,
1: బలము,
0: అండ్ స్ట్రెంగ్త్.
1: ఈ మూడు కూడాను భగవంతు యొక్క స్వాధీనంలో ఉంటున్నాయి.
0: ద టైం, సౌండ్ అండ్ ఎనర్జీ ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్.
1: కనుకనే త్రిగుణం, త్రిదళాకారం.
0: The three attributes are equal to three leaves.
1: Trigunam tridalakaram.
0: And just take the three leaves.
1: Triyatranta chiyayudam.
0: A three-eyed one.
1: Trijanma papa samharam.
0: With a trident.
1: Ekabilvam sivarpanam unnaru.
0: And the leaf represents the three attributes and the three qualities and the three periods of time.
1: Yemiti.
0: What is this divinity then?
1: Kevalamu oka shivuniki matrame unnada.
0: Is Shiva only divine?
1: Bhagavantuni yokka triyatramu idiye.
0: This is three-eyed nature.
1: Manavuniki rendu netramulu untunnayi.
0: Man has two eyes.
1: పాస్ట్ ను చూడగలడు.
0: హీ కెన్ సీ ద పాస్ట్.
1: ప్రెజెంట్ ను చూడగలడు.
0: హీ ఆల్సో సీస్ ద ప్రెజెంట్.
1: రెండు నేత్రములు.
0: దీస్ ఆర్ ద టూ ఐస్.
1: కానీ భగవంతుడు అది కాదు.
0: గాడ్ ఇస్
1: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ను కూడా చూస్తాడు.
0: గాడ్ ఇస్ త్రీ ఐడ్ యాజ్ హీ సీస్ ద పాస్ట్.
1: మూడు కాలములు చూడగలిగినటువంటి వాడు కాబట్టి భగవంతుడు ఇది ముమ్మూర్తి అన్నారు, ముక్కంటి అన్నారు.
0: యాజ్ గాడ్ కెన్ సీ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, ఈస్ త్రీ ఐడ్ వన్.
1: అంతేకాని ఈ నొసటిపైన మూడవ కన్ను ఉన్నది కాదు.
0: నాట్ దట్ There is third eye on the forehead.
1: ఇవన్నీ కూడా కేవలము కల్పితమైన దీని వల్ల వచ్చి దైవత్వాన్ని కించిత్ పరుస్తూ వచ్చినాయి.
0: These are all artificial of our own making and rather narrowed down the divinity as well.
1: కానీ సత్య స్వరూపాన్ని సాక్షాత్కరించినప్పుడు దైవత్వములో ఎట్టి భేదము లేదు.
0: In fact, the very truth, God manifests in front of you.
1: దైవము ఒక్కడే.
0: God is one.
1: జీవుడు ఒక్కడే.
0: ది ఇండివిజువల్ ఇస్ వన్.
1: కనుకనే జీవత్వమే దైవత్వం, దైవత్వమే జీవత్వం.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద ఇండివిజువల్.
1: ఈ సత్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు,
0: వెన్ వీ నో దిస్
1: ట్రూత్, మనలో దుర్భావములు కానీ, దుశ్చింతలు కానీ, దుశ్చేష్టలు కానీ మనలో ఏమాత్రం ఆవిర్భవించవు.
0: దేర్ విల్ బి నో స్కోప్ ఫర్ ఎనీ వికెట్ థాట్స్, వికెట్ మెనోవరింగ్ ఆర్ వికెట్ డీడ్స్.
1: అనుకోవచ్చును, స్వామి సామాన్య మానవుణ్ణి నీవే దేవుడు నీవే దేవుడు అంటున్నారే, ఇది ఎట్ట సాధ్యమవుతుంది అనుకుంటారు.
0: వి మే ఆల్ ఫీల్ దట్ భగవాన్ సేస్ దట్ యు ఆర్ గాడ్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్?
1: యు ఆర్ గాడ్ అని నీవు చింతించడం చేత ఏ ఫలితం మనకు లభ్యమవుతోంది?
0: బై థింకింగ్ ఐఎమ్ గాడ్ వాట్ ఇస్ ద రిజల్ట్?
1: నేను దైవము అనుకున్నప్పుడు దైవభావాలే మనం వస్తుంది, కానీ దుర్భావములు మనలో ఆవిర్భవించవు.
0: వెన్ ఐ బిగిన్ టు ఫీల్ దట్ ఐఎమ్ గాడ్
1: డార్విన్ తన యొక్క గురువు అయినటువంటి హెన్స్లెన్ అతని స్మరించడం చేత ఆ హెన్స్లెన్ ఆ యొక్క స్వరూపాన్ని పొందాడు.
0: డార్విన్ థాట్ ఆఫ్ హిస్ ప్రిసెప్టర్ హెన్స్లో అండ్ హీ బికేమ్ ఐడెంటిఫైడ్ వన్ విత్ హిమ్.
1: దారులు కొట్టే దొంగ అయినటువంటి రత్నకారుడు రామచింతన చేయటం చేత తనకు రామకళగుణం ఉట్టి పడిపోయింది.
0: రత్నకార రోబా as he thought of Rama, he had on his face
1: ప్రహ్లాదుని నిరంతరం కూడాను హరినామాన్ని స్మరించడం చేత ఆ ప్రహ్లాదుని యొక్క ముఖం నందు కూడాను హరి తేజస్సు ఆవిర్భవించింది.
0: ప్రహ్లాద వాజ్ ఇన్ కాన్స్టెంట్ థింకింగ్ ఆఫ్ ద లార్డ్ అండ్ దేర్ఫోర్ ద బ్రిలియన్స్ ఆఫ్ హిస్ లా ఆఫ్ ది డివినిటీ ఆన్ హిస్ ఫేస్.
1: ఈ విధంగానే ఎవరు దేనిని చింతిస్తారో ఆ యొక్క స్వరూపాన్ని పొందుతారు.
0: యాజ్ యు థింక్ సో యు బికమ్.
1: ఈ ఉద్దేశం చేత మీరు దైవస్వరూపులు అనుకున్నప్పుడు చెడ్డ మార్గంలో ఏమాత్రం ప్రవేశించరు.
0: సో వెన్ యూ థింక్ దట్ యు ఎంబాడీమెంట్స్ ఆఫ్ గాడ్ యు
1: నేను దైవాన్ని ఈ పనులు చేయవచ్చునా నేను?
0: ఐఎమ్ గాడ్, ఇస్ ఇట్ ప్రాపర్ ఆన్ మై పార్ట్ టు యాక్ట్ లైక్ దిస్?
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క చెడ్డవారు చేయవలసినటువంటి పని.
0: దీస్ ఆర్ ద థింగ్స్ టు బి డన్ బై బ్యాడ్ పీపుల్.
1: కాబట్టి నేను దైవమును,
0: ఐఎమ్ గాడ్,
1: పవిత్రమైన కార్యములు చేయాలి.
0: ఐ షుడ్ డూ సేక్రెడ్
1: పవిత్రమైన మాటలు మాట్లాడాలి.
0: ఐ షుడ్ అటర్ సేక్రెడ్
1: పవిత్రమైన శ్రవణం చేయాలి.
0: I should listen to sacred things.
1: పవిత్రమైన మార్గంలో ప్రయాణం చేయాలి.
0: I should tread along the sacred path.
1: అనేటువంటి హెచ్చరిక ఈ దైవత్వం నుంచి మనకు ఆవిర్భవిస్తుంది.
0: A constant caution, a reminder will be entertained within us.
1: దైవం వేరు నేను వేరు అనుకున్నంత వరకు కూడాను కేవలం నీవు వేరుగానే ఉంటుంటావు, దైవంతో ఏకం కావడానికి అవకాశం లేదు.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు థింక్ దట్ గాడ్ అండ్ యు ఆర్ సెపరేట్, యు కెన్ నెవర్ థింక్ ఆఫ్ మర్జర్ ఇన్ ద డివైన్.
1: దైవం మనకంటే వేరు కానే కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ సర్టన్లీ నాట్.
1: దైవం కేవలం ఆత్మస్వరూపుడై సర్వుడు ఎందుకు ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ ద ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీవన్.
1: ఇతని పేరే కాన్షియన్స్ అన్నారు.
0: అండ్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఇస్ కాన్షియన్స్.
1: కాబట్టి ఈ కాన్షియన్స్ ని ఫాలో చేయి.
0: యు ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అదే నేను అప్పుడప్పుడు చెప్తాను పిల్లలకు, నాలుగు ఎఫ్లు.
0: భగవాన్ రిఫర్స్ టు ఫోర్ ఎఫ్. These are four Fs, F, F and F.
1: కనుకని ఫాలో ది మాస్టర్ అన్నాను.
0: ఫాలో ద మాస్టర్.
1: ఎవరు నీ మాస్టర్?
0: హూ ఇస్ యువర్ మాస్టర్?
1: నీ గాడే నీ మాస్టర్.
0: యువర్ గాడ్ ఇస్ యువర్ మాస్టర్.
1: కాబట్టి నీ మాస్టర్ అంటే నీ కాన్షియస్ నీ మాస్టర్.
0: మాస్టర్ మీన్స్ యువర్ కాన్షియస్.
1: కాబట్టి నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ కాన్షియన్స్.
1: ఫేస్ ది డెవిల్.
0: సెకండ్ ఎఫ్, ఫేస్ ది
1: డెవిల్. అనగా ఏమిటనుకున్నారు మీరు?
0: వాట్ ఇస్ ద డెవిల్?
1: కేవలం ధనం కింద పోతుంది.
0: You think it's well.
1: ఈ ధనాశకు నీవు పెట్టుకోవద్దు.
0: Don't have too much of desire for money.
1: ఈ దీన్ని మనం వెనుకకు తొయ్యాలి.
0: This face the devil of money.
1: తర్వాత మూడవ ఎఫ్.
0: థర్డ్ ఎఫ్.
1: ఎఫ్ ఎఫ్ ఎఫ్. ఫేస్ ది డెవిల్. ఫైట్ టు ది ఎండ్.
0: థర్డ్ ఎఫ్. ఫైట్ టు ది ఎండ్.
1: ఫినిష్ ది గేమ్.
0: అండ్ ఫోర్త్.
1: అదే మన ముక్తి.
0: ఫోర్త్ ఎఫ్. ఫినిష్ ద గేమ్. లిబరేషన్.
1: ముక్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ముక్తి? లిబరేషన్.
1: మన జీవితం అనేటువంటి దాన్ని అంత్యం చేసుకున్నాం.
0: We have ended our lives.
1: కనుకనే మనము జీవితం అనేటువంటి దాన్ని పొందుతూ ఉంటున్నాము, దైవత్వాన్ని పొందుతున్నాము.
0: And we certainly attain divinity during our lifetime.
1: అంతా మన యందే ఉంటున్నది.
0: Everything is within us.
1: మానవునికి మించినటువంటి ఈ జగత్తులో మరొకటి లేదు.
0: There's nothing more valuable than man.
1: మానవత్వంలో ఇంత శక్తి ఉన్నదని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: No one is trying to investigate the latent strength of man.
1: మానవునియందు శక్తియే దైవం నందు ఉంటున్నది. దైవం నందు ఉన్నటువంటి శక్తియే మానవునియందు ఉంటున్నది.
0: The human strength is as good as the divine strength. The divine strength is equal to the human strength.
1: ఎంతటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చును.
0: By putting effort you can achieve anything.
1: సాధనమున పరులు సమకూరు ధరలోన.
0: By constant effort you will accomplish anything.
1: ఈ యొక్క పిచ్చికోతి వంటి మనసును మనం ధరించడం చేత తద్వారా అన్ని మనకు డౌట్స్ ఏ వస్తుంటాయి.
0: బికాస్ ఆఫ్ దిస్ మైండ్ విచ్ ఇస్ ఎ మంకీ వి హ్యావ్ ఆల్ డౌట్స్.
1: ఒకానొక సమయంలో చిన్న వయసు నందు కృష్ణుడు,
0: అట్ ఎ టెండర్ ఏజ్ కృష్ణ,
1: ఆ గోకులంలో గొప్ప కుంభవర్షం కురుస్తూ వచ్చింది.
0: ఫౌండ్ ద డౌన్ పేవర్ ఆఫ్ రెయిన్ ఇన్ గోకుల.
1: అప్పుడు కృష్ణుడు అందరినీ పిలిచాడు.
0: And Krishna summoned everybody.
1: మీరందరూ రండి, నేను ఈ కొండ ఎత్తగలను, దీని కింద మీరు జీవించండి.
0: Krishna called everybody, come close, I can lift this mountain.
1: కానీ నమ్మకమున్నటువంటి వారు వెళ్ళారు.
0: Those in full faith went.
1: నమ్మకం లేనటువంటి వారు,
0: those who had no faith.
1: బాలుండీతడు
0: thought that he is a boy.
1: కొండ దొడ్డది.
0: Mountain is big.
1: మహాభారంబు ఈతండు మోయంగా జాలడా.
0: He's a boy. The mountain is very heavy. Can he bear the weight?
1: ఇక్కడ మోయగలడా?
0: Can he bear the heavy?
1: మనం తనపైన వేస్తాడు ఏమో.
0: Well, he may drop it on our head.
1: వెనుకు వెళ్లారు వాళ్ళంతా మరణించారు.
0: Krishna may not be able to carry, lift this heavy mountain. ఎవరు నమ్ముకుంటా
1: ఆ పెద్ద కొండ కింద వచ్చారు వారందరూ రక్షింపబడ్డారు.
0: Those who had full faith in this statement, they were all protected and
1: saved. అదే విధంగానే కృష్ణు యొక్క మహత్తరమైన శక్తిలు తల్లికి చూపించదలిచి బలరాముడు తల్లి దగ్గరికి వచ్చి అనేక తంటాలు చెప్తాడు.
0: There's an occasion when we know the divinity of Krishna, when Balarama complained to mother against brother.
1: Cheyatam kaadu Balaramuni yokka pani.
0: In fact, it's not the job of Balarama.
1: Talliki Krishnudu intati vaadu aneetundi yokka tattvam gurtinchalani ee pani chesadu.
0: Balarama complained with the intention to show the divinity of his brother to mother.
1: Amma,
0: mother,
1: mani intilo kavasanni untunnayi.
0: We have plenty at home.
1: ఇన్ని ఉండినప్పటికీ కేవలం బజార్లో పోయి మట్టి తింటున్నాడు.
0: In spite of everything in plenty, our brother Krishna is eating mud there.
1: అనేటప్పటికీ తల్లికి చాలా బాధ కలిగింది.
0: Mother felt so sad.
1: పెట్టినది తినవు.
0: You don't eat what is served.
1: గొల్లల పుట్టలకు పోయి.
0: You go to the neighbor.
1: వెన్న పట్టెళ్ళు గలే గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: ఓ కృష్ణ, you don't eat what is served to you. On the other hand, you visit all neighboring houses and steal and eat in secrecy the curd. In addition to that, do you eat clay and mud like that?
1: చేయి పట్టుకుంది, నోరు తెరుచు.
0: She caught hold of his hand and asked him to open the mouth.
1: అని చెంపలు కొట్టింది యశోద.
0: And Yashoda slapped him on the cheek.
1: కృష్ణుడు నవ్వుతూ చెప్తున్నాడు.
0: Krishna smilingly said,
1: అమ్మా,
0: mother,
1: మన్ను తినంగ నీ శిశువునా.
0: To eat clay like that, am I a child? Am I hungry or am I foolish?
1: నాకేం ఆకల్ లేదు.
0: I'm not hungry.
1: నేను ఫూలిష్ కాదు.
0: I'm not foolish.
1: నేను చిన్న బిడ్డను కాదు.
0: I'm not a child.
1: అమ్మా,
0: ఓ మదర్,
1: ఎందుకు నన్ను ఈ విధంగా బాధిస్తావు?
0: Why do you punish me unnecessarily?
1: నేను బాలుడు కాదు.
0: I'm not a child.
1: నాకు ఆకలి లేదు.
0: I'm not hungry.
1: నేను పిచ్చివాడిని కాదు.
0: I'm not foolish.
1: కనుక నేను మన్ను తింటాం అంటే ఏమైనా అర్థం ఉందా?
0: Is there any meaning when you say that I'm eating sand?
1: చూడవచ్చాడు.
0: Yes, watch my mouth, he said, opened his mouth.
1: కనిపించింది ఆ కృష్ణుని నోటిలో.
0: And there in the mouth of Krishna, the whole universe was usually
1: visualized. యశోద.
0: And Yashoda.

0: దేవి కాను.
1: And then she mother went on telling like this, watching the whole universe in the mouth of Krishna. Is it a dream or is it all the making of God? Is it my thought or imagination or just anything? Is it all true or am I not Yashoda, very mother?
0: నేను యశోదరా కాదా?
1: ఏమ యశోద ఆర్ నాట్?
0: నేను చూసేదంతా సత్యమా కాదా?
1: ఇస్ ఇట్ ఆల్ ట్రూ దట్ ఐ సీ?
0: ఆపోహలు ఆమెకు వచ్చి కట్టకడపటికి భగవంతుడు సామాన్యుడు కాదు, నా కుమారుడు ఈ సామాన్యుడు కాదు.
1: విత్ ఆల్ దిస్ ఫుల్ ఆఫ్ డౌట్స్ షీ రియలైజ్ ఎట్ ది ఎండ్ దట్ మై సన్ ఇస్ నాట్ ఆర్డినరీ. యొక్క
0: డౌట్స్ ను పూర్తి నివారణ గావించదలిచి బలరాముడు ఈ విధమైనటువంటి యొక్క యుక్తిని చేశాడు.
1: ఇట్స్ ఆల్ ద ప్లాన్ ఆఫ్ బలరామ టు క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఆఫ్ ద మదర్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: తల్లికి ఈ రహస్యాన్ని చక్కగా బోధింపజేయాలని తలంచి
1: టు టీచ్ దిస్ మిస్టరీ ఆఫ్ ది డివినిటీ.
0: బయట బలరామకృష్ణుడు ఇద్దరు ఆడుకుంటున్న సమయం లోపల,
1: వెన్ బలరామ అండ్ కృష్ణ వర్ ప్లేయింగ్ అవుట్ సైడ్,
0: అమ్మక మన కోసం కాచుకొని ఉంటుంది, మనం ఇంటికి వెళదాం రామన్నాడు కృష్ణుడు.
1: కృష్ణ సెడ్ మై మదర్ విల్ బి వెయిటింగ్ ఎట్ హోమ్, లెట్స్ రిటర్న్.
0: తక్షణమే బలరాముడు చెప్పాడు,
1: ఇమ్మీడియట్లీ బలరామ సెడ్
0: కృష్ణ,
1: కృష్ణ
0: యశోద నీ తల్లి అనుకుంటున్నావా?
1: Do you think Yashoda is your mother?
0: కాదు కాదు కాదు.
1: No, no.
0: యశోద నీ తల్లి అయితే యశోద తెల్లగుంది, నందుడు తెల్లగున్నాడు, నీవెందుకు నల్లగున్నావు?
1: If Yashoda is your mother, Mother Yashoda is fair in complexion, Father Nanda is fair, but you are not
0: Nanda Yashodala kodukku kaadu neevu.
1: You are not the son of Nanda and Yashoda.
0: Satyame cheppadu Balaramudu.
1: Balarama said truth.
0: Kaani velli talli daggara cheppadu, amma nenu nee kodukulu kaadata.
1: And Krishna went and told mother, Mother, it seems I am not your son.
0: ఆమె కూడా నువ్వు అర్థం చేసుకుని బలరామ చెప్పింది సత్యమే.
1: షీ అండర్స్టూడ్ వాట్ బలరామ సెడ్ ఇస్ ట్రూ.
0: నాకు కొడుకుగా పుట్టలేదు నాయన నీవు.
1: యు ఆర్ నాట్ బోర్న్ యాజ్ ఎ మియర్ సన్.
0: కానీ నీవు దేవకీ దేవి కుమారుడు.
1: యు ఆర్ ది సన్ ఆఫ్ దేవకీ దేవి.
0: ఈ విధంగా ఉంటున్నప్పుడు దేవకీ దేవి కూడాను ఆ యొక్క ద్వారక లోపల చాలా బాధపడుతుండదట.
1: దేవకీ దేవి
0: దైవము మనుషు రూపాన్ని ధరించినప్పుడు అందరికీ బాధలుగానే ఉంటుంటాడు.
1: When God assumes human form, many people also feel sad.
0: ఈ బాధన పడక దైవత్వం అనేటువంటి బయటికి రాదు.
1: Unless you suffer, the divinity would not manifest.
0: పిలచి అడుగా చెరకు పెట్టును బెల్లంబు.
1: By merely calling, inviting the sugar cane will never give you the jaggery.
0: ఈ రసము పీల్చకున్నా.
1: Unless you crush it, you cannot make a sugar.
0: కనుకనే మనం చెరుకును పిలిచి బెల్లమా పెట్టు అన్నింటే పెట్టదది.
1: సో జస్ట్ సేయింగ్,
0: అనేక రకమైనటువంటి బాధలు పెట్టినప్పుడే, పీల్చి పిప్పి చేసినప్పుడే, దాన్ని కాల్చినప్పుడే అది పర్మనెంట్ గా నిలిచిపోతుంది బెల్లంగా.
1: ద షుగర్ కేన్ మస్ట్ బి క్రష్డ్, మస్ట్ బి బాయిల్డ్.
0: దేహమే ఒక చెరకు,
1: ద బాడీ ఇస్ అ షుగర్ కేన్.
0: ఈ బాధలే ఈ యొక్క కష్టములు, దీన్ని పిప్పి చేసేటువంటి మిషన్.
1: ఆల్ ద సఫరింగ్ ఈస్ ద క్రషింగ్ మిషన్.
0: దైవత్వం అనేటువంటి రసం మనకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ వీ గెట్ ది షుగర్ కేన్ జ్యూస్ ఆఫ్ డివినిటీ.
0: అప్పుడు రసో వై సహా అని వస్తుంది.
1: దట్ ఎసెన్స్ ఇస్ డివినిటీ.
0: ఈ రసస్వరూపమే భగవత్తుడు బ్రహ్మ అని.
1: ఆల్ దిస్ ఎసెన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఇస్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక కన్న తల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు కూడా నిరంతరము బాధలే.
1: ద పేరెంట్స్ దట్ బ్రింగ్ అస్ అప్ ఆల్సో సఫర్.
0: యశోద
1: యశోద
0: ఈ విధంగా బాధపడుతుంటే
1: దేవకీదేవి
0: ఇంకొక రకంగా బాధపడుతుండాలి.
1: దేవకీదేవి వాజ్ ఫీలింగ్ ఇన్ అనదర్ వే.
0: నీ బొజ్జను ఎన్నో తాళ్లతో కట్టిందట ఆ యశోద.
1: యశోద ఇట్ సీమ్స్ షీ హాడ్ టైడ్ అప్ యువర్ స్టమక్ ఇన్.
0: కానీ ఎన్ని తాళ్లు కట్టినా గాని నీ బొజ్జ నిండలేదట.
1: But in spite of that, it seems all that was not enough.
0: ఇవన్నీ నేను చూడలేకపోయాను.
1: Well, I could not see all that.
0: బిడ్డడుండియు నేనొక గొడ్డురాలు.
1: Though I have children, I am barren without any children.
0: బిడ్డ కనకుండినను పుత్రవతి యశోద.
1: Though Yashoda did not beget any son, but she has the chance of being a mother.
0: ఇది నా కర్మమా?
1: Is this my fate?
0: ఆమె అదృష్టమా?
1: Or is it her fortune?
0: అని ఏడుస్తూ ఉంటుండాలి.
1: So saying she was
0: crying. ఇదే విధంగానే రామాయణమునందు కూడాను.
1: In Ramayana also.
0: కేవలము కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: Kausalya was feeling very sad.
0: కుమారుణ్ణి దైవముగా, రాముణ్ణి నేను కుమారునిగా పుట్టాను, కన్నాను, కానీ ఆ ఆనందాన్ని నేను అనుభవించలేకపోయాను.
1: ఐ హావ్ గివెన్ బర్త్ టు రామ గాడ్ హింసెల్ఫ్, బట్ యెట్
0: ఎక్కడైనప్పుడు ఏ అవతారం నందైనా కూడాను కన్న తల్లికి పెంచిన తల్లికి ఎప్పుడూ బాధలే.
1: ఎవ్రీ ఇన్కార్నేషన్ టైమ్ ద టూ మదర్స్, వన్ హూ హాస్ గివెన్ బర్త్, అదర్ మదర్.
0: తన ఎందున్నటువంటి దైవత్వాన్ని లోకానికి వ్యాప్తి గావించే నిమిత్తమై ఈ విధమైనటువంటి నాటకం ఆడుతుంటాడు.
1: బోత్ ఫీల్ సాడ్. ద రీజన్ ఇస్ దట్ ద డివినిటీ మస్ట్ బి పబ్లిసైజ్డ్ టు ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: తండ్రి ఆటను నచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమిటి ఉండాలి?
1: వేర్ ఇస్ ద నీడ్ ఫర్ రామ టు ఫాలో ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్
0: పితృవాక్య పరిపాలకుడు రాముడు అనేటువంటి సార్థక నామాన్ని జగత్తుకు అందించాలి.
1: రామ వాంట్స్ టు డెమోన్స్ట్రేట్ ది ఎంటైర్ వరల్డ్ దట్ హీ వుడ్ ఫాలో ద కమాండ్ ఆఫ్ ది ఫాదర్
0: అదే విధంగానే
1: లైక్
0: అన్ని అవతారములు కూడాను
1: ఆల్ ఇన్కార్నేషన్
0: ఈ జగత్తునకు దైవత్వాన్ని వ్యాపింపచేసే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి డ్రామాలు చేయవలసి వస్తుంది.
1: Incarnation certainly makes a drama for himself to teach the lesson of divinity
0: Kani,
1: to humanity.
0: భక్తులు దీన్ని చక్కగా గుర్తించలేరు.
1: But the devotee does not understand clearly.
0: ఎందువల్లనగా
1: why?
0: దైవం ఒక్కడే అయినప్పటికీ ఒక్కొక్క సమయం లోపల అనేక రకమైనటువంటి చేష్టలు చేయవలసి వస్తుంది.
1: God is one. But he needs to act in different styles.
0: మీకు అందరికీ తెలుసు రాత్రి పెద్ద వర్షం వచ్చింది.
1: You all know last night was heavy
0: rain. ఈ వర్ష బిందువులు నీరే.
1: Yes, the water drops.
0: తర్వాత వడగళ్ళు పడ్డాయి.
1: You also find hailstones.
0: ఆ వడగళ్ళు కూడా నీరే.
1: That's also water.
0: కానీ వర్షం దెబ్బతో కొట్టదు కానీ వడగళ్ళు దెబ్బ కొడుతుంది.
1: But you will be hit by the hailstone but not by the rain water.
0: వడగళ్ళు తగిలితే దెబ్బ తగులుతుంది.
1: Yes, when hailstones hit you.
0: నీరు తగిలితే దెబ్బ తగలదు.
1: But you'll never sustain injury because of water.
0: భగవంతుడు
1: God.
0: ప్రేమతో తిట్టినా ప్రేమతో కొట్టినా అంతా కూడా భగవంతుని యొక్క ప్రేమనే.
1: సో గాడ్ ఇన్కార్నేషన్ మే అక్యూజ్ యూ చార్జ్ యూ బీట్ యూ వెల్ దట్స్ ఆల్ లవ్
0: కొట్టినప్పుడు ఐస్ గడ్డతో కొట్టినట్టుగా ఉంటుంది.
1: ఇన్కార్నేషన్ బీట్స్ యూ యాజ్ ఇఫ్
0: ఐస్ లో కూడా జలమే ఉన్నది.
1: హెయిల్ స్టోన్ హ్యాస్ వాటర్
0: అందులో కూడా ప్రేమనే ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ది ట్రూత్ దట్ దేర్ ఇస్
0: భగవంతుడు ఏది చేసినా కానీ ప్రేమతోనే చేస్తున్నాడు కానీ ప్రేమకు భిన్నంగా చేయడానికి వీలు కాదు.
1: వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్స్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కష్టం పెట్టని దుఃఖం పెట్టని విచారం చేయని అనేక విధమైనటువంటి మీకు టెస్ట్ చేసినప్పటికీ అదంతా ప్రేమ చేయటమే.
1: గాడ్ మే మేక్ యూ సఫర్ ఆర్ పాస్ త్రూ ద డిఫికల్టీ అండ్ ఎంగ్జైటీ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ లవ్.
0: మనం ఏమాత్రం కూడా విచారం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వరీ టు ఎనీ ఎక్స్టెంట్
0: విచారం చేయటం మన యొక్క దోషమే.
1: ద వరీ
0: ఎందుకంటే మనము అంశము
1: వేర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్
0: అలాంటి అంశమునకు దుఃఖము లేదు.
1: బీయింగ్ ద
0: బాధలు లేవు కష్టములు లేవు కనుక నేను భగవత్ అంశము అనేటువంటి విషయాన్ని విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: అండ్ వన్స్ వీ డెవలప్ ది ఫెయిత్ ఫెయిత్ హియర్ దట్ వేర్ ద స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ దేర్ బి నో ఎంగ్జైటీ ద ట్రబుల్ వరీ టెన్షన్ సాడ్నెస్ అండ్ మిజరీ
0: కనుక మనము ఏ విధమైనటువంటి బాధలకు మనము ఉరి కాకూడదు.
1: సో విల్ నెవర్ ఫేస్ ఎనీ డిఫికల్టీ
0: ఇన్నంత ఎదుర్కొని మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ రెసిస్ట్ అండ్ దెన్ అకంప్లిష్.
0: ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రీతికరమైనటువంటి భావం ఇష్టంగా ఉంటుంది.
1: ఎస్ వీ లవ్ వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ ఫీలింగ్
0: కానీ ఆ ప్రీతి అన్నింటి ఎందుకు ప్రీతి ఒక్కటే.
1: ఇన్ఫాక్ట్ అవర్ లవ్ ఈజ్ వన్ అండ్ ది సేమ్.
0: లడ్డు కావాలంటాడు ఒకరు మిఠాయి కావాలంటాడు.
1: One religious laddu, another religious
0: ఒకరు బర్ఫి కావాలంటాడు ఒకరు జిలేబీ కావాలంటాడు.
1: వన్ రిలీషియస్ బర్ఫి నాదర్
0: జిలేబీ కానీ అన్నింటి ఎందు ఉన్నటువంటి చక్కెర ఒక్కటే.
1: దో ద టేస్ట్ డిఫర్ ద షుగర్ కంటెంట్ ఇస్ సేమ్ ఇన్ ఆల్
0: కనుక ఒక్కొక్కరు సాధన ఒక్కొక్క రకమైనటువంటి మార్గంలో ఉంటుంటారు.
1: అవర్ స్పిరిచువల్ పర్సూట్
0: కాబట్టి ఒకరు సాధనను ఒకరు విమర్శించడానికి ఏమాత్రం అధికారం లేదు.
1: నో వన్ హెస్ గాట్ ఎనీ అథారిటీ టు క్రిటిసైజ్ అనదర్ స్పిరిచువల్ పాత్.
0: ఎవరు ఏది చేసినప్పటికీ వారికి ఆ ఫలితం లభిస్తూనే ఉంటుంది.
1: వాట్ ఎవర్ వన్ డస్ హీ విల్ హ్యావ్ ద రివార్డ్.
0: వారి ప్రీతి
1: దట్స్ వాట్ దే లైక్.
0: ఆ ప్రీతికి తగినటువంటి ఒక ఫలితం వాళ్ళకి లభిస్తూనే ఉంటుంది.
1: ద రివార్డ్స్ ఆర్ ఇన్ అకార్డెన్స్ టు దేర్ లైక్స్.
0: కనుక దైవత్వాన్ని ఎవరు కూడా ఏ విధంగా కూడా విమర్శించడానికి పూనుకోకూడదు.
1: నో వన్ షుడ్ క్రిటిసైజ్ ఎనీ డివైన్ పాత్.
0: దైవత్వం దైవత్వమే.
1: గాడ్ ఈజ్ గాడ్ అలోన్.
0: అట్టి దైవత్వాన్ని దివ్యత్వమైన భావంతో మనము అందుకోవాలి.
1: యు షుడ్ అప్రోచ్ గాడ్ విత్ ద డివైన్ థాట్.
0: కనుక అనేక మంది సాధకులంతా అనేక విదేశీయులు కూడాను ఇక్కడ ప్రవేశించి అనేక విధములుగా మీరు వింటూనే ఉన్నారు.
1: వీ హ్యావ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ద సీకర్స్ ఎస్పైరెంట్స్ ఫారినర్స్.
0: రాముడు కృష్ణుడు విష్ణువు శివుడు ఈశ్వరుడు ఈ బ్రహ్మ ఈ రకమైనటువంటి భేదములు అన్నింటి ఎందుకూడను రూపనామలు భేదం ఉండినట్టుగా ఉంటుంది కానీ దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
1: భగవాన్ టెల్స్ ఎంఫాటికల్లీ అండ్ రిపీటెడ్లీ దట్ దేర్ ఆర్ సో మెనీ నేమ్స్ లైక్ రామ కృష్ణ బ్రహ్మ శివ అండ్ సో ఆన్. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఫార్మ్స్ ఆర్ డిఫరెన్స్.
1: ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్
0: బట్ దివ్యత్వం ఒక్కటే.
1: బట్ ద డివినిటీ ఈజ్ వన్.
0: ఈ ఏకత్వాన్ని మాత్రం మీరు విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ యూనిటీ.
0: జీసస్ అనుకోండి, రాముడు అనుకోండి, కృష్ణుడు అనుకోండి, విష్ణు అనుకోండి, బ్రహ్మ అనుకోండి, ఈశ్వరుడు అనుకోండి.
1: యు మే కాల్ హిమ్ జీసస్ ఆర్ రామ ఆర్ కృష్ణ బ్రహ్మ ఆర్ ఈశ్వర.
0: కనుక ఏ పేరు పెట్టుకున్నప్పటికీ దైవం ఒక్కడే.
1: యు గివ్ ఎనీ నేమ్ బట్ గాడ్ ఈజ్ వన్.
0: ఏకం సత్తి ప్రాభుదావదంతి అని అనేక మంది మహర్షులు చెప్పారు.
1: మెనీ సేజెస్ డిక్లేర్డ్ దట్ ది ట్రూత్ ఈజ్ వన్ రిఫర్డ్ బై స్కాలర్స్.
0: అన్నింటికీ ఓం ఇత్ ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ ద ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్ ద క్రియేటర్.
0: మీకందరికీ తెలుసును ఇక్కడ హార్మోని వాయిస్తుంటారు.
1: యు ఆల్ నో దిస్ దట్ వి ప్లే ఆన్ హార్మోని.
0: హార్మోని విషయం తెలుసును.
1: యు ఆల్సో నో దట్.
0: కానీ హార్మోని వాయించేటప్పుడు శృతి ఒక్కటే అవుతుంది.
1: As you play on the harmonium, Shruti is
0: ఒక్కొక్క రీడ్ కొట్టినప్పుడు సారి గామ పాదాని అని శబ్దములు వేరు వేరుగా వినిపిస్తాయి.
1: When you press the reeds, you find the different sounds, notes.
0: Sounds difference కానీ గాలి ఒక్కటే.
1: Those sounds differ, the very air that goes in is same.
0: అదే విధంగానే
1: likewise
0: మనకు పేర్లు రూపములు వేరు వేరుగా ఉంటున్నాయి కానీ
1: we have names and forms.
0: దివ్యత్వమనేటువంటిది ఒక్కటే ఉంటుండాలి.
1: Names and forms are different, but divinity is one.
0: కనుక ఆ దివ్యత్వాన్ని మీరు గుర్తునందుంచుకోండి.
1: We have to keep in view this
0: divinity. ఆ దివ్యత్వాన్ని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకోండి.
1: Let us install the divinity in our heart.
0: అర్జున నన్ను బయట రథంలో కూర్చోబెట్టకు.
1: అర్జున డోంట్ మేక్ మీ సిట్ ఇన్ ది ఔటర్ చారియట్.
0: నేను బయట మనిషిని కాదు.
1: ఐఎమ్ నాట్ ఎన్ ఔటర్ పర్సన్.
0: నేను లోపలింటి వాడిని.
1: ఐఎమ్ యూ విదిన్.
0: నీ హృదయం అనేటువంటి రథంలో నన్ను కూర్చోబెట్టుకో.
1: మేక్ మీ బీ సీటెడ్
0: అక్కడ నాకు స్థానం
1: ఇన్ చారియట్ ద హార్ట్ విచ్ ఇస్ మై ప్లేస్.
0: అక్కడ నేను మంత్రస్వరూపుడైపోతాను.
1: దేర్ ఐఎమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
0: బయట ఉండేంత వరకు యంత్రస్వరూపుడైపోతాను.
1: ఇన్ ద ఔటర్ వరల్డ్ ఐఎమ్ ఓన్లీ మెషిన్.
0: కాబట్టి యంత్రం అనేటువంటిది కేవలం ఒక పని చేసేటువంటిది కానీ దానికి లైఫ్ లేదు.
1: Yantra is the machine that works, but it has no
0: mantra life. Entati panaina chestundi.
1: Mantra can do a
0: lot. Entati sahajamaina kuda alkattutundi.
1: It can control any big thing.
0: Kanuka mantra swarupudu bhagavantudu.
1: God is the very personification of mantra.
0: Kanuka atanni hrudayapeetham paina pratishtha cheskovali.
1: Let us install him at the altar of
0: atan nivasamu hrudayame.
1: God's dwelling place. Kanuka
0: atanki hrudayavasi ani peru pettaru.
1: So God is called like this, the indweller in our heart.
0: కనుక హృదయం నందు స్థానం ఇవ్వండి.
1: లెట్స్ గివ్ ప్లేస్ ఫర్
0: కేవలం బయట ప్రపంచంలో మనము కేవలం అవకాశం ఇచ్చి మనము కేవలం పోగొట్టుకుంటున్నాం మన యొక్క విశ్వాసాన్ని.
1: ఇఫ్ వి వాంట్ టు సీ గాడ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ లూజింగ్ హిమ్.
0: ఎంతకాలం నీవు అవుట్లుక్ చూసుకుంటావో ఇదంతా పశ్చితీతి పశువు. అవుట్లుక్స్ అనేటువంటిది పశువుది.
1: దిస్ అవుట్లుక్ ఈజ్ అన్ అనిమల్ నేచర్.
0: కానీ అంతర్దృష్టిని డెవలప్ చేసుకోవాలి.
1: ఇన్వర్డ్ లుక్ వీ హ్యావ్ టు డెవలప్.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఈ సాధన మీరు డెవలప్ చేసుకున్నప్పుడు అందరి ఎందుకు దైవం ఒక్కడే ఉన్నాడు.
1: వెన్ వీ ప్రాక్టీస్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ వీ నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీబడి.
0: కనుక ఎవరిని పలకరించినప్పటికీ మనము మర్యాదగా గౌరవంగా మనం వారిని సంభాషణ జరపాలి.
1: విత్ హూమ్ సో ఎవర్ వీ కాన్వర్స్ we should talk with all courtesy and respect.
0: Evarni kathinanga manam maatadakoddu.
1: We should never use harsh words.
0: Appudu kathinanga maatadinappudu mana baadhanu manam gurtinchukolemu.
1: When we use harsh words, we will not.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can talk obligingly.
0: ఆ యొక్క వినయ విధేయతను మనం ప్రకటించాలి.
1: యూ షుడ్ ఆల్వేస్ హ్యావ్ దిస్ హ్యూమిలిటీ.
0: ఎందుకంటే అందరి హృదయం నందు భగవంతుడే ఉంటున్నాడు.
1: బికాస్ గాడ్ డ్వెల్స్ ఇన్
0: ఎవరిని మనం విమర్శించినా భగవంతుని విమర్శించేటువంటి వారం అవుతాము.
1: హూమ్ సో యూ క్రిటిసైజ్ ఇట్ అమౌంట్స్ టు క్రిటిసిజం ఆఫ్ గాడ్. సర్వజీవ
0: తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: హూమ్ సో యూ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ గాడ్.
0: సర్వజీవ పురస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: సో హూమ్ సో యూ రెస్పెక్ట్ యూఆర్ రెస్పెక్టింగ్ గాడ్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి.
1: ఆల్ యువర్ సాల్యుటేషన్స్ గో టు గాడ్.
0: కనుక ఏది చేసినా కానీ మన హృదయంలో ఉన్నటువంటి దైవత్వానికి చెందిపోతుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ఇట్ గోస్ టు గాడ్.
0: కోపము తాపము ఈర్ష్య అసూయ డమము ఇత్యాది దుర్గుణములంతా కూడా అనేక రకములుగా ఆవిర్భవిస్తుంటాయి.
1: మ్యాన్ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద లేటెంట్ ద యాంగర్ ద జెలసీ
0: ఏమాత్రం
1: ప్రైడ్. డోంట్ గివ్ స్పేస్ ఫర్ దెమ్.
0: అవకాశం ఇచ్చే కొనది కూడాను మనం మరింత చెడిపోతుంటాం.
1: ఇఫ్ యూ గివ్ స్కోప్ ఫర్ దీస్ ట్రైట్స్ యూ గెట్ స్పాయిల్డ్ మచ్ మోర్.
0: అది వచ్చినప్పుడు నీ మౌనం వహించు.
1: వెన్ దీస్ ట్రైట్స్ గెట్ ఇన్
0: కొంతసేపు నీవు సైలెంట్ గా కూర్చు.
1: అబ్జర్వ్ సైలెన్స్ ఫర్ సమ్ టైం.
0: అంతేగాని మాటకు మాటగా నీవు మాట్లాడినప్పుడు అది ద్వేషం మరింత అధికమైపోతుంది.
1: ఇఫ్ యూ గో ఆన్ ఎక్స్చేంజ్ వర్డ్స్ లైక్ దాట్ ద యాంగర్ విల్ బి ఆన్ ద రైజ్.
0: ఇది సరి అనేటువంటి లక్షణం కాదు.
1: ఇట్స్ నాట్ ఎ ప్రాపర్ క్వాలిటీ.
0: మనం శాంతిని పొందాలి.
1: Be peaceful.
0: Anduvalne manam shanti shanti shanti bhajana in tarvate moodu paryayam enduku shanti cheptunnaru.
1: At the end of bhajan we say this word shanti peace thrice.
0: Kani rendu thurlu enduku cheppakoodadu?
1: Why not twice?
0: Kani naalugu thurlu enduku cheppakoodadu?
1: Why not four times?
0: Moodu thurlu enduku cheppali?
1: Why thrice?
0: Anaga emiti?
1: What does it mean?
0: Deha sambandhamaina shanti.
1: Peace at the body level.
0: Manasika sambandhamaina shanti.
1: Psychological peace.
0: Atma sambandhamaina shanti.
1: Atmic peace.
0: కనుక ఈ మూడింటి ఎందుకు నాకు శాంతి కావాలి.
1: ఐ షుడ్ బి పీస్ఫుల్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక శాంతి నాకు మూడు కావాలి.
1: ఐ నీడ్ పీస్ ఫిజికల్లీ, మెంటలీ అండ్ స్పిరిచువల్లీ.
0: కనుకనే శాంతి శాంతి శాంతి.
1: సో వీ సే శాంతి పీస్ థ్రైస్.
0: ఈ మూడింటి ఎందు శాంతి లేకపోతే మనం జీవించలేము.
1: ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ దీస్ త్రీ లెవెల్స్ యూ కెనాట్ లివ్.
0: ఓ భగవంతుడా, నాకు ఈ మూడింటి ఎందు కూడా శాంతి నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ విత్ పీస్ ఇన్ దీస్ త్రీ ఏరియాస్.
0: ఆధ్యాత్మికంగా శాంతి ఉండొచ్చు నీకు,
1: యూ మే హ్యావ్ పీస్.
0: కానీ శారీరకంగా నీవు సరైనటువంటి ఆరోగ్యం లేకపోయినప్పుడు అక్కడ అశాంతి వస్తుంది.
1: ఇఫ్ యూఆర్ ఫిజికలీ ఇన్డిస్పోజ్డ్ యూ విల్ బి రెస్ట్లెస్.
0: శారీరకంగా ఆధ్యాత్మికంగా శాంతి ఉంటుండాలి.
1: యూ మే బి ఫిజికల్లీ
0: మానసికంగా శాంతి లేకపోతే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ యూఆర్ మెంటలీ రెస్ట్లెస్ ఇట్ ఈస్ యూస్లెస్.
0: శాంతి అనేది మూడింటి ఎందు ఉంటుండాలి.
1: సో పీస్ ఈస్ నెసరీ ఇన్ ఆల్ దీస్ త్రీ రెల్మ్స్.
0: ఈ విధమైనటువంటి ప్రార్థనలు ప్రాచీన కాలం నుండి మహర్షులు అనేక విధమైనటువంటి సాధనలు చేసి అనుభవించి ఆనందించి జగత్తుకు అందించినటువంటి విషయాలు.
1: దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ ఈస్ ఫాలోడ్ బై ది ఏన్షియంట్ సేజెస్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ సీకర్స్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ ప్రొపగేటెడ్
0: అనేక రకములుగా దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని తపస్సు చేస్తూ వచ్చారు.
1: మెనీ డిడ్ పెనెన్స్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ టు నో వేర్ హీ ఇస్.
0: కానీ కొంతమంది విరమించుకున్నారు, మేము మా చేత కాదని.
1: సమ్ హావ్ డ్రాప్డ్ ఇన్ ద మిడిల్.
0: మరి కొంతమంది ఇంకా చేయాలి, మన జీవితం వచ్చిండేది ఎందుకోసము, దైవాన్వేషణ చరిపే తీరాలి అని పట్టుదల పట్టాడు.
1: సమ్ హావ్ థాట్ ఓవర్ వై ద లైఫ్ ఇస్ గివెన్ అండ్ దే కంటిన్యూడ్ దేర్ ఎఫర్ట్ టు నో గాడ్.
0: ఆ విధంగా పట్టుదలతో కంటిన్యూ చేసినటువంటి వాళ్ళు తపస్సు నుంచి వచ్చి వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అన్నారట.
1: బై దిస్ పర్పెచువల్ ట్రయల్ అండ్ పర్సిస్టెన్స్ అండ్ ఇన్సిస్టెన్స్.
0: మేము భగవంతుని చూచాము.
1: వీ హావ్ సీన్ గాడ్.
0: ఎక్కడ చూచాము?
1: వేర్ హావ్ సీన్?
0: వేదాహ వేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం, వెయ్యి సూర్యులు కాంతితో ఉన్నాడట భగవంతుడు.
1: గాడ్ హ్యాస్ గాట్ ద ఎఫల్జెన్స్ అండ్ బ్రిలియన్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ సన్స్.
0: తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: ఈస్ బియాండ్ తమస్ డార్క్నెస్.
0: దాని తర్వాతనే భగవంతుని మేము చూచాము.
1: దేర్ వి సా గాడ్.
0: మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి అని పుణ్యపురుషులంతా కూడా జగత్తునకు చాటుతూ వచ్చారు.
1: సేజెస్ అడ్రస్ ద హోల్ యూనివర్స్ సేయింగ్ దట్ వీ హావ్ సీన్ గాడ్.
0: లేదు తమస్సు.
1: వాట్ ఈస్ దిస్ తమస్?
0: దేహమే తమస్సు.
1: బాడీ తమస్సు.
0: దేహాభిమానకు అవతలనే ఉంటున్నాడు దైవం.
1: గాడ్ ఈస్ బియాండ్ దిస్ అటాచ్మెంట్ టు ద బాడీ.
0: ఈ మనసే తమస్సు.
1: అండ్ దిస్ మైండ్ ఇస్ తమస్.
0: ఈ మనసు అవతలనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్, మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ. డోంట్ ఫాలో ది బాడీ, డోంట్ ఫాలో ది మైండ్, ఫాలో ది కాన్షియన్స్.
1: Body is like a water bubble, don't follow the body. Mind is like a mad monkey, don't follow the mind, follow the conscience.
0: రెండు కూడాను తమస్సుకు సంబంధించినటువంటివి.
1: సో బాడీ అండ్ మైండ్ రిలేట్ టు తమస్ ఆర్ డార్క్నెస్.
0: తమస పరస్తాత్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఈస్ బియాండ్ దిస్ డార్క్నెస్.
0: ఎక్కడో కాదు, ఏ దేశంలో కాదు, తమస్సుకు ఆవరణ ఉన్నాడు.
1: నాట్ దట్ ఈ సెపరేట్ ఆర్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, ఈస్ బియాండ్ డార్క్నెస్. తమస్సు
0: అనగా మన యొక్క మనస్సుకు శరీరమునకు ఆవరణ ఉన్నాడు.
1: ఇట్ ఓన్లీ మీన్ తమస్ డార్క్నెస్ మీన్స్ బియాండ్ ద బాడీ అండ్ మైండ్.
0: ఈ శరీర మాత్రం కలుధర్మ సాధకం, ధర్మం ఆచరించే కోసం శరీరం ఇచ్చాడు.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు ఫాలో ద సీక్రెట్ పాత్.
0: అయితే దేహానికి సరైనటువంటి పోషణ చేకూర్చే నిమిత్తమై మనసునిచ్చాడు.
1: However, to take care of the body, the mind is given.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ పాజిటివ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: పాజిటివ్ మనం లోపల పెట్టుకున్నప్పుడు నెగటివ్ ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: విత్ పాజిటివ్ ఆత్మిక్ ప్రిన్సిపల్ విత్ ఇన్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై నెగటివ్.
0: ప్రేమ అనేటువంటి పాజిటివ్ లేకపోతే
1: Without this love, the positive,
0: అంతా కూడా నువ్వు వ్యర్థమే అన్నా.
1: ఎవ్రీథింగ్ విల్ బి యూస్లెస్.
0: కనుక మనము ఆ ప్రేమ అనేటువంటి దాన్ని పెట్టుకోండి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్.
0: ఆ ప్రేమనే భగవత్ స్వరూపం. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని, ఎట్టి ప్రేమ? నిర్మలమైనటువంటి ప్రేమ, నిస్వార్థమైనటువంటి ప్రేమ.
1: వాట్స్ టైప్ ఆఫ్ లవ్? ప్యూర్ లవ్. ద బాడీ, ద మైండ్ ఈస్ గివెన్.
0: కాబట్టి ఇవి రెండు కూడాను కేవలం నెగటివ్ సంబంధించినటువంటివి.
1: సో బాడీ మైండ్ ఆర్ నెగటివ్.
0: కనుక పాజిటివ్ ని మనం పట్టుకోవాలి.
1: వీ షుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద పాజిటివ్.
0: అది ఆత్మతత్వము.
1: దట్ పాజిటివ్.

0: కనుక ఈ లవ్ అనేటువంటి సెల్ఫ్లెస్నెస్ నిజమైనటువంటి ప్రేమ.
1: సో ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్.
0: దీన్ని మనం పెంచుకోవాలి.
1: దిస్ వీ హ్యావ్ టు డెవలప్.
0: తద్వారానే మనకు దివ్యత్వం అనేటువంటి క్షణంలో మనకు ప్రాప్తిస్తుంది.
1: బై దిస్ యూ విల్ బి ఏబుల్ టు అటైన్ డివినిటీ ఇన్ ఎ మోమెంట్.
0: దినాలు కాదు, సంవత్సరాలు కాదు, యుగాలు కాదు.
1: నాట్ డేస్, మంత్స్, ఇయర్స్,
0: క్షణంలోనే మనకు ప్రాప్తిస్తాయి.
1: ఇన్ ఎ మోమెంట్ యూ విల్ రియలైజ్ ఇట్.
0: స్విచ్ వేస్తే ఎట్ట లైట్ తక్షణమే వస్తుందో అదే రీతిగానే మనం నిజమైనటువంటి ప్రేమ తత్వాన్ని పెంచుకున్నప్పుడు క్షణంలోనే మనకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: జస్ట్ ఎస్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ ద లైట్ స్టార్ట్ బర్నింగ్ లైక్ దట్ యూ విల్ హ్యావ్ రియలైజేషన్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ఈ జగత్తులో ఉండినంత వరకు మన కర్తవ్యాలను మనం నిర్వర్తించుకుంటూ,
1: so long we are in this world, we have discharge of duty,
0: ee jagattunu kuda gauravistu,
1: respect the world,
0: ee jagattu kuda ni daiva swaroopame,
1: consider the world as divine,
0: ee jagattulo unnatundi samasta padarthamulo daiva swaroopame,
1: entire material of this world is divine,
0: kaabatti annitini kuda daiva swaroopakanga bhavinchukuntunte ide mana nijamaina kartavyam,
1: we have to consider everything divine,
0: ee nijamaina sadhana,
1: this true spiritual pursuit,
0: intakante minchina sadhana marokati ledu,
1: nothing beyond this,
0: ee naadu cheseetundi sadhana anni kudanu
1: the spiritual path practices,
0: swarthamato koodinatundivi,
1: the modern spiritual practices are utterly selfish.
0: ఈ స్వార్థమనేటువంటి దేని కోసం చేస్తున్నాం మనం ధ్యానం?
1: Why do we meditate?
0: దైవం కావాలని చేస్తున్నాము.
1: We say that we want God.
0: ఈ నిమిత్తమే చేసుకునేటువంటిది కానీ ప్రపంచము సమాజ నిమిత్తం కాదు కదా.
1: You are just meditating for yourself, not for the world and
0: samasti
1: society.
0: సమస్త నిమిత్తమే మనం చేయాల్సినటువంటి ప్రార్థన.
1: We have to pray for the society.
0: ప్రార్థన వ్యక్తి స్వరూపమైనటువంటిది కాదు.
1: The prayer cannot be the individualistic.
0: వ్యక్తిత్వం అనేటువంటిది కేవలం భ్రష్టుత్వమే.
1: వ్యక్తిత్వాది ఇండస్ట్రియలిస్టిక్ ఇస్ భ్రష్టుత్వాక టోటల్ రూయిన్.
0: సమష్టితత్వమే మనకు నిజమైనటువంటి వ్యక్తిత్వం.
1: ఇట్ ఈస్ ది కాస్మిక్ యూనివర్సాలిటీ.
0: సమాజం అంతా ఒక్కటే.
1: ద సొసైటీ,
0: సమాజంలో మనం ఒక మెంబర్.
1: వి ఆర్ మెంబర్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో రూపం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ సొసైటీ?
0: రూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫార్మ్.
0: సమాజంలో ఉన్నటువంటి మెంబర్స్ రూపం ఉంటుంది.
1: బట్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ ఫార్మ్.
0: కనుక ఈ మెంబర్స్ వల్లనే అది సమాజం అనే పేరు వచ్చింది.
1: బికాస్ ద మెంబర్స్ ద సొసైటీ నేమ్ ఇస్ అప్లికబుల్.
0: కనుకనే సమాజ నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి.
1: సో వీ హావ్ టు ప్రే ఫర్ సొసైటీ.
0: అంతా లోక సమస్త సుఖినో భవంతు.
1: లెట్ ద హోల్ వరల్డ్ బి హ్యాపీ. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్.
0: అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు నేను హ్యాపీగా ఉంటాను.
1: వెన్ ఆల్ ఆర్ హ్యాపీ ఐ టూ విల్ బి హ్యాపీ.
0: కనుక నీవు ఆనందంగానే ఉండాలంటే నీ స్వార్థాన్ని పక్కకు నెట్టి సమస్త స్వరూపంతో లోక సమస్తాన్ని గురించి విచారించు.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి హ్యాపీ, బ్రష్ అసైడ్ ఆల్ ది సెల్ఫిష్నెస్ అండ్ ప్రే ఫర్ ది ఎవ్రీబడి, ది కమ్యూనిటీ అండ్ సొసైటీ.
0: కనుక
1: విల్ బి హ్యాపీ. సో
0: మనము దివ్యత్వాన్ని గుర్తించాలంటే,
1: to know the divinity,
0: మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We should make our hearts pure.
0: ఇది పరిశుద్ధం చేసుకున్నప్పుడే పరమాత్మ తత్వం మనకు అర్థమవుతుంది, అద్దంలో కనిపించినట్టుగా ఉంటుంది.
1: When we purify our hearts, we can see the reflection of God as we see our own reflection in a mirror.

రోజు పరమాత్ముడు ఒక్కడే అంచు భావించుడి, పరమాత్ముడు

0: The Mohammedans call him Allah. The Christians say Jehovah. The Vaishnavites address him Vishnu. The Saivites call out to him as Shambho. But he who confers on every being without any distinction whatsoever, a long life, health, wealth, peace, prosperity, and he who protects and guides every being is one and the same Lord. Believe in this, that the Lord is one and only one.
1: Prema Sarupa.
0: Embodiment of love.
1: Katati yaka parinamamulu. Hitoshtamula vale. Sukhadukkumulu kuda nu untunnadi.
0: Just as you find as the phenomena in nature like heat and cold, so also it is natural that one thinks about happiness and grief.
1: ఒక పర్యాయము మానవులకు ఉష్ణము సుఖమును అందిస్తుంది.
0: On a one set of circumstances, man secures comfort through the medium of heat.
1: మరొక సమయములో చలి మానవునికి సుఖమును అందిస్తుంది.
0: Under certain other circumstances, it is cold which gives him comfort.
1: ఏ తర్వాత ఉష్ణం చలులు రెండు కూడాను మానవునికి సుఖం అందించినవి.
0: All sudden then it transpires that both heat and cold venture to give comfort to man.
1: కనుక ఉష్ణ శీతలములు మానవునికి సుఖం అందించేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించేటువంటి పరిస్థితికే ప్రాకృత సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: This is what has been said as the perfect balance that has been struck in nature, where both these extremes, heat and cold, tend to give man a sense of comfort.
1: ఈ సమత్వమే యోగము అని చెప్తూ వచ్చింది ఉపనిషత్తు.
0: This equality or this balance that one strives is also referred to as yoga in the Upanishads.
1: యోగమే కర్మ కౌశలము.
0: It is yoga which helps you to undertake karma.
1: లోకములో సుఖము దుఃఖము జయము అపజయము నష్టము కష్టము నిందలు నిష్ఠూరములు ఈ స్థుతులు దూషణలు ఇవి రెండు కూడాను కలిసి ఉంటున్నవి.
0: ఇన్ దిస్ వరల్డ్ యు ఫైండ్ దట్ దీస్ పేర్స్ ఆఫ్ ఆపోజిట్ ఆర్ ఆల్వేస్ కోఎగ్జిస్టింగ్ లైక్ గ్రీఫ్ అండ్ జాయ్ లైక్ విక్టరీ అండ్ డిఫీట్ లైక్ ప్రైజ్ అండ్ రిడిక్యూల్ All of them come to you in pairs.
1: Manavudu labhamunaku aanandistunnadu nashtamunaku kurungipothunnadu.
0: When man gains something he feels happy, when he loses something he is subjected to distress.
1: Bhushanaku kurungipothunnadu dushanaku vichara padutunnadu.
0: Praise makes him bloated up, whereas ridicule or criticism puts him down.
1: Ivanni kudanu కేవలము శీతోష్ణముల వలె సుఖదుఖములు కూడా సమతత్వముతో మానవులకు సుఖము అందించడమేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే సంఘ సమత్వము అని చెప్తూ వచ్చారు.
0: When you get that balanced approach as member of a society, that just as these pairs of opposites are ultimately like heat and cold, which in the long run add to your joy and comfort, that is the moment of realization for you.
1: కనిపించు పర్వతములు శిలామయములు.
0: The mountains that you see from a distance are nothing but rock.
1: నివసించు భూమి మృమ్మయము.
0: And the earth on which you are living is also inert.
1: చల్లని ఛాయను అందించేటువంటి వృక్షములు కాష్టమయము.
0: The trees which give you shade and shelter are made of wood.
1: ప్రాణములు మాంసమయము.
0: And life as such is nothing but flesh.
1: ఇవన్నీ కూడా పంచభూతములు వికారములే.
0: All these are different manifestations of the five elements.
1: వ్యవహార నిమిత్తమై వీటికి మానవుడు కొన్ని రూపనామములు ఏర్పరచుకొని తన జీవితమును గడుపుకొనుచున్నాడు.
0: In order to suit his convenience and make things in such a way that he can possibly make a living, man gives different names and forms and shapes to these elements.
1: ప్రాచీన కాలము నుండి భారతదేశము ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంపత్తి చేత సమస్తమును త్యాగమును సమస్త ప్రపంచమునకు బోధించి సుస్థిర శాంతి సౌఖ్యమును అందించినటువంటి యొక్క ఆధ్యాత్మిక జ్యోతి.
0: By virtue of the rich heritage and ancient tradition which has been part of this country Bharat, these two qualities, equanimity and a sense of sacrifice, have been shown to the whole of humankind by this great country as guiding principles for one's happiness and joy.
1: కనుకనే నాటికి నేటికి లోక సమస్త సుఖినో భవంతు అన్నదే భారతీయుల యొక్క సంస్కృతి.
0: So either then or now, you find that the cornerstone of the Bharatiya culture is to pray and wish for the welfare and prosperity of all.
1: మానవుడు ఏ నాటికైనను త్యాగమును ఊనక తప్పదు.
0: It is imperative for man to take up to tyaga or sacrifice something or the other.
1: చివరి సత్యము.
0: This is the ultimate truth that he has to realize.
1: మానవుడు బుద్ధిపూర్వకంగా త్యాగమే చేయకుండా ప్రపంచము నిర్బంధముతో వానికి త్యాగము నేర్పుతుంది.
0: If man does not willfully come forward with sacrifice, the world will teach him a lesson where he has to follow suit.
1: కనుక త్యాగేయనికి అమృతత్వమాన పోని వేదము బోధించినది.
0: That's why the Vedas have this lesson that it is through sacrifice that you really can get something lasting.
1: బుద్ధియే మానవ జీవితమునకు శోభను అందిస్తుంది.
0: It is buddhi of one's intellect which gives you some glow to your life.
1: బుద్ధియే నశించిన మానవత్వమే క్షీణిస్తుంది.
0: If you do not have this spark of intellect in you, there is no meaning to your existence.
1: జ్ఞానము పెరుగుకొనది మానవత్వం అభివృద్ధిగా అవుతుంది.
0: Even as you grow in your jnana, you also become a wholesome personality.
1: సుబుద్ధిమాన్ మనుష్యేషు అని కేవలము మానవ ఆకారము ధరించినంత మాత్రమున మానవుడు కానేరడు.
0: Merely by adorning a physical form, he does not become man.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
0: All those birds which are green in color, can they speak like the parrot?
1: పువ్వులపై పారాయణుడు పురుగులు తుమ్మగలవున.
0: So also, these insects which creep on flowers, could they be likened to the bee?
1: పులికర్ణము కప్పినట్టి గాడిదతా పులియగున.
0: Likewise, a donkey covered with the skin of a tiger, would it become a tiger?
1: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగా ఉన్నట్టయ్యా.
0: So also pig, which may grow as big as an elephant, can it ever become an elephant in the true sense?
1: కనుక మానవ ఆకారమును ధరించినంత మాత్రమున మానవుడు కానేయడని మానవ బుద్ధులు మానవుడి యందు ప్రకాశించినప్పుడే ఇతను నిజమైన మానవుడని కూడాను చెప్పుతూ వచ్చింది ఉపనిషత్తులు.
0: In the same way, by merely having a form resembling that of man, one does not become man in the true sense of the word. It's only when he has a good buddhi, good thoughts, good ideals and a set of principles to govern his life, would he be called a man. This is what the Upanishads have been telling.
1: Manavudu sukhabilashi.
0: Man by nature seeks comfort.
1: Ananda pipasi.
0: He also aspires for happiness.
1: అతను నిరంతరం కూడాను ఆనందముని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ సెకండ్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ దిస్ ఎండ్ ఆఫ్ సెక్యూరింగ్ హ్యాపీనెస్.
1: దీనికి వైజ్ఞానిక సత్యం కూడాను లేకపోలేదు.
0: దేర్ ఈస్ ఇన్ దిస్ ఫ్రీక్ ఇన్ మ్యాన్స్ నేచర్ ఎ సైంటిఫిక్ బేసిస్.
1: అగ్నికి దహన శక్తి దాని యొక్క స్వభావం.
0: ద నేచర్ ఆఫ్ ఫైర్ ఈస్ టు రిడ్యూస్ ఎనీథింగ్ టు యాషెస్.
1: మంచుగడ్డకు చల్లదనము దాని స్వభావం.
0: So also ice has its characteristic feature being cold.
1: చక్కెరకు తీపి దాని స్వభావం.
0: Sweetness is the characteristic feature of sugar.
1: అదే విధముగానే మానవునకు ఆనందము స్వభావం.
0: In the same manner, for man, happiness is his natural state.
1: కనుకనే మానవుడు ఆనందమును ఆశించటము దుఃఖమును ద్వేషించటము జరుగుతున్నది.
0: That's why we find that man seeks happiness, tries to remove himself away from troubles or distress.
1: నిత్య జీవితములో మనము నివసించేటువంటి లోకములో ప్రతి దినం కూడాను మనము ఇట్టి అనుభూతిని అనుభవిస్తూ ఉన్నాం.
2: Ever since we were born, probably, every second of our existence, this has been our experience in our day-to-day life.
1: బాధపడుతున్న వ్యక్తిని చూచి ఎందుకు నీవు ఏడుస్తున్నావని ప్రశ్నిస్తుంటావు.
2: If you come across a person who is distressed, you ask him a question, why are you subjected to this grief?
1: దీనికి కారణం ఏమిటి?
2: What is the reason for this?
1: నీకు ఏడుపు సహజం కాదు కనుక ఎందుకోసం ఏడుస్తున్నావు అనేటువంటిది దీని అంతరార్థం.
2: The reason is, to cry is not your natural state, so you ask a question of this nature.
1: అదే వ్యక్తి ప్రసన్నుడై ఆనందముగా ఉంటున్న సమయం చూచి, అయ్యా నీవు ఎందుకు దుఃఖించడం లేదని ఎవ్వరు కూడా ప్రశ్నించరు.
2: Now the same person who is enjoying a state of happiness, nobody would come and ask him, why is it that you are not in a state of distress?
1: కారణము దుఃఖము అతని స్వభావము కాదు కనుక.
2: The reason is that this state of distress is foreign to man's nature.
1: అయితే ఇట్టి సహజమైనటువంటి ఆనందమును మానవుడు ఎందుకు సహజముగా అందుకోలేకపోతున్నాడు.
2: But now the question is, this state of happiness which is natural to man, how come he is not in a position to experience this?
1: ప్రాకృత సంపర్కము చేతను సహవాసము చేతను మానవుని యొక్క రాగద్వేషములు ఇంద్రియములను కప్పబడిన చేత ఇతను సహజానందాన్ని అందుకోలేకపోతున్నాడు.
2: By a combination of factors, part of which go in the society around him, and by virtue of the fact that he has these two qualities of attachment and hatred, man comes to a state where he is not in a position to experience the sense of joy within him.
1: మానవుడు ఈ జగత్తులో అనేక అస్థిరమైన సుఖములను ఆశిస్తున్నాడు.
2: In this world around him, man tries to seek comfort from things which are fleeting and transient.
1: ఈ ఆశించటమే రాగం.
2: Now this way of his to seek happiness from these fleeting things is raga or attachment.
1: ఈ ఆశించినటువంటి యొక్క ఆశ విఫలమైనప్పుడు ఇది ద్వేషం.
2: Now when he tries to seek something of this nature and he is not successful, that turns into a case of hatred.
1: కనుక రాగద్వేషములు ఆశల వల్లనే లభించుతున్నవి.
2: So these two, attachment and hatred, come because of your primary desire.
1: కనుక మానవుని యొక్క సంకల్పములు యందు ఈ ఆశలు కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే ఇంద్రియముల యొక్క మాలిన్యము పరిశుద్ధమవుతుంది.
2: సో వెన్ మ్యాన్ మేక్స్ ఎన్ ఎఫర్ట్ టు కర్వ్ హిస్ సెన్సెస్ విచ్ ఇన్ టర్న్ వుడ్ పుట్ అన్ ఎండ్ టు దిస్ డిజైర్ హీ వుడ్ బి ఇన్ ఎ స్టేట్ వేర్ హీ కెన్ పాసిబ్లీ సెక్యూర్ హ్యాపీనెస్.
1: దురదృష్టవశాత్తు మానవుడు తన యందున్న ఆనందాన్ని మరచి బయట ప్రపంచమునందు ఆనందమును అపేక్షించి వెతుకుతున్నాడు.
2: Unfortunately, man has become forgetful of his true nature happiness which is within him. Instead, he goes hither and thither in the world outside of him.
1: Tana udyogamunandu sayankalam varaku pani chesi alasi poyi intiki vachi tana aananda nimittamai club nuku velutunnadu.
2: He spends all his time during the day at the office by way of doing his job. He comes back in the evening. When he wants relaxation or comfort, he starts visiting clubs.
1: ఈ మానవుడు ఆనందము తనకు క్లబ్లో ఈ కార్ ఆటంలో లభిస్తుంది అని భ్రమిస్తున్నాడు.
2: This man deludes himself into believing that he can get some happiness by playing cards in the club.
1: మరికొంతమంది ఆనంద అపేక్ష చేత సినిమాలకు వెళుతున్నారు.
2: Then there are those who visit the cinema houses for the sake of getting some happiness.
1: Tanu aashinchina aanandamu cinemalo labhyamavutundani bhavisthunnadu.
2: Here again, man believes in a false way that the happiness that he is trying to get, he would be able to get in the cinema house.
1: Mari kontha mandi tama aananda nimittamai madhyamunu sikaristunnaru.
2: Then you have that other category which takes to drinking.
1: Ivanni kudanu kevalamu vari bhramane tappa తన ఆనందము ఆ పదార్థంలో ఏమాత్రం కూడా లేదు.
2: Either all of these are indicative of man being deluded.
1: తన ముక్కుపై ఉన్నటువంటి సులోచనములో తాను మరచి ఇల్లంతా ఎంతకాలం వెతికినప్పటికీ ఆ సులోచనములు తనకు లభించవు.
2: You have your pair of spectacles resting on your nose. You are ignorant of this fact. యు స్టార్ట్ లుకింగ్ ఆల్ అరౌండ్ ద హౌస్ బై వే ఆఫ్ లొకేటింగ్ దిస్ స్పెక్టికల్స్
1: యు డెవలప్ తన ఎందున్న ఆనందమును మానవుడు మరచి బయట ప్రపంచంలో ఆనంద నిమిత్తమై అనేక విధములుగా కృషి సల్పుతున్నాడు.
2: ఇన్ ద సేమ్ మేనర్ మ్యాన్ హస్ బికమ్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్ హ్యాపీనెస్ విచ్ ఇస్ విత్ ఇన్ హిమ్ అండ్ హీ స్టార్ట్ మేకింగ్ ఎ సెర్చ్ ఫర్ ఇట్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్.
1: తాత్కాలిక విషయానందము తనకు లభించవచ్చునేమో కానీ శాశ్వత ఆత్మానందం అనేటువంటిది తన ఎందే ఉంటుందని సత్యాన్ని గుర్తించవచ్చు.
2: Perhaps it's likely that he might be able to secure the material happiness which is temporary, but he'll never be able to secure happiness which is lasting, which is linked to the Atma.
1: Kanuka manavudu tana swasthanam ayyunte yokka aatma tattvanni artham chesukunnappude tanaku nijamainatunte aanandam labhistundi.
2: Only when man is in a position to explore and understand the nature of his Atma will he be in a position to get lasting happiness.
1: Tanu ekkadi nunchi vachadu అనేటువంటి తత్వాన్ని తాను విచారించాలి.
2: Where has he come from? This should be the primary question for him.
1: భాగవతమునందు ఎచ్చట పుట్టె నచ్చటకి నేగుట నైజము ప్రాణికోటికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోయినప్పుడే తనకు నిజమైన ఆనందం లభిస్తుంది.
2: In the Bhagavata it has been stated that man, when he reaches the point from where he has come, he will be securing happiness. This is what has been stated in the Bhagavata.
1: మానవుడు ఒక కార్యార్థమై ఒక ప్రదేశమునకు వెళ్ళాడు.
2: Now a certain person, by way of fulfilling some objective of his, goes to a certain place.
1: అక్కడ ఎంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉండినప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితులు ఉండినప్పటికీ, తన కార్యము ముగించుకుని తిరిగి తన స్వస్థానము చేరినప్పుడే తనకు శాంతి విశ్రాంతి.
2: The spot he goes to is extremely convenient for him. He is also one which tends to give him a sense of comfort. He fulfills his objective. But only when he returns back to his place would he be in a position to enjoy a sense of peace or comfort.
1: అదే విధముగానే మానవుడు ఈ కర్మక్షేత్ర యాత్రికుడుగా ఈ జగత్తునకు వచ్చాడు.
2: In the same manner, man has come down into this world as a traveller, the weary traveller who has to undertake tasks of varying magnitude.
1: ఈ చక్రమునందు ఎన్ని విధములైనటువంటి యొక్క లౌకిక భోగ భాగ్యములు ఉండినప్పటికీ ఇది తాత్కాలికమైనటువంటి చక్రమే కాని తన యొక్క స్వస్థానము కాదు.
2: Now this world at best is like a chow tree which can certainly offer a few things to him, but certainly it is not his permanent abode.
1: జీవుడు ఒక విధమైనటువంటి యొక్క మోక్షపురికి ప్రయాణికుడు.
2: The jiva is like the traveler who set on the path of journey leading to moksha.
1: ఈ ప్రయాణములో దేహం ఒక చక్రం వంటిది.
2: In this journey of his, this body that's been given to him is like the chow tree.
1: మనసు కాపలాదారి.
2: The mind is like the watchman.
1: కనుక దేహమా చక్రము, మనస వాచ్మ్యాన్, జీవుడా ప్రయాణికుడు, ఈ ముగ్గురికి ఉండేటువంటి సంబంధం ఏమిటి?
2: Therefore, the body is like the chow tree, the jiva is the traveler, and the mind is like the watchman. Now what is the possible relationship amongst these three?
1: ఈ యొక్క చౌకీదారునకు ఈ యాత్రికునకు ఎట్టి సంబంధము లేదు.
2: There is absolutely no relationship between this watchman and this jiva, the traveler.
1: లేక చక్రమునకు ఈ యొక్క ప్రయాణికుడుకు ఎట్టి సంబంధము లేదు.
2: Nor is there any relationship between this chow tree and this jiva.
1: తాత్కాలికంగా విశ్రాంతి నిమిత్తమై కొంతకాలం ఉండి తదుపరి ఆ చక్రమును ఆ యొక్క చౌకీదారిని త్యజించి వెళుతున్నాడు ఈ ప్రయాణికుడు.
2: సో వాట్ యు ఫైండ్ ఇస్ ఆఫ్టర్ ఎ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ జీవ గోస్ ఆన్ హిస్ ఆన్వర్డ్ జర్నీ బై లీవింగ్ దిస్ బాడీ అండ్ లీవింగ్ బిహైండ్ ద వాచ్మెన్.
1: కానీ ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేక ఇది ఈ సముద్రి తన ఇల్లుగా తాను భావించుకుని, ఈ కాపలాదారి తన యొక్క సర్వెంట్ గా విశ్లేషించుకుని, ఈ యాత్రికుడు అక్కడనే నిలిచిపోవడానికి కృషి చేస్తున్నాడు.
2: బట్ మ్యాన్ హస్ ఫర్గాటన్ దిస్ సేలియంట్ ట్రూత్. హీ బిలీవ్స్ దట్ దిస్ బాడీ, దిస్ చౌ ట్రీ ఈజ్ హిస్ పర్మనెంట్ అబోడ్. హీ బిలీవ్స్ దట్ దిస్ వాచ్మెన్ ఈజ్ హిస్ సర్వెంట్ అండ్ స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్లీ.
1: తన యాత్ర నిమిత్తమై వచ్చినటువంటి లక్ష్యమును మర్చిపోతున్నాడు.
2: హీ హస్ ఫర్గాటన్ ద పర్పస్ ఫర్ విచ్ హీ హస్ సెట్ ఆన్ దిస్ జర్నీ.
1: కనుకనే తన యొక్క యాత్రను పూర్తి గావించుకొనక తన సత్కారమును చేరుకొనలేక మధ్య మార్గములో అనేక అవస్థలకు గురి అవుతున్నాడు ఈ మానవుడు.
2: సో వి ఫైండ్ దట్ దిస్ మ్యాన్, బికాజ్ హీ ఇస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ దిస్, Because he tends to feel that this temporary one is his permanent abode. He gets bogged down at every stage. He is up against obstacles and difficulties, and he is not in a position to proceed with his journey.
1: Sarvam atmamayam sukham. Sarvam paramayam dukkham annadi Upanishad. Anaga, tanayokka atmatattvamunu tanu lakshyamlo pettukunnappude tanaku sukham erpadutundi.
2: The Upanishad has said that for one who has the Atma as a center of things, he is bound to enjoy happiness. For one who tends to look to outside things, he is bound to come across difficulty.
1: Kanuka, matti nunchi puttinatvanti yokka patra, yenatikaina kudanu, tirigi mattilone cheripovutunnadi.
2: So we find that a pot or earthen pot made of clay will one day become one with clay.
1: సముద్రం నుంచి ఆవిరిగా మారినటువంటి జలము ఏ మేఘములుగానో ఏ వర్షములుగానో ఏ వంకలుగానో ప్రవహించి కట్టకడప్పటికీ ఏనాటికైనా సముద్రంలో చేరిపోతున్నది.
2: The water of the oceans evaporates, becomes vapor, becomes clouds, and in course of time comes down again in the form of rain, raindrops.
1: సముద్రం నుంచి పుట్టినటువంటి జలము తన స్వస్థానమైన సముద్రములకే చేరుకొనుచున్నది.
2: To take the form of rivers, but one day the rivers again reach the ocean.
1: మట్టి నుండి పుట్టినటువంటి ఒక కుండ ఏదో ఒక విధముగా తన యొక్క అంత్యములో మట్టికే చేరిపోతున్నది.
2: So also the pot which is born of this clay will one day in some form or the other reach its natural form, that of clay.
1: కానీ మానవుడు తన యొక్క స్వస్థానమును తాను మర్చిపోయి ఈ మధ్యలో ఏర్పడినటువంటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటి యొక్క ప్రకృతితోనే తాను బంధితుడవుతున్నాడు.
2: But man alone is an exception. He doesn't know that he has to get back to his state, his original abode. And he gets bogged down. He tends to get into new relationships, new understandings, and all of which tend to mislead him.
1: Kanukane manavudu aneka vidhamulaitundi apoha kani tana yokka satya swaroopanni gani tana gurtinchukolaleka nija margamunuku dooram avutunnadu.
2: So he is not in a position to understand and appreciate his true nature, and he is getting far removed from the truth as such.
1: కొన్ని రాగద్వేషములకు కూడా నువ్వు గురి అవుతున్నాడు.
2: He is also getting subjected to the sense of attachment and hate.
1: ఈ రాగద్వేషములకు కారణం ఏమిటి?
2: What is the cause for these two?
1: మానవుడు నిరంతరము ఏదో ఒక వస్తువునో లేక వ్యక్తినో చింతిస్తూ ఉంటాడు.
2: Because man every second has thoughts fixed on either a material thing or an individual.
1: తాను నిరంతరము ఏ వ్యక్తిని చింతించునో ఆ వ్యక్తి ఒక విధమైన ఆసక్తిగా మారిపోతుంది.
2: Now that person who is uppermost in the thoughts of this man tends to gain ascendancy gradually.
1: ఈ ఆసక్తియే బలపడటం చేత ఒక కోరికగా రూపొందుతుంది.
2: And once you have this desire increasing in you, it takes the form of a full-fledged desire.
1: ఈ కోరికలలో కొన్ని కోరికలు ఫలించవచ్చును, కొన్ని కోరికలకు నిష్ఫలము కావచ్చును.
2: Now some of these aspirations of wishes of yours could find a sense of fulfillment. Some probably do not meet this end.
1: ఈ కోరికలు విఫలము కావటం చేత ఒక విధమైనటువంటి కోపము ప్రారంభమవుతుంది.
2: And when your wishes are not fulfilled, anger takes over.
1: ఈ కోపము ఆవేశమును వ్యక్తి చేసి మానవత్వాన్ని మరిపింపచేస్తుంది.
2: This in turn whips up your emotions and feelings and makes you forgetful of your own nature.
1: తన స్వరూపాన్ని తాను మరచి మంచి చెడ్డలేనటువంటి విచార జ్ఞానము లేకుండా తాను తన తోచినట్టుగా తాను ప్రవర్తిస్తాడు.
2: అండ్ దెన్ హీ లూజెస్ ట్రాక్ ఆఫ్ హిస్ ఓన్ ట్రూ నేచర్ అండ్ దెన్ హీ స్టార్ట్స్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ ఇస్ క్వైట్ ఫారిన్ టు హిస్ నేచర్.
1: ఈ ప్రవర్తనలో అనేక విధమైనటువంటి పాప కార్యములకు గురి అవుతున్నాడు.
2: అండ్ ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ కాండక్ట్ ఆర్ దిస్ పీరియడ్ ఆఫ్ హిస్ హీ స్టార్ట్స్ కమిటింగ్ యాక్ట్స్ విచ్ హీ వుడ్ నాట్ హావ్ డన్ అదర్వైజ్.
1: పాపములకు కారణం ఏమిటి?
2: Now these sins that he is committing,
1: కోరికలు
2: cause nothing but wishes or desires.
1: కనుకనే మానవుడు మొట్టమొదట మనసును అరికట్టుకున్నటకై అనేక విధమైనటువంటి ప్రయత్నం చేయాలి.
2: సో ది వెరీ అవుట్ సెట్ మ్యాన్ మస్ట్ టేక్ ఇట్ అపాన్ హింసెల్ఫ్ టు ప్లేస్ హిస్ సెల్ఫ్ ఆన్ హిస్ మైండ్.
1: అయితే ఈ మనస్సు ఏ విధంగా మనం అరికట్టుకోవటానికి సాధ్యమవుతుంది?
2: బట్ హౌ కెన్ వి పాసిబ్లీ కంట్రోల్ దిస్ మైండ్?
1: చాలా మంది మనసును అరికట్టుకున్నట్టుకు మార్గం ఏమిటో గుర్తించుకునలేక తెలుసుకునలేక అయోమయ పరిస్థితిలో మనసును మరింత ఒక స్వేచ్ఛకు గురి కావిస్తున్నారు.
2: There are quite a few who do not know a way of curbing or controlling the mind. In the process, they get confused and they are led further astray.
1: Indriyamulanu arikattaka manasanu swadhinam chesukunnataku prayatninchadamu, idi maha porapatu.
2: Without controlling the senses in the first place, if you want to put an end to the activities of the mind, it's a great mistake.
1: Manasu indriya swadhinamainukuntadi.
2: Mind is something which is subservient to the senses.
1: Kanuka ee indriyalu yematramo arikattukolaka manasunu swadhinam cheskovadaniki prayatniste idi yematramo phalinchadu.
2: So if you start letting loose the senses and start controlling the mind instead, you will not be successful.
1: Kanukane nenu appudappudu drishti dosamunu adupulo pettuko.
2: That's why I keep admonishing you at times.
1: Vaag dosamunu raakunda chusko.
2: Control your sight. See that you don't commit any sin by way of your words.
1: Kudanu raakunda chusko.
2: Also, let not your sense of hearing go astray.
1: Kanukane aadhyatmika margamunaku moodu pradhanamaina sutramulu untunnavi.
2: That's why in the adhyatmic path there are three fundamental principles.
1: Asatyaduto dushitam karatunti vaakko.
2: Your words should be free from untruth.
1: Himsaduto dushitam karatunti dehamo.
2: Your body should be free from any acts of violence.
1: Ragadveshamulte dushitam karatunti yokka manasu.
2: And your mind should be free from attachment to anger.
1: Ee moodu pradhanamainatunti yokka sadhana sampatti.
2: Now these three one can accrue through a process of sadhana.
1: Kanukane manavattamulo pradhanamainatundi indriyamu.
2: So in man's nature senses occupy a primary place.
1: Ee indriyamulanu bhagavat margamulo pravesha pettinappude ee manasu sulabhamga manaku swadhinam avutundi.
2: You divert these senses or sensory organs towards God and then you can control your mind.
1: Mana aadhyatmika rattamunu dongilinchinatundi donga evaro mottamata gurtinchali.
2: Now first try to understand who this thief is who has robbed you of this adhyatmika jewel.
1: Ee aadhyatmika rattamunu dongilinchinatundi vaadu manas.
2: Now this person who has robbed you of this adhyatmika jewel is the mind.
1: Kanuka ee dongilinatundi yokka manasunu manam shikshinchaka niraparadhi anukunte dehanni manam shikshinchaka.
2: So this mind who is the culprit goes scot-free and you are trying to punish the body which is blameless.
1: Kanuka motta motta manasunu manam shikshinchinappude tagineetunte ratnam manaku labhistundi.
2: So when you punish the mind then you can get the jewel in its possession.
1: Kanuka nee itti pavitramainatunte manasu galigi indriyamula cheta aanandanni andinchi nishchaatamu nishkalankamainatunte yokka margamulo praveshimpa cheyataniki ఒక విధమైనటువంటి యొక్క మార్గమును మనం అవలంబించాలి.
2: సో వి మస్ట్ అండర్టేక్ దట్ పాత్ విచ్ ఇస్ సేక్రెడ్ వేర్ ద మైండ్ బికమ్స్ సేక్రెడ్ అండ్ ప్యూర్ వేర్ ద ఇంద్రియస్ డు వాట్ ఎవర్ టాస్క్ ఆర్ గివెన్ టు దెమ్ యు బికమ్ సెల్ఫ్లెస్ యువర్ యాక్టివిటీస్ ఆర్ ప్యూర్ దిస్ ఇస్ ద పాత్ దట్ యు మస్ట్ ట్రై టు ఎంబార్క్ ఆన్.
1: బైబిల్లో భక్తులు భగవంతుని వెతుకుతున్నారు అని ఒక స్థానంలో ఉంటున్నది.
2: ఇట్ హస్ బీన్ స్టేటెడ్ ఇన్ ద బైబిల్ దట్ ద డివోటీ they are searching for God.
1: Aithe ikkada manamu chakkaga vicharinchali bhaktulu bhagavantunni vetukutunnara leka bhagavantude bhaktulanu vetukutunnada.
2: Now here we would do well to ask ourselves a question. Are the devotees searching for God or is God searching for his devotees?
1: Bhagavantudu sarvatra untunnadu atani vetukanakkaraledu.
2: God is everywhere. We need not search for him as such.
1: Inaru sarvatra undinatundi bhagavantude nijamainatundi bhaktuni vetukutu untunnadu.
2: Now today you find God who is everywhere is searching for his devotee.
1: Bhagavantuniki etti bhaktudu kavali.
2: What is the type of devotee that God wants?
1: Nijamaina nikkamaina nishwarthamaina oka bhaktudu kavali.
2: What God wants is a devotee who is an embodiment of truth, selflessness and purity.
1: Intiye kaadu manavatvanni prakatinchetunte aadarshapurthudu kavali.
2: Not only this, he should be such as to uphold the dignity and ideal of a true noble life.
1: Taanu ekkada chusina kudanu atti bhaktunni taanu vetukutu untunnadu.
2: So you find that God is constantly in the search for such a devotee.
1: Aithe eenaati భక్త బృందములో అట్టి భక్తులు చిక్కుతుక చాలా దుర్లభంగా ఉన్నాయి.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద లార్జ్ నంబర్స్ ఆఫ్ డివోటీస్ టు కమ్ అక్రాస్ వన్ సచ్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టాస్క్.
1: ఈనాటి భక్త బృందములో నవ్వవలసిన సమయంలో ఏడుస్తున్నారు.
2: బట్ టుడే యు ఫైండ్ దట్ అమంగ్ ద డివోటీస్ వేర్ దే షుడ్ లాఫ్ దే టెండ్ టు క్రై
1: ఏడ్చవలసిన సమయంలో నవ్వుతున్నారు.
2: And where they ought to cry, they tend to laugh.
1: ఎక్కడ చూసినా కానీ ఇట్టి కపట భక్తులే కనిపిస్తున్నారు.
2: So wherever you see, you find such devotees who are hollow.
1: కనుకనే వెతుకుచున్నాను నేను, వెతుకుచునే ఉన్నాను.
2: So I have been searching.
1: వెతుకుచున్నాను నాడు నేడు నిజమానవ ధర్మపరుని.
2: I have been searching, and still searching for the true man.
1: కనుక నా ప్రేమ, నా కర్మ, నా సర్వభావములు దైవార్పితము అనేటువంటి యొక్క సాత్విక భావము ఉండినటువంటి భక్తుడు భగవంతునికి అత్యవసరం.
2: So that devotee, where he sees that his sense of love, his sense of karma, his thoughts and all that goes within him in his personality are directed towards God. Such is the devotee that God wants today.
1: Sarva jeevula yokka samattamanu, sarvula yokka baadhalaku, dukkamanu, prakatinchetuvanti yokka vyaktudu, bhaktu.
2: Now that person who has this sense of equanimity, who tends to look upon all living beings on the same footing, he is a true devotee indeed.
1: Atti పవిత్రమైనటువంటి యొక్క హృదయుడే గీతే.
2: Such an individual, endowed with such a pure thought, with such a pure heart, was Jesus.
1: మొట్టమొదట జీసస్ అండ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్, అనగా దేశమనేటువంటి దానిని మెసెంజర్ గా తీసుకుని తాను ఈ దేశం సంబంధమైనటువంటి యొక్క కార్యకలాపములో పాల్గొన్నాడు.
2: At the very outset, Jesus proclaimed, I am the messenger of God. The meaning, he took it to be the messenger of God, directed towards activities connected.
1: ఈ దేహముతో దీనుల యొక్క దుఃఖములను, దుఃఖితులుగా ఉండినటువంటి బాధలను సేవల ద్వారా వారికి ఈ దేహమును అర్పితం గావించి, ఇది దైవం పంపినటువంటి యొక్క నేను ఒక పరిచారకునిగా అని భావిస్తూ వచ్చాడు.
2: Where his body would be directed towards taking up activities in the upliftment of the poor, bringing solace, consoling the poor and the downtrodden, taking care of them. In this way, he visualized his body as a messenger of God towards the well-being of his fellow men.
1: దేహముతో ప్రజలకు సందేశాన్ని అందిస్తూ వచ్చాడు క్రియల ద్వారా.
2: He brought home the message of God through this activity conducted through the medium of this body of
1: mine. Kramakramina dehamu nunchi manasulo praveshinchadu.
2: Then gradually from the state of the body he entered the realm of the mind.
1: Ee manasattvanni tanu and the son of God anetuvanti bhavamto uhistu vachadu.
2: And this identity of his with the mind he proclaimed in these words, and the son of God.
1: ఈ మనస్తత్వంతో నిత్యానిత్య వైపుపై విషయ పరిశీలనను ఆవిస్తూ వచ్చాడు.
2: అండ్ దెన్ త్రూ హిస్ మైండ్ హి స్టార్టెడ్ ఫైండింగ్ అవుట్ ద ట్రూత్, ద అన్ట్రూత్.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
2: వాట్ ఇస్ ద ట్రూత్, వాట్ ఇస్ అన్ట్రూత్?
1: జగత్ అంతా ఇప్పుడు నువ్వు కేవలము ఒక విధమైనటువంటి యొక్క దృశ్యకల్పితమైనటువంటిది.
2: దిస్ వరల్డ్ అరౌండ్ యూ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ యువర్ సైట్.
1: సర్వకర్మలు కూడాను మనసు నందున్నటువంటి యొక్క భావముల యొక్క ప్రతిబింబములే.
2: అండ్ ఆల్ దట్ గోస్ ఆన్ అరౌండ్ యూ ఇస్ నథింగ్ బట్ ఎ మానిఫెస్టేషన్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ అండ్ ఐడియాస్.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని తాను గుర్తించుకుంటూ వచ్చాడు.
2: హీ స్టార్టెడ్ రికగ్నైజింగ్ సచ్ ఎ ట్రూత్.
1: తిరిగి ఈ మనస్సు యొక్క తత్వాన్ని విచారణ పూర్తి చేస్తూ బుద్ధి వరకు చేరిపోయాడు.
2: ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ క్వశ్చనింగ్ ప్రాసెస్ ఇన్ హిస్ మైండ్ హీ ఫైనలీ రీచ్డ్ ద స్టేజ్ ఆఫ్ హిస్ బుద్ధి ఆర్ ఇంటెలెక్ట్.
1: ఈ బుద్ధి వరకు చేరేటప్పటికి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
2: అండ్ అట్ దిస్ స్టేజ్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్,
1: అనగా ఏమిటి? తండ్రి కొడుకులు ఒకరికొకరు సంబంధం.
2: దట్ ఇస్ దేర్ ఇస్ దిస్ క్లోజ్ బాండ్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
1: ఇక్కడే ప్రతి ఒక్క సాధకుడు కూడాను చక్కగా గుర్తించవలసినటువంటి.
2: నౌ ఎవ్రీ ట్రూ సాధక మస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్.
1: ప్రతి ఒక్కరు కూడాను భగవంతుని బిడ్డలే.
2: Every being is the child of God.
1: తండ్రి యొక్క గుణములే కుమారునికి రావచ్చు వస్తుంటాయి.
2: And it's also natural that the qualities of the father are given to the son.
1: పులి గర్భములో మేక పుట్టదు.
2: You don't have a goat born in the womb of a tiger.
1: మేక గర్భములో పులి పుట్టదు.
2: Or for a goat, you don't have a tiger.
1: పులిగర్భంలో పులియ పుట్టినట్టుగా
2: just as you have the tiger cub in the womb of a tiger.
1: తండ్రి అయినటువంటి దైవత్వం నుంచి కుమారుడైనటువంటి మానవుడు తండ్రిగా తండ్రి యొక్క గుణములే పుట్టాలి.
2: So in the same manner, the son is born of the father, imbibing all the qualities of the father.
1: కనుక నాకు నా తండ్రికి ఎట్టి భేదము లేదు అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే హోలీ గోస్ట్ అన్నాడు.
2: So when he said that there is absolutely no difference whatsoever between me and my father, he started talking about the Holy Ghost.
1: కనుకనే మనం దేహరీతిగా ఒక కర్మకలాపంలో మనం ప్రవేశించాలి.
2: So, through the medium of this body, we must enter activity of karma.
1: మానసికంగా నిత్యానిత్య విషయ పరిశీలన చేయాలి.
2: And then through the medium of the mind, start asking questions regarding the truth.
1: విచారణ శక్తితో సన్నిహిత సంబంధాన్ని మనం పెంచుకోవాలి.
2: Even as we start debating and discussing that within ourselves.
1: తదుపరి బ్రహ్మ బ్రహ్మైవ భవతి. రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి శక్తి కలుగుతుంది.
2: We reach a stage where we'll say that that which is Brahma is indeed the truth proper.
1: కనుక ప్రతి మహనీయుని యొక్క పుట్టిన దినములంతా కూడాను ప్రపంచంలో తమ యొక్క అనుచరులు ఆచరిస్తూ ఉంటారు.
2: It is a known fact that over centuries, men tend to celebrate occasions like this of birthdays of people who have come in the ages gone by.
1: అయితే ఈనాడు జీసస్ పుట్టిన దినమని మనం కేవలము ఇంటిలో ఒక పండుగగా చేసుకుని స్వేచ్ఛగా ఆఫీసులకు లీవులున్నది కదా అని ఇష్టముచ్చినట్టుగా సంచరించుకోవటం ఇది పర్వదినముల యొక్క అంతరార్థము కాదు.
2: బట్ ఆన్ ఎ డే లైక్ దిస్ విచ్ ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ యాజ్ ది బర్త్ డే ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ఎ హాలిడే వీ మేక్ ఎ ఫీస్ట్ ఫర్ అవర్ సెల్ఫ్ టెన్ టు స్పెండ్ అవర్ టైమ్ ఇన్ లీజర్ దిస్ ఇస్ నాట్ ద వే ఇన్ విచ్ వీ హావ్ టు సెలబ్రేట్ ఎన్ అకేషన్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇదే విధముగానే భారతీయుల యొక్క పర్వదినములు కానీ ఏ మతముల యొక్క ఏ దేశముల వారి యొక్క పర్వదినములు కానీ ఈ విధంగానే బాహ్య దృష్టితోనే వారు ఆచరిస్తూ చూస్తూ వస్తున్నారు.
2: టుడే వి ఫైండ్ ఇట్స్ అ కామన్ ఫీచర్ ఐదర్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ ఎల్స్వేర్ ద టఫ్ ఫెస్టివ్ ఒకేషన్స్ ఆర్ గివెన్ ఎ సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం అండ్ అవుట్వర్డ్లీ బిహేవియర్.
1: 24వ తేదీ ఏదో చర్చలకు పోవటము అక్కడ ఏదో ప్రార్థనలు చేయటము ఇంటికి రావటము చక్కగా త్రాగటము తినటము ఆనందాన్ని అనుభవించటము.
2: So on the 24th, we visit the church, take part in the prayers there, come back home, then relax, then make a feast for ourselves, drink deeply, and then we feel we are happy.
1: ఇది కాదు క్రిస్మస్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరార్థం.
2: This is not the significance of the occasion of Christmas.
1: ఇలాంటివే కాదు పవిత్ర పురుషుల యొక్క జన్మదినముల యొక్క రహస్యాలు.
2: And this is not the meaning associated, to be associated with the birth day celebration.
1: పర్వదినము అనగా పాయస పరమాన్నాలతో తృప్తి పట్టడం కాదు.
2: These festive occasions do not mean that you feel contented by drinking in.
1: హృదయాన్ని పులిమి ఆరగట్టేటువంటిది పర్వదినము యొక్క ప్రధాన లక్ష్యం.
2: By drinking or eating sweet dishes, you must try and undertake a thorough search of the heart.
1: హృదయములో చేరినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధం చేసి ఆ మాలిన్య యొక్క ఆశయాలు ఏమిటో లక్ష్యంలో పెట్టుకుని ఒక్క ఆశయాన్నైనా మన జీవితంలో మనం ఆచరించటము ఇది పర్వదినము యొక్క పవిత్రమైన యొక్క అర్థం.
2: ప్యూరిఫై యువర్ హార్ట్ బై రిమూవింగ్ ఆల్ ది డర్ట్ అండ్ ఫిల్త్ ఫ్రమ్ ఇట్ దెన్ కీప్ ఇన్ వ్యూ ది హై ఐడియల్స్ సెట్ బై సచ్ నోబుల్ పర్సనేజెస్ అండ్ ట్రై అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అమౌంట్ ది మెనీ విచ్ దే వుడ్ హావ్ షోన్ టు యూ.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఆఖరి నిమిత్తమై జీవిస్తున్నాడు కానీ ఆశయాల నిమిత్తం జీవించటం లేదు.
2: టుడే మ్యాన్ లివ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ హిస్ డిజైర్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎనీ ఐడియల్.
1: నాకు దీర్ఘ జీవితం కావాలని ఆశిస్తున్నాడే కానీ దివ్య జీవితం కావాలని ఆశించటం లేదు.
2: హీ వాంట్స్ ఐ వాంట్ ఎ లాంగ్ లైఫ్ హీ డజంట్ వాంట్ ఎ లైఫ్ ఫుల్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
1: మహనీయుల యొక్క అడుగుదారులను అనుసరించడానికి ప్రయత్నించటం లేదు.
2: హీస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు ఫాలో ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ దిస్ నోబుల్ సోల్స్.
1: అదే ఈనాడు సాధకులు చేయవలసినటువంటి ప్రధాన కర్మలు.
2: దిస్ ఇస్ ద మెయిన్ టాస్క్ అహెడ్ ఫర్ ద ట్రూ సాధక.
1: ప్రతి సాధకుడు కూడాను ఇంటి యజమానుడు కావాలి కానీ ఇంటి పరిచారకుడు కారాలి.
2: ఎవ్రీ ట్రూ సాధక్ షుడ్ బికమ్ ద మాస్టర్ ఆఫ్ హిస్ హౌస్.
1: అధికారికి లేక పరిచారకుడికి ఉండినటువంటి భేదం ఏమిటి?
2: నౌ వాట్ ఇస్ ద డిస్టింక్షన్ ఆర్ డిఫరెన్స్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ ద సర్వెంట్?
1: పరిచారకుడు ఇంటిలో ఉండినటువంటి యొక్క బయట పదార్థములు మాత్రమే తాను గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
2: నౌ దిస్ servant. He certainly, he is in the house, and he makes a recognition of the things which are present in the house.
1: ఇంటి యజమాని విలువైనటువంటి పదార్థములు ఏ లోపల ఏ భద్రమైనటువంటి ప్రదేశంలో ఉంటున్నాయో దాన్ని గుర్తిస్తుంటాడు.
2: But the master knows in which part of the house is hidden or are hidden the truly valuable ones.
1: కనుకనే ఈనాడు మనం పరిచారకులుగా తయారు కావటం వల్ల బయట ప్రపంచంలో ఉండేటువంటి రూపనామములపైనే మన దృష్టి ప్రసరింపచేస్తున్నాం.
2: సో టుడే వి ఆర్ లైక్ ది సర్వెంట్ అండ్ వి ఆర్ జస్ట్ ట్రైయింగ్ టు టేక్ ఎ లుక్ అట్ ది థింగ్స్ అరౌండ్ us వితౌట్ రియల్లీ నోయింగ్ వాట్ ఇస్ వాట్.
1: మనమే యజమానులైనప్పుడు మనలో ఉన్నటువంటి సద్గుణములు సదాచారములు సత్వవత్తనైనటువంటి రత్నాలు ఏ ప్రదేశములు ఉంటున్నాయో దాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు.
2: ఇఫ్ వి ఆర్ ద మాస్టర్ ఇన్స్టెడ్ we would really know where these priceless possessions, the jewels are, the sadgunas, the good traits, the good behavior, the noble thoughts within us.
1: Kevalamu prayatninchakame kaadu atuvanti vilavainatunte ratnamunu bhadram chesukuntaru.
2: We make an effort to secure them. Not merely that, after securing we'll try and make them our permanent possession.
1: Inaadu evariki varu manam ee vilavainatunte yokka gunamulanu manam bhadram chestunnama లేక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి రూపనామంలో మనం జీవితాన్ని వ్యర్థం చేస్తున్నామా అని ఎవరికి వారు విచారించుకోవచ్చు.
2: ఈచ్ వన్ కెన్ మేక్ ఎ క్వశ్చన్ ఆఫ్ దిస్ నేచర్ ఆర్ వీ మేకింగ్ ఆర్ ఆమ్ ఐ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు సెక్యూర్ మై ప్రైస్లెస్ పొజిషన్స్ ఆర్ ఆమ్ ఐ గోయింగ్ ఆఫ్టర్ ద ఫ్లీటింగ్ ప్లెజర్స్ ఆఫ్ ద వరల్డ్.
1: ప్రకాశించేటువంటి జ్యోతులు పై స్థానంలో పెట్టినప్పుడే తరుగులకు దాని యొక్క ప్రకాశం అందుతుంది.
2: దట్ ల్యాంప్ విచ్ షెడ్ లైట్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఎట్ ఎ హై point that the light could be seen and shared by others across a distance.
1: అలాంటి ప్రకాశించేటువంటి జ్యోతిని ఏ పల్లమునందు ఏ యొక్క గుంతయందు పెట్టినప్పుడు దాని ప్రకాశం నిరుపయోగమైపోతుంది.
2: The very same lamp, if it is kept in a pit or at a low level, it cannot possibly shed light on.
1: కనుకనే దివ్య భావములు అనేటువంటివి ఆత్మ భావములు అనేటువంటివి పరిపూర్ణమైనటువంటి యొక్క దివ్యత్వం అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఆచరణ అనేటువంటి పరిస్థానంలో ఉంటుండాలి.
2: What you call the noble traits in you, all the qualities associated with the Atma, as reflected in your thought, in your behavior, it's only when you put them at a high point, in the form of your having put them into practice as such, will others be able to take care of it.
1: కనుక మానవుని యందున్నటువంటి సద్భావములు సద్విచారములు కూడాను చాటుకొని ప్రయత్నించాలి.
2: So man must make an effort to give coverage, to give a sort of publicity.
1: భావములను కేవలము ఏదో హృదయంలో మనం దాచిపెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే దీని వల్ల ప్రయోజనం ఉంటుండదు.
2: All these good things in him, if he were to share with others, that will be something. If he were to keep them within himself, no point is secured.
1: అదే విధముగానే తన యందున్నటువంటి దివ్య మనులను
2: where there is good, there is bound to be bad in the power of a shadow.
1: తన నీడను వదిలి తాను విడుటకు ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: It's not possible for anyone to be free from his shadow.
1: కనుకని ఈ జీసస్ కూడా అనేక విధమైనటువంటి కష్టములు తన వెంటాడుతూ వచ్చాయి.
2: So we find that even in Jesus' life, there are quite a few troubles and moments of distress for him.
1: కట్టెలకు తనను అనుసరిస్తూ తనను ఆచరిస్తూ తనను ఆరాధిస్తూ ఉన్నటువంటి యొక్క తన యొక్క శిష్యుడి తనకు అపకారములకు గురి అవుతూ వచ్చారు.
2: So we find that in the end, those very same disciples who were part of him, who were following him and who were attached to him, they in turn turned against him.
1: Upakariki apakaramu leka upakariki upakaramu nepamennaka cheyivaru nerpai upakariki upakaramu viparitamu kaadu cheya.
2: Trying to do good to someone who has done you a good turn is not creditable in any way.
1: అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పడి ఎవరు మనకు చెడ్డ చేస్తారో వారికే మనం మంచి చేయాలి.
2: బట్ డూయింగ్ గుడ్ టు వన్ హూ హాస్ డన్ యూ ఎ హార్మ్ దట్ ఇండీడ్ ఈజ్ ద హాల్మార్క్ ఆఫ్ గ్రేట్నెస్.
1: ఆ విధముగా తనకు అపకారము చేసినటువంటి వ్యక్తులకే ఉపకారాన్ని ఆశించినటువంటి వాడు జీసస్.
2: ఇన్ ట్యూన్ విత్ దిస్ జీసస్ వాజ్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ట్రై టు డూ గుడ్ టు దోస్ హూ డిడ్ హిమ్ హార్మ్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణమే ఈ జగత్తునకంతా ఒక జ్యోతిగా వెలుగుతూ వస్తుంది నేడు.
2: So we find that this true noble trait in him is now shining forth in all its splendor to the world at large.
1: ప్రతి మానవుడు కూడాను తమకు ఎట్టి అపకారం చేసినప్పటికీ దానిని లెక్క చేయక సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ దేర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ హిస్ లైఫ్ ఆఫ్ సచ్ ఎ నేచర్ దట్ హీ వుడ్ డూ గుడ్ ఈవెన్ టు దోస్ హూ ఆర్ డూయింగ్ హిమ్ హార్మ్.
1: మంచికి చెడ్డ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉంటుంటుంది అనేది మీకు తెలుసును.
2: యూ నో ఫుల్ వెల్ దట్ వేర్ దెర్ ఇస్ గుడ్ దెర్ ఇస్ బౌండ్ టు బి బ్యాడ్ అటాచ్డ్.
1: కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఏమాత్రం కూడాను వెనుకంజ వేయరాదు, బలహీనులు కారాదు.
2: ఈవెన్ సచ్ మూమెంట్స్ వీ షుడ్ నాట్ బి రిడ్యూస్ టు ద స్టేట్ ఆఫ్ వీక్లింగ్స్.
1: మనం చేసేటువంటి పని పవిత్రమైనటువంటిది సత్యమైనటువంటిది అనే విశ్వాసం గాఢంగా ఉండినప్పుడు దానిని సర్వుడి యొక్క ఉపకారమును ఆశిస్తూ తమ ఆనందమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
2: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ దేర్ఫోర్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు మేక్ హిస్ లైఫ్ ఆఫ్ సచ్ ఎ నేచర్.

0: If we have the fullest conviction and confidence that what we are attempting to do is good, we must go ahead, whatever be the consequences or repercussions.
1: ఇదాంటి ఆదేశాన్ని జగత్తునకు అందించి తాను సాత్వికత పొందినటువంటి జీవి జీసస్.
0: Such an individual, Jesus, who immortalized himself by following such a path.
1: కానీ అతి పవిత్రమైనటువంటి వాడి యొక్క జీవితాన్ని చక్కగా అర్థం చేసుకునలేక ఏదో కొన్ని గౌరవ మర్యాదలకు మాత్రమే మనము గురి అవుతున్నాము.
0: బట్ వీ హావ్ నాట్ రియల్లీ అండర్స్టూడ్ సచ్ ట్రూత్ సేకర్
1: సత్యాన్ని గుర్తించాలి.
0: టుడే వీ మస్ట్ ట్రై టు ఫైండ్ దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ టు లవ్ రాదర్ దాన్ టు ఆనర్ అండ్ షో రెస్పెక్ట్.
1: ఈ గౌరవ మర్యాదలు మనకు అక్కరలేదు.
0: వీ రియల్లీ నీడ్ నాట్ గోయింగ్ ఫర్ దిస్ సెక్యూరింగ్ రెస్పెక్ట్.
1: ప్రేమనే హృదయాన్ని హృదయాన్ని చేర్చేటువంటి.
0: ఇట్ ఈస్ లవ్ విచ్ బ్రింగ్స్ వన్ హార్ట్ క్లోజర్ టు అనదర్.
1: కనుక నీ దయగల హృదయమే దైవ మందిరం అన్నాడు జీసస్.
0: That's why Jesus said the heart of compassion is the temple of God.
1: కేవలం కరుణ సానుభూతి లేనటువంటి హృదయము ఇది రాతితో సమానము అన్నారు.
0: He also said that a heart which is hard to the extreme is verily like a rock.
1: మానవునికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము కృతజ్ఞత అన్నాడు.
0: He also said the main quality of man is a sense of being showing gratitude.
1: కనుక మనము దేనిని ఎవరి ద్వారా మనం అందుకున్నామో దీని జీవిత పర్యంతము మనం మరువరాదు.
0: సో వాట్ వి హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్ వి షుడ్ నెవర్ ఫర్గెట్.
1: ఇలాంటి యొక్క బోధనలు జీసస్ కలుపుతూ వచ్చారు.
0: సచ్ వర్ ద లెసన్స్ బీయింగ్ టాట్ బై జీసస్.
1: కనుక ఈనాడు జీసస్ యొక్క పుట్టిన దినమని అనుకున్నప్పుడు ఏదో కొన్ని డ్రామాలు వేయటము, కొన్ని యాక్టింగ్లు చేయటము, కొన్ని పాటలు పాడటము, కొన్ని భజనలు చేయటము, ఇంత మాత్రంతోనే దీన్ని సార్థకతగా భావించరాదు.
0: సో టుడే వెన్ యూఆర్ ట్రైంగ్ టు సెలబ్రేట్ ద బర్త్డే ఆఫ్ జీసస్ యూ షుడ్ నాట్ ఫీల్ దట్ బై మియర్లీ యాక్టింగ్ సమ్ డ్రామాస్ సింగింగ్ సమ్ సాంగ్స్ ఆర్ భజన్స్ ఈజ్ ద ట్రూ వే ఆఫ్ సెలబ్రేటింగ్.
1: అతని యొక్క ఆదేశములలో ఏ కొన్నింటినైనా మనము ఆచరిస్తూ దాన్ని ఆచరణలో పెడుతూ రావాలి.
0: Out of all his commands, out of all that he has handed down to us, we must try and practice at least a few of them.
1: ఇదే ఈనాటి క్రిస్మస్ అనేటువంటి దాని యొక్క నిజమైనటువంటి యొక్క భావంగా గుర్తించాలి.
0: There is then that we will be in a position to understand the true significance of an occasion like this.
1: ఈనాడు కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి వారి యొక్క వార్షికోత్సవం కూడా.
0: Today also happens to be the anniversary day of Kingdom of Mother Sai.
1: పాత విద్యార్థినుల యొక్క సంఘము.
0: This is an association of the old students of the college.
1: సంఘం అనగా 10 మంది చేరినటువంటి ఒక గుంపు.
0: An association would connote a collection of individuals like
1: ఈ 10 మంది చేరి 10 మార్గములు యందు నడచక 10 మంది కూడా ఒక మార్గములో ప్రవేశపెట్టేటువంటిది సంఘం.
0: Association of society would also tell you that these 10 individuals should not take up 10 different paths. Instead, they should all take up one path and move.
1: కేవలము ఒక్క మార్గమే కాదు, ఒక్క బాటనే కాదు, ఒక్క మాట పైన కూడా నిలవాలి.
0: Not merely that they must try and take up one path as such.
1: సంఘమనగా దీనికి ప్రత్యేకించినటువంటి యొక్క పంచభూత స్వరూపము లేదు.
0: They should also be bound by one word.
1: దీనిలో ప్రవేశించినటువంటి యొక్క వ్యక్తులకు మాత్రం రూపం ఉంటున్నాయి.
0: Society does not mean a collection of 5 elements. It is the individuals which give a meaning to a society.
1: Ee kingdom of Mother Sai lokala andaru vidyarthinule.
0: In this kingdom of Mother Sai, all the members are girl students.
1: Veerini streelu ani cheptu vachchu.
0: Now these are being referred to as women.
1: Ee streelu ane kunti yokka padamulo enni padam untunnayi, ఎన్ని అక్షరములు ఉంటున్నాయి అని మనం విచారణ చేయాలి.
0: నౌ వి మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెంట్ మీనింగ్స్ నార్మలీ అటాచ్డ్ టు ద వర్డ్ ఉమెన్.
1: ఇప్పుడు ఒక గాడ్ అనేటువంటి పదములో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
0: నౌ వి నార్మలీ టాక్ ఆఫ్ గాడ్. హౌ మెనీ ఆల్ఫాబెట్స్ మేక్ అప్ దిస్ వర్డ్ గాడ్?
1: ఓ డి, 3 అక్షరములు చేస్తే గాడ్ అయింది.
0: ద వర్డ్ గాడ్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ దీస్ 3 కాంపోనెంట్ ఆల్ఫాబెట్స్ GOD.
1: అదే విధముగానే తెలుగునందు, సంస్కృతనందు, ఇంకా అన్ని భాషలు ఎందుకునో ఒక్కొక్క పదంలో కొన్ని కొన్ని అక్షరములు చేరుతూ వస్తుంటాయి.
0: ఇన్ ద సేమ్ మేనర్ ఐదర్ ఇన్ సంస్కృత్ ఆర్ ఇన్ తెలుగు ఆర్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ వెన్ ఎ ఫ్యూ ఆల్ఫాబెట్స్ కమ్ టుగెదర్ యు హావ్ ఎ వర్డ్.
1: ఇక్కడ స్త్రీలు, స్త్రీ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరములు ఉంటున్నాయి?
0: నౌ గోయింగ్ బై దిస్ తెలుగు ఈక్వలెంట్ ఆఫ్ దిస్ వర్డ్ ఉమెన్,

0: స్త్రీలు నిస్ప్లూ
1: స్త్రీ అనేటువంటి పదంలో సకార తకార రకారములు మూడు కూడా చేరి ఉంటుంది.
0: ఇన్ దిస్ వర్డ్ స్త్రీ వి హావ్ త్రీ ఆఫ్ దీస్ సిలబుల్స్ త త అండ్ ర
1: త త ర
0: త త ర
1: త అనగా మొట్టమొదటి సాత్వికం.
0: ది ఫస్ట్ వర్డ్ ది ఫస్ట్ సిలబుల్ త స్టాండ్ ఫర్ సాత్విక్
1: త తమో గుణము.
0: ద సెకండ్ త ఫర్ తమో గుణ
1: ర రజోగుణం.
0: ది థర్డ్ ర ఫర్ రజోగుణం.
1: త్రీ అనగా త్రిగుణాత్మక స్వరూపుణి అని కూడా దీనికి అర్థం.
0: సో ద వర్డ్ త్రీ స్టాండ్స్ ఫర్ అన్ ఇండివిజువల్ వే యూ హ్యావ్ ఆల్ దీస్ త్రీ గుణాలు.
1: ఇక్కడ సకారము సకారం అనగా ఏమి సాత్వికం అనగా ఏమి.
0: ఫస్ట్ వన్ ద స్టాండింగ్ ఫర్ సాత్విక్ వాట్ డు వి మీన్ బై దిస్.
1: మృదువైనటువంటి భాష
0: వర్డ్స్ విచ్ ఆర్ స్వీట్
1: మధురమైనటువంటి వాక్కు
0: వర్డ్స్ విచ్ ఆర్ మెలోడియస్
1: వినయ విధేయతతో కూడినటువంటి యొక్క ప్రవర్తన
0: అండ్ ఫ్రమ్ దట్ విచ్ హ్యాస్ ఇట్స్ హాల్మార్క్
1: హ్యూమిలిటీలత
0: హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ అండ్ ఆల్ ది గుడ్ ట్రీట్స్
1: ఇవి సాత్వికమైనటువంటి యొక్క సకారం యొక్క అర్థములు.
0: ఆల్ దీస్ కమ్ అండర్ ది సింగిల్ సిలబుల్ స్టాండింగ్ ఫర్
1: సాత్విక్ ఇది మొట్టమొదటి స్థానం నందే ఉంటున్నది.
0: నౌ దిస్ ఆక్యుపైస్ ద ప్రైమరీ స్పాట్ ఇన్ దిస్ వరల్డ్.
1: కనుక స్త్రీలు మొట్టమొదట మృదు మధురమైనటువంటి మాటలతో ఉండాలి.
0: సో ది స్త్రీ షుడ్ హ్యావ్ యాజ్ ద ఫస్ట్ థింగ్ వర్డ్స్ విచ్ ఆర్ స్వీట్
1: వినయ విధేయతలను ప్రకటించాలి.
0: దే షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్
1: సత్యీల సంపత్తిని పోషించాలి.
0: అండ్ దే మస్ట్ ట్రై అండ్ ఫాస్టర్ అండ్ ప్రోగ్రెస్ గుడ్ క్వాలిటీస్ గుడ్ ట్రైట్స్
1: ఈ విధమైన యొక్క ప్రవర్తనతో కూడినటువంటిది సకారం.
0: సో ఆల్ దీస్ కుడ్ బి పుట్ అండర్ దిస్ వర్డ్
1: ఇంకా సకారం. ఈ సకారం అనగా ఏమిటి?
0: Then we come to this second of these syllables, ta. What does it mean?
1: Siggu.
0: A sense of
1: vidiyamu.
0: Shyness.
1: Bayamu.
0: And a sense of fear.
1: Ee moodu kudanu streelaku rendava sthanamlo unde teerali.
0: Now this sense of being shy, this sense of being afraid or having a sense of fear.
1: Moodava sthanamnandu unnatundi rakaramu. Idi rajoguna sambandhamainatundi.
0: Also a part of one's nature. The third one is rajoguna.
1: Ikkada dhairyamu.
0: Courage or bravery.
1: Tyagamu.
0: Sacrifice.
1: Saushiryamu.
0: Good conduct.
1: Anaga, ikka dhairya sahasa tyagamulanta kudanu chernatuntiga untundali.
0: So here in the third one we have sense of courage or bravery, sense of sacrifice, a good character, all coming together.
1: Manalo undinatvanti vinaya vidhetalu anetvanti madhya pettanu ikkada tyagamu dhairyam anetvanti gaadu pettuga pettukoni mundu వినయ విధేయతలతో కూడినటువంటి యొక్క మృదు మధురమైనటువంటి ఇంజిన్ను ధరించుకుని వెళుతున్నారు ఈ స్త్రీలు.
0: సో వాట్ దీస్ స్త్రీస్ ఆర్ ద విమెన్ ఫోక్ ఆర్ డూయింగ్ ఇస్ అట్ ద రేర్ దే హ్యావ్ ద బోగీ స్టాండింగ్ ఫర్ కరేజ్ సాక్రిఫైస్ గుడ్ కాండక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్. ఇన్ ద మిడిల్ దే హ్యావ్ దిస్ సెన్స్ ఆఫ్ షైనెస్ అండ్ దిస్ సెన్స్ ఆఫ్ ఎ సెన్స్ ఆఫ్ ఫియర్ యాజ్ ద మిడిల్ బోగీ అండ్ అట్ ద హెడ్ ఆఫ్ దిస్ ట్రైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ఇంజిన్ they have sense of humility, sense of obedience and a sense of sacrifice which will lead them on.
1: ఈ విధమైన యొక్క మార్గాన్ని సక్రమంగా అనుసరించినప్పుడే ఈ స్త్రీ అనేటువంటి యొక్క పదమునకు సార్థకం అవుతుంది.
0: It's only when one understands the significance of this word and behaves accordingly.
1: అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ధైర్యము సాహసము స్వేచ్ఛ మొదలొస్తా ఉంటుంది.
0: But today we find that due to the influence of the present day times, this courage, this sense of sacrifice, it's a sense of being nonchalant, which ought to come at the rear, is coming to
1: అవసరమే. ఇది కూడా నువ్వు అవసరమే.
0: We do need them, no doubt.
1: ఈనాడు స్త్రీలలో ఆ ధైర్యము ఆ సాహసము ఆ స్వేచ్ఛనే లేకపోతే వారు సమాజాన్ని సాధించలేరు.
0: Today, of course, if they are not given a sense of freedom, if they don't have that courage, they can't possibly achieve anything.
1: అయితే ఎప్పుడు ఈ గుణాన్ని మనం వినియోగించాలి?
0: బట్ వెన్ షుడ్ వి పుట్ దెమ్ అవుట్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్.
1: ఇది మన యొక్క సాధనను మించిపోయినప్పుడు దీనిని ఉపయోగించాలి.
0: వి మస్ట్ ట్రై అండ్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ వన్స్ వి హావ్ రీచ్డ్ ఎ సర్టెన్ స్టేజ్.
1: యుద్ధంలో కూడాను కొన్ని విధమైనటువంటి యొక్క మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: నౌ ఈవెన్ ఇన్ వార్ఫేర్ దేర్ ఆర్ సర్టెన్ మెథడ్స్ అడాప్టెడ్
1: కామ దాన భేద దండోపాయములు అని. కనుక మొట్టమొదట మంచిగా దానిని సాధిస్తూ రావటము దానికి ఇబ్బందులు కలిగినప్పుడు ఈ ధైర్య సాహసాలను ఉపయోగించుకోవటము అవసరం.
0: first is you first adopt a softer approach. If that doesn't come true, then you tend to become harsh and make a success of your venture.
1: అయితే మన కళాశాల యొక్క విద్యార్థినులు మన ఇన్స్టిట్యూట్ యొక్క విద్యార్థినులు మొట్టమొదట ఈ స్త్రీ అనేటువంటి యొక్క సహజత్వాన్ని ఆచరిస్తూ రావాలి, ఇతరులకు ఆదర్శంగా నిరూపిస్తూ రావాలి.
0: So students of our college, students of our institution of higher learning should first of all uphold this ideal, connected and associated with this word stree.
1: మొట్టమొదట సకారం అనేటువంటి దానిని మీరు ఒక విధమైనటువంటి ఆయుధంగా తీసుకుని బయలుదేరారు.
0: So be armed with the weapon called the sakara.
1: మృదువైనటువంటి మాటలు.
0: Your words sweet and melodious.
1: మధురమైనటువంటి యొక్క పలుకులు.
0: And let your words be such as
1: విలువ విధేయతతో కూడినటువంటి యొక్క గుణములు.
0: Let your traits be such a full of obedience and humility.
1: దీన్ని మనం మొట్టమొదట ఆధారం చేసుకోవాలి.
0: These two should come ahead of the rest of it.
1: అప్పుడే కట్టకడపటగా ధైర్యము సాహసము స్వేచ్ఛ అనేటువంటి దానిని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది. ఈ స్వేచ్ఛ కట్టకడపడది. ఎలాంటిది మన స్వేచ్ఛ?
0: And then in the rear should come your sense of courage, your sense of commitment and your sense of being venturesome. Now you talk of freedom. When should you put this to good use?
1: The end of wisdom is freedom.
0: The end of wisdom is freedom.
1: స్వేచ్ఛగా మనం సంచరించడం కాదు.
0: Freedom does not mean moving in a free way.
1: సర్వత్ర దైవత్వాన్ని గుర్తించుకున్నటువంటి యొక్క ఏకత్వంలో మనము ఈ విధమైనటువంటి యొక్క స్వేచ్ఛను మనం అనుభవించాలి.
0: Recognizing the divinity which is imminent everywhere, that connotes freedom.
1: అది నిజమైనటువంటి విద్య.
0: That is the true form of education.
1: కనుకని విద్య తపోభ్యాం హుతాత్మా అని చెప్పింది శాస్త్రం. విద్య తపోభ్యాం హుతాత్మా, కేవలం విద్య ఉండినంత మాత్రమే ప్రయోజనం లేదు, దీనికి తపస్సు కూడా ఉంటుండాలి.
0: Therefore the Shastras have said, merely having vidya or education is of no use. You must also have the associated element of tapas.
1: Tapas అనగా ఏమిటి?
0: What does this word tapas mean?
1: తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టడం కాదు.
0: Tapas does not mean you stand on your head.
1: సత్వ రజో తమో గుణముల యొక్క ఏకత్వమే తపస్.
0: Tapas means trying to bring together in a happy blend the sattvic, the tamasic and the rajasic elements in you.
1: ఇవి విడివిడిగా మనం ఆచరించకుండా మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
0: We should not try to experience each of these in its own way. Try to bring them together in a harmonious way.
1: అంతేకాదు మనోవా కాయమును కూడా ఏకం చేయాలి.
0: Also, there should be a perfect harmony between the thought, word and deed.
1: దీన్ని పురస్కరించుకుని ఈ ఒక విధమైనటువంటి మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి దాన్ని చెబుతూ వచ్చింది.
0: So it's in keeping with this that we also have this statement with regard to the true nature.
1: The proper study of mankind is man.
0: True nature of man in the form, the proper study of mankind.
1: Words to action. What type of one?
0: The proper study of mankind is man. And there you have a harmony between thought, word and deed.
1: ఇది నిజమైన తపస్సు.
0: This is the true form of tapas.
1: మనం అరణ్యానికి పోనక్కర్లేదు.
0: We need not go to the
1: forest. పర్వతంగా పరిత్యాగులు కానక్కర్లేదు.
0: We need not renounce everything.
1: ఆ బిడ్డలు వదలనక్కర్లేదు.
0: We need not leave behind the family.
1: మన ఇంటి అందే ఉండి మన డ్యూటీస్ మనం అనుసరిస్తూ మన కర్తవ్య కర్మలు మనం ఆచరిస్తూ ఈ పవిత్రమైనటువంటి యొక్క మూడింటి యొక్క ఏకత్వానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Very much being part of the household, by living where we are, we can still try and undertake a tapas in the true sense of the term.
1: కానీ ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క వాతావరణం కోల్పోయినాం.
0: But today we have lost track, lost sight of such a situation.
1: విద్యార్థినులారా, మీరు సత్యసాయి ఇన్స్టిట్యూట్ నందు విద్యను అభ్యసించినటువంటి వారు కనుక మీరు ఈ విధమైనటువంటి పవిత్ర భావాన్ని సమాజంలో మీరు ఆచరించి అనుభవించి మీరు అనుభవించిన ఆనందాన్ని సమాజానికి అందించండి.
0: Students of the women's campus of the Institute of Higher Learning, you have been students as part of this mainstream of activity. You are in the best possible position not only to understand but also to experience the true set of ideals laid before you and try and imbibe them and show them to the world.
1: Manamu chadivinadi chaduvu kosam kaadu.
0: What we study is not for the sake of study.
1: Chaduvunu samskaram kosam.
0: Studies in turn should lead us on
1: samskaramunu aacharinche kosam.
0: To samskara, a form of life.
1: Ee aacharana samajam kosam.
0: And that life should be reflected in your actions for the sake of the
1: samajamu saarthakata kosam.
0: And the society in turn is giving you a way to sanctify your life.
1: Kanuka manamu vidya vidya vidya ante ఈ లౌకికమైనటువంటి విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరం.
0: సో ఈవెన్ యాజ్ వి టాక్ ఆఫ్ విద్య ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్ ఎడ్యుకేషన్, వి షుడ్ నో దట్ ది ఆధ్యాత్మిక విద్య ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
1: ఈ లౌకిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య చేరినప్పుడు నెగిటివ్ పాజిటివ్ చేరినట్టుగా ఉంటాయి.
0: సో అలాంగ్ విత్ ది సెక్యులర్ ఎడ్యుకేషన్, ఇఫ్ యూ హ్యావ్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ టూ, ఇట్స్ లైక్ ద కమింగ్ టుగెదర్ ఆఫ్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్.
1: రెండు రెక్కలు కలిగినటువంటి పక్షి ఆకాశంలో ఎగరగలుగుతుంది.
0: That bird which has got two wings will be able to soar up in the sky.
1: రెండు చక్రములు కలిగినటువంటి రథమే రోడ్డు పైన ప్రయాణం సల్పగలుగుతుంది.
0: Likewise, that vehicle which has got two wheels can possibly roll along.
1: అదే విధముగానే మానవులకు ఈ లౌకిక ఆధ్యాత్మికము రెండు కూడా ఉండినప్పుడే ఈ సుఖ జీవనము అనుభవించడానికి వీలవుతుంది.
0: సో ఆల్సో ఫర్ మ్యాన్ వెన్ హీ హ్యాస్ దిస్ వరల్డ్లీ యాజ్ వెల్ యాజ్ ది స్పిరిచువల్ ఎలిమెంట్ గైడింగ్ హిమ్.
1: మనం ఉద్యోగం చేసి ధనమును సంపాదించడంతో పాటు గుణమును కూడా సంపాదించాలి.
0: హీల్ బి ఏబుల్ టు లివ్ పీస్ఫుల్లీ అండ్ హ్యాపీలీ. ఈవెన్ యాజ్ వి ట్రై టు టేక్ అప్ దిస్ ఎడ్యుకేషన్, వీ షుడ్ నో దట్ ఇన్ అడిషన్ టు సెక్యూరింగ్ ఎ జాబ్ ఆర్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, గుణ ఆర్ గుడ్ క్యారెక్టర్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్.
1: ధనము నేడు రావచ్చు, రేపు పోవచ్చు.
0: మనీ కుడ్ బి యోర్స్ టుడే బట్ గాన్ టుమారో.
1: గుణము ఒక్కతూరి వచ్చినా తిరిగి పోవటకు వీలు కాదు.
0: క్యారెక్టర్ వన్స్ ఇట్ కమ్స్ టు యూ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఇట్ టు గో అవే.
1: అందుకోసం నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
0: దట్స్ వై ఐ ఆఫన్ టెల్ యూ, మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్.
1: కనుక మనీతో పాటు మొరాలిటీ కూడా మనం పెంచుకోవాలి.
0: సో along with money we should also try and foster morality.
1: Samaja sevalo ee vidyarthinulu palgonali.
0: Our students should jump into activities relating to the society.
1: Vidyarthinulandikunti varilo praveshinchi variki adarshavantamainatundi jeevithanni bodhinchi vaarini sariyina margamlo avalambipu chesinappude mana vidya sarthakam avutundi.
0: Once we are educated, once we plunge into such activities and show to the world, show to the members of the society what a true life could possibly be like, therein we are sanctifying what we have really learned.
1: Chadukunna varantha oka vaipuna chaduvuleyinatunte amayakulanta maroka vaipunaite ee jagat ye matram kudanu shobhinchadu.
0: All the educated ones on one side, the uneducated ones on the other side, no link whatsoever. What is the meaning of this world?
1: Kalipinappude idi divyatvanga maaripothundi.
0: What is the meaning to this world then? When you bring them together, then you have the spark of divinity.
1: Danini unity is divinity in that.
0: That's why it's been said, unity is divinity.
1: Kanaka unity kavali. Mana divinity, divine ante ipadu deep wine kaadu, divine unity adi nijamainatundi.
0: So it is unity, it is coming together, it is sharing with each other. That is what connotes divinity. The word divinity does not refer to divine, it's not to be taken to be deep wine. You get immersed and you drink deep and then you
1: what about the divinity paina confidence faith ravali.
0: So at the very outset you must have absolute and total confidence in this element of
1: divinity. Manavuniki oka vidhamainatundi vishwasam undi.
0: Every individual is endowed with this element of faith.
1: Vishwasam lenatundi manavu jagatulo ledu.
0: There is no individual in this world who does not have this element.
1: Lekha vishwasam ledu anetundi vaadu swasam leni vaadu.
0: If he really says that he doesn't have this element of faith, he is like the person who doesn't have this inhaling
1: faith
0: in him. కనుక
1: ఈ విశ్వాసం ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేమ మనకు అభివృద్ధి అవుతుంది.
0: So where you have this faith, you certainly have this element of love.
1: ఎక్కడ ఈ ప్రేమ విశ్వాసం రెండు కలుగుతుందో అక్కడ మనకు శాంతి లభిస్తుంది.
0: And where you have love and faith together, you have peace.
1: ఎక్కడ శాంతి మనకు ఉంటుంటుందో అక్కడే మనకు సత్యం రూపొందుతుంది.
0: అండ్ వే యూ హ్యావ్ పీస్ యూ సీ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ట్రూత్.
1: ఎక్కడ సత్యం ఉంటుంటుందో అక్కడే మనకు ఆనందం ఉంటుంటుంది.
0: వే యూ హ్యావ్ ట్రూత్ యూ హ్యావ్ బ్లిస్.
1: ఎక్కడ ఆనందమో అక్కడే దైవం.
0: అండ్ వే యూ హ్యావ్ బ్లిస్ యూ గాడ్.
1: వేర్ దేర్ ఈస్ ఫెయిత్ దేర్ ఈస్ లవ్. వేర్ దేర్ ఈస్ లవ్ దేర్ ఈస్ పీస్. వేర్ దేర్ ఈస్ పీస్ దేర్ ఈస్ ట్రూత్. వేర్ దేర్ ఈస్ ట్రూత్ దేర్ ఈస్ బ్లిస్. Where there is bliss, there is God. ఐ ఆనందమునకు పరమాత్మ తత్వానికి మానవత్వానికి ఇంత సంబంధం ఉంటుండాలి. కనుకనే మానవుడు ఆనంద పిపాసి అన్నాడు. ఈ ఆనందం ఉండినప్పుడే మనకు ఈ విధమైనటువంటి జీవితం శోభిస్తుంది. కనుక మానవత్వానికి ఆనందమునకు సన్నిహిత సంబంధం.
0: Where there is faith, there is love. Where there is love, there is peace. Where there is peace, there is truth. Where there is truth, there is bliss. And where there is bliss, there is God. This is the relationship between man and God. That's why man tries to seek happiness as a first and foremost task. And in this search of his, he is really trying to seek a union with God.
1: కనుకని దైవం అనగా ఏమిటంటే పూర్ణ ఆనందమే దైవం.
0: So what you mean by God is nothing but a state of total bliss.
1: మానవుడు కూడాను ఆనందాన్ని ఆశిస్తున్నాడు, ఆనంద పిపాసుగా ఉన్నాడు కనుక మానవుడు కూడాను దైవమే.
0: So because man also has as his nature a sense of happiness, he seeks happiness at every point, he is also a form of God.
1: తాను దైవముగా ఉన్నాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Because he is akin to God or he is God, he seeks happiness.
1: కనుక మానవుడు అనేటువంటి వాడు ఆనంద పిపాసి, ఆనంద స్వభావుడు.
0: So man is that individual or that entity which aspires for
1: నిరంతరము ఆనందముతోనే దైవత్వాన్ని చింతించాలి.
0: It is through this medium of happiness or bliss that you can think of God.
1: కనుకనే మన యూనిటీ అనేటువంటిది ఎక్కడ ఉండాలి అంటే ఆనందముతోనే ఉంటుండాలి.
0: So where is this concept of unity or coming together?
1: Happiness is union with God.
0: It is happiness is union with God.
1: మనము దైవముతోనే మనకు నిజమైన ఆనందం ఉంటుండాలి.
0: It's only through God that we can secure true happiness.
1: మరి ఏ పదార్థమునందు కూడాను మనకు ఆనందం లభించదు.
0: We can't secure happiness through any other material thing.
1: ఒకవేళ లభించినా అది తాత్కాలికమైనది కాని సరైన ఆనందం కాదు.
0: Even if you are to secure some degree of happiness, it is fleeting and temporary.
1: ఇది స్వప్న దృశ్యాలు.
0: This is a dream world.
1: స్వప్నములో ఏదో ఒక ఆనందాన్ని అనుభవించాము, తెల్లవారేటప్పటికి ఏమాత్రము లేదు.
0: In a dream of ours, we have enjoyed a state of happiness, but the morning comes, everything is gone.
1: కనుకనే ఈనాటి మానవులు, ఈనాటి సాధకులు సుఖ దుఃఖములను, పాప పుణ్యములను, అనేక ఆనంద కష్టములను కాని అన్నింటినీ ఏకత్వంగా భావించుకోవాలి.
0: So today's man should make an effort to try and weigh everything in the proper perspective, the good and the bad, and your papa and punya, your sense of comfort, your sense of distress, all should be taken
1: భగవద్మయంగా మనం భావించాలి.
0: Everything should be taken towards God.
1: దీనికి ఒక్కటే ఒకటి మార్గం.
0: There is only one way of doing this.
1: దీనిని లిబరేషన్ అంటూ వచ్చారు.
0: This is what has been called liberation.
1: దీనిని ఇమ్మార్టాలిటీ అని చెప్తూ వచ్చారు.
0: The same has been talked of as
1: మోక్షము అని చెప్తూ వచ్చారు.
0: They also talk of moksha or liberation.
1: మోక్షం అనుకున్నా, ఇమ్మార్టాలిటీ అనుకున్నా, దీనికి మార్గం ఏమిటి?
0: You talk of liberation, you talk of moksha, you talk of immortality.
1: What is the way to immortality?
0: What is the way or path to immortality?
1: Removal of immorality is only way to immortality.
0: The removal.
1: మనలో ఉండేటువంటి యొక్క ఈ దుర్గుణములను, దురాచారములను, దుర్భావములను మనం ఏనాడు మనం వేరు తీసి పారవేస్తామో ఆనాడే మనకు ఈ విధమైనటువంటి అమృతత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: The removal of immorality is immortality. This is what has been said about immortality.
1: కనుక ఇలాంటి ఇమ్మొరాలిటీస్ అంతా కూడాను వెనుకకు తీసివేసి తన జీవితమును నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైనటువంటి యొక్క హార్ట్ గా తాను నిరూపించుకున్నటువంటి వాడే జీసస్. అందువలనే తన యొక్క హార్ట్ ను అన్ని రకములుగా చూపిస్తూ వస్తుంటారు.
0: The day we are able to remove all the bad things in us, that day we will become immortal. Jesus was one who made his heart pure, serene, selfless, and through every second of his life he upheld these noble traits of behavior in him. This is what has been called secret heart.
1: ఈ సీక్రెట్ హార్ట్ అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి.
0: It is this secret heart that we'll have to nourish.
1: హార్ట్ ఉంది మనకు ప్రయోజనం ఏమిటి?
0: We do have a heart, but what's the use?
1: కాదు కాదు, జీసస్ యొక్క హార్ట్ గా మన హార్ట్ తీసుకోవాలి.
0: We should make our heart that like that of Jesus.
1: కనుకనే మొట్టమొదట మనం అందరూ కూడా ప్రార్థించవలసింది ఏమిటంటే, మీరు ఐ ఆమ్ ఇన్ ది లైట్, ఐ ఆమ్ ఇన్ ది లైట్. సెకండ్, ది లైట్ ఈజ్ ఇన్ మీ, ది లైట్ ఈజ్ ఇన్ మీ. థర్డ్, ఐ ఆమ్ ది లైట్, ఐ ఆమ్ ది లైట్. ఈ విధమైనటువంటి స్థాయికి వచ్చినప్పుడే ఆ హార్ట్, ఈ హార్ట్ రెండు ఏకమైపోతాయి.
0: సో వాట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రేయర్ దట్ యూ మస్ట్ కీప్ ఆఫరింగ్? యూ మస్ట్ బిగిన్ బై సేయింగ్ ఐ ఆమ్ ఇన్ ద లైట్, ఐ ఆమ్ ఇన్ ద లైట్. Then you proceed to the stage where you will say, the light is in me, the light is in me. And then comes the ultimate step, I am the light, I am the light. When you have reached this stage, then you have a direct link between that heart and this heart. Your heart has become sacred and pure.
1: కనుక స్వామి స్వామి స్వామి అనుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు. స్వామి నీలో చేరిపోవాలి.
0: So there's no point in merely saying, Swami, Swami. You must be such that Swami becomes part of you.
1: లేక నీవు స్వామిలో చేరిపోవాలి.
0: ఆర్ యు మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ స్వామి.
1: చక్కెరలో నీరు కలిపినా, నీరులో చక్కెర కలిపినా రెండు ఒక్కటే అనుకుంటాం.
0: అదర్ యు మిక్స్ వాటర్ ఇన్ షుగర్ ఆర్ షుగర్ ఇన్ వాటర్, బోత్ గివ్ యు ద సేమ్ ఎఫెక్ట్.
1: మొట్టమొదట నీవు దైవములో చేరిపోవటానికైనా ప్రయత్నించు.
0: సో అట్ ద అవుట్సెట్ యూ ట్రై అండ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు బికమ్ వన్ విత్ గాడ్ టు మెర్జ్ ఇన్ హిమ్.
1: లేక దైవాన్ని నీలోనైనా చేరుకోవడానికి తగిన కృషి చేయి.
0: మేక్ ఎన్ ఎఫర్ట్ టు సే దట్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్.
1: కనుక ఇందులో రెండు మార్గములుగా వస్తున్నాయి అనాది కాలం నుంచి.
0: సో యూ హ్యావ్ టూ సచ్ పాత్స్ లేడ్ డౌన్ ఫర్ యూ ఫ్రమ్
1: నీవు దైవములో చేరిపోవటానికి భక్తి అని చెప్తూ వచ్చారు.
0: సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ వన్ విత్ గాడ్ దట్ పాత్ ఇస్ కాల్డ్ భక్తి.
1: దైవమును నీలో చేర్చుకునేటువంటి దానికి జ్ఞానము అని చెప్తూ వచ్చారు.
0: వై ఇఫ్ గాడ్ హ్యాస్ టు బికమ్ పార్ట్ ఆఫ్ యూ దట్ పాత్ ఇస్ కాల్డ్ జ్ఞాన.
1: కనుక దైవాన్ని నీలోనైనా చేర్చుకో లేక నీవు దైవమునన్నా చేరు. ఈ రెండింటిలో ఏదో ఒకటి నీవు సాధించు.
0: సో ఐదర్ మేక్ గాడ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఆర్ యూ బికమ్ పార్ట్ ఆఫ్ గాడ్. ట్రై టు అడాప్ట్ వన్ ఆఫ్ దీస్ ఎట్లీస్ట్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమును అభివృద్ధి గావించి దివ్యత్వాన్ని ప్రకాశింపచేసే నిమిత్తమై జీసస్ ఒక మెస్సెంజర్ గా వచ్చాడు.================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================================
0: state analysis that both lead to the same state. Jesus lived a life.
1: Kevalam Jesus okkade kaadu messengers. Meerandaru messengers.
0: Jesus lived a life of messenger of God. Now you should not take it that Jesus was the only messenger. All of you are messengers of God.
1: Devu oka Jesus okkadu maatrame son of God kaadu. Meerandaru kodunu daivam yokka biddale.
0: And again, it's not as if Jesus alone is the son of God. All of you are sons or children of God.
1: Jesus and the Father, idru okkataynaru maatrame kaadu. Meeru daivamu okkatai potaru.
0: So it's not again as if Jesus and his Father became one. All of you also would become one with God.
1: Idi kevalamu prajala yokka pratinidhiga taanu vachi ee vidhamga bodhisthu vachadu.
0: So he merely came as a representative of mankind at large and proclaimed this message.
1: Kanuka itti pavitramaina bhavannu ee naadu manam abhivruddhi chesukoni మన యొక్క సార్థకతను కూడాను లక్ష్యంలో పెట్టుకోవాలి. కానీ కేవలము ఏదో ఈ విధమైనటువంటి పర్వదినములను ఈ లౌకికమైనటువంటి యొక్క ఆనందాలతో మాత్రం అనుభవించినంత మాత్రం చాలదు.
0: సో ఇట్ ఈస్ దీస్ సేక్రెడ్ థాట్స్, సచ్ నోబుల్ ఐడియల్స్ విచ్ మస్ట్ ఇన్స్పైర్ us ఆన్ అకేషన్స్ లైక్ దిస్, నాట్ ఎ మియర్ సెలబ్రేషన్ ఇన్ అన్ అవుట్వర్డ్లీ ఫామ్.
1: కనుక ఈనాడు అనేక దేశముల నుంచి కూడాను ప్రశాంతి నిలయంలో చేరిపోయారు.
0: సో టుడే యూ హ్యావ్ ఎ కాంగ్రిగేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ డ్రాన్ from all parts of the world.
1: Inta dooram nunchi inni samala korchi inni vidhamainaatundi baadala korchi ee pradeshamlo cherinanduku ikkati nunchi edaina oka viluvaina pavitramaina divyamaina bhavanni mee hrudayamlo chesukoni poyinappude ee pradeshamuniki vachinanduku oka palitam untadi.
0: You have come here from vast distances, from far off places, making many sacrifices, undergoing many troubles and subjecting yourself to a lot of discomfort. Having come, having stayed here, you must try and pick up at least one thing which will become a permanent part of yourself.
1: Meer India ku chinanduku edo oka tourism madri tirigesesi ee laukikamainatundi oka pradeshamulanta choochi aneka vidhamuluga India itta untundadi aneetundi oka bhavam chetakante India lo praveshinchinanduku ee divyamainatundi oka vishayalanu meer konni swikarinchi tadwara mee jeevithanni kudanu దివ్యమైన జీవితంగా మార్చుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: యూ షుడ్ నాట్ రిగార్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ హావింగ్ కమ్ టు ఇండియా యాజ్ ఎ మియర్ టూరిస్ట్. కంటెంట్ అండ్ సాటిస్ఫైడ్ ఇన్ గోయింగ్ రౌండ్ ప్లేసెస్, ఇన్ సీయింగ్ పీపుల్, ఇన్ మేకింగ్ అక్వైంటెన్సెస్ అండ్ మేకింగ్ యువర్ ఇంప్రెషన్స్ అండ్ దెన్ పుటింగ్ ఎన్ ఎండ్ టు యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ దట్ పాయింట్. హావింగ్ కమ్ యూ మస్ట్ డైవ్ డీప్ విత్ ఇన్, ట్రై టు అండర్స్టాండ్ ద నోబుల్ ట్రెయిట్స్, ద సేక్రెడ్ ఐడియాస్ and such invigorating thoughts which are part and parcel of the country's tradition. Pick them up, imbue them, and try to understand the significance of them.
1: Oka chinna vishayanni meeru chakkaga gurtinchukovali.
0: Here, understand one small thing.
1: Ee divyamaina bhavalato koodinatundi bharatiyulaku ee divyamaina bhavalu yokka antarathamnu chakkaga gurtinchukotaniki prayatninchatam ledu.
0: What you must realize is that this country, which is a home of such spiritual truths, where you have the local people, these local people are in a position where they are not able to appreciate in the fullest significance such contents, such truths.
1: Ekkada light stambham untuntado aa light yokka prakasham chuttu maatrame pothundi gaani krinda maatram padadu.
0: Where you have a light atop its tower, you will find that in the immediate vicinity of this light there is darkness.
1: అదే విధముగానే ఎక్కడ దివ్యత్వం ఉంటుంటారో ఎక్కడ పవిత్రం ఉంటుంటారో ఆ చుట్టూ కొంతవరకు ఈ చీకటి కూడా ఉంటుంటారు.
0: అండ్ ద లైట్ కుడ్ బి సీన్ అండ్ స్ప్రెడ్ ఆర్ షెడ్ ఆల్ అరౌండ్ ఇన్ ద సేమ్ వే There you have this spark of divinity, this spiritual truth. It's immediate before
1: the బయట ప్రపంచం యొక్క స్థితిగతులు కూడా చక్కగా అర్థం చేసుకుంటే దీని యొక్క సత్యం మనకు గుర్తించుకోవడానికి వీలవుతుంది.
0: ఇన్ ద సేమ్ వే దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ డార్క్నెస్ అరౌండ్ దిస్. ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ ఎ లిటిల్ డీపర్ ది సర్కమ్స్టాన్సెస్ దట్ ప్రివైల్ జనరలీ యాజ్ ఎ హోల్ విల్ బి రిచర్ బై దట్.
1: మనం 24 గంటల సేపు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా మనకు తెలియదు.
0: లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ సీట్ అవర్సెల్వ్స్ ఫర్ 24 అవర్స్ ఇన్ ద డే ఇన్ అన్ ఎయిర్ కండిషన్ రూమ్ we cannot really understand the significance of the air conditioning apparatus.
1: Rakka ganta inappudu baita prapanchamlo poi aa endalo manam tiriginappudu tirigi air condition lo vachinappude dani vilu manaku chakkaga telustundi.
0: Whereas just for 1 hour we come out and subject ourselves to the intense heat prevailing in the outside part, then we come back and sit in the room, then we'll understand the worth of this air conditioning unit.
1: Adhe vidhamugane swami swami swami swami స్వామి స్వామి అని ఆశ్రమంలో వేల మంది అంతా ఉంటున్నారు.
0: సో ఇన్ ద సేమ్ మేనర్ దేర్ ఆర్ థౌజండ్స్ లివింగ్ ఇన్ దిస్ ఆశ్రమ్ హు కీప్ టాకింగ్ ఆఫ్ స్వామి స్వామి.
1: ఈ స్వామి యొక్క తత్వము చాలా దగ్గరగాను అనంత కాలంగా ఉండటం చేత క్రమక్రమేణ ఒక విధమైనటువంటి యొక్క దాని యొక్క విలువ అంత గుర్తించుకోవడానికి సాధ్యం కాకుండా ఉంటాయి.
0: సో హావింగ్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్ పర్మనెంట్ ఎంటిటీ, హావింగ్ బీన్ ఇన్ ఎ పొజిషన్ టు బీ క్లోజ్ టు స్వామి ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, they tend to lose sight of the majesty of Swami's nature.
1: ఇది ఎట్లా ఉంటుందంటే ఒక చిన్న పిల్లవానికి అన్నప్రాసము అని మనం చేస్తాం.
0: Now a small illustration. A small child is given his first morsel of food.
1: మొట్టమొదటి పెట్టినప్పుడు తాను కొంచెమైనా కూడా బాగా తింటేస్తాడు.
0: Now when he is first given food for the first time in his life, he partakes of it with great relish.
1: ఆ టైం లోపల తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు.
0: At that point of time, the father and mother get delighted.
1: అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంటారు.
0: Then they are also given to a sense of
1: hunger. క్రమక్రమేణా పెరుగుతూ పెరుగుతూ తట్టలు తట్టలే తినేసేస్తారు.
0: They are also given to a sense of wonder. But gradually you will find that the very same child, as he grows up, starts eating platefuls of food.
1: ఒక్క మెతుకు తిన్నప్పుడు అంత ఆనందించినటువంటి వాడు ఇన్ని మెతుకులు తిన్నప్పుడు ఎంత ఆనందించాలి.
0: Now, when you are delighted because the child partook of a few grains, cooked grains of food, now how much delighted you should be if he is eating platefuls of food now.
1: Kani karanam emiti,
0: but you are not given to that
1: adi anname idi anname aanadu tinnadi anname ee naadu tinnadi anname
0: that day
1: lo marpu ledu kani taralo vachindi marpu.
0: That day what he ate was rice, today what he is eating is also rice, but you are not getting wonder. The reason, the change that has come over the individual.
1: దీనికి ఎట్లా ఉంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: I'll also give one more illustration and then close my discourse.
1: Side by side, ఒకటి పెద్ద హోటల్ ఉంటుంది.
0: Now, you have, adjacent to each other, one side you have got a big hotel.
1: పెద్ద హోటల్.
0: A big hotel, a reputed one.
1: రెండో దానికి ఆనుకునే ఒక మెడికల్ షాప్ ఉంటుంది.
0: And then alongside this hotel, you have got a medical shop.
1: ఇక్కడ భోంచేయటము ఈ అజీర్ణమైనటువంటి దానికి ఇక్కడ మందు తీసుకోవటము ఈ రెండు పక్క పక్కనే ఉంటున్నాయి.
0: You eat food here in this hotel, then you are given to indigestion. To cure yourself of it, you go to the next door, take a proper medicine.
1: అయితే ఈ హోటల్లో ఉన్నటువంటి సర్వర్ ఏం చేస్తాడు, సర్వింగ్ చేసి చేసి చేసి చేసి అలసిపోయి హెడ్ఏక్ వచ్చేస్తుంది.
0: Now this bearer, a server in the hotel, by virtue of the fact that he has been serving for long hours, he is fatigued, he has a headache, and he feels a sense of
1: ee hotel server vachesi ee oka medical shop lo vachi naaku headache ga untunnadu taragon pillini sir antadu.
0: So this server in the hotel, because he's got a headache now, he goes to the next shop next to the hotel, says, sir, I've got a headache, please give me a taragon pill.
1: ee shop vaadu medicine anta shop lo undi mandulu ammi ammi vaadiki headache vachestundi.
0: So now the shopkeeper, he has been selling medicine, he has been spending all his time in the shop as such.
1: ee headache vachinatundi shop vaadu hotel pothadu thana headache ga untundadi oka hot cup coffee ivandi sir antadu.
0: Now this shopkeeper who has been dispensing drugs and who's been selling medicines for hours on end, he has a headache now. So what he does is he goes to the hotel next door and says, I've got a very strong headache, ప్లీజ్ గివ్ మీ ఎ హాఫ్ కప్ ఆఫ్ కాఫీ.
1: ఈ హోటల్ వానికి హెడ్ ఏక్, షాప్ వానికి హెడ్ ఏక్, హెడ్ ఏక్ ఒకటే.
0: Now here both the individual, the shopkeeper as well as the server in the hotel, have got a headache. Headache is a common feature.
1: కానీ మెడికల్ షాప్ వాడి హెడ్ ఏక్ కాఫీతో నివారణ అవుతాను, హోటల్ వాడి హెడ్ ఏక్ సడన్ ఫిల్తో నివారణ అవుతాను.
0: But here we try to see the remedy that either of them is seeking. The shopkeeper seeks a remedy in a cup of coffee. The hotel man seeks remedy in a sarigam pill.
1: అదే విధంగానే ఈ మెడికల్ షాప్ వాడి మెడిసిన్ వానికి పని చేయదు.
0: So in the same way, the shopkeeper feels that his own medicines wouldn't cure him.
1: ఈ హోటల్ వాడి యొక్క హాట్ కప్ కాఫీ వానికి అక్కడ హెడేక్ పని చేయదు.
0: So also the hotel man feels that his cup of coffee
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: నిరంతరము దాంట్లోనే మునిగి తేలిపోవటం వల్ల వాడికి ఆ విలువ తెలియటం లేదు.
0: The reason is that he day in and day out, he is immersed in the task of his. He is not able to understand the value of what he is doing.
1: కనుకనే అందరూ కూడా నిరంతరము దైవములోనే ఉంటున్నారు.
0: So in the same way, everybody and all people are in God.
1: దైవత్వాన్ని అనుభవిస్తున్నారు.
0: They are experiencing God every second.
1: కానీ దాని విలువ వారికి తెలియటం లేదు.
0: But they are not able to understand the significance.
1: ఏదో ఒక జ్ఞానములోనో లేక మరొక పరిస్థితిలోనో ఒక్క తూరి కొంచెం దైవత్వం అనేటువంటి కనిపించిన గొప్ప ఆశ్చర్యపడిపోతున్నాడు.
0: When for a fleeting moment in the course of their meditation, if they experience or if they visualize something, they feel thrilled.
1: ఒక్క చిన్న ఉదాహరణ మరొకటి.
0: Another illustration over here.
1: స్వామి ఇక్కడ ఒక్క రెండు గంటల నుంచి కూర్చున్నాడు.
0: Swami has been sitting here for the last 2 hours.
1: ఇంతసేపు మీరు చూసినా కూడాను దీనికి ఒక ఆశ్చర్యంగా ఉంటుండదు.
0: Now even if you have been seeing him for 2 hours, you're not given to a sense of wonder.
1: మీరు రూముకు వెళ్లి ధ్యానంలో కూర్చోండి, అక్కడ ఒక్క సెకండ్ ఏమైనా స్వామి కనపడినా ఆ స్వామి నాకు దర్శనం ఇచ్చాడు ఆనందిస్తారు.
0: Now you go back to your room, sit in meditation, and there even for a fleeting second if Swami were to appear before you, you'll feel thrilled and overjoyed. Oh, Swami has given me his son.
1: Anaga sahajaniki viruddhamainappude aashcharyam vastundi.
0: So here you are given to a sense of wonderment when you have something happening which is not natural.
1: Ee aashcharyam sthiramaindi kaadu.
0: Now this sense of wonder is not
1: natural. Sahajanandani pondali.
0: You try to experience that happiness which is
1: dehamtone undi, dehamtone anubhavinchi dehanandanni pondali.
0: So experience that happiness which is natural to you, that is through the medium of this body.
1: దీనిని పొందే నిమిత్తమై జీసస్ అనేక విధములైనటువంటి యొక్క కార్యముల్లో పాల్గొని తద్వారా దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
0: It is to secure this permanent happiness through the medium of his body that Jesus undertook all that he did finally. Going around the world and trying to do everything possible to see that he secures a permanent state of happiness through this body of his.
1: మీరు ఏమి చేసినా, ఏమి చూసినా, ఎక్కడ ఉండినా, ఏ విధంగా చింతించినా సర్వము దైవం యొక్క మయంగానే, సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థంగానే మీరు భావించి సార్థకతను అందుతారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్, వేర్ ఎవర్ యూ మే బి, వాట్ ఎవర్ యూ మైట్ బి డూయింగ్, వాట్ ఎవర్ యూ మైట్ బి థింకింగ్, be assured, have the confidence that you are doing so for the sake of pleasing God. Thank you for your life, sir. I hope and bless that you may achieve this task of yours. And I bring this discourse to a close. Blessings.

0: that what you say is present is not there in the true sense. That what you deny is really present. It's only Brahman that exists all the time. And this universe, this world, is fleeting, transient. Know this.
1: Drishyamunaku, Adrishyamunaku, Prakriti Tattvamu, భేదమును ఇస్తుంది కానీ ఆధ్యాత్మిక తత్వము దృశ్య అదృశ్యములకు రెండింటిని కూడాను సమత్వంగానే భావిస్తుంది.
0: ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ దర్ ఇస్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ దాట్ విచ్ ఇస్ అపేరెంట్ అండ్ దాట్ విచ్ ఇస్ నాట్ అపేరెంట్ బట్ ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ బోత్ ఆర్ వన్ నాట్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్.
1: ప్రకృతి దృష్టిలో చూచినప్పుడు ఇది ఎంతై కూడాను ప్రకృతిగా కనిపిస్తుంది.
0: ఫిజికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ నేచర్.
1: పరతత్వంతో చూచినప్పుడు అంతై కూడాను పరబ్రహ్మస్వరూపంగా నిరూపిస్తుంది.
0: స్పిరిచువల్లీ ఎవ్రీథింగ్ ఇస్ ద వన్ ఆఫ్ పరబ్రహ్మన్ ఓన్లీ.
1: ఎవరిది ఎట్టి దృష్టియో అట్టి సృష్టిగా కనిపిస్తుంది.
0: యాజ్ ఈజ్ యువర్ విజన్ సో ఈజ్ ది టైప్ ఆఫ్ క్రియేషన్ యూ ఎక్స్పీరియన్స్.
1: ఎవరు ఎట్టి రంగు అద్దాలు వేసుకుంటుందో అట్టి వారికి అట్టి రంగుగానే కనిపిస్తుంది ఈ ప్రపంచం.
0: యాజ్ ఇస్ ది కలర్ ఆఫ్ ద గ్లాసెస్ యూ పుట్ ఆన్ సో ఇస్ ఇట్ కలర్డ్ విజన్ యూ హ్యావ్.
1: ప్రేమ దృష్టితో చూసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను బాహ్య ప్రపంచము జ్ఞాన దృష్టిగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ద లుక్స్ ఆఫ్ లవ్ నేచురల్ ఎవ్రీథింగ్ వుడ్ అపియర్ టు బి ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను ప్రేమ దృష్టిని అలవర్చుకోవాలి.
0: Therefore, everyone should develop this vision of love.
1: Arun appude sarvamu brahmamayanga roopondutundi.
0: Then everything would appear to be the one of Brahman.
1: Shankarla varu brahma satyam jagat mithya annaru.
0: Shankara said brahma is truth while universe is mithya or illusion.
1: Ee vedanta siromanini patinchinatvanti oka vidyarthi naa daggariki vachi swami brahma satyam జగత్ మిథ్య అని శంకరులు వారు చెప్పారు. ఏది సత్యము ఏది మిథ్యము అన్నారు.
0: ఎ స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీ కేమ్ టు స్వామి అండ్ సెడ్ స్వామి ఇట్ ఈస్ శంకర హూ సెడ్ దట్ బ్రహ్మం ఇస్ ఆల్ ట్రూత్ వైల్ దిస్ యూనివర్స్ ఈస్ ఇల్యూషన్ వాట్ ఈస్ కరెక్ట్.
1: పిచ్చివాడా, ఏది సత్యమో ఏది అసత్యమో ఈ ప్రకృతి వదిలిపెట్టు, అదే నిర్ణయం చేస్తుంది. మొట్టమొదటి నీవు సత్యమా కాదా నీవు తెలుసుకోమన్నాను.
0: Swami said, know what is truth and what is false. First know whether you are there or not, whether you are true or not.
1: అది ప్రకృతికి వదిలిపెట్టు.
0: Leave that to the nature.
1: ప్రకృతే నిర్ణయం చేస్తుంది.
0: The nature will decide.
1: ఈ యొక్క ప్రకృతి యొక్క తత్వము నీవు ఏమాత్రము విచారించనక్కర్లేదు.
0: Don't bother about the nature.
1: వాదించనక్కర్లేదు.
0: Don't argue.
1: మొట్టమొదటి నీవు సత్యమో కాదో తెలుసుకోమని చెప్పాను.
0: First know whether you are true or not.
1: తాను సత్యమో కాదు అని తెలియనటువంటి ఒక వ్యక్తి ప్రపంచమంతా సత్యము మిథ్యము అని చెప్పడానికి ఏ విధంగా అర్హుడవుతాడు?
0: ద వన్ హూ డస్ నాట్ నో వెదర్ హీస్ ట్రూ ఆర్ నాట్ వాట్ రైట్ హ్యాస్ హీ టు డిసైడ్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్.
1: కనిపించే దేహమునే సత్యముగా భావిస్తున్నాడు.
0: హీ కన్సిడర్స్ ద ఫిజికల్ బాడీ విచ్ ఇస్ అపేరెంట్.
1: కనిపించినటువంటి దేహిని అసత్యంగా విశ్వసిస్తున్నాడు.
0: బట్ ది ఇన్వెలర్ హూ ఇస్ నాన్ అపేరెంట్ కన్సిడర్స్ ఇట్ యాస్ ఫాల్స్.
1: కనిపించనిదే తినిపించునని కర్మల ఫలమును మర్మము జీవా. ఏది కనిపించదో అదే నీ యొక్క సుఖదుఖములకు మూల కారణము.
0: దట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద ప్లెజర్ అండ్ ద పెయిన్.
1: అందము ప్రాయము ఉంది శక్తి ఉందని నిక్కకురోరన్నా. అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా.
0: ఓ మ్యాన్ డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ బ్యూటీ యూత్ అండ్ ఆల్సో ది సెన్సెస్ దట్ ఆర్ స్ట్రాంగ్.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మన ముసుళ్ల పండగ.
0: దేర్ లైస్ అహెడ్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్.
1: ఇప్పటికీ ఇది సత్యమని నీవు భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ ద ప్రెసెంట్ యాజ్ ట్రూత్.
1: కొన్ని దినములకు ఇది సత్యమా అసత్యమా?
0: ఆఫ్టర్ సమ్ టైమ్ యు నో వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్.
1: దృశ్యకల్పితమైన జగత్ అంతా ఇప్పుడు మార్పు చెందినదే.
0: ఆల్ దట్ అపేరెంట్ వరల్డ్ చేంజెస్.
1: మార్పు చెందినది ఏదో అదే సత్యము.
0: That which is changeless is truth.
1: పిల్లలు చాలా మందికి ఈ యొక్క ఆధునిక యుగం లోపల ఇది ఒక గొప్ప ఫ్యాషన్ గా ఉంటుంది.
0: Students in this modern age consider this as a matter of fashion.
1: ఒక సినిమా చూడటము లేక టీవీ చూడటము లేక వీడియో చూడటము ఇవి లేకపోతే వారు ఉండలేరు.
0: The students, they watch TV, video and cinema.
1: సినిమాలో టికెట్ తీసుకొని లోపల ప్రవేశిస్తారు.
0: దే పర్చేస్ ది టికెట్ అండ్ గెట్ ఇన్ ది థియేటర్.
1: పోయినది తచ్చడమే, తెల్లటి ఒక పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది.
0: దే ఫైండ్ దేర్ వెరీ వైడ్ బిగ్ వైట్ స్క్రీన్.
1: కానీ ఆ స్క్రీన్ పైన బొమ్మలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు.
0: బట్ దే విల్ బి వెయిటింగ్ ఫర్ ద పిక్చర్స్ టు బి ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్.
1: బొమ్మలు వచ్చినా అతనికి ఆనందం, ప్రాణం వచ్చినట్టుగా అనిపిస్తుంది.
0: ద మూమెంట్ ద పిక్చర్ స్టార్ట్ అపియరింగ్ ఆన్ ది స్క్రీన్ హిల్ బి ఎంథూజియాస్టిక్.
1: బొమ్మలు వచ్చినాయి,
0: పిక్చర్స్ ఆర్ దేర్,
1: వచ్చినాయని ఆనందిస్తున్నట్టుగానే ఆ బొమ్మలు పోతున్నాయి.
0: యాజ్ హీస్ హ్యాపీ వాచింగ్ దెమ్ దే వానిష్ ఇన్ డ్యూ కోర్స్.
1: మరొక బొమ్మలు వచ్చి మరొక రీతిగా అందులో యాక్ట్ చేస్తుంది.
0: అదర్ పిక్చర్స్ ఫాలో అండ్ ఆల్సో
1: ఈ విధంగా వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది ఈ బొమ్మలు.
0: ది పిక్చర్స్ కమ్ అండ్ గో ఆఫ్ అండ్ ఆన్.
1: కానీ అదే రీతిగాని ఈ జగత్ అనే దృశ్యము రావటము పోవటము, రావటము పోవటము జరుగుతుంది.
0: లైక్ వైజ్ దిస్ సీన్ ఆఫ్ ది జగత్ వరల్డ్ కమ్స్ అండ్ గోస్.
1: ఈ రావటం పోవటం దేని ఆధారంతో మనం చూడగలుగుతున్నాము?
0: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ యూ టు అబ్జర్వ్?
1: స్క్రీన్ ఆధారంతో చూడగలుగుతున్నాము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ ది స్క్రీన్ యూ విల్ బి ఏబుల్ టు అబ్జర్వ్.
1: స్క్రీన్ రావటం లేదు, పోవటం లేదు.
0: స్క్రీన్ నైదర్ గోస్ నాట్ కమ్స్.
1: స్క్రీన్ సత్యము, స్క్రీన్ మిథ్యము.
0: స్క్రీన్ ఇస్ ట్రూత్, while pictures are false.
1: అయితే అదే శంకర్ల వారు సర్వం కలివిదం బ్రహ్మ, అంతా బ్రహ్మ స్వరూపమే అన్నారు.
0: బట్ సేమ్ శంకర్ సెడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ ఓన్లీ.
1: అయితే ఈ మిథ్యమైనటువంటి బొమ్మలు కూడాను భగవస్వరూపమేనా?
0: దెన్ డూ యూ కన్సిడర్ ద పిక్చర్స్ దట్ ఆర్ ఫాల్స్, డూ యూ కన్సిడర్ ద డివైన్?
1: అవును.
0: Yes.
1: ఎట్లా?
0: హౌ?
1: సత్యమైనటువంటి ఒక స్క్రీన్ పైన మిథ్యమైన బొమ్మలు పడినప్పుడు ఈ బొమ్మలలో కూడా స్క్రీన్ ఉంటుండాలి.
0: When these pictures are projected on the screen which is all true, there is the screen in the pictures also.
1: లేకపోతే బొమ్మలే కనిపించవు.
0: Without the screen you can't see the pictures.
1: కనుకనే బొమ్మలకు ఆధారమైనటువంటిది స్క్రీనే, బొమ్మలలో కనిపించేటువంటిది స్క్రీనే.
0: Therefore it is the screen which is the background behind all these pictures, and there the picture you find the screen there.
1: కనుకనే సర్వం కలివిదం బ్రహ్మ.
0: So he said సర్వం కలివిదం బ్రహ్మ.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క వ్యక్తిత్వము ఈనాటి ఆధునిక యుగంలో చాలా దిగజారిపోయింది.
0: దర్ ఆర్ వెరీ ఫ్యూ హూ అండర్స్టాండ్ ద ట్రూత్ బిహైండ్ ఇట్.
1: దేహము సత్యమని భావిస్తున్నారు.
0: దే కన్సిడర్ ద బాడీ ట్రూ.
1: దేహి అసత్యమని విశ్వసిస్తున్నారు.
0: దే కన్సిడర్ ఇండివిజువల్ ఫాల్.
1: కానీ దేహముతోనే దేహిని మనం కనుక్కోవాలి.
0: బట్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ బోత్ ద బాడీ అండ్ ఇండివిజువల్.
1: దేహం ఎట్టిది?
0: What sort of body is this?
1: ఈ దేహమునకు మూడు విధములైనటువంటి స్థితులు ఉంటున్నాయి.
0: Body has three states.
1: ఒకటి వాత.
0: The first one is vata. Air, bile and phlegm.
1: వాత, పిత్త, శ్లేషం మూకులు ఉన్నాయి.
0: The wind, bile and phlegm.
1: ఈ వాతం అనేటువంటిది ప్రతి మానవునికి ఆ దేహము లోపల 80 రకములైనటువంటి వ్యాధిని తెప్పిస్తుండాలి.
0: The wind, the vata is responsible for 80 types of diseases.
1: ప్రత్యము పిత్తం అంటా దీన్ని.
0: అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ ద బైల్.
1: ఇది 82 రకములైనటువంటి రోగములను ఈ దేహంలో కలిగిస్తూ ఉంటుండాలి.
0: దిస్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ 82 types of diseases.
1: శ్లేషము
0: ఫ్లేమ్.
1: ఇది 224 యొక్క రోగములను కల్పిస్తుంటుండాలి.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ 224 types ఆఫ్ డిసీజెస్.
1: ఇవన్నీ చేరితే 386 రకములైనటువంటి యొక్క రోగములు మానవుల్లో ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 386 types ఆఫ్ డిసీజెస్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఇన్ని రోగములతో కూడినటువంటి ఈ దేహం పైన ఎందుకు ఇంత భ్రాంతి?
0: వై డూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఆన్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్?
1: కనుకనే ఆనాటి మహర్షులందరూ కూడాను దేహం యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి ఈ దేహం పైన భ్రాంతిని వదలి క్రమక్రమేణా ఉన్నంత వరకు వీరి క్షేమాన్ని మాత్రం కాపాడుకుంటూ వచ్చారు.
0: Therefore sages and saints in those days have understood the nature of the body very well and how false it is, how fleeting it is, and they maintained it.
1: మనకు కనిపించే రోగములు ఏమి కావే? కొందరు చాలా హాయిగా ఉంటుంటారు, మంచి ఫుట్బాల్ మాదిరి ఉంటుంటారు, పకోడా వలె ఉంటుంటారు, రోడ్ రోలర్ వలె ఉంటుంటారు, కానీ రోగాలు మాత్రం కనిపించవు.
0: సమ్ అపియర్ టు బి వెరీ ఫైన్, వెరీ ఫ్యాటీ, లైక్ రోడ్ రోలర్ అండ్ పకోడా, బట్ యెట్ దే హ్యావ్ డిసీజెస్.
1: దాహము ఒక రోగమే.
0: Thirst is a disease.
1: ఆకలి ఒక రోగమే.
0: Hunger is a disease.
1: కదలిక ఒక రోగమే.
0: Movement is a
1: disease. ఉచ్ఛ్వాస నిశ్వాసములు రోగమే.
0: Breathing process.
1: మాటలు రోగమే.
0: Talking.
1: పాటలు రోగమే. ఆటలు రోగమే. నడకలు రోగమే. నవ్వులు రోగమే. చిందులు నవ్వులే. అంత రోగములే.
0: The hunger, the thirst, the walking, smiles, everything is diseases.
1: ఎక్కువ నవ్వద్దురా, గుండె పడుతుంది అంటారు. ఆ నవ్వుతోనే గుండెలు వస్తున్నాయి, నొప్పులు.
0: సే దట్ డోంట్ లాఫ్ సో మచ్, బికాజ్ యు విల్ సఫర్ ద పెయిన్.
1: కనుక రోగం అనేటువంటిది, ఏది రోగము ఏది ఆరోగ్యం అనేటువంటిది ఎవరు కూడా చెప్పడానికి వీలు కాదు.
0: సో నోబడి కెన్ డిసైడ్ వాట్ ఈస్ సిక్నెస్ అండ్ వాట్ ఈస్ హెల్త్.
1: రోగముల యొక్క గంప ఈ దేహం.
0: ద బాడీ జస్ట్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: అంతేకాదు, నిమిష నిమిషములకు నీచులూరునే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: మినిట్ టు మినిట్ ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ది అరోమా అండ్ ఫ్రాగ్రెన్స్.
1: ఇలాంటి దేహం లోపల మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫీకల్ మ్యాటర్ అండ్ బ్లడ్ బట్ నథింగ్ సెన్స్ వాట్.
1: ఇది మానవుని యొక్క దేహం యొక్క స్వభావం.
0: దిస్ ఈస్ ది క్వాలిటీ నేచర్ ఆఫ్ హ్యూమన్.
1: దేహము పంచభౌతికము.
0: బాడీ ఫుల్ ఆఫ్ సెన్స్.
1: దేహము కూలక తప్పదు ఎప్పుడు.
0: ఇట్స్ బౌండ్ టు డై వన్ డే ఆర్ అదర్.
1: ఇది కూలిపోయేటువంటిది, రాలిపోయేటువంటిది, కాలిపోయేటువంటిది.
0: ఇట్ ఇస్ షూర్ టు ఫాల్ డౌన్, ఇట్ షూర్ టు బి బర్న్డ్.
1: కానీ దేహి అనేటువంటి నిత్యము సత్యమై ఉండేటువంటిది.
0: బట్ ది ఇండ్వెలర్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్.
1: ఈ అనిత్యమైనటువంటి దేహం ద్వారా నిత్య సత్యమైనటువంటి ఆత్మను గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: విత్ దిస్ టెంపరీ బాడీ వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇండ్వెలర్ దట్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్. దేహానికి సంబంధించిన
1: అనుకూలముల కోసమై మనం అనేకమితిగా పాటు పడుతున్నాము.
0: We struggle hard to provide conveniences to this body.
1: Kani dehi yokka aananda nimittamai manam e maatramaina manam vicharam chestunnama.
0: But do we ever bother about the delight and the joy?
1: Nee santosham kosamani, nee anukoolam kosamani, nee aananda nimittamai neevu praapulaadutunnavi kaani dehi yokka trupti emiti, daivam yokka trupti emiti, daivam yokka vaanchi emiti, daivam yokka lakshyam emiti aneetundi e maanavudu kudanu vicharinchatam ledu.
0: You are simply bothered about your own happiness, your own joy and the conveniences. But have you ever thought of what is that makes God happy?
1: Daivam yokka happy empty.
0: What is that makes him happy?
1: Jeevulu yokka aanandame daivam yokka aanandamu.
0: Your happiness is the happiness of God.
1: Kanaka neevu happy ga untundu.
0: So be happy.
1: Kaani dehi yokka aananda nimittamai manam e maatramaina manam vicharam chestunnama.
0: But do you ever bother about the delight and the joy?
1: Nee santosham kosamani.

0: వస్తువుల నుంచి వస్తుందా,
1: బంధువుల నుంచి వస్తుందా,
0: విషయం నుంచి వస్తుందా, వస్తు వాహనాల నుంచి వస్తుందా?
1: ఆర్ అవుట్ ఆఫ్ కన్వీనియన్స్?
0: కాదు కాదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ద ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
0: అక్కడ నుంచి వస్తుంది ఇదంతా.
1: దేర్ ఓన్లీ గెట్ దిస్ హ్యాపీనెస్.
0: అయ్యా ఈ బిల్డింగ్ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందా అది అంటే,
1: ఇఫ్ యూ జస్ట్ ఆస్క్ వేర్ ఫ్రమ్ యూ గెట్ దిస్ కరెంట్.
0: ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుందని ఆ బల్బ్ దగ్గర నుంచి నువ్వు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళు.
1: యూ ట్రావెల్ రైట్ రైట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ద బల్బ్ వేర్ ఇట్ ఇస్.
0: తిరిగి ఆ వైర్ ఎక్కడ పోయి చేరుతుందో చూడు.
1: సీ వేర్ డస్ ఇట్ రీచ్?
0: అక్కడ జనరేటర్, అక్కడ నుంచి వస్తుంది కరెంట్.
1: దేర్ ఈస్ ద జనరేటర్ బిహైండ్ ఫ్రమ్ విచ్ యూ గెట్ ద కరెంట్.
0: కాబట్టి ఈ చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా నువ్వు బల్బులు వంటివి.
1: సో ఆల్ అవర్ హ్యాండ్స్, ద లెగ్స్, ద నోస్, దేర్ ఆల్ లైక్ బల్బ్స్.
0: ఇవన్నిటినీ నీ ఆధారం చేసుకుని ప్రయాణం చేయి.
1: యూ ట్రావెల్ ఫేసింగ్ ఆన్ దెమ్.
0: ఎక్కడ పోయి చేరుతుంది?
1: వేర్ డు యు గో?
0: హృదయం దగ్గరికి పోయి చేరుతుంది.
1: ద రీచ్ హార్ట్.
0: కనుకనే ఒక కారు ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ కార్.
0: కార్ కు లైట్ కనిపిస్తున్నాయి.
1: యు ఫైండ్ ద లైట్.
0: హార్న్ వినిపిస్తుండాలి.
1: హార్న్ యు లిసన్.
0: టైర్ తిరుగుతుండాలి.
1: టైర్స్ మూవ్.
0: ఇంజన్ పని చేస్తుండాలి.
1: ఇంజన్ వర్క్స్.
0: అన్ని జరుగుతుంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: దేని వల్ల జరుగుతుండాలని చక్కగా అన్ని వైర్లు గిని విచారణ చేస్తే అక్కడ ఒక బ్యాటరీ ఉంది. ఆ బ్యాటరీ కనెక్షన్ అయి ఉంటుండాలి.
1: If you begin to examine how the different parts of the car has been functioning, you'll find it's a battery.
0: యొక్క హృదయము.
1: దిస్ బ్యాటరీ ఇస్ ద హార్ట్.
0: ఆ హృదయ స్థాయిని ఈనాడు మర్చిపోతున్నారు.
1: వి హావ్ ఫర్గాటెన్ ద ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: అన్ని హృదయం ద్వారానే జరిగిపోతుంది.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్.
0: ఈనాటి మానవుడు హృదయము లేని, అనగా ప్రేమ లేని ఒక విధమైనటువంటి బండ గుండుగలే కనిపిస్తుంటాడు.
1: టుడే మ్యాన్ ఈస్ లైక్ దాట్, విదౌట్ ఎనీ హార్ట్, ఎస్టోనీ మ్యాన్.
0: ప్రేమరహితమైనటువంటి మరుభూమిగా ఉంటుండాలి ఈనాటి మానవుని యొక్క హృదయాలు.
1: Human heart is like that without any love, a barren land.
0: ప్రేమ ఉండినట్టుగా కనిపిస్తుందే కాని, నటిస్తున్నారే కాని ప్రేమ కించిత్ అయినా కూడా కనిపించడం లేదు.
1: They appear as if they have love, but not even a trace of love they have.
0: ఏదైనా కనిపించినప్పుడు నమస్కారం అండి అంటారు, నవ్వినట్టుగా ఉంటుంటాది.
1: They pretend and smile.
0: ఈ నవ్వులు హృదయం నుంచి వచ్చింది కాదు, సినిమా నవ్వులు, యాక్టింగ్ చేయటం.
1: But these smiles are artificial, cinematic.
0: లోపల నుంచి వచ్చేటువంటి ఒక ఆనందము, హృదయం నుంచి చేరినటువంటి ఆనందము ముఖములో నిరూపిస్తుంది.
1: ద ఇన్నర్ జాయ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది
0: ఇన్నర్ బీయింగ్.
1: ద ఇన్నర్ ఫీలింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ది ఫేస్, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆనందమును మనం పొందే నిమిత్తమై మనం దేహిని మర్చిపోతున్నాము.
1: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ, వీ హావ్ ఫర్గాటెన్ ది ఇండ్వెలర్.
0: దైవం యొక్క తత్వాన్ని మనం చక్కగా గుర్తించాలి.
1: వీ హావ్ టు నో ది నేచర్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈ దేహం యొక్క తత్వం ఇన్ని రోగములతో కూడినటువంటిది.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
0: మనినపు కొంప.
1: ఇట్స్ డర్టీ.
0: రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: ఇట్స్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: జాత సంచలనము పొందు దుంప.
1: ఇట్ పెరినేట్స్ లైఫ్.
0: అవసాగరమేదిగలేని కంప.
1: ఇట్ కెనాట్ క్రాస్ అక్రాస్ ది ఓషన్ లైన్. అమూల
0: పదలము నెప్పు దలంప.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్.
0: నేను స్థిరమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నాడు.
1: ఓ మైండ్, నెవర్ థింక్ దట్ దిస్ బాడీ ఇస్ పర్మనెంట్. సరెండర్ టు ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్.
0: ఏమిటి ఈ దేహము?
1: వాట్ ఇస్ దిస్ బాడీ?
0: కుళ్లిపోయినటువంటి యొక్క ఉల్లిపాయ ఎంత కంపు కొడుతుందో అట్ట కంపు కొడుతుంది ఈ యొక్క దేహము.
1: ద బాడీ స్మెల్స్ ఫౌల్, సంథింగ్ లైక్ ఎన్ ఆనియన్ దట్ డికేస్.
0: రోగముల సేవక గంప. ఇదంతా అన్ని రోగములతో నింపుకున్నటువంటి ఒక గంప మాదిరి ఉంటుండాలి ఈ దేహము.
1: ద బాడీ ఇస్ లైక్ ఎ బాస్కెట్ ఆఫ్ డిసీజెస్.
0: ఇంకా అంబుల పదలంబు మన మెప్పు దలంప. ఎక్కడ చూసినా గానీ, ఇక్కడ చూసిన ఎముకలు, అక్కడ చూసిన ఎముకలు, అక్కడ అంతా కూడా అంబుల పొదల మాదిరి ఉంటుండాలి ఎముకలు.
1: దట్ ఇస్ ఫుల్ ఆఫ్ బోన్స్ పాసింగ్ అక్రాస్ దిస్ బాడీ.
0: ఏమిటి ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత?
1: వాట్ ఇస్ ది స్పెషాలిటీ ఇన్ దిస్ బాడీ?
0: ఈ దేహంలో ఉండినటువంటి ప్రత్యేకత ఒక్కటే, ఆ దేహియే అన్నిటినీ సంరక్షిస్తుండాలి.
1: There's one thing that's special and particular, that is the indwella within the body.
0: Yemukannu poshistundadi.
1: It they sustain the bone.
0: Kandalaku balam istundadi.
1: It gives strength to the muscle.
0: Rakthani parishuddham chestundadi.
1: And blood is purified.
0: Nijanga deeni yokka vichitram chuste maha chitranga untadi.
1: It's mystery. It's stupendous
0: grand. Idi bhagavantuni yokka srishti shakti layamuli yokka moola karanalu.
1: These are the characteristics, the features of the divinity.
0: Chitrambulu.
1: They're peculiar.
0: ఎంత చిత్రంగా ఉంటుందా?
1: హౌ పిక్యూలియర్ ఆర్ దే, వండర్ఫుల్.
0: లోక పవిత్రంబులు,
1: దట్ సీక్రెట్ టు ద వరల్డ్.
0: వరదలాల మిత్రంబులు,
1: అండ్ దర్శన్
0: మిత్రంబులు, ముని జన వన పౌత్రంబులు, విష్ణుదేవు చారిత్రంబులు.
1: స్టోరీస్ ఆఫ్ ది డివినిటీ ఆర్ సో నియర్ అండ్ డియర్, దట్ పిక్యూలియర్ అండ్ మిస్టీరియస్.
0: త్రైలోక్య పవిత్రంబులు, విచిత్రంబులు,
1: దట్ సీక్రెట్ టు ఆల్ ది త్రీ వరల్డ్స్ అండ్ వండర్ఫుల్.
0: ఇంత విచిత్రము, ఇంత పవిత్రము అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఏ మానవుడైనా తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడా?
1: Is there any man who wants to know the divinity that is full of wonder and grandeur?
0: తొమ్మిది తిల్లుల తోలు చిత్తిని పట్టుకొని ఆట ఆడుతున్నావు.

0: He has got this just a bag with 9 holes.
1: అందుకోసమనే మహనీయులంతా ఆనాడు జాగ్రత్త జాగ్రత్త అని లేపుతూ వచ్చారు.
0: That's the reason why noble souls wanted you to get up, wake up from slumber.
1: Tai tai tai tai tai bomma dini tamasha judara tol bomma.
0: You're only a puppet just dancing like that.
1: ఏమిటి తమాషా?
0: What is this?
1: కన్నులు మసకలు వస్తున్నాయి.
0: Eyes naturally they suffer from cataract.
1: నొసట మడతలు పడుతున్నాయి.
0: You find wrinkles on the face.
1: కళ్ళు ఊడుతున్నాయి.
0: And teeth also drop down.
1: నడుస్తున్నాయి.
0: And hair turns grey.
1: ఇవన్నీ ఎవరి కారణము?
0: Who is responsible?
1: ఏది కారణము?
0: What is it?
1: ఇవన్నీ రోగాలు కాదా?
0: Are they not diseases?
1: ఇవన్నీ రోగాలి.
0: They're all diseases.
1: కనుకనే ప్రతి దాని ఎందుకు ఈ దేహము అంత రోగములతో నిండినటువంటిది.
0: సో ఇన్ ఎవ్రీ మ్యాటర్ యూ విల్ అండర్స్టాండ్ ది బాడీ ఫుల్ ఆఫ్ డిసీజెస్.
1: ఈ రోగములను మంచి రోగంగా మనం ప్రయత్నం చేసుకోవాలి.
0: బట్ హౌఎవర్ వి హావ్ టు ట్రాన్స్ఫార్మ్ దెం ఇంటు గుడ్.
1: ఎట్టి రోగము?
0: వాట్ టైప్?
1: దైవంపై వైపున మరల్చేటువంటి రోగాన్ని మనం చేసుకోవాలి.
0: వి హావ్ టు డైవర్ట్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్.
1: దైవము కొందరిపైన అనుగ్రహం అధికంగా చూపుతుంటాడు.
0: God shows excess of grace towards
1: kondara paina edo choopi choopanattiga untadu.
0: It appears as though he is not showing it.
1: Kondara paina choopanattigane kanipistadu.
0: God appears as if he is not showering
1: kani
0: grace.
1: Kani ee brantiye kani marokati kaadu. Daivamunaku andaru samanule.
0: It's all your illusion. All are equal to God.
1: ప్రతి ఒక్కరు ఒక అద్దం పట్టుకుని పెట్టి చూడండి.
0: ఎవ్రీవన్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్.
1: అద్దము చూచినప్పుడు దీని వెనుక వైపు కనిపిస్తుంటాయి కానీ మీకు మీ ముఖం మీకు కనిపించదు.
0: You find, if you stand in front of a glass, you'll find those things after, beyond.
1: Glass maroku vaipuna prema aneetvanti rasayanamu aa yokka mercury poosinappudu nee pratibimbam andulo kanipistundi.
0: But to the glass, if you smear the mercury of love, you'll be able to see your reflection.
1: Kabatti evari hrudayaniki ee prema aneetvanti mercury venakala tagilchuntaro vaala daggara maatrame idi kanipistundi.
0: Therefore the one who applies this mercury of love will be able to see.
1: ఇతరులు కనిపించలేదంటే కనిపించకపోవటం దైవం తక్కువ దోషం కాదు. నీవు ఆ మెర్క్యూరీ పోయలేదు.
0: When some say that they have not noticed, it means they have not applied love.
1: మరొక రోగం ప్రారంభమవుతుండాలి.
0: That leads to another disease.
1: ఏమిటి ఆ రోగము?
0: What's that?
1: Jealousy.
0: That leads to another disease called jealousy.
1: Asuya.
0: Jealousy.
1: పటేలు బాబా 10వ సంవత్సరం లోపల ఆ పిల్లవాళ్ళని తీసుకుని వెంకుశ దగ్గరికి వెళ్ళాడు.
0: పటేల్ asked బాబా ఏజ్ 10 at that time and took him to
1: పటేల్. కు స్వప్నంలో వచ్చింది.
0: పటేల్ డ్రీమ్.
1: పటేల్ ఇంకా నీవెంత కాలము ఉండవు.
0: ఐ వోంట్ స్టే
1: లాంగ్. నీవు పెంచినటువంటి ఈ పసిపల్లెలను ఇంకెవరూ సాకలేరు. నీవు పలానా చోట వెంకుశ అనే ఉంటుంటాడు, అతని దగ్గరికి తీసుకెళ్లి వదిలిపెట్టామని చెప్పారు.
0: నోబడీ కెన్ టేక్ కేర్ ఆఫ్ హిమ్, డ్రాప్ హిమ్ దేర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ వెంకుశ.
1: అతను ఒక గురువు వలె పితరులకంతా కూడా పిల్లలకంతా చాలా చక్కని ఆధ్యాత్మిక తత్వాలు ప్రబోధిస్తూ వచ్చే
0: వెంకుశ వాస్ ఎ గ్రేట్ టీచర్ టీచింగ్ స్పిరిచువల్ థింగ్స్ టు ఎవ్రీబడీ అరౌండ్.
1: ఈ పిల్లవాడు వస్తూ ఉండగానే దారి కాచుకున్నట్టుగా కనిపించింది వెంకుశ.
0: వెంకుశ ఇట్ లుక్ యాజ్ దో హి హస్ బీన్ వెయిటింగ్ ఆల్ అలాంగ్.
1: అవుజీ అవుజీ అవుజీ అవుజీ అని పిలిచారు.
0: హి సెడ్ ప్లీజ్ కమ్ అలాంగ్ కమ్ అలాంగ్ హి సెడ్.
1: దగ్గర కూర్చోబెట్టుకున్నాడు.
0: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
1: తల నిమిరాడు.
0: అండ్ హి ప్యాటెడ్ హిమ్.
1: భుజాలు నిమిరాడు.
0: And I'll touch his shoulders.
1: కాచుకున్నాను నాయన.
0: I have been waiting for you so long.
1: అని అనేక విధములుగా అతన్ని చక్కగా ముచ్చట్లాడి లోపలికి వెళ్లి భోంచేసి రాపు.
0: He spoke to him for a long time and asked him to have his food and return.
1: సరే అప్పటి నుంచి ఈ పిల్లవాడిపైన వెంకుశకు ప్రేమ అధికమవుతూ వచ్చింది.
0: వెంకుశ హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దిస్ బాయ్.
1: ఈ ప్రేమను చూచి ఇంకా ఉండినటువంటి విద్యార్థుల్లో గుసగుసలు ప్రారంభమైంది.
0: అదర్ స్టూడెంట్స్ స్టార్టెడ్ విస్పరింగ్ ఆన్ దిస్.
1: మేము ఇన్ని సంవత్సరం నుంచి ఇక్కడ ఉంటున్నామే, మా వైపును చూడటం లేదే, మాతో మాట్లాడటం లేదే, అప్పటికప్పటికే వచ్చాడు, ఈ పిల్లవాడితో ఎందుకు ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ప్రేమను చూపుతున్నాడు అని వీళ్ళలో వీళ్ళ కొంత కలతలు జరిగింది.
0: అదర్ బాయ్ స్టార్టెడ్ టాకింగ్ లైక్ దిస్ బాయ్ హు హావ్ బీన్ హియర్ ఓవర్ ఇయర్స్ బట్ హి నెవర్
1: కేమ్. కొంతమంది మంచి అభిప్రాయాన్ని అందించారు, ఏమో అతని అదృష్టము, అతని జన్మాంతర సుకృతము అని కొంతమంది అన్నారు.
0: Some said it's all his good fortune, good luck.
1: కొంతమంది ఆ పటేల్ ధనవంతుడు, అతని దగ్గర నుంచి ఏమైనా డబ్బు వస్తుంది అనుకోని ఏమైనా ఆశిస్తున్నాడు ఏమోని మరి కొంతమంది విద్యార్థులు అన్నారు.
0: Some students said that Patel is a rich man, perhaps Venkusa is expecting money from him.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒకటి ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరైనప్పుడు తలంపులు వేరు వేరుగానే వస్తుంటాయి.
0: As the heads vary, thoughts also vary.
1: దీనిని తమిళ్లో కూడా చెప్తారు.
0: This is said in Tamil.
1: ఎందుకంటే యద్భావం తద్భవతి సంస్కృతం ఇది.
0: In Sanskrit it said, as is the feeling, so is the consequence.
1: భావములు కొద్ది కూడాను మన యొక్క ఊహలు బయలుదేరుతుంటాయి.
0: We start imagining
1: feelings.
0: Tastes differ.
1: వారి వారి టేస్ట్ని బట్టి ఈ యొక్క తెలివితేటలను వేస్ట్ చేసుకుంటారు.
0: Because basing on their taste, they waste their intelligence.
1: దీని దినానికి ఈ వెంకుసాకు ఈ బాబాకు సాహసాన్ని సంబంధం అధికమైపోతూ వచ్చింది.
0: వెంకుస అండ్ బాబా, దే ఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటిమేట్ డే బై డే.
1: ఒకనాడు
0: వన్ డే
1: పిక్లారా అనేటువంటి అడవికి ఇద్దరు వెళ్లిపోతున్నారు.
0: వన్ డే దేవర్ ప్రొసీడింగ్ విత్ ఫారెస్ట్ బై నేమ్ పికారా.
1: పోయిన తర్వాత ఈ పిల్లలంతా ఒక ప్లాన్ వేశారు.
0: ఇన్ ద మీన్ టైమ్ ద అదర్ బాయ్స్ ప్లాన్డ్.
1: ఇప్పుడు సరి అయినటువంటి సమయం ఇది.
0: దిస్ ద రైట్ టైమ్.
1: ఈ పిల్లవాడిని చంపాలి అని ప్రయత్నం చేశారు.
0: దే వాంటెడ్ టు కిల్ దిస్ బాయ్.
1: అప్పుడు గాని ఈ వెంకుస మన పైన ఒక ప్రీతిని చూపడనుకున్నాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దే థాట్ దట్ వెంకుస విస్ లవ్ దెమ్.
1: అక్కడికి నడిచి నడిచి పోయారు.
0: దే వాక్ ద డిస్టెన్స్.
1: ఆ యొక్క ఒక గుడిసె ఉంటే గుడిసె ప్రక్కన కూర్చున్నారు అలసి.
0: As they were very much tired, they were sitting by the side of a hut nearby.
1: ఐదారు మంది పిల్లలు ప్లాన్ వేశారు.
0: 5 to 6 boys.
1: ఇది పూర్వమే ముందుగానే మాస్టర్ ప్లాన్ వేసుకుని ఉన్నారు.
0: There was master plan ready even earlier.
1: ఒక ఇటుకు తీసుకున్నారు. పెద్దగా విసిరాడు ఒక మంచి పెద్ద బలవంతుడైన విద్యార్థి.
0: ఫెలో విత్
1: స్ట్రెంగ్ వచ్చేట్టుగా కనిపించింది.
0: అండ్ ది బ్రిక్ స్టార్టెడ్ ఫైట్ అప్రోచింగ్
1: బాబా. ప్రాణము ఈ మహానస్పతికి వెంకుసాకు.
0: వెంకుస లవ్స్ బాబా వెరీ మచ్
1: తక్షణ దాన్ని తన శక్తితో ఆ ఇటుకును తన వైపును తిప్పుకున్నాడు.
0: ఇమీడియట్లీ డైరెక్టెడ్ ది బ్రిక్ టువర్డ్స్ హిమ్.
1: అనగా ఎట్లా బాబాకు ముందుకు వచ్చి నిలుచుకున్నాడు. ఇట్లా
0: మీనింగ్ హీ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాబా.
1: బాబాకు తగలవలసినటువంటిది వెంకుసాకు తలగట్టలేదు.
0: ద స్టోన్ దట్ షుడ్ హావ్ హిట్ ద బాబా, ఇట్ హాడ్ యాక్చువల్లీ హిట్ ద వెంకుస.
1: తక్షణమే రక్తం కారుతూ వచ్చింది.
0: బ్లడ్ స్టార్టెడ్ బ్లీడింగ్.
1: అప్పుడు బాబా కట్టుకున్నటువంటి ఒక దీంతో పించి దాన్ని తలకు కట్టాడు.
0: బాబా ఇమీడియట్లీ టోర్ ఎ పీస్ ఆఫ్ క్లాత్ of that what he was wearing.
1: ఈ విధంగా ఇరువురు కూడా ఈ రక్తాన్ని చూస్తుంటూ బాబా ఏం స్వామి గురుజీ నీకు ఇట్లా తగిలింది అని ఇద్దరు మాట్లాడుతూ ఉండగానే ఆ పిల్లవాళ్ళు ఇద్దరు పరిగెత్తొచ్చారు ఒక డెడ్ బాడీని తీసుకుని.
0: When they were talking about this blood that has been bleeding at that time, the rest of the boys came there.
1: ఎవరు ఆ డెడ్ బాడీ?
0: They brought the dead body. What is that?
1: బాబాను కొట్టడానికి ఎవరు ఇటుకు వేశారు వాడే చనిపోయాడు తక్షణమే.
0: That boy who had pelted stones at Baba, that boy died.
1: Chedapakura chedadavu.
0: Never ruin, you will be ruined.
1: Parulo chittinanta papa phalam babbu.
0: If you accuse anybody, you will be committing a sin.
1: Viduvadannatiki ni vegamandu.
0: You can never escape from that sin.
1: Parulu parulu kaadu, paramaatmudagunayya.
0: The so-called others are not others, they are divine.
1: Kanukane tachaname teesukochetappudiki guruji maa doshanni chaminchamani paadala paina vesaru.
0: They sought pardon and they fell at his feet of the Guruji.
1: అప్పుడు వెంకుస చెప్పాడు.
0: Then Venkusa said,
1: నాయనా నేను వృద్ధాన్ని అయిపోయాను, వృద్ధుణ్ణి అయిపోయాను.
0: I am old.
1: నా యొక్క సర్వస్వం కూడాను ఈ యొక్క పిల్లవాడే అని ప్రేమిస్తున్నాను.
0: I consider this boy as my life.
1: కనుక ప్రేమ నిర్మలమైన ప్రేమ ఎక్కడ ఉందో అక్కడనే మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇంకొకరు దీన్ని రక్షించలేరు.
0: It is only pure love that will protect you, nothing else.
1: ఈ మాట వినేటప్పటికీ బాబా పాదాలపైన వేశారు ఆ చనిపోయిన పిల్లవాడిని.
0: అండ్ దే జస్ట్ కెప్ట్ దిస్ డెడ్ బాడీ ఆఫ్ దిస్ బాయ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ బాబా.
1: బాబా పక్కున నవ్వాడు.
0: బాబా స్మైలింగ్.
1: ఎందుకు నవ్వాడు? మాకు చంపాడే, చంపడానికి ప్లాన్ వేసినటువంటి వాడు చచ్చినాడేని ఆనందంతో కాదు.
0: నాట్ అట్ అవుట్ ఆఫ్ జాయ్ దట్ ది ఫెలో హూ పెల్టెడ్ స్టోన్స్ డైడ్.
1: శత వర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: దో 100 years లైఫ్ స్పాన్ ఇస్ ప్రిస్క్రైబ్డ్.
1: మానవునికి 3 సంవత్సరాలు అంటున్నారు. ఇది నమ్మరాని.
0: యు షుడ్ నెవర్ బిలీవ్ దిస్ స్టేట్మెంట్.
1: ఊరనో
0: ఏదర్ విలేజ్
1: అడవినో
0: ఫారెస్ట్
1: ఉదక మధ్యంబునో
0: మిక్స్డ్ వాటర్
1: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
0: వెన్ ది బాడీ డ్రాప్స్ నోబడీ కెన్ డిసైడ్.
1: బాల్యమందో
0: యంగ్
1: లేక ప్రాయమందో లేక ముదిమి ఎందో లేక ముసలి ఎందో
0: ఓల్డ్ అడ్వాన్స్
1: విడతీయది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై నోబడీ కెన్ సే.
1: ఇదంతా కూడాను దేహం యొక్క లక్షణాలివి అని హాస్యంగా నవ్వినాడు.
0: హీ వాస్ స్మైలింగ్ బికాజ్ దట్స్
1: క్వైట్ నేచురల్. చిన్న వయసునకే అట్టి పరమ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు.
0: బాబా రియలైజ్ దిస్ ట్రూత్ అట్ హిస్ దట్ టెండర్ ఏజ్ ఇట్సెల్ఫ్.
1: కానీ బాబాకు వయసు అక్కర్లేదు.
0: బట్ బాబా ఇస్ బియాండ్ ఏజ్.
1: తనకు మొదటి నుంచినే తెలుసు.
0: హి నోస్ ఫ్రమ్ ద బిగినింగ్.
1: ఎందుకంటే సమస్త సృష్టిని హస్తంలో ఉంచుకున్నటువంటి.
0: బికాస్ ఎవ్రీ క్రియేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: తక్షణమే మీకు ఏం కావాలనుకుని వచ్చారు, ఈ డెడ్ బాడీ రేపటి దినం ఇతను, నేడు రేపటి దినం మీరు.
0: He said, what for have you come here? What shall I do with this dead body? No one is permanent.
1: అప్పుడు ఆ పిల్లలు చెప్పారు, మేము ఈ తల్లిదండ్రులకు ఏమని చెప్పాలి?
0: What reply should we give to our parents?
1: అప్పుడు బాబా చెప్పాడు, జరిగింది చెప్పండి అన్నారు.
0: బాబా said, tell the truth what had happened.
1: జరిగింది చెప్తే అవమానము.
0: It's a matter of shame to tell the truth.
1: జరగంది చెప్తే అసత్యము.
0: They cannot tell that what had not happened. It's false.
1: కనుక అసత్యాన్ని చెప్పమని బాబా చెప్పలేదు.
0: బాబా never asked them to tell.
1: అవమానం మీకు జరిగించాలనుకుంటున్నా బాబా కోరలేదు.
0: బాబా doesn't want them to be humiliated. What is to be done? What do you want?
1: ఈ పిల్లవాడిని బ్రతికించండి.
0: And they bring back to life this boy.
1: తక్షణమే తాను ఆ పిల్లవాడి యొక్క తలను తన తొడపైన పెట్టుకున్నారు. తల నిమురుతూ ఉన్నాడు. పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభిక్షం ప్రజం దేవం సాయినాథం నమామిహం. పత్రిగ్రామ సముద్భూతం, నేను పత్రిలో పుట్టినటువంటి వాణ్ణి.
0: ఐఎమ్ బోర్న్ ఇన్ దిస్ పత్రి విలేజ్.
1: పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసనం, ఇప్పుడు ఉండేటువంటిది ద్వారకామాయిలో ఉన్నాను.
0: ద ప్రెసెంట్ ప్లేస్ ఇస్ ద్వారకామాయి.
1: భక్తాభిష్టం ప్రదం దేవం, మీ అభిష్టాన్ని నెరవేర్చడానికి నేను ఇప్పుడు పూనుకుంటున్నాను.
0: ఐ హావ్ డిసైడెడ్ టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
1: భక్తాభిష్టం ప్రదం దేవం సాయినాథం నమామ్యం. సాయినాథునికి శరణ దొచ్చండి అన్నాడు.
0: సరెండర్ యువర్ సెల్ఫ్ టు సాయినాథ.
1: అప్పుడు అందరూ పాదాలపైన, తక్షణమే ఆ పిల్లవాడు లేచాడు.
0: ఆల్ ఫెల్ అట్ హిస్ ఫీట్. దెన్ దిస్ బాయ్ గాట్ అప్.
1: అప్పటి నుంచి,
0: సిన్స్ దెన్,
1: బాబా యొక్క ప్రభావ ప్రచారములన్నీ కూడాను లోకంలో అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: సిన్స్ దెన్ బాబా ఇస్ నోన్ ఎవ్రీవేర్, హిజ్ రెప్యుటేషన్ నేమ్.
1: కనుక ఈ జగత్తునందు సత్యం అనేటువంటిది ఎంతో కనిపించకుండా ఉంటుంటుంది.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ ఇస్ ట్రూత్ ఇన్ ఎ హిడెన్ వే.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం నివసించేటువంటి ఈ భూమి అందు సర్వత్రా జలం ఉంటుండాలి.
0: దిస్ అర్త్ యు ఫైండ్ ది వాటర్ ఎవ్రీవేర్.
1: ఒక చోట చాలా లోతుగా ఉండవచ్చు, ఒక చోట చాలా పైన మనకు లభ్యం కావచ్చు.
0: వాటర్ మే బి ప్రెసెంట్ ఇన్ ది గ్రేట్ డెప్త్స్ ఆఫ్ ద గ్రౌండ్.
1: కానీ జలము లేనటువంటి భూమి ఎక్కడ కనిపించదు.
0: బట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఫ్రమ్ ద డెప్త్ యు డోంట్ సీ.
1: ఆ జలం మనకు కావాలంటే ఎట్లా?
0: హౌ టు డ్రా దట్ వాటర్?
1: జలం మన కంటికి కనిపించడం లేదు.
0: యు డోంట్ సీ ఇట్.
1: కానీ జలం ఉంది.
0: బట్ దేర్ ఈస్ వాటర్.
1: ఏమి చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్?
1: ఆ జలమునకు మన దృష్టికి మధ్యన ఉన్నటువంటి మట్టిని తీసివేయాలి.
0: We have to remove all the mud that appears between that water and you.
1: ఆ మట్టిని తీసివేస్తూ వస్తే జలం కనిపిస్తుంది.
0: If we go on removing all the mud on the way, you find water.
1: అజ్ఞానము.
0: That mud is ignorance.
1: ఆ మట్టియే అహంకారము.
0: Ego.
1: ఆ మట్టియే అసూయ.
0: This mud of jealousy.
1: ఈ మట్టియే రాగము.
0: It's attachment.
1: ఈ మట్టియే ద్వేషము.
0: A hatred.
1: సర్వము ఈ మట్టియే.
0: Everything is mud only.
1: అంతా మట్టి నుంచి పుట్టినటువంటిది.
0: ఎవ్రీథింగ్ ఇస్ బోర్న్.
1: అంతా మట్టిమయమే.
0: ఎవ్రీథింగ్ ఇస్
1: మన దేహమే మట్టిమయము.
0: ద బాడీ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మట్.
1: ఎచ్చట పుట్టె నచ్చటికి నేగుట నైజం ప్రాణి కోటికి.
0: ఇట్ ఇస్ క్వైట్ నేచురల్ ఫర్ ద మ్యాన్ కైండ్ టు రిటర్న్ టు ద ప్లేస్ ఆఫ్ ఆరిజిన్.
1: చిన్న ఉదాహరణము.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక పాట్ నీ చేతిలో ఉంది, మట్టి పాట్.
0: యు హావ్ గాట్ ఎన్ ఎర్దన్ పాట్ ఆన్ హ్యాండ్.
1: ఆ పాట్తో పాటు నువ్వు నీళ్లు తీసుకుపోతున్నావు.
0: యు ఫెచ్ వాటర్.
1: వంటలు చేసుకుంటున్నావు.
0: అండ్ యు కుక్.
1: ఇంకా అనేక రకమైనటువంటి పదార్థాలు దాంతో నిల్వ చేస్తున్నావు.
0: యు ఆల్సో స్టోర్ మెటీరియల్.
1: కానీ నీవు నీరు తీసుకుపోతుంటే చేయి జారి కింద పడిపోయింది.
0: యాజ్ యు ఆర్ క్యారీయింగ్ వాటర్ ఆన్ వన్ డే, దిస్ పాట్ డ్రాప్డ్ ఆన్ ద గ్రౌండ్.
1: ముక్కలు ముక్కలు అయిపోయింది.
0: ఇట్ బ్రోక్ టు పీసెస్.
1: దాన్ని తీసుకుని పోతావా నీవు?
0: కెన్ యూ క్యారీ ది పీసెస్?
1: అక్కడే వదిలేస్తావు.
0: యూ హావ్ టు లీవ్ దెమ్ దేర్.
1: వదిలేసినప్పుడు ఏమైపోతుంది?
0: దెన్ వాట్ హ్యాపెన్స్?
1: దానిపైన కార్లు, బస్సులు, లారీలు, మనుషులు అందరూ నడిచిపోవటం వల్ల ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు, ఇంకా ముక్కలు ముక్కలు అయిపోయి కట్టకట్టి మట్టిగా మారిపోతుంది.
0: యాజ్ ద కార్స్ అండ్ ద లారీస్ అండ్ యూ అండ్ ఐ స్టార్ట్ మూవింగ్ ఓవర్ దాట్, దే గెట్ బ్రోకెన్ టు ఫర్దర్ పీసెస్, స్మాలర్ పీసెస్.
1: ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ ఇట్?
1: మట్టి నుంచి వచ్చింది.
0: దిస్ ఓన్లీ అవుట్ ఆఫ్ మడ్.
1: కట్టకట్టి ఏమైంది? మట్టిగా పోయింది.
0: సో ఇట్ వాస్ మడ్ ఇన్ ద బిగినింగ్ అండ్ అల్టిమేట్. ఒక విత్తనం
1: భూమిలో నాటావు.
0: You have sown a seed in the ground.
1: నాటేటప్పటికే అక్కడ నుంచి ఒక మొక్క వచ్చింది.
0: దేర్ జర్మినేటెడ్ ఎ ప్లాంట్.
1: ఆ మొక్క నుంచి క్రమక్రమేణ వృక్షం అయింది.
0: ఇట్ హస్ గ్రోన్.
1: ఈ వృక్షం నుంచి కొమ్మలు రెమ్మలు అభివృద్ధి అయిపోయినాయి.
0: ద ట్రీ హస్ బ్రాంచెస్.
1: కొమ్మ కొమ్మలో ఉన్న లక్షలు వేలు ఆకులు తయారైపోయినాయి.
0: బ్రాంచెస్ హావ్ లాక్స్ అండ్ లాక్స్.
1: ఈ ఆకులాకుల మధ్య లోపల పువ్వులు పుడుతూ వచ్చాయి.
0: అండ్ దే హావ్ ఫ్లవర్స్.
1: ఈ పువ్వులు ఒక్కొక్కటి రాలిపోయినప్పుడంతా పిండిగా తయారైనాయి.
0: అండ్ దీస్ ఫ్లవర్స్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు అన్ రైప్ ఫ్రూట్స్.
1: ఈ పిందెలు, కాయలు, పువ్వులు, ఆకులు, కొమ్మలు, రెమ్మలు ఇవన్నీ ఏమిటి?
0: What are they actually? The leaves and the unripe flowers and the flowers, the bud and the fruit, what are they?
1: Anta mattiye.
0: Everything is mud only.
1: Binna roopalu gaani kanipistunnayi kaani anta mattimayame.
0: They have different forms as you find it. బట్ ఎవ్రీథింగ్ ఇస్ మాన్.
1: అదే విధంగానే ఈ జగత్ అంతా ఒక్కటే కట్ట కనబడికి రూపామములు భిన్న భిన్నంగా కనిపించినప్పటికీ మట్టి మట్టే.
0: Though the names and forms vary,
1: మట్టి కల్పును జన్మంబు మానవుండు.
0: And man ruins his life and becomes mud ultimately.
1: మట్టి నుంచి వచ్చినటువంటి వాడే.
0: Yes, come out of the mud.
1: ఎట్ట వచ్చినాడు మట్టి నుంచి?
0: How does he come?
1: ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: మనం ఒక మంట వేసుకున్నాం చలి కోసమని.
0: సపోజింగ్ యూ హావ్ గాట్ ద ఫైర్ ప్లేస్.
1: వింటర్ కొన్ని చెత్తలు తెచ్చుకున్నాం మంట వేసుకున్నాం.
0: యువర్ ఫైర్ ప్లేస్ దేర్ బీయింగ్ వింటర్.
1: ఎట్టి మంట
0: యాజ్ ఇస్ ద ఫైర్
1: అట్టి పొగ.
0: యాజ్ ఇస్ ద ఫైర్ ఎట్టి పొగనో స్మోక్. యాజ్ ఇస్ ది స్మోక్
1: అట్టి మేఘము.
0: సో ఇస్ ది క్లౌడ్.
1: ఎట్టి మేఘము
0: యాజ్ ఇస్ ది క్లౌడ్
1: అట్టి వర్షము.
0: సో ఇస్ ద రెయిన్
1: ఎట్టి వర్షము
0: యాజ్ ఇస్ ది రెయిన్
1: అట్టి పంట.
0: సో ఇస్ ది క్రాప్
1: ఎట్టి పంటను
0: యాజ్ ఇస్ ద క్రాప్
1: అట్టి వంట.
0: సో ఇస్ ది ప్రిపరేషన్
1: యాజ్ ఇస్ ద మేఘము.
0: సో ఇస్ ద బాడీ.
1: కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? పంట నుంచి, మనం తిన్నటువంటి ఆహారం నుంచి ఈ దేహాలు పుడుతున్నాయి.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి హావ్ పార్టేకెన్.
1: కనుకనే ఫుడ్ నుంచి వచ్చింది ఇది, మట్టి నుంచి వచ్చింది ఇది, మట్టిలో కరిపోతుంది. ఆ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచినే వచ్చింది.
0: యు డ్రా గెట్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ దిస్ మడ్, అల్టిమేట్ ది బాడీ గోస్ బ్యాక్ ఇన్ ద మడ్.
1: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి మహనీయులే దేహాన్ని త్యాగం చేసి దైవాన్ని విశ్వసించి నిజమైనటువంటి దేహిని ఆరాధిస్తూ వచ్చారు.
0: The saints and seers who have recognized this truth, they have sacrificed their body and sustained in the spirit of the divinity. Bhagavan never wants you to sacrifice your body. You have to protect and maintain. Make proper use of it.
1: సన్మార్గంలో ప్రవేశపెట్టండి.
0: See that it goes along the right path.
1: అందుకోండి.
0: Get a good name.
1: సదుద్దేశంతో నీవు జీవించండి.
0: Lead the life with good thoughts and
1: దీనిని చక్కని. అంతకుని చేతిలో కత్తి ఉంటే అందరి ప్రాణాలు తీస్తాడు.
0: If a person, the murderer, has got a knife on hand, he will kill everybody.
1: Doctor chetulo katti unte rogani nivaran chestadu.
0: But a doctor with his knife will cure the disease.
1: Kabatti katti dosham kadadi.
0: No mistake with the knife.
1: Danni pattina vaani dosham unda.
0: Is the one, the holder, the mistake lies with him.
1: Bazaar lo poye samilo kottukottu vaadu ఒక్కొక్క బీడి కొట్టువాడు, లేకపోతే ఫోటోలు కొట్టువాడు, ఒక మంగలి కొట్టువాడు, ఒకరు కోరి పోట్లాడుకొని కొంచెం కొట్లాడుతున్నారు.
0: Along the street, there are so many shops over there, and they started fighting one day.
1: Edo chinnaga koncham cheti paina oka koncham katla rasukundi katti.
0: There is a slight cut there.
1: Tatchane police vastadu, case ni register chestadu, vaani kondu jail lo vestadu.
0: Immediately police comes there and registers the case and put him in prison.
1: Chinnadi raktam kuda anta kanipinchatam ledu.
0: Not that much of blood is.
1: Daniki inta pedda police case ga vachindi.
0: But a big police case is registered.
1: Karanam emiti?
0: Why?
1: వీడికి కత్తితో కొట్టే అధికారం లేదు.
0: హి హస్ నో రైట్ టు హోల్డ్ ద నైఫ్.
1: ఒక డాక్టర్ ఉన్నాడు.
0: ఏ డాక్టర్ ఇస్ దేర్?
1: అయ్యా రేపటి దినము 9 గంటలకు మీ పొట్టకు వస్తాను, ఆపరేషన్ చేస్తాను అని ఇచ్చాడు, డిక్లేర్ చేశాడు.
0: డాక్టర్ డిక్లేర్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు ఆపరేట్, ఐఎమ్ గోయింగ్ టు కట్ యువర్ స్టమక్ విత్ దిస్ నైఫ్.
1: బంధువులు మిత్రులు అందరూ వచ్చేసారు.
0: ఆల్ రిలేషన్స్ ఫ్రెండ్స్
1: ఆపరేషన్ రూమ్ లో తీసుకెళ్లారు.
0: ద బాడీ ఇస్ టేకెన్ ఆఫ్ ఇన్ థియేటర్.
1: కోశాడు బాగా.
0: Yes, cut the stomach.
1: అంతా కోశాడు. ఆ దోషం ఏమిటో నివారణ చేశాడు, కుట్లు వేశాడు, ఇంటెన్స్ కేసులో పెట్టేసేసాడు.
0: అండ్ దెన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ సక్సెస్ఫుల్లీ, స్టిచ్చెస్ ఆర్ ఓవర్ అండ్ ద బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్.
1: బాగా అయిపోయింది.
0: అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రెక్టిఫైడ్.
1: చూచారా, చిన్నగా కొంచెం ఖర్చు పడేటప్పటికే వాడిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. 20 ఇంచులు కోసినటువంటి డాక్టర్ ను కూడా ఎందుకు పెట్టకూడదు?
0: ఏ స్లైటెస్ట్ సింపుల్ కట్, ఫర్ దట్ రీజన్ ఎ ఫెలో ఇస్ ఇంప్రిజన్.
1: ఈ డాక్టర్ మంచి చేశాడు.
0: డాక్టర్ హస్ డన్ గుడ్.
1: కానీ వాడు చెడ్డ చేశాడు.
0: చేసిన
1: పనుల్లో ఉంటుండాలి మంచి చెడ్డలు.
0: సో ఇట్ ఇస్ ఓన్లీ వర్క్ దట్ డిసైడ్.
1: హనుమంతుడు
0: హనుమాన్
1: వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: సీతాన్వేషణ కోసం లంకలో ప్రవేశించాడు.
0: హి వెంట్ దేర్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా.
1: దంతశాలలు వాడమేడలు దంతు చేసిన దంతవన్నను కాంతికేయులు గృహములర్శనమని సంత సమ్మున వీధి వీధులు.
0: హి వెంట్ రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: దంతశాలలు వాడమేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతకేళి గృహంబులర్సెను అన్నింటికీ అగ్గిపెట్టాడు.
0: Yes, set everything on fire, all the mansions, the palaces, everywhere.
1: రాత్రంతా పట్ట పగులు వలె కనిపిస్తుంటుండదు లంక.
0: That pitch dark night appeared to be as though it is bright.
1: కానీ అట్టి హనుమంతుని కూడాను హనుమంతుడు మహానుభావుడు అని నమస్కారం చేస్తున్నారు.
0: బట్ వీ డోంట్ నమస్కార్ టు హనుమాన్ హు హస్ సెట్ లంక ఆన్ ఫైర్. వై?
1: అతను చేసింది మంచిది.
0: బట్ హి హస్ డన్ గుడ్.
1: దుర్మార్గులను ఇన్ని విధాలుగా హింసించాడు.
0: And he has put these wicked people to suffering.
1: అదే ఒక చిన్న పిల్లవాడు అమాయకుడు దోవలో పోతూ బీడు దాగేసేసి ఒక కుప్ప పైన వేస్తే ఆ కొట్టం అంటుకుంది.
0: On the other hand, an innocent boy, while smoking his బీడి or cigar, just throws it on a heap of grass.
1: హట్టు అంటుకునేటప్పటికి వీడు హట్టును కాల్చేశాడని వీడిని అందరూ పట్టుకుని బాధించారు.
0: Everybody will catch hold of this boy.
1: మంచిని కాల్చిన వాడు ఈ పిల్లవాడు, చెడ్డని కాల్చింది హనుమంతుడు.
0: ఇట్ వాజ్ ఓన్లీ హనుమాన్ హూ హాస్ పుట్ ఆన్ ఫైర్ ద బ్యాడ్.
1: కనుక మనం ఉండినటువంటి చెడ్డని కాల్చండి.
0: సో లెట్ అస్
1: దుర్గుణములు,
0: దురాలోచనలు, దుర్బుద్ధులు,
1: దుశ్చింతలు, అసూయలు, అసూయలు, క్రోధములు, తాపములు, ఇవన్నింటినీ కాల్చివేసేయండి.
0: లెట్ అస్ బర్న్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ప్లాన్స్, బ్యాడ్ థింగ్స్.
1: సద్గుణము, సదాచారము, సత్ప్రవర్తన, సత్శీలము, ఇలాంటి దానిని పెంచండి.
0: లెట్ అస్ డెవలప్ గుడ్ క్యారెక్టర్, గుడ్ ఫీలింగ్, గుడ్ సెంటిమెంట్.
1: అప్పుడు కూడా మీరు ఎంతో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
0: దెన్ యూ విల్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఒక కోతికి అంత ఘనకీర్తి వచ్చింది.
0: A monkey could get that good name.
1: వాని పేరేమిటి? వానరా.
0: Name is Vanara.
1: Vanara.
0: Vanara.
1: Chusava, Vanara. Moodaksharalu.
0: Vanara, three lettered.
1: Manuviki va teesesaru vidu narayanadu.
0: Human being has got only nara without va.
1: Endukatanu vanarudu, valamundi kabatti vanarudu annaru.
0: Why is he Vanara? Va means valamu tail.
1: Meeku valam ledu kabatti nara annaru.
0: Since you have no valamu tail, you are nara the human.
1: Kani toka poyindi gari buddhulu inka poledu.
0: Though tail is not there, but the attitude of a monkey is still persisting.
1: ఎప్పుడు తోకపోయిందో అప్పుడు బుద్ధులు కూడా పోవాలి.
0: The moment there's no tail,
1: వానర కృత్యములు అన్ని కూడా పోవాలి.
0: We should give up all monkey habits.
1: నర కృత్యములు రావాలి.
0: We should only
1: నర జీవితాన్ని జయించాలి.
0: We should conquer
1: నర జన్మాన్ని సార్థకం చేసుకోవాలి.
0: We should redeem our lives, human life.
1: ఆదర్శవంతమైనటువంటి మహర్షులు ఆనాది కాలం నుండి భారతదేశంలో ప్రచార ప్రబోధన సల్పుతూ వస్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ ది సీక్రెట్ టీచింగ్ గివెన్ టు మ్యాన్కైండ్ బై ది సెయింట్స్ ఆఫ్ దోస్ డేస్.
1: కనుక మనము నరులము వానరులు కాదు.
0: వీఆర్ నరాస్ హ్యూమన్స్, నాట్ వానర్ మన్కీ.
1: శివదేవాలయానికి మీరు వెళ్ళండి.
0: యూ గో టు ఎనీ టెంపుల్,
1: శివుడు అక్కడ ఉంటే దానికి ఎదురుగా నంది ఉంటుంటాడు.
0: దేర్ ఇన్ శివ టెంపుల్ ఇన్ ఫ్రంట్ యూ ఫైండ్ ఎ బుల్, నంది.
1: బుల్, నంది.
0: నంది
1: మొట్టమొదట అక్కడ శివదేవాలయం పోయిన వాళ్ళంతా నందికి నమస్కారం చేసుకుని ముందు లోపలికి వెళతారు.
0: ఫస్ట్ యూ డూ నమస్కార్ టు నంది ద బుల్ అండ్ దెన్ గెట్ ఇన్ టు శివాస్ టెంపుల్.
1: ఎందుకోసం ఈ ఎద్దుకు నమస్కారం చేయాలి?
0: వై షుడ్ డూ నమస్కార్ టు నంది బుల్?
1: అనగా దాని దృష్టి దైవం వైపు ఉంటుండాలి.
0: బికాస్ ద బుల్ హాస్ కాన్సన్ట్రేటెడ్ ఇట్స్ అటెన్షన్.
1: అది ప్రకృతి వైపు చూడటం లేదు.
0: ఇట్ డజంట్ లుక్ హిదర్ అండ్ థిదర్.
1: అంతా ఈశ్వరుని పైనే పెట్టింది.
0: ఇట్ కాన్సన్ట్రేటెడ్
1: ఇట్స్ లుక్ ఆన్ ఈశ్వరుడు కాబట్టి అనిమిలైన కూడా దానికి వందనం వచ్చేసింది.
0: యాజ్ దిస్ బుల్ హాస్ గాట్ గుడ్ లుక్స్, వి వర్షిప్ ఇట్ ఆల్సో.
1: మన దృష్టి దైవం వైపు పెట్టినప్పుడు మనము ఒక ఆదర్శ పురుషులుగానే రూపొందుతాము.
0: వెన్ అవర్ లుక్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ గాడ్, వి బికమ్ ఐడియల్.
1: రామునుకు హనుమంతుడు సేవకుడు.
0: హనుమాన్ ఇస్ ది సర్వెంట్ ఆఫ్ రామ.
1: ఏ పని చెప్పినప్పటికీ కాదు, అవును, లేదు అనేటువంటి పదమే అతనికి రాదు.
0: హి నెవర్ సెడ్ నో ఆర్ యెస్, నెవర్ క్వశ్చన్డ్.
1: రామును చూస్తే హనుమంతుడు ఎంత దీనుడుగా నిలుస్తాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామ హనుమాన్ ఇస్ వెరీ వెరీ హంబల్.
1: ఇత్త కట్టుకోడు.
0: ఇస్ వెరీ వెరీ హంబల్.
1: దీనుడు.
0: హి కన్సిడర్స్ హింసెల్ఫ్ వెరీ లో.
1: రావణుడి దగ్గరికి పోయేటప్పటికి ధీరుడు.
0: But in front of Ravana is Dhira, the one of
1: valor. Chattavana daggara dheerudai nilchadu.
0: Before bad fellow is Dhira, the one of valor.
1: Dheerudai nilchadu.
0: Whereas before Rama is Dina, very humble.
1: Anduvalle Hanumantuni neevu Sita anveshanaku poi Rama ani cheppadu.
0: Therefore Hanuman is assigned this task to go in search of Sita.
1: Kani Hanumantudu ye matramu sandehaniki avakasam ivvaledu.
0: But Hanuman never doubted.
1: Daivagna.
0: It's God's command.
1: ఆ శక్తి నాకు ఇచ్చే, నాకు చెప్పిన వాడు ఆ శక్తి కూడా తానే ఇస్తాడు.
0: ద వన్ హూ కమాండెడ్ మీ విల్ గివ్ మీ ది నీడెడ్ స్ట్రెంగ్త్. అంతటి విశ్వాసం
1: ఆ యొక్క హనుమంతునకు.
0: హనుమాన్ హస్ గాట్ దట్ టైప్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫెయిత్.
1: కోతిని ఇన్ని మైళ్ళ దూరం లంకను దాటాలని, ఈ సముద్రాన్ని దాటాలని నా చేత కాదే, ఎందుకోసం నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు రాములు అని ఏమాత్రము విచారం చేయలేదు.
0: హీ నెవర్ వరీడ్ వాట్ ఇస్ ఇట్ దట్ హీ హస్ సెంట్ మీ సో లాంగ్, ఐ హావ్ టు క్రాస్ సో మెనీ మైల్స్ హియర్, వీ కెన్ ఎవర్ రీచ్.
1: ఆజ్ఞ చేసిన రాముడు శక్తిని కూడా తానే ఇస్తాడు.
0: రామా హూ కమాండెడ్ విల్ గివ్ ది నీడెడ్ స్ట్రెంగ్.
1: నీ ఆజ్ఞను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన ప్రమాణము.
0: I will follow your command, that is my life, most important.
1: నమస్కారం చేశాడు.
0: He did namaskar.
1: వెళ్ళాడు.
0: And he started.
1: Anaga emiti anta vishwasam, gaadha vishwasam.
0: He has got an intense faith, strong faith.
1: Ayyo ilanti etta chesedi, ilanti chestano cheyenu, naaku shaktindo ledu, nenu e vidhamaina ante paristhitiki పోతాను అని ఏమాత్రం సందేహానికి అవకాశం లేదు.
0: హీ నెవర్ డౌటెడ్ వెదర్ యుడ్ బి సక్సెస్ఫుల్ ఆర్ నాట్, వెదర్ యూ ఏబుల్ టు అకంప్లిష్ ఆర్ నాట్.
1: కానీ ఈనాటి ప్రజలంతా కూడాను,
0: దేర్ ఫార్ పీపుల్ ఈవెన్ టుడే,
1: మంచి మాట వినరు.
0: దే డోంట్ లిజన్ టు గుడ్ వర్డ్.
1: మనసిచ్చి చెప్పిన
0: హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఇఫ్ యు సే గుడ్, దే డోంట్ లిజన్.
1: మాటలట్లే చెవికి చేరు.
0: దే ఆర్ రెడీ టు హియర్ ఆల్ బ్యాడ్ థింగ్స్.
1: ఎట్టివారు నన్ను ఎరుగంగా నెత్తురా.
0: Such people, can they ever know me?
1: Yetti vidyalundi emi phalamu.
0: What is the value of this education?
1: Yetti varu.
0: సచ్ పీపుల్.
1: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా, ఎంత చదువు నుండి ఏమి ఫలము?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్? డూ యూ థింక్ దట్ సచ్ పీపుల్ విల్ ఎవర్ నో మీ?
1: మంచి మాట వినరు,
0: దే డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
1: మనసిచ్చి చెప్పిన,
0: ఈవెన్ హోల్ హార్టెడ్లీ,
1: ప్రేమతో మనసుతో చెప్పినప్పుడు ఆ మంచి మాటలు వినరు.
0: విత్ లవ్ హోల్ హార్టెడ్లీ ఈవెన్ ఫై షేర్
1: మాటలంటే చెవిని చేరు.
0: ఆల్ బ్యాడ్ థింగ్స్ విల్ గెట్ ఇన్ టు ఇయర్,
1: సూటిగా వెళ్లిపోతాయి.
0: ఇట్ విల్ గో స్ట్రైట్.
1: ఆ చెవులో వెళ్లినటువంటి సూటిగా వెళ్లిన మాటలు హృదయాన్ని కుచ్చుకుంటాయి.
0: దే సడన్లీ గో స్ట్రైట్ ఇన్ యువర్ హార్ట్, ఇయర్స్ డీప్.
1: ఇలాంటి కలియుగ ప్రభావము ఇంతటి అనాగరికతగా ఉంటుండాలి.
0: దీస్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ ఏజ్ కలి.
1: దీనిని నాగరికత అని పేరు,
0: వి కాల్ ఇట్ నాగరికత, సివిలైజేషన్.
1: సార్థకమైనటువంటిది కాదు.
0: ఇట్ ఇస్ నాట్ ద కరెక్ట్ నేమ్.
1: కలియుగం కాదు ఇది.
0: ఇట్ నాట్ కలి ఐదర్.
1: కలహయుగము.
0: ఇట్ ఇస్ కలహయుగ.
1: కల్మషయుగము. కల్మషయుగము.
0: ఇట్ ఇస్ కల్మష, పొల్యూటెడ్, ఫుల్ ఆఫ్ పాయిజన్.
1: కనుకనే ఇట్టి దీనిని మనము ఎంత సులభంగా సాధించాలి.
0: సో వీ హావ్ టు అకంప్లిష్ ఇట్ మై
1: ఎస్సీ. అది సులభము.
0: హౌ వుడ్ యు సే ఇట్స్ ఈజీ?
1: భగవత్ ప్రేమకు పాత్రుడు కావాలి. ఎంతటి ఘనకార్యమైన మనం సాధించవచ్చు.
0: యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇది చేత అవుతుంది ఇది కాదు అనే సందేహానికి అవకాశం ఉంటుంది.
0: నెవర్ డౌట్ వెదర్ యుడ్ బి ఏబుల్ టు డూ ఆర్ నాట్.
1: కనుక ప్రేమకు పాత్రులు కాదు.
0: సో రిసీవ్, బి ద రెసిపియెంట్
1: ఆఫ్ గాడ్స్ పాత్రులు కావాలి.
0: హౌ?
1: ఆ ప్రేమ మీ యందు కూడా ఉంటుండాలి.
0: దట్ లవ్ ఈస్ విత్ ఇన్ యూ.
1: ఆ రెండు ప్రేమల యొక్క ఏకత్వానికి మనం ప్రయత్నం చేయాలి.
0: యూనిఫై, కంబైన్ బోత్ ది ఫార్మ్స్ ఆఫ్ లవ్.
1: ఐ అండ్ యు ఆర్ వన్ అని.
0: That's what's the meaning. I and
1: rendu dehamulu okka pranamu.
0: Bodies are two but one life.
1: Adi nijamaina aadarshamu.
0: That's a true ideal.
1: Ade ekaatma sarvabhootaatma.
0: It is only one spirit atma present everywhere in all creatures.
1: Ekaatma.
0: Only one atma.
1: Sarvabhootaatma.
0: It's present in all creatures.
1: Enta chakkaga untundadi.
0: How easy, how nice it is.
1: Sarvavedanta grandala saramanta.
0: The essence of all sacred important texts.
1: Okka vakyana cheppudu okka sari.
0: I'll tell you at one instance the essence of all the sacred texts.
1: Sarvavedanta గ్రంథాల సారమంత.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ వేదాంత టెక్స్ట్.
1: వాక్యాన చెప్పుదు ఒక్కసారి.
0: అట్ వన్ ఇన్స్టెన్స్, ఇన్ వన్ సెంటెన్స్ ఐ విల్ టెల్ యూ.

0: ఆత్మ ఇన్ యూ ఇస్ భగవాన్ హింసెల్ఫ్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యువర్ మైండ్
1: ఆత్మ భగవాన్ నేనే ఒకటే
0: ఆత్మ ఇన్ యూ అండ్ భగవాన్ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీ వన్
0: ఆల్ ఆర్ వన్ బి అలైక్ టు ఎవ్రీ వన్
1: ఇట్టి తత్వాన్ని ఏనాడు కలుగుతుందో అప్పుడే ఇది ఏకత్వం మనకు ప్రాప్తిస్తుంది
0: ద మూమెంట్ యూ అండర్స్టాండ్ దిస్ ఎసెన్స్
1: వేదాంత గ్రంథాల సారమంతా
0: దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ టెక్స్ట్
1: ఒక్క వాక్యంలో నిలిచిపోయింది
0: ఇట్స్ ఆల్ కంటైన్డ్ ఇన్ వన్ సెంటెన్స్
1: అందరందున్నటువంటి ఆత్మ నీవు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని నీవు
0: ది ఆత్మ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి ఈస్ వెరీ సేమ్ యాజ్ ఆత్మ ఇన్ యూ
1: వాడే దైవాన్ పొందడానికి అర్హుడవుతాడు
0: హీ ఓన్లీ డిజర్వ్స్
1: అప్పుడు దైవము అతనికే దాసుడైపోతాడు
0: అండ్ గాడ్ బికమ్స్ హిస్ సర్వెంట్
1: పూర్వమంతా కూడా ఉన్న భక్తుడు ఏ విధంగా ప్రార్థిస్తాడు
0: వాట్ వాజ్ ది ఎర్లియర్ ప్రేయర్స్
1: దాసను దాసుడను కావలెనురా
0: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్స్
1: నేని దాసులకు సేవనే చేయవలెరా
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్
1: దాసను దాసుడను కావలెనురా
0: ఐ షుడ్ బికమ్ సర్వెంట్ ఆఫ్
1: సర్వెంట్స్ నేని దాసులకు సేవనే చేయవలెరా
0: ఐ షుడ్ సర్వ్ యువర్ సర్వెంట్స్
1: ఆలు బిడ్డలు కూడి వేళ వేళల యందు
0: the wife and children all
1: andaru kutumbam anta kuda cheri okka thuri vela vela lo parakudunu mee okka seva chesukunte aa maa kutumbam anta kudunu mee okka arpitam aipothundi
0: the wife and children they as a family as a group as a whole
1: anduvalle భగవంతునికి భక్త పరాధీనుడు అన్నాడు
0: గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు హిస్ డివోటీ
1: భక్తునికి ఆధీనుడైపోతాడు
0: హీ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎ డివోటీ
1: ఒక్క నిము క్షణమైన కుడును తాను ఏమాత్రం భక్తుని కోరంది ముందుగా ఒక అడుగు వేయడు
0: He will not proceed without asking
1: him. అంతటి సులభప్రియుడు భగవంతుడు.
0: God is so simple and easy.
1: అంత చాలా ప్రసన్నుడైపోయేటువంటి వాడు.
0: He just appears in front of you.
1: వెన్ననైనా కాల్చాలంటే కొంచెం వేడి చూపించాలి.
0: To melt this butter you should
1: show. కానీ భగవంతునికి ఏ వేడి చూపనక్కర్లేదు.
0: But such heat is not necessary.
1: కరిగిపోతాడు, కదిలిపోతాడు, కరిగి ప్రవహిస్తాడు.
0: God melts, God moves and proceeds much there.
1: ఆ ప్రేమకి.
0: What for? For that love.
1: ప్రేమ ముదిత మనసే కహో

0: will ever, this education which helps you to win your daily bread, grant you the righteous vision and teach you the morality? No, definitely not. On the other hand, the innate divine virtues are totally killed. Do not forget this good word, students.
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మిక స్థీల సంపదను ఇనుమడింపజేయునదే విద్య.
0: ఇట్స్ ఎడ్యుకేషన్ విచ్ డెవలప్స్ ద మోరల్ రైచువస్ స్పిరిచువల్ క్యారెక్టర్.
1: ఇట్టి నైతిక ధార్మికంతో కూడినటువంటి పవిత్రమైన విద్యను ఈనాడు విస్మరించి పొట్టపూటికి నిమిత్తమై ప్రాపులాడేటువంటి విద్యలను నేర్చుకోవటానికి ప్రయత్నిస్తున్నాం.
0: టుడే వీఆర్ లర్నింగ్ ఓన్లీ టు క్యారీ అవుట్ అవర్ డైలీ లివింగ్, ఫర్గెటింగ్ ఆల్ దట్ ఈస్ ఇంపార్టెంట్ లేటెంట్ ఇన్ ఎడ్యుకేషన్, ద మొరాలిటీ అండ్ రైచియస్నెస్.
1: ఈ సుందరమైన ఈ అందమైన ఈ ఆధునికమైన ఈ అమూల్యమైన ఈ అపురూపమైన ఈ ప్రపంచము చూచుటకు ఎంతయో ఆనందంగా ఉంటున్నది, అందంగా ఉంటున్నది.
0: దిస్ బ్యూటిఫుల్ హైలీ వాల్యుబుల్ వరల్డ్ విల్ మేక్ అస్ విల్ టేక్ అస్ టు ఎ బ్లిస్ఫుల్ స్టేట్.
1: నేచర్ ఈజ్ బ్యూటీ.
0: నేచర్ ఈజ్ బ్యూటీ.
1: ఈ ప్రపంచమునందు పంచభూతములు మొదలుకొని పంచ ప్రాణములు మొదలుకొని పంచకోశములు మొదలుకొని పంచేంద్రియముల వరకు కూడాను సర్వస్త శక్తులతో కూడినటువంటిది ఈ మానవ జీవితము.
0: హ్యూమన్ లైఫ్ హ్యాస్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ ద పవర్ ఆర్ ద ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్, ఫైవ్ లైఫ్ షీట్స్ అండ్ ద పవర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్.
1: మానవుడు తెల్లవారి మొదలుకొని రాత్రి పరుగున్నంత వరకు కూడాను అనుభవించవలసినటువంటి యొక్క ఆనందమునకు సంబంధించినటువంటి సమస్త వస్తువులు కూడాను ఈ ప్రపంచం నందు మనకు చిక్కుచున్నవి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, రైట్ ఫ్రమ్ ద టైమ్ వి గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అండ్ గో బ్యాక్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ దట్ గివ్స్ us ఆల్ ది హ్యాపీనెస్.
1: ఈ ప్రపంచం నందు దొరకనటువంటిది ఒక్కటి కూడాను లేదు, సర్వమును చిక్కుతాయి.
0: In this world, you get everything. There's nothing that you find in want of.
1: Matti modalu manikyam varaku sarva vidhamainatvanti yokka saukaryamulanu chekurcheetvanti sadupayamulu kudanu bhagavantudu nirminchi manavulaku andistu aanandinchamani prabodhistu vastunnadu.
0: God has gifted. He wanted to be very happy. He gave us right from the mud to a diamond. He gave us all sorts of convenience and comfort.
1: Manavuniki sarva swatantramulu kodanu andinchadu.
0: God gave us independence of all sorts.
1: Ee vishya srishtinantai kodanu manavuni yokka swadhinam parichadu.
0: He gave us the whole world, the creation.
1: Ee vishwamunandu ee drishyagocharamainatvanti jagattunandu manavudu aashinchina anni kodanu etti parimitamu lekunda anubhavinchavachchu.
0: In this apparent conspicuous world, you can enjoy, you can make use

0: any material beyond all limits.
1: దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు.
0: You don't need to fear.
1: కుంగనక్కర్లేదు, పొంగనక్కర్లేదు.
0: You don't need to be extolled nor frustrated.
1: ఇష్టమొచ్చినటువంటి మార్గంలో నీవు ప్రవేశించి ఇష్టమొచ్చినటువంటి కర్మలు ఆచరించి ఇష్టమొచ్చినటువంటి పనులు నువ్వు చేసుకోవచ్చు.
0: You can act as for your likes and dislikes, whims and fancies.
1: సమస్తము భగవత్ యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: భగవంతుడు సృష్టించి సమస్త సృష్టిని కూడాను చీమ మొదలు బ్రహ్మ వరకు కూడాను మానవునికి సర్వ హక్కులు కూడాను అందిస్తూ వచ్చాడు.
0: క్రియేటర్ క్రియేటెడ్ దిస్ క్రియేషన్ అండ్ గేవ్ ఫ్రమ్ ఎండ్ టు బ్రహ్మన్.
1: దేనిని భగవంతుని యొక్క ఆజ్ఞ కోసం కాచుకోనక్కర్లేదు.
0: నథింగ్ నీడ్స్ టు వెయిట్ ఫర్ గాడ్స్ కమాండ్.
1: ఇది సృష్టి యొక్క శాసనం.
0: దిస్ ఈస్ ది కమాండ్ ఆఫ్ నేచర్, లా ఆఫ్ నేచర్.
1: ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ మార్గము నచ్చుతుందో ఆ మార్గంలో ప్రవేశించవచ్చు, ఆ ఇష్టమును నెరవేర్చుకుని ఆనందాన్ని అనుభవించవచ్చు.
0: యు కెన్ ప్రొసీడ్ ఇన్ ద వే యు లైక్, ద టెంపరమెంట్ సూట్స్ యు అండ్ డిరైవ్ హ్యాపీనెస్ దేర్ బై.
1: కానీ
0: బట్
1: భగవంతుడు ఒక్క నియమాన్ని మాత్రము నియమించాడు.
0: హౌఎవర్ గాడ్ మేడ్ వన్ స్టిపులేషన్, రెగ్యులేషన్.
1: మీరు అనుభవించవలసిన దానిని అనుభవించవచ్చు.
0: You can enjoy, experience all you want.
1: Aithe adi manchi kaani chedda kaani.
0: Whether good or bad.
1: Adi pavitram kaani apavitram kaani.
0: Sacred or unsacred.
1: Adi nityam kaani satyam kaani.
0: Maybe eternal or one of truth.
1: Kaani anubhavinchinatuvanti daani yokka phaltamunu meeru tirigi andukoka tappadu.
0: You are bound to face the consequences of your actions.
1: Kanuka ఈ యొక్క విషయాన్ని దృష్టి అందుంచుకొని మానవుడు ఎట్టి కర్మలు ఆచరించాలి, ఎట్టి మార్గంలో ప్రవేశించాలి, ఎట్టి చర్యలు మనం చేయాలి అనేటువంటి యొక్క దీనిని మీరే నిర్ణయించుకోవాలి.
0: కీపింగ్ ఇన్ వ్యూ దట్ వీ హావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్, వీ షుడ్ డిసైడ్ ఇన్ విచ్ వే వీ షుడ్ ట్రేడ్. వీ షుడ్ ఆల్సో డిసైడ్ వాట్ యాక్షన్స్ ఆర్ టు బి అండర్టేకెన్.
1: ఎట్టి విత్తులు నాటిరో అట్టి ఫలము.
0: As is the seed, so is the fruit you reap.
1: Vittanam ettido phalam attidi.
0: As is the seed, so is the
1: fruit. Mee cheriyalettivo phalam attidi.
0: As is the action, so is the reward.

0: Don't imagine that you will be able to do that, that you will be able to achieve that. Don't imagine like that. Don't get tired by illusion.
1: ఇచ్చోటనుంటిరో ఆ ఫలముల మీకు అందుచుండు.
0: You are here because of the fact that you have sown the seeds in the past and you'll reap the fruits according to the seeds that you sown.
1: ఒకటైన వేరైన ఫలములు సమకూరతెజుట్టు సాధ్యమగును.
0: Is it possible to reap another fruit while the seed sown was altogether different?
1: ఎన్ని చేసిన అవి అన్ని ఎంచి ఎంచి.
0: Whatever you may do, everything will be counted one after another.
1: మంచి అయినను చెడుగైనా త్రుంచకుండా.
0: Without dropping either good or bad.
1: బ్రహ్మ మీకిచ్చి పంపును బరువుమాల.
0: God will send you to this world with a heavy necklace.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: It's the one of the necklace with all the beads of our past actions.
1: ఇది అనుభవించు, ఇది అనుభవించవద్దు అని భగవంతుడే మాత్రము శాసించడు.
0: God never commands you do this and you don't do that.
1: కానీ ఆ నిర్ణయాన్ని నీకే అప్పజెప్పాడు.
0: The decision is left to you.
1: ఏది మంచి ఏది చెడ్డ అనేటువంటి ఒక నిర్ణయాన్ని నీవే తీసుకోవాలి.
0: You have to decide what is good and what is not.
1: వేసుకుందురు నీరు విషమిత్తు ఫలమూలు ఆసింతురు నేడు అతిరుచ్య ఫలమూలు కాచిన కడు చేదు కాయాలు తినలేక దోషము నా పైన దోషి వాదింతురు.
0: యు సో ద పాయిజనస్ సీడ్స్ బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్స్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ యు సో వన్ ఏ సీడ్ బట్ ఆల్ టుగెదర్ యు బ్లేమ్ మీ లేటర్.
1: వేసుకున్నది విషమిత్తు ఫలములు.
0: యు సో ద పాయిజనస్ సీడ్
1: ఆశించేది అతిరుచ్య ఫలములు.
0: బట్ యు ఎక్స్పెక్ట్ వెరీ స్వీట్ ఫ్రూట్.
1: కాచిన కడు చేదు కాయలు తినలేక దోషము దైవంపై వాదింతురు.
0: And ultimately you will not be able to eat those bitter fruits and you start blaming God.
1: ఈ దోషము దైవముద.
0: Can you blame God? No.
1: ఏదానైనా మీరు అనుభవించొచ్చని సర్వ స్వాతంత్రాన్ని ఇచ్చాడు.
0: He gave you full independence that you can enjoy.
1: ఆ స్వాతంత్రమునందు నిత్యానిత్య విషయ పరిశీలన చేసేటువంటి ఒక బుద్ధి యొక్క శక్తిని మీరు పొందాలి.
0: However, in that state of independence, you should be able to judge what is transient and what is permanent.
1: తల్లి గర్భము నుండి జన్మించునప్పుడు కంఠమాలలవేమి కానరావు.
0: At the time when we are born, we no garland, no necklace is ever seen.
1: మంచి ముత్యపు సరు మత్తునకును లేవు.
0: Not even a trace of shining pearls, no.
1: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
0: There is no gold chain round the neck either.
1: రత్నాల హారము రంజిల్లగా లేదు.
0: The chain of diamonds is not shining there.
1: పచ్చల పేళ్లను పొతకలేదు.
0: There is nothing like a chain of precious stones.
1: కలదు కలదొక్క మాల నీ కంఠమందు.
0: However, there is one, the necklace around our neck.
1: Mundu chesina karmala phalamulaviye.
0: They are the consequences of our past actions.
1: Karmalanniyu chechina kanthamala.
0: It is all the necklace with the beads of our past actions.
1: Kanuka daivamu deniki kuda nu addu raadu.
0: God will never object you.
1: Chedda chestunte chey nee ishtam.
0: If you want to do bad, go on as you
1: mind. మంచిని చేస్తుంటే చేయి, ఇది మంచిదే.
0: If you do good, yes, it's good.
1: కానీ
0: what?
1: చేసిన మంచి చెడ్డల యొక్క ఫలితాన్ని నీవు అనుభవించక తప్పదు. అదొక్కటే ఇక్కడ నిబంధన.
0: However, the stipulated regulation is you are bound to face the consequences of your
1: ఈ సత్యాన్ని గుర్తించి వర్తించినటువంటి వ్యక్తులే సరి అయినటువంటి ఆనందాన్ని అనుభవించగలరు.
0: Those that know this essential truth and conduct themselves will be truly blissful.
1: కనుక నైతిక ధార్మిక ఆధ్యాత్మిక చింతన దృష్టి అని దుంచుకొని మానవుడు చేసే ప్రతి చిన్న కార్యం నందు కూడాను నిత్యానిత్య విషయ పరిశీలన కలిపి ఆ కార్యంలో పాల్గొనాలి.
0: Therefore, in all fields, in all aspects of our life, the moral, the righteous and the spiritual fields, we should examine what is transient and what is permanent and then start acting.
1: ఒక శ్రీమంతుడు ఉండేటువంటి వాడు.
0: There is a rich man.
1: ఈ శ్రీమంతునికి ఒక కుమారుడు పుట్టాడు.
0: హి హాస్ ఎ సన్.
1: ఈ శ్రీమంతునికి ఒక తండ్రి ఉండేటువంటి వాడు వృద్ధుడు.
0: దిస్ రిచ్ మ్యాన్ హాస్ హిస్ ఓన్ ఫాదర్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
1: కానీ ఈ యొక్క ఆధునిక యుగమునందు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను గౌరవించేటువంటి స్వభావం కాదు.
0: ఇన్ దిస్ మోడర్న్ ఏజ్ ద టెంపర్మెంట్ ఇస్ సచ్ నాట్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ ద ఏజ్డ్ ఇన్ పర్టికులర్.
1: ఇటువంటి వృద్ధులంతా ఎక్కడను ఏ పూల్ హౌస్ కో ఎక్కడైనా పంపిస్తే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు.
0: ద ఏజ్డ్ ఓల్డ్ పీపుల్ ఆర్ సెంట్ టు హోమ్ ఫర్ ది ఏజ్డ్.
1: ఇలాంటి ప్రయత్నం లోపల భార్య భర్తలు ఇద్దరు కూడాను యోచించారు.
0: When such efforts are being made, the husband and wife thought like this.
1: ఈ చాదస్తపు మనిషిని ఇంట్లో పెట్టుకుని నిరంతరము ఏదో ఒకటి కష్టములు అనుభవిస్తూ ఉండాలి. ఇతనికి ఆ వరండాలో ఒక చిన్న రూమ్ మాదిరి పెట్టి అందులో పడవేస్తామనుకున్నారు.
0: The young couple thought like this. Why should this old man be at this residence? He is a kind of nuisance. Better he be there in veranda in one corner.
1: వీరికి ఒక కుమారుడు పుట్టాడు.
0: They had a son later.
1: ఈ పిల్లవాడు తెల్లవారి మొదలు సాయంకాలం వరకు తాత దగ్గరికి వెళ్లి, తాత మీ జీవితంలో జరిగినటువంటి విషయాలను, మంచి విషయాలను, నాకు నీతి విషయాలను కొంచెం చెప్తూ ఉండమని చెప్పి కోరేవాడు.
0: దిస్ లిటిల్ బాయ్ గోస్ టు హిస్ గ్రాండ్ ఫాదర్ ఎవ్రీ డే అండ్ ఆస్క్ హిమ్, గ్రాండ్ ఫాదర్ టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ హాడ్ హ్యాపెండ్ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైమ్.
1: ఈ పిల్లవాడు ఆ తండ్రి దగ్గరికి వెళ్లి ఏదో కాలమునంతా కూడా నువ్వు పవిత్రంగా గడుపుతున్నాడు, నా కుమారుడు కూడా ఏమవుతాడో ఏమో అని ఈ యొక్క ఆధునికమైనటువంటి విద్యావంతుడు ఆ పిల్లవాడిని అక్కడ పోనివ్వకుండా చేశాడు.
0: As young couple or the recipients of modern education, they felt like this, that the boy may be perverted if he pays heed to the old man.
1: పట్టి తట్ట లోపల ఏదో వండినది కొంచెం వేసేసి ఆ రూమ్ లో పెట్టేటువంటి వారు తిరిగి ఇంకేమీ అతని జోలికి పోయేటువంటి వారు కాదు ఈ కుమారుడు కోడలు.
0: The young couple, they used to serve food on an earthen plate and hand over him, that's all.
1: ఈ దృశ్యానంత ఈ లేత హృదయమైనటువంటి యొక్క విద్యార్థులు గుర్తిస్తూ వచ్చాడు.
0: This young boy, and with his all tender heart, came to know all this happening.
1: నా తల్లి తండ్రులు అనుభవించేటువంటి సొత్తు ఎవరిది?
0: Whose property it is enjoyed by my parents?
1: నా తాత యొక్క సొత్తు.
0: The property belongs to my grandfather.
1: అనుభవించేటువంటి సర్వ సుఖములు కూడాను నా తాత యొక్క సొత్తులే.
0: ఆల్ కంఫర్ట్స్ దట్ మై పేరెంట్స్ ఎంజాయ్ ఆర్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు ఇంత కీర్తి ప్రతిష్టలకు రావడానికి మూల కారణం నా తాత శక్తియే.
0: మై పేరెంట్స్ హావ్ గాట్ ద వెరీ గుడ్ నేమ్ బికాస్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్.
1: ఈనాడు నా తాతగారి యొక్క సొత్తును సర్వమును అనుభవిస్తూ తాతగారిని ఈ విధంగా పీడిస్తూ ఉంటున్నారు యొక్క విద్యార్థు గుర్తిస్తూ వచ్చాడు.
0: దిస్ యంగ్ బాయ్ and with his all tender heart came to know all this happening.
1: Na talli tandrulu

0: And this grandchild started feeling, my parents are enjoying the property of my grandparents, but they are putting them to suffering. What injustice it is.
1: ఈ విద్యార్థి ఒకనాడు ఆ మట్టి తట్టను దాచిపెట్టాడు.
0: One day this little boy, what he did was, he has hidden this earthen plate on one day.
1: రెండవ దినము ఆ వృద్ధుడైనటువంటి తండ్రికి అన్నం పెట్టే నిమిత్తమై అన్ని రూములు వెతుకుతున్నారు తల్లి తండ్రులు ఇద్దరు కూడా.
0: Second day, to serve food to these grand old people, the parents were in search of this earthen plate, which was not found.
1: పిల్లవాడు వచ్చాడు.
0: The boy came.
1: నాన్న అమ్మ ఏమిటి మీరు వెతుకుతున్నారు?
0: Father, mother, what for are you searching?
1: ఏమిటి లేదురా, మీ తాతగారికి వేసేటువంటి మట్టి మూకటి ఒకటి కనిపించలేదు అన్నారు.
0: Oh, nothing in particular. That earthen plate which we make use of every day is not seen.
1: పెట్టి అతను తినమని పెట్టున్నాము.
0: We serve food on that earthen plate.
1: ఈనాడు ఆ తట్ట కనిపించలేదు.
0: Today we don't find that.
1: అన్నారు ఈ తండ్రి తల్లి.
0: That's what the parents said.
1: అప్పుడు ఆ అబ్బాయి ధైర్యం చేసి చెప్పాడు.
0: The boy picked up courage and said,
1: నాన్న మీరు వెతకనక్కర్లేదు, ఆ తట్టను నేనే దాచిపెట్టాను అన్నాడు.
0: Father, you don't need to be in search of that plate. It was I who has kept in hide.
1: Enduku daachipettavu ani kopanga mandalinchadu tandri.
0: The father reprimanded him. Why have you kept it up?
1: Repu vruddhapyam lopala aa tattanu nenu neeku upayoginche kosamani teechipettanu annadu.
0: The little boy said, Father, in your old age I must serve food in the very same plate, earthen plate. Therefore I have hidden it.
1: Chusara ee naati pillalu endukudanu ఆ తత్ఫలమును అనుభవించేటువంటి మార్గానికి తగినటువంటి ప్లాన్లు వేస్తుంటారు.
0: The children also plan today likewise.
1: నీ తండ్రిని నీవు ఏ విధంగా చూస్తివో నిన్ను బిడ్డలు నీవు ఆ విధంగా చూస్తారు.
0: As you take care of your parents, your children in turn will take care of you tomorrow.
1: నీవు ఏ స్నేహితుడిని వంచిస్తువో తిరిగి నీ స్నేహితులు నిన్ను ఆ రీతిగా వంచిస్తారు.
0: If you deceive, betray a friend, you will be betrayed by another friend in turn.
1: నీవు నీ సోదరుని ఏ విధంగా గౌరవిస్తావో అదే విధంగా నీ సోదరులు నిన్ను గౌరవిస్తారు.
0: The way how you respect your elder brother, you will be respected by your younger brother.
1: కనుకని యత్ భావం తద్ భవతి, మనం చేసినటువంటిది మనం అనుభవించక తప్పదు.
0: What we do, we must necessarily face the reaction.
1: కనుకని ఈ సుందరమైనటువంటి జగత్తునంతా కూడా నువ్వు సృష్టించి దైవము మానవునికి అనుకూలమైనటువంటివన్నీ కూడా నువ్వు అనుభవించమని ఫ్రీడమ్ ఇచ్చి అన్ని విధాలు కూడా నువ్వు వారికి శక్తి సామర్థ్యములు కూడా అందిస్తూ వచ్చాడు.
0: God has created this beautiful, majestic universe. He has provided all sorts of conveniences and gave us absolute freedom.
1: భగవంతుడు దేని కూడాను వద్దు అని చెప్పడు.
0: God never says no to anything.
1: ఏదాన్ని నీవు ఆశిస్తున్నావో అది నీవు ఆచరించు.
0: Whatever you want, proceed in that direction.
1: అయితే ఆచరించడానికి పూర్వము దీని ఫలము నేను అనుభవించక తప్పదు అనేటువంటి ఒక దృష్టిని లక్ష్యాన్ని నువ్వు స్మృతిని పెట్టుకోవాలి.
0: Prior to proceeding to this action, think well that you should be prepared to face the consequence.
1: ఈ చెడ్డ కార్యంలో నీవు ప్రవేశించవు.
0: Then you will never go along the wrong direction.
1: నీ పాప కార్యములకు పూనుకోవు.
0: You will never proceed in that way.
1: నీవు మంచి కార్యములందు పుణ్య కార్యములందే నీ కాలము సార్థకం గావించుకుంటావు.
0: You will sanctify your time by entertaining good actions and work.
1: కనుకని ఈనాటి చదువులయందు నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి గుణములు ఈనాడు శూన్యమైపోయాయి.
0: In the modern education, there is not even a trace of morality or righteousness or spiritual content.
1: ఈ నైతికం అంటే ఏమిటో వాళ్ళకి అర్థమే కాదు.
0: They don't understand what morality is.
1: ధార్మికమైనటువంటి దానికి కాలు రాసి పెట్టారు.
0: The righteousness is totally gone.
1: ఇంకా ఆధ్యాత్మికమైనటువంటిది ఎక్కడ ఏ దిశకు వెళ్లిపోయిందో.
0: స్పిరిచువాలిటీ ఇన్ విచ్ డైరెక్షన్
1: వాళ్ళకి చింతనే లేదు.
0: We don't think of it.
1: ఇలాంటి పరిస్థితుల్లో ఈనాటి విద్యలు మనకు చేసే ఉపకారం ఏమిటి?
0: What sort of help you get, you expect out of this education?
1: విద్యను అభ్యసించావు గనుకనే పొట్టకూటి నిమిత్తమై నీ ఉద్యోగం చేయక తప్పదు.
0: However you study, you must get a job to earn your daily bread.
1: నేటి విద్యలు పొట్టకూటి నేర్పించును.
0: The modern education will help you to carry out a living.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It will not help you to foster virtues.
1: ఏమి గుణములు పెంచినటువంటి విద్య మనకెందుకు?
0: Why do you need that education which will not help you to grow in virtues?
1: విద్యనిగిరిల కొనకను వెర్రివీడి.
0: Give up that foolish idea that education is to get the degree.

0: servant anywhere.
1: శ్రామిక విద్యలను గడపవలయు.
0: నో ది వెల్ఫేర్ అండ్ ద నీడ్స్ ఆఫ్ యువర్ కంట్రీ అండ్ ట్రైన్ అప్ యువర్
1: సమాజం యొక్క సేవ నిమిత్తమై మనం ఈ విద్యలను అభ్యసించామనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్ దట్ యూ స్టడీ ఓన్లీ టు రెండర్ సర్వీస్ టు సొసైటీ.
1: మనం సమాజంలోనే బ్రతుకుతున్నాము.
0: We live in society.
1: సమాజమునందే జన్మించాము.
0: We are born in society.
1: సమాజమునందే అంత్యమవుతాము.
0: We end in
1: society. అట్టి సమాజాన్ని మనం విస్మరించి ఏమి చేయాలని నీవు బ్రతుకుతున్నావు?
0: Forgetting the society, what for you are living?
1: కాదు కాదు.
0: No.
1: ఈ సమాజ సేవ కోసమని మనం చదివినటువంటి విద్యను, మన తెలివితేటలను, మన దేశానికి దేహానికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యములను సర్వమును కూడా సమాజమునకు ఉపయోగించే పెట్టాలి.
0: Therefore all our education, intelligence, physical strength must be dedicated to our society.
1: కానీ ఈనాటి తెలివితేటలంతా కూడాను కేవలము యుక్తిగా మారిపోతున్నాయి.
0: All the modern intelligence turns into a knack today.
1: ఈ విధమైనటువంటి యుక్తి అనేటువంటిది మానవునికి పరమశత్రువు.
0: This sort of a knack is an enemy to every man.
1: మన యొక్క దివ్యశక్తిని శారీరకం ద్వారా మనము సద్వినియోగపరచడానికి ప్రయత్నించాలి.
0: ద డివైన్ పవర్ లేటెంట్ విదన్ us should be made use of through this
1: సమాజము ఎన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి.
0: You know, the modern society is put to suffering
1: problems. సత్యవంతులకు, ధర్మవంతులకు, త్యాగవంతులకు ఏమాత్రము స్థానం లేకుండా ఉంటుండాలి.
0: In the present day society, there is no place for the people of
1: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములతో పాడుపడేటువంటి వాళ్లకు ఉన్నత పదవులు వస్తున్నాయి.
0: On the other hand, the people of unrighteousness, falsehood and bad conduct, they occupy exalted positions.
1: సత్య ధర్మమును ఆశ్రయించినటువంటి వారు అట్టడుగులకు దిగిపోతున్నారు.
0: On the other hand, those that adhere to truth and righteousness, they are seen nowhere.
1: కానీ ఇది ప్రాథమికంగా కనిపించేటువంటి ఒక తాత్కాలికమైనటువంటి చింతలే.
0: That's all temporary positions.
1: కానీ భగవంతుడు దీనికి మించి తగినటువంటి ఫలితమును అందిస్తాడు.
0: But God will grant you something beyond, more than what you
1: మనం సత్యాన్ని, ధర్మాన్ని ఏనాడు కూడాను వదలకూడదు.
0: We should never give up truth and righteousness.
1: వేదమాత బోధించినటువంటి సత్యం వద ధర్మం చెర.
0: That is the teaching of Mother Veda, that you should speak truth and follow
1: సత్యాన్ని విసర్జించి, ధర్మాన్ని కూడా త్యాగం చేసి, అధర్మములో ప్రవేశించి, అన్యాయ, అక్రమ, అనాచారం తోపల జీవితాన్ని గడుపుతుండేటువంటి వారికి ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: Today we give up the truth, we don't follow dharma, but we lead an unrighteous act in all complete falsehood, but there lies ahead the old age.
1: అందము, ప్రాయము, ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రోరన్నా.
0: Oh man, don't pride yourself because of your beauty and also your youth.
1: ముందున్నదిరా తొందరలోని ముసలితనమ్మను ముసుళ్ల పండగ.
0: There lies ahead, waiting at the doorstep, the old age.
1: ఏమిటి ఈ అందము?
0: What's this beauty?
1: ఏమిటి ఈ ప్రాయము?
0: What's this youth?
1: ఇది ఒక నిజమైనటువంటిది, మధ్యలో కదిలిపోయేటువంటి ఒక మేఘముల వంటిది.
0: Is it all permanent? It's like a passing cloud.
1: ఇలాంటి దాన్ని మనం నమ్ముకొని, దీనిని ఆశ్రయించి, రాతి తెప్ప ఎక్కి జలములో ప్రయాణం చేసినట్టుగా ఉంటుంటాది.
0: If we rely on these temporary transient things and proceed and carry on our life sojourn, it is something like traveling in a boat of rock.
1: కనుకనే రాతి తెప్ప పైన మనం ప్రయాణం చేసేటువంటి వారు మునిగిపోక తప్పదు.
0: You can never travel in a boat of rock. You are bound to be drowned.
1: కనుకనే సత్యనిత్యమైనటువంటి యొక్క భగవత్ నామం అనేటువంటి తెప్పలో మనం ప్రయాణం చేయాలి.
0: Therefore we have to travel on the boat of truth, the eternal truth.
1: అది ఈ సంసారం అనేటువంటి సాగరాన్ని దాటించేటువంటి భద్రమైనటువంటి నావ.
0: It is only the boat that will take us to comfortable voyage across this ocean of family.
1: కనుకనే మనము సత్య మార్గమును విసర్జించక, ధర్మ మార్గమును వీడక, మానవత్వమును మనం నిలుపుకునే నిమిత్తమై మానవతా విలువలు పెంచుకొని, పెద్దల్ని గౌరవించటము, తల్లిదండ్రులను గౌరవించటము, గురువులను గౌరవించటము ఇత్యాది పవిత్రమైనటువంటి కార్యంలో మనం జీవితాన్ని గడుపుతూ రావాలి.
0: Therefore we should never give up truth or righteousness at any point of time. We should keep up and develop the human qualities and human values. We should respect the elders. We should respect parents. We should respect all those.
1: పెద్దలంటే ఏమిటో వారికి గౌరవించేటువంటిదే తెలియదు.
0: We don't know how to respect elders today.
1: తండ్రి కొడుకులు మాట్లాడుతుంటే వీటి తండ్రి కొడుకులా లేకపోతే ఎవరి బిడ్డలు ఇవరు అనేటువంటి ఒక సందేహం కలుగుతుంది.
0: Today as father and son talk to each other, we doubt the relationship. Are they really father and son?
1: తండ్రి బిడ్డ అనేటువంటి యొక్క గౌరవం కానీ, ఆ మర్యాద కానీ, ఆ సన్నిహిత సంబంధ బాంధవ్యం కానీ కనిపించటం లేదు.
0: We don't find any trace of respect and courtesy and intimate relationship as they converse.
1: Varandalo sofa paina kurchoni untadu tana kumarudu.
0: The son sits on the sofa set in the veranda.
1: Tandrigini vachina ante sofa nunchi kuda leyadu.
0: As father comes, he won't even get up.
1: Enduku vacharandi ikkada antadu.
0: Further he will ask, why are you here, why have you come?
1: Idiya కుమారుడికి ఇచ్చేటువంటి గౌరవము
0: ఇస్ ది సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వన్ హస్ టు
1: ఈనాడు ఇట్టి గౌరవాన్ని ఇచ్చినప్పుడు రేపటి దినం నీ కుమారుడితో నీవు ఎట్టి గౌరవాన్ని పొందుతావు.
0: ఇఫ్ యు షో దిస్ సార్ట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ వాట్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ యు వుడ్ రిసీవ్ ఇన్ టర్న్ లేటర్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్.
1: కనుకనే తిండి కొద్ది త్రేపు, పిండి కొద్ది రొట్టె.
0: సో యాజ్ ఇస్ ద ఫుడ్ సో ఇస్ ద బిల్జ్, యాజ్ ఇస్ ద ఫ్లోర్ సో ఇస్ ద బాన్.
1: ఈ వయస్సునందే మనము పెద్దలను గౌరవించేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
0: దేర్ఫోర్ ఎట్ దిస్ ఏజ్ వి షుడ్ నో the value in respecting the
1: chadukunnanta matram neeku ahankaram anetundi aavarinchatamu idi chaala parapaatu.
0: It's a mistake to pride yourself because of your education.
1: Ahankara asuyam nirmoolam gaavinchinatundi nijamaina vidya.
0: So it's a true education that kills ego and jealousy.
1: Ee aadambaralaku e matram kudano avakasam andinchakoddu.
0: Never give scope for any pomp and
1: vinaya vidheyatanto jeevithanni gadipinchi gaurav maryadanu pondukovali.
0: Therefore lead your life in humility, obedience, earnest esteem and respect.
1: Aneka mandi pillaku nenu cheptuntanu.
0: Bhagavan tells us repeatedly.
1: Nee blood, nee food,
0: your blood,
1: nee head, nee duddu,
0: and duddu money,
1: parents gift.
0: Your parents gift.
1: కనుకనే మొట్టమొదట పేరెంట్స్ కు మీరు గ్రాట్యుట్యూస్ ఇవ్వాలి.
0: సో ఫస్ట్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్
1: పేరెంట్స్. దైవం కంటే ముందుగా కూడా నువ్వు తల్లిదండ్రులకు అందించాలి.
0: ఈవెన్ బిఫోర్ గాడ్ యూ షుడ్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: ఎందుకంటే కానీ పెంచి పెద్ద చేసింది తల్లిదండ్రులే.
0: బికాస్ దే హావ్ బ్రాట్ యూ అప్ టు దిస్.
1: భగవంతుడు మట్టినిచ్చాడు.
0: గాడ్ హెస్ గివెన్ ఇస్ ద
1: మట్. భగవంతుడు నీరునిచ్చాడు.
0: గాడ్ గేవ్ వాటర్.
1: ఈ నీరు మట్టి చేర్చి పాటు ప్లేట్ చేసేది పాటర్ కానీ భగవంతుడు కాదు.
0: ది మడ్ and water mixed and made into a pot by a potter, not by God.
1: కాబట్టి జడ చైతన్యంలో రెండింటిని సృష్టించాడు భగవంతుడు, అంతే.
0: God has created our parents.
1: ఈ రెండింటిని చేర్చి తల్లిదండ్రులే నీకు ఈ రూపాన్ని అందించారు.
0: Our parents gave us this present form.
1: కనుక నీ రూపానికి మూల కారకుడు తల్లిదండ్రులే.
0: We owe this form to our parents.
1: నీ దేహానికి మూలాధారం నీ తల్లిదండ్రులే.
0: Your parents are the foundation.
1: కనుకనే మాతృదేవో భవ, పితృదేవో భవ అన్నారు.
0: So it is said, mother is God, father is God.
1: దైవ సమానులు వారు.
0: They are divine.
1: ఈనాడు కూడాను దుర్మార్గుడైన కుమారుడైన కనిపిస్తారు, కానీ దుర్మార్గురాలైన తల్లి కనిపించదు లోకంలో.
0: Even this day, you may find a wicked son, never a bad mother.
1: కనుక ఆ తల్లిదండ్రులు ఎంతనో ప్రేమతో పెంచుతారు.
0: Parents will take care of you with all love.
1: అలాంటి ప్రేమను మనము మరవకూడదు.
0: We should never forget our parents' love.
1: ఈ ప్రేమను మనము జ్ఞప్తియందు ఉంచుకొని
0: we should remind ourselves that love.
1: మనం నీతి నిజాయితీతో జీవితాన్ని సాగిస్తూ రావాలి.
0: We should lead our lives with all morality and integrity.
1: ఈ ప్రపంచం చూడండి ఎంత సౌందర్యవంతంగా ఉంటుందని.
0: The whole world is so beautiful.
1: ఇంత సుందరమైన ప్రపంచంలో మనం పుట్టి ఇంత సుందరమైన దేహాన్ని ధరించి ఇంత సుందరమైన భావాన్ని నీకు అందుకొని నీవు కేవలం వికార స్వరూపంగా నీవు చరిస్తున్నావు.
0: Having been born in this beautiful world, having taken up this beautiful body with the beautiful ideas, but we lead our lives in a rotten way.
1: ఒక దేహాన్ని మనం ఆధారంగా తీసుకోండి.
0: Take this body for instance.
1: మన దేహానికి హైట్ తగినటువంటి weight తగినటువంటి fat తగినటువంటి.
0: The height and the weight are appropriate, exact.
1: ఈ కన్నులకు తగినటువంటి ఒక స్థానం అది.
0: The position of eyes.
1: ఎంత చక్కగా సృష్టించాడు భగవంతుడు.
0: God, how nicely
1: articulated. ప్రపంచం లోపల ఈనాటికి 600 కోట్లు ఉంటుంటారు.
0: 600 crores
1: ప్రపంచమంతా చేరితే.
0: The whole world population.
1: కానీ
0: బట్
1: ఈ 600 కోట్ల లోపల కూడా ఏ ఇద్దరైనా సమానంగా ఉన్నారా?
0: ఇన్ దిస్ పాపులేషన్ ఆఫ్ 600 crores డూ యూ కమ్ అక్రాస్ ఎనీ టూ హూ ఆర్ అలైక్?
1: అందరూ వేరు వేరు రూపంలోనే ఉంటున్నారు.
0: ఆల్ ఆర్ డిఫరెంట్ ఇన్ దేర్ ఫామ్.
1: ఈ సృష్టి యొక్క రహస్యం ఎంత గొప్పది.
0: దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ నేచర్ దట్స్ మైటీ.
1: టిన్స్ పుడుతున్నారు తండ్రికి.
0: Twins are born to parents.
1: ఆ ట్విన్స్ లోపల కూడా అంతో ఇంతో వ్యత్యాసం ఉంటుంటారు. ఇద్దరు సరిగా ఉంటుండరు.
0: ఈవెన్ అమంగ్ ట్విన్స్ దేర్ ఆర్ డిఫరెన్సెస్. దే ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ అలైక్ ఆర్ సిమిలర్.
1: ఈ సృష్టి యొక్క చిత్రం ఎంత విచిత్రమో మీరు యోచించండి.
0: అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్.
1: ఎవరైనా సరే ఇద్దరు సమానంగా ఉండేటువంటి వాళ్ళు తీసుకురండి. మీరు కోరిన కోరిక నేను ఇస్తాను.
0: ఎనీబడి హియర్ బ్రింగ్ టూ ఆర్ ఎగ్జాక్ట్లీ ఐడెంటికల్.
1: అంతవరకు ఆ చెట్టును చూడండి. అది ఒక వేప చెట్టు.
2: యు సీ దట్ నీ
1: అంత ఆకులు వేప ఆకులే.
2: యు ఫైండ్ నీ
1: కానీ ఒక్క ఆకు ఉండినట్టు ఇంకొక ఆకు లేదు.
2: నో ఎనీ నాట్ ఈవెన్ వన్ లీఫ్ లుక్స్ లైక్ అనదర్ లీఫ్ ఎగ్జాక్ట్లీ.
1: రెండు ఆకులు మీరు తీసుకుని రండి చూడండి, దాంట్లో ఈన్లు వేరే ఉంటాయి, దీంట్లో ఈన్లు వేరే ఉంటాయి.
2: బ్రింగ్ టూ లీవ్స్, యు అబ్జర్వ్ దెం, వెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: ఇది భగవంతుని యొక్క చిత్రము, విచిత్రమైనటువంటి యొక్క సృష్టి.
2: దిస్ ఇస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్, వండర్.
1: ఇంత విచిత్రమైనటువంటి యొక్క సృష్టిని సృష్టించి,
2: హావింగ్ క్రియేటెడ్,
1: ఇంత వికారమైనటువంటి బుద్ధులు మీరు అందుకోవటం అనేటువంటిది, ఇది కేవలము చాలా విచిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
2: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ వండర్ అండ్ ఆ,
1: ఈ పర్వర్టెడ్ బ్రెయిన్ ఇస్ అన్ఫార్చునేట్. మన గుణములు కూడా పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
2: వి షుడ్ ఆల్సో డెవలప్ ద సీక్రెట్ వర్చ్యూస్.
1: ఏనాడు ఉంటాదు, ఎప్పుడు కూరుతుందో.
2: When we leave this world.
1: శతవర్షములు దాక మితము చెప్పిరి కాని నమ్మరాదా మాట నమ్మనమున.
2: Though they stipulated 100 years life span, you cannot go by that.
1: Vayamando leka prayamando leka mudimiyando leka musaliyando.
2: As a boy, who knows? At the tender age, or in youth, or in old age.
1: Adavino udakamadyambuno eppudu vidachedi erukadedu.
2: Either town or a forest in the midst of water, when you are going to die, you cannot.
1: Maraname nischayamu.
2: Death is certain.

0: If you're really intelligent and smart enough, in this lifetime itself with this body, you should know yourself.
1: ఇదియే మనం తెలుసుకోవాల్సినటువంటిది.
0: This is what we should know.
1: మనం ఉండినంత లోపలనే నేనెవరు, నేనెవరు, నేనెవరు అనే సత్యాన్ని గుర్తించాలి.
0: We have to know the truth during our lifetime. Answer to this question, who am I?
1: ఎక్కడ చూసినా కానీ ఎవరు చూసినా హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అని అడుగుతున్నావు కానీ హూ ఆమ్ ఐ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవటం లేదు.
0: We are asking everybody who are you, but I don't put a question to myself, who am I?
1: అది తెలియనప్పుడు ఎన్ని తెలుసుకునే ప్రయోజనం ఏమి?
0: Without knowing this, what is the fun of knowing the rest?
1: దేహము కేవలం ఒక నీటి బుడగ వంటిది.
0: Body is like a water bubble.
1: కనుక నీవు నీ దేహం కాదు.
0: You are not the body.
1: నీవు మైండ్. ఒక మ్యాడ్ మంకీ.
0: Mind is a mad monkey.
1: కనుక నీవు మైండ్ కాదు.
0: You are not the mind.
1: కాబట్టి నీవెవరు?
0: Who are you then?
1: దీన్ని ధరించినటువంటి మాస్టర్ నీవు.
0: You are the master who has put on this vesture.
1: నీవు మాస్టర్ అయిపోయి కూడాను,
0: being the master,
1: నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోతే నీవెట్లా మాస్టర్ అవుతావు?
0: If you don't know this truth, how can you call yourself a master? What type of master?
1: నన్ను కూడా నువ్వు మాస్టర్ అని అడ్రస్ చేస్తుంటారు కొంతమంది.
0: Some address భగవాన్ as master.
1: Divine master అంటారు.
0: They address him as divine master.
1: ఇలాంటి మాస్టర్స్ ఎంతో మంది ఉంటున్నారు. పోస్ట్ మాస్టర్ ఉన్నాడు, టెస్ట్ మాస్టర్ ఉంటున్నాడు, ఇంకా మాస్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ ఎందరో మాస్టర్స్ అంతా ఉంటున్నారు.
0: దేర్ ఆర్ సో మెనీ మాస్టర్స్ టుడే, ది స్టేషన్ మాస్టర్ అండ్ పోస్ట్ మాస్టర్ అండ్ సో ఆన్.
1: కనుకని ఈ మాస్టర్ అనేటువంటి పదమునకు అర్థమే లేదు.
0: దిస్ వర్డ్ మాస్టర్ హ్యాస్ నో మీనింగ్ ఎట్ ఆల్.
1: మాస్టర్ అంటే అధికారి అని.
0: మాస్టర్ మీన్స్ ద వన్ ఇన్ అథారిటీ.
1: మరి నిజంగా మనం మాస్టర్ అనే పదములు దివ్యత్వానికి ఉపయోగించకూడదు.
0: వీ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్ మాస్టర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: అనగా
0: మీనింగ్
1: అందరికీ తాను ఒక విధమైనటువంటి యొక్క సేవకుడుగా ఉన్నాడు భగవంతుడు.
0: బికాస్ గాడ్ సర్వ్స్ ఎవ్రీవన్.
1: కనుకనే ప్రతి పని కూడాను భగవంతుడే చేసి పెడుతున్నాడు.
0: ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్ ఫర్ అస్.
1: అలాంటి పరిస్థితిలో మాస్టర్ అనిపించుకోవటం కూడా మంచిది కాదు.
0: సో ఇట్స్ నాట్ గుడ్ టు బి కాల్డ్ ఎ మాస్టర్.
1: కనుకనే మాస్టర్ ప్లాన్ ఉంది అతనికి, అంతేగాని మాస్టర్ కాదు.
0: గాడ్ హ్యాస్ మాస్టర్ ప్లాన్ అండ్ హీస్ నాట్ మియర్లీ ఎ మాస్టర్.
1: కనుక మీరు ఆ ప్లాన్ను మీరు అనుసరిస్తూ రావాలి.
0: వీ షుడ్ ఫాలో ద మాస్టర్ ప్లాన్ ఆఫ్ గాడ్.
1: దైవం యొక్క సృష్టిని పవిత్రంగా గావించుకుంటూ పోవాలి.
0: వీ షుడ్ లీడ్ దిస్ లైఫ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఈ సృష్టిని ఏమాత్రం కూడా మాలిన్యం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ పొల్యూట్ దిస్ నేచర్.
1: అందువల్ల ఈనాడంతా కూడా విపరీతమైన రోగాలతో కూలిపోతుండాలి జగత్తు.
0: టుడే ది పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ డెడ్లీ డిసీజ్.
1: ఎంత పవిత్రమైనటువంటి పంచభూతములను అందించాడు భగవంతుడు.
0: గాడ్ గేవ్ us 5 ఎలిమెంట్స్.
1: గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది, మాలిన్యం అయిపోయింది.
0: దేర్ ఎయిర్ పొల్యూషన్. టుడే
1: త్రాగే నీరు మలినమైపోయినాయి.
0: వాటర్ పొల్యూషన్, ఈవెన్ డ్రింకింగ్ వాటర్.
1: పీల్చే గాలి పొల్యూషన్ అయిపోయింది.
0: ఎయిర్ దట్ వి
1: వినే శబ్దము చాలా అసహ్యంగా ఉంటుంది.
0: దేర్ ఇస్ నాయిస్ పొల్యూషన్.
1: తినే పదార్థము అది కూడా రోగంతో నిండినటువంటిది.
0: ద ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
1: దీనివల్ల ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శక్తులను మనం అపవిత్రం చేస్తున్నాం.
0: ఆల్ సీక్రెట్ థింగ్స్ ఆర్ మేడ్ అన్సీక్రెట్ బై మ్యాన్.
1: ఈ పంచభూతములను ఎవరు పవిత్రంగా ఉపయోగపెట్టాడో వాడే నిజమైనటువంటి ప్రాణి.
0: He is really truly in the sense a living creature. If you make use of all the 5 elements in a sacred way,
1: waste cheyakudadu.
0: You should not waste.
1: Ippude oka chinna padam oka jarigindi. Room lo untunnappudu warden Shivashankar Sai, Swami mee kannu konchu ikkada erraga unde annadu.
0: Bhagwan was there in that interview room. The warden Shivashankar Sai said, Swami, your eye is little red.
1: నేను చెప్పాను అది నా పొరపాటేను అన్నాను.
0: భగవాన్ సెడ్, ఇట్ ఇస్ మై మిస్టేక్.
1: నీ వలె నేను వాటర్ ని వేస్ట్ చేయను.
0: ఐ డోంట్ వేస్ట్ వాటర్ లైక్ యూ.
1: ట్యాప్ తిప్పేసి ఊరికి ముఖమంతా కడుక్కుంటూ ఉంటుంటారు.
0: పీపుల్ వాష్ దేర్ ఫేస్ బై కీపింగ్ ద ట్యాప్ ఓపెన్.
1: ఆ వేసుకున్న సోపు పోయేంత వరకు ఆ ట్యాప్ లో వాటర్ పోతూనే ఉంటుంటది.
0: అంటిల్ ది సోప్ ఇస్ కంప్లీట్లీ వైప్డ్ అవుట్, ద వాటర్ విల్ బి లెఫ్ట్ ఆఫ్.
1: చేయను. ఎప్పుడు కావాలో అప్పుడు తిప్పుతాను, అది అయిపోతానో తిరిగి దాన్ని టైప్ చేస్తుంటాను.
0: బట్ భగవాన్ డజంట్ డూ దాట్. హి విల్ ఓపెన్ ద ట్యాప్ వెన్ ఇట్స్ నీడెడ్ అండ్ క్లోజ్ ఇట్ ఇమీడియట్లీ.
1: కనుక సోపు వేసుకున్నాను, తిరిగి కన్నులు తెరిచి ట్యాప్ తిప్పడానికి పోయినప్పుడు అది కొంచెం కన్నుల్లో పడింది సోపు.
0: సో ఆఫ్టర్ వైపింగ్ అవుట్ యాజ్ హి వాస్ అబౌట్ టు క్లోజ్ ద ట్యాప్ సడన్లీ సమ్ సోప్ హస్ గాన్ ఇంటు ద ఐ.
1: నీరు నేను వ్యర్థం చేయను.
0: భగవాన్ డజంట్ వేస్ట్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
1: గంగా దైవ స్వరూపము.
0: Because water is God.
1: Gali.
0: Air.
1: Fan vestaru. Tachami nenu apivestuntanu.
0: You put on the switch of fan, but Bhagavan will put it off.
1: Switch vestaru. Pani lekapoyina ratrantha verugutune untuntadi.
0: బట్ దేర్ ఇస్ నో ఫంక్షన్ యాక్చువల్లీ, వీ కీప్ ఇట్ ఆన్ డే అండ్ నైట్.
1: ఎప్పుడు కావాలప్పుడు వేస్తాను, తక్షణమే తీసేస్తాను.
0: భగవాన్ విల్ స్విచ్ ఇట్ ఆన్ వెన్ ఇట్ ఇస్ నెసెసరీ.
1: ఇది లోభితనం కాదు.
0: ఇట్స్ నాట్ మైజర్లీనెస్.
1: నేను పిసినారి కాదు.
0: హీస్ నాట్ ఎ మైజర్.
1: నేను త్యాగే.
0: భగవాన్ ఇస్ వన్ ఆఫ్
1: సాక్రిఫైస్. వ్యర్థం చేయకూడదు.
0: బట్ వన్ షుడ్
1: అవసరమైతే తీసుకోవచ్చు.
0: ఇఫ్ నెసరీ టేక్ ఇట్.
1: కనుక నీ పంచభూతములు కూడా నువ్వు విద్యార్థులు చాలా వ్యర్థం చేస్తున్నాడు.
0: స్టూడెంట్స్ వేస్ట్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ టుడే.
1: ఇంకా ఒకటి విద్యార్థులకు ఈనాడు చెప్పవలసినటువంటిది.
0: స్టూడెంట్స్ షుడ్ నో అనదర్ థింగ్ టుడే.
1: ఈనాటి విద్యార్థులు అమితంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.
0: మోడర్న్ స్టూడెంట్స్ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ.
1: ఎంతవరకు తల్లిదండ్రులు కష్టపడి పంపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: అండర్స్టాండ్ ద సఫరింగ్ దట్ యువర్ పేరెంట్స్ అండర్గో.
1: వారు చెమటార్చి, వారు తినక అర్ధమర్ధం తినేసేసి మిగిలించుకొని మీకు ఇక్కడికి పంపిస్తుంటారు తల్లిదండ్రులు.
0: యువర్ పేరెంట్స్ వెదర్ దే ఈట్ ఇన్ ఫుల్ ఆర్ నాట్ దే స్ట్రగుల్ హార్డ్ అండ్ సెండ్ యు మనీ.
1: వారి విషయం కాదు, తక్కువగా ఉండేటువంటి వారు చాలా కష్టపడి ఇంట్లో కూడా మీకెంతో సుఖాన్ని అందించాలని డబ్బు పంపుతూ ఉంటారు.
0: దిస్ డస్ నాట్ రిలేట్ టు దోస్ పీపుల్ ఆర్ రిచ్ ఎనఫ్. దిస్ ఇస్ టు ద మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ హూ వర్క్ హార్డ్.
1: కనుకనే ఒక్కొక్క పైసా కూడా మనం కష్టపడినటువంటి ఒక బెడ్ మాదిరి మనం చూసుకోవాలి.
0: కన్సిడర్ ఎవ్రీ పైసా యాజ్ అ డ్రాప్ ఆఫ్ బ్లడ్.
1: మన బ్లడ్ మన దుడ్డు వేస్ట్ చేయకూడదు.
0: నెవర్ వేస్ట్ బ్లడ్ దుడ్డు ద మనీ.
1: నీ యొక్క దుడ్డు అంతా కూడా నువ్వు నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ డ్రాప్స్.
0: అండర్స్టాండ్ ద మనీ ఆన్ హ్యాండ్ ఈస్ నథింగ్ బట్ ద బ్లడ్ డ్రాప్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
1: నువ్వు వ్యర్థం చేసుకున్నటువంటి డబ్బు అంతా నీ తల్లిదండ్రుల యొక్క బ్లడ్ ని నువ్వు వ్యర్థం చేసినట్టే.
0: ద మనీ యూ వేస్ట్ అమౌంట్స్ టు వేస్టింగ్.
1: అవసరమైనటువంటి తీసుకో.
0: Take it to the extent needed.
1: కాని అమితంగా నీవు వ్యర్థం చేయకూడదు.
0: But don't waste it further.
1: ఈనాటి విద్యార్థుల లోపల ఎంత ఖర్చు పెడుతున్నారు.
0: There's a lot of expenditure among
1: students. లో లేదు కానీ బయటపై చూస్తే చాలా విపరీతంగా ఉంటుంటుంది.
0: This is not there in our institute, in outside institutions.
1: ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఇంత ఖర్చులు ఉంటుండవు. కానీ ఈ కాలేజీ లోపల ప్రెసిడెంట్ అనేటువంటి వాడు ఎన్నిక కావడానికి అంత ఖర్చులు పెడుతుంటారు.
0: The time of elections in colleges, people spend a lot to be the president of students union there.
1: Union leader. Enta kaalam undeyi moodendlu.
0: After all, he stays there for 3 years.
1: Ee moodendlu lopala inta kharchu pettukotama.
0: Why should he spend so much?
1: Enduku inta vyartham chesukotama?
0: Why should he money be wasted?
1: కనుక ఇంతే కాదు, దీని తర్వాత ఏదో పిక్నిక్ ఏదో పిక్నిక్ అని పోతుంటారు. అక్కడ కావలసినంత ఖర్చులు పెట్టేస్తుంటారు.
0: After elections, in the name of picnic, celebration takes place.
1: ఇంకా పెద్ద పెద్ద హోటల్లో, అశోక్ హోటల్ ఇట్లా దాంట్లో అంతా డిన్నర్లు పెట్టుకోవటం.
0: దే అరేంజ్ డిన్నర్స్ ఇన్ 5-star హోటల్స్ లైక్ హోటల్ అశోక.
1: ఇది చాలా దుర్వినియోగము.
0: ఇట్స్ ఆల్ వేస్టింగ్ ఆఫ్ మనీ.
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: రేపు భవిష్యత్ రూపంలో మీ భవిష్యత్తును కూడా కొంత యోచించుకోవాలి.
0: థింక్ ఆఫ్ యువర్ ఫ్యూచర్.
1: తల్లిదండ్రుల యొక్క పరిస్థితిని కూడా మనం చింతించాలి.
0: యు షుడ్ థింక్ ఆఫ్ ది పొజిషన్ ఆఫ్ పేరెంట్.
1: ఏదో వస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మనం వ్యర్థం చేయకూడదు.
0: యాజ్ యూ రిసీవ్ ద మనీ షుడ్ నాట్ వేస్ట్.
1: సీలింగ్ ఆన్ డిజైర్స్ అని 4 చెప్తుంటాను.
0: భగవాన్ స్పీక్స్ ఆఫ్ సీలింగ్ ఆన్ డిజైర్స్ ఇన్ 4 aspects.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్.
1: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
0: డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఈజ్ గాడ్.
1: Don't waste money. Misuse of money is evil.
0: Don't waste money. Misuse of money is evil.
1: Don't waste energy.
0: Don't waste energy.
1: Adhe God.
0: Energy is God.
1: Mana chupu God.
0: Our looks.
1: Mana vinikidi God.
0: Hearing.
1: Mana matalu God.
0: Speech.
1: Mana vasana God.
0: Smell.
1: Mana panulu God. Anta daivanni nu waste chestunnavu.
0: That's all divine. Don't waste divinity.
1: కనుకని ఈ ఎనర్జీని మనం ఎంత పవిత్రంగా మనం ఉపయోగపెట్టుకుంటే అంత పవిత్రమైనటువంటి దివ్యత్వాన్ని నీవు చేరవచ్చు.
0: ఎనర్జీ ఇస్ గాడ్. యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: కనుకని ఈ ఎనర్జీని వేస్ట్ చేసుకోవటం నుంచే ఎలర్జీగా మారిపోతున్నారు.
0: బికాస్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ టర్న్స్ ఇన్ టు ఎలర్జీ.
1: మీరు చక్కగా చూసుకోండి.
0: అండర్స్టాండ్ ఇట్.
1: పవిత్రమే సర్వమునకు మూల కారణము.
0: ఇట్ ఇస్ ద సాంక్టిటీ సెక్రెట్నెస్ విచ్ ఇస్ ద కాజ్.
1: ఈ బాడీకి ఎంత ఏజ్ మీకు తెలుసు?
0: యు నో ది ఏజ్ ఆఫ్ ది బాడీ ఆఫ్ భగవాన్?
1: 70 years, 6 months.
0: 70 years, 6 months.
1: ఎట్లా ఉన్నా నేను?
0: హౌ హీ ఇస్.
1: నాకెక్కడ అవకాశం లేదు కదా, లేకపోతే మంచిగా పరిగెత్తేవాడిని.
0: దేర్ ఇస్ నో ఛాన్స్. ఇన్ ఫ్యాక్ట్ హీ వాంట్స్ టు రన్.
1: రన్నింగ్ రేస్ లో కూడా నేను ముందు భాగం వహిస్తాను.
0: హీ విల్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ది రన్నింగ్ రేస్.
1: కానీ 16 సంవత్సరంలో పిల్లలు మీరంతా ఉన్నారు. నేను ఇప్పటికి కూడా ఎంత పని చేస్తుంటాను.
0: Bhagavan does a lot of work every day.
1: ఇక్కడ భజన అయిపోతానే వెళ్తాను అక్కడ పోస్ట్.
0: సూన్ ఆఫ్టర్ భజన్ యు గో దేర్ పోస్ట్
1: పోస్ట్ పోస్ట్ అంత బండిల్స్ మాదిరి ఉంటుంటాయి
0: దేర్ బండిల్స్ ఆఫ్ పోస్ట్ విల్ బి వెయిటింగ్ ఫర్ హిమ్
1: ఒక్కడే కూర్చొని అన్ని నాకు తెలిసిన పోస్ట్ లో ఏమిటి కానీ వాళ్ళ తృప్తి కోసం నేను చించాలి
0: భగవాన్ భగవాన్ నోస్ వాట్ ఈస్ రిటన్ దేర్ ఇన్ ద లెటర్స్ బట్ టు సాటిస్ఫై యు హి విల్ ఓపెన్ ద లెటర్
1: మూడు ముక్కాల గంట వరకు కూడా పోస్ట్ చూస్తూనే ఉంటుంటాను చూసి తర్వాత పెట్టి వస్తుంటాను
0: టిల్ 3:45 ఇన్ ద ఆఫ్టర్నూన్ హి విల్ బి రీడింగ్ ద లెటర్స్
1: కనుక నాకు ఎట్లా ఉన్నాయి కన్నులు చక్కగా ఉంటున్నాయి ఎంత దూరమైనా నేను చూడగలను
0: హిస్ ఐ సైట్ ఇస్ 100% పర్ఫెక్ట్
1: ఇది దివ్య శక్తి కాదు సహజ శక్తి
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ ఇట్స్
1: ఆ పవిత్రమే దీనికి మూల కారణము
0: ఇట్ ఇస్ సీక్రెట్నెస్ దట్స్ ద కాజ్
1: కనుక ఏదో దగ్గర చూపు దూరపు చూపు మధ్య చూపు ఇన్నెన్నో చూపులు అంతా అవంతా నాకు ఒక్కటి లేవు
0: ఇట్స్ నథింగ్ లైక్ షార్ట్ సైట్ ఆర్ లాంగ్ సైట్ నథింగ్ లైక్
1: చిన్న అక్షరాలైనా నేను చక్కగా చూస్తాను
0: హీ కెన్ రీడ్ క్లియర్లీ ఈవెన్ స్మాల్ లెటర్స్
1: ఇంకా నా చెవులు చూస్తామంటే చీమ మల్లాడితే కూడా నువ్వు వినిపిస్తుంది నాకు
0: హౌ అబౌట్ హిస్ పవర్ ఆఫ్ ఆడిషన్ హీ కెన్ లిసన్ టు ది వాక్ ఆఫ్ ఎ స్మాల్ హ్యాండ్
1: నేను అన్ని ఇంద్రియములు కూడా పర్ఫెక్ట్ గా ఉంటున్నాయి
0: ఆల్ సెన్సెస్ ఆఫ్ భగవాన్ ఆర్ పర్ఫెక్ట్
1: పిల్లలు చిన్న చిన్న పిల్లలు అద్దాలు వేసుకుంటే నాకు చాలా విచారం వేస్తుంది
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ యంగ్ బాయ్స్ వెరీ గ్లాసెస్
1: చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 10 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లలే అద్దాలు వేసుకుంటున్నారు
0: బాయ్స్ ఏజ్ 6, 10, 16 దే వేర్ గ్లాసెస్ వై
1: మన బ్లడ్ దోషమే
0: బికాస్ ది మిస్టేక్ లైస్ ఇన్ అవర్ బ్లడ్
1: కనుక అలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఎంతైనా మనం బ్రతకవచ్చు
0: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ ఆర్ టేకెన్
1: పవిత్రతను మీరు పెంచుకుంటూ రావాలి
0: డెవలప్ ది సీక్రెట్ ఐ
1: పవిత్రంగా ఉంటుంటే ఎంతైనా మనం జీవించవచ్చు
0: ఇఫ్ యూ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్
1: అంతా పవిత్రమే అయిపోతుంది
0: ఎవ్రీథింగ్ వుడ్ బి సీక్రెట్
1: 16 సంవత్సరం పిల్లవాడిని నా దగ్గర తెచ్చుకొచ్చా నేను చేసిన పని చేయమని చూద్దాం
0: Let a boy of 16 come here. Let him compete with Bhagavan in doing work.
1: నేను సులభంగా చేయగలను
0: భగవాన్ విల్ డూ ఇట్ ఈజీలీ
1: ఎందుకంటే అంత శక్తి ఉంటుందా
0: బికాస్ భగవాన్ ఇస్ సో పవర్ఫుల్ సో స్ట్రాంగ్
1: కానీ ఇది దివ్యమైన శక్తి కాదు నేను ప్రత్యేకంగా సంపాదించుకుంది కాదు నా సహజ శక్తి
0: ఇట్స్ నాట్ ద డివైన్ పవర్ నార్ అక్వైర్డ్ ఇట్స్ ఎ న్యాచురల్ పవర్
1: మరి నేను తినేది ఏమిటి
0: వాట్ ఇస్ దట్ హీ ఈట్స్
1: ఇది చాలా పిల్లలకు ఆశ్చర్యం వేస్తుంది
0: యూ విల్ బి టేకెన్ బై సర్ప్రైజ్
1: తెల్లవారపు ఇది రాగి సంగతి
0: హీ విల్ టేక్ ఓన్లీ స్మాల్ మార్సల్ ఆఫ్ రాగి మాల్ట్
1: రాగి మాల్ట్
0: రాగి మాల్ట్
1: మీరు చూస్తామా కుర్మాలు బర్మాలు ఇంకా ఏమేమో ఏమేమో అన్ని కొట్టేస్తుంటారు
0: వేరే
1: తింటారు అది ఎట్లా అరుగుతుందో ఏమిటో నాకు అర్థం కాదు
0: వీ ఈట్ నెక్ డీప్ హౌ యూ డైజెస్ట్ భగవాన్
1: పిల్లలు తినవలసింది ఎత్తిని కాపాడుకోవాల్సింది కానీ మితిమీరి తినకూడదు
0: ఎస్ యంగ్స్టర్ షుడ్ నెసల్ ఈట్ బట్ నాట్ ఇన్
1: ఎక్సెస్ ఒక టైమే లేదు
0: ఇంటర్వెల్లే
1: లేదు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి వేసుకుంటూనే ఉంటుంటారు
0: బట్ వీ కంటిన్యూస్లీ లోడ్ విత్ ఆల్ ద స్టఫ్
1: ఏదో ప్రొద్దున భోంచేస్తారు సాయంకాలం భోంచేస్తారు
0: వీ కెన్ ఈట్ ఇన్ ద మార్నింగ్
1: కానీ మధ్య మధ్య పానీయం సమర్పయామి ఏమేమో తిండి తిండి పెంచేస్తుంది
0: బట్ వీ ఈట్ సో మెనీ వెరైటీస్
1: కానీ ఏది తినాలి ఏది తినకూడదు అనేటువంటి విచారణ శక్తితో మీరు తినాలి
0: వీ షుడ్ ఆల్సో discriminate what is to be eaten
1: ఎక్కడంటే అక్కడ ఏది తిక్తే అది తినకూడదు
0: వీ షుడ్ నాట్ ఈట్ వాట్ ఆల్ దట్ ఇస్ అవైలబుల్
1: ఆ యొక్క తినే విషయం లోపల చాలా ఒక పద్ధతి పెట్టుకోవాలి
0: యు నో ఈటింగ్ హ్యాబిట్స్ వీ షుడ్ హావ్ డిఫరెంట్ ప్రొసీజర్
1: ఒక దినము తిండిని గురించి మీకు చెప్తాను
0: భగవాన్ విల్ టెల్ us అబౌట్ ఫుడ్ ఆన్ వన్ డే
1: కనుకనే ఆ ఫుడ్ అనేటువంటిది హెడ్
0: ద ఫుడ్ ఈజ్ అవర్ హెడ్
1: ఎలాంటి ఫుడ్ అలాంటి హెడ్
0: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ది
1: ఎలాంటి హెడ్ అలాంటి గాడ్
0: యాజ్ ఇస్ ది హెడ్ సో ఇస్ గాడ్
1: కనుకనే మీరు కాలాన్ని వ్యర్థం చేయకుండా
0: డోంట్ వేస్ట్ టైం
1: మనం చదివేటువంటి దాంట్లో కూడా సక్రమమైనటువంటి ఒక దీనిని మనం చదువుకుంటూ
0: వీ షుడ్ రీడ్ ఇన్ అప్రోప్రియేట్
1: ఇంకా కొంతమంది పిల్లలంతా కూడా టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుంటారు
0: సమ్ స్టూడెంట్స్ కీప్ టెక్స్ట్ బుక్ ఇన్ ఫ్రంట్
1: దాని మధ్య లోపల బ్యాడ్ నావల్స్ అంత చిన్న బుక్ పెట్టుకుంటారు
0: దేర్ అట్ ద సెంటర్ దే కీప్ బ్యాడ్ నావెల్స్
1: బయట చూసేకి ఇది టెక్స్ట్ బుక్
0: అవుట్ సైడ్ టెక్స్ట్ బుక్
1: కానీ లోపల మాత్రం ఉంటుంది అది పిల్లలు వింత దాన్ని ఎవరైనా వచ్చి చూసే మూసేస్తారు
0: ఇన్సైడ్ బ్యాడ్ నావెల్స్ ఇఫ్ దే ఫైండ్ ఎనీబడి అరౌండ్ దేర్ క్లోజ్ ఇట్
1: చూడకూడదు మనం
0: వి షుడ్ నాట్ సీ ఇట్ సచ్ థింగ్
1: ఎందుకంటే పుస్తకం ఎట్టడంతో మస్తకం అట్లాడిదిగా అయిపోతుంది
0: యాజ్ ఇస్ ది బుక్ సో ఇస్ ద హెడ్
1: ఎందుకంటే ఈనాటు కాలంలో అనేక కొన్ని విచిత్రమైనటువంటి బుక్స్ అంతా వస్తున్నాయి
0: దేర్ ఆర్ సో మెనీ బుక్స్ టుడే
1: డబ్బు కోసం ఆడేటువంటి ఆటలు ఇవన్నీ
0: ఇట్స్ ఓన్లీ టు ఎర్న్ మనీ దే డూ లైక్ దాట్
1: మనం కొంటున్నాం కాబట్టి వాళ్ళు రాస్తున్నారు
0: యాజ్ వీ బై దే రైట్
1: మనం అలాంటి బుక్లే కానీ కొనకపోతే రాసేటువంటి వారు కూడా తగ్గిపోతారు
0: ఇఫ్ యూ డోంట్ బై సచ్ నాస్టీ బుక్స్ నోబడీ విల్ రైట్ ఇట్
1: కనుక చెడ్డ బుక్కులు చదవకండి.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: చెడ్డ స్నేహం చేయకండి.
0: నెవర్ బీన్ బ్యాడ్ కంపెనీ.
1: చెడ్డ వేషాలు వేయకండి.
0: డోంట్ హ్యావ్ ఎనీ రాంగ్.
1: కొంతమంది ఉంటుంటారు,
0: దేర్ ఆర్ సమ్,
1: మెడ్రాస్ లో నేను చూచాను.
0: భగవాన్ సో దేర్ ఇన్ మెడ్రాస్.
1: ఆ చొక్కాలు వేసుకుంటారు బ్లాక్ అండ్ రెడ్, బ్లాక్ అండ్ రెడ్ అని ఏమేమో.
0: దే వేర్ ద షర్ట్స్.
1: ఒక కార్పెట్ మాదిరి ఉంటుంటారు.
0: దే వేర్ ద షర్ట్స్ రెడ్ అండ్ బ్లాక్ స్ట్రైప్స్.
1: ఆ డ్రెస్ చూస్తే పశువులు కూడా పరిగెత్తిపోతాయి, అంత భయం వేస్తుంటుంటారు.
0: వాచింగ్ ది డ్రెస్ ఆఫ్ దీస్ ఫెలోస్ ఈవెన్ అనిమల్స్ విల్ రన్ అవే, కౌస్ విల్ రన్ అవే. దే ఆర్ బి ఫియర్ స్ట్రికెన్.
1: ప్యూర్ వైట్, ఎంత ఆనందంగా ఉంటుంది.
0: ప్యూర్ వైట్, హౌ నైస్,
1: ఎంత అందంగా ఉంటుంటుంది.
0: హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
1: ఏదో మేము ట్రావెలింగ్ కోసమని ఈ చొక్కాలంతా కుట్టించుకున్నాం స్వామి అంటారు చాలా మంది మన పిల్లలు కూడా.
0: Some say that we got colored dress made for travel.
1: ee bus lo no train lo no povalante black pant black shirt.
0: To travel in a train or to go by bus we wear colored dress, black pant and black shirt.
1: appudu vaadu chuchinappudu vidam sevarimale potunnara emti anukuntaru.
0: But when we watch these fellows with black dress we think that they are pilgrims going to Sabarimala.
1: మంచి నీటిగా ఉంటుండాలి.
0: యూ షుడ్ బి ఆల్వేస్ నీట్.
1: దేహము శుభ్రంగా ఉండాలి.
0: ద బాడీ షుడ్ బి
1: డ్రెస్ శుభ్రంగా ఉంటుండాలి. మనసు శుభ్రంగా ఉంటుండాలి.
0: మైండ్ షుడ్ బి ప్యూర్.
1: కనుకనే ఆ విధమైనటువంటి యొక్క ప్యూరిటీని మీరు డెవలప్ చేసుకోండి.
0: యూ డెవలప్ సచ్ ప్యూరిటీ.

చేయవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్ర

0: One can acquire all forms of knowledge and be outstanding in an assembly of scholars. One can fight with all the valor and the courage in times of war. Being born as a king, one can be reputed as an able king. One can offer gold and cows as charity. One can even count the number of stars in the sky. One can mention the names of all the living beings. One can be an expert in all eight forms of knowledge. One can even reach moon, but yet controlling the body and the senses to turn inward and to remain in the state of equanimity, it is absolutely difficult. Students,
1: ఈ విశాల ప్రపంచమునందు మానవుడు నేర్చనటువంటి విద్యలు లేవు.
0: In this vast world, there's no knowledge which man has not acquired.
1: అన్ని విద్యలు నేర్చియు, అన్ని సౌఖ్యములను చూచుకు, ఈ విశాల ప్రపంచమంతయును సంచరించకూడను, సర్వ పదార్థముల యొక్క రహస్యమును కూడా గుర్తించినవి, కాని తానెవరూ తెలియక ఉండా ఉంటున్నాడు మానవుడు.
0: విత్ టోటల్ నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేరియస్ ఫీల్డ్స్ బీయింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్ హీ మూవ్స్ అబౌట్ యాక్టివ్లీ ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ హీ నోస్ ద సీక్రెట్స్ ఆఫ్ మ్యాటర్ బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈస్.
1: ఇన్ని తెలిసి తానెవరూ తనను తెలియకుండా ఉండినా ఇన్ని తెలిసి ప్రయోజనమేమిటి?
0: Without knowing one's own self, what's the fun of knowing the rest?
1: Kanuka manavudu ee jagattunandu udbhavinchi ee vishala prapanchamnam sadhava vidyalu nerchi motta modata tanantaanu gurtinchukuntaku tagina krushi cheyali.
0: Therefore, moving about actively in this vast wide world with all the expertise and the knowledge, one should know one's own self.
1: తానెవరో తెలుసుకుంటే జగత్తంతా ఇప్పుడు ఒక్క నిమిషంలో తెలిసిపోతుంది.
0: ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ సెల్ఫ్ హీల్ బి నోయింగ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ఇదియే అద్వైతం యొక్క ప్రధాన స్థితి.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ నాన్ డ్యువలిజం.
1: పదార్థ అద్వైతము, భావాద్వైతము, క్రియాద్వైతము, ఈ మూడు అద్వైతముల యొక్క సమ్మిత స్వరూపమే ఈ ప్రపంచం.
0: ద వరల్డ్ ఇస్ కాంబినేషన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇన్ త్రీ స్టేట్స్ అట్ ద లెవెల్ ఆఫ్ ద మ్యాటర్ ద ఫీలింగ్ అండ్ యాక్షన్.
1: ఇది ఒక కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ కర్చీఫ్.
1: దీని యొక్క వస్తువు యొక్క అద్వైతం ఏమిటి?
0: వాట్ ఈస్ ది నాన్ డ్యువల్ ఆస్పెక్ట్ హియర్?
1: ఇది దారముల యొక్క చేరిక.
0: Is the combination of threads.
1: ఈ దారములకు ఆధారం ఏమిటి?
0: What is the basis for these threads?
1: దీనికి ప్రత్తి.
0: It is the cotton.
1: కాబట్టి ఈ వస్తువు యొక్క అద్వైతం ఏమిటి? ప్రత్తి, దారము, గుడ్డ మూడు కూడాను ఒక్కటే.
0: Therefore, the non-dual aspect is this. The cotton first, that becomes thread, and finally becomes a cloth.
1: అదే విధముగానే ప్రతి పదార్థము యొక్క తత్వము త్రికాల భాగ్యంతో కూడినటువంటి యొక్క వస్తు స్వరూపాన్ని గుర్తించుకున్నప్పుడు అది ఏ వస్తువు యొక్క అద్వైతం అవుతుంది.
0: లైక్ వైజ్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ ద మ్యాటర్ దెన్ వన్స్ వీ గో డీపర్ వీల్ అండర్స్టాండ్ ద చేంజ్లెస్ ఎసెన్స్ అట్ ద బాటమ్.
1: ప్రతి దారము, వస్త్రము అనేటువంటి రూపనామములు వేరువేరైనప్పటికీ పదార్థం ఒక్కటే.
0: కాటన్, థ్రెడ్ అండ్ క్లాత్. The name and form vary, but the matter is one and the same.
1: ఇక భావాద్వైతం ఏమిటి?
0: Then what is non-dualism in the feeling?
1: ఇన్ని వేల మంది వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు.
0: Thousands have congregated here.
1: ఒక్కొక్కరి రూపనామములు వేరు వేరుగా ఉంటున్నాయి.
0: Each one has got his own name and form.
1: వీరందరూ ఒక్కటి కాదు.
0: They are not one anyway.
1: కానీ
0: but
1: నేను వీరందరూ ఒక్కటే అనేటువంటి యొక్క అద్వైతాన్ని నిరూపిస్తాను.
0: Bhagavan proves the fact that you are all one.
1: Roopanamamulu bhinnamuga unnavu kaani
0: though the name and form differ
1: paristhitulaku prabhavam bhinnamuga unnadi kaani
0: The circumstances vary.
1: ఆశపాశల యొక్క స్థితులు విభిన్నముగా ఉన్నవు కాని
0: ద డిజైర్ అండ్ అంబిషన్స్ డిఫర్
1: కష్ట సుఖములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్
1: దుఃఖానందములు ఎందు కాని
0: ఇన్ టైమ్స్ ఆఫ్ కంఫర్ట్ భిన్నముగా
1: కనిపించుచున్నప్పటికీ
0: డు దే అపియర్ టు డిఫర్
1: అందరి ఎందు ఉండినటువంటి ఒక తత్వము ఒక్కటే అదే పంచభూతములు
0: that which is present common uniformly distributed in all are these five elements
1: అందరి ఎందు కూడా ఈ పంచభూతములు సమానంగానే ఉంటున్నాయి
0: ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్
1: ఇది వ్యక్తుల యొక్క అద్వైతం
0: దిస్ ఇస్ నాన్ డ్యూలిజం అట్ ది ఇండివిజువల్
1: ఇందులో ఏ యొక్క భాగం పోయినప్పటికీ భూతం పోయినప్పటికీ మానవుడు కానేరు
0: విత్ ఎనీ వన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ మిస్సింగ్ హీ కెనాట్ బి ఎ హ్యూమన్
1: కనుక రూపనామములు మనం భిన్నంగా చూసినప్పటికీ ఇందులో అంతర్భూతమైనటువంటి యొక్క పంచభూతములు ఒక్కటే
0: దేర్ఫోర్ నేమ్ అండ్ ఫామ్ మే వేరీ బట్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ బేసికలీ ఎసెన్షియలీ సేమ్
1: ఈ సమావేశం నందున్నటువంటి వ్యక్తులు మాత్రమే కాదు జగత్తు నందున్నటువంటి సమస్త జీవరాశులు కూడా పంచభూతములే ఏకత్వము
0: నాట్ మియర్లీ దోస్ హూ ఆర్ అసెంబ్డ్ హియర్ ఇన్ దిస్ ఆగస్ట్ అసెంబ్లీ ఆల్ ద రెస్ట్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్
1: ఇంకా పదార్థాద్వైతం ఏమిటి
0: And what is this non-dualism in respect of matter?
1: ఒక స్థితిగతులను పురస్కరించుకొని
0: బేసింగ్ ఆన్ ది స్టేట్ అండ్ పొజిషన్
1: ప్రతి మానవుడు కూడా ఏదో కొన్ని అభిష్టములు నిలుపుకొని ఉంటుంటాడు
0: ఎవ్రీ పర్సన్ ఎంటర్టైన్ సర్టన్ అంబిషన్స్
1: అనేక ఆశలతో నిండి ఉంటాడు
0: Yes, so many ambitions.
1: కానీ ఆశలతో నిరాశలు కూడా పొందుతుంటారు
0: బట్ హీ హాస్ గాట్ ఫ్రస్ట్రేషన్స్ అండ్ డిసప్పాయింట్మెంట్
1: అంతులేని ఆశలతో
0: Because of too much of desire.
1: అర్థం కాని ఆవేదనతో
0: అండ్ ద వరి
1: అప్రాప్త రూపమైన ప్రాప్తికై
0: స్ట్రగుల్స్
1: ప్రాకులాడి కడపకు నిరాశయ్యి నిస్పృహయ్యి సందేహంగా నిలిచి ఉంటాడు
0: హీ స్ట్రగుల్స్ టు అచీవ్ దాట్ దో క్వైట్ అన్డిజర్వింగ్ హీ హాస్ గాట్ ది మీనింగ్లెస్ వరి అండ్ ఎంగ్జైటీ ఎక్సెసివ్ డిజైర్
1: ఏ పనులు చేసినప్పటికీ
0: వాట్ ఎవర్ వర్క్ దట్ ఈస్ డన్
1: ఏ చింతలు సల్పినప్పటికీ
0: వాట్ ఎవర్ థాట్ ఎంటర్టైన్డ్
1: కానీ అన్నింటి ఎందుకూడను ఈ ఫలము యొక్క భావం విసర్జించి సర్వకర్మ భగవత్ప్రీత్యార్థమనేటువంటి భావంతో చేసినప్పుడు ఇది ఏ నిజమైనటువంటి అద్వైతము
0: ఎవ్రీ థాట్ ఎంటర్టైన్డ్ ఎవ్రీ యాక్షన్ అండర్ టేకెన్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ ఆర్ ఫ్రూట్స్ దేర్ ఆఫ్
1: ఫలమును ఆశించినప్పుడే ఇది ఒక ఆశ నిరాశగా రూపొందుతుంది
0: వెన్ వన్స్ యూ హావ్ గాట్ ఎక్స్పెక్టేషన్స్ దెర్ బి అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్
1: ఇది అసంతృప్తిగా రూపొందుతుంది
0: ది సాటిస్ఫాక్షన్ టర్న్స్ ఇంటూ డిస్సాటిస్ఫాక్షన్
1: కానీ సర్వము భగవత్ప్రీత్యార్థంగా భావించినప్పుడు ఏ దుఃఖమునకు ఏ విచారమునకు ఏ ఆనందమునకు అవకాశమే ఉండదు
0: వెన్ వన్స్ యాక్షన్స్ ఆర్ ఆఫర్డ్ సో యాస్ టు సాటిస్ఫై అండ్ ప్లీజ్ గాడ్ దే విల్ నో డిసప్పాయింట్మెంట్ అండ్ ఫ్రస్ట్రేషన్
1: మానవుల యందు నాలుగు విధములైనటువంటి యొక్క స్థితులు స్థిర నివాసమై ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు
0: సిన్స్ దేర్ ఆర్ ఫోర్ స్టేట్స్ ఇన్ మ్యాన్ దట్ హ్యావ్ కమ్ టు స్టే వన్స్ ఫర్ ఆల్ హీస్ పుట్ టు ఆల్ దీస్ సార్ట్స్ ఆఫ్ సఫరింగ్
1: మానవుని యందు దేవుడు
0: గాడ్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు మానవుడు
0: మ్యాన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు రాక్షసుడు
0: డెమన్ ఇన్ మ్యాన్
1: మానవుని యందు పశువు
0: అనిమల్ ఇన్ మ్యాన్
1: కనుకనే దైవము మానవుడు రాక్షసుడు పశువు అన్ని కూడా ఒక్క మానవుని ఎందే ఉంటున్నాయి
0: దేర్ఫోర్ గాడ్ మ్యాన్ డెమన్ అనిమల్ ఆల్ దీస్ ఫోర్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్
1: ఏ విధంగా ఉంటున్నాయి
0: హౌ
1: పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని దేశకాల పరిస్థితుల యొక్క ప్రభావాన్ని కూడా పురస్కరించుకొని కాలకర్మ కారణ కర్తవ్యాన్ని పురస్కరించుకొని ఒక్కొక్క స్థానమునందు ఒక్కొక్కటి అభివృద్ధి అవుతుంటాయి
0: Basing on the position, the circumstances, the time and the space, the reason, the responsibilities, actions undertaken, they come out, express themselves.
1: కనుకనే మానవుని యందు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు?
0: In what form God is present in man?
1: బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ మానవుని యందు నిరంతరము కూడాను దైవ చింతన సల్పుతూ ఏ విధమైనటువంటి వాంఛను లేక అహంకార రహితుడై ఆనందమయుడై నిరంతరం కూడాను ఆనందాన్ని అనుభవిస్తుంటాడు
0: మ్యాన్ థింగ్స్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ హీ డస్ ఆల్ యాక్టివిటీ ఇన్ యాక్షన్ వితౌట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎనీ రివార్డ్ వితౌట్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ థింగ్స్ ఆఫ్ ద డివైన్
1: పవిత్రమైన భావమును చింతిస్తుంటాడు
0: హీ ఎంటర్టైన్స్ సీక్రెట్ థాట్స్.
1: పరోపకార సంబంధమైనటువంటి దీంతో పనిచేస్తుంటాడు.
0: హీ రెండర్స్ సర్వీస్ టు ఎవ్రీబడీ.
1: నిరంతరం కూడా ఏ వర్క్ చేసినప్పటికీ ఇది భగవత్ ప్రీత్యార్థంగా చేస్తుంటాడు.
0: వాట్ ఎవర్ వర్క్ హీ అండర్టేక్స్ హీ డస్ ఇట్ టు ప్లీజ్ గాడ్.
1: కనుకనే అన్ని గుడ్ వర్క్స్ కూడా గాడ్ వర్క్స్ గానే రూపొందుతాయి.
0: దేర్ఫోర్ ఎవ్రీ గుడ్ వర్క్ ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు గాడ్స్ వర్క్.
1: కనుకనే ఇతనికి మరొక చింత లేదు.
0: హీ హస్ నో అదర్ థాట్.
1: ఇది కేవలము సర్వ కర్మ కూడాను భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం ఉంటాడు.
0: ద ఫీలింగ్ ఈస్ లెట్ ఆల్ యాక్షన్స్ బి సాటిస్ఫైయింగ్ అన్ టు గాడ్.
1: కనుకనే ఇతని యందు ఈ పవిత్రమైన గుణములు దైవ స్వరూపాన్ని నిరూపిస్తుంటాయి.
0: దీస్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ విల్ ప్రూవ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: మానవుడు తన విషయమును కాని లోక విషయమును కాని ఏమాత్రం నువ్వు చింతించక నిరంతరం కూడా నువ్వు పవిత్రమైనటువంటి యొక్క నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మాత్రం స్మరిస్తూ ఉంటాడు.
0: మ్యాన్ డజంట్ థింక్ ఆఫ్ హింసెల్ఫ్ నార్ ఆఫ్ ద వరల్డ్. హీ థింక్స్ ఆఫ్ దిస్ ఎటర్నల్ ట్రూత్ దట్ ఈస్ డివినిటీ లేటెంట్ ఇన్ హిమ్.
1: ఈ చింతలు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్?
1: ఇది మానవుని యొక్క హృదయ స్థాయి నుండే వచ్చాయి.
0: దే ఎమనేట్ అవుట్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్.
1: కాబట్టి ఈ దైవత్వం ఎక్కడ నుంచి ఆవిర్భవించింది?
0: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ డివినిటీ?
1: ఇది మానవుని నుండినే ఆవిర్భవించింది.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
1: కనుకనే బ్రహ్మనిష్ట పరో దేవః. ఈ బ్రహ్మనిష్ట యందు మాత్రమే కాలంను గడిపేటువంటి వాడు ఈ మానవుని యందు దేవుడు.
0: దేర్ఫోర్ ద వన్ హూ స్పెండ్స్ ఆల్ ద టైమ్ థింకింగ్ ఆఫ్ ద డివైన్ యు విల్ ఫైండ్ ద డివినిటీ ఇన్ హిమ్.
1: ఆకారం మానవుల ఆకారమే కాని సర్వ కర్మలు కూడా దైవ చింతనలుగానే జరుగుతున్నాయి.
0: దో హీస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫార్మ్ బట్ ఆల్ థాట్స్ ఆర్ అబ్సల్యూట్లీ డివైన్.
1: అన్ని కర్మలు కూడా దైవ కర్మలుగానే రూపొందుతున్నాయి.
0: ఆల్ గుడ్ యాక్షన్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గాడ్ యాక్షన్స్.
1: కనుకనే మానవుని యందు దైవత్వం ఈ రీతిగా ప్రకటిస్తూ ఉంటుంటాది.
0: లైక్ దిస్ గాడ్ షైన్స్ మేనిఫెస్ట్ ఇన్ మ్యాన్.
1: ఇంకా మానవుని యందు మానవుడు.
0: నెక్స్ట్ ఆస్పెక్ట్ మ్యాన్ ఇన్ మ్యాన్.
1: సత్య ధర్మో రథో మర్త్యః అన్నది వేదము. సత్య ధర్మో రథో మర్త్యః. ఈ మర్త్యలోకమునందు ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఆన్ ఎర్త్
1: సత్య ధర్మమును మాత్రమే వరించి
0: హీ ఈజ్ ఆఫ్టర్ ట్రూత్ అండ్ రైట్నెస్.
1: సత్య ధర్మమును మాత్రమే విశ్వసించి
0: హస్ ఫుల్ ఫెయిత్ ఇన్ దీస్ టూ.
1: తన మార్గమును తే మాత్రము విడువక
0: హీ డజంట్ డ్రాప్ హిస్ పాత్.
1: కర్తవ్య కర్మను విసర్జించకుండా
0: హీ డజంట్ గివ్ అప్ హిస్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్.
1: తన కుటుంబం యొక్క కర్తవ్యాలు పోషించుకుంటూ వస్తుంటాడు.
0: హీ టేక్స్ కేర్ ఆఫ్ హిస్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీస్.
1: దాన ధర్మంలో ప్రవేశిస్తుంటాడు.
0: హీ ఎంటర్టైన్స్ ఆల్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
1: దయా ప్రేమలతో నిండి ఉంటాది వాని హృదయం.
0: హిస్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
1: మానవుడనగా ఏమిటి?
0: హూ ఇస్ ద హ్యూమన్ బీయింగ్?
1: మనుషత్వనందరూ కూడా మానవుడనగా విశ్వాసం కలవాడు అని.
0: Upanishads define manava human as the one with faith.
1: Andarni visheshistuntadu.
0: He has got full faith in everybody.
1: Itanu bayapattaniki avakasam ledu.
0: He has no fear at all.
1: Bayapatteedi mrugamu, bayapadeedi pashu.
0: It is only the animal that is fully of fear.
1: Pashu bayapadutundi.
0: It is the cow that is afraid of situation.
1: Kaani manishi mrugamu kaadu pashu kaadu kanuka bayapadakudu.
0: So man is not cow, man is not animal, he need not be afraid of anything.
1: Kanuka bayapettetundi mrugamu.
0: So it is only animal.
1: Nee idarni evarni bayapettakudu.
0: So don't make anyone fear.
1: Nee bayapadanakkaledu.
0: Don't have any fear.
1: Nee pashu kaadu.
0: You are not animal, you are
1: manishi.
0: You are a human being.
1: Kanukane neevu bayapadakudadu bayapettakudadu.
0: Therefore you should be fearless and you should not cause the sense of fear in others.
1: Itti nitya karmala cheta తన నిత్య జీవితాన్ని గడుపుతూ ఉంటాడు మానవుడు.
0: సో మ్యాన్ స్పెండ్స్ హిస్ డైలీ రొటీన్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ దిస్ వే.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ
1: పరోపకార సంబంధమైనటువంటి ఒక సోషల్ వర్క్స్ అనగా సమాజ సేవలు ఎందు పాల్గొంటుంటాడు.
0: హీ ఆల్సో రెండర్ సర్వీస్ పార్టిసిపేట్స్ ఇన్ సోషల్ వర్క్.
1: మానవ సమాజం లోపల నిత్య సత్యమైనటువంటి కీర్తులు పొందుతుంటాడు.
0: హీ ఆల్సో ఎర్న్స్ రెప్యుటేషన్ అండ్ నేమ్ అండ్ ఫేమ్ ఇన్ సొసైటీ.
1: మానవతా విలువను తాను ఆచరిస్తూ ఆనందిస్తూ ఇతరులకు ఆనందింపజేస్తుంటాడు.
0: హీ ప్రాక్టీసెస్ హ్యూమన్ వాల్యూస్ అండ్ హీ డిలైట్స్ హిమ్సెల్ఫ్ అండ్ మేక్స్ అదర్స్ హ్యాపీ.
1: సత్యము అనేటువంటి మానవ ధర్మము ధర్మం పైన ఆధారపడి ఉంటుంది.
0: ద ట్రూత్ డిపెండ్స్ ఆన్ రైచియస్నెస్ ద ధర్మ.
1: ఈ ధర్మము అనేటువంటిది శాంతి పైన ఆధారపడి ఉంటుంది.
0: రైచియస్నెస్ డిపెండ్స్ ఆన్ పీస్.
1: శాంతి అనేటువంటి ప్రేమ పైన ఆధారపడి ఉంటుంది.
0: పీస్ డిపెండ్స్ ఆన్
1: ఈ ప్రేమ అహింస పైన ఆధారపడి ఉంటుంది.
0: లవ్ డిపెండ్స్ ఆన్
1: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలన్నీ కూడా మానవతా విలువలు.
0: దేర్ఫోర్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ నాన్ వైలెన్స్
1: ఒక్క సత్యమునిలో ఉండనా అహింసలో హింసలో నీవు పాల్పడవు.
0: When once there is truth in you, you never resort to violence.
1: నీలో ధర్మం ఉండెన హింసలో నీవు పాల్పడవు.
0: When once there is righteousness, you never be
1: violent. నీలో శాంతి ఉండెన హింసలో పాల్పడవు.
0: When you have peace, you never be violent.
1: నీలో ప్రేమ ఉండెన హింసలో పాల్పడవు.
0: If you have love, you never be violent.
1: కనుకనే సత్యమున్నటువంటి వాడు, ధర్మమున్నటువంటి వాడు, శాంతి ఉన్నటువంటి వాడు, ప్రేమ ఉన్నటువంటి వాడు ఇతను అహింసలో ఉన్నటువంటి వాడే.
0: Therefore, the one with truth, righteousness and peace and love always spends his time in non-violence.
1: ఈ విధమైనటువంటి మార్గములందు నిత్య జీవితాన్ని మానవుడిగా భావించు, భుజిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ ఇతరులకు అందిస్తూ ఉంటాడు.
0: This is the true human life. He should find happiness and bliss leading a human life in true spirit.
1: ఇంకా మానవుని యందు ఉన్నటువంటి రాక్షసుడు ఎవరు?
0: Then who is the demon in man?
1: మద్యపానో రథో రాక్షసః అనగా ఈ మత్తు పదార్థములపైన తన ఉన్మత్తుడైపోయి తాను రాక్షసత్వానికి పాల్పడి అనేక విధమైనటువంటి యొక్క దుర్మార్గములో పాల్గొంటుంటాడు.
0: The one who intoxicated and who forgets himself, lost himself and enters into all wicked activity is the very demon.
1: రాక్షసత్వానికి మరొక కారణం ఆధారం లేదు.
0: There is no other reason to be demonic.
1: మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి మానవత్వం మర్చిపోతాడు.
0: The one who drinks naturally forgets his human quality.
1: ఏం చేస్తున్నానో, ఏమంటున్నానో, ఏం మాట్లాడుతున్నానో అనేటువంటి విషయం కూడా తాను మర్చిపోతాడు.
0: He forgets what he speaks and what he does.
1: ఆ సమయంలో తల్లి, బిడ్డ, భార్య అనేటువంటి ఒక ఏమాత్రం కూడా విచక్షణ జ్ఞానం ఉంటుండదు.
0: At the time there will be no consideration of mother, father, child.
1: ఇది పాపమా పుణ్యమా అనేటువంటిది కూడా విచారించడు.
0: He loses the discrimination whether it is a sin or a virtue.
1: కనుక ఈ విధమైనటువంటి చర్యల్లో పాల్గొని తన మానవత్వాన్ని మర్చి
0: there is no other reason to be demonic.
1: ఈ మద్యపానమే రాక్షసత్వానికి ప్రధానమైనటువంటి మూల కారణం.
0: Alcoholism is the main cause for all this demonic activity.
1: దానిని భుజించినటువంటి వానికి

0: జీవితత్వాన్ని విశ్వసించి
1: అండ్ హీ గోస్ బై దిస్ ట్రాన్సియెంట్ వరల్డ్
0: భవిష్యత్తును విస్మరిస్తాడు.
1: హీ ఫర్గెట్స్ ద ఫ్యూచర్.
0: కనుక ఇట్టి రాక్షసత్వం కూడాను మానవుని యందే ఉంటున్నది.
1: సచ్ డెమోనిక్ నేచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్.
0: ఇంకా పశుత్వం ఏ రీతిగా ఉంటుండాలి?
1: థర్డ్ వన్ ఎనిమాలిటీ, ఎనిమల్ క్వాలిటీ.
0: ఇది జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: ద వన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ ఈక్వల్ టు అన్ ఎనిమల్.
0: ఇతనికి ఎట్టి జ్ఞానము ఉండదు.
1: హి హస్ నో ట్రేస్ ఆఫ్ విజ్డమ్.
0: ఏ విధమైన విచక్షణ జ్ఞానము ఉంటుండదు.
1: హి హస్ నో సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: కేవలం తన కడుపుకు తాను తినటము.
1: He eats full.
0: నిరంతరముగా లౌకికమైన భోగభాగ్యములు అనుభవించటము.
1: He always experiences worldly pleasure.
0: ఆహారం నిద్ర భయం మైంద్రాదుల లోపల కాలమును గడపటము.
1: He spends all his time eating and drinking and sleeping.
0: ఇది పశుత్వము యొక్క లక్షణములు.
1: These are qualities of animal.
0: దీనికి అడ్డు తగిలినటువంటి వారిని హింసించటము.
1: He will also be violent against those that come in his way.
0: పరులను దూషించటము.
1: He goes on accusing others.
0: పరులను హాస్యాస్పదం గావించటము.
1: He will be making fun of others.
0: ఇవన్నీ కూడా కేవలము ఒక పశుత్వం యొక్క లక్షణాలుగా ఉంటుంటాయి.
1: These are all the qualities of an animal.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను పశుత్వము, రాక్షసత్వము, మానవత్వము, దైవత్వము అనేటువంటి నాలుగు తత్వములతో నిండి ఉంటున్నాడు మానవుడు.
1: Therefore every man has got these four qualities. Animal qualities, demonic qualities, human qualities and the divine qualities.
0: మనం ఈనాడు అనేక విద్యలను అభ్యసిస్తున్నాము.
1: టుడే వీ స్టడీ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ విద్యలను అభ్యసించి ఏం పోగొట్టుకుంటున్నాం మనం?
1: వాట్ ఈస్ దట్ వీఆర్ యాక్చువల్లీ లూజింగ్.
0: అనేక మంది ప్రపంచం లోపల ఎన్నో విద్యలను అభ్యసించినటువంటి వారు ఉన్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ మెనీ పీపుల్ హావ్ లెర్న్డ్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇన్ని విద్యలు నేర్చుకుని మానవత్వంలో ఉండినటువంటి విశిష్టత ఏమిటి అని ఏమైనా గుర్తించుకున్నారా?
1: హావింగ్ లెర్న్డ్ సో మచ్ have they ever realized the significance and greatness of human life?
0: వారి వారి గౌరవ మర్యాదలు, వారి వారి ధన సంపాదనలు వారు చూసుకుంటున్నారే కానీ నేను మానవుడిగా ప్రవర్తిస్తున్నానా లేదా, నేను మానవుడు అంటే ఏ విధంగా ఉంటుండాలి అనేటువంటి క్వశ్చన్ వేసుకుని ఎవడైనా మానవుని వల్లే బ్రతుకుతున్నాడా?
1: Everyone takes care of their own reputation, their own prestige and the dignity and the money. Has anyone put himself the question is human or not?
0: మానవుని వలె డ్రెస్ వేసుకుంటున్నాడు.
1: He has got an attire of a human.
0: మానవుని వలె అధికారం చెలాయిస్తున్నాడు.
1: He occupies the position of authority.
0: కానీ మానవత్వాన్ని తానే మాత్రం గుర్తించడం లేదు.
1: But he doesn't recognize the human quality.
0: మానవుడు అంటే ఏమి?
1: Who is the human being?
0: కామక్రోధ లోభ మోహ మత్సరమైనటువంటి దానికి ఏ మాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: The one who doesn't give any scope for lust, greed, anger, avarice.
0: తన హృదయంలో ఉంచుకొని
1: విత్ దిస్ అటాచ్మెంట్ అండ్ హేట్రెడ్ అండర్ కంట్రోల్.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనము?
1: వెల్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ రీడింగ్ అబౌట్ దిస్ థింగ్స్?
0: ఏం ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ అమాసింగ్ వెల్త్?
0: ఇది అంతా నిరర్థకము.
1: ఇట్స్ ఆల్ యూజ్లెస్.
0: ఇదంతా వ్యర్థమైనటువంటి చదువులు.
1: ఇట్ విల్ ఆల్ బి ఇన్ వెయిన్.
0: చదువు చదివినటువంటి వాడు సరైన మార్గంలో ప్రవర్తించాలి.
1: ఎడ్యుకేటెడ్ మ్యాన్ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ ప్రాపర్లీ.
0: సద్గుణంబులు
1: వర్చ్యూస్
0: సద్బుద్ధి
1: good intellect
0: satyanirati
1: adherence to truth
0: bhakti
1: devotion
0: kramashiksha
1: discipline
0: kartavya palanamulu
1: discharging the responsibilities
0: made vidya
1: it is the education that teaches all
0: vidyati nirvavalayu
1: student must learn
0: ఏమిటి నేర్చుకుంటున్నారు?
1: వాట్ ఇస్ దట్ యు లెర్న్?
0: ఈ క్రమశిక్షణ ఉంటుందా?
1: డూ యూ హ్యావ్ డిసిప్లిన్?
0: భక్తి క్రమశిక్షణ లేకపోతుంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ డివోషన్ అండ్ డిసిప్లిన్ వాట్ ఇస్ ది యూజ్?
0: ప్రతి దాని ఎందుకు కూడాను మానవతా గుణములను ప్రవేశపెట్టాలి.
1: We have to see that there will be human values in every aspect of our life.
0: ఎప్పుడు చూసినా కూడాను ఇతరులను దూషించటము, ఇతరులను పరిహసించటము, ఇతరులను హాస్యాస్పదం గావించటము, ఇతరుల యొక్క దోటపాట్లు మాత్రమే మనం చింతించడంతో కాలం గడుపుతున్నాము.
1: We spend all the time accusing, criticizing others, making fun of others, finding fault with others.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనం చింతించటం చేత మన గతి ఏమవుతుందది? మా మంచి చెడ్డలంతా కూడా మన హృదయంలో ప్రవేశిస్తున్నాయి.
1: When we go on thinking of others, good and bad, those qualities get into you.
0: కనుక ఎవరిదో కాదు నీవు చింతించటము.
1: You are not thinking of anyone.
0: పరుల చెడ్డంత కూడా నీలో రిఫ్లెక్షన్ గా బయలుదేరుతుంటుంది.
1: All the bad you think of will be in you also.
0: కారణం ఏంటి?
1: Why?
0: పరుల చెడ్డను నీవు చింతిస్తున్నావు.
1: Because you constantly think of bad of others.
0: కనుక నీ ఇతరుల యొక్క చెడ్డను నీవు ఏమాత్రము చింతించకూడదు.
1: So never think of bad of others.
0: ఒకవేళ ఇతరులు ఏమైనా చెడ్డగా ఉంటుంటే దాన్ని సరిచేయడానికి తగినటువంటి కృషి చేయి.
1: If anyone is bad, try to correct, rectify.
0: అంతే కాదు నీవు మంచివాడైతే ఇతరుల చింతను నీవెందుకు చింతించాలి?
1: If you are truly good, why should you think of anybody?
0: కనుక ఈనాటి మానవుని యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉన్నదంటే నిరంతరము కూడా ఎవరినో ఒకరిని చింతన చేయటము, ఎవరినో ఒకరిని విమర్శించడము, ఎవరినో ఒకరిని దూషించటము, ఎవరినో ఒకరిని పరిహసించడము, ఎవరినో ఒకరిని హాస్యాస్పదంగా చూడటం.

0: What is the trend of modern man? He goes on thinking, accusing, criticizing, making fun of someone or other.
1: ఇలాంటి విద్యకు లక్షణమే కాదు.
0: This is not the qualification.
1: ఇది మానవత్వానికి విరుద్ధమైన గుణములు.
0: It is just opposite the human life.
1: మానవతా విలువను గుర్తించేటువంటి మానవుడు ఎవరిని కూడా ఏ విధంగా కూడా పరిహసించడు.
0: The one who has known, practices human values will never make fun of anybody. He will never demean anybody.
1: కనుక ఇతరులు కించిత్పరిచేటువంటి ఒక తత్వము ఇది కేవలము ఒక పశుత్వమే.
0: ఇఫ్ యూ హ్యూమిలియేట్ ఎనీబడి ఇట్స్ అనిమల్ క్వాలిటీ.
1: కేవలము స్వార్థత్వానికి మూల కారణమే.
0: సెల్ఫిష్నెస్ ఇస్ ద రూట్ కాజ్.
1: కనుక మానవుని యందు ఈ స్వార్థం అభివృద్ధి కావటం చేతనే రాగద్వేషములు అనేటువంటివి అందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
0: Because of this selfishness ever on the rise, you find this attachment and hatred.
1: ఈ స్వార్థం మితిమీరిపోతుండాలి.
0: This selfishness
1: అంతవరకు కూడా స్వార్థం స్వార్థం స్వప్రయోజనమే.
0: Until the end approaches, he spends all the time in selfishness.
1: సరి అయినటువంటి స్థితిని పొందేది.
0: When does he reach the correct level?
1: పుట్టినందుకు ఏమి సార్థకము?
0: What is it?
1: భూమికి బరువు తిండికి చేటు.
0: And it's just a burden to earth and also waste of food that he part.
1: మనం మానవునిగా పుట్టినందుకు 10 మందికి ఏమైనా సహాయం చేయాలి.
0: Having been born a human being, we should help.
1: అది 18 పురాణముల యొక్క సారం.
0: That is the essence of 18 epics.
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఇట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ స్టేటెడ్ బై వ్యాస ఇన్ 2 సెంటెన్సెస్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఈనాడు హెల్ప్ అనేటువంటిది ఎక్కడ కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో హెల్ప్.
1: ఎక్కడ చూసినా హర్ట్ హర్ట్ హర్ట్ హర్ట్.
0: ఎవ్రీవేర్ వి ఫైండ్ దిస్ హర్ట్ హర్ట్.
1: చదువుకున్న వాడిని మొదలుకొని
0: చదువులేనటువంటి
1: వాడి వరకు
0: డౌన్ కోటేషన్
1: మొదలుకొని కూటి పేద వరకు కూడాను ఈ హర్ట్ హర్ట్ హర్ట్.
0: Right from the educated, the illiterate, the pauper to the millionaire,
1: bidavadu chinna apakaram chesthe kotisodu pedda apakaram chestunnadu.
0: If a poor man harms in a little way a rich man,
1: sahayam anetunte vaadu manasu emarthukunnu aavirbhavinchatam ledu.
0: There is no trace of help in him.
1: Oka daanamu dharmamu anetunte oka sadbhavame athani endu untatam ledu.
0: There are no good feelings of charity whatsoever.
1: Ee prapanchamlo putti emi prayojanam?
0: What is the use of this human life and birth?
1: Ee vidhamulo sampadinchi emi prayojanam?
0: What is the use of earning money?
1: Kanukane mana chaduvulanta kuda nu nirupayoganga maaripothunnayi.
0: Therefore all our learning
1: dana sampadana nimittamai kaalamunu karmamunu kaayamunu kuda nu vyattam gaavinchukuntunnamu.
0: We waste our time only to earn money. We waste our money.
1: Ee sampadinchi emaina mana venta teesuku పోతున్నామా? లేదు.
0: Do you take money with you at the end? No.
1: ఏ కాసైనా తీసుకుని పోవటం లేదు.
0: You don't take single
1: ఏ మట్టైనా తీసుకుంటూ పోవటం లేదు.
0: Not even sand.
1: అదే అలెగ్జాండర్ బోధించినటువంటి సరైనటువంటి సత్యవాక్ పరిపాలన.
0: That is the teaching of Alexander in this context.
1: భారతదేశంపై దండెత్తి వచ్చి
0: హ్యావింగ్ అటాక్డ్
1: వెనుకకు పోయే సమయంలో మధ్యదారి లోపల హార్ట్ అటాక్ వచ్చింది.
0: As he was returning, as he was back home, he sustained heart attack.
1: కానీ డాక్టర్స్ అందరూ కూడా ప్రయోజనం లేదన్నారు.
0: డాక్టర్స్ హావ్ గివెన్ అప్ హోప్స్.
1: కానీ దానికి అలెగ్జాండర్ ఏమాత్రం భయపడలేదు.
0: అలెగ్జాండర్ వాస్ నాట్ అఫ్రైడ్.
1: ధైర్యంగా వారికి బోధిస్తూ వచ్చాడు.
0: హి గేవ్ ది ఆన్సర్. హి టాట్ దెం విత్ ఆల్ ది కరేజ్.
1: ఈ దేహం ఈ మధ్య మార్గంలో నేను వదిలిపెట్టవచ్చు.
0: ఐ మే డై ఎనీ మూమెంట్ ఆన్ ది వే.
1: భౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: This body is a five of all the senses. When we are going to die, we can't
1: శతవర్షములు దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: 100 years life span though prescribed, you can
1: బాల్యమందు ఏక ప్రాయమందు
0: ఆర్ యూత్
1: ఏక ముదిమియందు
0: ఏక
1: ముసలియందు
0: ఆర్ ఓల్డ్ ఏజ్
1: ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన తాను ఉన్నంతలో తాను తెలియవలేదు.
0: If you are intelligent, first know yourself.
1: బ్రతికినట్టే కూడా మన యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోవాలి.
0: While alive, let us know
1: what you know.
0: What is that you know after death?
1: కనుకనే ఈ విధంగా బోధించి నేను మరణించిన తర్వాత నీవు మన దేశానికి తీసుకుని పోండి ఈ దేహాన్ని.
0: Alexander taught this way and said, after I die, take this body back to our country.
1: దేశానికి తీసుకుని పోయారు.
0: The body is taken to
1: Alexander cheppinattuga vaaru natincharu.
0: They acted as per his instructions.
1: Chetulu paiki pettaru.
0: The two hands
1: body
0: are lifted up.
1: Body anta white cloth tho bandhincharu.
0: The body is wrapped by a white cloth.
1: Chetulu paiki petti veedi veedi kudanu Alexander dehanni tipputunnaru.
0: The two hands are lifted up and the whole dead body is taken in a procession. Every
1: streetlo prati okkaru kudanu prashnistu vacharu.
0: Everyone started questioning.
1: Enduku chetulu paiki pettaru?
0: Why hands are lifted?
1: Idi అలెగ్జాండర్ చెప్పినటువంటి ఒక పదము.
0: దిస్ ఈస్ ది సెంటెన్స్ టీచింగ్ ఆఫ్ అలెగ్జాండర్
1: అలెగ్జాండర్ ఎన్ని దేశంలో జయించాడు.
0: Alexander conquered many countries.
1: అన్ని దేశములను కూడా అనేక సరి కీర్తి ప్రతిష్టలను పొందాడు.
0: He is one of reputation, name and fame.
1: అతనికి ధనమునకు తక్కువ లేదు.
0: There is no dearth of
1: mind.
0: His virtue.
1: అరిస్టాటల్ యొక్క పరమ భక్తుడు.
0: He is an ardent devotee of Aristotle.
1: అరిస్టాటల్ ప్లేటో యొక్క పరమ భక్తుడు.
0: Aristotle is the disciple of Plato.
1: ప్లేటో అనేటువంటి వాడు సోక్రటీస్ పరమ భక్తుడు.
0: Plato is the disciple of Socrates.
1: కనుకనే సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్ ఈ నాలుగింటి యొక్క సంబంధాన్ని తాను పురస్కరించుకుని నేను ఇంత ఉంటున్నాను, ఇంత కీర్తిని సంపాదించాను, కానీ ఏమి ప్రయోజనం? నేను ఈ దేహాన్ని వదిలే సమయం లోపల ఒట్టి చేతులతో పోతున్నానని జగత్తుకు చాటమని చెప్పాడు.
0: హావింగ్ బీన్ ద హైయర్ అండ్ ఆల్సో హావింగ్ ద రెసిపియంట్ ఆఫ్ ద విజ్డమ్ ఆఫ్ సోక్రటీస్, ప్లేటో, అరిస్టాటల్, అలెగ్జాండర్, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఎంప్టీ హ్యాండెడ్, లెట్ దిస్ వరల్డ్ నో దిస్.
1: అందరు కూడా నువ్వు ఎంప్టీ హ్యాండ్ తో పోవలసింది.
0: ఎవ్రీవన్ హ్యాస్ టు రిటర్న్.
1: బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఇంత చీటి కానీ నీకు అందించరు.
0: బ్యాంక్ బ్యాలెన్స్ నాట్ ఈవెన్ ఎ చిట్ వుడ్ బి గివెన్ టు యు ఎట్ ది ఎండ్.
1: లేకపోతే పోతున్నావు కదా అని చెప్పని ఏమైనా ఎవరికైనా అడ్రస్ ఇచ్చిపోతావా?
0: యాజ్ యూ లీవ్ దిస్ వరల్డ్ వుడ్ యూ ఎవర్ గివ్ యువర్ అడ్రస్?
1: పుట్టే సమయంలో ఇంత బట్ట అయినా కట్టుకుని రావు.
0: At the time of birth you don't bring a piece of
1: పోయే సమయంలో ఇంత అడ్రస్ అయినా ఇచ్చిపోవు.
0: వైల్ గోయింగ్ బ్యాక్ యూ డోంట్ గివ్ అడ్రస్.
1: ఎందుకు ఎక్కడ పోతున్నావు?
0: Where are you born and where do you go?
1: ఎక్కడ పోతున్నావు అనేటువంటిది మనసుకు మనసు సాక్షిగా రావాలి.
0: And your mind or
1: నేను చేసినటువంటి పుణ్య ఫలమునకు నేను స్వర్గానికి వెళ్తున్నాను అని ధైర్యంగా చెప్పవచ్చు.
0: You should declare with all the courage that I will certainly go to heaven and have done meritorious activity.
1: నేను నరకానికి వెళ్తున్నాను చెప్పవచ్చు.
0: For all the sinful acts I did, I am bound to be in
1: నరకం. రెండు కూడాను నీవు చేసిన పనులు ఎందే నిమిడి ఉంటున్నాయి.
0: So heaven and hell are the results of your own actions. కనుక
1: ప్రతి ఒక్కటి కూడాను మానవుని యొక్క సంకల్పంపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: So everything depends on human.
1: మంచి చెడ్డలు అన్ని కూడాను మానవ సంకల్పంలో కుదిరి ఉంటున్నాయి.
0: Good and bad depend on thoughts.
1: కనుక నీ మొట్టమొదటి మంచి సంకల్పంలో అభివృద్ధి కచ్చుకోవాలి.
0: First develop good thought.
1: త్యాగ భావంలో మనం ప్రవేశించాలి. మానవత్వాన్ని పెంచుకోవాలి. సమాజమునందు మంచి కీర్తిని సంపాదించాలి. పాపి పాపి అనేటువంటి చెడ్డ కీర్తిని మనం
0: తెచ్చుకోకూడదు.
1: కనుకనే నీవు మంచి పేరును సంపాదించు.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: అది నీకు జగత్తులో ఎంట వచ్చేది.
0: దట్స్ వన్ దట్ ఫాలోస్ యూ.
1: బంధువులందరూ వాకిటి దాకా వల్ల కాటికే వత్తురు.
0: రిలేషన్స్ విల్ కమ్ టు ది డోర్ స్టెప్ ఆర్ టు ది బరియల్ గ్రౌండ్.
1: అందరు బంధువులు వస్తారు.
0: ఆల్ రిలేషన్స్.
1: ఇంకా ధనవంతుడే చచ్చిపోయిందంటే వందల కార్లు అంతా వెళ్లిపోతుంటాయి అక్కడికి.
0: When a rich man dies, hundreds of cars reach the burial ground.
1: కానీ ఇంతమంది పోయి కట్టకడపడి ఏం చేస్తున్నారు? ఒట్టి చేతులతో ఇంటికి వస్తున్నారు.
0: ఆల్ పీపుల్ గో టు ది బరియల్ గ్రౌండ్. వాట్ డు దే డు? దే రిటర్న్ ఎంప్టీ.
1: బంధమణితి నిన్ బాయని ఆపద్ బంధువు భగవన్ నామేమరా.
0: But there is only one God who
1: is venta janta inta kanta untundi ninnu kaapaadutundeetundi okka bhagavat naamame.
0: It's only God's name that will be with you, in you, around you, above you, below you, that will protect you at all times.
1: కనుక అట్టి దివ్యమైనటువంటి దానిని మరి ఈనాడు మనం విస్మరించి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దాన్ని మనం పట్టుకుని మన జీవితం అంతా కూడా దీంతోనే అవస్థల పాలైపోతున్నాము.
0: Therefore we have forgotten this divine eternal truth. But we are carried away by
1: ఎంత కాలం ఎంత చదివినటువంటి వాడైన కూడా కట్టగడపటి వరకు తన సత్యాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ లైఫ్ స్పెండ్ హీస్ నాట్ ఏబుల్ టు నో హిస్ ఓన్ ట్రూత్.
1: అటాచ్మెంట్ అటాచ్మెంట్ అటాచ్మెంట్
0: వాట్ ఇస్ ద రీజన్ అటాచ్మెంట్?
1: ఇది ఈ అటాచ్మెంట్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ అటాచ్మెంట్?
1: కనుకనే డిటాచ్మెంట్ కావాలి.
0: సో వీ షుడ్ డెవలప్ డిటాచ్మెంట్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ పెట్టు.
0: పుట్ ది కీ దేర్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్
1: ఓపెన్ అవుతుంది.
0: ఇట్ అన్లాక్స్. ఓపెన్.
1: టర్న్ రైట్. లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: లాక్ అవుతుంది.
0: ఇట్ లాక్స్.
1: సేమ్ లాక్.
0: సేమ్ లాక్.
1: సేమ్ కీ.
0: సేమ్ కీ.
1: టర్నింగ్ డిఫరెన్స్.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక నీ హృదయమే లాక్.
0: యువర్ హార్ట్ ఈస్ లాక్.
1: నీ మనసే కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ గాడ్ సైడ్.
0: టర్న్ గాడ్ సైడ్.
1: డిటాచ్మెంట్ అదే లిబరేషన్.
0: టర్న్ గాడ్ సైడ్. దట్ డిటాచ్మెంట్ లిబరేషన్.
1: టర్న్ వరల్డ్ సైడ్.
0: Turn world side.
1: Attachment.
0: That is attachment.
1: ఈ అటాచ్మెంట్ మహాబాధము.
0: అండ్ దిస్ అటాచ్మెంట్ ఇస్ బాండేజ్.
1: ఏనాడు నిరంతరం కూడా రాత్రి పగలు చింతతోనే కూలి ఉంటాడు.
0: ఇట్ విల్ మేక్ యూ వరీడ్ డే అండ్ నైట్.
1: ధనం ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ది మనీ?
1: అన్ని ఉండి కూడా అశాంతికి గురి అయిపోతున్నారు.
0: విత్ ఆల్ దిస్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మనము ఎన్ని ఉండినప్పటికీ మన శాంతిని పొందేటువంటి మార్గం ఏమిటి? త్యాగమే.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ we should know the path towards peace.
1: వేదము
0: బోధించుకుంటుంది,
1: న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. మంచి కార్యములు చేయి.
0: డూ గుడ్ యాక్షన్స్.
1: పవిత్రమైనటువంటి యొక్క పరులకు దానం చేయి.
0: ఆఫర్ థింగ్స్ ఇన్ చారిటీ.
1: ఎడ్యుకేషన్ దానం చేయి.
0: ఆర్
1: హెల్త్కి దానం చేయి. పల్లెల లోపల అనేక విధమైనటువంటి బాధలు పడుతుండేటువంటి వారంతా ఉంటారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సఫర్ ఇన్ విలేజెస్.
1: కనుక మానవునికి హెడ్ హార్ట్,
0: ఫర్ మ్యాన్ హెడ్ అండ్ హార్ట్ ఆర్ ఇంపార్టెంట్.
1: ఇవి రెండు కూడా బాడీలో సంబంధమైనటువంటివి.
0: బోత్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద బాడీ.
1: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
0: హెడ్ ఈజ్ ఎడ్యుకేషన్.
1: హార్ట్ ఈజ్ హెల్త్.
0: హార్ట్ స్టాండ్స్ ఫర్
1: బాడీ ఈజ్ వాటర్. బాడీ ఈజ్ వాటర్.
0: బాడీ ఈజ్ వాటర్.
1: కనుకనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ బాడీకి కావాలి.
0: సో హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్.
1: ఎలాంటి హెల్త్?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెల్త్?
1: ఏదో కేవలము మనం జీవించడం కోసమని హెల్త్ కావాలి.
0: నాట్ ఫర్
1: సేవ కోసం హెల్త్ కావాలి.
0: వీ నీడ్ హెల్త్ ఫర్ సర్వీస్.
1: సర్వీస్ చేసే కోసమే దేహం చాలా ఆరోగ్యంగా ఉండాలి.
0: వీ షుడ్ బి హెల్దీ టు రెండర్ సర్వీస్.
1: అందుకోసం మన ఆరోగ్యాన్ని కోరాలి. కానీ సేవ చేయనటువంటి వాడికి ఆరోగ్యం కూడా ఎందుకు?
0: వీ షుడ్ డిజైర్ హెల్త్.
1: వాడు ఉండినా చచ్చిన వాడితో సమానమే.
0: మ్యూర్ హెల్త్ ఈజ్ జస్ట్ ఈక్వల్ టు ఎ లివింగ్ డెత్.
1: మనకు హెడ్ ఉండాలి.
0: వీ నీడ్
1: ఎలాంటి హెడ్ ఉండాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ హెడ్?
1: పరులు చింతన చేసి, పరులను దూషించి, పరులను విమర్శించేటువంటి హెడ్ కాదు.
0: ది హెడ్ దట్ డస్ నాట్ ఎంటర్టైన్ ద థాట్స్ ఆఫ్ అదర్స్.
1: భగవంతుని చింతించేటువంటి హెడ్ కావాలి.
0: ది హెడ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్.
1: కనుకనే ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మనం విచారించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ నో ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ త్రీ, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: నీకు ఫుడ్ ఎందుకు కోసం కావాలి?
0: వై డూ నీడ్ ఫుడ్?
1: నా హెడ్ ని పెంచుకోవటం కోసం.
0: టు డెవలప్ మై హెడ్.
1: నా గుణాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసమని.
0: డెవలప్ మై
1: గుణం ఎందుకోసం ఉండాలి?
0: వై డూ నీడ్ దిస్?
1: సమాజ సేవలో పాల్గొనడానికి.
0: టు రెండర్ సర్వీస్.
1: సహాయం చేయడానికి.
0: సో హెల్ప్
1: సమాజానికి. సత్కీర్తి తేవడానికి.
0: టు బ్రింగ్ ఎ గుడ్ నేమ్ టు సొసైటీ.
1: కనుకనే సమాజం యొక్క సంకర్షణని మనం ఆనందంగా చూసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ థింక్ ఆఫ్ ది సేఫ్టీ అండ్ వెల్ఫేర్.
1: సాంఘిక సామాజిక శక్తిని మనం పోషించుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో మెయింటైన్ ది సేఫ్టీ. ఇందువల్లనే
1: మనం సమాజంలో పుట్టాము.
0: ఫర్ దట్ రీజన్ వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: 15 డేస్ సమాజంలో.
0: వీఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: 15 డేస్ సమాజంలో.
0: వీ గ్రో ఇన్ సొసైటీ.
1: కానీ సమాజం యొక్క చింతనే మనం చేయకపోతే ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు.
0: ఇఫ్ వీ డోంట్ థింక్ ఆఫ్ సొసైటీ దేర్ కెనాట్ బి గ్రేటర్ బిట్రేయల్ దెన్ దట్.
1: వీళ్ళంతా కూడా కృతజ్ఞుడు.
0: దే ఆర్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: కనుకనే మనం సమాజంలో పుట్టినందుకు సమాజానికి సేవ చేయాలి.
0: హ్యావ్ బీ బోర్న్ ఇన్ సొసైటీ వీ షుడ్ సర్వ్ సొసైటీ.
1: సమాజం బాగుంటేనే మనం బాగుంటాము.
0: ఇఫ్ సొసైటీ ఇస్ గుడ్ యూ విల్ బి గుడ్.
1: లేకపోతే నీవెట్లా బాగుంటావు?
0: ఆర్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
1: కనుకనే సమాజ సేవలో ప్రతి ఒక్కరు కూడా నువ్వు పాల్గొనాలి.
0: సో ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ సోషల్.
1: సమాజం యొక్క సంక్షేమాన్ని అంతా మనం ఆశించాలి.
0: వన్ షుడ్ డిజైర్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: అప్పుడే క్షేమమైన జీవితం కూడా మనకు ప్రాప్తిస్తుంది.
0: అండ్ యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ ఆన్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ సమాజ సేవకు మనకు కావలసినటువంటి ప్రేమ ఒక్కటే.
0: ఫర్ ది సోషల్ సర్వీస్ లవ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఈ ప్రేమకు మించినటువంటి మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ థింగ్ బియాండ్ లవ్.
1: ఈ ప్రేమనే సర్వమును మనకు సమకూరుస్తుంది.
0: త్రూ లవ్ యూ కెన్ గెట్ ఎవ్రీథింగ్.
1: అది లేకుండా ఎన్ని గ్రంథాలు చదివి ఏం ప్రయోజనం?
0: వితౌట్ లవ్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ రీడింగ్ సో మెనీ బుక్స్?
1: అంతే కదా బుక్ ఇస్ నాలెడ్జీ.
0: దట్స్ ఆల్ బుక్ ఇస్ నాలెడ్జ్.
1: కాబట్టి పుస్తకము మస్తకము ఒకటైపోతుంది.
0: దెర్ఫోర్ ది హెడ్ అండ్ ద బుక్ బికమ్ వన్ అండ్ ద సేమ్.
1: ఏం ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది
1: ప్రాక్టికల్? లో లేనటువంటి పుస్తకాలు చదివి ప్రయోజనం ఏమిటి?
0: వెన్ యూ డోంట్ పుట్ ఇట్ టు ప్రాక్టీస్
1: ఆ పుస్తకాన్ని కూడా కాల్చి వేస్తే కూడా ప్రయోజనం ఉండదు.
0: దట్ ఇస్ నో యూజ్. యూ కెన్ బర్న్ ఆల్ ద బుక్స్.
1: బుక్ అంతా మనం చదవకూడదు.
0: సో వీ షుడ్ నాట్ రీడ్ సో మెనీ.
1: దానివల్ల మన బుర్రను చెడగొడుతుంది.
0: యూ టర్న్ మ్యాన్.
1: నీవు తెలుసుకున్న ఒక సత్యాన్ని నీవు ఆచరణలో పెట్టు.
0: అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ట్రూత్ దట్ యూ కమ్ టు నో.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
0: సో టుడే వాట్ వీ నీడ్ ఇస్ ప్రాక్టికల్ నాలెడ్జ్, నాట్ బుకిష్ నాలెడ్జ్.
1: మనం చేసి ఆనందించి అనుభవించి అందరికీ అందించడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ యాక్ట్, వీ షుడ్ డూ అండ్ ఫైండ్ హ్యాపీనెస్.
1: మనం పోయిన తొందర లేదు. మన జీవితం కోసం మనం ఆశించకూడదు.
0: లెట్స్ నాట్ అస్పైర్ టు లివ్ లాంగ్.
1: కానీ ఒక్క పేరును సంపాదించుకుంటే చాలు.
0: అది
1: ఏ కీర్తి?
0: దట్ ఇస్ రెప్యుటేషన్.
1: కనుకనే మనం దేహం ఇచ్చినందుకు.
0: ఫర్ ద బాడీ బీయింగ్ గివెన్.
1: కంఠం సత్యస్య భూషణం.
0: ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఇస్ ద రియల్ జ్యూవెల్ టు ది నెక్.
1: హస్తం త్యాగస్య భూషణం.
0: ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ దట్ ఇస్ ద ఆర్నమెంట్ టు ద హ్యాండ్.
1: త్యాగం హస్తస్య భూషణం.
0: అండ్ ఇట్ ఇస్ ద సాక్రిఫైస్ ద చారిటీ ఫర్ ద హ్యాండ్.
1: శాస్త్రం శ్రోత్రస్య భూషణం.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్
1: భూషణ. కిం ప్రయోజన? ఇంక ఏమి మనకు అలంకారం కావాలి?
0: వాట్ ఎల్స్ డెకరేషన్?
1: కంఠమునకు సత్యమే అలంకారంగా ఉంది.
0: ద ట్రూత్ ఈస్ ద వెరీ డెకరేషన్.
1: చేతికి త్యాగమే అలంకారంగా ఉంటుంది.
0: సాక్రిఫైస్ ఇస్ ది ఆర్నమెంట్ ఆఫ్ ద హ్యాండ్.
1: శాస్త్రమే అలంకారంగా ఉంటుంది.
0: సీక్రెట్ టెక్స్ట్ ఇస్ ద డెకరేషన్.
1: అలంకారాలు కావాలి.
0: దెన్ వై డు యు నీడ్ అదర్ ఆర్నమెంట్?
1: నెక్లెస్, డైమండ్ కుండలాలు ఇవన్నీ వేసుకుంటే దొంగల బాధ ఎక్కువ.
0: If you have got the diamond necks and golden chain and gold rings,
1: alankaramu.
0: It's not that.
1: దైవం యొక్క ప్రేమనే మనకు అలంకారము.
0: ఇట్స్ ఓన్లీ లవ్ ఫర్ గాడ్ ఇస్ ద డెకరేషన్.
1: ప్రేమను మాత్రమే పొంది ప్రేమ చేతనే జీవితం సార్థకం గావించుకోవాలి.
0: లెట్ us try to have that love, develop that love and redeem our lives.
1: ప్రేమ ముదిత మనసే కో

హంస దూరంబుగా నెట్టి దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి సర్వమేకమన్న సద్బుద్ధి కలిగిన జనులే భూమిని స్వర్గముగా మార్చు. దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి

0: one has to brush aside the hatred and violence, and one should develop the feelings of love. If one has got the good intellect in the mind, the presence of such people will make this earth the very heaven.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Satyam Bhrujat. Priyam Bhrujat. Na Bhrujat Satyam Apriyam. Satyam Bhrujat. Naitika Jivitam.
0: Speaking truth relates to the moral life.
1: Priyam Bhrujat. Idi Dharmikam.
0: Speaking truth in an acceptable way is dharmic, righteous.
1: Na Bhrujat Satyam Apriyam. Idi Adhyatmikam.
0: Never speak untruth, that is spiritual.
1: Naitika, Dharmika, ఆధ్యాత్మికముల యొక్క మూడింటి సమ్మిళితమైన స్వరూపమే మానవుడు.
0: Man is the combination of these three: morality, righteousness and spirituality.
1: సత్యముండి ధర్మము లేకుండిన మానవుడు కాదు.
0: With truth and righteousness missing, he is no human.
1: ధర్మముండి సత్యము లేకుండిన మానవుడు కాదు.
0: With righteousness and truth being absent, he is no man.
1: Naitika, dharmika, aadhyatmikam, moodinti yokka swaroopame manavudu.
0: So man represents the trinity, the combination of the three: morality, righteousness and spirituality.
1: Alaloni samudramu chudalemu.
0: You cannot find an ocean without waves.
1: కిరణములు లేని సూర్యుని కాంచలేము.
0: యూ కెనాట్ సీ ద సన్ విదౌట్ రేస్.
1: అలలు లేని సముద్రము సముద్రము కాదు.
0: ఇట్స్ నో సీ ఇఫ్ దేర్ ఆర్ నో వేవ్స్.
1: కిరణములు లేని సూర్యుడు సూర్యుడు కాదు.
0: సన్ విదౌట్ రేస్ డజంట్ ఎగ్జిస్ట్.
1: ప్రేమ లేని మానవుడు మానవుడు కాదు.
0: ఇస్ నో హ్యూమన్ ఇఫ్ హెస్ నో లవ్.
1: సముద్రమునకు అలలు ఎంత ప్రధానమో, సూర్యుని కిరణములు ఎంత ఆధారమో, మానవునికి ప్రేమ అంత ప్రధానము.
0: జస్ట్ as waves are important for an ocean and rays in the sun, so also love in the humanity.
1: కనుక మానవుడు నిరంతరము ప్రేమ జీవి అయి ప్రవర్తించాలి.
0: Therefore man has to carry on his life sojourn full of love.
1: ఎవరి ఎందుకును ద్వేషమును పూనరాదు.
0: He should not have hatred towards anybody.
1: ఎవరిని హింసించరాదు.
0: He should not be violent towards anyone.
1: కనుక మానవత్వమునందు హృదయమునందు దయము ఉన్నాడని ప్రబోధిస్తుంది వేదము.
0: Veda teaches that there is compassion in the heart of man.
1: దీనిని హృదయము అన్నారు.
0: That is called హృదయం.
1: హృద్ ప్లస్ దయా హృదయం. కంపాషన్ తో కూడినటువంటి వాడే మానవుడు.
0: హృత్ ప్లస్ దయ హృదయ ద కంపాషనేట్ వన్.
1: కనుకనే మానవుని యందు ఈ కరుణ అనేటువంటిది శాశ్వతంగానే ఉండాలి.
0: సో కైండ్నెస్ షుడ్ రిమైన్ ఫర్ ఎవర్ ఇన్ మ్యాన్.
1: మధ్య మధ్య కొన్ని ప్రవృత్తులైన లక్షణములు, వికారములైనటువంటి విషయములు మానవుని యందు ఆవిర్భవిస్తుంటాయి.
0: At times it's quite possible there are certain external traits and distortions and perversions in humanity.
1: మానవునికి వాంఛలే ఈ దుర్గుణములకు దురహంకారములకు మూల కారణం.
0: The desires are responsible for all wicked qualities and ego.
1: అహంకారం కలిగినటువంటి మానవుని యందు ఈ హృదయం ఉండలేదు.
0: Egoistic man will not have a compassionate heart.
1: ఇది ఒక విధమైనటువంటి నిర్దయ అని.
0: దిస్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను దయాహృదయులై ఉండాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ మస్ట్ బి కంపాషనేట్.
1: ఈనాటి కాల పరిస్థితిని ప్రభావం గురించి, దేశం యొక్క పరిస్థితులను గురించి ప్రతి మానవుడు కూడాను విచారం చేయాలి.
0: ఎవ్రీవన్ మస్ట్ నెసెసర్లీ ఇన్వెస్టిగేట్ the times we pass through and the place where we are located.
1: కేవలం స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై జీవించరాదు.
0: We should not live merely for selfishness and self-interest.
1: మానవుడు వ్యష్టి స్వరూపుడు కాదు.
0: Man is not an individual alone.
1: సమష్టి స్వరూపుడు.
0: He is a member of the society.
1: ఈ సమష్టి స్వరూపము సృష్టితో మనం కూడాచాలి.
0: And this feeling of the society relates to the creation.
1: వ్యక్తి కంటే మానవ జీవితము చాలా ప్రధానమైనటువంటిది.
0: Human life is more important than being simply an individual.
1: పరమేష్టి, సృష్టి, సమష్టి, వ్యష్టి ఈ నాలుగింటి యొక్క సమ్మిళిత స్వరూపమే ఈ ప్రకృతి.
0: ప్రకృతి, the nature, is the combination of Parameshti divinity, Srishti the creation, Samishti the community.
1: వ్యష్టి అయినటువంటి మానవుడు సమష్టితో చేరి సృష్టి యందు పరమేష్టిని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వ్యష్టి ది ఇండివిజువల్ లివింగ్ ఇన్ సమిష్టి కమ్యూనిటీ క్యారింగ్ ఆన్ ఇన్ దిస్ లైఫ్ సృష్టి ది క్రియేషన్ షుడ్ రియలైజ్ పరమేష్టి డివినిటీ.
1: జీసస్ కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: వ్యష్టి అనేటువంటి వాడు సమష్టితో లేకుండినా తన యొక్క జీవితమే వ్యర్థమన్నాడు.
0: He said the individual life is a waste if he does not realize the community obligation.
1: Unity unna chotane purity yerpadutundi.
0: Where there's unity you find purity.
1: Ekkada purity undano akkada ne divinity cherutundi.
0: Where there's purity you find divinity stepping in.
1: Ekkada divinity undano akkade divyattvam praaptistundi.
0: Where this divinity it comes to your experience.
1: Kanukane యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ దివ్యత్వానికి మూల కారణమని భావించాలి ఈనాటి ప్రజలు.
0: పీపుల్ షుడ్ నో టుడే దట్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియల్, యూనిటీ, ప్యూరిటీ అండ్ డివినిటీ.
1: వేదాంతమునందు చక్కగా విచారణ చేసిన మానవుని యందు మూడు విధములైనటువంటి ఆకాశములు ఉన్నవి.
0: If you inquire along spiritual parlance, you find three levels of space in man.
1: కానీ ఈ ఆకాశముల యొక్క స్వరూపం ఏమిటి అని విచారణ చేసినప్పుడు ఎంతైనా మనకు అర్థమవుతుంది.
0: If you understand what it is, the three levels, you can know many.
1: ఈ అరబిక్ రాజులు ముగ్గురు చేరి జీసస్ పుట్టినప్పుడు అతను దర్శించడానికి వచ్చారు.
0: The Arabian kings, you find them here, who visited Jesus at the time of his birth.
1: ఒకరు చెప్పారు, ది వన్ యూ థింక్ యు ఆర్ అన్నాడు. ఇతను కేవలము ఒక దివ్యత్వమైన మానవుడిగా కనిపిస్తున్నాడు అన్నాడు.
0: వన్ సెడ్ ది వన్ యూ థింక్ యు ఆర్ హి లుక్స్ డివైన్ దట్స్ వాట్ ఇట్
1: రెండో వాడు వన్ ది అదర్స్ థింక్ యు ఆర్ అన్నాడు.
0: ద సెకండ్ కింగ్ సెడ్ ద వన్ అదర్స్ థింక్ యు ఆర్
1: అనగా ఇది సొసైటీతో కూడినటువంటి ఒక తత్వము.
0: ఇట్ ఇస్ వన్
1: ఇది వ్యష్టిత్వమే కాదు సమష్టి స్వరూపము అన్నాడు.
0: ఇట్ ఇస్ నాట్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, ఇట్స్ ద లెవెల్ ఆఫ్ ద కమ్యూనిటీ సొసైటీ.
1: మూడవ రాజా ది వన్ యు రియలీ ఆర్ అని ప్రబోధించాడు.
0: ద థర్డ్ కింగ్ టాట్ ద వన్ యు రియలీ ఆర్
1: ఇతనే దివ్యత్వంతో కూడినటువంటి వాడు అన్నాడు.
0: హీ ఇస్ ఎసెన్షియల్లీ డివైన్.
1: మానవుని యొక్క మెదడు, మానవుని యొక్క శిరస్సులు భిన్న భిన్నంగా ఉండటం చేత ఆలోచనలు కూడా భిన్న భిన్నంగా ఏర్పడుతుంటాయి.
0: As we are different, as our heads vary, so also our thoughts.
1: కనుక ఈ భిన్న భిన్నమైనటువంటి భావములకు మనం ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు.
0: We should not have any kind of differences.
1: అందులో ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు భిన్నత్వాన్ని ఆశిస్తున్నాడు కానీ ఏకత్వాన్ని ఏమాత్రము రుచించటం లేదు.
0: As an effect of Kali age, man goes after multiplicity, forgetting unity.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, he fragments the unity.
1: కానీ ప్రాచీనులు భిన్నత్వాన్ని ఏకంగా విశ్వసించారు.
0: But ancients had full faith in unity existing in diversity.
1: కనుకనే ఈ మూడు ఆకాశములు ఎందుకూడను
0: in the three levels of space,
1: మొట్టమొదటి ఆకాశమును మొట్టమొదటి గురించి చెప్పాలి.
0: We have got to know the first level.
1: భూతాకాశం అన్నారు ఈ దేహ సంబంధాన్ని.
0: The first level of space is భూతాకాశం, physical.
1: భూతాకాశం అనగా ఏమి? దృశ్యకల్పితమైన అన్ని కూడాను భూతాకాశమే.
0: భూతాకాశ ఫిజికల్ ఆల్ దట్ ఇస్ క్రియేటెడ్
1: ఈ దృశ్యములన్నీ కూడా అదృశ్యమై మారిపోతుంటాయి.
0: ద సినారియో ఇస్ బౌండ్ టు చేంజ్ వానిష్
1: దృశ్యం అదృశ్యం.
0: యు సీ ఇట్ బట్ ఇట్ డిసపియర్స్
1: ఈ కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడాను భూతాకాశమే.
0: ఆల్ ది అపారెంట్ వరల్డ్ దట్ యు సీ
1: పదార్థములతో కూడినటువంటి అన్ని కూడాను భూతాకాశమే.
0: ఆల్ దట్ ఈస్ అవుట్ ఆఫ్ దిస్ మెటీరియల్ బిలాంగ్స్ టు
1: ప్రాణంతో కూడినటువంటి అంతా కూడాను భూతాకాశమే.
0: దట్ విచ్ కంటైన్స్ దిస్ లైఫ్ ఇస్ భూతాకాశ
1: సర్వ భూతములు కూడాను చేరినటువంటిది అంతే కూడాను భూతాకాశమే.
0: ఆల్ బీయింగ్స్ బిలాంగ్ టు భూతాకాశ
1: మన కంటికి కనిపించేటువంటి నక్షత్రములు కూడాను భూతాకాశమే.
0: స్టార్స్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ ఆర్ పార్ట్ ఆఫ్ భూతాకాశ
1: 9 కోట్ల దగ్గరలో ఉండేటువంటి ఒక సూర్యుడు కూడాను భూతాకాశమే.
0: అండ్ సన్ హూ ఇస్ అవే క్రోర్స్
1: ఇంకా దూరంలో ఉండేటువంటి మిల్కీ వేస్ కూడా భూతాకాశమే. అనగా అన్ని కూడా మన కన్ను దృష్టిలో కనిపిస్తున్నాయి.
0: ఆల్ దట్ యు కెన్ సీ విత్ యువర్ విజన్
1: దృష్టికి గోచరమైనటువంటి అన్ని కూడా భూతాకాశములే.
0: ఆల్ దట్ యు కెన్ సీ బిలాంగ్స్ టు దిస్
1: అనగా అనిత్యము అశాశ్వతము అని
0: మీనింగ్ ఇట్ ఈస్ టెంపరీ.
1: ఇలాంటి భూతాకాశాన్ని మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో దిస్ భూతాకాశం.
1: ఈ భూతాకాశంలో సర్వం కూడాను ఒక విధమైనటువంటి పదార్థముల యొక్క చేరికని.
0: భూతాకాశ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మెటీరియల్
1: ప్రాణుల యొక్క చేరికని.
0: ఇట్స్ కాంబినేషన్
1: పర్వతములు సముద్రములు అడవులు అన్ని కూడాను భూతాకాశములే.
0: ద సీస్ అండ్ ద ఫారెస్ట్ దే ఆల్ బిలాంగ్ టు భూతాకాశ ఫిజికల్
1: ఈ రూపములన్నీ కూడాను మనము గుర్తించేటువంటి యొక్క స్వరూపములే.
0: ఆల్ దీస్ ఫార్మ్స్ దట్ వి ఐడెంటిఫై అండ్ సీ
1: కానీ ఈ భూతాకాశాన్ని మింగేటువంటిది చిత్తాకాశం.
0: బియాండ్ ఫిజికల్ భూతాకాశ ఇస్ ప్రజెంట్ చిత్తాకాశ.
1: ఇంత విపరీతమైనటువంటి జగత్తును చిత్తాకాశం మింగివేస్తుండాలి.
0: దిస్ వాస్ట్ యూనివర్స్ ఇస్ కంప్లీట్లీ ఎంగల్ఫ్ బై దిస్ చిత్తాకాశ.
1: అనగా చిత్తాకాశం మింగేటువంటిది అంటే ఈ భూతాకాశం ఎంత చిన్నదిగా ఉంటుంటా అది యోచించవచ్చు.
0: నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ టైనీ ది భూతాకాశ ఇస్.
1: కానీ మన దృష్టి లోపల ఈ ఆకాశము ఈ సూర్యుడు ఈ చంద్రుడు ఈ నక్షత్రములు ఇవన్నీ చేసి భూతాకాశమైతే ఇది ఎంత పెద్దది.
0: బట్ ఫ్రమ్ ది ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ వీ ఫైండ్ ద సన్ అండ్ ద స్టార్స్ ద ఓషన్స్ అండ్ ద ఫారెస్ట్ బీయింగ్ సో జైజాంటిక్ అండ్ మైటీ.
1: ఇంతటి విశాలమైనటువంటి ఇంతటి ఘనమైనటువంటి ఈ ప్రపంచము ఒక్క పెద్ద చిన్నదిగా కనిపిస్తుండది చిత్తాకాశమునకు.
0: ఫ్రమ్ ది పారామీటర్స్ ఆఫ్ చిత్తాకాశ this vast space is so small and simple.
1: ee chittakashamu inta vipareetamainatundi prapanchanni mringi vestundadi.
0: ee chittakasha is able to swallow the entire totality of
1: ee chittamulo ee drishyakalpitamaina jagattanta ikkudunu alu maatranga untundadi.
0: all that you see is a fragment, is a piece in chittakasha.
1: etla ani meer sandehinchavachu.
0: you may doubt how is it possible.
1: meer pedda pedda parvathalu chucharu.
0: You have seen mighty mountains.
1: గొప్ప సముద్రాన్ని చూచారు.
0: And big oceans.
1: 9 కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సూర్యుని చూస్తున్నారు.
0: You also see the sun 9 crores away.
1: ఇంకా విపరీతమైన దూరంలో ఉన్నటువంటి మిల్కీ వేస్ చూస్తున్నారు.
0: You also see Milky Ways.
1: ఇవన్నీ చూచారు కానీ
0: You see them.
1: ఈ చూసినవన్నీ కూడాను మీ చిత్తములో అణుమాత్రంగా నిలిచిపోయినాయి.
0: All that you have seen around will stay as a tiny bit in you.
1: కాబట్టి ఈ దృష్టి కల్పన మీద జగత్ అంతైకులను చిత్తంలో అణుస్వరూపకంగా నిలిచిపోయింది.
0: ది ఎంటైర్ అపారెంట్ కాగ్నైజబుల్ వరల్డ్ ఇస్ ప్రింటెడ్ ఇన్ యూ యాజ్ ఎ టైనీ స్ట్రక్చర్.
1: కనుక భూతాకాశము దేహంగా పోల్చుకున్నారు.
0: సో భూతాకాశ ఇస్ ఫిజికల్ బాడీ.
1: చిత్తాకాశమును మనసుగా ఏర్పరచుకున్నారు.
0: చిత్తాకాశ ఇస్ ద మైండ్.
1: ఇది శరీరము మనసు రెండింటి యొక్క స్వరూపాన్ని మనకు నిరూపిస్తూ ఉండాలి.
0: This demonstrates the combination of the body and the mind.
1: కానీ దీనికి అన్నిటికీ ఆధారమైనటువంటిది మరొకటి ఉన్నది.
0: There is the foundation, fundamental basis beyond this.
1: అది చిదాకాశం అన్నారు వేదాంతములు.
0: The Vedantists call it as chidakasha.
1: భూతాకాశం చిత్తాకాశం చిదాకాశం.
0: భూతాకాశ చిత్తాకాశ and చిదాకాశ.
1: భూతాకాశం దేహము.
0: భూతాకాశ ఇస్ బాడీ.
1: చిత్తాకాశం మనసు.
0: చిత్తాకాశ ఇస్ మైండ్.
1: చిదాకాశం ఆత్మ.
0: చిదాకాశ ఇస్ ది ఆత్మ ఆఫ్ ద స్పిరిట్.
1: కనుకనే ఈ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవత్వము.
0: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
1: మానవుడు కేవలం అల్పుడు కాదు.
0: man is not so low.
1: Ananta swaroopudu.
0: He is infinite.
1: Vishala swaroopudu.
0: He is so vast.
1: Ilanti manushyatvanni manam enta alpanga teeskuntunnam.
0: We take it so low and simple.
1: Atma kanipinchadam ledi.
0: You say that atma is not seen.
1: Ante atmaku deeniki aakaram undi.
0: Atma has got its
1: form. Chidakasame aakasamu.
0: The chidakasa.
1: Chidakasame aatma tattvamu.
0: The chidakasa reflects this atma.
1: Kabatti aatmanga emtunte chidakasame aatma.
0: Chidakasa symbolizes atma.
1: Deeniki roopam ledu.
0: It has no form.
1: Idi oka roopamto kanipinchadu.
0: You cannot see that.
1: Oka kaalamlo undi maroka kaalamlo antardhanam kaadu.
0: It's not bound by time and space.
1: Idi eppudu kuda nu maaranatvantidi ee aatma tattvam.
0: This nature of the spirit is changing.
1: Deenini vedantamu nirgunam niranjanam sanatanam niketanam nitya suddha buddha mukta nirmala swarupinam annaru.
0: This spirit is referred this way in Veda. That's eternal, is unpolluted, is crystal clear, is
1: ee chittakasam anetvantidi. ఈ చిదాకాశమును స్వప్నాల్లో కూడా దర్శిస్తుండాలి.
0: And this chidakasha, the ethereal level, would be able to experience the dream.
1: కానీ ఈ చిదాకాశమునకు చిదాకాశము ఎక్కడ దేని ఎందుకు కనిపించదు.
0: But however, the chidakasha will not come to your own experience.
1: ఎప్పుడు కూడా ఆనందమయంగా ఉంటుంది.
0: It is in the state of bliss.
1: అచంచలంగా ఉంటుంది.
0: It's unwavering.
1: అమృతంగా ఉంటుంటుంది.
0: It's nectarine.
1: అది అలాంటిదే ఆత్మతత్వము.
0: And that is the trait.
1: దానిని క్రమక్రమేణ ఎప్పుడు చూడవచ్చునంటే,
0: హౌ కెన్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్,
1: నిద్రావస్థ యందు ఈ యొక్క చిత్తాకాశమును చూడవచ్చును.
0: వైల్ ఇన్ స్లీప్ యూ కెన్ సీ చిత్తాకాశ ద మైండ్,
1: ఈ భూతాకాశమును స్వప్నయందు చూడవచ్చును.
0: ఇన్ డ్రీమ్ యూ కెన్ సీ యువర్ ఓన్ బాడీ భూతాకాశ.
1: కానీ స్వప్నములకు అతీతమైనటువంటి సుషుప్తులు అంది మాత్రమే ఈ ఆత్మాకాశం కనిపిస్తుంది.
0: ఇన్ సుషుప్తి డీప్ స్లీప్ ఓన్లీ యూ సీ చిదాకాశ.
1: అది ఏ చిదాకాశము?
0: దట్ ఇస్ చిదాకాశ, ది ఇటర్నల్.
1: అందులో మనకు ఆనందం మాత్రమే ప్రాప్తిస్తుంది.
0: దేర్ యూ ఎక్స్పీరియన్స్ ఓన్లీ బ్లిస్.
1: ఏ విధంగా?
0: హా,
1: రాత్రి హాయిగా నిద్రపోయాను.
0: Last night you slept.
1: ఏ స్వప్నము లేదు.
0: No dream.
1: ఏ డ్రీములు లేదు.
0: No dreams whatsoever.
1: ఏ విధమైనటువంటి చలనము లేదు.
0: No agitation.
1: హాయిగా ఉన్నానంటాడు.
0: You said I had good.
1: అనగా చిదాకాశమునకు శాంతియే ప్రధానమైనటువంటి స్వరూపము.
0: చిదాకాశ ఆత్మ has got peace attached to it.
1: దీనిని స్వప్నావస్థ ఎందుగా గోచరించేటువంటిది ఈ ఆత్మ స్వరూపము.
0: And the same thing experiences the dream.
1: స్వప్రామనస్థము అతీతమైనటువంటిది ఆత్మస్వరూపము.
0: ఆత్మ ట్రాన్సెండ్స్ డ్రీమ్.
1: కనుక ఈ యొక్క భూతాకాశము చిత్తాకాశం చిదాకాశము మూడింటికి మనము మాస్టర్ గా ఉంటున్నాం.
0: వీఆర్ మాస్టర్స్ ఇన్ ఫ్యాక్ట్ టు దీస్ త్రీ లెవెల్స్.
1: ఇది నా దేహము అని నువ్వు పక్కకు నెట్టవచ్చు.
0: యు మే డినై యువర్ బాడీ.
1: ఇది నా యొక్క ఇల్లు అని ప్రక్కకు నెట్టవచ్చు.
0: యు మే డిసోన్ యువర్ హోమ్.
1: ఇది నా మనసు అని ప్రక్కకు నెట్టవచ్చు.
0: యు కెన్ సే దిస్ మై మైండ్.
1: కానీ అన్నిటికీ నీ నా మనసు నా యొక్క ఇల్లు అంటే నీవు ప్రత్యేకంగా ఉన్నావు.
0: అండ్ యు సే మైండ్ బట్ యు ఆర్ సెపరేట్ ఫ్రమ్ దెం.
1: కనుక నీ ఆత్మ అనేటువంటిది మాస్టర్ ది మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
0: ఆత్మ మీన్స్ మాస్టర్ ద మైండ్, బి ఎ మాస్టర్ మైండ్.
1: నీవు అన్నిటికీ నీ మాస్టర్ అయినటువంటి వాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అలాంటి మాస్టర్ అయినటువంటి మానవుడు,
0: man being a master,
1: అల్పుడు ఏ రీతిగా కాగలడు?
0: How can he be so low?
1: కాబట్టి నీ ఆత్మస్వరూపం ఏమిటనగా చిదాకాశమే ఆత్మస్వరూపం.
0: So what is your true form? చిదాకాశ, the spirit, ఆత్మ.
1: చిత్తాకాశం కాదు.
0: Not the mind, చిత్తాకాశం.
1: భూతాకాశం కాదు.
0: Not the body,
1: భూతాకాశం. దృశ్యకల్పితమైనటువంటి స్వరూపం కాదు.
0: It's not the ephemeral world.
1: కనుకనే ఈ చిదాకాశంనే ఆత్మస్వరూపంగా ఎంచింది వేదాంతము.
0: వేదాంత సేస్ ది చిదాకాశ, ది ఆత్మ ఇస్ ద ట్రూ వన్.
1: జాగ్రత్త,
0: వేకింగ్ స్టేట్,
1: స్వప్నము,
0: ద స్లీపింగ్,
1: సుషుప్తి,
0: అండ్
1: ఈ మూడింటి యొక్క సంబంధంలే ఈ యొక్క చిదాకాశమునకు చిత్తాకాశమునకు భూతాకాశమునకు ఉన్న సంబంధ బాంధవ్యములు.
0: దట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ బిట్వీన్ భూతాకాశ ఫిజికల్ అండ్ చిత్తాకాశ ద మైండ్ సైకలాజికల్ అండ్ చిదాకాశ ద ఆత్మిక్ ద స్పిరిట్.
1: కనుకనే ప్రత్యక్షం పరోక్షం పవిత్రం.
0: వన్ ఇస్ ప్రత్యక్ష డైరెక్ట్, పరోక్ష ఇండైరెక్ట్.
1: పవిత్రం,
0: పవిత్ర సీక్రెట్.
1: పవిత్రమే ఆత్మతత్వం.
0: దట్ విచ్ ఇస్ సీక్రెట్ ఇస్ ఆత్మ.
1: ఎట్టి వికారములు లేనటువంటివి,
0: ఇట్ హస్ నో,
1: ఎట్టి ఆకారములు కనిపించినటువంటి,
0: నో ఫామ్.
1: కనుకని ఎట్టి శబ్దములు అందులో ఏర్పడదు.
0: నో సౌండ్ వాట్స్ ఎవర్.
1: కనుకని శబ్దములకు అతీతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్ సౌండ్.
1: కనుకనే చెప్పారు వేదాంతంలో శబ్ద బ్రహ్మమయ్యి, చరాచరమయ్యి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్మనమయి, మాయామయి, శ్రీమయి, అష్టైశ్వర్య స్వరూపంతో కూడినటువంటిది ఈ ఆత్మస్వరూపము.
0: Therefore the Atma has got these eight attributes, that is the essential is sound, that is essential the life and the light.
1: చరాచరమయి,
0: it's responsible for movement.
1: జ్యోతిర్మయి,
0: అండ్ ఆఫ్ ఎఫల్జెన్స్.
1: వాంగ్మయి,
0: అండ్ ఆఫ్ ది స్పీచ్
1: ఫ్యాకల్టీ. నిత్యానందమయి,
0: అండ్ ఎటర్నల్ బ్లెస్.
1: కనుకనే ఈ దైవత్వాన్ని ఏ రీతిగా మనం వర్ణించాలంటే,
0: హౌ టు డిస్క్రైబ్ డివినిటీ.
1: ఆకారములకు అతీతమైనటువంటిది ఈ ఆత్మతత్వం.
0: ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్.
1: ఇట్టి తీరును దర్శించాలని బుద్ధుడు, జీసస్ అనేక విధములైన ప్రయత్నం చేశారు.
0: బుద్ధ అండ్ జీసస్ మేడ్ రిపీటెడ్ అటెంప్ట్స్ టు ఎక్స్పీరియన్స్.
1: బుద్ధుడు కూడాను అంతే.
0: Same is
1: ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తును చూచి నేను మోసపోతున్నాను.
0: అండ్ బుద్ధ సేమ్, అండ్ డిసీవ్డ్ బై దిస్ ఎఫెమెరల్ ట్రాన్సెన్స్.
1: ఈ దేహ సంబంధమైనటువంటి సంబంధ బాంధవ్యం చూచి నేను మురిసిపోతున్నాను.
0: అండ్ జస్ట్ ఎంచాంటెడ్ బై ది బాడీ రిలేషన్షిప్.
1: చీ, దేహముల అనిత్యము.
0: బాడీ ఇస్ టెంపరరీ.
1: దృశ్యముల అశాశ్వతము.
0: ద సీన్స్ అరౌండ్
1: యద్దృశ్యం తన్నస్యం అన్నాడు. ఏది కనిపిస్తుందో అదంతా ఒకనాటికి దూరమైపోయేటువంటిది.
0: ఆల్ దట్ యు సీ విల్ వానిష్ సండే.
1: కనుక అంతి పెద్దల దగ్గరికి వెళ్లాడు. మహనీయులందరినీ దర్శించాడు. వారు చెప్పిన బోధనని విన్నాడు. గ్రంథములంతా చదివాడు. ఏమి అతనికి తృప్తి కలగలేదు. అప్పుడు ఆ గ్రంథములు పారవేశాడు. ఈ పెద్దలు చెప్పినటువంటి విషయాలంతా దూరం చేసుకున్నాడు. నా కంటి కనిపించేటువంటి ఐదే.
0: What I see or far.
1: అదే శబ్ద బ్రహ్మ, శబ్దము, స్పర్శ, రూప, రస, గంధం. ఈ పంచభూతములు పరమాత్ముడు ప్రసాదించినటువంటివి.
0: The five senses and the five elements are God's gifts.
1: ఈ పంచభూతములను నేను పవిత్రం కాల్చుకుంటే ఇదే నాకు నిర్వాణం అన్నాడు.
0: If I experience the five elements and the five senses in a sacred way,
1: ఆ పంచభూతములను మనము పవిత్రం చేసుకోకుండా ఏదేదో మనం అనేక రకమైనటువంటి ప్రయత్నాలు, సాధనలు చెలుపుతున్నారు.
0: Without treating them in a sacred way,
1: ఈ సాధనలన్నీ వ్యర్థములే.
0: All the spiritual practices will be in
1: vain. ఈ ఆలోచనలన్నీ వ్యర్థములే.
0: All these thoughts are useless.
1: నీ బుద్ధి శక్తికి కుదిరినంత వరకు నీవు చూసుకుంటున్నావు.
0: You just go by your intelligence.
1: నీ బుద్ధికి అతీతమైనటువంటిది ఈ యొక్క శబ్దం.
0: This Atma, the spirit, transcends the human intellect.
1: దాన్ని పూర్తి విసర్జించాడు.
0: So he has given up all the practices.
1: దృష్టి చక్కనిగా పెట్టుకోవాలి.
0: He has corrected his vision.
1: నీవు శ్రవణం మంచిదిగా తీసుకోవాలి.
0: యూ షుడ్ హావ్ గుడ్ లిసనింగ్.
1: నీవు తాలోచన మంచిదిగా పెట్టుకోవాలి.
0: యూ షుడ్ ఎంటర్టైన్ గుడ్ థాట్స్.
1: నీ మాటలు మంచివిగా పలకాలి.
0: యూ షుడ్ స్పీక్ వెల్.
1: కనుకనే ఈ పంచభూతములను పవిత్రం గావించుకుంటే ఇంతకంటే గొప్ప సాధన మరొకటి లేదన్నాడు.
0: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ అదర్ దాన్ కన్సిడరింగ్ ఎలిమెంట్స్ వెరీ సేక్రెడ్.
1: జీసస్ కూడాను అదే చెప్పాడు.
0: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: ఈ ఫిష్ మ్యాన్ అందరూ వచ్చినప్పుడు,
0: వెన్ ఫిషర్మెన్ కేమ్ టు హిమ్,
1: అందరూ వచ్చి ఏమేమో అడుగుతూ వచ్చారు.
0: దే స్టార్టెడ్ క్వశ్చనింగ్.
1: లోకములో అభిరుచి అయినటువంటి యొక్క దీన్ని మొట్టమొదట ఆశిస్తూ వచ్చారు.
0: పీపుల్ వాంటెడ్ దట్ వాట్ దే రిలీష్.
1: పీటర్ నాకు చేపలు ఎక్కువ కావాలి అన్నాడు.
0: పీటర్ సెడ్ ఐ వాంట్ ఫిష్.
1: కానీ ఇతనికి లోకాకాశంలోనే ఉన్నాడు.
0: అండ్ హి హస్
1: గాట్ ఇది ఏ భూతాకాశము.
0: వరల్డ్లీ డిజైర్.
1: ఈ భూతాకాశంలో అన్ని ఆంక్షలు నెరవేర్చుకున్నాడు.
0: ఇన్ దిస్ రెల్మ్ ఆఫ్ ద బాడీ హి గాట్ హిస్ డిజైర్ సెట్.
1: కట్టకడపడికి చీచి ఇది కాదు నేను కోరవలసింది.
0: ఫైనల్లీ హి ఫెల్ట్ దిస్ నాట్ ద డిజైర్ ఐ షుడ్ హావ్.
1: నా చిత్తాకాశాన్ని దాటాలి అని అనుకున్నాడు.
0: అండ్ దెన్ హి వాంటెడ్ టు ట్రాన్సెండ్ గో బియాండ్ దిస్ లెవెల్.
1: జీసస్ కూడా అందరికీ అదే చెప్పాడు.
0: సేమ్ థింగ్ ఇస్ స్టేటెడ్ బై జీసస్.
1: ప్రజలారా, ఎందుకు ఈ ద్వేషము?
0: వై హేట్రెడ్.
1: ఎందుకు ఈ అల్లకల్లోలములు?
0: వై అజిటేషన్.
1: కరుణ చేత సర్వులను ప్రవేశించండి.
0: విత్ ఆల్ కైండ్నెస్ యు కెన్ అప్రోచ్.
1: అందరినీ ప్రేమించండి.
0: లవ్ ఆల్.
1: అందరినీ ఆశించండి.
0: అండ్ సర్వ్ ఆల్.
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు విశ్వసించండి.
0: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: అని జీసస్ కూడా చెప్పాడు.
0: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ జీసస్.
1: ఆయనకు బోధలు ప్రత్యేకమైనటువంటి ఏవీ లేవు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ లైక్ సెపరేట్ టీచింగ్ ఆఫ్ హిమ్.
1: అనేక మంది శిష్యులు వారి వారికి తోచినట్టుగా రాస్తూ పోయారు.
0: మెనీ డిసైపుల్స్ స్టార్టెడ్ రైటింగ్ ఇన్ దేర్ ఓన్ వే యాజ్ పర్ దేర్ విమ్స్ అండ్
1: అతని శరీరాన్ని చిలుకు వేసినప్పుడు, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్ అనేది.
0: ఆన్ ద క్రాస్ జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: ఏమిటిది తల్లి ఏడుస్తుంటే మేరీ, డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: వైల్ ద వెరీ మదర్ ఫిజికల్ మదర్ వాస్ క్రైయింగ్ హీ సెడ్ డెత్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: ఏమిటి ఇది? డెత్ అనేటువంటిది ఈ డ్రెస్ మార్చడమే.
0: డెత్ ఈస్ నథింగ్ లైక్ చేంజింగ్ ఆఫ్ డ్రెస్.
1: ఈ డ్రెస్ మారుతుండది, ఇంకొక డ్రెస్ వస్తుండది.
0: వెన్ యూ చేంజ్ ది డ్రెస్ యూ విల్ హావ్ అనదర్.
1: మానవుడు ఎప్పటికీ ఒకే డ్రెస్ లో ఉంటాడా?
0: నో వన్ విల్ వేర్ ద సేమ్ డ్రెస్.
1: దినదినము డ్రెస్ లు మారుస్తుంటాడు.
0: చేంజెస్ హిస్ డ్రెస్ ఎవ్రీ డే.
1: అదే విధంగానే ఈ దేహములు అనేక జన్మములు మారుతుంటాయి.
0: లైక్ వైజ్ వి చేంజ్ అవర్ బాడీస్.
1: కాబట్టి ఇది మారినంత మాత్రమే ఇది డెత్ అని అనకూడదు.
0: బికాజ్ ఇట్ చేంజెస్ యూ కెనాట్ కాల్ ఇట్ డెత్.
1: ఇది కేవలం దేహములకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: ఇట్స్ ఓన్లీ ఫిజికల్ డిసపియరెన్స్.
1: జీవతత్వం ఎప్పటికీ శాశ్వతంగానే ఉంటుంది.
0: బట్ స్పిరిట్ ఆత్మ ఇస్ ఎటర్నల్.
1: అదే అమృతత్వము.
0: దట్ ఇస్ ఇమ్మోర్టాలిటీ.
1: అదే అనృతత్వము.
0: దట్ ఇస్ నిత్యత్వం.
1: అదే ఆనందము.
0: దట్ ఇస్ బ్లిస్.
1: ఆ ఆనందమే నిత్యానందం పరమ సుఖదం అన్నారు.
0: అండ్ దట్ ఎటర్నల్ బ్లిస్ కన్ఫర్స్ యు సుఖం.
1: కానీ దీనిని జీసస్ అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు.
0: జీసస్ సేడ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఇస్ విజ్డమ్.
1: కనుక అద్వైత దర్శనం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై దట్?
1: రెండు కాని ఒకటే.
0: ఇట్స్ నాట్ టు ఓన్లీ వన్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: ఒకటే అంటే రెండుగా ఉండవచ్చును.
0: ఇఫ్ యు సే వన్ ఇట్ మైట్ బి టు.
1: కనుకనే ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ అన్నాడు.
0: సో బ్రహ్మ ఇస్ ఓన్లీ వన్ నాట్ టు ఓన్లీ వన్.
1: రెండుగా ఉన్నదంటే ఇంకా ఏమైనా ఉండవచ్చును అని చెప్పవచ్చును. కానీ ఏకం ఏవా అద్వితీయం, ఒకటే ఒకటి, రెండు కానిటువంటిది.
0: When it is, when you say dual, it may be even multiplicity. It is
1: దైవము రెండు కానటువంటి ఒక్కటే.
0: God is only one and not two.
1: ఇవంతా కూడా ప్రాకృతమైనటువంటి భావం చేత.
0: Because of worldly feeling.
1: ప్రవృత్తులైన తత్వముల చేత.
0: Because of outer ways.
1: ఇన్ని రూపములు ఇన్ని నామములు భావిస్తున్నారు.
0: We go by the names and forms.
1: కానీ నిజంగా యోచిస్తే
0: truly speaking
1: ఒక్కటే దైవము, ఒక్కటే రూపము, ఒక్కటే నామము.
0: God is one with one name and one form.
1: ఏక ప్రభువుకు అనేక నామని పాటలు కూడా చెప్తున్నారు.
0: We also sing the glory of God as having many names.
1: దేహాలు వేర్వేరుగా మారవచ్చును.
0: Bodies may change.
1: కాబట్టి దేహభ్రాంతిని మీరు పెట్టుకోకూడదు.
0: Don't have body attachment.
1: దేహాభిమానం ఉండినంత వరకు కూడా ఆత్మాభిమానం మనకు ప్రాప్తించదు.
0: So long there is దేహాభిమాన body attachment, you cannot
1: దేహాభిమానం
0: attachment to the spirit.
1: దేహకర్మను మనం ఆచరించాలి.
0: We have to discharge our duty.
1: ఈ సంబంధ బాంధవ్యములను పోషించాలి.
0: We have to maintain our obligations.
1: అనురక్తిని రక్తినికను పోషించాలి.
0: We have to discharge our responsibilities.
1: కానీ
0: but
1: దీని ఎందే మనం శాశ్వతమని భావించరాదు.
0: We should not consider them permanent.
1: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కదిలిపోతుంటాయి.
0: They are like passing clouds that pass off.
1: కదిలిపోయే మేఘముల లోపల ఏదైనా సత్యమైన పుట్టుతుందా?
0: All those that pass off are not.
1: ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి.
0: They go on change.
1: కాబట్టి మార్పు చెందేటువంటిది ఏది సత్యం కాదు.
0: That which changes cannot be true.
1: మార్పు చెందనటువంటిదే సత్యము.
0: That which is changeless is true.
1: అది ఏ నిరాకారము.
0: And that is has no form.
1: అది ఏ సదాకాశము.
0: And that is చిదాకాశాది ఆత్మ.
1: సదాకాశం అనేటువంటిది ఆత్మస్వరూపము.
0: So it embodies the
1: ఆత్మ. ఇది మార్పు చెందనటువంటిది.
0: It is changeless.
1: దీనికి ఎట్టి రూపములు లేనటువంటిది.
0: It has no specific form.
1: నీవు ఏ రూపం కావాల్సింటే ఆ రూపాన్ని నువ్వు ధరించవచ్చు.
0: You can experience the form of your choice.
1: ఒక చిన్నది తీపి రసం చేశావు.
0: Supposing you have got sweet.
1: ఏ కప్పులో పోసినప్పుడు ఆ కప్పు యొక్క రూపం వస్తుంది.
0: The syrup will have the form of the tumbler container.
1: ఒక తల్లికి నలుగురు బిడ్డలు ఉంటారు.
0: One has four children.
1: ఒకడు వస్తాడు, అమ్మా నాకు ఎర్రని జ్యూస్ కావాలి అంటాడు.
0: One child demands for red juice.
1: ఇంకొకడు వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు.
0: Another child wants green juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు నల్లని జ్యూస్ కావాలి అంటాడు.
0: Another child demands black juice.
1: ఇంకొకడు వస్తాడు, నాకు వైట్ జ్యూస్ కావాలి అంటాడు.
0: Another one finally asks for white.
1: ఈ జ్యూస్ను రంగులు రంగులుగా మారుస్తుంటే జ్యూస్ చెడిపోతుంది.
0: If the color of the juice is constantly changed, it loses its.
1: కనుక తెలివిగలిగినటువంటి యొక్క తల్లి ఏం చేస్తుంది?
0: What is that an intelligent mother?
1: నీకు ఏ రసం కావాలి నాయన అడుగుతుంది. నాకు ఎర్రని రసం కావాలి అంటాడు. ఎర్రని కప్పులో పోస్తుంది, ఇచ్చేస్తుంది. ఇది ఎర్రని. ఇంకోటి వస్తాడు, అమ్మా నాకు పచ్చని జ్యూస్ కావాలి అంటాడు. పచ్చని కప్పులో పోస్తుంది, ఇస్తుంది. వాడికి తృప్తి అయింది. జ్యూస్ ఏమో ఒక్కటే.
0: జ్యూస్ ఇస్ సేమ్.
1: ఈ పచ్చది, ఎర్రది, నల్లది, తెల్లది అంతా కూడాను కప్పులు మాత్రమే కానీ జ్యూస్ లో మార్పు రాలేదు.
0: Therefore the green, the red, all colors relate to the glass of glass but not to the juice in reality.
1: కనుకనే మనం ప్రపంచం లోపల అన్ని రకములైనటువంటి రూపాలు ఆశిస్తున్నాము.
0: సో ఇన్ దిస్ వరల్డ్ వి సీ మెనీ ఫార్మ్స్.
1: ఇవన్నీ దేహముల వంటి కప్పుల్లోనే బాధము.
0: దే ఆర్ లైక్ ద బాడీస్ విచ్ ఆర్ కప్స్.
1: ఇచ్చేస్తుంది. ఇది ఎర్రది.
0: She put all the juice there in red glass.
1: Inkodu osta, amma naaku pachchani juice kavali antadu.
0: Another boy asked for green juice.
1: Pachchani

0: తీసుకోకూడదు.
1: We should not go by this difference.
0: కనుక నీ దేహాభిమానమును త్యజించి,
1: therefore sacrifice more attachment.
0: ఆత్మాభిమానమును వరించి,
1: be attached to the self.
0: దైవత్వాన్ని ప్రేమించాలి.
1: And then love God.
0: కాబట్టి వరించవలసింది ఏది?
1: What is that you have to love?
0: ఆత్మాభిమానము.
1: And you have to love, be attached to the self.
0: దేహాలు ఏనాటికైనా మార్పు చెందుతాయి.
1: Body will change someday or other.
0: మార్పు చెందేటువంటి ఆశించి ఏనాటికైనా మనం దుఃఖానికి గురి అవుతాం.
1: If you are after these fleeting changes,
0: దుఃఖ నివారణ కావాలనుకుంటే, అమృతత్వం మనం అనుభవించాలంటే, ఆనందం మనం అనుభవించాలంటే, రూపాన్ని మనం పూర్తి విసర్జించాలి.
1: If you want to enjoy and experience that immortality, don't run after different changes.
0: ఉన్నంత వరకు దానిని గౌరవించాలి.
1: And would respect everyone.
0: ఉన్నంత వరకు దానిని సేవించాలి.
1: To the extent possible, you have to serve.
0: ఉన్నంత వరకు దానిని కాపాడుకోవాలి.
1: And would safeguard.
0: కానీ తరువాత దాన్ని మనం యోచించనక్కర్లేదు.
1: Later, you don't need to bother.
0: ఎందుకు దీన్ని యోచించటము?
1: Why worry?
0: ఎందుకోసం మనం దుఃఖించటము?
1: Why should we worry?
0: దుఃఖం అనేటువంటిది కేవలము అజ్ఞానమే.
1: Misery is out of ignorance.
0: కొరకని ఈ దుఃఖానికి మనం అవకాశం ఇవ్వకూడదు.
1: We should not give scope for sadness.
0: ఏ దానికి ఏ టైం వచ్చిందో ఆ టైంలో పోతుంటది.
1: Things happen as per destiny, the will.
0: మనము పరాత్మను ఒకటిగానే భావించాలి.
1: We should consider this one.
0: పరాత్మను ఒకటిగానే విశ్వసించాలి.
1: We should go by this basic oneness, unity.
0: ఈ కప్పులు మాత్రం మారుతుంటాయి.
1: Cups change.
0: కానీ కప్పులు మారినంత మాత్రం లోపల ఉన్నటువంటి పదార్థము, అదే ఆత్మతత్వము, ఆత్మతత్వం ఎప్పటికీ మారదు.
1: కప్స్ మే చేంజ్, బట్ ది జ్యూస్ ఆఫ్ ఆత్మ, ద స్పిరిట్, ఇస్ చేంజ్లెస్.
0: కనుక నీవు ఆత్మతత్వాన్ని విశ్వసించు.
1: హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్
0: ఆత్మతత్వాన్ని ఆనందంగా తీసుకో.
1: బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్.
0: ఇది ఏ ముఖ్యంగా జీసస్ బోధించినటువంటి.
1: దిస్ ఇస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ జీసస్.
0: అన్ని విధములుగా కూడాను వారికి భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ఆదర్శాలు నిరూపిస్తూ,
1: ఇన్ఫాక్ట్ హస్ డిమాన్స్ట్రేటెడ్ ఆల్ ఫిజికల్ వరల్డ్లీ ఐడియల్స్ టు
0: సొసైటీ. కట్టకడబడికి సత్యమైనటువంటిది ఒక్కదాన్ని మాత్రమే నిరూపించాడు.
1: ఫైనల్లీ హస్ ప్రూవ్డ్ ఓన్లీ వన్ బేసిక్ ట్రూత్ అట్ ద ఎండ్.
0: అప్పుడు ఈ యొక్క శిష్యులు ఉన్నారు.
1: దేర్ఫర్ డిసైపుల్స్ అరౌండ్ హిమ్.
0: మాథ్యూ అని ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గా ఉండేవాడు.
1: దేర్ ఇస్ మాథ్యూ ది ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్.
0: ఈ ఫిషర్ మ్యాన్ దగ్గర అంతా వచ్చి దిన్నము ఇన్కమ్ ట్యాక్స్ కోసం వాడి దగ్గర రాసుకునేటువంటి వాడు.
1: హి యూజ్డ్ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ దిస్ ఫిషర్ మ్యాన్.
0: ఈ ఫిషర్ మ్యాన్ కంతా కూడాను జీసస్ బోధ చేస్తుండేవాడు నిత్యము.
1: జీసస్ వాస్ టీచింగ్ టు దిస్ ఫిషర్ మ్యాన్.
0: అవన్నీ రాసుకున్నాడు ఈ మాథ్యూ.
1: మాథ్యూ రికార్డెడ్ ఆల్ ది టీచింగ్స్.
0: ఆ మాథ్యూ రాసుకునే దీన్ని బైబిల్ గా అని సృష్టించాడు.
1: ద రికార్డింగ్స్ ఆఫ్ మాథ్యూ ఇస్ వాట్ యు ఫైండ్ బైబిల్ టుడే.
0: ఇంకా మిగతా రాసినవన్నీ కూడాను వారి వారి భావమును పురస్కరించుకుని రాస్తూ పోయారు.
1: ద రెస్ట్ ఆఫ్ ది కంపోజిషన్స్ ఆర్ ఆఫ్ వన్స్ ఓన్ ఇమాజినేషన్.
0: ఎక్కడే కానీ జీసస్ నేను దైవము అని కానీ, లేక నేను హెడ్ అని కానీ, నేను పవిత్రుడని కానీ, నేను గురువు అని కానీ తాను ఎక్కడా చెప్పలేదు.
1: నో వేర్ జీసస్ ఎవర్ స్టేటెడ్ దట్ ఈస్ గాడ్ దట్ ఈస్ హెడ్ ఆర్ ఎనీ సచ్ స్టేట్.
0: గాడ్ ఈజ్ మై ఫాదర్.
1: God is my father.
0: My father, father, father, and he, father kindane bodhisthu vachadu.
1: He went on praying to his father, repeatedly saying, Father, Father.
0: Kanukane adani oka tattvam chala pavitramain pintidi.
1: All his nature, attitude,
0: ekatvanni anubhavinchadaniki tagirinti margamle bodhisthu vachadu.
1: He has shown the path to experience unity.
0: Adani bhinnatvaniki e maatrame avakasam ivvaledu.
1: He never gave scope for diversity.
0: Kani ekkada poyinappudiki nenu divyatvame divyatvame annadu.
1: Everywhere he stated it's only divinity that exists.
0: 5000 samvatsaral kindata,
1: 5000 years ago,
0: oka uttar pradesh lopala,
1: there uttar pradesh,
0: oka Matthew anetunte vaadu undevaadu.
1: There was one Matthew.
0: Akbar on anetunte vaadu.
1: Akbar on.
0: Akbar on.
1: Akbar on.
0: అతను ఎప్పుడు కూడా నేనే దైవము, నేనే దైవము, నేనే దైవము అనుకుంటేవాడు.
1: He always stated, I am God, I am God.
0: అందరూ విన్నారు, ఆశ్చర్యపడ్డారు.
1: All were surprised to hear
0: this. ఏంటి పిచ్చివాడా, ఏమిటి?
1: Probably he is a mad cat.
0: ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు?
1: Why should he declare?
0: లేక అహంకారమా, ఏమిటి?
1: Is it ego?
0: అని ఇంకా కొంతమంది ఈ పండితులకందరికీ ద్వేషం పూనింది.
1: Scholars, they had hatred towards him.
0: ఇన్ని విద్యలు నేర్చినప్పటికి మేమే దైవమని మేము చెప్పడం లేదే.
1: With all this scholarship, we don't declare that we are
0: God. ఈ పిచ్చి మనిషి అక్బర్ ఆన్ అంటున్నాడు, నేనే దైవము, నేనే దైవం అంటున్నాడే.
1: It's only this mad cap who declares that I am God.
0: అని రాజు దగ్గర పోయి ఫిర్యాదు చేశారు.
1: They made a complete lodge.
0: రాజుకును అనేక రకములుగా విచారణ సలిపాడు.
1: And king made full inquiry.
0: కట్టగలబడికి ఎక్కువ ఈ యొక్క ప్రచారములకు విరుద్ధంగా కంప్లైంట్లు వచ్చాయి.
1: And there are many complaints against this man.
0: ఈ పండితులు కూడాను రాజు దగ్గర చేరారు.
1: The scholars also assembled.
0: పండితాలగా ఏమిటి?
1: Who is pandita?
0: పండిత సమదర్శన.
1: పండిత, ఈక్వల్ మైండెడ్.
0: ఈ సమదర్శనం లేనటువంటి పండితులు ఈ వికారమును అభివృద్ధి పరచుకుని అతనిపై ద్వేషమును పూరుతూ వచ్చారు.
1: The true scholar, pandita, is one with equanimity.

0: ఈక్వల్ మైండెడ్నెస్.
1: రాజుకు చెప్పారు, రాజా మేము ఇలాంటి పిచ్చివాణ్ణి ఈ యొక్క జగత్తులో పెట్టుకుంటే మేము ఈ గ్రామాన్ని వదిలిపోతాము, మీ సంస్థానమే వదిలిపోతాము అని ప్రతిజ్ఞ చేశారు.
0: దేర్ ఆర్ ట్రూ స్కాలర్స్ ఇన్ ది స్ట్రిక్ట్ సెన్స్ ఆఫ్ ది టర్మ్, దెర్ఫోర్ దే కంప్లైంట్ టు ది కింగ్, వి డోంట్ వాంట్ టు బి హియర్.
1: ఏం చేయాలి అన్నారు.
0: దెన్ కింగ్ సెడ్ వాట్ షుడ్ బి డన్,
1: వీరికి దైవం అయితే కాళ్ళు కొట్టేసేయండి చూద్దాం.
0: దెన్ దే సెడ్ ఇఫ్ హి ఇస్ రియల్లీ గాడ్ ఆంపుటేట్ హిస్ లెగ్.
1: అతను ఆ యొక్క ఆజ్ఞ ఇచ్చాడు.
0: అండ్ హి వాస్ కమాండ్ వాస్ గివెన్,
1: కాళ్ళు కొట్టేసేస్తుంటే అప్పుడు కూడా నేనే దైవం నేనే దైవం అన్నాడు.
0: Then he was amputated. He still claimed.
1: అతను బాధపడలేదు. ఆ కారేటువంటి రక్తమంతా కూడాను నేనే దైవం నేనే దైవం నేనే దైవం అంటున్నది.
0: The bleeding continued heavily. It started repeating, I am God.
1: అప్పుడు రాజు చాలా బాధపడ్డాడు.
0: King felt so bad.
1: జ్ఞానరహితులైనటువంటి ఈ యొక్క పండితుల వల్ల నేను ఇంత పాపకార్యం చేశాను.
0: The king felt so sad for his action going by the worst dictates.
1: ఇతను పరమభక్తులు, ఇతను పరమభక్తులు, పవిత్రమైనటువంటి జీవి.
0: He could understand that he is an ardent devotee.
1: అని అతన్ని వర్ణించి అతను చెప్పినటువంటిది సత్యం అని వర్ణించాడు.
0: He praised him and ultimately said, what he said is true.
1: ఇదే విధంగానే జీసస్ కూడాను.
0: Same thing happened to Jesus.
1: ఆ జీసస్ కూడాను మొట్టమొదటి నుంచి కూడాను తానే తానే దైవం అని చెప్పలేదు.
0: Jesus right from the beginning,
1: oh my God, father antu vachadu.
0: He went on praying to his father.
1: Viruddhamainatundi varantha kuda athani paina vachinappudu andanni shantaparchadu.
0: He pacified all those who turned against him.
1: Meeku naaku andariki kuda oke daivame.
0: He said God is one to you and to me as well.
1: Meeku naaku andariki oke tandriye.
0: You and I have same
1: father. Ee tandri biddalame manam andaru kuda.
0: We are the children of God.
1: Kanukane children of God.
0: We are the children of God.
1: Ani ayana kuda bodhinchukuntu vachadu.
0: Was his teaching.
1: కట్టగనబడికి ఈ విరోధం అధికమే కావటం చేత హెడ్ ప్రీస్ట్ ని పోయి పట్టారు. హెడ్ ప్రీస్ట్
0: బికాస్ ఆఫ్ ఎనిమిటీ విచ్ వాస్ గ్రోయింగ్ మోర్ అండ్ మోర్ హి వాస్ టేకెన్ టు హెడ్ ప్రీస్ట్.
1: ఆయనకు కూడాను చాలా ఇది దోషం అని తెలుసును.
0: హెడ్ ప్రీస్ట్ నోస్ ది మిస్టేక్.
1: కానీ జీసస్ చాలా సత్యమే చెప్తున్నాడని తెలుసును.
0: హీ నోస్ వాట్ జీసస్ సెడ్ వాస్ ట్రూ.
1: కానీ వారి స్థానాన్ని వాళ్ళు కాపాడుకునే నిమిత్తమై అతనికి ఈ విధమైనటువంటి శిక్ష వేశాడు.
0: టు హోల్డ్ ఆన్ టు దేర్ పొజిషన్ దే హ్యాడ్ టు పనిష్ జీసస్.
1: సిలకు కొట్టాలి అని చెప్పాడు.
0: అండ్ హి వాస్ టు బి క్రూసిఫైడ్
1: అన్నాడే. కానీ అతని గవర్నరు చాలా బాధపడ్డాడు.
0: Though the orders was given by governor, he felt so sad.
1: చీ చీ చీ, నేను ఇంతటి పాపానికి గురి అయ్యానా అన్న.
0: What a shame it is.
1: రెండవ దినం జీసస్ లేచినప్పుడు చాలా గొప్పవాడు తనని తన కీర్తిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: When Jesus rose from the cross on the third day, he went on publicizing the divinity of Jesus.
1: రోమన్ కేథలిక్స్ అంతా కూడాను మొట్టమొదట ఇతన్ని దేవుడు అని చెప్పడం చెప్పలేదు.
0: Roman Catholics in the beginning did
1: ఇతను శిష్యుడు అని చెప్పలేదు.
0: ఇతను
1: దేవుని దాసుడు అని చెప్పలేదు.
0: Not a servant.
1: కానీ వారు మరొక పేరు పెడుతూ వచ్చారు.
0: They have given him another name.
1: పర్సోనా అని పిలుస్తూ వచ్చారు.
0: కాలింగ్ పర్సోనా.
1: రోమన్ క్యాథలిక్స్ అంతా కూడా పర్సోనా పర్సోనా పర్సోనా. పర్సోనా అనగా పవిత్రము అని.
0: పర్సోనా మీన్స్ సీక్రెట్.
1: ఆ పవిత్రమునకు పర్సోనాకు ఇంగ్లీష్ వాళ్ళంతా పర్సన్ అని పేరు పెట్టారు.
0: సేమ్ పర్సోనా ఇస్ ఇస్
1: కాబట్టి పర్సన్ అనేటువంటిది పర్సోనా నుంచి వచ్చినటువంటిది.
0: సో పర్సన్ ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ పర్సోనా.
1: అనగా ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఈ దివ్యత్వం ఉన్నది కనుక అందరినీ పర్సన్ పర్సన్ పర్సన్ అని పిలిచారు.
0: సిన్స్ దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీవన్, ఎవ్రీవన్ ఇస్ కాల్డ్ ఎ పర్సన్ పర్సన్.
1: కనుక నేను ఏనుకున్నాను ప్రతి మానవుడు కూడాను దివ్యత్వ స్వరూపుడే.
0: సో ఎవ్రీవన్ ఇస్
1: ఎంబాడీమెంట్.
0: I and you are one.
1: కనుక అందరు కూడాను దైవ స్వరూపులు.
0: సో ఆల్ ఆర్ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కరి ఎందుకు కూడాను దివ్యమైన ఆత్మ ఉంటుండాలి.
0: దేర్స్ డివైన్ స్పిరిట్ ఇన్ ఎవ్రీబడీ.
1: ఈ ఆత్మకే పర్సోనా అని పేరు పెట్టారు.
0: వెరీ సెల్ఫ్ ఇస్ కాల్డ్ పర్సోనా.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దైవత్వం అనేటువంటిది ఉన్నది. దైవం లేనటువంటి మానవత్వమే కనిపించదు. దైవం లేనటువంటి ప్రాణతత్వమే కనిపించదు. దైవం లేనటువంటి జీవతత్వమే కనిపించదు. ప్రతి జీవి ఎందుకును దైవత్వం
0: ఉంటుండాలి.
1: సర్వత పాడిపాదం తత్సర్వతో వచ్చి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వ మా ప్రతిష్ఠతి అని ప్రతి ఆకారం నందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ ఫార్మ్ దేర్ ఇస్ మోస్ట్ నెసెసర్లీ గాడ్.
1: ఈ విధంగా బైబిల్ కాని ఖురాను కాని ఈ విధంగా పట్టుకుని చూస్తుంటే ఎంతనో పవిత్రమైనటువంటి అర్థములు ఉంటున్నాయి.
0: విల్ ఫైండ్ సీక్రెట్ ఇంటర్‌ప్రిటేషన్స్ అండ్ మీనింగ్స్ టు ఆల్ ది టీచింగ్.
1: కానీ అర్థములు తెలియనటువంటి మూర్ఖులంతా కూడాను ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థము పెంచుకొని తద్వారా విరుద్ధమైన మార్గంలో ప్రవేశిస్తున్నారు.
0: Foolish people who do not understand the true meaning and the significance, they go by
1: God. Allah kani, Jesus kani, inkogar kani, evvaru kuda ye cheddadi cheppaledu.
0: Allah or Jesus, they never stated anything bad.
1: అల్లాయంచు మహమ్మదీయులు.
0: Mohammedans call him Allah.
1: Jehovah yanchu Christavul.
0: Good Christians call him Jehovah.
1: Ullabjachudanchu Vaishnavulu.
0: Vaishnavis call him
1: Shambho yanchu Seivul sada.
0: Seivais call him Shambho.
1: Ahladambuna mencha. ఆహ్లాదంబును పెంచ.
0: టు మేక్ యూ వెరీ బ్లిస్ఫుల్.
1: ఆయుర్ ఆరోగ్య సంపద్ భాగ్యంబుల సంగి రక్షించువాడు ఒక్కడే.
0: టు కన్ఫర్ పీస్ ప్లెంచ్ అండ్ ప్రాస్పెరిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్.
1: అందరికీ ఒక్కడే.
0: గాడ్ ఇస్ వన్.
1: కనుకని ఈ అల్లా అనేటువంటిది కానీ, జీసస్ అనేటువంటిది కానీ, రామ అనేటువంటిది కానీ, కృష్ణ అనేటువంటిది కానీ, మన ప్రీతి కొద్దీ మనం పెట్టుకుంటున్నామే కానీ దైవం ఒక్కడే.
0: దేర్ఫోర్ ద నేమ్స్ సచ్ అస్ అల్లా, జీసస్, రామ, కృష్ణ.
1: అల్లా ఇట్లు చెప్పాడు, జీసస్ ఇట్లు చెప్పాడు, రాముడు ఇట్లు చెప్పాడు, అవన్నీ మన భ్రాంతులే.
0: ఆల్ దట్ యు కోట్ టు హావ్ బీన్ రిపోర్టెడ్ బీన్ సెడ్ బై అల్లా.
1: అందరూ ఒక జనుల యొక్క ఉద్ధారం కోసమని పవిత్రమైనటువంటి మార్గమనే బోధించారు.
0: ఆల్ ది స్టేట్మెంట్స్ హావ్ బీన్ సెడ్ ఫర్ ద రిడెంప్షన్ అండ్ ఎమాన్సిపేషన్.
1: అందరూ సుక్షేమంగా బ్రతకాలని బోధించారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఎవరీవన్ టాట్ ఓన్లీ గుడ్.
1: వీరిని చంపండి, వీరిని నరకండి, ఇలాంటివి ఎవరు కూడా ఏ యొక్క పెద్దలు కూడా చెప్పలేదు.
0: నో వన్ ఎవర్ థాట్ వైలెన్స్ ఆర్ టు హార్మ్ ఎనీబడీ.
1: ఇలాంటి ఘోరమైనటువంటి యొక్క అర్థమును పూచుకొని
0: Basing on these perversions, distortions.
1: ఈ జగత్తులో ఒక విధమైనటువంటి దుర్మార్గమును పెంచుతున్నారు.
0: We find the wickedness ever on the rise today.
1: కాదు కాదు, ఏ మహనీయులు చెప్పినా గాని ప్రీతికరమైనటువంటి వాక్కులే చెప్తూ వచ్చారు.
0: All noble souls talk good things.
1: అందరినీ ప్రేమించండి అన్నారు. ఎవరిని ద్వేషించమని చెప్పలేదు.
0: They never said to hate anybody.
1: హిందువులు 10 మందిని చంపండి అని చెప్పాడు అంటారు, అది చాలా పొరపాటు.
0: And if you say that you have to propagate your mistake.
1: ఎవరిని కూడా చంపే అధికారం ఎవరికీ లేదు.
0: No one has got any right to kill anybody.
1: అందరి యందు ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఒక్కడే.
0: Because the same self is present everyone.
1: కనుకనే దైవత్వం పైన ఈ విధమైనటువంటి దుర్భావం పుట్టించి
0: Because of your own bad ideas towards God.
1: దుర్మార్గమైనటువంటి ప్రవర్తన లోపల మానవులు ఈనాడు ప్రవర్తిస్తున్నారు.
0: We turn wicked and act in a cruel way.
1: ఇది ఎవరికి మంచిది కాదు.
0: It's not good for
1: anybody. అందరినీ ప్రేమించండి.
0: We have to love all.
1: Love all, serve all.
0: Love all, serve all.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క దైవ బోధ.
0: This is the main teaching of God.
1: ఎవరిని కూడా బాధించకూడదు.
0: డోంట్ హర్ట్ ఎనీబడీ.
1: మనసును కూడా ఏమాత్రం నొప్పించకూడదు.
0: డోంట్ హర్ట్ ద మైండ్.
1: మనసును నొప్పించేస్తే ఇతని మనసును ఎవరిని నొప్పి ఎంత నొప్పించారో నీ మనసు అంత పదింతలుగా వస్తుంది.
0: ఇఫ్ యు రియల్లీ హర్ట్ ఎనీబడీ దేర్ మైండ్ నేచురల్లీ యు విల్ హావ్ రియాక్షన్.
1: ఎవరిని ఏ విధంగా నీవు బాధించావో అంతకు పదింతలు నిన్ను బాధించేటువంటి వారు ఉంటారు.
0: As you hurt anybody, you'll be hurt in turn later.
1: కనుకనే ఎవరిని కూడా మనం బాధించకూడదు.
0: So we shouldn't harm.
1: ఎవరిని చెడ్డ పలుకైన కూడా పలకకూడదు.
0: We should not speak bad words.
1: నీకు పలకడానికి ఇష్టం లేకపోతే నోరు మూసుకుని కూర్చోంతే కానీ చెడ్డ మాటలు మాత్రం చెప్పవద్దు.
0: If you don't want to speak, at least remain silent.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but yet you can speak obligingly.
1: Obligingly, obligingly, obligingly.
0: You can speak obligingly.
1: ఆ విధమైనటువంటి మాటల చేత నీవు కాలాన్ని సార్థకం చేసుకోవాలి.
0: With these soft and sweet words, you can sanctify the time.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులే.
0: All of your embodiments.
1: ఆ ప్రేమనే దైవము.
0: And that love is God.
1: అలల లేని సముద్రం ఎట్టిదో.
0: Just as sea cannot exist without
1: rain. ప్రేమ లేని సూర్యుడు ఎటువంటి వాడో.
0: Just as sun cannot.
1: ప్రేమ లేని మానవుడు అటువంటి వాడైపోతాడు.
0: So also the man without love.
1: కనుకనే అలలు కలిగినటువంటిది సముద్రము.
0: So it is the sea with waves.
1: కిరణములు కలిగినటువంటిది సూర్యుడు.
0: He is the true sun.
1: ప్రేమ కలిగినటువంటి వాడే మనిషి.
0: Therefore is a manishi the human if he has love.
1: ప్రేమనే లేకపోతే వాడు మనిషే కాదు.
0: Without love he is no manishi or a human being.
1: కనుకనే మన మానవత్వాన్ని రక్షించుకోవాలంటే ప్రేమను మనం పెంచుకోవాలి.
0: If you want to remain a human, develop love.
1: ఈ ప్రేమ కంటే మించినటువంటిది మరొకటి దేవుడు లేడు.
0: There's nothing more than love.
1: దైవమే ప్రేమ.
0: God is love.
1: ప్రేమనే దైవము.
0: Love is God.
1: కనుకని ఈ ప్రేమను మనం పెంచుకుని వికారమైనటువంటి భావములంతా తృంచి వేయాలి.
0: With all this love, more and more day by day.
1: అల్పబుద్ధులైనటువంటి వారు వారి వారి మనసుకు తోచినట్టుగా భావిస్తుంటారు.
0: The mean-minded people have their own thoughts.
1: ఇదంతా కూడా అల్పబుద్ధుల యొక్క లక్షణాలు.
0: It is all mean mentality.
1: ఇది అజ్ఞానం యొక్క లక్షణాలే.
0: It is a sign of ignorance.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి అమాయకత్వమే.
0: It is ignorance.
1: కాబట్టి ఇట్లాంటి విపరీతమని బోధించేటువంటి వారిని ఎవరిని మీరు నమ్మకండి.
0: Don't go by the words of these ignorant people, unwise people.
1: మన ప్రేమను మనం విశ్వసించాలి.
0: Have full faith in your
1: love. నీ ప్రేమనే నీ విశ్వసించలేని వాడు ఇంకెవరిని ఏ రీతిగా నీ విశ్వసించాలి?
0: If you have no full faith in your own love, how do you love anybody?
1: కనుకనే ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
0: So love is God, God is love.
1: Love is God, live in love.
0: Love is God, live in love.
1: ఈ విధమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి. కానీ
0: కానీ
1: ఈనాటి ఈ చదువులు అధికమయ్యే కొలది
0: as education is more and more
1: ఈ ప్రేమ శూన్యమైపోతుండాలి.
0: దేర్స్ నో ట్రేస్ ఆఫ్
1: ద్వేషమే అధికమైపోతుండాలి.
0: దేర్స్ మోర్ ఆఫ్ హేట్రెడ్
1: భిన్న భావమే అధికమైపోతుండాలి.
0: వాట్ యు కాల్ మల్టీ డైమండ్స్
1: అనర్థమే అధికమైపోతుండాలి. యథార్థమే మర్చిపోతున్నారు.
0: ట్రూత్ ఇస్ ఫర్గాటెన్.
1: కానీ ఈ విధంగా యథార్థాన్ని మర్చిపోయేటువంటి వాడు మానవుడు అవుతాడా?
0: When yadartha truth is forgotten, how can you be human being?
1: కనుకనే మనం యథార్థాన్ని మర్చిపోకుండా,
0: so we should not forget yadartha,
1: అనర్థాలు తీసుకుని,
0: and we have to go by the truth,
1: ఈ అనర్థములే యథార్థములే భావించుకుని,
0: and we consider anartha,
1: పశువుగా మారిపోతున్నారు.
0: By going by this distortion,
1: అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటి అర్థము?
0: What is the meaning of ఆధ్యాత్మిక spirituality?
1: ఈ ఆధ్యాత్మికం అంటే అర్థం కూడా తెలియనటువంటి మూర్ఖులు ఉన్నారు.
0: There are fools who do not know the meaning.
1: ఆధ్యాత్మికం అనగా ప్రతి మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని చంపి,
0: కిల్లింగ్ ది అనిమాలిటీ,
1: ఆ మానవత్వాన్ని పెంచి
0: డెవలప్ ది హ్యూమానిటీ,
1: దైవత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
0: అండ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ ఇస్ త్రూ స్పిరిచువాలిటీ.
1: మనలో ఉండినటువంటి ఒక పశుత్వాన్ని చంపకుండా ఈ దివ్యత్వం అనేటువంటి దాన్ని పొందడానికి వీలే కాదు.
0: వితౌట్ కిల్లింగ్ ది అనిమాలిటీ ఆర్ బెస్టియల్ టెంపర్మెంట్ యు కెన్ టేక్
1: కలుగునే మన పశుత్వాన్ని మొట్టమొదట మన అదుపులో పెట్టుకోవాలి.
0: సో హ్యాడ్ కంట్రోల్ పుట్ అండర్ చెక్ ది అనిమాలిటీ.
1: ఈ పశుత్వాన్ని అదుపులో పెట్టుకున్నప్పుడే దివ్యత్వం పవిత్రమైపోతుంది.
0: will be experienced.
1: అందర్ని ప్రేమించాలి.
0: లవ్ ఆల్.
1: కానీ ఈ ప్రేమ విశాలమైనది లేదు.
0: బట్ దట్ లవ్
1: సంకుచితమైన ప్రేమగా ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ క్వైట్ నారో.
1: అందువల్లే మానవుడు పశువుగా మారిపోతున్నాడు.
0: సో మ్యాన్ హస్ బికమ్ అనిమల్ టుడే.
1: ఇది సరైనది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: ఇలాంటి మానవుడు ఏనాటి కూడా సరైనటువంటి మార్గాన్ని పొందలేడు.
0: సచ్ ఎ మ్యాన్ విల్ నెవర్ ప్రొసీడ్ ఆన్ ది రైట్ పాత్.
1: వానికి ఆనందమే లభ్యం కాదు.
0: హి కెన్ నెవర్ బి బ్లెస్డ్.
1: ఎప్పుడు విచారమే పడిపోతుంటాడు.
0: హి విల్ బి డ్రౌన్డ్ ఇన్ మిజరీ.
1: ఆనందం అనేటువంటిది ఎప్పుడు విశాలమైన భావం పెట్టుకుంటామో అప్పుడే మనకు ఆనందం.
0: మోర్ అండ్ మోర్ యువర్ బ్రాడ్ మైండెడ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్.
1: ప్రేమను అభివృద్ధి పరిచే కొలది ఆనందం కూడా మనకు పెరిగిపోతుంది.
0: యాజ్ యు ఇంక్రీజ్ ది లవ్ యు కెన్ హావ్ ఇంక్రీజ్.
1: ద్వేషం పెంచుకోకొలది మనకు అనిత్యమే అనే అశాశ్వతమే కలుగుతుంది.
0: వెన్ హేట్రెడ్ ఇస్ రాంపెంట్ యు విల్ బి ఇన్ మిజరీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు గుర్తించవలసినటువంటిది దైవం ప్రేమ స్వరూపుడు.
0: యు హావ్ టు నో ఫుల్ వెల్.
1: మానవుడు ప్రేమ స్వరూపుడే.
0: Man is the embodiment of
1: కనుకనే దైవం మానుష రూపేణా అన్నారు.
0: God comes in human form.
1: కనుకనే మానవ స్వరూపమైనటువంటి దైవం నీవే.
0: So you are the embodiment of God.
1: ఎక్కడ చూసినా కానీ మానవాకారమే ధరిస్తుంది, కానీ ఇంకొక ఆకారం పెట్టరు.
0: And God appears in human form everywhere.
1: ఏ ప్రాణి ఎందు కూడాను అక్కడ దైవత్వమే ఉంటుండాలి.
0: And in every being there is God.
1: ఒక పశువు అరుస్తుంటారు.
0: సపోజ్ యూ ఫెల్ ద కాల్.
1: ఏమని అరుస్తుండే? అమ్మా అని అరుస్తుంది.
0: And it says amma.
1: ఏమి అమ్మా అని?
0: What?
1: దానికి భాష తెలియజేది కాబట్టి అమ్మా జగదంబా అని అంటున్నారు.
0: ద కౌ హ్యాస్ నో లాంగ్వేజ్ యాజ్ సచ్.
1: అన్ని నోట్ల ఎందు కూడాను దైవత్వమే వస్తుంది.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్స్ అటర్డ్.
1: కనుక ప్రతి మానవుడు ఎందు కూడాను దివ్యత్వం అనేటువంటిది తాండవం ఆడుతుండాలి.
0: ఇట్స్ ఎ డివినిటీ దట్ డాన్సెస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: ఈ క్రైస్తవమతం అనేటువంటిది,
0: ద క్రిస్టియానిటీ,
1: ఈ క్రిస్టియన్ వల్ల వచ్చినటువంటిది, జీసస్ వల్ల,
0: ఇట్స్ అవుట్ ఆఫ్ జీసస్.
1: ఈ జీసస్ కూడాను
0: ఈవెన్ జీసస్
1: జెరూసలేములో పోయి కూర్చున్నాడు.
0: హి వాస్ ఇన్ ఎ కాంగ్రిగేషన్.
1: జెరూసలేం. ఈ తల్లి ఎక్కడ పోయినాడో అని ఏడుస్తుండాలి.
0: మదర్ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ ద చైల్డ్ జీసస్.
1: 4 సంవత్సరముల పిల్లవాడు.
0: హి వాస్ 4 ఇయర్.
1: అక్కడ తిరునాళ్ళు జరుగుతుండాలి.
0: Well, it is festival going on.
1: Jerusalem yobla goppa crowd anta cheripoyindi.
0: Huge crowd gathered there.
1: Kaani ee pillavaadu kanipinchaledu.
0: The child was missing.
1: Ekkada poyinaadu vetikutunte
0: mother was in search of him.
1: Kattakadapudu sayankaalam varaku vetikindi.
0: She searched for him till the evening.
1: Bharya bhartulu iddaru kudulu baadapadutu kurchunnaru oka daggara.
0: Both the parents were very sad.
1: Ee pillavaadu parigetti vachadu.
0: The boy came rushing.
1: నాయనా నాయనా వస్తువా అని ఆనందపడింది పాపం తల్లి.
0: సో హ్యాపీ టు ఫైండ్ ద సన్.
1: ఎక్కడ ఉంటివిరా ఇంతకాలం?
0: నేను
1: దైవం దగ్గరే ఉంటే.
0: హి సెడ్ ఐ యామ్ విత్ ఫాదర్ గాడ్.
1: దైవం దగ్గర ఉంటే ఎవరైనా ఏడుస్తారా?
0: దెన్
1: ఎందుకు నువ్వు ఏడుస్తున్నావమ్మా?
0: వెన్ ఐ యామ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ఫాదర్ గాడ్, వై డు యు క్రై?
1: అలాగా ఆ చర్చ్ లోపల ప్రీస్ట్ చదువుతూ ఉంటే దాన్ని వింటూ కూర్చున్నాడు ఆ చర్చ్ లో.
0: What he, Jesus did was, he was listening to the teachings
1: of Bible. చాలా పవిత్రమైనటువంటి పండుగలు జరిగేది.
0: And there was used to be a very festival.
1: అక్కడ చూచాడు.
0: He went there.
1: జీవుల్ని హింసించకూడదు.
0: He said.
1: అంత బుద్ధిని వలె చేశాడు.
0: And then he preached non-violence.
1: అక్కడంత పావురాలంతా అమ్మి దాన్నంతా కూడా బలి ఇస్తుండేటువంటి వారు.
0: All the pigeons were killed and sacrificed.
1: ఈ పావురాలను బలి ఇస్తే దైవమునికి ప్రీతి అని వారికి అర్థం.
0: And they thought the sacrifice is the right path.
1: అప్పుడు జీసస్ ప్రాణములు తీయటమా భగవంతుని ప్రీతి.
0: You can never think that violence will take you to God.
1: అని అక్కడ అమ్మేటువంటి అంగళ్ళలోంతా పోయి చేరి చిన్న పిల్లవాడు పౌరవులంతా వదిలిపెట్టాడు.
0: And he had let all the pigeons fly high free.
1: అందరూ అతని పైన ద్వేషం పూనారు,
0: all had naturally
1: కొట్టారు, తిట్టారు, ఏమేమో చేశారు.
0: And they accused him, criticized him.
1: తిట్టినా కొట్టినా ఈ దేహమునికే గాని నన్ను కాదన్నారు.
0: Though he was beaten and accused, he thought it's for the body.
1: ఇదే పరిస్థితి భాగవతంలో కూడా భారతంలో కూడా చెప్పింది.
0: The same thing is stated in Bharata.
1: కృష్ణుడికి తాంబూలం ఇవ్వాలి.
0: కృష్ణ ఇస్ టు బి ఆఫర్డ్ ది బీట్.
1: పాండవులందరూ కూడా అగ్రతాంబూలం ఎవరికి ఇవ్వాలి అన్నారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ టు బి ఆఫర్డ్ ది ఫస్ట్.
1: మాకన్నిటికీ అండదండలుగా ఉండేటువంటి వాడు కృష్ణుడే, కృష్ణుడికి అగ్రతాంబూలం ఇవ్వాలన్నారు.
0: కృష్ణ ఇస్ అవర్ రిఫ్యూజ్ అండ్ హి షుడ్ బి ఆఫర్డ్ ది.
1: ఆ దుర్మార్గుడైనటువంటి శిశుపాలుడు పైకి లేచాడు.
0: శిశుపాల ది వికెట్ పర్సన్ గాడ్.
1: ఆ తాంబూలం తీసుకుంటూ ఉండే సమయం లోపల
0: దెన్ హి వాస్ రిసీవింగ్ ది ఆఫరింగ్.
1: స్నానము చేయు ఆ జవరాంధ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
0: Do you worship him because he has got, he collected all the ropes from me?
1: గొల్ల భూభౌండతో చల్లరాడని నాకు హరించినందుకు అర్థమిట.
0: Is it because he had spent all the time with the cowherd people?
1: చాలునికి కట్టి పెట్టి పంచాంగం ఇంకా.
0: Stop all this narration.
1: పొగరుగునబోకు చాలించి మూయి నోరు అన్నాడు.
0: And he said, shut your mouth.
1: కృష్ణుని మూయి నోరు అనేటప్పటికి ధర్మజుడి కంటిదారులు కారాయి.
0: Then he said, so Dharmaja was shedding tears.
1: చీ, ఈ దుర్మార్గుడు ఇంత పెద్ద సభ లోపల నా కృష్ణుని మూయి నోరు అన్నాడే.
0: In this big assembly, he asked Krishna to shut his mouth. Wow, what a shame it is.
1: Ah, tambulam pichinatvanti tattanu isiraadu Krishnudu.
0: And Krishna had just let off that very plate.
1: Tatta poyindi Shishupalani gontu kosindi.
0: And that very plate has beheaded.
1: Ekkadunthro chakram teeskon raledu.
0: It's not the wheel.
1: Tattane chakramu.
0: It is very plate that turned into a wheel.
1: Ah, raktam vachi Krishnudu paadalapain padutundadi.
0: And the blood fell at the feet of Krishna.
1: Appudu Dharmajudiki marinta kopam vachindi.
0: Dharmaja was more angry.
1: Krishna intaga ninnu dushinchinappudiki vaani yokka raktam nee paadalapain padutundadi, idi enta anyayamu, nee paadamulake arhata kaadadi.
0: He said, Krishna, Shishupala accused you, criticized you, hated you all along. How is that his blood fell at your feet?
1: Appudu Krishnudu navutu cheppadu.
0: And Krishna said smiling,
1: Dharmaja,
0: Dharmaja,
1: dushana bhushana tiraskara puraskaramulu dehamunike కాని ఆత్మకు కాదు.
0: ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ఎక్స్టలేషన్, ద కండెమ్నేషన్ గో టు ద బాడీ బట్ నాట్ టు ద సెల్ఫ్.
1: వాడు నిరంతరముకును నన్ను కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ ద్వేషంతో నన్ను కృష్ణ కృష్ణ అని స్మరిస్తూ వస్తున్నాడు.
0: యు నో దట్ మ్యాన్ హస్ బీన్ రిపీటింగ్ చాంటింగ్ మై నేమ్ అవుట్ ఆఫ్ హేట్రెడ్.
1: నేను ద్వేషమా ప్రేమనా నేను విచారణ చేయను.
0: ఐ యామ్ నాట్ బదర్డ్ బై ది హేట్.
1: నా నామం స్మరించటమే నాకు ప్రధానము.
0: ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ యు చాంట్ మై నేమ్.
1: స్మరణే తరుణోపాయం అన్నాడు.
0: రిమెంబరింగ్ గాడ్స్ నేమ్ విల్ గివ్ యు లిబరేషన్. చెప్పాడు,
1: హరే నామ హరే నామ హరే నామమివి కేవలం, కలవు నాస్త్యవ నాస్త్యవ గతిరన్యథ అన్నాడు.
0: ఇన్ దిస్ కలి ఏజ్ ఇస్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ విల్ రిడీమ్ us, will give us liberation in this Kali age.
1: Kanuka namasmaranato manu entaina pani cheyachunu.
0: With chanting God's name we can do
1: achieve. Ye pani chestu kuda namasmaranam cheyachunu.
0: We can do anything.
1: Nu prayanam chestu kuda namasmaranam cheyachunu.
0: As you travel, ee
1: oka jalamu oka japamo tapamo cheyalante oka kalamu oka sthanamu teeskovali.
0: The other spiritual practices need specific time.
1: Sthanamu kalamu edi akkarledu.
0: To repeat God's name
1: sarvada sarvakaleshu sarvatra hari chintanam.
0: You can repeat God's name, sing his glory everywhere all the time.
1: కనుక ఈ నామస్మరణ చేస్తుంటే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
0: Singing his hymns is greatest of all.
1: Kingdom of Mother Sai students,
0: the students of Kingdom of Mother Sai,
1: శ్రీనివాస్ కూడా చెప్పాడు, స్వామి ఏదైనా మరవచ్చును మమ్మల్ని మరవకూడదు అన్నాడు.
0: It was stated, you may forget anything Bhagavan, but don't forget.
1: భగవంతుడు ఎవరిని మరచడం లేదు.
0: God will never forget anybody.
1: మరిచేది జ్ఞాపకం తెచ్చుకునేది భక్తులే కానీ గౌడు దేవుడు కాదు.
0: ఇట్స్ ఓన్లీ ది డివోటీ హూ రిమెంబర్స్ అండ్ ఫర్గెట్స్.
1: అది మీ ఇమాజినేషన్లే మీకు అక్కడ ప్రతిబింబంగా వస్తుంటాయి.
0: ఇట్స్ ఆల్ యువర్ ఇమాజినేషన్ దట్ కమ్స్ ఫార్వర్డ్. కనుక
1: ప్రతి ఒక్కటి ఇమాజినేషన్ చేస్తున్నారు.
0: సో యూ గో ఆన్ ఇమాజినింగ్.
1: రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్.
0: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: కనుక ఇలాంటి దానికి మీరు భ్రమపడకండి.
0: డోంట్ బి డెల్యూటెడ్.
1: భగవంతుడు ఎప్పుడు ఎవరిని కూడా మరవడు.
0: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ.
1: ఎవరిని శాసించడు.
0: అండ్ హి నెవర్ కమాండ్స్.
1: అందరినీ ప్రేమిస్తూనే ఉంటాడు.
0: హి లవ్స్ ఆల్.
1: కనుకనే ప్రేమను మీరు పెంచుకోండి.
0: సో డెవలప్ లవ్.
1: మీలో ఉన్నటువంటి దుర్గుణాలను దూరం చేసుకోండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్.
1: కానీ ఈనాటి చదువుల వల్ల పిల్లలందు చాలా దుర్గుణాలు అభివృద్ధి అవుతున్నాయి.
0: ద మోడర్న్ ఎడ్యుకేషన్ హస్ గివెన్ ఎనఫ్ ఆఫ్ స్కోప్.
1: వాళ్ళు నిజంగా స్టూడెంట్సే కాదు.
0: They are not students at all.
1: అలాంటి వాళ్ళే ఇలాంటి బుద్ధులకంతా పూనుకుంటారు.
0: Only such bad people have wicked thoughts.
1: నిజంగా స్టూడెంట్స్ అయినటువంటి వాడు శ్రీనివాస్ చెప్పాడు.
0: శ్రీనివాస్ సార్,
1: సాయి స్టూడెంట్స్ ఎప్పుడు ఆ రీతిగా పోరు అని.
0: సాయి స్టూడెంట్స్ ఆర్ నెవర్ లైక్ దాట్.
1: కానీ సాయి స్టూడెంట్స్ అని పేరు పెట్టుకుని చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు.
0: బట్ దేర్ ఆర్ పీపుల్ దట్ బ్రాండ్ దెమ్సెల్వ్స్
1: కానీ మా స్టూడెంట్స్ ఎప్పుడు పవిత్రమైనటువంటి స్టూడెంట్స్.
0: బట్ అవర్ స్టూడెంట్స్ ఆర్ హైలీ సేక్రెడ్.
1: చాలా గొప్ప గుణం కలిగినటువంటి వారే.
0: దే హావ్ గాట్ వెరీ నోబుల్ క్వాలిటీ.
1: వాళ్ళు ఎవరు కూడా వేలు చూపించడానికి వీల్లేదు.
0: నోబడీ కెన్ పాయింట్ దేర్ ఫింగర్ అట్ దెం.
1: చాలా మంది ప్రపంచం లోపల వారి స్వార్థ స్వప్రయోజనాల కోసమని పేర్లు మార్చుకొని
0: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సెల్ఫిష్.
1: మేము సాయి భక్తులము సాయి భక్తులము సాయి భక్తులము అని సాయి పేరు పెట్టుకుని జీవిస్తున్నారు.
0: క్లెయిమ్ దెంసెల్వ్స్ అస్ సాయి డివోటీస్.
1: అది కూడా స్వామికి ఆనందమే. అది కూడా స్వామికి ఆనందమే.
0: దట్ ఆల్సో మేక్స్ భగవాన్ హ్యాపీ.
1: ఎట్టైనా సరే నామస్మరణ చేయండి.
0: ఎనీవేర్ అదర్ యూ రిపీట్ గాడ్స్ నేమ్.
1: స్మరణే తరుణోపాయం.
0: అండ్ ది చాంటింగ్ విల్ లిబరేట్ యూ.
1: హరే నామ కేవలం.
0: రిపీటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఓన్లీ.
1: కనుక మీరు ఈ దుర్గుణాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకండి.
0: నెవర్ గివ్ ఎనీ స్కోప్.
1: దూషణకి ఏమాత్రము ఛాన్స్ ఇవ్వకండి.
0: నెవర్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ అక్యుజేషన్.
1: కనుక మీరు నిరంతరము ప్రేమతో జీవించండి.
0: లీడ్ యువర్ లైఫ్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే నా దైవం అని భావించండి. ప్రేమకు మించినటువంటిది మరొక ప్రదేశం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

భవ సముద్ర సుఖద నామ ఏక రామ పరమ శాంతి.

ఆధార ఏకర మాత పిత బంధు సఖ.

0: ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
1: మానవుని యొక్క అభ్యుదయమునకు మానసిక శక్తి, చిత్తశుద్ధి అత్యవసరం.
0: ఫర్ ది హ్యూమన్ ప్రోగ్రెస్ ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ ఆర్ ఎసెన్షియల్.
1: మానసిక శక్తి, సిద్ధశుద్ధియే మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలుగుతుంది.
0: It's only the mental strength and the purity of heart that makes the human divine.
1: మానవునకు మనసే మూలాధారం.
0: Mind is the basis for the mankind.
1: మనస్సునకు సంకల్పములే ఆధారం.
0: Mind is based on the bundle of thoughts.
1: సంకల్పముల యొక్క ప్రభావం చేతనే మానవుడు తన ప్రవర్తనను మంచిగానో చెడ్డగానో మార్చుకోగలుగుతున్నాడు.
0: The human behavior turns good or bad basing on the thoughts that he entertains.
1: సంకల్పముల యొక్క ప్రభావం మనిషి పైన పడినప్పుడే మనిషి యందు ఉన్నటువంటి సర్వేంద్రియములు కూడాను ఆ సంకల్ప ప్రభావమునే అనుసరిస్తూ ఉంటాయి.
0: The effects of thoughts will spread all over the body, all the senses of the human body.
1: మానవుని జీవితము సంకల్పముల యొక్క పంటనే.
0: The fructification of the human life is based on the thoughts.
1: ఒక చిన్న రాయిని మనము ఒక కొలనులో వేసినప్పుడు ఆ కొలనులో అలలు ప్రారంభమవుతాయి.
0: When a small pebble is thrown in a lake of water, there starts the waves spreading all over.
1: ఆ తరంగములు మనకు కనిపించినను కనిపించకపోయినా కూడాను ఆ యొక్క కొలను యొక్క రూపాన్ని సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: You may notice or not, the waves spread all over the surface of the lake.
1: అదే విధంగానే మానవుని యొక్క సంకల్పం అనేటువంటి యొక్క రాయి మానవ సరోవరంలో పడినప్పుడు ఆ మానవ సరోవరం యొక్క అలలు దేహ సర్వత్రా కూడా వ్యాపించిపోతాయి.
0: Likewise, human thought is like a pebble dropped in the lake of the human mind, rising the waves that spread all over the body, the lake.
1: ఆ తరంగములు నోటి యందు ప్రవేశించినప్పుడు సద్వాక్యములు ఉచ్చరిస్తాడు.
0: When once these waves enter into our mouth, we speak nice words.
1: లేక ఆ సంకల్పములు చెడ్డవే అయినప్పుడు విపరీతమైనటువంటి యొక్క వాక్కులు ఉచ్చరిస్తాడు.
0: Prompted by bad thoughts, what all he speaks are bound to be foul and bad.
1: కన్నరంధ్రములు ప్రవేశించినప్పుడు దుశ్శబ్దము లేక దుశ్శబ్దమును అనుభవిస్తాడు.
0: Thoughts as they enter into the ear may help it to listen to good sound or bad.
1: నేత్రములు యందు ప్రవేశించినప్పుడు సుదృష్టియో కుదృష్టియో ఏదో ఒకటి ప్రారంభమవుతుంది.
0: Good and bad vision depends upon the thoughts that get into our eye.
1: ఈ సంకల్పములు హస్తములో ప్రవేశించినప్పుడు చెడ్డ కర్మలు లేక మంచి కర్మలు ఆచరిస్తాడు.
0: The hand does good or bad depending upon the thoughts that enter into them.
1: పాదములో ప్రవేశించినప్పుడు దుస్సంగములో లేక సత్సంగములో చేరుతూ ఉంటాడు.
0: Thoughts that get into the feet will take you to join the good company or the bad.
1: కనుక మానవుని యొక్క మంచి చెడ్డలకు ఈ సంకల్పములే మూలాధారం.
0: సో గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: ఈనాటి మానవుడు భగవంతుని ఆశిస్తున్నాడు.
0: మ్యాన్ టుడే వాంట్స్ గాడ్.
1: భగవంతుని స్మరిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని చింతిస్తున్నాడు.
0: హి థింక్స్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇంత మాత్రం చేతనే భగవంతుడు మనకు లభ్యం కాడు.
0: ఇస్ నాట్ ఎనఫ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: భగవంతుని చింతించినంత మాత్రమున భగవంతుడు అంత సులభ ప్రియుడు కాదు.
0: యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ గాడ్ బై మియర్లీ థింకింగ్ ఆఫ్ హిమ్.
1: భగవంతునికి సంపూర్ణ అర్పితం కావాలి.
0: వన్ హ్యాస్ టు టోటలీ సరెండర్ టు గాడ్.
1: ఈ అర్పితమైనప్పుడే తాను భగవంతుడు ఏకమైపోతాడు.
0: వెన్ వన్స్ యు సరెండర్ యు అండ్ గాడ్ బికమ్ వన్.
1: ఏకం సత్ప్రా బహుధావదంతి. ఈ ఏకత్వమునే అనేకత్వంగా విభజించి పండితుడు వివిధ నామములతో ఉచ్చరిస్తుంటారు.
0: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ డైవర్సిఫైడ్ వే బై స్కాలర్.
1: దైవముతో ఏకం కావాలన్నా ఏ విధమైనటువంటి సాధనలు చేర్పాలి?
0: టు బి వన్ విత్ గాడ్, వాట్ స్పిరిచువల్ పాత్ షుడ్ వి పర్స్యూ?
1: మనకు దగ్గరలో ఒకనే ఒక బొగ్గు ఉన్నది, అగ్గి ఉన్నది.
0: వి హ్యావ్ ద కోల్ అండ్ ద ఫైర్ సో క్లోజ్ టు అస్.
1: కానీ అగ్గి ఒక చోటు, బొగ్గు మరొక చోటు ఉన్నప్పుడు ఈ అగ్ని బొగ్గులో ప్రవేశించదు.
0: బట్ వెన్ ద ఫైర్ అండ్ ద కోల్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ఫైర్ టు గెట్ ఇన్ టు ద కోల్.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంగా వచ్చి
0: కోల్ హ్యాస్ గాట్ టు బి సో క్లోజ్ టు ద ఫైర్.
1: కొంత గాలి వీచినప్పుడే ఈ బొగ్గు కూడా అగ్నిగా మారిపోతుంది.
0: వెన్ యూ ఫ్యాన్ ఇట్ ద కోల్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్ into fire.
1: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అన్నారు.
0: This what is meant that knower of the Brahman.
1: ఈ సమీపత్వం చేత తాను ఆ సమీప స్వరూపాన్ని పొందుతుందో అది ఏ నిజమైనటువంటి యొక్క ఏకత్వం.
0: As you are so close, you assume that form, there lies the principle of unity or oneness.
1: మనం భుజించినటువంటి ఆహారము,
0: the food that's partaken,
1: లోపల జీర్ణమయ్యి
0: is digested in
1: దేహం సర్వత్రా ఆ యొక్క రసమును అందింపచేస్తుంది.
0: And the essence of the food is circulated all over the body.
1: అప్పుడు ఈ యొక్క భుజించిన ఆహారము మన యొక్క దేహము రెండు ఒక్కటైపోతాయి.
0: Then the food partaken, digested, assimilated and the body become one.
1: అదే విధంగానే భగవంతునిలో మనము ప్రవేశించాలి, అర్పితం కావాలి.
0: We have to get into divine.
1: సరే, జీవితం యొక్క సంకల్పం అన్ని కూడా భగవత్ సంకల్పములుగా మారిపోవాలి.
0: ఆల్ అవర్ థాట్స్ షుడ్ బికమ్ డివైన్ థాట్.
1: భగవద్భావం చేత ఈ యొక్క సంకల్పములు పవిత్రమై నిత్యమై సత్యమై సందీప్తమై ఉంటుంటాయి.
0: గాడ్స్ గ్రేస్ అవర్ థాట్స్ వుడ్ బికమ్ సీక్రెట్ ఎటర్నల్ నోబుల్ అండ్ వెరీ హై.
1: ఇది ఏకత్వాన్ని మనం పొందవలనన్నా ఈ దివ్యత్వంతో మనం మానవత్వము ఐక్యత గావించాలి.
0: In order to experience this oneness, the human must merge in the divine.
1: భగవంతుడు నారాయణుడు, జీవుడు నరుడు, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే నరనారాయణ యొక్క స్వరూపాన్ని పొందుతున్నాడు.
0: The individual is Nara, God is Narayana, both should become one.
1: అనగా నర అనగా ఆత్మతత్వమే, ఆత్మస్వరూపమే.
0: Nara is the very personification of the spirit, Atma.
1: కనుకనే నరుడనగా కేవలము మానవాకారం ధరించినంత మాత్రమున తాను మానవుడు కాదు.
0: బై టేకింగ్ దిస్ హ్యూమన్ బాడీ యు కాన్ బి నర ఎ హ్యూమన్ బీయింగ్.
1: దేహం ఆకారము మాత్రమే మానవత్వం, కానీ ఆత్మస్వరూపమే.
0: యు ఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్ బట్ యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ద స్పిరిట్.
1: దేహం నందు కూడాను నకసిక పర్యంతం కూడాను ఆత్మనే సంచరిస్తూ ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు టో ఇస్ ఆత్మ దట్ మూవ్స్ అబౌ.
1: ఏ పని చేసినా, ఏ సంకల్పం సంకల్పించినా, ఏ యొక్క మాట చెప్పినా, ఏ కార్యంలో ప్రవేశించినా అంతైకుడు ఆత్మతత్వంగానే రూపొందుతుంది.
0: వాట్ ఎవర్ దట్ ఇస్ డన్, వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్, వాట్ ఎవర్ దట్ ఇస్ థాట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆత్మ ఓన్లీ.
1: కనుక మనము దైవ చింతన చేసినంత మాత్రమే చాలదు.
0: సో ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు మియర్లీ థింక్ ఆఫ్ గాడ్.
1: దైవానికి అర్పితం కావాలి.
0: యు హావ్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ టోటలీ టు గాడ్.
1: అందువల్లనే మమై వాంసు జీవలోకి జీవభూత సనాతన. మానవుడు అంశము,
0: యు ఆర్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్.
1: భగవంతుడు బింబము,
0: అండ్ గాడ్ ఇస్
1: బింబ. ప్రతిబింబముల యొక్క ఏకత్వమే మన యొక్క సాధన యొక్క స్వరూపము.
0: ది రియాలిటీ ఆఫ్ స్పిరిచువల్ పర్సూట్ లైజ్ ఇన్ ద యూనిఫికేషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ద రిఫ్లెక్షన్.
1: కేవలం పాదములను పూజించినంత మాత్రమున,
0: ఐ మియర్లీ టేకింగ్
1: నామను స్మరించినంత మాత్రమున,
0: బై థింకింగ్ హిస్ గ్లోరీ
1: ఆకారం చింతించినంత మాత్రమున,
0: బై థింకింగ్ ఆఫ్ హిస్ ఫామ్
1: చాలదు. ఇది ప్రాకృతమైనటువంటి యొక్క పనులు.
0: That's not enough. They are only physical.
1: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: That's all the external.
1: ఇది భౌతికం యొక్క చర్యలు.
0: They are physical activity.
1: కానీ నివృత్తి యొక్క మార్గములో మనం ప్రవేశించాలి.
0: But one has to go inward.
1: అప్పుడే దీని యొక్క ఏకత్వం మనకు అర్థమవుతుంది.
0: Then you will understand oneness, the spirit behind.
1: కనుక ప్రవృత్తి మార్గమునందు మనం ప్రవేశించి కేవలము ఆ నివృత్తి యొక్క లక్షణాన్ని మనం మర్చిపోతున్నాం.
0: We are always in the external way. And we have forgotten the objective of inward path.
1: Pradhuna, Shastrula Varu, Gayatri Mantra Vanu Upadesham Chestu.
0: This morning, Shastri Ji,
1: while teaching Gayatri Mantra, Panchamukhi Swarupani Ennaru.
0: Described Gayatri with five faces.
1: Anaga, Yemdi Aidu Mukhamulu.
0: What are these five faces?
1: Panchamukhi.
0: Five-faced one.
1: Andulo, Shabda Brahmamu. Adi Shabda Vainakunti, Om, Vodati, Mukhamu.
0: The first face is primal sound, Om.
1: భూర్భువస్తువః ఇది రెండవ ముఖము.
0: The second face is భూర్భువస్తువః.
1: భర్గో దేవస్య ధీమహి ఇది మూడవ ముఖము.
0: భర్గో దేవస్య ధీమహి
1: ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్
1: ఇది నాలుగవ ముఖము.
0: The fourth face.
1: ఇంకా ఐదవ ముఖం ఏమిటి?
0: Then what is the fifth?
1: అది ఏ సర్వస్వరూపిణి అయినటువంటి యొక్క దివ్య లక్షణము.
0: That is the cosmic form. That is the divine
1: form. ఓ భూర్భువస్తువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్.
0: ధియో యోన ప్రచోదయాత్.
1: ఈ పంచముఖి అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఏ విధంగా ఆరాధన చేస్తున్నాము?
0: హౌ ఆర్ వి వర్షిపింగ్ దిస్ డివైన్ ఫామ్ విత్ ఫైవ్ ఫేస్?
1: ఈ గాయత్రి అనగా ఏమిటి?
0: వాట్ ఇస్ గాయత్రి?
1: గాయత్రి ఛాందస మాత, అన్ని వేదములకు మాతృస్వరూపిణి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదర్.
1: ఈ గాయత్రికి మూడు పేర్లు ఉంటున్నవి.
0: గాయత్రి హ్యాస్ త్రీ నేమ్.
1: గాయత్రి, సావిత్రి, సరస్వతి.
0: త్రీ నేమ్స్ ఆర్ గాయత్రి, సావిత్రి, సరస్వతి.
1: గాయత్రి, గాయత్రి, ఇది గాయత్రి. దీని యొక్క గాయత్రి అనగా ఏమి? మన సెన్సెస్ కు అధిపతి అయినటువంటిది.
0: గాయత్రి ఈజ్ ది మాస్టర్ ఆఫ్ అవర్ సెన్సెస్.
1: సావిత్రి మన యొక్క జీవితమునికి ఆధారమైనటువంటిది, ప్రాణమునికి మాస్టర్.
0: సావిత్రి ఈజ్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
1: కనుకనే సావిత్రి తన పతి అయినటువంటి సత్యవంతుణ్ణి కాపాడుకోగలిగింది.
0: దాట్ మేడ్ సావిత్రి టు సేఫ్ గార్డ్ హర్ హస్బెండ్ సత్యవంత.
1: సరస్వతి,
0: సరస్వతి
1: వాగ్దేవత స్వరూపిణి,
0: ది ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ స్పీచ్ ఫ్యాకల్టీ.
1: కనుకనే వాగ్దేవత స్వరూపిణి అయిన సరస్వతి,
0: సరస్వతి మాస్టర్ ఆఫ్ టాక్,
1: సత్యదేవత స్వరూపిణి అయినటువంటి యొక్క ప్రాణతత్వము,
0: అండ్ లైఫ్ ప్రిన్సిపల్ సావిత్రి,
1: ఇంద్రియముల తత్వంతో కూడినటువంటి యొక్క గాయత్రి, ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి త్రిమూర్తి స్వరూపము.
0: గాయత్రి ది మాస్టర్ ఆఫ్ సెన్సెస్. ఆల్ ది త్రీ మేక్ వన్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
1: త్రిగుణం త్రిదళాకారం, త్రియత్వంత త్యాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం జీవన భగవంతునికి అర్పితం గావించాలి.
0: వీ హావ్ టు ఆఫర్ ఆల్ దీస్ త్రీ, మేక్ దెమ్ వన్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: కనుకని ఇటు ఏకత్వములకు మనం తగినటువంటి కృషి చేయాలి. కానీ భిన్నత్వములు ప్రాకృతమైనటువంటి యొక్క జీవితం లోపల నైతికమైనటువంటి జీవితాన్ని మనం మర్చి భౌతికమైన జీవితాన్ని ఆధారం చేసుకుని బతుకుతున్నాము.
0: We have forgotten this principle of unity. We are carried away by diversity. We have forgotten the moral, ethical values and leading this physical, ephemeral world.
1: భూర్భువస్తువః ఈ మూడింటి యొక్క అర్థమును కూడా మొట్టమొదట మనం గుర్తించాలి.
0: We have to understand the meaning of భూర్భువస్తువః.
1: అనగా భూలోకము, భూర్లోకము, స్వర్గలోకము అని మనం భావిస్తున్నాము.
0: We think the three words, భూలోక, భూవర్లోక and స్వర్లోక.
1: ఈ మూడు లోకములు ఎక్కడ ఉంటున్నాయి?
0: Where are these three words?
1: ఈ మూడు లోకములు కూడా ఒక మానవుని యందే ఉంటున్నాయి.
0: All the three worlds are within the man.
1: జీవి యందు కూడా ఉంటున్నాయి.
0: Present in
1: every ప్రాణి యందు కూడా ఉంటున్నాయి.
0: In every living creature.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోలేక,
0: this truth we are not able to know.
1: భూలోకం వేరు, భూర్లోకం వేరు, స్వర్గలోకం వేరు అని భావిస్తున్నాం.
0: We consider భూలోక, సువర్లోక and స్వర్గలోక separate.
1: ఈ భూలోకం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి మెటీరియల్.
0: భూలోక ఇస్ మెటీరియలైజేషన్. అనగా
1: పదార్థముల యొక్క చేరికనే.
0: ఇట్ ఈస్ జస్ట్ ద కాంబినేషన్.
1: ఈ ప్రపంచమంతా ఇప్పుడు పదార్థముల యొక్క చేరికనే.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: సృష్టి కల్పితమైనటువంటి ఈ జగత్ అంతా ఇప్పుడు పదార్థముల యొక్క కల్పనే.
0: ఆల్ దిస్ వరల్డ్ దట్ చేంజెస్ ఇస్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
1: కానీ ఈ పదార్థముల యొక్క కదలిక ఏ రీతిగా జరుగుతుండాలి?
0: హౌ డస్ దిస్ మ్యాటర్ మెటీరియల్ మూవ్?
1: ఇది భూర్. ఇదే పదార్థముల యొక్క జోకం.
0: భూర్ దిస్ ఇస్ ద మెటీరియల్ వరల్డ్.
1: ఒక భూహ
0: second bhuva,
1: adi pranam yokka vibration, kadalika shakti.
0: Bhuva is vibration, life principle.
1: ee kadulutundadi kaani, ee padarthamunu kadirimpagalugutundadi kaani, ee kadirimpagaliginatundi yokka padarthamunaku artham emiti, endu kosam kadulutundadi aneetundi sarvarthani gurtinchadaniki manam kontha prayatnam cheyali.
0: It the material vibrates, it moves, it pulsates. Why? What is the secret behind it? We have to know.
1: Adi suvaha annaru.
0: That is suvaha.
1: Bhur bhuvasuvaha.
0: Bhur bhuvasuvaha.
1: Materialization, vibration is suvaha. That is radiation.
0: Materialization, vibration, third one is radiation.
1: Dhanini Vedam nandu prajnanam brahma annan.
0: This in Veda is called prajnanam brahma.
1: That is the constant integrated awareness.
0: Constant integrated awareness.
1: Ilanti telivitetalu manavudu endu untunnayi.
0: This constant integrated awareness is in man. Ilanti prajnanam manavudu endu.
1: ఇలాంటి వైబ్రేషన్ మానవుని ఎందుకు ఉండాలి?
0: దట్ వైబ్రేషన్
1: ఈ మానవుని యొక్క దేహంలో సర్వవ్యాపకమైనటువంటి సేవా పదార్థములు ఇమిడి ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ వైబ్రేషన్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఫ్రమ్ టాప్ టు బాటమ్.
1: పంచభూతములు లేనటువంటి ప్రపంచం ఎక్కడా కానరాదు.
0: There is nothing in this world where you don't find the five elements.
1: ఈ పంచభూతములకు ఎవరు మూలాధారము?
0: Who is the main one behind the five elements?
1: కాని అది ఏ ఓంకార నాదం.
0: That is primordial sound, Omkara.
1: దీన్ని పురస్కరించుకుని ఆనాటి గోపికలు క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ అన్నారు.
0: Basing on this, Gopikas in those days said, క్లీన్ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ.
1: క్లీం అదే పృథ్వీ.
0: క్లీం ఇస్ అర్త్.
1: కృష్ణాయ అదే జలము.
0: కృష్ణాయ వాటర్.
1: గోవిందాయ అదే అగ్ని.
0: గోవిందాయ ఫైర్
1: అదే అగ్ని.
0: దట్ ఇస్ ఫైర్.
1: గోపీజన వల్లభాయ అదే వాయువు.
0: గోపీజన వల్లభాయ దట్ ఎయిర్.
1: స్వాహ అదే ఆకాశం.
0: స్వాహ దట్ స్పేస్ ది స్కై.
1: ఈ పంచభూతములు కూడా లేనటువంటి ప్రపంచం మనకు కానరాదు.
0: దేర్ ఇస్ నో నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్
1: సర్వ జీవులు యందు సర్వత్రా వ్యాపించినటువంటి పంచభూతములే.
0: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ స్ప్రెడ్ all over the universe.
1: ఈ ప్రపంచమునకు ప్రాణమే పంచభూతములు.
0: In fact, the five elements form the life basis.
1: సర్వత్రా చేరినటువంటి పంచభూతములు.
0: Five elements spread everywhere.
1: దీన్ని సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్తుతిమల్లోకి సర్వమా వృత్తిష్టతి అన్నారు.
0: Is what he said, the five elements are present all over.
1: సర్వత్రా నిండినటువంటి ఒక తత్వము పంచభూతములే.
0: That which is so vast, that
1: ఈ పంచభూతములు
0: five elements
1: భగవత్ స్వరూపములే.
0: They are all divine essentially.
1: Prithvi bhagavat swarupame.
0: Earth is divine.
1: Kanukane bhaktulandaru bhumata ani pilustunnaru.
0: As earth is divine,
1: bhudevi ani pilustunnaru.
0: Called bhudevi.
1: Inka rendavadi jalamu.
0: Second water.
1: Idi ganga devi antunnaru.
0: We call water ganga devi.
1: ఈ గంగను కూడాను దేవునిగా భావిస్తూ వచ్చారు.
0: వి కన్సిడర్ గంగా ఇస్ డివైన్.
1: మన ప్రాచీన యొక్క వైభవము ప్రాచీన యొక్క వైభాగ్యము ప్రాచీన యొక్క విశిష్టత ఎవ్వరు కూడాను అర్థం చేసుకోలేరు.
0: No one is understanding the greatness and the nobility and the devotional heights of our ancient.
1: మన ప్రాచీనులందరూ కూడాను అనుభవించి ఆనందించి అందించినటువంటి దివ్య సూక్తులు.
0: These are all the teachings by our ancients having experienced these divine.
1: అగ్ని దేవుడు.
0: Then fire god.
1: ఇంకా గాలి దేవుడు.
0: అండ్ విన్ గాడ్.
1: ఇవన్నీ కూడా ఆకాశమునకు మూలాధారమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ బేస్డ్ ఆన్ ది స్పేస్.
1: కనుక ఈ పంచభూతములు కూడా పంచ దైవస్వరూపములే.
0: సో ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ డివైన్.
1: కనుక మనం దైవస్వరూపం అనగా ఎక్కడో మనం వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్ ఎల్సెవేర్.
1: దైవం నీ హృదయవాసి.
0: God dwells in your heart.
1: కరుకనే భగవంతుని హృదయవాసి అని పిలుస్తుంటారు.
0: So we call God as the one who lives in our heart.
1: ఎక్కడ నుంచి వచ్చావయ్యా అంటే నేను పెద్ద హోటల్ నుంచి వచ్చానను లేక ఇంటి నుంచి వచ్చానను లేక ఇంకే విధమైనటువంటి ఒక స్థలం నుంచి వచ్చానను మనం చెప్తూ ఉంటాం.
0: When we ask where do you come from, we say from hotel or from home or some place.
1: నీ ఎక్కడ నుంచి వచ్చినవాడు కాదు.
0: You are not come from any place.
1: నీ స్థానం హృదయమే.
0: Your original place.
1: నీ నివాసం హృదయమే.
0: Your original placement is heart.
1: నీ వచ్చేది ఎక్కడ పోయేది ఎక్కడ.
0: Where do you come and where do you go?
1: దైవం కూడా నువ్వు ఎక్కడను రాడు ఎక్కడను పోడు.
0: God doesn't come or nor does he go.
1: ఉన్న చోటనే ఉంటున్నాడు.
0: He remains where he has been.
1: కానీ అనుగ్రహించే నిమిత్తం అక్కడ వారికి కనిపించవచ్చును.
0: But to come for grace, he manifests.
1: అమెరికాలో ఒక భక్తుని కనిపించినంత మాత్రాన అమెరికాకు వెళ్ళినాడని భావాన్ని చెప్పడానికి వీలు కాదు. అక్కడ కూడా ఉన్నాడు.
0: When a devotee experiences the manifestation of God there in America, it doesn't mean he has gone there.
1: ఈ యొక్క సందర్శనములకు మూల కారణాలు.
0: Devotion is the main cause for his experience of enjoying the manifestation there.
1: కనుక దివ్యత్వం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చినటువంటిది కానీ ఎక్కడికో వెళ్లేటువంటిది కానీ కాదు.
0: Divinity neither has its entrance nor exit.
1: ఎక్కడ చూసినా ఉన్నది దివ్యత్వమే.
0: Divinity is present everywhere.
1: విశ్వం విష్ణు స్వరూపము.
0: The whole universe.
1: సర్వం కల్విదం బ్రహ్మ.
0: The whole universe is the very manifestation.
1: అన్ని రూపములు దైవ స్వరూపములే.
0: All forms are divine.
1: అన్ని స్థానములు కూడా దైవ స్థానములే.
0: All places are his altar.
1: దైవము లేని స్థానం కానీ దైవము కాని నేమం కాని రూపం కాని లేదు.
0: There's no place, there's no person where there's no God.
1: అన్ని రూపములు తనవి.
0: ఆల్ ఫార్మ్స్
1: అన్ని నామములు తనవి.
0: ఆల్ నేమ్స్ ఆర్ హిస్.
1: ఏక ప్రభువుగా అనేక నామములు.
0: వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్.
1: కనుకనే మన పేదను పురస్కరించుకుని రూపాలను పురస్కరించుకుని దైవం వేరువేరుగా ఉన్నాడని మనం భావించరాదు.
0: వి షుడ్ నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ మల్టిపుల్ ఆర్ మల్టిప్లిసిటీ ఆర్ డైవర్సిఫైడ్ గోయింగ్ బై ద నేమ్ అండ్ ఫార్మ్.
1: మేము దాసులము దైవం దేవుడు అనేటువంటి యొక్క భావన కూడా మన యందు ఉండరాదు.
0: We should not entertain a feeling that you are the servant and that God is master.
1: దేవుడు దేవుడు ఒక్కడే.
0: The individual and the divine are one.
1: నరుడు నారాయణుడు ఒక్కడే.
0: నారాయణ నారాయణ ఆర్ వన్.
1: బింబ ప్రతిబింబం రెండు ఒక్కటే.
0: The object and the reflection are one and the same.
1: కనుక ఈ ఏకత్వంలో మనం కొంతవరకు సాధన సరిపి దివ్యత్వాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: So we should do our spiritual path, pursue our spiritual
1: ద్వైతంలోనే మనం ప్రయాణం చేస్తుంటే ఇంక ఏనాడు మనం అద్వైతాన్ని అనుభవించేది.
0: రైట్ ఫ్రమ్ బర్త్ డెత్ ఇఫ్ వి ఫాలో ద పాత్ ఆఫ్ డ్యుయాలిటీ వెన్ యు హావ్ నాన్ డ్యుయల్ ఎక్స్పీరియన్స్.
1: ఈ ద్వైతంలో ఉండినంత వరకు కూడాను మనకు రెండు దృష్టిని శక్తినివ్వ కాదు.
0: So long you are in this dualism, you will have this two-sided experience.
1: A man with dual mind is half blind.
0: A man with dual mind is half blind.
1: కరుకనే మనం అద్దము బ్లైండ్ గా మనం తిరుగుతున్నాము.
0: సో వీఆర్ హాఫ్ బ్లైండ్ అండ్ మూవ్.
1: మన జీవితం అర్థమంతా కూడా బ్లైండ్ జీవితంగా సంచరిస్తుండాలి.
0: హాఫ్ అవర్ లైఫ్ ఇస్ స్పెంట్ ఇన్ బ్లైండ్నెస్.
1: కాదు కాదు,
0: ఎప్పుడు
1: కూడా ఒకే జీవిత్వాన్ని మనం అనుభవించాలి.
0: వి షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ డివినిటీ ఆల్ త్రూ.
1: కనుక ఈ ఏకత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి తగిన కృషి చేయాలి.
0: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ వన్నెస్.
1: అభిషేకం సరిపోయే సమయం లోపల
0: వైల్ డూయింగ్ అభిషేక
1: పండితుల వారు
0: ద పండిట్
1: ఈ యొక్క పాలతో పెరుగుతో తేనెతో ఈ విధంగా అభిషేకం చేస్తున్నారు. దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అని తెలిపాడు.
0: వైల్ డూయింగ్ అభిషేక విత్ మిల్క్ కర్డ్ అండ్ హనీ హి స్టార్టెడ్ గివింగ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ద సిగ్నిఫికెన్స్ బిహైండ్.
1: ఈ సర్వ సాధనలు కూడాను చిత్తశుద్ధి కోసం చేసి.
0: ఆల్ ది స్పిరిచువల్ పర్సూట్స్ ఆర్ మెంట్ టు అటైన్ ది ప్యూరిటీ.
1: చిత్తశుద్ధయే కర్మ. మన సర్వకర్మలు కూడాను చిత్తశుద్ధిని గావిస్తాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఆర్ ఎయిమ్డ్ ఎట్
1: చిత్తశుద్ధి. కలిగినంత మాత్రమున దివ్యత్వం మనకు లభ్యం కాదు.
0: బై అటైనింగ్ ప్యూరిటీ కెన్ ఎక్స్పీరియన్స్
1: డివినిటీ. చిత్తశుద్ధితో దైవత్వాన్ని మనం అత్యుతం గావించుకోవాలి.
0: ప్యూరిటీ యు హావ్ టు సరెండర్ టు గాడ్.
1: మనం ఒక పుష్పం భగవంతునికి అత్యుతం చేస్తున్నామంటే అది చాలా వాడిపోయి కుళ్ళిపోయి పనికిరానటువంటి పుష్పాన్ని మనం చేయము.
0: You will never offer a flower that is rotten, that has failed to God.
1: చెట్టు నుంచి కోసినప్పటికైనప్పుడు దానిలో ఉన్నటువంటి పురుగులు తీసి దాన్ని పరిశుద్ధపరిచి చక్కగా క్లీన్ చేసి దాన్ని తర్వాతనే భగవంతుడికి అర్పితం చేస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ప్లక్ అవుట్ ఎ ఫ్లవర్ యూ వాష్ ఇట్ అండ్ రిమూవ్ ఆల్ ది ఇన్సెక్ట్స్ ఓవర్
1: దేర్. సరి అనేటువంటి పదం కాదు.
0: సో మియర్ అటైన్మెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇస్ నాట్ ఎనఫ్.
1: ఈ చిత్తశుద్ధి అనేటువంటి ఒక హృదయాన్ని భగవంతుడికి అర్పితం చేయాలి.
0: ప్యూర్ మైండ్ హ్యాస్ టు బి డెడికేటెడ్ టు
1: అర్పితము అర్పితము అర్పితము.
0: సరెండర్ సరెండర్.
1: అర్చన కాదు, అర్పితం కావాలి.
0: ఇట్స్ నాట్ వర్షిప్, ఇట్ ఈస్ సరెండర్.
1: ఈ అర్చనకును అర్పితములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దట్ వైడ్ డిఫరెన్స్ బిట్వీన్ వర్షిప్ అండ్ సరెండర్.
1: ఈ సత్సంగం అనేటువంటి దాని వల్ల కలిగేటువంటి యొక్క ప్రాప్తి ఇది సత్.
0: సత్సంగ ద ఫస్ట్ వన్ సత్.
1: అది ఏ దివ్యత్వం సరి అయినటువంటి యొక్క పేరు.
0: సత్ ఈస్ ది కరెక్ట్ నేమ్ ఫర్ ద డివినిటీ.
1: ఎప్పటికీ మార్పు చెందినటువంటిది సత్.
0: డివినిటీ చేంజ్లెస్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం.
1: ఎప్పటికీ శాశ్వతమైనటువంటిది సత్.
0: సత్ ఈస్ ఎటర్నల్ పర్మనెంట్.
1: అతి సత్ను మనం పొందాలి.
0: We should reach that state of
1: ఎక్కడ పొందాలి?
0: How to do that?
1: మన ఎందే మనం తెలుసుకోవాలి.
0: That stuff is to be known within.
1: కనుక ఈ సత్ అనేటువంటి ఒక తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి.
0: This eternal principle has got to be understood well.
1: ఆ సత్సంగంలో మనం ప్రవేశించాలి.
0: We have to join the good company.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: Morning pandit.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: And the water.
1: నీళ్లు లేకుండా పాలనడానికి వీలు లేదు.
0: And the milk cannot exist without water.
1: కాని ఆ నీరు పాలతో చేరడం వల్ల పాలు ఎంతనో ఆనందాన్ని అనుభవిస్తాయి.
0: With the in the company of the water, the milk is very happy.
1: నీరు పాలు రెండు కూడాను సత్సంగం.
0: The combination of milk and water is satsanga, good company.
1: అది సరైనటువంటి స్నేహము.
0: That is true ideal friendship.
1: అట్టి శాస్త్రమైనటువంటి స్నేహాన్ని నిరంతరం కూడాను కాపాడుకుంటూ రావాలి.
0: We should sustain this permanent friendship.
1: కానీ ఈ స్నేహము ఏ విధంగా ఉంటుంటుందో మీరు కూర్చొని అర్థం చేసుకోవాలి.
0: జాయిన్ ద గుడ్ కంపెనీ.
1: పొద్దున పండితులు వారు చెప్పారు.
0: మార్నింగ్ పండిట్.
1: పాలలో నీళ్లు చేరినాయి.
0: అండ్ ద వాటర్
1: నీళ్లు లేకుండా పాలు పెట్టడానికి వీలు లేదు.
0: అండ్

0: పాలను స్టవ్ పైన పెట్టి కాల్చినప్పుడు
1: and once you boil the milk keeping it on the stove
0: andulo unnatundi neerantaru kuda aaviri aipothundi
1: all the water gets transformed into vapor
0: aa neeru tannu virchipoyindi kada ani paalu bharinchukoleka tara jeevithanni agnilo veyadaniki siddham avutundi
1: the milk cannot bear this separation because water is lost by way of vapor so it boils and jumps into the fire
0: ee paalu nunchi neeru vere enta chalame paalu pongi poyilo padipothayi
1: the moment water gets itself separated out of the milk the milk jeevitham laga kanipistundi it feels that it cannot lead the life of separation
0: కనుకని ఈ సపరేషన్ కు తాను ఏమాత్రము సంతోషించదు
1: ఇస్ నాట్ హ్యాపీ విత్ దిస్ సపరేషన్
0: తక్షణమే కొన్ని నీరు తీసుకుని ఆ పాల పైన వేసినప్పుడు అది చల్లారిపోతుంది
1: ది మూమెంట్ యూ స్ప్రింకిల్ సమ్ వాటర్ ఆన్ ద బాయిలింగ్ మిల్క్ ఇట్ గెట్ పాసిఫైడ్
0: ఎడబాటు జరిగినటువంటి యొక్క ఈ స్నేహితుడు తిరిగి నాతో సంబంధం కలిగింది అని ఆనందిస్తుంది
1: ది సపరేటెడ్ ఫ్రెండ్ జాయిన్డ్ మీ వన్స్ అగైన్ అండ్ సో ఇట్స్ డిలైట్
0: నిజమైనటువంటి నరనారాయణుల యొక్క సంబంధము
1: దిస్ ఇస్ ట్రూ రిలేషన్షిప్ బిట్వీన్ నర అండ్ నారాయణ
0: బింబ ప్రతిబింబముల యొక్క సంబంధము
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రిఫ్లెక్షన్
0: జీవుడు దేవుని యొక్క సంబంధము
1: ఇట్ ఇస్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్
0: జీవుడు దేవునితో కూడినప్పుడు దేవుడు ఎంతో ఆనందంగా ఉంటాడు
1: వెన్ ది ఇండివిజువల్ జాయిన్స్ ద కంపెనీ ఆఫ్ గాడ్ హీ విల్ బి హ్యాపీ
0: కానీ ఈ ప్రాప్తమైనటువంటి విషయవాసంలో మునిగి
1: because of sensual pleasure
0: ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఆనందములో మునిగి
1: because of worldly pleasures that he wants
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాన్ని ఆశించి
1: he wants all external pursuits
0: ఈ దుష్కల్పితమైన జగత్తులో పడిపోవడం చేత
1: he gets himself drowned in
0: the world దైవం చాలా బాధపడతాడు
1: and he feels so sad having been
0: away from God ఈ జీవుడు
1: God feels so sad that the individual left him
0: అందువల్లని అట్టి భగవంతునికి ఇట్టి విచారము కాకుండా చేయటం కోసమని
1: in order to see God would not be sad in a moment
0: tirigi arpitamu aneetundi athane chesthe tirigi daivam aanandanga untadu
1: when once the surrender offering takes place God would be happy again
0: boggu ajnanam
1: and coal is ignorance
0: agni jnanam
1: fire is wisdom
0: jnana ajnanamulu rendu cheyatame kaakunda
1: is not the combination of wisdom and ignorance
0: prema aneetundi oka gaadi kuda veechindatte దైవము ఒక్కటైపోతాడు
1: ఇన్ అడిషన్ టు ద కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ విజ్డమ్ ద ఫైర్ అండ్ ద కోల్డ్
0: జీవుడు దేవుడు ఒక్కటైపోతాడు
1: దెన్ ది ఇండివిజువల్ బికమ్స్ వన్ రెండు
0: ఏకమైపోతాయి
1: ద రిఫ్లెక్షన్ బికమ్స్ వన్ విత్ ఆబ్జెక్ట్
0: కనుకనే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన ఈ సనాతన కాలం నుంచి కూడాను నా యొక్క అంశమే ఈ జీవుడు
1: ది ఇండివిజువల్ ఇస్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్
0: కానీ ఈ కలియుగ ప్రభావం చేత జీవుడు వేరుగా దేవుడు వేరుగా కనిపిస్తున్నాడు
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ కలి ఇండివిజువల్ ఫీల్స్ సెపరేట్ ఫ్రమ్ గాడ్
0: ఇది ఏ యుగమైనప్పటికీ ఇట్టి ఎడబాటు జరగకూడదు
1: ఏజస్ మే రోల్ పాకాన్ బట్ దే కాంట్
0: కానీ దేవుడు బాధపడటం లేదు కానీ దేవుడు చాలా బాధపడుతుంటాడు
1: ఇండివిజువల్ ఇస్ నాట్ ఫీలింగ్ సాడ్ బట్ గాడ్ ఇస్ ఫీలింగ్
0: దేవుడికి బాధ ఏమాత్రము లేదు
1: and in fact there's no sadness
0: kaani tana yokka mitrudu tanaku dooram aipothunnade anetundi baadha maatrame untundi
1: God feels sad because his friend the individual is cutting off himself
0: ee jagatlo manaku shashvathamaina mitrudu bhagavantudu okkade
1: there's only one permanent friend in this world God only
0: ee laukikamainatundi friends anta kuda hello hello how are you goodbye goodbye intone manamu mugichipothundadi
1: all worldly friends limit themselves with these three things hello how are you goodbye
0: kaani bhagavantudu hello anadu how are you anadu goodbye cheppadu
1: god will never say hello how are you goodbye
0: kaani bhagavantu cherinanta varaku kudanu taraku aanandamu bhaktuniki aanandamu
1: when once you join one with god you will be happy and he will be happy
0: kaani edabaatu jariginappudu bhagavantu cheppadu kaani baadha padutuntadu
1: when there is separation god would not stay but he feels sad
0: enduki jeevudu ee vidhamaina pedamargam padutunnadu
1: why the individual is going in
0: enduki satyanni marchipothunnadu
1: why has he forgotten
0: divyatvaniki dooram avutunnadu
1: why has he pavitrathini
0: kolipothunnadu
1: why has he lost
0: ani taanu chaala baadha padutuntadu
1: so feeling he feels
0: idi kudunu bhagavantu nimittam kaadu
1: is not for him
0: bhaktuni nimittame
1: god feels sad for devotee
0: edi chesina edi chuchina edi cheppina kaani nee kosamane
1: whatever that is said whatever that is done whatever that is seen is for you
0: kalpane ee separation entundi chaala bharinchukolenatundi jeevatvaniki
1: separation is unbearable for the individual
0: ramulu lakshmanudu sita tandri aadyanu puraskarinchukoni aranyaniki vellaru
1: rama lakshmana sita obeying the command of the father went to the forest
0: kaani daru nadachi endakannerugunatundi sita alasipoyindi
1: sita never walked that long distance she felt very much tired
0: chitrakuta parvanappudu poyaru
1: they reached chitrakuta top
0: oka chettu kinda kurchoni
1: they sat under a tree
0: ramana cheppadu lakshmana oka parnasara niyaminchina ayana annadu
1: rama said lakshmana build some kind of hut there
0: ekkada swami annadu
1: where swami
0: neeku ekkada ishtamo akkada cheyi annadu
1: you can build the hut wherever you like
0: ee kathinamaina tundi vaakunu thanu bharinchukolekapoyadu
1: lakshmana

0: bear these harsh words.
1: నా ఇష్టం నాకు వేరుగా ఉందా?
0: Do you have my own?
1: నీ ఇష్టమే నా ఇష్టము.
0: Your likes are my
1: నాకు ప్రత్యేకమైనటువంటి ఒక ఇష్టం లేదు.
0: I don't have any choice of my own.
1: నేను ఏం తప్పు చేశాను?
0: What mistake I committed?
1: ఇష్టమైన చోటు నిర్మించమంటున్నావు.
0: You wanted me to build where I
1: అని రామా అని తల పట్టుకుని కూర్చున్నాడు.
0: He went on feeling very sad, bending his head down.
1: ఈ దుఃఖాన్ని చూచింది సీత.
0: సీత వాచ్డ్ ది
1: సీన్. ఎందుకు నీవంతా విలపిస్తున్నావు?
0: లక్ష్మణ, వై ఆర్ యు క్రైయింగ్?
1: మీ అన్నగారు ఏమన్నారు?
0: వాట్ ఇస్ దట్ యువర్ బ్రదర్ సెడ్?
1: ఏమీ తిట్టలేదు కొట్టలేదు కదా.
0: హీ డిడ్ అక్యూజ్ యు, హీ డిడ్ బీట్
1: యు. మీరు విలపించడానికి మూల కారణం ఏమిటి?
0: వై ఆర్ యు క్రైయింగ్ లైక్ దట్?
1: తల్లి,
0: మదర్,
1: కొట్టినా నాకు సంతోషమే, తిట్టినా నాకు సంతోషమే, నాయన మాత్రం ఎడబాటు జరగదు.
0: మదర్, ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ మై బ్రదర్ బీట్స్ మీ ఆర్ అక్యూజెస్ మీ, బట్ ఐ కాంట్ బేర్ సంథింగ్.
1: నా ఇష్టమే నా ఇష్టము.
0: His likes for my life.
1: కనుక నా ఇష్టము అని చెప్పాడు. ఇంతకంటే ఎడబాటు నాకు వేరేం కావాలి.
0: He left to my choice. Isn't that separation?
1: ఈ ఎడబాటు యొక్క శోకాన్ని నేను భరించుకోలేను.
0: I can't bear the suffering of separation.
1: చూసారా, ఇలాంటి ఏకత్వంతో ఉండేటువంటి దివ్యత్వం యొక్క విచారము ఇంత గాఢంగా ఉంటుంటాడు.
0: That is intensity. That the devotee feels unbearable to bear.
1: దైవానికి ఒక క్షణం దూరం కాకూడదు.
0: One should not be away from God.
1: దైవ భావములకు మీ భావములు విరుద్ధంగా ఉండకూడదు.
0: Your feelings should not be contradictory.
1: దైవ సంకల్పములకు మీ సంకల్పం వేరుగా ఉండకూడదు.
0: Your thoughts should not be separate from the divine thought.
1: ఏకంగా ఉండాలి.
0: What should be one?
1: ఈ జగత్తు నేడు ఉండవచ్చును, రేపు పోవచ్చును.
0: The world may last today and may vanish tomorrow.
1: కదిలిపోయే మేఘములే.
0: They are all passing clouds.
1: కానీ బింబ ప్రతిబింబములైనటువంటి నరనారాయణుడి యొక్క సంబంధము కదలనటువంటిది.
0: The relationship between the individual and God are like object and the reflection.
1: ఇది సత్యమైనటువంటిది.
0: It is true.
1: ఇది నిత్యమైనటువంటిది.
0: Eternal.
1: నిత్య శుద్ధ బుద్ధమత్యమైనటువంటి.
0: It is pure, unsullied, unpolluted, pure.
1: కనుకనే దీనిని వేదం చెప్తూ వచ్చింది.
0: This Veda says.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: This Veda says is attributeless, formless, is eternal, nectarine, immortal, ever successful.
1: కనుక ఈ సర్వ వేదములకు కూడా నువ్వు మూలాధారమైనటువంటి మాతృదేవి, అది ఏ గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ వేదా.
1: గాయత్రి చాందస్వామి మాత అన్నారు. ఈ ఛందస్ కంత కూడా తల్లి అయినటువంటిది గాయత్రి.
0: గాయత్రి ఇస్ ద మదర్ ఆఫ్ ఛందస్ ద మీత.
1: ఇందులో గాయత్రికి మూడు రకములైనటువంటి యొక్క ప్రార్థనలు చేస్తారు లోకంలో.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ప్రే టు మదర్ గాయత్రి ఇన్ త్రీ వేస్.
1: ఒకటి వర్ణన,
0: వన్ ఇస్ డిస్క్రిప్షన్.
1: రెండవది అర్పితము,
0: సెకండ్ సరెండర్ ఆఫరింగ్.
1: మూడవది ధ్యానం,
0: థర్డ్ విజ్డమ్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును కొంతవరకు మనం విచారించాలి.
0: వి హావ్ టు అండర్స్టాండ్ ది అండర్లైయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ త్రీ.
1: తొమ్మిది రకములైనటువంటి వర్ణన చేస్తారు ఈ గాయత్రిని.
0: గాయత్రి ఈజ్ ఎక్స్టోల్డ్ బై త్రీ నరేషన్స్.
1: ఓం
0: ఓం
1: భూవహ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. ఇవి వర్ణన.
0: దీస్ ఆర్ ఆల్ నరేషన్.
1: ధీమహి, అది ఏ ధ్యానము.
0: ధీమహి, దట్స్ విజ్డమ్.
1: ధియో యోనో ప్రచోదయాత్, ప్రార్థన అడుగుతుండాలి, నాకు ఇవ్వండి ఇవ్వండి. ధియో యోనో ప్రచోదయాత్, బుద్ధిని పవిత్రమైనటువంటిదిగా, నిర్మలమైనటువంటిదిగా, నిశ్చలమైనటువంటిదిగా, నిస్వార్థమైనటువంటిదిగా నాకు అనుగ్రహించండి అని కోరుతుంటారు.
0: ధియో యోనో ప్రచోదయాత్ ఇస్ ప్రేయర్ సో దట్ గాడ్ వుడ్ గ్రాంట్ యు దట్ స్టడీ, దట్ పర్మనెంట్
1: ధ్యానము, ప్రార్థన.
0: అండ్ వన్ ఇస్ ద ప్రేయర్, అదర్ ఇస్ సరెండర్.
1: కనుక మొట్టమొదట మనం దైవాన్ని వర్ణించాలి.
0: సో వీ షుడ్ ఎక్స్టోల్ గాడ్.
1: అయితే ఏ విధమైనటువంటి వర్ణన కావాలి?
0: వాట్ కైండ్ ఆఫ్ డిస్క్రిప్షన్?
1: ఓ భగవంతుడా, నీకు ఇచ్చటి వాడు అంతటి వాడు అంతటి వాడు అని అంత వర్ణించకూడదు.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ గాడ్. ఓ గాడ్, యువర్
1: నావాడు అనేటువంటి హక్కుతో మనం భగవంతుని వర్ణించాలి.
0: యూ షుడ్ డిస్క్రైబ్ విత్ ద ఫీలింగ్ ఆఫ్ రైట్. ఓ గాడ్, యువర్ మైన్.
1: మన ఇంట్లో ఒక చిన్న బిడ్డ ఉంటాడు.
0: We have a son at home.
1: వాడు స్కూల్కి పోతుంటాడు.
0: He is going to school.
1: అతను వచ్చి, నాన్న నీకు ఇన్ని కార్లున్నాయి, ఇన్ని ఇండ్లు ఉన్నాయి, నీకు ఇంత సంబళం వస్తుంది, అనగా జీతం వస్తుంది, నాకు ఒక బుష్ కోట్ కుట్టించకూడదు అన్నారు.
0: The boy would not come to his father and say, oh father, you have so many cars, so many houses, why don't you give me one bush coat?
1: కానీ అక్కడ ఏమాత్రము ఆ విధమైన వర్ణన పనికిరాదు.
0: Well, that such description won't apply.
1: నీకు కార్లుందో లేదో, నీకు ఎంత జీతం వస్తుందో ఏమో నాకు తెలియదు, నాకు బుష్ కోట్ కుట్టించు.
0: The son will demand father with the right, I don't know whether you have car or residence, I want bush coat.
1: Adiye daivam yokka hakku.
0: That's the right.
1: Bhaktuni yokka hakku.
0: That is the right of a devotee.
1: Bhagavantuni, o anugraha swaroopuda, akanda swaroopuda, vishala swaroopuda, karuna swaroopuda, prema swaroopuda, ee vidhanga varninchukoddu. Neeku prema undo ledo, naaku maatram idiki nerverchali. Idi tappindi kaadu.
0: యూ షుడ్ నాట్ గో ఆన్ ప్రైజింగ్ గాడ్ ఓ గాడ్ యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ వెరీ గ్రేట్
1: దైవమును అంతటి హక్కుతో మనం అడగడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: యు బి రెడీ టు ఆస్క్ అండ్ ప్రే టు గాడ్ విత్ ఆల్ ద రైట్.
1: భగవంతుని అడగ మరి ఎవరిని అడగాలి?
0: హూమ్ ఎల్స్ వుడ్ యు ఆస్క్?
1: సర్వ హక్కులు కూడా భగవంతుని పైనే ఉంటుండాలి.
0: యు హావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
1: అందువల్లనే నేను పూర్వం చెప్పాను,
0: భగవాన్ సెడ్
1: మన హృదయము ఆత్మ నుంచి పుట్టినటువంటిది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హృదయ
1: ఈ హృదయము ఆత్మకు కుమారుడు.
0: అండ్ హృదయ ఇస్ ద సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ హృదయానికి కుమారుడు మైండ్.
0: మైండ్ ఇస్ ద సన్ ఆఫ్ హృదయ.
1: మైండ్ ఆత్మకు గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ ఆత్మ.
1: ఈ మైండ్ నుంచి వాక్కు అనేటువంటి గ్రేట్ గ్రాండ్ సన్ పుట్టున్నాడు.
0: అండ్ స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్ బాన్ టు దిస్ మైండ్.
1: వాక్కు గ్రేట్ గ్రాండ్ సన్.
0: స్పీచ్ ఫ్యాకల్టీ ఇస్ గ్రేట్ గ్రాండ్ సన్.
1: మైండ్ గ్రాండ్ సన్.
0: మైండ్ ఇస్ ద గ్రాండ్ సన్.
1: హృదయము సన్.
0: హార్ట్ హృదయ
1: ఎవరికి? ఆత్మకి.
0: రిలేటెడ్.
1: కాబట్టి ఆత్మ యొక్క సంబంధమే ఈ కుమారుడు, ఆ మనముడు, ఆ ముని మనముడు ఒక కుటుంబీకులే.
0: ఇట్ ఈస్ ఆల్ ఆత్మిక్ రిలేషన్షిప్, ఏ ఫ్యామిలీ రిలేషన్షిప్.
1: మన వాక్కు దైవం నుంచి వేరు కాకూడదు.
0: సో వాట్ ఆల్ వీ టాక్ షుడ్ నాట్ బి.
1: మన మనస్సు దైవం నుంచి వేరు కాకూడదు.
0: అవర్ మైండ్ షుడ్ నాట్ బి డైవర్టెడ్.
1: మన అందరికీ భాగం ఇచ్చేటువంటి ఆ ప్రాపర్టీనే.
0: అండ్ వీ హావ్ గాట్ ఈక్వల్ షేర్ ఇన్ ద జాయింట్
1: గ్రాండ్ ఫాదర్ యొక్క ప్రాపర్టీనే ఈ గ్రేట్ సన్ కు వస్తుంది.
0: అండ్ ఇట్ ఈస్ joint property of the great grandfather inherited by great grandson.
1: Grandson yokka kudanu great father yokka property ne vastundi.
0: Grandson also has got equal share in the property of the grandson.
1: Sonu kudanu father yokka property ne vastundi.
0: Son has right on his
1: father's property. Ee purastrinchukoniye bible nandu kudanu I am the messenger of God annadu.
0: Basing on this in the bible it is said
1: sharirika sambandham ayyindi ganukane messenger ga pettadu.
0: As it is only physical relationship it is said
1: manasikapudu
0: when we look
1: mental. I am the son of God annadu.
0: Psychologically the mental realm he said and the son of God.
1: Tarvata aatma bhavamto kuda I and my father are one annaru.
0: With the feeling of the spirit and atma he said I and my father are one.
1: Kanukane manam dehabhimanamto kuda jeevudu devudu ni bhedam pettukochunu.
0: With the body attachment you may consider separate from God.
1: Manasika abhimanam cheta nee yokka sambandhame nenu, nee amshame nenu.
0: At the mental realm you may feel that I am your spark.
1: ఆత్మ సంబంధం నీవు నేనే, నేను నీవే.
0: ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఆత్మ ద స్పిరిట్ ఐ అండ్ యూ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుక ఏకత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి.
0: వి హావ్ టు మేక్ ఎవరీ ఎఫర్ట్.
1: కేవలం దేహము దేహము దేహము ఈ ఉపాధి చేత, ఈ యొక్క దేహాభిమానం చేత మనం దైవత్వాన్ని కూడా దూరం చేసుకుంటున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ డిస్టెన్స్డ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద డివినిటీ బికాస్ ఆఫ్ దిస్ బాడీ అటాచ్మెంట్.
1: ఇది మనకు సరైనటువంటి మార్గం కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ పాత్.
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: ఆల్ స్పిరిచువల్ పాత్
1: ఈ సరైనటువంటి సంబంధమే మనం గుర్తించుకుని లేకుండా
0: ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ట్రూ రిలేషన్షిప్
1: ఏనాటికైనా మనం ఒక్కటి కాదు.
0: ఎనీ డే విల్ నెవర్ బికమ్ వన్ విత్ గాడ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించినప్పుడు ఎక్కడ పోయినా మనం ఒక్కటే.
0: వెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద ట్రూత్ డజంట్ మ్యాటర్ వేర్ యూ
1: కుమారుడు అమెరికాలో చదువుతూ ఉండినప్పటికీ
0: యువర్ సన్ మే బి స్టడింగ్
1: ఇక్కడ నుంచి నీవు ధనం అంతా కూడా అక్కడికి మనీ ఆర్డర్ చేస్తావు.
0: యూ బి సెండింగ్ మనీ టు యువర్ సన్ బై మనీ ఆర్డర్.
1: అక్కడ అమెరికాలో ఉంటున్నాడు, ఇక్కడ నువ్వు ఇండియాలో ఉంటున్నావు.
0: యువర్ సన్ ఇస్ దేర్ ఇన్ అమెరికా.
1: ఇంటికి నీ కలిగిన సంబంధం ఏమిటి? ఈ యొక్క హృదయ సంబంధమే.
0: వాట్ ఇస్ ద రిలేషన్షిప్? ఇట్స్ ద రిలేషన్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ సంబంధాన్ని మనం పెట్టుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ దిస్
1: ఇంటిమేట్. నీ ఎక్కడైనా ఉంటుండు, ఏ పనైనా చేయి, ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అయినా ప్రవేశించు, నా ఆత్మ సంబంధం నా ఒక్కటే.
0: యూ మే బి ఎనీవేర్, యూ మే డూ ఎనీథింగ్, యూ మే ఫాలో ఎనీ పాత్, బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: నా దైవం ఒక్కడే.
0: మై గాడ్ ఇస్ వన్.
1: ఆ దైవమే నాకు సంబంధము.
0: ఐఎమ్ రిలేటెడ్.
1: ఈ దేహానికి కలిగిన సంబంధం అంతా కూడా ఈ ప్రాకృతమైనటువంటి సంబంధంలే కానీ ఆధ్యాత్మిక సంబంధములు కాదు.
0: ద బాడీ రిలేషన్షిప్ ఇస్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ అటాచ్మెంట్, నథింగ్ టు డూ విత్ ద స్పిరిట్. ఒక
1: ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: హియర్ ద మాస్టర్.
1: ఆ మాస్టర్ ఒక్కడే.
0: మాస్టర్ ఇస్ వన్.
1: కానీ భార్య వస్తుంది, ఏమండి అని పలకరిస్తుంది.
0: వైఫ్ విల్ కమ్ అండ్ సే ఏమండి సార్.
1: కుమారుడు వస్తాడు, నాన్న అని పిలుస్తాడు.
0: సన్ విల్ కమ్ అండ్ సే ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మామా అని పిలుస్తుంది.
0: డాటర్ లా విల్ సే అంకుల్.
1: మనమడు వస్తాడు, తాత అని పిలుస్తాడు.
0: గ్రాండ్ సన్ విల్ సే గ్రాండ్ పా.
1: ఈ భార్య ఏమండి అని పిలిచినా, కుమారుడు తండ్రి అని పిలిచినా, కోడలు మామ అని పిలిచినా, మనమడు తాత అని పిలిచినా, యజమానుడు ఒక్కడే.
0: ఆఫ్టర్ ఆల్ వన్ మే కాల్ హిమ్ సార్, వన్ మే కాల్ ఫాదర్, గ్రాండ్ పా, వాట్ ఎవర్ మే బి.
1: సంబంధాలను పురస్కరించుకుని ఈ విధమైనటువంటి సంబంధాలు ప్రవేశిస్తున్నాయి.
0: బేసింగ్ ఆన్ ద బాడీ రిలేషన్షిప్ దే కాల్ దట్.
1: ఈ దేహం చేతనే ఇన్ని భేదములంతా కూడా ఏర్పడుతున్నాయి.
0: ఇట్స్ ఓన్లీ ది బాడీ, ది వెస్చర్ దట్ బ్రింగ్స్ ఆల్ డిఫరెన్స్.
1: దేహం యొక్క సంబంధం మనకి ఏనాటికి శాశ్వతం కాదు.
0: వీ షుడ్ నెవర్ గో బై దిస్ బాడీ అటాచ్మెంట్.
1: మరణపు కొంప.
0: ఇట్స్ డర్టీ వన్.
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప.
0: అఫ్లిక్టెడ్ బై దిస్.
1: జాత సంచలనము పొందు దుంప. భవసాగర మీద గలేని కంప.
0: ఇట్ కెనాట్ క్రాస్. అప్పుల
1: పదలము మనమెప్పు దలంప.
0: ఇట్స్ ఫుల్ ఆఫ్ బోన్స్.
1: నేను స్థిరమని నమ్మబోకు మనసా.
0: ఓ మై, నెవర్ థింక్ దట్ లైఫ్ ఇస్ పర్మనెంట్.
1: హరిపాదములు ఆశ్రయించవే.
0: సరెండర్ టు ది ఫీట్ ఆఫ్ గాడ్.
1: నీవు దేహాభిమానంతో నీవు కుళ్ళిపోవద్దు.
0: డోంట్ లెట్ యువర్ సెల్ఫ్ డై దేహాభిమానంతో నీవు
1: బంధనకు లోకపడదు.
0: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ బౌండ్ బై బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం ఉంటుంది పోతుంది.
0: బాడీ అటాచ్మెంట్ మే బి హియర్ ఆర్ నాట్.
1: కానీ నీ ఆత్మాభిమానం ఎప్పటికీ ఒక్కటే.
0: అటాచ్మెంట్ టు ద స్పిరిట్.
1: అది సత్యము నిత్యమైనటువంటిది.
0: దట్ ఇస్ ట్రూత్ ఇన్ ఇటర్నల్.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి సంబంధాన్ని మనం కల్పించుకునే నిమిత్తమై ఇన్ని రకమైనటువంటి సాధన చేయాలి.
0: వీ షుడ్ ఫాలో దిస్ ఎటర్నల్ ట్రూత్ అండ్ ఫాలో స్పిరిచువల్ పాత్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం.

0: ఎప్పుడు ఆత్మ నివేదన అవుతుంది? స్నేహం కావాలి.
1: When can you surrender? There should be
0: స్నేహం అయిపోయింది, ఇంకా ఆత్మ నివేదన జరిగిపోదు.
1: Then once there is friendship, there will be offering.
0: ఈ స్నేహమే ఆత్మ నివేదనకు ముందు చెప్పు.
1: In fact, this friendship is the penultimate
0: భగవంతుడితో ఫ్రెండ్షిప్ కావాలి.
1: We should develop friendship towards God.
0: Near గా మనం ప్రయత్నం చేయాలి.
1: We should be near and near to God.
0: తక్షణమే తన యొక్క డియర్నెస్ ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తుంది?
1: దేర్ కమ్స్ ఫ్రమ్ గాడ్ ద డియర్నెస్.
0: ఆ డియర్నెస్ గాలి.
1: ద డియర్నెస్ ఇస్ ద విండ్.
0: ఆ దైవం యొక్క ప్రేమ అనేటువంటి గాలి ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి బొగ్గు పైన కలిగిందంటే అది కూడాను నిప్పు మాదిరి తయారవు.
1: ఇట్ ఈస్ ద డియర్నెస్ ద డివైన్ లవ్ విచ్ ఇస్ లైక్ ద విండ్ దట్ బ్లోస్ మేకింగ్ ద ఫైర్ టు బర్న్ బ్రిలియంట్లీ.
0: ఆ ప్రేమ నిమిత్తమే అనేక రకమైనటువంటి సాధన సల్పుతున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఫాలో స్పిరిచువల్ పాత్.
0: సాధనే అవసరం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఆ సంబంధం ఒకటి నీవు జ్ఞప్తియందు ఉంచుకుంటే చాలు.
1: కీప్ ఇన్ వ్యూ ఇన్ మైండ్ దిస్ రిలేషన్షిప్.
0: కనుక దైవమునకు నాకు ఉండేటువంటి సంబంధం ఆత్మ సంబంధం ఒక్కటే.
1: ఇట్స్ ఓన్లీ ఆత్మిక్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మీ అండ్
0: అది ఏ బ్రహ్మ.
1: That's Brahma.
0: అది ఏ విష్ణువు.
1: That's Vishnu.
0: అది ఏ ఈశ్వరుడు.
1: That's Ishwara.
0: అంత తానే.
1: Everything God.
0: సృష్టి స్థితిలయములకు మూల కారణము భగవంతుడు ఒక్కడే.
1: The creator, sustainer and annihilator is God himself.
0: కనుకనే ఈ సృష్టికి వేరు, లయములకు వేరు, రక్షణకు వేరు లేడు.
1: We can't consider the creator, sustainer and the destroyer.
0: దీన్ని అప్పుడప్పుడు నేను చెప్తుంటాను.
1: That Bhagavan tells us often.
0: ఇంగ్లీష్ లోపల గాడ్ అంటారు. ఈ జీ అంటే ఏమిటి?
1: What is జీ?
0: జనరేషన్ అనే పుట్టుక.
1: జనరేటర్ బట్
0: ఈ ఓ అనేటువంటిది రక్షక తత్వం.
1: ఓ ఆర్గనైజర్
0: ఈ జనరేషన్ కు ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి ద ఆర్గనైజర్ ఫర్ ద జనరేషన్.
0: డిస్ట్రక్షన్. చూసారా సృష్టి స్థితి లయములు మూడు కూడా ఒక గాడ్ అనేటువంటి పేరులో ఉంటుండాలి.
1: సో జనరేషన్ ఆర్గనైజేషన్ డిస్ట్రక్షన్ ఆర్ దేర్
0: సృష్టి స్థితి లయము.
1: దట్ వాట్స్ కాల్డ్ జనరేషన్ ఆర్గనైజేషన్.
0: ఈ మూడు చేరి ఒక గాడ్ లోనే ఉంటుంది.
1: ఆల్ ది త్రీ ఆర్ దేర్ ఇన్ వన్ గాడ్.
0: సృష్టికి మరొకడు, రక్షణకు ఒకడు, లయములకు ఇంకొకడు కాదు.
1: యూ డోంట్ హ్యావ్ క్రియేటర్, ప్రొటెక్టర్.
0: గాడ్ అనేటువంటి వాడు సృష్టి స్థితి లేబుల్ మూడింటి ఎందు ఉన్నాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ దీస్ త్రీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ డిస్ట్రక్షన్.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్వాన్ని ఏకత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ కన్సిడర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్.
0: ఇది నిజమైనటువంటి యొక్క అద్వైతం.
1: దిస్ ఇస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ నాన్ డ్యూయల్.
0: ఈ అద్వైతం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ డు యు గెట్ ఇట్? నాన్
0: డ్యూయల్ శంకరాచార్య వారు చెప్పారు, రామానుజాచార్య వారు చెప్పారు, మధ్వాచార్య వారు చెప్పారు అని అనుకుంటున్నాం. కాదు కాదు, అందరి ఎందు దైవత్వం ఏకమైపోయి దీన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
1: నాన్ డ్యూయలిజం ఇస్ నాట్ ది టీచింగ్ ఆఫ్ శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య. ది డివినిటీ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: అందరూ ఆచార్యులు.
1: దేర్ ఆల్
0: ఆచార్యులుగా ఆచరించి అనుభవించి అందించినటువంటి వారు ఆచార్యులు.
1: ఆచార్య ఇస్ ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎంజాయ్స్.
0: అలాంటి ఆచార్యులైనటువంటి వారు కూడా ఒకనొక సమయంలో కాశీకి వెళ్ళాడు శంకరాచార్యుల వారు.
1: శంకరాచార్య వెంట్ టు కాశీ ఎట్ వన్ టైమ్.
0: స్వామి నా పాపమును క్షమించు అని ఈశ్వరుని ప్రార్థించాడు.
1: ప్రేతి ఈశ్వర స్వామి పాడన్ త్రీ ఆఫ్ డిస్టెన్స్.
0: ఏ శంకరాచార్యు? ఆదిశంకరులు.
1: ఆదిశంకర ఫస్ట్
0: ఆర్యాంబ కుమారుడు.
1: అండ్ స్థానం ఆర్యాంబ.
0: అక్కడ వెళ్ళి
1: హ్యావింగ్ గాన్ దేర్
0: స్వామి,
1: స్వామి
0: నా పాపాన్ని క్షమించమని కోరాడు.
1: ఫర్గివ్ మై సిన్స్ హి సెడ్.
0: ఏమి ఆ పాపం అని తానే ప్రశ్నించుకున్నాడు.
1: వాట్ ఇస్ ద సిన్ హి ఎంక్వైర్డ్.
0: విధో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అన్నాను. ఎక్కడ చూసినా గాని నిన్ను వర్ణించడానికి వాక్కు లేదు.
1: We cannot describe by word.
0: నీకు అందించడానికి భాష లేదు.
1: There's no language that describes your divinity.
0: మనస్సుకు ఏమాత్రం హక్కు లేదు.
1: The mind has no right to comprehend.
0: నేను చెప్పాను.
1: That's what I said.
0: కానీ ఇక్కడికి వచ్చేసేసి కాశీలో ప్రవేశించి ఈశ గిరీశ నరేశ పరేశ బిలేశ భూషణభో సాంబ సదాశివ శంభో శంకర చరణం మేతవ చరణయుగం అన్నాడు.
1: But having come to Kashi, I started describing you in various names.
0: ఇన్ని విధాలు వర్ణించడానికి వీలు కాదని నేనే తిరిగి నిన్ను వర్ణిస్తూ కూర్చున్నాను. ఇది పాపం కాదా?
1: Having said that you can't be described or narrated, but I ventured to do it.
0: నేను తలంచినది ఒకటి, చెప్పినది మరొకటి. ఇది పాపం.
1: I thought one thing and I started declaring another. It is a sin.
0: సర్వతా ఉన్నావు నీవు, సర్వత్రా ఉంటున్నావు నీవు.
1: యు ఆర్ ఆల్ పర్వేసివ్.
0: భగవంతుడు సర్వవ్యాపకుడు.
1: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: సర్వశక్తిమయుడు.
1: ఆల్ పవర్ఫుల్
0: అని నేనే వర్ణించినాను.
1: ఐ డిస్క్రైబ్డ్ యు లైక్.
0: కానీ అక్కడ నుంచి నడుచుకుని కాశీ క్షేత్రానికి వచ్చాను.
1: బట్ ఐ వాక్డ్ లాంగ్ డిస్టెన్స్ అండ్ రీచ్డ్.
0: ఇది పాపం కాదా?
1: ఇజంట్ దట్ ఎ సిన్?
0: సర్వత్రా ఉండేటువంటి ఈశ్వరుడు కాశీకి ఎందుకు రావాలి?
1: And God is everywhere. Why should I come to Kashi?
0: కాబట్టి ఇది భావం ఒకటి, క్రియ ఒకటి. ఇది పాపం.
1: So feeling is one thing, action is different. It isn't that the same?
0: అనగా మనస్ ఏకం, వచస్ ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: It only means the thought, word and deed should be perfect.
0: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మ అన్యత్, దురాత్మనం.
1: ఇస్ ఓన్లీ వికెడ్ మ్యాన్ హూ అబ్జర్వ్స్ డిస్హార్మనీ ఇన్
0: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డల యొక్క గుర్తింపును ప్రజలు కూడా నిరూపింపచేసే నిమిత్తమై ఆలశంకర్ను కూడాను ఈ విధమైన ప్రబోధం చేస్తూ వచ్చాడు.
1: టు టెల్ ది హ్యూమానిటీ వాట్ ఈస్ కరెక్ట్ వాట్ ఈస్ రాంగ్ ఆదిశంకర్ స్టార్టెడ్ టీచింగ్ లైక్ దిస్.
0: ఆనందలహరి కల్పవల్లి ఇత్యాది గొప్ప ఏకత్వం గురించినటువంటి అద్వైతాన్ని గురించినటువంటి జ్ఞానం ప్రబోధిస్తూ
1: ఆల్ ది కంపోజిషన్స్ ఆఫ్ ఆదిశంకర స్పీక్ ఆఫ్ దిస్.
0: ఇంత ప్రబోధించినటువంటి శంకరులు వారే
1: శంకర
0: తిరిగి కట్టగట్టి భక్తిలో ప్రవేశించాడు.
1: ఎంటర్డ్ ఇన్ ద పాత్ ఆఫ్ డివోషన్ ఫైనలీ.

0: ఆ భజగోవిందం దగ్గరికి వచ్చి ప్రవేశించాడు.
1: అండ్ హి స్టార్టెడ్ కంపోజింగ్ దట్ భజగోవింద ద సాంగ్ సెలెస్టియల్.
0: జ్ఞాని కూడాను ఒకనొక సమయంకు భక్తుడిగా మారిపోతాడు.
1: The one of wisdom at one time becomes a devotee.
0: కాబట్టి అన్నింటికంటే ఉత్తమమైన స్థానము, అధికమైన స్థానం భక్తి ఒక్కటే.
1: గ్రేటెస్ట్ అండ్ ద హైయెస్ట్ అండ్ ద నోబ్లెస్ట్ ఇస్
0: భక్తి. అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ భక్తి?
0: అనేటువంటి ధాతువు నుంచి పుట్టినటువంటి భక్తి.
1: ఇట్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ వర్డ్ భజ్.
0: అనగా అర్పితము.
1: భజ్ మీన్స్ ఆఫరింగ్.
0: పరిపూర్ణ ప్రేమను అర్పితం చేయటమే భక్తి.
1: ఆఫరింగ్ ఆఫ్ ది టోటల్ లవ్ ఇస్ భక్తి.
0: ఇది నిజమైనటువంటి భక్తి అంతే కానీ ఏదో పూజలు చేయటము, వ్రతములు చేయటము, ఓనోములు నోచుకోవటం ఇవన్నీ కొన్ని ప్రాప్తమైనటువంటి యొక్క మార్గాలు.
1: ద వర్షిప్ అండ్ అదర్ రిచువల్స్ ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ
0: యాక్టివిటీ. ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి
1: హావింగ్ బీన్ ఇన్ దిస్
0: నివృత్తిలో ప్రవేశించడానికి ఇది ఒక మార్గం.
1: ఇట్ స్టెప్స్ ఇట్ దే ఆర్ ది స్టెప్స్ దట్ లీడ్ టు ఇన్వర్డ్ ఎంక్వైరీ.
0: ఏ బి సి డి అని అక్షరాలు నేర్చుకున్నాం.
1: యు ప్రాక్టీస్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ ఏబిసి.
0: ఈ ఏబిసిడి అక్షరాలు నేర్చుకున్న తర్వాత
1: ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ ఏబిసి
0: తర్వాత మనం వర్డ్స్ గా దాన్ని కలుపుతున్నాము.
1: యు మేక్ వర్డ్
0: దీని లోపలి జిఓడి గాడ్ అని పెట్టాము.
1: హియర్ యు హావ్ దిస్ వర్డ్ జిఓడి గాడ్.
0: తర్వాత డిఓజి డాగ్ అని పెట్టాము.
1: దెన్ యు సే డిఓజి డాగ్
0: అనగా అక్షరం తర్వాత దీన్ని పదములుగా చేర్చుకోవటం.
1: అండ్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ఫాబెట్ యు మేక్
0: ఈ పదమును సెంటెన్స్ గా మార్చుకోవటం.
1: వర్డ్స్ విల్ టేక్ యు టు సెంటెన్సెస్.
0: దేర్ ఇస్ గాడ్ అంటాము.
1: సే దేర్ ఇస్ గాడ్.
0: నో గాడ్ ఈజ్ నో వేర్ అంటాము.
1: దెన్ యు సే గాడ్ ఈజ్ నో వేర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనుకున్నప్పుడు దీని పదం ఎక్కడ నుంచి వచ్చేది?
1: వెల్ హౌ డు యూ కన్స్ట్రక్ట్ ద సెంటెన్స్
0: గాడ్ ఈజ్ నో వేర్?
1: గాడ్ ఈజ్ నో వేర్.
0: నో ఎన్ఓ నో.
1: నో ఎన్ఓ నో.
0: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ వేర్.
1: వేర్ డబ్ల్యూహెచ్ఆర్ఈ.
0: ఈ డబ్ల్యూ నో చేస్తే గాడ్ ఈజ్ నౌ హియర్ అయిపోయింది.
1: జాయిన్ ద డబ్ల్యూ విత్ నో నౌ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: గాడ్ ఈజ్ నో వేర్ అనేటువంటి పదమే గాడ్ ఈజ్ నౌ హియర్ గా మారిపోతుంది.
1: సో ద వెరీ సెంటెన్స్ గాడ్ ఈజ్ నో వేర్ బికమ్స్ ఆఫ్ గాడ్ ఈజ్ నౌ హియర్.
0: ఇట్ ఇస్ మ్యాజిక్.
1: ఇట్ ఇస్ ఓన్లీ జిమిక్స్ ఆఫ్ ది వర్డ్.
0: అదే విధంగానే ఈ ప్రవృత్తి మార్గంలో మనం ప్రవేశించి ఈ ప్రవృత్తి సంబంధమైనటువంటి హోములు, పూజలు, వ్రతములు ఇవన్నీ చేసుకుని ఎక్కడికి పోవాలి? తిరిగి ఈ సెంటెన్స్ దగ్గరికి రావాలి.
1: So all our worship and external parts of devotion should ultimately lead us to
0: one namani smaristu raval tarupadi anta okkate.
1: You start beginning to chant the name of one God and you feel everything being the same.
0: Annindi yoka ekatvani manam andukovali.
1: You understand the underlying principle of unity.
0: Idi nijamaina sadhana yokka gamyamu.
1: This is the goal of the
0: idi sadhana yokka lakshyamu.
1: This is the aim of spiritual practice.
0: Idi sadhana yokka saramu.
1: It is the essence of spiritual practice.
0: Ee vidhanga manamu enni paadukala pooja chesinappatikini, ఎన్ని వ్రతములు చేసినప్పటికీ, ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నప్పటికీ ఇవన్నీ కూడాను ఏకత్వానికి చూపించేటువంటి మార్గములు.
1: వర్షిప్ ఆఫ్ పాదుకస్, అబ్జర్వెన్స్ ఆఫ్ రిచువల్స్, సెలబ్రేషన్స్ అండ్ ఫెస్టివల్స్.
0: అయితే దైవము ఒక్కడే అనేటువంటి సత్యం మనకు గుర్తింపు వచ్చేంత వరకు కూడాను ఈ సాధనలు కొంత అవసరమే.
1: వీ హావ్ టు ఫాలో ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంటూ వీ రియలైజ్ ద ట్రూత్ గాడ్ ఇస్ వన్.
0: అంతే కాని తిరిగి అంత్యం వరకు కూడాను ఈ సాధనలోనే మనం ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నాట్ ఎండ్ అవర్ లైఫ్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ప్రతి బిడ్డ కూడా పుట్టినప్పుడు కోహం కోహం కోహం అని ఏడుస్తుంది.
1: ఎవ్రీ చైల్డ్ ద మూమెంట్ బోర్న్ గోస్ ఆన్ క్రైయింగ్ సోహం సోహం కోహం
0: కోహం కోహం
1: కోహం.
0: నేనెవరు నేనెవరు నేనెవరు అని అంటుంది.
1: కోహం హూ యామ్ ఐ హూ యామ్ ఐ.
0: బ్రతికినంత కాలం కూడా నేనెవరు నేనెవరు నేనెవరు అని ఏడుస్తూ కూర్చుంటే ఇంక ఎప్పుడు ఈ ఏడుపు తప్పిపోయేది?
1: ఇట్ లైఫ్ వాయేజ్ ఇస్ స్పెంట్ ఇన్ దిస్ క్వశ్చన్ హూ యామ్ ఐ. వెన్ డు యూ అండర్స్టాండ్?
0: మరణించక పూర్వమే సోహం సోహం సోహం అనే జవాబు మన నుంచి రావాలి.
1: బిఫోర్ డెత్ వన్ షుడ్ ఫైండ్ అన్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ సోహం.
0: కనుకనే మనము విశిష్టాద్వైతంలో ప్రవేశించాము.
1: నౌ వి స్టెప్డ్ ఇంటూ క్వాలిఫైడ్
0: విశిష్టాద్వైతం నుంచి కూడా అద్వైతంలో ప్రవేశించాలి.
1: క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం టు నాన్ డ్యూయలిజం.
0: కనుక ప్రతి పర్యాయం కూడా మనము అద్వైతం అద్వైతం అద్వైతం.
1: సో ఎవ్రీ స్టెప్ వీ షుడ్ థింక్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ అద్వైతంలో ఉన్నటువంటి కూడా ఏకత్వమే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ దిస్ వన్.
0: ఏమిటి ఇది? బట్ట.
1: వాట్ దిస్ క్లాత్?
0: ఇది బట్ట. బట్ట కాదు దారము అన్నారు.
1: స్ప్రెడ్.
0: దారం కాదు పత్తి అన్నారు.
1: నౌ ఇట్స్ కాటన్.
0: ఈ ప్రత్తి అనేటువంటిది అద్వైతం కాదు.
1: దిస్ కాటన్
0: ఇది ద్వైతము.
1: కాటన్ ఇస్
0: ద్వారం అనేటువంటిది విశిష్ట అద్వైతము. ద్వారం లేకుండా వస్త్రం కాలేదు. ఈ వస్త్రమే అద్వైతము.
1: దిస్ క్లాత్ ఇస్ నాన్ డ్యూయలిజం.
0: ఈ వస్త్రం లోపల రెండు కూడా ఇమిడిపోయినాయి. ప్రతి దారం రెండు కూడా ఇమిడిపోయినాయి.
1: ద కాటన్ అండ్ ద థ్రెడ్ బోత్ ఆర్ దేర్ ఇన్ ద క్లాత్.
0: కనుక అద్వైతములో ద్వైతము విశిష్టాద్వైతం రెండు కూడా ఏకమైపోయినాయి.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ నాన్ డ్యూయలిజం ద డ్యూయలిజం ద క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం హావ్ బికమ్ వన్.
0: ఒక్కొక్క ఆచార్యుల వారు ఒక్కొక్క రకమైనటువంటి మార్గాన్ని ప్రబోధించి ఈ జగత్తునికి అంత కూడా మార్గాలు నిరూపించారు.
1: ఈచ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ వన్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ దట్ థియరీ.
0: ఈ ప్రాప్తి లక్షణాలు కలిగినటువంటి మానవులు ఈ ప్రాకృతి జీవితంలోనే మనం ప్రవేశించాలి.
1: దోస్ హూ ఆర్ ఇన్ దిస్ వరల్డ్లీ ట్రెండ్ ఆఫ్ లైఫ్ షుడ్ ఫాలో ద వరల్డ్లీ పాత్.
0: కనుక భక్తులైనటువంటి వారు
1: డివోటీస్
0: ఎన్ని గ్రంథంలో చదువుతున్నారు?
1: రీడ్ మెనీ బుక్స్.
0: ఎన్ని పెద్దల యొక్క వాక్యంలో వింటున్నారు, ఎన్ని ప్రబోధనలకు పోతున్నారు, కానీ మనసు కించిత్తేనా మారటం
1: లేదు.
0: ఈ గ్రంథాల్లో లేదు మన యొక్క గ్రంథము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది రియల్ బుక్ ఇస్ నాట్,
0: ఇవన్నీ కేవలం ఒక జ్యూవెల్స్ వంటివి.
1: ఆల్ టెక్స్ట్ ఆర్ లైక్ జ్యూవెల్.
0: ఈ బోధనలన్నీ కూడా మనకు ఒక ఆభరణం వంటివి.
1: ఆల్ ది టీచింగ్స్ ఆర్ జ్యూవెల్.
0: ఇవన్నీ అలంకారంగా కనిపిస్తున్నాయే కానీ
1: దేర్ ఓన్లీ డెకరేషన్.
0: ఆనందాన్ని అందించటం లేదు.
1: దే డోంట్ గివ్ యూ ప్లీజ్.
0: ఆనందం లోపల ఉన్నది.
1: బ్లిస్ ఇస్ విదిన్.
0: ఆ లోపల ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలి.
1: వి షుడ్ ఎక్స్‌పీరియన్స్ ది బ్లిస్ విదిన్.
0: విలువలేని ఇనుప పెట్టి ఈ దేహము,
1: బాడీ ఈజ్ లైక్ ఏ వాల్యూలెస్
0: నగలు పెట్టినట్టు.
1: జస్ట్ జ్యూవెల్స్ ఆర్ ఇన్ ఐరన్ సేఫ్.
0: దేహమందు దివ్య దేవుడు ఉండెను సుమా.
1: విత్ ఇన్ ద బాడీ గాడ్ డ్వెల్స్.
0: ఆ విలువైనటువంటి యొక్క ఆత్మతత్వము దేహమునందే ఉంటుండాలి.
1: దట్ వాల్యుబుల్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్
0: ఇన్ బాడీ. చిక్కింది కదా అని పోతే ఇనపెట్టిలో ఉండేటువంటి వాడికి లభించము.
1: ఇఫ్ యూ కమ్ డౌన్ టు ది ఐరన్ సేఫ్ యూ డోంట్ గెట్ ఎనీ.
0: కానీ విలువైనటువంటి వస్తువును దాచిపెట్టేటువంటిది పరికరాన్ని ఇనుపు పెట్టిగా ఉంటుంటారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఐరన్ సేఫ్ విచ్ ఇస్ చీప్ హాస్ గాట్ కాస్ట్లీ జ్యూవెల్స్ ఇన్ సైడ్.
0: కనుక ఈ పైన కనిపించేటువంటి దేహము ఒక విధమైనటువంటి తుచ్చమైనటువంటిగా ఉంటుంటారు.
1: బాడీ సో మీన్ లో.
0: ఈ విలువలేనటువంటి ఈ దేహం లోపల విలువైనటువంటి ఒక వస్తువులంతా దాచిపెట్టాడు భగవంతుడు.
1: ద బాడీ హ్యాస్ నో వాల్యూ ప్రాక్టికల్లీ స్పీకింగ్.
0: తరగని ఆస్తిని మీకు అందిస్తున్నాడు.
1: అండ్ ఈస్ గివింగ్ యూ దట్ ఇన్ఫినిట్
0: విలువైనటువంటి ఆస్తిని దాచిపెట్టాడు మీకోసమే.
1: అండ్ వాల్యూబుల్స్ ఆర్ కెప్ట్ హిడెన్.
0: కానీ మీరు దానిని అనుభవించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: యూ ఆర్ నాట్ మేకింగ్ ఎ పర్ఫెక్ట్ స్పీచ్. ఒరే
0: పిచ్చివాడా, నీకు ఎంత కావాల్సిన నా దగ్గర ఉంటుంది, అది రండి.
1: ఓ మ్యాడ్ క్యాబ్, ఐ హావ్
0: ఈ తుచ్చమైనటువంటి కోరికలు మీరు ఎందుకు కోరుకుంటారు?
1: యూ హావ్ సో లో డిజైర్.
0: మీరు కోరకుండా నాకు అర్పితం చేస్తే మీకు విలువైనటువంటి అంతా ఇస్తాను.
1: వితౌట్ డిజైరింగ్ ఆస్కింగ్ praying, I'll give you valuable.
0: ఏ డైమండ్స్ ఇస్తాడో, ఎంత విలువైనటువంటి ఇస్తాడో, ఎంత అద్వైతాన్ని ఇస్తాడో,
1: what costly things he's going to give,
0: ఆనందాన్ని మనకు కావాలి. అద్వైత ఆనందము, సచ్చిదానందము, ప్రేమానందము, విశిష్టానందము.
1: I want that non-dual bliss, I want that eternal bliss, and that I want that bliss.
0: ఈ ఆనందానికి ఒక హద్దే లేదు, పరిమితమే లేదు.
1: ఇట్ హస్ నో బౌండరీ.
0: కనుక ఇలాంటి పరిమితం లేని ఆనందాన్ని మీకు అందించడానికి తాను సిద్ధంగా ఉంటున్నప్పుడు మీకు పరిమితమైనటువంటి ఆనందాన్ని మీరు ఎందుకు కోరుకుంటారు?
1: గాడ్ ఈస్ దేర్ టు కన్ఫర్ లిమిట్లెస్.
0: అల్పమైన స్వల్పమైనటువంటి విషయాన్ని మీరు కోరనక్కర్లేదు.
1: డోంట్ ఆస్క్ ఫర్ లో అండ్ చీప్ మీ.
0: అద్భుతంగా మీరు నిల్చండి.
1: And stand there.
0: సర్వము తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ గ్రాంట్ ఎవ్రీథింగ్.
0: కానీ ఆ అర్పితములకు ఒక అర్హత కూడా కావాలి.
1: బట్ యూ నీడ్ టు బి డిజర్వ్డ్. Deserving.
0: ఒక విధమైన విశ్వాసం పెరగాలి.
1: Faith you should develop, grow.
0: ఈ విశ్వాసం లేనప్పుడు అర్పితం అనేది కూడా ప్రాప్తించదు.
1: When you don't have faith, you can't offer yourself.
0: ఎన్ని విధమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all our attempts and efforts?
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: గొప్ప చదువర్లుగా ఉంటుంటారు చాలా మంది.
1: Many are highly educated.
0: ఎన్నో గ్రంథాలంతా చదువుతారు.
1: They read many books.
0: ఎన్ని విషయాలు తెలుసుకుంటారు.
1: They know many things.
0: తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: What is the use of all of them?
0: చదువులన్నీ చదివి
1: having studied all,
0: చాలా వివేకి అయి,
1: being so intelligent,
0: మరిది తన్నెరుగుడు మందమతుడు,
1: having studied, having been so intelligent,
0: ఎంత చదువు చదివి,
1: in spite of
0: ఏనీతి ఉన్నను దీనిని గుణము మానలేడు.
1: In spite of all high education, the mean man will never
0: తరచి చదువ చదువ.
1: In fact, the
0: తర్కవాదమే కాని
1: involves in
0: పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: Your study will make you to argue, but you will not have knowledge.
0: చదువు చదువు చదివి చావందనేటికి చావులేని చదువు చదువాలి.
1: At all, having studied lifelong, ultimately you have to die. Study to be more.
0: అమృతస్య పుత్రః.
1: You are the son of
0: immortality. అమృతస్య పుత్రః. నీవు అమృతపుత్రుడైన.
1: You are the son of immortality.
0: అట్టి అమృతత్వాన్ని నీవు చూచుకో.
1: Understand that.
0: అట్టి అమరత్వాన్ని నీవు పొందు.
1: Be immortal.
0: అట్టి ఆనంద స్వరూపాన్ని నీవు నందు.
1: Be the form of bliss.
0: ఇలాంటి ప్రబోధిస్తూ ఉంటుంటే ఎందుకు మనం దాన్ని గుర్తించుకోవడానికి
1: ప్రయత్నిస్తున్నాం? When these are taught to you, why do you forget?
0: కదిలిపోయేటువంటి మేఘముల వంటి దీనికోసం మనం ప్రార్థిస్తున్నాం.
1: You are after the passing clouds.
0: కనుక ఈ తుచ్చమైనటువంటి కోరికలు కాదు మనకు ముఖ్యము.
1: నాట్ ది లో మీన్ డిజైర్.
0: దైవం ఎక్కడనో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ అ పార్ట్.
0: నా హృదయం నందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యువర్
0: హార్ట్. నా బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఇందులోనే ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ విత్ ఇన్.
0: కనుక అట్టి సత్యాన్ని క్రమక్రమేణ మన దృష్టిని మరల్చాలి.
1: అండ్ వీ హావ్ టు డైరెక్ట్ అవర్ వ్యూ ఇన్ దిస్ వే.
0: ఈ విధంగా యొక్క దీనిని మనం మరల్చుకున్నప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: When all our efforts are directed in this way, you can understand the divinity in
0: experience. ఒక ఎక్కడో ఒక వంకలో ఉంటున్నటువంటి నీళ్లు మన ఇంటికి అందిస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళకి వాటర్ ట్యాక్స్ కడుతున్నాం.
1: You pay water tax to municipality for supplying water to you.
0: ఎక్కడో ఉన్నటువంటి కరెంటును మన ఇంటికి అందించినప్పుడు ఎలక్ట్రిసిటీ ట్యాక్స్ అందిస్తున్నాము.
1: When current is supplied to you, pay electricity bill.
0: ఈ మన ఇంటి లోపల మన భూమి లోపల మనం ఇల్లు కట్టుకుంటే కూడా మున్సిపాలిటీ వారికి ల్యాండ్ ట్యాక్స్ కడుతున్నాము.
1: ఈవెన్ ఇఫ్ యు కన్స్ట్రక్ట్ యువర్ ఓన్ హౌస్, యూ పే ల్యాండ్ ట్యాక్స్ టు ది మున్సిపల్ అథారిటీ.
0: భగవంతుడు ఇంత పెనుగాలిని అందిస్తున్నాడు.
1: గాడ్ హాస్ గివెన్ ద విండ్.
0: భగవంతుడు సూర్యుని యొక్క వెలుతురు చేత ప్రపంచమంతా వెలుగు చేస్తున్నాడు.
1: గాడ్ హస్ గివెన్ ఇస్ ది సన్లైట్ లైటింగ్ ద వరల్డ్.
0: కుంభవర్షాన్ని కురిపిస్తున్నాడు.
1: వి హావ్ డౌన్ పవర్ ఆఫ్ రెయిన్.
0: దీనికి మనం ఏం ట్యాక్స్ కట్టుతున్నాం?
1: వాట్ ట్యాక్స్ యువర్ పే?
0: ఎంత ఫ్రీగానే అందుకుంటున్నాం.
1: గాడ్ హస్ గివెన్ ఆల్ దీస్ థింగ్స్ ఫ్రీలీ.
0: దీనికి ట్యాక్స్ అనేటువంటిది అర్పితము.
1: ట్యాక్స్
0: అర్పితమే ట్యాక్స్.
1: ఆఫరింగ్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని కట్టవలసిన ట్యాక్స్ ఇదే.
1: హీ ద ట్యాక్స్ యువర్
0: మదీయ ధన ధారాది సర్వభార సమర్పితం ఆత్మానం శేషభూమి రక్షమాం శరణాగతి అని.
1: యూ షుడ్ ఆఫర్ యువర్ ప్రాపర్టీ, యువర్ ఫ్యామిలీ, యువర్ బిలాంగింగ్, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ సెల్ఫ్, ది ఆత్మ.
0: ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫ్యామిలీ?
1: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ ఫ్యామిలీ?
0: నీవు కల్పించుకుందే కదా.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: నీకు ఇష్టం వచ్చి పెళ్లి చేసుకున్నావు.
1: యూ వాంటెడ్ సో యూ మ్యారీ.
0: తర్వాత పిల్లలు పుట్టారు.
1: లేటర్ యూ హాడ్ చిల్డ్రన్.
0: కుటుంబం పెద్దదైపోయింది.
1: ఫ్యామిలీ హస్ గ్రోన్.
0: స్వామి నేను ఇంకా భరించుకోలేనంటే ఎవరు పెంచుకున్నారు దీన్ని?
1: ఇఫ్ యు సే స్వామి ఐ కాంట్ బేర్ ద బర్డెన్ ఆఫ్ ద ఫ్యామిలీ, హూజ్ మిస్టేక్ ఇస్ ఇట్?
0: నీవే పెంచుకున్నావు కానీ భగవంతుడు పెంచలేదు.
1: ఇస్ ఆఫ్ యువర్ క్రియేషన్, నాట్ ఆఫ్ గాడ్.
0: కనుక నీవు పెంచుకున్నటువంటి దాన్ని నీవే చించుకోవాలి.
1: వెన్ ఇట్స్ ఆఫ్ యువర్ ఓన్ క్రియేషన్ యూ హావ్ టు సాల్వ్.
0: ఈ కష్టములంతా కూడా నీకు నీవు పెంచుకున్నటువంటివే కానీ భగవంతుడు ఇచ్చినటువంటివి కాదు.
1: ఆల్ ది డిఫికల్టీస్ ఆర్
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు మంచినే ఇస్తున్నాడు.
1: గాడ్ గివ్స్ గుడ్.
0: కానీ ఈ మంచిని మీరు అందుకోవటం లేదు.
1: యు ఆర్ నాట్ రిసీవింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా.
1: యు డోంట్ లిసన్ టు గుడ్ వర్డ్స్ ఈవెన్ దో దే సెడ్ హోల్ హార్టెడ్లీ.
0: చెవికి చేర్చు.
1: యు పే హీడ్ టు ఆల్ హారిబుల్ వర్డ్స్.
0: ఇట్టివారు నన్ను ఎరుగంగానే ఎత్తురా.
1: Such people, can they ever know me?
0: Yanta teliviyunna emi phalamu.
1: What is the use of your intelligence?
0: Emi phalamu,
1: what is the use of it?
0: Manchi maata vinaru manasichi cheppina.
1: Though it is said openly, you don't listen to good things.
0: Chedda maatalatte chevi niyeru.
1: Bad words immediately get into your ear.
0: Direct ga poi cheripothayi ee randramlo.
1: Bad words will go directly into your ears.
0: Manchi maatalu dinnamu cheptunnappudiki konchimaina sokam akkada.
1: Though good words are said repeatedly,
0: you
1: don't listen to them. You don't listen to them.
0: కనుక మనం చేయవలసింది ఏమిటి?
1: వాట్ షుడ్ వి డూ నౌ?
0: దైవత్వానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ ఎఫర్ట్.
0: దైవాన్ని ఏ విధంగా మనం ఆనంద పెట్టాలి?
1: హౌ టు మేక్ గాడ్ హ్యాపీ?
0: అనగా దైవ సన్నిధికి మనం చేరిపోవడానికి
1: వి హావ్ టు బి ఇన్ ద కంపెనీ ఆఫ్,
0: సమీపత్వానికి పోవాలి.
1: ప్రాక్సిమిటీ ఎసెన్షియల్.
0: అద్భుతమైన భావంతో మనం ఆరాధన చేయాలి.
1: ద స్పిరిట్ ఆఫ్ డెడికేషన్.
0: అది ఏ నిజమైనటువంటి దైవానికి ఆనందము.
1: దట్ మేక్స్ గాడ్ హ్యాపీ.
0: దైవం నువ్వు కావాలని కోరడు.
1: గాడ్ డజంట్ వాంట్.
0: అది కూడా నీ నిమిత్తమే.
1: ఇట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
0: తల్లి దగ్గరికి పోయి కూర్చోవాలంటే కుమారుడి యొక్క తృప్తి కోసమని.
1: అండ్ ద సన్ సిట్స్ క్లోజ్ టు మదర్ ఫర్ హిజ్ ఓన్ సాటిస్ఫాక్షన్.
0: కానీ ఆ సమీపానికి పోయినప్పుడు ఆ తల్లి ప్రేమ కూడా అమితంగా చూపుతుంది.
1: ఇన్ ప్రాక్సిమిటీ యు ఎంజాయ్ ది ఇన్ఫినిట్ లవ్ అఫెక్షన్.
0: కనుక మనము దివ్యత్వ సమీపంగా పోవాలనుకున్నప్పుడు,
1: వెన్ యు వాంట్ టు బి క్లోజ్ టు గాడ్,
0: ఈ గొప్ప గొప్ప గ్రంథములు చదవటం కానీ,
1: యూ డోంట్ నీడ్ టు
0: గొప్ప గొప్ప సాధనలు చేయటం కానీ,
1: నాట్ హైట్,
0: ఇవన్నీ కూడా కేవలం ఒక తాత్కాలిక తృప్తి నిమిత్తమే.
1: రీడింగ్
0: ఇది భౌతికమైన తృప్తి.
1: అండ్
0: ఇది లౌకికమైన తృప్తి. ఇది ప్రాకృతమైన తృప్తి.
1: రిచువల్స్, రీడింగ్ ఆఫ్ ది హోలీ టెక్స్ట్, దే ఆర్ ఓన్లీ ఫిజికల్ వరల్డ్లీ యాక్షన్.
0: ప్రవృత్తి తృప్తి.
1: ఓన్లీ ఎక్స్టర్నల్ పాత్.
0: నివృత్తి తృప్తి కావాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఇన్వర్డ్.
0: అది శాశ్వతమైన తృప్తి.
1: దట్ ఇస్ పర్మనెంట్.
0: అది ఏ నిత్యానందం.
1: ఎటర్నల్ బ్లిస్.
0: పరమానందం.
1: సుప్రీం బ్లిస్.
0: యోగానందం.
1: అద్వైతానందం. నాన్ డ్యువల్.
0: సచ్చిదానందం. అంతా అదే ఆనందం.
1: ఎవ్రీథింగ్ ఇస్ ది సేమ్ బ్లిస్.
0: ఇలాంటి ఆనందం నీ యందే ఉంటుంది.
1: దట్ సార్ట్ ఆఫ్ బ్లిస్ ఇస్ విత్ ఇన్ యూ.
0: ఎక్కడనో నువ్వు పోయి వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్.
0: అలాంటి ఆనందం నీ యందే ఉండినటువంటి దాన్ని నీవు ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: దట్ బ్లిస్ విత్ ఇన్ యూ హ్యాస్ టు ఎమనేట్, ఓవర్ ఫ్లో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కర్మ ద్వారా,
1: త్రూ యాక్షన్,
0: మనము ఈ పవిత్రమైనటువంటి స్థలాన్ని చేరవచ్చును.
1: యూ కెన్ రీచ్ ఎ సీక్రెట్ ప్లేస్.
0: చిత్తశుద్ధి,
1: ప్యూరిటీ,
0: కర్మ పవిత్రత,
1: అండ్
0: ఈ రెండింటి ఎందుకు కూడా ఉండాలి.
1: ప్యూరిటీ ఆఫ్ హార్ట్ అండ్ ప్యూరిటీ ఆఫ్ యాక్షన్ ఆర్ ఎసెన్షియల్.
0: ఈ సంకల్పములు పవిత్రమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకుంటే ఇంతకంటే మనం చేయవలసింది ఏమి లేదు.
1: ఇఫ్ యు డెవలప్ సీక్రెట్ హార్ట్ దట్స్ ఎనఫ్, నథింగ్ బియాండ్.
0: మన సంకల్పములు పురస్కరించుకునే మన పనులంతా కూడా నెరవేరుతున్నాయి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ డిపెండ్ ఆన్ ద థాట్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక పోస్ట్ రన్నర్ వస్తున్నాడు.
1: హియర్ ఇస్ ఎ పోస్ట్ రన్నర్.
0: పోస్ట్ రన్నర్ ఏం చేస్తున్నాడు? నీ అడ్రస్తో వచ్చినటువంటివన్నీ కవర్స్ అంతా తీసుకుని వస్తున్నాడు.
1: పోస్ట్ రన్నర్ విల్ గివ్ యూ లెటర్స్ అడ్రస్ టు యూ.
0: ఒక ఇంటికి ఒక నెంబర్ ఇచ్చేసేస్తాడు.
1: హీ గివ్స్ వన్ లెటర్ టు
0: ఆ ఇంటి వాళ్ళంతా కూడా ఆనందంగా నవ్వుతూ ఉంటారు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఇన్ దట్ ఫ్యామిలీ ఆర్ వెరీ హ్యాపీ స్మైలింగ్.
0: ఆ పోస్ట్ రన్నర్ తెచ్చి ఆ ఆనందాన్ని అందించలేదు.
1: ఇట్ ఈస్ నాట్ ద వన్ గివెన్ బై పోస్ట్ రన్నర్.
0: జాబులో ఉన్నటువంటి ఆనందం వాళ్ళంతా ఉల్లాసపరుస్తుండాలి.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ ద రెసిడెంట్స్.
0: రెండు ఇంకో ఇంటికి వచ్చి ఇంకొక కవర్ ఇస్తాడు.
1: పోస్ట్ మ్యాన్ గివ్స్ అనదర్ కవర్.
0: వాడు ఇంటంతా ఏడుస్తారు.
1: మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ క్రై.
0: వాడు దీనికి ఏడుపంతా వీళ్ళకి అందించలేదు.
1: ద పోస్ట్ మ్యాన్
0: ఆ జాబులు ఉన్నటువంటి విషయమే వీనికి ఏడుపును అందించింది.
1: కంటెంట్స్ ఆఫ్ ద లెటర్ మేడ్ దెమ్ క్రై.
0: భగవంతుడు కూడా అంతే.
1: గాడ్ ఈస్ లైక్ దాట్.
0: మీ కర్మానుబంధిని అక్కడ చేస్తుంటాడు.
1: అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్
0: మనుషులకే కర్మానుబంధిని.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: చూచారా, సత్యానురాగిని సుఖం సుఖం సుఖం.
1: If you follow the truth, you will have the happiness.
0: సత్యాన్ని అనుసరించినప్పుడు లక్ష్మి మన వెంటనే ఉంటుంటారు.
1: When you follow satya, the truth, lakshmi, wealth will follow.
0: ఇంకా రెండవది, ఈ ఈర్ష్య అనేటువంటిది చాలా దుఃఖాన్ని అందిస్తుంది.
1: Jealousy, that will make you miserable.
0: ఈ యొక్క జలసీ అనేటువంటి మానవుడికి ఉండవలసినటువంటి కాదు.
1: నో మ్యాన్ షుడ్ హ్యావ్ దిస్ జలసీ.
0: కనుక దీనిని మనం దూరం చేసుకోవాలి.
1: యూ షుడ్ గివ్ అప్ జలసీ.
0: అప్పుడే మనకు సరైనటువంటి శాంతి లభిస్తుంది.
1: దెన్ యుల్ బి పీస్ఫుల్.
0: మనకు సాధనానుసారిని విద్య అని.
1: లర్నింగ్ యూ గెట్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్.
0: మన సాధన చేసే కొద్దీ మనకు విద్య అవుతుంది.
1: ద మూమెంట్ యూ ప్రాక్టీస్ యూల్ బి లర్న్ ఇట్.
0: కర్మానుసారిని బుద్ధి అని.
1: And your behavior depends on your destiny.
0: Ee karma anusaranga vastuntundadi.
1: You act basing on your
0: karma. Ee karma sankalpam chethe koodikuntundadi.
1: The fate is based on the
0: pavitramaina sankalpam chethe karma aachariste neeku sandhavamu sanandanga kalustundi.
1: If you do every activity with the sacred thoughts, you'll be successful in every action.
0: Durbhavam chethe ee sankalpanni koorchukunte malagatta dukkhanni andistundi.
1: If you have wicked thoughts and wicked feelings, you'll be miserable.
0: అన్ని బలములు ఉంటుంది, దైవ బలం లేకపోతే ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ హావ్ వేరీడ్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఇఫ్ యూ డోంట్ హావ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డివైన్, వాట్ ఇస్ ది యూజ్?
0: కనుకనే అన్ని బలములు కూడా అంటే దైవ బలం చాలా గొప్పది.
1: అఫ్ ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, డివైన్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగెస్ట్.
0: బుద్ధి బలము,
1: ఇంటెలిజెన్స్,
0: దేహ బలము,
1: ఫిజికల్ స్ట్రెంగ్త్,
0: దివ్య బలము, సర్వ బలము నుండి.
1: With all the forms of strength,
0: daiva balamu leka dasudagunu.
1: If we don't have the strength of God, support of
0: God, kadantati vaadu kadapatike emayye.
1: If we don't have support of God, what happened to Karna?
0: అన్ని బలములు ఉంటున్నాయి కర్ణునికి.
1: హీ సో స్ట్రాంగ్.
0: బుద్ధి బలం ఉంటుండాలి,
1: అష్ట
0: బలం ఉంటుండాలి, శక్తి బలం ఉంటుండాలి,
1: పవర్ఫుల్
0: శాస్త్ర బలం ఉంటుండాలి,
1: నాలెడ్జ్.
0: అన్ని బలములు ఉంటున్నాయి కానీ దైవ బలం లేకపోయింది.
1: హి ఆల్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్, ద వెపన్రీ, ఇంటెలిజెన్స్,
0: కష్టగడపకి పతనం అయిపోయాడు.
1: అల్టిమేట్లీ రూయిన్ హింసెల్ఫ్.
0: దేహ బలము, బుద్ధి బలం ఉండి కూడాను ఏం ప్రయోజనం? దైవ బలం ఒకటి కావాలి.
1: యు మే బి ఇంటెలిజెంట్, యు మే బి ఫిజికల్లీ స్ట్రాంగ్, వెల్ దట్స్ నో యూజ్.
0: కనుకనే మనం ఆశించవలసినటువంటి దైవ ప్రేమను ఆశించాలి.
1: వాట్ వీ షుడ్ స్ట్రైవ్ ఫర్.
0: దైవ ప్రేమ ఒకటి మనం పొందితే సర్వ ప్రేమను మనకు చేకూరుతాయి.
1: దెన్ వన్స్ యు ఆర్ ద రెసిపియెంట్ ఆఫ్ ద డివైన్ లవ్, రెస్ట్ విల్ ఫాలో.
0: అది ఏ సంకల్పములు పవిత్రమైనట్టుగా ఉండాలి.
1: సో లెట్ అవర్ థాట్స్ బి సేక్రెడ్.
0: ఈ పవిత్రమైన సంకల్పాలతో మనం జీవితాన్ని గడిపినప్పుడు పవిత్రమైన పరతత్వాన్ని పొందిపోతాం.
1: వెన్ వన్స్ యూ ఎంటర్టైన్ సేక్రెడ్ థాట్స్, యూ విల్ బి స్పిరిచువల్.
0: కానీ అనేక జన్మల యొక్క పుణ్యఫలం చేత
1: because of the merit of the past life,
0: పవిత్రమైన ప్రాప్తి మనకు లభ్యమించింది.
1: Because of the merit of the several of the past life,
0: పవిత్రమైనటువంటి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: Make use of proper use of it.
0: సద్వినియోగం చేసుకున్నప్పుడే సద్గతి పొందుతారు.
1: When once you make proper use,
0: దుర్వినియోగం చేసుకున్నప్పుడు దుర్గతి పొందుతారు.
1: If you misuse, you will lose this channel.
0: భగవంతుడు ఎక్కడున్నాడు?
1: Where is God?
0: ఎక్కడ చూసినా ఉన్నాడు.
1: Is everywhere.
0: అదే మనం చెప్పాను.
1: What భగవాన్ సిద్ధార్థ
0: అంటే మనములో ఉన్నాడు, భవనములో ఉన్నాడు.
1: Is in a mansion.
0: బాటలో ఉన్నాడు.
1: Is in path.
0: పాటలో ఉన్నాడు.
1: అండ్ ఇస్ దేర్ ఇన్ ద వరల్డ్?
0: పాటలో ఉన్నాడు, పాటలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ ఎ గేమ్?
0: మాటలో ఉన్నాడు, తీటిలో ఉన్నాడు.
1: ఇస్ ఇన్ ఎ వర్డ్?
0: సర్వత్రా ఉన్నటువంటిది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఇట్టులో ఉన్నాడు, కుయుక్తిలో ఉన్నాడు.
1: ఇస్ దేర్ ఇన్ నాక్ అండ్ ఇన్ ఇంటెలిజెన్స్?
0: అన్నిటి ఎందు ఉన్నది భగవంతుడే.
1: గాడ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కనుక ఈ భగవంతుని పొందడానికి ఏది మనకు సరైన అర్హత అంటే యుక్తి కురుక్తిగా ఉండాలి, కానీ కుయుక్తిని మనం ఉపయోగపెట్టకూడదు.
1: యూ షుడ్ ఫాలో ది ప్రాపర్ ప్రొసీజర్, నాట్ కుయుక్తి ది నాక్.
0: ఈ విధమైనటువంటి యోగయుక్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి ది ఇంటెలిజెంట్ పాత్ ఆఫ్ యోగ.
0: అప్పుడే నిజమైనటువంటి దివ్యత్వాన్ని మనం పొందగలుగుతాం.
1: దెన్ యూ కెన్ అటైన్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
0: దినదినములకు, ఒక్కొక్క సంవత్సరములకు ఈ పాద పూజల యొక్క ఇది పెరుగుతూ ఉంటుండదని మీరు ఆనందిస్తున్నారు.
1: యు ఆర్ సో హ్యాపీ దట్ ద నంబర్ ఆఫ్ పాదుకాస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్.
0: కానీ ప్రవృత్తి మార్గంలో ఇది సహజమే.
1: It's quite natural in the external world.
0: కాని నాకు ఇది పెరగాలని ఆశ లేదు.
1: బట్ భగవాన్ doesn't desire increase in numbers.
0: ఈ పాదుకులు పెరగనక్కర్లేదు.
1: It's not an increase in the number.
0: పాదుకుల యొక్క భావం పెరగాలి.
1: That paduka feeling should increase.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: a small example.
0: ఈ పాద పూజల కోసం వచ్చినటువంటి వారు,
1: those that have come for paduka puja,
0: ఇంకా లౌకికము లౌకికము లౌకికములోనే ప్రవేశిస్తున్నారు.
1: They are still worldly and worldly.
0: భగవంతుడు ఆశించేటువంటిది ఒక్క నిర్మలమైన ప్రేమను, నిశ్చలమైనటువంటి చిత్తమును.
1: వాట్ గాడ్ వాంట్స్ ఇస్ స్టెడీనెస్, స్టెడీ
0: తెలుసుకోవటం లేదు.
1: స్వామి
0: తింటాడో ఏమని మురుకులు నిప్పట్టు ఆ తట్టలంతా తెచ్చి ఆ షెడ్ లో పెట్టేశారు.
1: And therefore they brought so many sweets there.
0: Dry fruits anta tecchi aa shed lo pettesaru.
1: They brought all those things there and then.
0: Apples, bananas, ivanni tecchi aa shed lo pettesaru.
1: All fruits are kept there in the shed.
0: Poornachand hall anta kuda ee tindlitone cheripoyi untundadi.
1: All Poornachand auditorium is full of these sweets and fruits.
0: ఏం నేను కుంభకర్ణుడు అనుకున్నారా వీళ్ళు?
1: డూ యూ థింక్ స్వామి ఇస్ కుంభకర్ణ? నో.
0: ఏ అన్నమైనా కూడా నేను తినను.
1: భగవాన్ డజంట్ టేక్ ఫుడ్ ఆల్సో.
0: అలాంటి పరిస్థితిలో ఈ తిండ్లతో ఎందుకోసం తెచ్చారు?
1: వెన్ స్వామి డజంట్ ఈట్ రైస్ ఫుడ్, వాట్ ఆర్ దీస్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్?
0: దీన్ని సరిచేయటంకు, ఈ పంటంతా వేరు చేయడానికి, ఈ తిండంతా వేరు చేయడానికి ఒక 15 దినములు పిల్లలంతా పెట్టి చేయవలసి వస్తుంది.
1: స్వామి మేడ్ బాయ్స్ టు వర్క్ టు క్యాటగరైజ్ టు సెపరేట్ టు సెగ్రిగేట్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ దేర్.
0: ఎంత కాలం పడుతుంది? ఈ కాలంలో ఈ పండ్లంతా కుళ్ళిపోతాయి.
1: ఇన్ ద మీన్ టైమ్ ఆల్ ఫ్రూట్స్ విల్ బి రాటన్.
0: ఇలాంటి బాధ్యతను తీసుకుని రాకండి.
1: డోంట్ హ్యావ్ క్యారీ దట్ రెస్పాన్స్.
0: నాకు కావాల్సినటువంటి ఒక్క ప్రేమ, అదే హృదయపూర్వకంగా ప్రేమిస్తే చాలు.
1: వాట్ స్వామి వాంట్స్ ఇస్ ఓన్లీ వన్ థింగ్, యువర్ లవ్.
0: ఇంకా కొంత కొంతమంది ఒక టవల్, ఒక బెడ్షీట్.
1: సమ్ అదర్స్ బ్రింగ్ వన్ టవల్, వన్ బెడ్షీట్.
0: ఇవంతా నేను నాకెందుకు ఇవన్నీ?
1: స్వామి,
0: ఒకవేళ మీకు తేవాలనుకుంటుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బ్రింగ్,
0: ఇదిగో బెడ్షీట్ తీసుకురండి, హాస్పిటల్ కి ఇవ్వచ్చు చక్కగా.
1: బ్రింగ్ ది బెడ్షీట్స్, దే కెన్ బి గివెన్ దేర్ ఇన్ ది హాస్పిటల్.
0: అది కూడా స్వామి చెప్పారు, మరి రేపటి నుంచి అది కూడా తీసుకురాకండి.
1: బికాజ్ స్వామి సెడ్ డోంట్ స్టార్ట్ గివింగ్ టుమారో.
0: నేను ఏది ఆశించను.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆశించేది ఒక్కటే ఒకటి.
1: హి వాంట్స్ ఓన్లీ వన్,
0: అది ఏ నిర్మలమైన, నిశ్చలమైన, నిస్వార్థమైన ప్రేమ.
1: దట్ ఈస్ ప్యూర్ సెల్ఫ్లెస్ స్టడీ లవ్.
0: అది నాకెక్కడ కూడా స్వార్థం లేదు.
1: భగవాన్
0: నకసిక పర్యంతము నో స్వార్థం.
1: దేర్ నో సెల్ఫిష్నెస్ ఫ్రమ్ టాప్ టు టౌ.
0: ఏది కావాల్సిందో నాకు ఆశనే లేదు.
1: స్వామి డజంట్ డిజైర్ ఎనీథింగ్.
0: ఆశ లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ తెచ్చి పెట్టడం?
1: వెన్ హి డజంట్ డిజైర్, వై డు యు బ్రింగ్?
0: తర్వాత మా శెట్టి గారు కూడా చాలా పాపం, పరమ భక్తుడు.
1: శెట్టి ఈజ్ అన్ ఆర్డెంట్ డివోటీ.
0: ఈ విధమైన బాధ్యత అంతా తెచ్చి మాకు పెట్టేస్తున్నాడు.
1: హీఈస్ జస్ట్ గివింగ్ అస్ దీస్ రెస్పాన్సిబిలిటీ.
0: నిన్న రథం అని చూపించారు.
1: యెస్టర్డే ఐ షోన్ చారియట్.
0: నాకు ఈ రథాలు విధాలు నాకు ఎప్పుడు ఇష్టమే లేదు.
1: భగవాన్ డజంట్ లైక్ దోస్ చారియట్స్.
0: నా రథం మీ హృదయమే.
1: Your heart, hrudaya, is his chariot.
0: మీ పవిత్రమైన హృదయం ఉంటుండగా ఈ యొక్క గోల్డ్ చారియట్ నాకెందుకు?
1: When your sacred heart is there, he doesn't need that golden chariot.
0: ఈనాడు తిరిగి ఈ విధమైన సింహాసనం అన్ని ముక్తి చేరి తెచ్చి పెట్టారు.
1: Today they brought this simhasana.
0: నాకు ఏమి కళాతూరికి ప్రశాంత నిలయంలో పెట్టేంత వరకు చెప్పరు.
1: They don't tell until they reach.
0: ఇలాంటివంత ఏది కూడా మీరు తేకండి.
1: Don't bring any such sort of.
0: ఇవన్నీ నాకు ఇష్టాలు లేదు.
1: Bhagavan doesn't like them.
0: నాకు ఇష్టమైనది ఒక్కటే మీకు చెప్పాను కదా, అదే ప్రేమ.
1: Swami likes only one thing, that is your love.
0: కనుక ఈ పదార్థాలు కూడా ఇంక పైన మీరు తీసుకురాకండి.
1: All these material objects don't bring hereafter.
0: ఇదంతా కూడా గూరు, ప్రకృతమైన యొక్క వస్తువులే.
1: All this is bhoot, this material.
0: సువహ నాకు కావాలి.
1: He wants సువహ.
0: అది మన జ్ఞానతత్వము.
1: దాట్ ఈస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది పవిత్రమైనటువంటి జ్ఞానము.
1: దట్ ఇస్ సీక్రెట్ విజ్డమ్.
0: జ్ఞానాదేవత కైవల్యం.
1: అండ్ దట్ విజ్డమ్ విల్ టేక్ యూ టు లిబరేషన్.
0: ఆ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి.
1: అక్వైర్ దట్ విజ్డమ్.
0: ఆ దివ్యత్వాన్ని మీరు అనుభవించండి.
1: గెయిన్ ఎక్స్పీరియన్స్.
0: ఆ పవిత్రతను మీరు పొందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్.
0: దైవత్వాన్ని అందండి.
1: అండ్ రీచ్ దట్ స్టేట్ ఆఫ్.
0: దానికి అర్పితమే చాలా ప్రధానమైనటువంటిది.
1: దట్ సరెండర్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఆ అర్పితం అనగా ఏమిటంటే,
1: దట్ ఆఫరింగ్ మీన్స్,
0: అది మనం పిండినటువంటి ఆహారము రక్తంతో చేరి మన దేహము ఆ యొక్క పదార్థము రెండు ఎక్కడ ఏకమైపోతున్నాయో.
1: జస్ట్ యాజ్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫుడ్ పార్ట్ టేకెన్ బికమ్స్ వన్ విత్ ద బ్లడ్ అండ్ గెట్ సర్క్యులేటెడ్ ఆల్ ఓవర్ ద బాడీ.
0: అట్లనే మీ ప్రేమను నా ప్రేమతో ఏకం చేయండి.
1: లెట్ యువర్ లవ్ బి యూనిఫైడ్ విత్ స్వామీస్ లవ్.
0: అప్పుడు రెండు ఏకమైపోయి
1: దివ్యత్వమైన
0: స్వరూపాన్ని పొందుతాయి.
1: దేర్ ఇట్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ డివినిటీ.
0: అంత ఐకమత్యం చాలా అవసరము.
1: యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: మీరు పొద్దున పండితుల వారు కూడా చెప్పే సమయం లోపల
1: మార్నింగ్ పండిట్జీ ఆల్సో సెడ్
0: ఐకమత్యం చాలా అవసరము అన్నారు.
1: హి సెడ్ యూనిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇప్పుడు చూడండి, ఒక తేనె గురించి చెప్పాడు.
1: హి ఆల్సో మెన్షన్ అబౌట్
0: ఈ ఐకమత్యమైనటువంటి లేకపోవడం చేతనే దేశం కూడా చిన్న భిన్నమైపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ absence of unity, country is in this present position.
0: ఇది అనేక పుష్పముల నుంచి కూడా తీసుకొని వస్తుంది ఈ తుమ్మెద.
1: And it is the honeybee that brings honey from different
0: places. అనేక పుష్పముల నుంచి, వివిధ పుష్పముల నుంచి వచ్చినటువంటి ఈ తేనెను ఒక్క దగ్గర చేరుస్తుంది.
1: Honey brought from, collected from different flowers is kept at one
0: place. అది సర్వరోగ నివారణగా మారిపోతుంది.
1: And it cures all diseases, honey.
0: కనుక ఈ డిసీజెస్ నివారణ చేస్తుంది.
1: అండ్ హనీ ఈస్ ద క్యూర్.
0: మానసిక ఐక్యమత్యం చాలా అవసరము.
1: అండ్ యూనిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాన్కైండ్.
0: ఈ యూనిటీ ఉండినప్పుడే
1: యూనిటీ
0: మన హృదయం ప్యూరిటీగా మారిపోతుంది.
1: అండ్ అవర్ హార్ట్ విల్ హ్యావ్ దట్ ప్యూరిటీ.
0: ప్యూరిటీగా మారినప్పుడే డివినిటీని చేరిపోతుంది.
1: వెన్ ద హార్ట్ ఎంజాయ్స్ ప్యూరిటీ, ఇట్ జాయిన్స్ డివినిటీ.
0: కనుక యూనిటీ, ప్యూరిటీ, డివినిటీ ఈ మూడింటి యొక్క సంబంధాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
1: అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ప్యూరిటీ, యూనిటీ అండ్ ద డివినిటీ.
0: ఈ విధంగా అనేక పర్యాయం చెప్తున్నారు పండితులు, కానీ మీరు వింటున్నారే కానీ ఒక్కటైనా రెండునైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: And it chants many times, but you don't practice at least one.
0: మనం ఒక్కటైనా సరే ప్రాక్టీస్ లో పెట్టేస్తే చాలు.
1: It's enough if you practice one thing that is heard and did.
0: అంధకారం వెళ్ళ అతమారునే చూడ వస్తున్నదో దీపపు వార్త వలన.
1: బై అనౌన్సింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ వుడ్ ఎవర్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్.
0: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంతవి.
1: బై లిజనింగ్ టు ద మిస్టరీ అండ్ ద గ్రాండియర్ ఆఫ్ ద మెడిసిన్ విల్ ది డిసీజ్ బి క్యూర్డ్.
0: నిర్పేదవాని పేదరికమ్ము పోవున విత్త ప్రభావము విన్నయంత.
1: విల్ ద పావర్టీ బి సాల్వ్డ్ బై లిజనింగ్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎకనామిక్స్.
0: ఎత్తపోతుంది
1: ఇదంతానుకునే
0: మనం కేవలం ఈ భౌతికమైనటువంటి యొక్క దీన్ని మనం ఉచ్చరించడం వల్ల మన యొక్క శాంతి మనకు లభ్యం కాదు.
1: బై రిపీటింగ్ వెర్బల్లీ ఫిజికల్లీ
0: అంధకారం పోవాలంటే చిన్న లైట్ అయినా మనం అందించాలి.
1: టు డిస్పెల్ ద డార్క్నెస్ యూ షుడ్ లైట్ ఎ ల్యాంప్.
0: అంతేగాని అది అంటించుకోకుండా అంధకారం పోవాలంటే పోదు.
1: వితౌట్ లైటింగ్ ద ల్యాంప్ ద డార్క్నెస్ కాన్ బి డిస్పెల్డ్.
0: దాన్ని ఎంతో వర్ణించినప్పటికీ మన యొక్క చీకటి మనకు పోదు.
1: ప్రొలాంగ్డ్ డిస్క్రిప్షన్ విల్ నెవర్ డిస్పెల్ ద
0: డార్క్నెస్. వర్ణించనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు డిస్క్రైబ్.
0: ఆరాధించు, అర్పితం చేయి.
1: ఆరాధన, వర్షిప్, అర్పిత, సరెండర్.
0: ఈ అర్పితం చేసినప్పుడే దాంట్లో ఏకత్వాన్ని పొందిపోతుంది.
1: ది సరెండర్ విల్ లీడ్ టు యూనిటీ.
0: మీరు రేపు దీపావళి వస్తుంటుండాలి.
1: దీపావళి
0: ఒక క్యాండిల్ తో అంటించుకుంటాం, అన్ని దీపాలను అంటిస్తుంటాం.
1: యు లైట్ వన్ క్యాండిల్ దేర్ ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ క్యాండిల్.
0: మొదటిది ఆధారమైనది ఒకే క్యాండిల్.
1: ఒరిజినల్ వన్ ఇస్ వన్ క్యాండిల్.
0: అది ఏ దైవత్వము?
1: దట్ ఇస్ గాడ్.
0: ఈ ఒక్కొక్క జ్యోతి అందించమే అది జీవతత్వము.
1: ఈచ్ క్యాండిల్ ఇస్ ఇండివిజువల్.
0: ఒక్క దైవత్వమే ఇన్ని జీవతత్వాలంతా కూడాను రక్షిస్తుండాలి.
1: ఇట్ ఇస్ ఓన్లీ వన్ డివినిటీ దట్ ప్రొటెక్ట్స్ వెలిగిస్తుండాలి. వేర్ ఇస్
0: వెలిగిస్తుండాలి.
1: ఇట్ ఇస్ లైట్ ఇల్యూమిన్
0: అంత జీవన జ్యోతులు.
1: దట్ ఇస్ లైట్.
0: అది ఆత్మజ్యోతి.
1: అండ్
0: ఆత్మజ్యోతిని మనం అభివృద్ధి చేసుకుంటే జీవన జ్యోతులు ఎన్ని వెలుగుతాయి.
1: దిస్ ఇస్ ది లైట్ ఆఫ్ లైఫ్. దట్ ఇస్ ది లైట్ ఆఫ్ ఆత్మ. అండ్ దట్ విల్ లైట్ ఎవ్రీథింగ్ అండ్ ఇల్యూమిన్ ద హోమ్.
0: కొందరు మీ ప్రేమ జ్యోతిని వెలిగించండి.
1: అండ్ దిస్ light, this lamp
0: ee devajyoti kante prakashavantamaina marokati ekatalo ledu.
1: And this light of love is greatest of all, nothing except
0: prema unda sarvamu akade untundadi.
1: Where there is love, everything is there.
0: Kanuka
1: so
0: ee prema tattvani meeru abhirudhi parchukoni
1: develop love more and more.
0: ee prapancha sambandhamaina panulu chesinappudiki avi kuda nu paramarthikamgaane maaripothayi.
1: Even the worldly activity would become spiritual if you have love.
0: Nu office ko pani chey.
1: Go to the office and do
0: work. Business chey, pani chey.
1: Do business and work.
0: Intlo dosham ledu.
1: No mistake.
0: Ee kutumbalu poshinchukovali.
1: You can maintain your family.
0: Anni chestukunnu sarvakarma bhagavat prityartham aniga meer bhavinchandi.
1: Whatever you may do, offer to God to please him.
0: Anta bhagavat prityarthanga cheyali.
1: May every activity be pleasing unto God.
0: Adi nijamainatuvanti oka bhakti.
1: That is true devotion.
0: Ante gaani భౌతిక పదార్థాలకు మాత్రం అర్పితం చేయడం కాదు.
1: ఇస్ నాట్ ఆఫరింగ్ ఫిజికల్ మెటీరియల్.
0: ఈ భౌతిక పదార్థాలు ఏ దేవుని కూడా అర్పితం చేయదండి.
1: డోంట్ ఆఫర్ ఎనీ సచ్ ఫిజికల్.
0: ఎక్కడైనా మీరు పోండి.
1: యు గో ఎనీవేర్.
0: భగవంతుడు ఎందుకు ఈ విధమైన వికారాలంతా చేస్తున్నారు?
1: వై డు యు డూ ఆల్ దీస్ థింగ్స్ టు గాడ్?
0: మీకు అందరికీ తెలుసును.
1: యు ఆల్ నో.
0: ఏదో మేము భక్తిగా ఉంటున్నామని తిరుపతికి పోతారు, పెద్ద పెద్ద కిరీటాలు పెట్టేస్తారు, పెద్ద పెద్ద కౌచాలంతా వేస్తుంటారు.
1: People go to Tirupati and they bring very big crown.
0: దైవత్వాన్ని పూర్తి వికారం చేస్తున్న ఈ నగలన్నీ.
1: అండ్ ఆల్ దీస్ జ్యువెల్స్ మేక్ గాడ్ ఆల్సో ఆక్వర్డ్ అండ్ అగ్లీ.
0: నేచురల్ విగ్రహం చూసినప్పుడు ఎంత ఆనందం వస్తుంది.
1: విల్ బి సో హ్యాపీ ఇఫ్ యూ వాచ్ దట్ నేచురల్ ఐడల్.
0: దానివంతా ఎంతో మేకప్పులు చేసి మేకప్పులు చేసి మేకప్లు చేసి ఇది ఒక కప్పు మాదిరి బాధ చేసేస్తున్నారు.
1: ఇట్స్ ద రెస్ట్ ఆఫ్ ది థింగ్ జ్యువెలరీ, జస్ట్ మేకప్ అండ్ ఇట్ జస్ట్.
0: భగవంతునికి ఎక్కడైనా సరే మీరు జ్యువెల్స్ తీసుకోకండి.
1: డోంట్ క్యారీ జ్యువెల్స్ ఎనీవేర్.
0: అప్పుడు నీకంటే బీదవాడా భగవంతుడు?
1: డూ యూ థింక్ గాడ్ ఈస్ పూరర్ దాన్ యూ?
0: ఎందుకు నీవు తీసుకుని పోవటం?
1: వై డూ యూ క్యారీ?
0: వీళ్ళకి సంకుచితమైన బుద్ధులంతా ఈ రకంగా ఉంటున్నాయి.
1: యూ ఇట్స్ యువర్ నారో మైండెడ్నెస్.
0: నీకు నారో మైండ్ ఉంది కానీ భగవంతుడికి లేదు. భగవంతుడికి బ్రాడ్ మైండ్.
1: యు ఆర్ నారో మైండెడ్ బట్ గాడ్ ఇస్ బ్రాడ్ మైండ్.
0: ఎక్స్పాన్షన్ లవ్ భగవంతుంది.
1: గాడ్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: కానీ నీది కంట్రాక్షన్ లవ్.
1: బట్ యువర్స్ ఇస్ కంట్రాక్షన్.
0: భగవంతుడికి ఏదైనా నగలు అర్పితం చేయాలంటే ఇది సంకుచితమైన భావమే.
1: ఆఫరింగ్ జ్యువెల్స్ టు గాడ్ ఇస్ నారో మైండెడ్ ఐడియా.
0: నీ జ్యువెల్ కోసమని భగవంతుడు కాచుకోడు.
1: గాడ్ ఇస్ నాట్ వెయిటింగ్ ఫర్ యువర్
0: జ్యువెల్. ఈ విధంగా జ్యువెల్స్ హీల్స్ అని ఈ విధంగా భగవంతుడికి అర్పితం చేసి భగవంతుడి యొక్క నిజమైన ఆకారాన్ని కూడా చెబుతున్నారు.
1: ది ట్రూ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఇస్ లాస్ట్ బికాస్ ఆఫ్ దీస్ జ్యువెల్స్ ఆఫర్డ్.
0: ఇవన్నీ కాదు ముఖ్యం.
1: దే ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: చిత్తస్య శుద్ధయే కర్మ, హస్తస్య భూషణం దానం.
1: అండ్ ఇట్ ఈస్ ద చారిటీ విచ్ ఇస్ ద జ్యువెల్ టు ద హ్యాండ్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: ట్రూత్ ఇస్ ద జ్యువెల్ టు ద థ్రోట్.
0: శ్రోత్రం చ భూషణం ధ్యానం.
1: ద లిజనింగ్ టు ద సీక్రెట్ టెక్స్ట్.
0: ఇలాంటి నగలు మనకుంటుండగా ఇంకా దీనికి తగినటువంటి నగలు ఎందుకు మనం భరించాలి?
1: దీస్ జ్యువెల్స్ ఆర్ దేర్, వై డు యు నీడ్ అదర్ జ్యువెల్?
0: కంఠానికి ఒకటి ఉంటుండాలి సత్యమైనటువంటి జ్యువెల్.
1: అండ్ యూ హ్యావ్ గాట్ దిస్.
0: హస్తానికి ఒకటి ఉంటుండాలి ధర్మము దానము అనేటువంటిది.
1: అండ్ ది చారిటీ, charity and dharma are the jewels.
0: పవిత్రమైనటువంటి శ్రవణం అనేటువంటిది దేవ చింతన ధర్మము శ్రవణం చేస్తున్నావు అదే చెవులు ఉంటున్నాయి.
1: లిజనింగ్ టు సీక్రెట్ థింగ్స్ ఇస్ ద జ్యువెల్.
0: చెవులకు సరైన కంకణాలు వేసుకున్నావు.
1: అండ్ యు హావ్ గాట్ ఇయర్ రింగ్స్.
0: కంఠానికి నెక్లెస్ వేసుకున్నావు.
1: యు హావ్ గాట్ ద నెక్లెస్.
0: చేతికి కంకణం ధరించావు, దీనికంటే ఇంకేం కావాలి? ఇది ఏ సరైనటువంటి నగలు? ఏదో పెద్ద వజ్రాల కిరీటము, ఇవన్నీ కేవలము ఒక విధమైనటువంటి ఒక ఆడంబరాలకి ఏదో ఒక ఆట.
1: And all these jewels made up of diamond.
0: ఇచ్చేటువంటి వాళ్ళు సోవాళ్లే, తీసుకునే వాళ్ళు సోవాళ్లే. సో
1: those that offer, they speak of show.
0: నిజంగా ఇచ్చేటువంటి వాడు భక్తుడే కాదు.
1: They are not devotees at all.
0: తీసుకునేవాడు భగవంతుడే కాదు.
1: The one who receives is no God.
0: కనుక భగవంతుడు తీసుకోకూడదు, భక్తుడు ఇవ్వకూడదు.
1: So God should not receive and devotee should not give.
0: ఇవ్వవలసింది తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is to be given, what is to be received?
0: నీ యొక్క నిర్మలమైనటువంటి ప్రేమని ఇవ్వాలి.
1: Your pure love is to be offered.
0: నీ పవిత్రమైనటువంటి త్యాగాన్ని నేను చూడాలి.
1: And you should
0: ఈ రెండింటిని తీసుకోవటం ఇచ్చుకోవటం.
1: These are things to be transacted.
0: Give and take, give and take. Pure heart to heart.
1: It's only give and take, heart to heart connection.
0: అదే ముఖ్యమైనటువంటి లవ్ టు లవ్.
1: దట్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్.
0: ఇది సరైన మన జ్యువెల్స్ కానీ
1: అది ప్రాపర్ జ్యువెల్.
0: ఈ పిచ్చి పిచ్చివన్నీ తీసుకుని వచ్చేసి భగవంతుని కూడా ఒక బిచ్చగాడిగా మారుస్తున్నారు.
1: అండ్ బై ఆఫరింగ్ ది జ్యువెల్స్ యూ మేక్ గాడ్ ఆల్సో ఎ బెగ్గర్.
0: భగవంతుడు బిగ్గర్, నాట్ బెగ్గర్.
1: గాడ్ ఈజ్ బిగ్గర్ అండ్ నెవర్ ఎ బెగ్గర్.
0: కనుక ఈ భక్తులందరూ చేరి భగవంతుని బెగ్గర్ గా మార్చేసేస్తున్నారు.
1: ఆల్ దిస్ డివోటీస్ మేడ్ గాడ్ ఎ బెగ్గర్.
0: చాలా మంది హిందూ దేశం నుంచి కూడాను చాలా మంది స్వాములు అంతా కూడా వెళ్ళిపోతుంటారు విదేశాలకు.
1: అండ్ వీ ఫైండ్ మెనీ స్వామీజీస్ గోయింగ్ అబ్రాడ్.
0: ఎప్పుడు వాళ్ళకు వచ్చి డబ్బు తక్కువైందో అప్పుడు ప్రయాణం చేస్తారు ఈ వీసాకు.
1: వేర్ ఎవర్ దేర్ ఇస్ షార్ట్ ఆఫ్ మనీ, దే ప్రొక్యూర్ వీసా టు గో అబ్రాడ్.
0: భారతదేశంలో కావలసినంత ప్రబోధం చేయండి.
1: టీచ్ హియర్ ఇన్ భారత్.
0: భారతదేశంలో కావలసినంత అశాంతి ఉంటుండాలి.
1: సో మచ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: దీన్ని సరైన మార్గంలో ప్రవేశపెట్టండి.
1: కరెక్ట్ రెక్టిఫై ద
0: మిస్టేక్. నీ ఇల్లుని నువ్వు శుభ్రపరచుకోకుండా బయట దేశానికి పోయి నువ్వేం పరిశుద్ధం చేయగలవు?
1: చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్, వై డు థింక్ ఆఫ్ అదర్ కంట్రీస్.
0: ఇదంతా కూడా ఒక బెగ్గర్ కోసమని.
1: దట్స్ ఆల్ టు బెగ్ యు గో దేర్.
0: ఇది సరైన ఆధ్యాత్మికమే కాదు.
1: ఇట్స్ మ్యాటర్ ఆఫ్ షేమ్, ఇట్స్ నాట్ స్పిరిచువల్ అట్ ఆల్.
0: నిజమైన ఆధ్యాత్మికం ఏమిటంటే హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: True spirituality is a connection between heart to heart, love to love.
0: ఇది మనం చేయవలసినటువంటి పని.
1: This is what we are supposed to do.
0: ఇకపైన ఈ విధమైనటువంటి తట్టలంతా తెచ్చి ఆ పూర్ణచంద్ర హాల్ తో అంతా నిండిపోయింది.
1: The whole పూర్ణచంద్ర హాల్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ ప్లేట్స్.
0: నేను నిన్ననే శ్రీనివాస్ కి చెప్పాను, ఎందుకు ఈ పిచ్చి పిచ్చి ఆటలంతా ఆడుతున్నారు, ఇవన్నీ తీసుకుని పోండి అని చెప్పాను.
1: భగవాన్ టోల్డ్ శ్రీనివాస్, వై డు బ్రింగ్ ఆల్ దీస్ థింగ్స్, టేక్ దెమ్ బ్యాక్.
0: వాళ్ళు తినేవన్నీ నాకు తెచ్చి పెట్టారు.
1: వాట్ ఆల్ దే ఈట్, దే బ్రింగ్ ఇట్ టు స్వామి.
0: నేను ఏది తినను.
1: భగవాన్ డజంట్ ఈట్.
0: నేను తినేది వినేది ఒక్కటే.
1: వాట్ హి ఈట్స్, వాట్ హి లిజన్స్ టు ఇస్ వన్.
0: మంచి మాటలు వింటాను,
1: హి లిజన్స్ గుడ్ థింగ్.
0: మీ ప్రేమను తింటాను.
1: అండ్ హి ఈట్స్ యువర్ లవ్, యువర్ లవ్.
0: ఆ రెండింటిని నాకు అందించండి.
1: ఓ గివ్ పాస్ ఆన్ దిస్ టు.
0: ఇంకా మిగిలిన ఏది కూడా మీరు తీసుకురావాలి.
1: డోంట్ బ్రింగ్ ఎనీథింగ్ ద రెస్ట్.
0: ఈ విషయాన్ని మాత్రం మీరు చక్కగా పెట్టుకుని ఈ పాదలు ఏ విధమైన చేసుకున్నా కూడా సంతోషమే. అయితే అన్నింటి ఎందుకు నిర్మలమైన ప్రేమను పెట్టుకుని పనిచేయండి.
1: అండర్స్టాండ్ దీస్ థింగ్స్ క్లియర్లీ. వాట్ ఎవర్ యు మే డు, మెయింటైన్ దిస్ ప్యూర్ లా.
0: ఈ భక్తితో, ఈ ప్రేమతో మీరు చిన్న సాధన చేసినా గొప్పదిగా మారిపోతుంది.
1: విత్ డివోషన్ అండ్ లవ్ దెన్ యువర్ ప్రాక్టీస్ మే బి ఫ్రాక్షనల్, దట్స్ ఎనఫ్.
0: రాముడు
1: రామ
0: లంకకు పోయి చేరాలనుకున్నప్పుడు
1: ఎక్కడ
0: పోయి చేరేది,
1: హౌ టు రీచ్?
0: అందరూ కూడా వానర్లే అక్కడ చేరిన వాళ్ళంతా.
1: ఆల్ మంకీస్ అసెంబుల్డ్.
0: ఎవరు వానర్లు?
1: ఆర్ మంకీ.
0: సోకున్న వాడు వానరు.
1: వానర
0: తీసుకుంటే నరుడు.
1: వానర ఇస్ వన్ విత్ వాల.
0: నర
1: వా, నర
0: వా అంటే వాలము.
1: వా మీన్స్ వాలము.
0: వాలం తగ్గొట్టిస్తే నరుడు అయిపోతుంది.
1: ద మూమెంట్ టెయిల్ ఇస్ గాన్, హి బికమ్స్ ఎ నర, ద హ్యూమన్.
0: కాబట్టి ఏం చేయాలనుకున్నారు?
1: వాట్ డిడ్ దే వాంట్?
0: హనుమంతుడు పరమ భక్తుడు.
1: హనుమాన్ ఇస్ నాట్ ఎ డివోటీ.
0: స్వామి,
1: స్వామి,
0: మీ నామమే దీన్నంత దాటించగలదు,
1: యువర్
0: ఈ సముద్రాన్ని దాటించగలదు.
1: యువర్ సీక్రెట్ నేమ్ విల్ హెల్ప్ అస్ టు క్రాస్ దిస్ ఓషన్
0: అని మొట్టమొదటి రామా రామా రామా రామా అని రాళ్ళంతా వేశారు సముద్రంలో.
1: ఈవెంట్ ఆన్ రైటింగ్ స్క్రిబ్లింగ్ ద వర్డ్స్ రామా రామా ఆన్ స్టోన్స్ and started dropping in the ocean.
0: హనుమంతుడు చెప్పినట్టుగా తేలినాయి రాళ్ళంత.
1: ఆల్ ద స్టోన్ స్టార్టెడ్ ఫ్లోటింగ్.
0: కానీ ఎట్ట అవుతుంది? ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి ఉంటుంటే ఎట్ట తీర్ దాటుతాడు?
1: బట్ హియర్ యూ ఫైండ్ వన్ బౌల్డర్, వన్ బౌల్డర్ ఓవర్ దే.
0: రెండింటి చేర్చేటువంటి నామం ఏమిటో దాన్ని ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: అనదర్ సీక్రెట్ నేమ్ టు జాయిన్ దీస్ టూ బౌల్డర్.
0: ఒక రాయి పైన రా, రెండవ రాయి పైన మా రాసి రెండు చేరుతూ వచ్చేసాయి.
1: ఆన్ వన్ బిగ్ స్టోన్ దే రోడ్ రా, అనదర్ స్టోన్ మా, అండ్ బోత్ జాయిన్ టుగెదర్.
0: రెండు చేరుతూ అట్టనే ఈనాడు మనం సాయిరాం సాయిరాం సాయిరాం అనుకుని వేస్తే ఈ సాయిరామ్ అనే స్టోన్ ఎక్కడ పోతుందో.
1: సో ఇఫ్ యు గో ఆన్ డూయింగ్ సాయిరాం సాయిరాం దట్, వేర్ డస్ ఇట్ గో?
0: రా మా విడివిడిగా రాసిస్తే ఆ రామా రెండు చేరిపోతుంటాయి.
1: వెన్ దీస్ టూ లెటర్స్ రామా రా అండ్ మా రెండు
0: సెపరేట్ మనం తెలుసుకోవాలి.
1: దీస్ థింగ్స్
0: ఆ యుక్తియే నిజమైన భక్తి.
1: దిస్ కైండ్ కరెక్ట్ ప్రొసీజర్ ఇస్ డివోషన్.
0: యుక్తిని యోగముగా మార్చుకున్నారు.
1: అండ్ ద ప్రొసీజర్ ఇస్ యోగ.
0: కనుకని నామాన్ని కూడా ఏ విధంగా స్మరించాలి?
1: హౌ షుడ్ వి చాంట్?
0: శాంతంగా స్మరించాలి,
1: పీస్ఫుల్లీ,
0: పవిత్రమైన భావంతో ఉండాలి.
1: సీక్రెట్ ఫీలింగ్.
0: అందరూ అడుగుతుంటారు, స్వామికి 73 ఏంది, ఇక్కడ ఉన్నారు
1: స్వామి, ఈజ్ ఏజ్ 73, హౌ ఇస్ హీ?
0: నాదంతా కూడా మూడే మూడు పీలు, పీ పీ పీ.
1: Swami stands by these three P's.
0: P, purity.
1: First P, purity.
0: Second P, patience.
1: Second P, patience.
0: మూడవ పి పర్సివరెన్స్.
1: థర్డ్ పి పర్సివరెన్స్.
0: ఈ మూడు ఉండటం వల్ల నేను ఎంతకాలమైనా కానీ ఇట్టే ఉంటాను.
1: విత్ దీస్ త్రీ పీస్ ఇన్ హేమ్ హీల్ విల్ లైక్ దిస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ మూడింటిని కూడా అనుభవించాలి.
1: సో ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ దీస్ త్రీ పీస్.
0: ప్యూరిటీని పెంచుకోవాలి.
1: డెవలప్ ప్యూరిటీ.
0: ఇంకా శాంతం పెంచుకోవాలి.
1: డెవలప్.
0: ఈ శాంతమే నిజమైన భక్తులకు ఆభరణము.
1: అండ్ పేషెన్స్ ఈజ్ యువర్ జ్యువెల్ ఆర్నమెంట్.
0: శాంతమే లేకపోతే మన యొక్క జీవితానికి ఏం ప్రయోజనం?
1: వితౌట్ పీస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లైఫ్.
0: కనుక శాంతం అనేటువంటి మనకు కిరీటంగా ఉండాలి.
1: లెట్ ది పీస్ బి ది క్రౌన్ ఆన్ యువర్
0: భక్తులు భక్తులు భక్తులు అయితే శాంతంగా ఉంటుండాలి.
1: లెట్ డివోటీస్ బి పీస్ఫుల్.
0: ప్యూరిటీ ఉన్నప్పుడు ఆ యొక్క ఇది పేషెన్స్ వచ్చి తేరిపోతుంది.
1: వెన్ వన్ దిస్ ప్యూరిటీ దేర్ విల్ బి పేషెన్స్.
0: కనుక పిచ్చి పిచ్చి భావాలతో మీరు ప్రయత్నం చేయకుండా
1: డోంట్ హ్యావ్ మ్యాడ్ థాట్స్.
0: ఈ చిన్న చిన్న కోరికలంతా కూడా మర్చిపెట్టి
1: గివ్ అప్ ది లో డిజైర్.
0: ఒక్క దైవ ప్రేమను మాత్రమే పెంచుకుంటూ రండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్ ఇన్
0: సెన్స్. అప్పుడు అంతా కూడా ఏకమైపోతుంది.
1: అండ్ ఎవ్రీథింగ్ గెట్స్
0: యూనిఫైడ్. ఈ ఏకత్వాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ దిస్.
0: చూడండి ఇదంతా దారాలుగా ఉండ ఒక్కొక్కటి కూడా తీసేస్తే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: వెన్ ది థ్రెడ్స్ ఆర్ సెపరేటెడ్ అవుట్ యూ కెన్ కట్ విత్ యువర్ ఫింగర్.
0: ఈ అన్నిటిని చేర్చడం వల్ల ఎంత భద్రంగా ఉంటుందండి.
1: వెన్ ఆల్ థ్రెడ్స్ ఆర్ క్లోజ్లీ ఇంటర్వెవెన్ ఇట్ ఇస్ సో స్ట్రాంగ్.
0: ఏకత్వాన్ని మనం పెంచాలి.
1: డెవలప్ యూనిటీ. బ్రింగ్ దెమ్ టుగెదర్.
0: ఏకత్వాన్ని పెంచినప్పుడే మనకు అంత బలం వచ్చేస్తుంది.
1: దేర్ లైస్ ఇన్
0: ఎవరితో ఏకత్వాన్ని ప్రపంచమంతా ఏకం చేసుకుని ఆ ప్రపంచానంతా భగవంతుతో ఏకత్వం చేయాలి.
1: లెట్ ఆల్ ద వరల్డ్ బి వన్. లెట్ ద హోల్ వరల్డ్ బి వన్ విత్ గాడ్.
0: ఏకం సత్వి ప్రాభవదావదంతి అన్నారు.
1: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
0: ఓం ఏకాక్షరం బ్రహ్మ అన్నారు.
1: ఓం ఇస్ ఓన్లీ లెటర్ ప్రైమల్ సౌండ్.
0: ఏకాక్షరం యొక్క తత్వాన్ని మనం తీసుకోవాలి.
1: లెట్ ఇస్ గో బై దిస్ ప్రైమార్డియల్ సౌండ్. ఓ
0: ఆ యొక్క దివ్యమైన మార్గంలో ప్రవేశించి
1: లెట్ గో అలాంగ్ ద డివైన్
0: ఈ సంకుచితమైన భావాలంతా కూడా పక్కకు నెట్టి
1: లెట్ గివ్ అప్ నారో మైండ్.
0: దివ్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మీరు అనుభవించండి.
1: లెట్ ఇస్ ఎక్స్పీరియన్స్ దట్ సీక్రెట్ డివైన్ ఆత్మిక్ థాట్.
0: ఒక చిన్న ఉదాహరణ
1: ఎగ్జాంపుల్
0: చెప్పాడు. హెల్త్ లాంగ్ లైఫ్ ఇవ్వండి అన్నారు.
1: ఓ భగవాన్ గ్రాంట్ హెల్త్ అండ్ లాంగ్ లైఫ్ టు చెట్టి.
0: చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ గుడ్.
0: అందరి క్షేమాన్ని కోరటం చాలా ఉత్తమమైనటువంటి కోరిక.
1: డిజైర్ ద వెల్ఫేర్ గుడ్ ఫర్ ఎవ్రీథింగ్ గుడ్.
0: అది ఒకరు చెప్తే వచ్చేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ ద వన్ దట్ కుడ్ బి రికమెండెడ్ బై ఎనీబడి.
0: ఆ మంచి భావమే స్వామి దానికి అందిస్తుంటాడు.
1: గుడ్ థాట్ విల్ మేక్ హిమ్ రిసీవ్ గాడ్స్ గ్రేస్ బౌంటీ.
0: కేవలం ఒక రికమెండేషన్ తో వచ్చేటువంటిది కాదు.
1: ఇట్ నీడ్ నాట్ బి రికమెండెడ్.
0: ఇది పార్ట్నర్షిప్ బిజినెస్ కాదు.
1: ఇట్స్ నాట్ బిజినెస్, పార్ట్నర్షిప్.
0: ఆ అతని యొక్క హృదయము నా హృదయం రెండింటికి ఏకత్వం కావాలి.
1: హిస్ హార్ట్ అండ్ భగవాన్ హార్ట్ షుడ్ బి యూనిఫైడ్.
0: ఈనాడు మీకు ప్రత్యక్షంగా నేను పబ్లిక్ లో చెప్తున్నాను.
1: భగవాన్ ఇస్ డిక్లేరింగ్ పబ్లిక్లీ టుడే.
0: పోయిన వారము
1: లాస్ట్ వీక్
0: డాక్టర్స్ నుంచి నాకు ఒక జాబులు వచ్చినాయి.
1: డాక్టర్స్ సెంట్ లెటర్స్ టు భగవాన్.
0: అలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
1: ఎలోపతిక్ డాక్టర్, హోమియోపతిక్ డాక్టర్,
0: ఆయుర్వేద డాక్టర్,
1: ఆయుర్వేదిక్ డాక్టర్
0: అందరూ జాబులు రాశారు.
1: దే ఆల్ సెంట్ లెటర్స్.
0: స్వామి
1: స్వామి
0: 10వ తేదీ ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ జరుగుతున్నారంటున్నారు.
1: వీ హియర్ దట్ దేర్ ఇస్ గోయింగ్ టు బి వెరీ బిగ్ ఫంక్షన్ ఆన్ 10th.
0: తక్షణమే మీరు శెట్టి గారిని మధురకు పంపించండి.
1: 10 శెట్టి ఆర్ బ్యాక్ టు మధుర ఇమిడియట్.
0: 10వ తేదీ వరకు కూడా అతను ఉండడానికి వీలు లేదు.
1: హీ మే నాట్ లివ్ టిల్ 10th.
0: ఈ లోపలే అతను మరణిస్తాడు అని చెప్పిన రాశారు.
1: హీ మే డై ఇన్ బిట్వీన్ ఇన్ ద మీన్ టైమ్.
0: నేను చెప్పాను అతని భక్తి నా శక్తి రెండింటి యొక్క ఏకత్వం చేత అతను తప్పక ఉండగలడు.
1: భగవాన్ సెట్ భగవాన్ సెట్ హిజ్ భక్తి డివోషన్ మై శక్తి మై పవర్.
0: నీతిగా పాపం ఆ దేహం ఎంత కృషించిపోయినప్పటికీ ఎన్ని వ్యాధులు ఉండినప్పటికీ సహించుకొని భరించుకొని ఆ పేషెంట్ ఆ విధంగా వస్తున్నాడు పాపం.
1: దో హీస్ ఏజ్డ్ బాడీ ఈస్ ప్రెటీ ఓల్డ్ అండ్ సిక్ గెట్ హీస్ ఏబుల్ టు కమ్ హియర్.
0: ఆ భక్తియే అతన్ని రక్షిస్తుంది.
1: హిజ్ డివోషన్ సేవ్డ్ హిమ్.
0: కనుక ఆ విధమైనటువంటి జాబులంతా ప్రాపంచికంగా ఈ విధమైనటువంటి యొక్క మార్పులు జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిజ్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్.
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో సెడ్
0: త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్
0: చాలా కష్టాలు పడ్డాడు.
1: ఈ అండర్వెంట్
0: భార్య మరణించింది.
1: వైఫ్ డై.
0: కానీ ఇంటి పరిస్థితులు భరించుకోవడానికి లేదు.
1: హీ కుడ్ నాట్ బేర్ ఫ్యామిలీ.
0: తన అన్నగారు అయినటువంటి వారు కూడా రామ విగ్రహాన్ని దీని కావేరిలో పడవేశాడు.
1: బ్రదర్ హాస్ టేకెన్ అవే ఆల్ ది ఐడల్స్ ఆఫ్ రామ లక్ష్మణ్ అండ్
0: రామ వియోగాన్ని సహించుకోలేకపోయాడు.
1: హీ కుడ్ నాట్ బేర్ ది సెపరేషన్ ఫ్రమ్ రామ.
0: రాముడి పైన కూడా కోపం వచ్చేసేసి
1: వెరీ యాంగ్రీ విత్ రామ.
0: ఇంతకాలం నేను స్మరించినందుకు రామ నీవా నాకు ఈ శిక్ష ఇచ్చేది.
1: రామాయ్ సాంగ్ యువర్ గ్లోరీ ఇస్ ది
0: సెపరేషన్ జరుగుతూ ఉంటాయి.
1: సో మెనీ చేంజెస్ గోయింగ్ ఆన్.
0: అతని భక్తి అతన్ని రక్షిస్తుంది కానీ
1: హిజ్ డివోషన్ ప్రొటెక్ట్స్ హిమ్.
0: మరొకటి కాదు,
1: నథింగ్ ఎల్స్.
0: కనుకనే తాను కూడా చెప్పాడు.
1: హి ఆల్సో

0: లేదు.
1: యూ హ్యావ్ నో పవర్.
0: దూషించాడు.
1: అండ్ హి అక్యూజ్డ్ హిమ్.
0: తర్వాత విచారించాడు.
1: ఇమ్మీడియట్లీ
0: ఎంక్వైర్డ్. నా బలహీనత వల్ల నేను భగవంతుని కూడా దూషించానే.
1: అవుట్ ఆఫ్ వీక్నెస్ ఐ అక్యూజ్ గాడ్.
0: అప్పుడు తిరిగి ప్రార్థిస్తున్నాడు.
1: దెన్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్.
0: కపివారది దాటునా,
1: విల్ మంకీ క్రాస్
0: కలికి రోటగట్టునా,
1: కెన్ ద మోటార్ బి టైండ్,
0: లక్ష్మి దేవి వలచునా,
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ లవ్ యూ,
0: లక్ష్మణుండు కొలచునా,
1: విల్ లక్ష్మణ సర్వ్ యూ,
0: సుఖబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా, అపరామ శక్తి ఎంతో గొప్పరా.
1: Of all the people, highly intelligent Bharata, waiting for a long time, will he serve you? Oh Rama, your power is limitless.
0: Ayyo, Rama Shakti ichindi kaadu. Goppadi, naa balaheenati inta varaku nannu ee baadham pettindi.
1: Rama's power is highest and the greatest and limitless. It is only by
0: Daivamuna kante minchinatvanti shakti marokati ledu.
1: The divine power is greatest.
0: Adhe divine power.
1: That is divine.
0: Aa divyamaina shakti kante minchinatvanti maroka shakti ee jagatlo ledu.
1: Nothing is greater than the divine power.
0: Kanuka aa shaktini manam swadhinam chesukunte sarva shaktulu manaku hastagatam ayipothayi.
1: When once you have divine power with you, the rest will follow.
0: అనుగ్రహ బలమే మన హస్తంలో ఉంటుంటే నవగ్రహాలు మనం ఏం చేయగలం?
1: When once you have got an అనుగ్రహ బల, the strength of his grace, what is the effect of the strength of the
0: planet? అనుగ్రహాల కోసం పాటుపడండి.
1: And work for to earn
0: God's grace. కోసం పాటుపడండి.
1: Work for this.
0: ఇది నిజమైనటువంటి ఒక ఆనందము, నిజమైన ప్రేమ.
1: Here lies the true bliss.
0: ప్రేమ ముదిట మనసే కగో.

సాయిరామ్ డియర్ లిసనర్స్, వాట్ ఇస్ ట్రూ సాధన? హౌ కెన్ వి ఫాలో ద టైమ్లెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ రెస్పెక్టివ్ నేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్? భగవాన్ బాబా ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు అ డివైన్ డిస్కోర్స్ దట్ భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 27th ఆఫ్ మే 2000 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ బృందావన్, బెంగళూరు.

0: తవ పూర్వం కృతయుగే త్రేతాయాం త్రేతాయాం యజ్ఞయే వచ ద్వాపరే దానమాసితం కలియుగే కలౌ భక్తిర్గరీయసి తవ పూర్వం కృతయుగే త్రేతాయం యజ్ఞయేవచ ద్వాపరే దానం కలౌ భక్తి గరీయస ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనువు యొక్క ప్రబోధలు మానసికముకు ఎంతనో హాయినిస్తుంది.
1: The teachings of Manu makes your mind very happy.
0: Krutayuga dhyanamunu tretayuga yajnamu dwapari archana kaliyuga namasmarana idi shashvatanga nirantaramu nindi unnavi ani bodhinchadu.
1: He taught that in Krutayuga meditation was adopted, in Tretayuga sacred rituals like yajnas were conducted. In Dwapara age, it is archana or worship, while in the present Kali Yuga, Namasmarana or chanting the holy name of God is adopted.
0: Anati, ahara viharamulu, marina rahitamainatvi.
1: The food and habits were unpolluted in those days.
0: Anati, manavuni yokka pravartana pavitramainatvi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavak charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattvamulo unnatundi divyatvanni pavitratanu anati manu gurtinchi vartinchi jagatunku chaattu vachadu.
1: Manu has recognized, experienced the immanent divinity in humanity and the sanctity behind it and shared with everybody.
0: Adiye bharatiya sanskruti.
1: That is the culture of Bharat.
0: Papa bhiti leni pamaratvamu patti daiva priti leni dani batti manavatva manage మానవులందున విశ్వశాంతికి.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: పీపుల్ ఆఫ్ కృతయుగ స్పెంట్ ఆల్ ద టైమ్ ఇన్ థింకింగ్ ఆఫ్ గాడ్, ఇన్ మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: నాట్ మియర్లీ అవర్స్, డేస్, మంత్స్ అండ్ ఇయర్స్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకును ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: ఇన్స్టెడ్ ఆల్ ద టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ దే స్పెండ్ థింకింగ్ ఆఫ్ గాడ్, మెడిటేటింగ్ ఆన్ గాడ్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: దే ఆల్సో థాట్ దట్ వన్ హ్యాస్ టు చాంట్ హిస్ గ్లోరీ ఎవ్రీ టైమ్.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో మీన్ డిజైర్స్ నార్ నారో మైండెడ్నెస్.
1: పరిపూర్ణ హృదయులు.
0: దే హావ్ గాట్ ద
1: పవిత్ర భావములు,
0: సీక్రెట్ ఫీలింగ్స్,
1: నిండిన ఆనందము,
0: ఫుల్ బ్లిస్,
1: పండిన మనస్సుతో ఉండేటువంటి వారు.
0: అండ్ దే హావ్ గాట్ మెచ్యూర్డ్ మైండ్స్.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధనకనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ ద పీపుల్ ఆఫ్ కృతయుగ హూ ఆర్ డిజైర్లెస్.
1: కృతయుగ ప్రజలు వారి యొక్క నడతలు, వారి యొక్క పవిత్ర భావములు ఎంతటి ఉన్నతమైనటువంటివో ఒక్కతూరి వెనుకకు తీర్చు చూచినా అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ఫలితం.
0: ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు హిస్టరీ and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Kruta age that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani ఉండేటువంటిది కాదు.
0: ఇన్ దోస్ డేస్ పీపుల్ హ్యాడ్ నో ట్రేస్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు చూసినా నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటిది.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ during the course of the
1: day. ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: And these names were not known in those days.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మజ్జిగ అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈనాటి వలె రకరకములైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కానీ క్రమక్రమేణ కాలమార్పు చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేతా ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేతా ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించి పోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేతా ఏజ్ వేర్ యూ నోటీస్డ్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు సల్పుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: Yajnamanaga bhagavat arpitamainatunti karmane yajnamu.
0: Yajna is an act offered to God.
1: Swartharahitamainatunti yokka tyagame yajnamu.
0: A selfless act of service, sacrifice is yajna.
1: Atti yajnayagadul chetane varu tarinchukuntu vacharu.
0: They work for their liberation through these sacred rituals. Such as yajna and yaga.
1: Idiyem aa daivattam ani bhramistu vacharu.
0: They thought that this is the divine path.
1: Brahmatattvam ani varistu vacharu.
0: They were after the divinity.
1: Varu varinchinadi tarinchinadi bhraminchinadi kevalam daivattam ani maatrame.
0: What they wanted, what they desired, that what they struggled for, what they yearned and pined is only the divinity.
1: Rajasikam prarambham ayipothu vachindi.
0: But however, there started the royalty, the royal feeling.
1: Appudu konni rakamulainatti marpulu sambhavinchinayi.
0: That led to certain changes.
1: Kalavu maaru koladi.
0: As time passed by.
1: Chitra vichitramulainatunti yokka pravartanalu abhiruddhi avutu vachayi.
0: Peculiar tendencies started cropping up.
1: Dwapara yugam vachindi.
0: Then dawned Dwapara age.
1: Dwaparam lopala ee yajnayagadi kratamulu anetuvanti sannagellinayi.
0: In Dwapara age there were no more of yajna and yagas.
1: Kramakramina కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు యందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్
1: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రము గావించు వచ్చారు.
0: దే స్పెండ్ ద టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్, గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణా ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాస్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాస్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్
1: యజ్ఞయాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలవు నాస్త్యేవ నాస్త్యేవ గతిరేజ. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, like one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతుంది.
0: Like this, the namasmarana, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ యందు కూడాను
0: in the sacred act of repeating
1: God's name,
0: a limited time was spent.
1: పూర్వం పరిమితం అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
1: అవర్స్. దీనిని పురస్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలేదో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself how the culture of Bharata has been declined.
1: Treta Yugam nandu Ramulu palikadu, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపు గరియేసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ క్రియేటర్ రామా డిక్లేర్డ్,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది?
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven?
1: కన్న తల్లి జన్మమిచ్చిన భూమి ఇవి రెండు కూడాను స్వర్గమును కంటే మిన్న.
0: The physical mother and motherland are much more than the heaven.
1: ఈనాడు దేశాన్ని ఎవరు విశ్వసిస్తున్నారు?
0: Who has the spirit of nationality?
1: దేశాన్ని ఎవరు ఆరాధన సల్పుతున్నారు?
0: Who have got this patriotism?
1: ఎక్కడే గాని కనిపించడం లేదు.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయములే దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: Patriotism, where is it noticed today?
1: ఎంత మంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: ఎవరైనా ఒక దేశం యొక్క గౌరవాన్ని కాపాడుతూ వచ్చారా?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: కాపాడటం లేదు.
0: No.
1: తమ స్వార్థము, తమ సప్రయోజనం కోసమనే పాటు పడుతూ వస్తున్నారు.
0: The politicians have been struggling hard for their selfishness and self-interest.
1: నిజంగా రాజకీయ నాయకులు అనుకుంటే తమ సర్వస్వాన్ని సంఘ శ్రేయస్సుకై అర్పితం గావించాలి.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: కాని అర్పితం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: There is no trace of sacrifice anywhere.
1: సంఘం యొక్క తత్వాన్ని, సంఘం యొక్క శక్తి సామర్థ్యములను తామే స్వీకరిస్తూ వచ్చారు.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: సంఘములో అధికారములు పొందాలని చెప్పని ప్రాకులాడుతూ వచ్చారు.
0: They are working for positions in society.
1: ఈ అధికారంలోని గౌరవ మర్యాదలను కూడాను తామే పొందాలని విశ్వసిస్తూ వచ్చారు.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: ఈ యొక్క రాజకీయం అనుకుంటే దేశమే లేకపోతే రాజకీయం ఎక్కడ?
0: When there is no country, how do you expect politics to succeed?
1: దేశాన్ని గౌరవించినటువంటి వ్యక్తి రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యు బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ బి లీడర్,
1: సేవ చేయగలడు.
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ బి లీడర్,
1: పదవి కాంక్షువాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంక్షువాడు పరిశుద్ధ హృదయుడా?
0: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: భారతీయ వీరస్తులా,
0: listen to this truth, the son of Bharat.
1: పదవి కోసం వాంఛిస్తున్నారే కాని దేశం యొక్క సంక్షేమం కోసం ఎవరు కూడా ఆశించడం లేదు.
0: They want positions but not the progress of this country.
1: ఈ విధమైనటువంటి స్వార్థ సప్రయోజనం నిమిత్తమై ఈ యొక్క పాలిటిక్స్ అభివృద్ధి అవుతూ వచ్చినాయి కాని,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: భారతీయ పవిత్రమైనటువంటి యొక్క కల్చర్, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్, రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్స్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డూ వన్.
1: ప్రతి వ్యక్తి కూడాను భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవటం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఇన్ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుక నేను మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ జీరోస్ రెండు పక్కకు నెట్టేసి 1 పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
1: ఈ ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: Let us not have plus or minus.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుందని.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోక సంస్థ సుఖినో భవంతు, అందరూ కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire world.
1: రాజకీయాల లోపల వీరు నా వాడు, వాడు వీరి వాడు.
0: బట్ ఇన్ పాలిటిక్స్ దే క్లెయిమ్ మైన్ అండ్ థైన్.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరూ నా వారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు చేరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థబుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందుమో,
0: that day when we kill the selfishness,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడాను సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడాను ఒకరికొకరు నా వారు అనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards a family, how blissful it will be.
1: ఎంత సుక్షేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయడం చాలా అభివృద్ధి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: If by dividing the country, what they want?
1: ఒక్కొక్కరు ministers గా అవ్వచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ ministers?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ ఎ మినిట్ ఇస్ మినిస్టర్ వెన్ హీ వుడ్ లీవ్ ద పొజిషన్.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: డోంట్ హావ్ సచ్ సిల్లీ డిజైర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా, ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: డోంట్ గెట్ ఇన్ టు పాలిటిక్స్ అట్ ఎనీ టైమ్.
1: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
0: సర్వ్ దిస్ కంట్రీ.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్ నా సిస్టర్, నా బ్రదర్ నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: హి అడ్రెస్ ది గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్ టాక్.
1: అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు ది
1: గ్రేట్ లీడర్స్. ఈ సంస్కృతిని ఎరుగినటువంటి వారు కూడా ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈ నాటి భారతీయులైనటువంటి వారు కూడాను,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: వీ ఫీల్ ashamed టు అడ్రెస్ ది ఆడియన్స్ as బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: ఇన్ ఫ్యాక్ట్ ద టెక్నిక్ టు ఎస్టాబ్లిష్ పీస్
1: భావములనెల్లా సమయ చేసి,
0: కిల్లింగ్ ఆల్ ది నేరో ఫీలింగ్,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: ఫాస్టరింగ్ ది యూనిటీ అండ్ కోఆపరేషన్.
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: దిస్ ఈస్ ది ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to Bharatiya.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుకనే సంస్కరింపచేయటమంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
0: Refinement meant giving up the bad things and improving the good.
1: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మనస్ మైండ్. What is manas mind?
1: Korikulu yokka cherikine manasu.
0: Manas or mind is bundle of desire.
1: Korikune sankalpamulu satya sankalpamuluga maarchukunnappudu manishi manishiga untadu.
0: In fact, you have got truthful thoughts, you will be true human
1: aacharana manishi aacharananga untuntadi.
0: And you will conduct yourself as a typical human being.
1: Ee naadu ఆ సత్య సంకల్పం ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో ఐయోట ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్తంతా అసత్యమంగానే మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డిల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
0: Therefore, kill, remove all your defects.
1: గుణములను అభివృద్ధి పరచుకోండి.
0: Develop the qualities, virtues.
1: దివ్యత్వాన్ని పవిత్రముగా ఆవించుకోండి.
0: And understand the sanctity of
1: నిజమైన సాధన.
0: This is the true spiritual
1: సాధన. సాధనగా ఏమిటని?
0: What is spiritual practice?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: Converting, transforming bad into good is సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: Without this, what spiritual practice we do?
1: అపమానాలు చెప్తున్నాము.
0: We just hold on the talisman.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: Holding on the talisman on one hand, the mind wavers. It is not spiritual practice. మనలో
1: దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: We have to give up, distance all these bad thoughts.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: We have to develop and foster good feelings, good sentiments, good ideas and thoughts.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైన రూపొందుతున్నాయి.
0: Particularly modern times has on today it is ridiculous.
1: ఆన్సర్స్ రెండు కూడా ఒక బుక్ లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్ అంతా ఇచ్చేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ వాంట్ టు రైట్ అగైన్.
1: ఏంటి సాధించిన విజయం? ఏంటి
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యు షుడ్ నాట్ డు దట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ వాట్ ఎ ఫ్యాషన్.
1: చదువుకుడు ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సు అంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ టు ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్.
1: ఇలాంటి దీంట్లోపల స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి
0: హావింగ్ బీన్ స్టడీడ్
1: ఎన్ని విద్యలు నేర్చి
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చావులేని చదువు చదవలేదు. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే సో మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబులు అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్ ఎవర్
1: ఎంప్టీ. బుర్రది ఖాళీగాక ఇలా సుఖతమ నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంప్టీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ యాజ్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: సత్య చింతనలు,
0: గుడ్ థాట్స్.
1: సదాలోచనలు,
0: గుడ్ థింకింగ్.
1: సత్య ప్రవర్తనలు,
0: గుడ్ కాండక్ట్.
1: ధర్మము, న్యాయము,
0: జస్టిస్,
1: ఇలాంటివంతా కూడా హృదయంతో తీసుకునేటువంటి.
0: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్.
1: కనుక ఈనాడు మనం చదవవలసినటువంటివి కేవలం టెక్స్ట్ బుక్స్ కాదు.
0: వాట్ యూ హావ్ టు స్టడీ ఆర్ నాట్
1: కూడా ఉండవలసిందే.
0: యమనుసుకింప
1: హేమతారక విద్య, పరమనుసుకింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఆన్ ఎర్త్ వీ షుడ్ హ్యావ్ ది సెక్యులర్ నాలెడ్జ్. టు బి హ్యాపీ in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
0: we have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: in fact we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: so we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of education. దానితో
1: పాటు కొన్ని గ్రంథములు కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain textbooks and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community.
1: కులమత భేదాలంతా దూరం చేయాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
1: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: ఆఫ్ లవ్,
0: ద రిలీజన్ ఆఫ్
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
0: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
1: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
0: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
1: కొన్ని కొన్ని సందర్భాల లోపల
0: అట్ టైమ్స్
1: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
0: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
1: అదే మన జీవితాధారము.
0: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
1: సత్య మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగిన కష్టములు వచ్చిన వారు సాధించుకుంటూ వెళ్ళారు.
0: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్‌స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
1: చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
1: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు.
0: దే ట్రై టు నో ది పాత్ ఆఫ్
1: ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
0: దే నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
1: అలాంటి మహనీయులకు ఎవరు చోటు ఇవ్వరు.
0: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
1: ఒకరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
0: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ద నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
1: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
1: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
0: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
1: నో ఎస్లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
0: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ. బట్
1: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
0: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమినెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ.
1: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
0: యు కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
1: ఇది మనం వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
0: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
1: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ ద డివినిటీ.
1: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
0: దిస్ యాక్చువల్లీ కాల్డ్
1: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
0: ఎవ్రీవన్
1: అనాది సంస్కృతియే.
0: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఎన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
1: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: శుద్ధ సత్వమైనటువంటిది.
0: ఇట్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ ట్రూత్.
1: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
1: కాలంతో మారేటువంటిది కాదు.
0: ఇట్ డజన్ చేంజ్.
1: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
0: ఆర్ యూ కెనాట్ హైడ్ ఇట్.
1: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
1: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
0: వి హావ్ ఫర్గాటన్ దట్ నోవెల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
1: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటారు.
0: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
1: మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
0: ది హ్యుమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
1: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
0: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
1: జా అనగా పుట్టటము.
0: జా మీన్స్ బోర్న్.
1: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
0: మను ఈజ్ వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
1: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
0: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
1: కానీ బోధిస్తున్నారు,
0: దే స్పీక్,
1: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
0: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
1: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
0: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
1: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ ఫాలో ద కరెక్ట్
1: ఏ దేశం వాడైనా సరే,
0: యూ మే బి బిలాంగ్ టు ఎనీ కంట్రీ.
1: ముఖ్యం కాదు
0: ఎనీ కంట్రీ.
1: ధర్మం ముఖ్యమైనటువంటిది.
0: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
1: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
0: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
0: వాట్ యూ హావ్ టు డూ, వాట్ యూ హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
1: తల్లిదండ్రులను
0: రెస్పెక్ట్, యువర్
1: తల్లిదండ్రులను ప్రేమించాలి.
0: లవ్ యువర్ పేరెంట్స్.
1: మాతృదేవో భవ, పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
0: Without them you don't exist.
1: కానీ ఈనాడు తల్లిదండ్రులను కూడా గౌరవించడం లేదు.
0: Today no one is respecting one's own parents.
1: అది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
0: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
1: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
0: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
1: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనిపించి, మంచిని బోధించాలి.
0: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
1: దేనికి మనం భయపడనక్కర్లేదు.
0: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికెన్.
1: తప్పులు ఉన్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
1: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
0: ఇఫ్ యు ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
1: ఈనాడు
0: టుడే
1: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
0: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
1: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
0: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
1: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
0: బెటర్ వి సే గుడ్ బై టు పాలిటిక్స్.
1: నాకు పాలిటిక్స్ కాదు, ముఖ్యం వస్తుంది.
0: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
1: ప్రవర్తన నాకు చక్కది.
0: మై కాండక్ట్, బిహేవియర్ ఇస్
1: ఇంపార్టెంట్. ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వి షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఒక్కొక్క చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టం వేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు.
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనగా ఉంటుంటాయి.
0: బట్ దే బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి?
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయ విధేయతలతోనే కలుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చనా ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫర్
1: అది విద్యనే కాదు,
0: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది.
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
1: హ్యూమిలిటీ, క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను, క్షమ సత్యము,
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ధర్మ.
1: క్షమ వేదము,
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస,
0: ఇట్స్ నాన్ వైలెన్స్.
1: క్షమ సత్యం బావు,
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్మేషన్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ పర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: క్షమను సాధించడం చేతనే,
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ,
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: కింగ్ జనక ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి ది వన్ ఆఫ్ హిస్
1: కనుకనే క్షమ అనేటువంటిది ఎట్టిదానైనా మనం సాధించవచ్చును.
0: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు తెలియదు కానీ
0: యు డు నాట్ నో దిస్,
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్.
1: ఎన్ని రకములైనటువంటి వచ్చినా కూడా అన్నిటికీ శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు,
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ కృంగి
1: పొందినటువంటి సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక విద్యార్థులు ఈనాడు ప్రప్రథమంలో క్షమను సాధిస్తూ రండి.
0: స్టూడెంట్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ.
1: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
0: యు మే బి సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్.
1: మీరు ఏమాత్రం వెరవకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులు ఆడొద్దండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: బి కేర్ఫుల్ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యు డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్.
1: మన విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికీ,
0: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో,
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పొచ్చు.
0: యు మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్. ఎవ్రీబడి కెన్ సే దట్ యు బిలాంగ్ టు ది
1: టీమ్. నా పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు.
0: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
1: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది. ఎటువంటి వాడు?
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్. బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఇస్ అట్రిబ్యూట్లెస్. ఇట్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఇస్ ప్యూర్
1: అన్సర్టైన్. చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే, బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ బిగ్ వే హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్.
1: అదే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. అదే సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్.
1: అదే సెల్ఫ్ రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఈస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకు లొంగి,
0: ఇన్స్పైర్డ్ ఆఫ్
1: దుఃఖములకు పొంగి,
0: విత్ ఆల్ ప్రాబ్లమ్స్,
1: అనేక రకమైనటువంటి చిక్కులు పూలుకొని,
0: ఫేసింగ్ ఆల్ ఆబ్స్టకల్స్ ఆన్ ది వే,
1: అనేక మతముల వారంతా దీన్ని సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దన్ భారత్?
1: ఇది కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సేడ్ ఇస్ మోర్.
1: నీ బుద్ధిలో అది బీరేగా ఉండొచ్చును.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగుల పైన, రథాల పైన, గుర్రాల పైన, ఒంటల పైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి స్త్రీతను సిరిసంపద కలిగినటువంటి,
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్త్,
1: సిరి సంపదలతో
0: తులుతూకుంటుండేటువంటి. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోయింది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యు కంట్రీ, బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి,
0: బి బ్రాడ్ మైండెడ్,
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్. భారత
1: శాస్త్రమును బంగారు మనకుండా పది శాస్త్రములను ఎండి బంగారు ఏలా.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లుయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వి ఎంజాయ్డ్, దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ నథింగ్ దట్ నాట్ నోటీస్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి, యు డోంట్. అన్నింటినీ వర్ణించండి.
0: యు డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వి కన్సిడర్ మతం రిలీజియన్ బ్యాడ్.
1: చేరి మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతి ఇస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిది, ఇస్లాం మతం మంచిది, జొరాస్ట్రియన్ మతం మంచిది, బుద్ధా మతం మంచిది, జైనిస్ మతం మంచిది,
0: జైనిజం
1: అన్ని కూడా, సిక్కు మతం మంచిది,
0: సిక్కిజం,
1: అన్ని మతాలు మంచివి.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవటం వల్లే అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్ బ్యాడ్.
1: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
1: సర్వత్రా ప్రయాణం జరుగుతుంది.
0: ద మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు
1: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: ప్రొటెక్ట్ యు?
0: పరీక్ష, ఎగ్జామినేషన్,
1: రక్ష, పరీక్ష,
0: రక్ష, ప్రొటెక్షన్, పరీక్ష, ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష, ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుంది.
0: బట్ దేర్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు, రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
0: It's good fortune to have been
1: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
0: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్ ఫార్చూన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడాను నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై, డిజోన్ యువర్ కంట్రీ.
1: స్వప్నం అందు కూడాను దాన్ని ఏమాత్రం కూడాను మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుడ్.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
0: if you are not grateful,
1: manavudu putti prayojanam
0: em? What for is the human life?
1: Krutagnata leinatuntu vaadu kurudu annadu.
0: The ungrateful wretch is wicked man.
1: Kanukane surya namaskaram nendu krutagnaya namaha.
0: Thank God we say, you just express that vision to us.
1: Yetti vaadaina gaani chamistarata.
0: Anyone will be
1: evaraina chamistarata.
0: Excused.
1: Kaani manchi pottinatvanti daanini manam marchipothe adi krutagnata. Krutagnata anetvantidi పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
0: ఇఫ్ యు ఫర్గెట్ ది గుడ్ డన్ అంటు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్, ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
0: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: కృతజ్ఞుడు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
0: యూ షుడ్ డిక్లేర్
1: ఏమాత్రం భయపడనక్కర్లేదు. ఏదైనా ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
0: డోంట్ థింక్ దట్ అదర్స్ విల్ డూ సంథింగ్
1: యూ. చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పలేదు.
0: పబ్లిసైజ్ ద ప్రొపగేట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: లైఫ్ లో ఒక్కటే కాని రెండు కాదు.
0: ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వన్ నాట్ టూ.
1: నీవి భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈజ్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: గాడ్ ఈజ్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటుంది.
0: మదర్ ఈజ్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు,
0: వేర్ ఇస్ గాడ్,
1: వెతుక్కోవాలి.
0: యు హావ్ టు సర్చ్ ఫర్ హిమ్. కాబట్టి
1: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సర్చ్ యువర్ మదర్.
1: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
0: మదర్ ఈజ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు వెట్టమరుస్తావు.
0: హౌ కెన్ యు ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్. కనుకనే
1: రాములు జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిపతి కరియసి అన్నాడు.
0: సో రామ సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రామును త్యాగం చేసిన సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవిస్తున్నారు.
0: రామ సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామ ఎక్స్పీరియన్స్.
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామ సాక్రిఫైస్ హిస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు డు దట్?
1: తనకనక వస్తువానాను సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదను త్యాగం చేసుకుంది.
0: సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముడితో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి రాముడికి దూరం ఎప్పుడైంది?
0: దెన్ వాట్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకల పైనంత ఆశ పుట్టింది, రాముడు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీఈస్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
1: ఏ బాధలు పడుతూ వచ్చింది.
0: దాట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచ్ యానిమల్ హాస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమే వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్ హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: In times of difficulties, you don't distinguish and discriminate.
1: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపడి లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ, బీ పేషెంట్ ఎనఫ్.
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ ఒక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: యు పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవి అయినా ఏలండి.
0: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడి విల్ సే నో.
1: నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యు కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కుకున్న అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్, వాట్ ఫార్ ఇస్?
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
1: తీసుకుని ఈ పద సేవనండి.
0: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్ ఇట్.
1: ముక్తి చేస్తునండి.
0: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి కొంప తీయకండి.
0: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
0: అండ్ జస్ట్ ద కరెక్ట్ యువర్ mind and see that you are relieved from this
1: karmic affliction. That's
0: what you have to do.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నిజమైనటువంటి దైవము.
0: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ని ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ని ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యు డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యు ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ని ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హిమ్సెల్.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్.
1: అంత శ్రీమంతుడే లేడు.
0: ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేర.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్నిటి ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: హిస్ గ్రేటెస్ట్ ఇన్ ఆల్
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుండాది.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫార్?
1: కట్టగలిపటికీ తాను మూర్ఖుడైపోయాడు.
2: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఏ ఫూల్.
1: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
2: హి హస్ బికమ్ ఏ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వమునకు కట్టుబడిపోయాడు.
2: సో హి ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
2: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహాదీనుడు.
2: ఇన్ ఫ్యాక్ట్ హి హూ బికమ్స్ ఏ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు
2: వెన్ హనుమాన్ హస్ గాన్ ఇన్ టు లంక,
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
2: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
1: రావణాసు దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
2: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు,
2: దెన్ రావణ
1: ఎవరు పంపారా నిన్ను?
2: హూ సెంట్ యు?
1: ఇప్పుడు ఏం చెప్పగలడు?
2: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
2: హూ సెంట్ యు హియర్?
1: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపిణీ రాచి ధర నన్నం పెరా.
2: ద వన్
1: రావణుడు,
2: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
1: Nee sister mukku chevulu kosi pampadu chudu adane nannu pampichadu.
2: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
1: Sariyaina jawab ichadu hanumantudu.
2: That is the correct answer that hanuman has given.
1: Etuvanti vaadu?
2: What kind of man he is?
1: Balavantudu, balavantudu hanumantudu.
2: He is one of virtue, he is one of character.
1: Vidyavantudu kuda
2: nu, highly educated.
1: Andukosame ramulu sevakuluga tayyarayyadu.
2: So he could become the best.
1: Akada ahankaram em maatramu ledu.
2: He was egoless.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
2: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి.
2: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
1: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
2: అండ్ ఇన్ఫాక్ట్ హీ హస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
1: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడి కోపం వచ్చింది.
2: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్ రావణ్,
1: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
2: డు యూ డిసోబే మీ?
1: ఇంత జగత్ లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
2: In this world, nobody addressed me like
1: this. Emiranta emi oka servant ni pilichinattu.
2: You are addressing me as if you are addressing a servant.
1: Appudu cheptadu.
2: Then he says,
1: ye raju nannu emira analedu noru muyinchenura.
2: No king spoke to me like that. I'll make you shut your mouth.
1: ore pichivada varanta evaro iniki teliyinatunte vaadu ninnu ra anledu. Nenu telisinatunte vaadni.
2: Some people who do not know anything, they
1: are prabhu sakshat devudu.
2: My God is my master.
1: నేను నిన్ను రానడానికి హక్కు ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
2: I will address you as if you are a servant. I have got every right to beat you.
1: అని చెప్పేటప్పటికి ఇంత క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమంతుడుగా ఉంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
2: Because watching is all his anger and fury. Ravana was taking care of his
1: thing. ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
2: Actually monkey will be very much angry if anything is done to its tail.
1: ఏనుకు తొండం పైన కోతికి తోక పైన.
2: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద టెయిల్.
1: చాలా సూక్ష్మ బుద్ధి ఉంటుంది.
2: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు.
2: అండ్ హీ టచ్ ఇట్ ఆన్
1: సరే, నీవు చెప్పిన విజయే నీరే యాచ్చా, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
2: హీ సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ యూ. హీ హాస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
2: డెమన్స్ వర్ డిస్టర్బ్డ్.
1: యర్దమ్మయి కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
2: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
2: యూ హాస్ సెట్ ది ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
1: వింటిని రామును బంటును జానకి కంటికి చల్లనాయనే.
2: I have heard your message. You have been sent to Janaki and I saw you.
1: పనుల ఇంటికి మింటిన నంటిన గది తెలియాడమ్మా ఈ కోతి దిన్నెవరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసనే. ఈ విధంగా లంకలోని వారంతకుడును రాముడు గోడాడ చేసనే.
2: Who has sent this monkey? Who has set all the houses into flames? The whole thing is spoiled.
1: Intintiki ni pantinchina valganti evarintiki bodume.

0: ఆ దుఃఖంలో కూడా రామును తలుచుకుంటూ వచ్చాడు.
1: ఈవెన్ ఇన్ సాడ్నెస్ హి థాట్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడాను దూషణంలో భూషణంలో తిరస్కారంలో పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
1: It's very important to think of God in times of praise and blame, the difficulties and profits and losses.
0: కనుక ఏటి సమయంలో కూడా దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
1: Under any circumstances, never forget to chant His glory.
0: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
1: Let there any troubles, they may come, but never forget God.
0: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారవుతారు.
1: Then you will be upholding the true human value in you.
0: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
1: ఈనాడు
0: మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు?
1: వేర్ వాల్యూలెస్, వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వి ఆర్?
0: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
1: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
0: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్ కూడా కదలకుండా నిలకుండా చూసుకోవాలి.
1: వి షుడ్ అపోల్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
0: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
1: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
0: అది లేనటువంటి వాడే దానవుడు.
1: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ. హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ, ద డెమన్.
0: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
1: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
0: మనం మానవులని పేరు పెట్టుకున్నాం.
1: We have got the name, title.
0: Manava.
1: We are Manava, human.
0: We are not new. We have
1: been there
0: for several births.
1: We have been there for several births.
0: Ma, kaadu.
1: Ma, no.
0: Nava, kottadi kaadu.
1: Nava, new.
0: Patade Manava.
1: Not new, ancient.
0: Manu chala pata janmam vaalle.
1: I am quite ancient.
0: Manava.
1: Manava.
0: Managa kaadu.
1: Ma, no.
0: Nava, kottadi kaadu.
1: Nava, new. Not new.
0: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
1: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
0: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దట్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
0: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
1: టేక్ ఇట్ యాస్ యువర్ డిజర్వ్డ్నెస్.
0: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
1: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
0: అది నిజమైన మానవత్వం రావడానికి కారణము.
1: దట్ ఇస్ ది మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
0: స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ హ్యూమన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుందని వింటారు.
1: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
0: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
1: హావింగ్ హర్డ్ విన్నది, యూ హ్యావ్ టు
0: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
1: యూ హ్యావ్ టు హియర్ హియర్ అండ్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దేర్.
0: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
1: యూ సీ కౌస్,
0: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
1: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
0: విరి తినేసేస్తాయి.
1: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
0: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయటికి తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
1: As the cow goes back, it recalls, brings it back and mastigates.
0: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
1: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
0: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
1: The human value lies in these three.
0: ప్రాప్తి చేసుకోవాలి.
1: And deserve everything.
0: ప్రాప్తి నిలుపుకోవాలి.
1: We should keep it.
0: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
1: You get your own work for your own deservedness.
0: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
1: so be deserving.
0: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా విడవకుండా,
1: never give up culture of Bharat.
0: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
1: In fact, it has been undergoing so many changes age after age.
0: ఈ మార్పులు జరిగినా కానీ మీలో మార్పు రాకూడదు.
1: Let there be any number of changes, but you be changeless.
0: మార్పు చెందుతూ ఉంటాయి.
1: They do change.
0: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిట్టగా ఉన్నావు.
1: At the time of birth, you are so tiny.
0: Child అన్నారు.
1: You are called child.
0: 15 ఏళ్ళకి నువ్వు బాయ్ అన్నారు.
1: Age of 10, boy.
0: 30 ఏళ్ళకి man అన్నారు.
1: 30, man.
0: 75 years ki grand father na.
1: 75, you are a grandfather.
0: Kabatti child, boy, man and grandfather nu maraleda.
1: The child, boy, man and grandfather have not changed.
0: Ani perlu maraley kani nee undedi okkade.
1: Names have changed but your one.
0: Adi yugalu maripoyinayi kani mana prachina dharma okkate.
1: So ages have changed but the culture
0: of Bharat is tetinchukodudu.
1: And you should never bring a change.
0: Adi satya nityamainatundi shashvatamainatundi.
1: That is eternal truth, that's immortal.
0: Kanuka adi marakunda undalante దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
0: భగవత్ నామాన్ని స్మరిస్తూ
1: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్, అది
0: మరవకుండా ఉండాలి.
1: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
0: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుందాం.
1: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
0: ప్రేమముదిత మనసే కహో

0: రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
1: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
0: ప్రభాతే దీపకో రవి. పగటి వేళలయందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
1: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకముల యందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వరల్డ్స్.
0: సుపుత్ర కులదీపక, సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ది డార్క్ దట్ విల్ మేక్ యు ఫియర్ స్ట్రికెన్.
0: భయములు మాత్రమే కాదు, అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: యూ ఇన్ ది డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు, దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఆల్ ది డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెడ్ థాట్స్, వికెడ్ ఫీలింగ్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెడ్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ది డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will always move in the light.
0: చూచినప్పుడు మానవులు హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరుచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారో, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవురు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: Kanuka moonlight anaga poornima dinamu manavuni yokku hrudayam kudanu poornimamainatuntiga untundi.
1: On that full moon day the human heart also would be full.
0: Manavuni manasuku poorna chendunaku undinatuvanti sannidhi sambandha bandhavyanni kudanu manam chakkaga vicharinchali.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chacho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka poornimamu anetuntidi chikatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear ఇట్ విల్ కీప్ యూ ఇన్ పీస్ డిలైట్ అండ్ బ్లిస్.
0: ఇంకా పగటి వేళలందు సూర్యుడు అందరికి వెలుగును అందిస్తుంటాడు.
1: During the daytime, it's the sun who gives us light.
0: ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు.
1: Without the sun, there is no universe.
0: సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Sun is the very God to this planet Earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun, there is no creation.
0: పంటలు లేవు.
1: There's no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుపిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ ద సన్ దట్ మేక్స్ అవర్ హార్ట్ సేక్రెడ్.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: దేర్ఫోర్ సన్ ఇస్ ద వెరీ గాడ్ టు దిస్ ఎర్త్.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి హైడ్రోజన్,
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ పవర్ఫుల్.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: ది హైడ్రోజన్ విచ్ ఇస్ సో పవర్ఫుల్ ప్రెసెంట్ ఇన్ ది సన్లైట్.
0: ఏదో కొంత భాగం మాత్రమే హీలియం ఉంటుండాలి.
1: ఓన్లీ ఫ్రాక్షన్ ఇస్ ప్రెసెంట్ హీలియం.
0: ఇది ఒక వాయువు.
1: దిస్ ఇస్ అ గ్యాస్.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక, దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ముంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేల రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణా అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ద ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్,
0: ఇది చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రెజెంట్ అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light in the day. 31.
0: తిలోకే ఈ మూడు లోకములు యందు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతే ఇతి ధర్మః. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో, అప్ హోల్డ్.
1: ఓ దట్ అప్ హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్ హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: ఆయొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma, which is the very life, force, there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువునకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: Each object has got a dharma.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: Here is fire.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: What is its dharma?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: The fire can burn, it is his dharma.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadanameinatundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi ee vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatundi dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వీ హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ద ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ కు తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వే ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way. Oh tongue, you know the taste, you are sacred, how pure you are, how selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరుచుకుంటున్నాం అసత్యం చేత.
1: ద టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: హౌ షుడ్ వీ టెల్ ద

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యము కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్లా ఉండాలి? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft. ఇదే
0: సత్యము అన్న.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There second one, nism, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటినీ ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: Nijam veru, satyam veru, ivu rendu okkati kaadu.
1: The fact and truth are different, not the same.
0: Chuchinappudu edi kanipistundado adi nijam.
1: What you see speaks of the fact.
0: Ippudu neevu oka shalu kappukoni undavachchu.
1: Now you have a shawl.
0: Repati dinam nee shalu lekapovachchu.
1: Tomorrow you may not have it.
0: Kaani neevu shalu kappukunnavu anetundi neetiki maatrame adi, ippudiki maatrame adi nijam.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలములు ఎందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow. That is the truth.
0: కనుకనే త్రికాలములు ఎందు కూడాను మారనటువంటిది, తేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది, అది ఏ సత్యం.
1: సో ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ వుడ్ నాట్ చేంజ్, దట్ వుడ్ నాట్ వేవర్, దట్ వుడ్ నాట్ మూవ్, దట్ రిమైన్స్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజం.
1: దేర్ఫోర్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: అప్పటికప్పుడు కనిపించేటువంటిది నిజం.
1: దట్ వాట్ యు సీ ఫర్ ద మూమెంట్ ఇస్ ద
0: ఎప్పుడు కనిపించేటువంటిది సత్యం.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kodanu rutam annaru.
1: In veda satya is called rutam.
0: Ee rutam aneetundi emiti?
1: What is this rutam?
0: Kevalam vastu maatrame kaakunda daniki gnanam kuda untundadi.
1: Not merely the object, it carries with
0: daniki vicharana shakti kuda untundadi.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: The combination of these two would lead to rutam.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: So the human dharma wants you to speak truth.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: That is the true human quality.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of righteousness.
0: అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ది హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది will stand for the reflection of the inner being.
0: Kanukune ee rendu kudunu reflection, reaction, resound.
1: So they speak of reflection, reaction and resound.
0: Adi ye rutam.
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, daiva preeti, love of God.
0: Ee daiva preeti aneetundi undinappudu shantamu satyamu rendu kudunu manalo aavirbhavistayi.
1: When there is love of God, you will have all the peace and truth.
0: Bheeti, paapa bheeti.
1: Bheeti, paapa bheeti, fear of sin.
0: Ee paapa bheeti undinappudu prema vastundi.
1: When there is fear of sin, there will be love.
0: Prema raavatame kaakunda shantanga untundi.
1: And you will also remain peaceful.
0: Neeti.
1: Neeti, morality.
0: Neetani. Sanghaneeti.
1: It is the morality of society.
0: Ee sanghaneeti lopala ahimsa anetundi aavirbhavistundi.
1: There you find the principle of non-violence.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous. ప్రీతి
0: కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటి ఎందుకు ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness, peace, and love.
0: ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరలుతూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యూ కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుక ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: మానవతా విలువ ప్రీతియ.
1: The human value in this world.
0: ప్రేమనే ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This love is present in every person.
0: కనుకనే దైవం సర్వభూతముల యందు ఉంటున్నదనేటువంటి ఒక తత్వాన్ని వేదం ఘోషించింది.
1: So Veda speaks of the divine who is present in all. God is present in all
0: beings. ఎవరు ఈశ్వరుడు? ప్రేమనే ఈశ్వరుడు.
1: Who is God? Love is God.
0: ప్రేమ ఈశ్వరహై. ఈశ్వర ప్రేమ. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఇస్ గాడ్.
0: కనుకనే భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకుని లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: దేర్ఫోర్ స్వామి సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: He has gone to the desert and undertook penance for 42 days.
0: తదుపరి తన యొక్క తత్స్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: He has known his true self.
0: మూడు వరములు కోరాడు.
1: He asked for 3 boons to be granted.
0: ఏమని?
1: What are they?
0: మొదటిది,
1: first,
0: oh my God, my father, నా తండ్రి, నేను 3 వరములు కోరుతున్నా, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for 3 boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రమే నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్ బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఎ లై.
0: సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: మొట్టమొదటి కోరిక.
1: దట్ ద ఫస్ట్ బూన్.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోపులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are there.
0: అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: సుఖంగా ఉండే చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that feel envious.
0: ఇది మానవుని యొక్క అల్ప బుద్ధి యొక్క లక్షణాలు.
1: దట్ ద క్వాలిటీస్ ఆఫ్ మీన్ పీపుల్.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ హ్యూమన్ హార్ట్.
0: ఇది కేవలము పశువులు కూడా ఆ విధంగా అసూయ పడవు.
1: ఈవెన్ అనిమల్స్ డోంట్ హ్యావ్ దట్ జెలసీ.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడా దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి ఒక చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్.
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: Your bliss is my bliss.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: You are the embodiment of love, so am I.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు. You are full and I am also full.
0: ఈ పూర్ణమంత ఆ పూర్ణంలోనే ఏకమైపోవాలి.
1: This should merge in that.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను, ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: The second Arabian king said, this child will certainly love God.
0: గూడవాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: He said, it's nothing like love nor the child, he is God.
0: అది ఏ? The one you think you are.
1: The one you think you are.
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటి దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: There are three levels in the divinity.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: I am the messenger of God.
0: అన్నాడు.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. అన్నాడు.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one. అన్నాడు.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physically. దేహాన్ని పురస్కరించుకొని నేను పలాని వాణిని, నేను పలాని వాణిని అని ఒక మెసెంజర్ గా భావిస్తున్నాడు.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti, nee manasu yokka tattvam.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante, naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama,
1: Rama,
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I am your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: అంశమును,
1: I am your spark.
0: ఆత్మరీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurvakamainatundi yokka satkarmala acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one,
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom, ఇది మూడు కూడా W's గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan, work, worship and wisdom.
0: ఈ work, worship and wisdom, ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three,
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినట్టు పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటి భగవంతుడు సర్వంతర్యామేని.
1: Everyone knows that God is everywhere. Innocent people also know that.
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: అప్పుడు పాలు తీసుకుని వచ్చాడు ఒక పాత్రలో.
1: Milk is brought in a container.
0: ఎక్కడ ఉన్నాడు దేవుడు?
1: Where is God? Where is God?
0: పాలు తీసుకుని వచ్చాడు.
1: He brought the milk.
0: బాబు, ఈ పాలలో వెన్న ఎక్కడ ఉంది?
1: Boy, where is the butter in milk?
0: వెన్న ఉంది కానీ కనిపించటం లేదు.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది.
1: బట్ హౌ డు యూ సీ ఇట్?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్ ఇట్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటివన్న ఒక పైభాగానికి వచ్చేసి
1: you have to curdle it, you have churned it, and you can collect the butter that gathers on the surface.
0: Kanaka nee hrudayame patra,
1: your heart is the container.
0: Nee premane indulo paalu,
1: the love is milk there.
0: Ee premanu anetundi danni bhagavantuniki arpitam anetundi nee madanam,
1: offering to God is churning.
0: Appude sakshatkaram anetundi swaroopam bayil deertundi.
1: Then you will have the manifestation.
0: సర్వత్రా ఉంటుండాది భగవంతుడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: సర్వత్రా ఉన్నది పాలలో వెన్న.
1: అండ్ బటర్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద
0: మిల్క్. కనిపించదు.
1: యు డోంట్ సీ.
0: అయితే ఎప్పుడు కనిపిస్తుంది?
1: దెన్ హౌ డు యు సీ?
0: దానికి తగినటువంటి కృషి మనం చేసినప్పుడే కనిపిస్తుంది.
1: వెన్ యు అప్లై యువర్ సెల్ఫ్ అండ్
0: అయితే భగవంతుడు యొక్క దృష్టి ఎవరిపైన ఉంటుండాలి, ఎక్కడ ఉంటుండాలి అని సందేహించవచ్చు.
1: యు మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దెర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: Light in what direction does
0: Anni
1: it go?
0: Anni vaipula chustundadi.
1: It watches along all directions.
0: Sarvatra vestundadi.
1: It searches all over.
0: Adi reetigane bhagavantudu oka velugu vanti vaadu.
1: God is like light.
0: Evarini chustunnadu? Andarni chustunnadu.
1: He watches all.
0: Ee sabalokala nidrapoyetundi vaallu chustundadi.
1: Bhagavan watches those that sleep here in this congregation.
0: Inkokaru vinukunda edo inkoka chinta chestundetundi vaadanu chustundadi.
1: He also watches those that think of other things.
0: Chintalu veeriga undavachunu. కానీ అందరికి ఈ వెలుగే ఆధారం.
1: థాట్స్ మే వేరీ బట్ దిస్ లైట్ ఇస్ కామన్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: ఆన్ ఎ ప్లెజెంట్ ఈవినింగ్ హీ వాస్ టీచింగ్.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: దేర్ ఇన్ దట్ కాంగ్రిగేషన్ ఇస్ ప్రెసెంట్ రాణి రాసమణి.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపల ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస ఇస్ ద ప్రీస్ట్ in the temple built by Rani Rasamani.
0: Chakkaga cheptunnadu bhagavad vishayanni.
1: Paramhamsa is teaching all divine.
0: Kani Rani Rasamani vinnattugane tala oopputundadi.
1: Rasamani is just nodding her head pretending as if she is listening.
0: Kani
1: to
0: Kani ee vishayamu Ramakrishnaku telusunu baga.
1: At Paramhamsa knows pretty well.
0: Lechadu kurchi nunchi.
1: He got up from the chair.
0: Aa kurchunnatundi Rani Rasamani okka tooru chempala paina kottadu.
1: He slapped her at one moment.
0: Andariki aashchiryamesi.
1: Everybody were taken by surprise.
0: Enti idu pichivadu? ఆమె యొక్క ఉద్యోగంలోనే ఉంటున్నాడు, ఆమె యొక్క దేవాలయంలోనే సేవ చేస్తున్నాడు, కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమితనికి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ ఇస్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: Innatvanti vishayalu aacharanalo pettali.
1: What all they listen, they must practice.
0: Kani
1: but
0: nee vachi ee sabalo kucchoni repati dinam court cases vishayam anta nee vicharana chesukuntunnava?
1: But you are seated here in this congregation and you have been thinking of tomorrow's court affair.
0: Nee vaatu court vishayam vicharana chesukunte intilo kucchoni vicharana chesku ikkada enduku raavali?
1: Then you want to think of tomorrow's court litigation.
0: Anaga ee yokka vakyamu enta aadarshavantamainatundi ante అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: ఇట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్. మెనీ పీపుల్ అటెండ్.
0: ఏం చెప్పారు ఏమిటో ఎవరికి తెలియదు.
1: నో వన్ నోస్ వాట్ ఈస్ సెయిడ్.
0: దీన్ని యోచన చేసుకుంటూ ఉంటారు.
1: బికాస్ దే విల్ బి థింకింగ్ ఆఫ్ సో మెనీ థింగ్స్.
0: కనుక అలాంటి యోచన చేసేటువంటి వారు సమావేశంలో పాల్గొనకూడదు.
1: దోస్ దట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ వేరీడ్ థింకింగ్ బెటర్
0: సమావేశంలో పాల్గొంటారా? దీన్ని తూచి నడుచుకోవడానికి తగినటువంటి తూచి చేయాలి.
1: వెన్ వన్స్ దే ఆర్ ఇన్ ది అసెంబ్లీ దే మస్ట్ ప్రాక్టీస్
0: ఈ సత్యాన్ని. ఆనాడు రామకృష్ణ చక్కగా ఆచరణ రీతి లోపల ప్రచారం చేశాడు.
1: దిస్ ఈస్ టాట్ బై రామకృష్ణ పరమహంస ఇన్ ప్రాక్టీస్.
0: కనుకనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనదిగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ
0: ఈ మూలోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ మూలోకములు?
1: వాట్ ఆర్ దే?
0: దేహ రీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body.
0: మనసు గాతాలు చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి ఈ విషయం నందు?
1: All the things
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of the
0: ఈ ఆనందమునకు మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగునందించేటువంటి ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగునందించేటువంటిది ధర్మము.
1: So it's only dharma that illumines all the three worlds.
0: ఇవును దైవాధీనం.
1: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అది మనిషి ప్రయత్నం.
1: So there is fourth factor, human effort.
0: సుపుత్రే కులదీపక. మంచి పుత్రుడు కులములకై వెలుగునందిస్తుంటాడు.
1: A good son is the light to the entire family.
0: ఎవరు ఈ గుడ్ సన్ అనేటువంటి వాడు?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good అనేటువంటిది G-O-O-D, good.
1: The spelling G-O-O-D.
0: మిథ్యలోకం అనేటువంటి, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్తంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: The whole world is illusion, but Brahman is all
0: true. ఆ మిథ్యం అనేటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: This illusion is 10.
0: G-O-O-D. ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this G-O-O-D, remove this illusion, zero.
0: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore 10 is God.
0: God's son is good son.
1: Therefore God's son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
1: They should have divine faith.
0: దైవ కర్మలు.
1: Divine action.
0: దైవ చింతనలు.
1: Divine thoughts.
0: దైవ ప్రవర్తనలు.
1: Divine behavior.
0: కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
1: Is the one, the good son.
0: సు అనగా మంచి.
1: సు means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
1: One should follow the command of the parents.
0: తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
1: Receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
1: Make them happy.
0: వారు ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
1: Expressing gratitude for all
0: their help. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతే కాదు, సమాజంలో కూడా మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: If there is one good son, the whole family will be reputed and he will also be famous.
0: మలయ వనములోన వెలయు వనములోన మలయ జంబున్నట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యూ ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యూ విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకుడు పుట్టిన తక్షణమే చక్కెరనో తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకో ముందుకు చూడు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడో అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: That day when the son gets good name in society, you should celebrate.
0: తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be instantly happy on coming to know the birth of his son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: Father will be very happy and delighted on coming to know the name of his son in society.
0: అబ్బా ఈ పిల్లవాడు చాలా మంచివాడు, చాలా మంచివాడు, చాలా మంచివాడు అన్నప్పుడు అదే తండ్రికి గొప్ప విలువ.
1: When all praise his son, the father will be happy.
0: అదే దైవానికి కూడా గొప్ప ఆనందం.
1: God also will be happy.
0: అందరి చేతిలో మంచివాడు అనిపించుకోవాలి.
1: You should get a good name everywhere.
0: అలాంటి సుపుత్రుడు అనేటువంటి వాడు కులములకే వెలుగును అందిస్తుంటాడు.
1: Such a good son is the light to the family.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: There are three forms of light you get.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: the bulb at home,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
1: Gives the light confined to the room.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: the moon in the night,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కాని డిమ్గా ఉంటుంది.
1: It spreads light all over but it is dim.
0: కాని పగటి వెలిగేటువంటి యొక్క సూర్యుడు సర్వత్రా వెలుగుగానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: Therefore the light at home is selfishness.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం.
1: పరార్థం.
0: సన్లైట్ యథార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆల్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుని వల్లనే సర్వస్థం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: దేర్ఫోర్ వి గెట్ ది లైట్ లోకముల వెలుగు మార్నింగ్ నైట్.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: ఐ గుడ్ సన్ ఇస్ ద లైట్ టు ద ఫ్యామిలీ.
0: కనుక మనం చదివినంత మాత్రం సత్పుత్రుడు కాదు.
1: బై మేర్ ఎడ్యుకేషన్
0: తీసుకున్నంత మాత్రం సత్పుత్రుడు కాదు.
1: బై మేర్ ఆక్యుపింగ్ పొజిషన్ కెనాట్ బి గుడ్ సన్.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉంటుండాలి.
1: ఇట్స్ ద గుడ్ బిహేవియర్.
0: Good behavior.
1: Good behavior.
0: Good manners.
1: Good manners.
0: Good discipline.
1: Good discipline.
0: Good devotion.
1: Good devotion.
0: అది చాలా ప్రధానమైనటువంటిది.
1: That's very essential.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: When once there is devotion, everything else would be good.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: In this world there are three levels. Dualism, qualified non-dualism and non-dualism.
0: ద్వైతము,
1: డ్యూయలిజం.
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది. ఒకదాని కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్ట అద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంటాయి.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ఏమైనా కానీ, ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: let it be of any religion, of any tradition, of any culture, of any country.
0: Kaani satyam okkati gaane kanipistundi.
1: But the truth is one.
0: Ekam eva advitiyam brahma.
1: It's only one, not two.
0: షుగర్ కేన్ ఉంటుండాలి.
1: ఏ షుగర్ కేన్?
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ ఇస్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: The sugar cane has got so many bends, but not the sugar inside. The juice inside.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవచము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ది షుగర్ కేన్స్ ఇస్ అద్వైత నాన్ డ్యూయలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్ అనే షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడనైతే తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్. ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామాంజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ లేదు.
0: ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునేకి అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్?
0: ఇది ఎంత కాలము ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ వోంట్ సస్టైన్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: దేర్ఫోర్ షుగర్ కేన్ జ్యూస్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు షుగర్.
0: షుగర్ గా మార్చేటప్పటికి ఎప్పుడైనా, ఎక్కడైనా, దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఉపయోగం చేసుకోవచ్చు.
1: వెన్ ఇట్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఎనీవేర్ అండ్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
0: కాబట్టి షుగర్ జ్యూస్ అనేటువంటిది అద్వైతము, షుగర్ అనేటువంటిది విశిష్ట అద్వైతము.
1: దేర్ఫోర్ షుగర్ ఇస్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం. షుగర్ కేన్ జ్యూస్ ఇస్
0: విశిష్టమైన అద్వైతము.
1: అండ్ దట్ ఇస్ స్పెషల్ క్వాలిఫైడ్.
0: ఎప్పటికీ ఉంటుంటది.
1: ఇట్ రిమైన్స్ ఆల్ ద టైమ్.
0: దేంట్లో అయినా ఉపయోగం చేసుకోవచ్చు.
1: యూ కెన్ మిక్స్ ఇట్ విత్ ఎనీ.
0: ఇంకా ద్వైతము,
1: డ్యూయలిజం,
0: మధ్వాచార్యులు.
1: Dualism is proposed by Madhvacharya.
0: Advaitamu Shankaracharyalu.
1: Non-dualism Shankara.
0: Vishishta Advaitamu Ramanujacharyalu.
1: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu Madhvacharyalu.
1: Dualism is of
0: Madhvacharyalu. Yeman cheppadu.
1: What did he say?
0: Bhagavantuda.
1: Oh God.
0: Nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: Naaku sugar juice sakkaraledu.
1: I don't want sugar cane juice.
0: Nenu sugar nu sugar juice nu tineetvanti chimaga nenu puttali. జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ ఎస్ ఎన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్.
0: షుగర్ షుగర్ టేస్ట్ తెలీదు.
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు. నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్
0: నీవు దేవుడు, నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ ఇన్ ఇండివిజువల్, వీ షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్న.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్.
0: ద్వైతం అనగా రెండు.
1: దిస్ ఇస్ డ్యూయలిజం. టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: When once he partakes and eats the fruit, consumes that, and he becomes a sugar itself.
0: ఈ ద్వైత విశిష్ట అద్వైత అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: They go by all the three levels, dualism, qualified. All the three are one, actually speaking.
0: Sugar juice advaitamu.
1: Sugarcane juice is not
0: sugar. Sugar dvaitamu.
1: Sugar is jewel.
0: Sugar tinetunte vaadu dvaitamu.
1: The one who eats is jewel.
0: అద్వైతము విశిష్ట అద్వైతము ద్వైతం ఒక్కటే.
1: షుగర్
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్
0: రూపనామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరీ.
0: కానీ అందరి యందు అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ అండ్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు నా ఎందు అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ది డిఫరెన్స్
0: లై? ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి తెల్లగా గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
0: అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: దైవం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్ ఆర్ బ్రైట్.
0: వోల్టేజ్ యొక్క డిఫరెన్స్ ఏ
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నీవు నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో,
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో,
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు,
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసిన పెద్ద ప్రేమగా. కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: నో మిస్టేక్ విత్ ద కరెంట్, దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ బల్బ్.
0: అందరి ఎందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ సేమ్ యూనిఫామ్ ఇన్ ఆల్.
0: హృదయం యొక్క కెపాసిటీ డిమ్.

0: పెంచుకో, ప్రేమని పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్, ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్
1: then you expand your love, it becomes light and bright.
0: చూడండి, ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ఈ కర్రను నిప్పుల వేస్తే ఏమైపోతుంది?
1: When you put it in fire, what will happen?
0: కర్ర అదృశ్యమైపోతుంది.
1: It will vanish.
0: కానీ బొగ్గుగా తయారవుతుంది.
1: But it becomes coal.
0: కర్ర పోయింది, బొగ్గుగా ఉంది.
1: The stick is not there, but
0: కర్రను ముట్టుకుంటే మనకి ఏం మాలిన్యం కావటం లేదు, బొగ్గు ముట్టుకుంటే మాలిన్యం అయిపోతుంది.
1: When you touch the stick, no dirt would adhere to you, but when you get it,
0: తిరిగి తెల్లగా చేయాలంటే ఏం చేయాలి?
1: How to make this coal look bright and white?
0: అమాయకులు, అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగా చేయాలని సోప్ వేసి తిక్కుతారు.
1: Innocent, ignorant people who want to apply soap to the dark coal to make it bright.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లక కాదు.
1: But if you rub the coal with the soap, the soap also becomes black.
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లక తెల్లక కాదు.
1: Even if you wash the coal with milk, it turns black.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: What should you know?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become coal?
0: ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
1: బికాస్ ఆఫ్ ద అసోసియేషన్ ఆఫ్ ఫైర్ ఇట్ బికేమ్ కోల్.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి,
1: పుట్ ఇట్ ఇన్ ఫైర్ బ్యాగ్.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగా ఇప్పటికి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and burn and continuously, even the coal becomes white bright.
0: కనుకని హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is coal.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: If it is fully burnt, it becomes light.
0: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: When it is part time devotion, it is coal.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది, బ్రైట్ గా ఉంటుంది.
1: When it is full time, it is light and bright.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి,
1: put it in the fire.
0: ప్రేమలోనే పడేసి,
1: put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది, పుఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously, it becomes so light, it can be blown easily.
0: ఈ కర్ర ఉంది, కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే పుఫ్ అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్కి పోతుంది.
1: If it is light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: The more of the weight, it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort, weight ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క weight ని తగ్గించుకుంటూ పోతే light, light, light, light, light అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణ తగ్గించుకోవాలి.
1: Therefore, we should cut down our desires gradually.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you cut down your desires.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: First, we should cut off all these bad qualities like attachment, ego, and jealousy. Why?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: There are three enemies: the desire, anger, and greed.
0: Desire భక్తిని నాశనం చేస్తుంది.
1: It is the desire that kills devotion.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: Anger kills wisdom.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: Greed kills our action, activity.
0: కర్మ ఉపాసన జ్ఞానము మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: Therefore, the work, worship, and wisdom are killed by these three.
0: క్రోధము వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: It's only greed that burns.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: You don't have discrimination.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ ఎనిమిటీ.
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్, హౌ టు టాక్, వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్
0: త్రీ డిసీజెస్. ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుమును కూడా అగ్నిలో వేసి తప్పికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్,
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇన్ టు లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: కనుక మనం దుర్గుణాన్ని మొట్టమొదట మనము నాశనం చేసుకోవాలి.
1: Therefore, we should kill our bad quality.
0: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానం యోగినమో చేయటం ప్రయోజనం లేదు.
1: There is no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: కూర్చుంటారు, ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలకు

0: నిత్యమే కాని సత్యమును కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్ వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి అవన్నీ సత్యం అవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్ దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్ టాకింగ్ ప్రాక్టీస్ రీడింగ్ ప్రాక్టీస్ రైటింగ్ ప్రాక్టీస్ ఈటింగ్ ప్రాక్టీస్ అన్ని ప్రాక్టీస్
1: వాకింగ్ టాకింగ్ రైటింగ్ రీడింగ్ ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్.
0: కనుక ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటి మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు
0: డే లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి సత్యమైనటువంటి ప్రాక్టీస్
1: చేయాలి. బట్ యు షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్ కరెక్ట్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యు డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపై ఉన్నటువంటి గుండును కాలుతో కిందికి వచ్చి పడిపోతుంది.
1: If you just push aside an iron ball from the mountain top, it will fall down.
0: Inda unnatvanti raayini paiku kondu poi pettalante chaala kashtam avutundi.
1: But to lift a boulder from the bottom and keep
0: it up, you prayatnam cheyanakkaledu nettite saalu kinda padipothundi.
1: You don't need to try to be bad.
0: Meeku andariki baaga telusunu,
1: you know pretty well.
0: Pedda load ga unnatvanti lari kaani bussulu kaani mitta ekkalante lari inapa lari kodanu yedustundi gee gee gee ani yedustundi paapam.
1: The lorry or a bus with full load as it climbs up the mountain it makes sound. It
0: chaala baadha kalugutundi.
1: To move upward it suffers.
0: Down kavalante easy ga ipothundi.
1: In order to fall
0: kabatti easy daniki manam prayatnam cheyakoddu.
1: Don't make an effort.
0: Kashtamaina sare look up.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: Kanuka crime kaakoddu look up.
1: Always look up.
0: Unnata drushtini manam penchukovali.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన.
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎట్ట ఉంటాడు ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలకు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండదు ఆ దుర్గుణాలంతా.
1: In fact, bad qualities are within you.
0: Neelo aa durgunalu pettukovatam chethane anni durgunangane kanipistunnayi.
1: Because of bad qualities within you, everything appears bad.
0: Elanti color glasses so alanti drishyame nee kanipistundi.
1: As is the color of the glasses, so is the vision.
0: Daivam sarvatra untunnadu.
1: God is present everywhere.
0: Neele daivamu.
1: You are God.
0: Kaani neelo unnadi nee kanipinchatam ledhu.
1: But you don't see within.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: బికాజ్ యువర్ సెల్ఫిష్.
0: స్వార్థంలో మునిగావు.
1: యువర్ డ్రౌన్డ్ ఇన్ సెల్ఫిష్నెస్.
0: కనుక దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎంత ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్
0: టు. మంచి మనిషిగా ఉండాలి.
1: ఇట్స్ ఎ గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి. వినయ విధేయతను అందించాలి.
1: యూ షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
1: యూ షుడ్ వర్షిప్ వారి
0: మార్గం శిరసా వహించాలి.
1: యూ షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: వై హీ కుడ్ బికమ్ సో గ్రేట్.
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: బికాజ్ హీ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్.
0: అంతేకాదు,
1: నాట్ ఓన్లీ దట్,
0: సుమిత్రుడుగా ఉన్నాడు. అనగా అందరితోనూ మైత్రి.
1: హీస్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: అండ్ ది ఫ్రెటర్నిటీ ఇస్ వెరీ గ్రేట్ బ్రదర్హుడ్.
0: కనుకనే ప్రజలు అందరి తగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హీ మెయింటైన్ పీస్.
0: ప్రజాక్షేమమే తన క్షేమంగా భావించాడు.
1: అండ్ హీ హస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్. కనుకనే
0: ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ది హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన,
1: వి ప్రే.
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: But within you feel let anything happen to the world, I should be happy.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: This is not the sense of the prayer.
0: సర్వులు కూడాను బాగుండాలి.
1: Everybody
0: should హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: That's why you should pray.
0: ఎందుకోసం?
1: Why?
0: ఈ సర్వుల్లో కూడాను నేను ఒక మెంబర్.
1: I am a member in the society.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: Unless society is good, you can't be good.
0: కనుకనే ఈ అందరూ కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: Everybody should be happy.
0: ఎవరైనా ఎట్టైనా పోనీ నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: It is not possible to think that anything happened to the world.
0: స్వార్థము.
1: It is selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: This selfishness is the worst of the sin.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: You may have little.
0: కానీ మితిమీరిన స్వార్థం ఉండకూడదు.
1: But it should not be in excess.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: Direct your love towards God.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనేలేదు.
1: There is no other spiritual practice beyond love.
0: ఏది చేసినా చేయకపోయినా దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: Whatever you may do or not, if you love God wholeheartedly, nothing beyond that.
0: చెప్పాడు. తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సెడ్,
0: నామరతన దన పయో పయో రే మైనే నామరతన దన పయో. నామరత్నం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్, అతనే దైవము. సత్ బీయింగ్
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్, ద నేమ్ ఆఫ్ గాడ్, దట్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసి,
1: మీరు ఆల్సో సెట్ సెయింగ్,
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: ఇస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి వెళ్ళిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హి ఫెల్ట్ సాడ్.
0: అయ్యో, నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది?
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ?
0: తక్షణమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ the heart is the temple which is built by God.
0: Cheppesesindi.
1: She said,
0: Chaloreman, Chaloreman, Ganga Yamuna Teer, Chaloreman, Ganga Yamuna Teeram. Ide Bhoomadhya Sthanam. Akkadiki vellu manasa.
1: Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central point.
0: Ekkada poyina nenu shanti ledu.
1: You won't find peace anywhere.
0: Ganga Yamuna, Ganga Satkarma, Yamuna Satravartana. ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము, అదే సుషుమ్న నాడి.
1: గంగా యమున స్టాండ్ ఫర్ గుడ్ యాక్షన్ అండ్ గుడ్ బిహేవియర్ అండ్ గుడ్ థాట్.
0: రెండు ఎట్లా ఉన్నాయి?

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna. The show is over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యు డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా జమునా ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్ ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం
1: అది breathing and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: ఈ రెండింటిని నిండిపేటువంటి యొక్క భూమధ్య స్థానమే అదే సుషుమ్నా నాడి.
0: The central point on the forehead is the sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhakam. యోగాభ్యాసం లోపల రేచకము పూరకము కుంభకము. పూరకము పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము గాలిని వదలటము.
0: రేచక బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దిస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పర్ఫెక్ట్. ఇవి కూడాను అక్కర్లేదు. ఇవి కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దిస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్ యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.

0: ప్రహ్లాదుని కుమారుడైనటువంటి విరోచనుడు,
1: సన్న ప్రహ్లాద విరోచన,
0: అంగీరసుని కుమారుడైనటువంటి సుధీనుడు,
1: సుధీర సన్న అంగీరస,
0: ఈ ఇరువురికి నీ ఒక పందెం జరిగిందని ఓణంలో చెప్పాను.
1: డ్యూరింగ్ ఓణం డిస్కోర్స్ ఐ మెన్షన్ దట్ దేర్ వాస్ ఇరువురు
0: కూడాను ఏమి పందెం వేసుకున్నారు, ఎవరు ఓడిపోతారో వారి ప్రాణాన్ని గెలిచిన వాడికి అర్పితం చేయటము.
2: కానీ ప్రహ్లాదుడు న్యాయమూర్తి,
1: ఇతను
2: ధర్మమూర్తి,
1: హీ ఆల్సో ఈజ్ మ్యాన్ ఆఫ్ రైటియస్నెస్,
2: వారి ఇరువురికి తానే ఒక జడ్జిగా నిలిచాడు.
1: హీ స్టూడ్ యాజ్ ఎ జడ్జ్ ఇన్ దట్ డిబేట్.
2: కట్టకడపటికీ తన కుమారుడైనటువంటి విరోచనుడు ఓడిపోయినట్టుగాను, అంగీరసన్ కుమారుడైనటువంటి సుధీనుడు గెలిచినట్టుగాను నిర్ణయం
1: చేశారు.
2: అప్పుడు విరోచనుడు కత్తి తీసుకుని వచ్చి తన ముందు తన శిరస్సును అర్పితం చేయడానికి కోరుకున్నాడు.
1: విరోచన వాజ్ రెడీ టు బి టు ఆఫర్ హిజ్ ఓన్ లైఫ్. హి బ్రాట్ దిస్ వర్డ్ అండ్ బెంట్ హిజ్ నెక్.
2: చెప్పినట్టు చేయటం చేత తక్షణమే సుధీనుడు యొక్క మనస్సు కరిగిపోయింది.
1: యాజ్ విరోచన ఒబేయ్డ్ ది కమాండ్, ది మైండ్ ఆఫ్ సుధీర మెల్టెడ్.
2: నీవు నీ తండ్రి గారు న్యాయముగా సత్యంగా ధర్మంగా మన యొక్క దీనిని నిర్ణయం చేశాడు కనుక
0: అతని కుమారుడు అయినటువంటి నిన్ను నేను నీ ప్రాణంగా తీసుకోవటం చేత తండ్రిని బాధ పెట్టినటువంటి వాడు అవుతాను. అటువంటి న్యాయమూర్తికి బాధం కలిగించడం నాకు ఇష్టం లేదు, కనుక నీ ప్రాణం నాదైనప్పటికీ తిరిగి నేను నీకు వెనుక తీస్తున్నానని తండ్రికి అప్పచెప్పాడు.
1: సుధీర టోల్ ప్రహ్లాద వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ జస్టిస్ అండ్ రైచియస్నెస్. సచ్ ఎ వన్ షుడ్ నాట్ బి పుట్ టు ఎనీ ఫీలింగ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ ద సన్. Therefore, I do not want to take away your life. You take this life, he told his father Prahlada and gave the life back.
0: ఇదే విధముగా కూడాను పరశురామున తండ్రి అయినటువంటి యమదగ్ని కూడాను చక్కని ఆజ్ఞను శాసించాడు.
1: There is a similar instance in case of యమదగ్ని, father of పరశురామ.
0: కనుక ఏమి చెప్పాడు యమదగ్ని? తన యొక్క భార్య జలమును తీసుకున్నట్టుకై నదికి వెళ్లినప్పుడు విచిత్ర వీరుడు బయలుదేరిపోతున్నాడు.
1: When Jamadagni's wife went to the river to get water,
0: ఆమె పవిత్రమైన హృదయం గలది.
1: She had a sacred heart.
0: కాని ఆ పోయేటువంటి వారు ఎవరు అని చూచింది పాపం.
1: She looked up to find out who was going.
0: ఎంత అందమైనటువంటి వాడు అని అనుకుంది పాపం.
1: She merely thought for a while what a beautiful person was in horizon.
0: Intike ame vachetappudiki Jamadagni Parashuramuni shasinchadu.
1: The moment she returned home, Jamadagni commanded Parashurama,
0: nee talli oka sirasunu kandinchamannadu.
1: You cut the neck of your own mother.
0: Ee maatram kodanu jankaledu Parashurama.
1: Parashurama was not shaken.
0: Tandri adu sirasa vahinchi గొంతు కోశాడు.
1: హి ఇమ్మీడియట్లీ ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ కట్ ది హెడ్ ఆఫ్ మదర్.
0: అప్పుడు తండ్రి పరశురామ నీకేం కావాలి కోరుకో అన్నాడు. నా ఆజ్ఞను శిరసావహించావు, నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: జమదగ్ని సెడ్ పరశురామ, యు హావ్ ఒబేయ్డ్ మై కమాండ్, వాట్ ఎవర్ బూన్ యు వాంట్ యు ఆస్క్ ఐ విల్ గివ్ ఇట్.
0: తండ్రి నా తల్లిని బ్రతికించు అన్నాడు.
1: పరశురామ సెడ్, Father, give back life to my mother.
0: Pranam ichchadu.
1: He gave life back.
0: Ikkada sirasa vahinchadu, korikanu teerchadu.
1: He obeyed the command and he fulfilled the desire.
0: Sirasa vahinchinappude aagnanu ee korika kuda teerutundi. Ante kaadu, sirasa vahinchakunda koriki ee reetiga teerutundi.
1: When you obey implicitly the command, your desire gets automatically fulfilled.
0: కనుక దివ్యత్వంలో ఉండినటువంటి రహస్యములు ఇంత అతి సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: Such are the sacred subtleties of divinity.
0: కృష్ణ తత్వం నందు కూడాను అనేక విధములైనటువంటి యొక్క విషయాలు కూడాను అంతరార్థాలంతా ఉంటున్నాయి.
1: There are great inner meanings ఇన్ ద లైఫ్ అండ్ ది స్టోరీ ఆఫ్ కృష్ణ.
0: కానీ ప్రజల ఎందుండినటువంటి యొక్క భావములను పురస్కరించుకుని అనేక అనర్థములను పెంచి నానార్థములుగా విశ్వసించి అందులో యథార్థాన్ని విశ్వసించి అనర్థాన్ని పుచ్చుకుంటున్నారు.
1: బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ కీపింగ్ విత్ ది థింకింగ్ ఆఫ్ ది పీపుల్ ఎ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ద రియల్ మీనింగ్ ఈజ్ ఫర్గాటన్ అండ్ దేర్ ఫార్ ఆల్ కెలామిటీస్ ఆర్ బ్రాట్.
0: కృష్ణునికి అష్టకన్యలు 8 మంది ప్రధానమైనటువంటి రాణులు అని.
1: కృష్ణ హ్యాస్ 8 ఇంపార్టెంట్ క్వీన్స్.
0: ఇంతేకాకుండా 16,000 మంది గోపికలు అన్నారు.
1: నాట్ మెనీ దాట్ 16,000 గోపికాస్.
0: ఇది దీని ఎందున్నటువంటి అంతరార్థాలు ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్?
0: కానీ ప్రాపంచిక సంబంధమైనటువంటి భార్యలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ టైప్ ఆఫ్ వైఫ్స్ ఇన్ ద వరల్డ్ సెన్స్.
0: ఇక్కడ 7 దళములతో ఒక చక్రములు ఉంటున్నాయి. షట్ చక్రములు 6.
1: దేర్ ఆర్ 6 వీల్స్.
0: ఈ షట్ చక్రములు యందు 2 చక్రములు చాలా ప్రధానమైనటువంటివి.
1: అమౌంట్ దీస్ 6 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్.
0: సహస్రార చక్రం 1.
1: ది సహస్రార ఇస్ 1.
0: హృదయ చక్రం 1.
1: ది హృదయ చక్ర ఇస్ అనదర్.
0: ఈ హృదయ పుష్పము అనేటువంటిది అష్టదళములతో కూడి ఉంటుంటాయి.
1: This flower of heart, Hrudaya Pushpam, has 8 petals.
0: Anaga, ee yokka 8 dalamulu kudanu ashtabhoomulu ani kudanu deeniki oka peru.
1: These 8 petals are described as 8 fields.
0: Ee bhoomiki naathudu bhagavantudu.
1: The master of this field is
0: Prakriti Paramatma. Prakriti ki master Paramatma.
1: మాస్టర్ ఆఫ్ నేచర్ ప్రకృతి ఇస్ పరమాత్మ.
0: కనుక ఈ అష్టదళములు కూడాను దీనికి నాథుడు భగవంతుడు.
1: ది మాస్టర్ ఆఫ్ దీస్ 8 పెటల్స్ ఇస్ గాడ్.
0: కనుక హృదయ పద్మములకు అష్టదళములు అష్టభూములు కనుకనే దీనికి నాథుడు భగవంతుడు. ఇవి హృదయమే దేహానికి అత్యవసరమైనటువంటివి, అతి ప్రధానమైనటువంటిది.
1: ది ఫ్లవర్ ఆఫ్ ది హార్ట్ హ్యాస్ 8 పెటల్స్ అండ్ దే ఆర్ కంపేరబుల్ టు 8 ఫీల్డ్స్ and the master of these 8 petals and 8 fields is God.
0: కనుక ప్రతి మానవుని యొక్క హృదయ కమలములు యందుండేటువంటి అష్టదళములకు భగవంతుడే అధిపతి.
1: God alone is the master for all these 8 petals in the flower of
0: ఇతనిని మాధవ అన్నారు.
1: And that is why he has been called Madhava.
0: మా ధవ. మా అనగా లక్ష్మి, మా అనగా మాయా, మా అనగా ప్రకృతి, దవుడనగా దానికి నాథుడు, మాధవ అనగా హృదయానికి నాథుడు, భూమికి నాథుడు, మాయకు నాథుడు, లక్ష్మికి నాథుడు అని.
1: మా స్టాండ్స్ ఫార్ నేచర్ లక్ష్మి అండ్ హార్ట్ అండ్ ధవ స్టాండ్స్ అండ్ అర్త్ ఆల్సో అండ్ ధవ స్టాండ్స్ ఫార్ ది మాస్టర్. హీఈస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. Therefore the name Madhava.
0: కనుకని అష్టదళములతో కూడినటువంటి యొక్క హృదయములకు నాథుడు భగవంతుడు, అతనే కృష్ణుడు.
1: The master of all these 8 petals, a flower with 8 petals, is God. Therefore he has been described as
0: సహస్రారము. అదే కట్టకడపటి యొక్క.
1: The Sahasrara is the 6th of all the 6 chakras.
0: కనుకని అదే సహస్రార చక్రం.
1: That is described as
0: సహస్రారం అనగా 1000 దళములతో కూడినటువంటి పుష్పము.
1: సహస్రార మీన్స్ ఎ 1000 పెటల్ ఫ్లవర్.
0: దీనిని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అని అన్నారు.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ పర్సన్ విత్ 1000 హెడ్స్ 1000 ఫీట్.
0: 1000 దళములతో కూడినటువంటిది.
1: The flower with 1000 petals.
0: ఒక్కొక్క దళమునందు కూడాను భగవంతుడు షోడశ కళలతో నిండి ఉంటున్నాడు.
1: God dwells in each petal with 16 aspects.
0: కనుకనే షోడశ కళా పరిపూర్ణుడు భగవంతుడు.
1: That is why God has been described.
0: ఒక్కొక్క దళమునకు 16 కళలు ఉంటున్నాయి కాబట్టి 1000 దళముల లోపల కూడా 1000 16,000.
1: There are 1000 petals. In each petal there is God with 16 aspects. 16 multiplied by 1000, 16,000. That is how
0: 16,000. 16,000 మంది గోపికలు. గోపికలు అనగా ఏమి? దళములే.
1: When you say Gopika, it refers to dala. A petal.
0: Go అనగా శబ్దము.
1: Go actually means
0: go అనగా వాక్కు.
1: గో ఆల్సో మీన్స్ వర్డ్.
0: గో అనగా ఒక విధమైనటువంటి ప్రాణము.
1: గో ఆల్సో మీన్స్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ శాస్త్ర ప్రాణములకు కూడాను తానే పతి.
1: హీఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ దీస్ థౌసండ్.
0: కనుకనే కృష్ణునికి 16,000 మంది గోపికలు ఉన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ కృష్ణ హ్యావింగ్ 16,000 గోపికాస్.
0: కనుక భాగవతమునందు ఉండేటువంటి యొక్క మహా పవిత్రమైనటువంటి సూక్ష్మార్థాన్ని ఎవరు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించటం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది సీక్రెట్ సటిల్ సీక్రెట్ మీనింగ్.
0: కృష్ణునికి 16,000 మంది గోపికలు, 8,000 రాణులు, ఇంకో సర్వెంట్స్, ఏమిటి ఇవన్నీ పిచ్చి పిచ్చి భావములు కాదా?
1: వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ మ్యాడ్ థింకింగ్ దట్ కృష్ణ వాస్ హ్యావింగ్ 8 క్వీన్స్, 16,000 గోపికా.
0: ఈనాటి కృష్ణుడికి 16,000 మంది అయినప్పుడు నాకు 16 మంది అయినా ఎందుకుండవు? ఈ భావన కూడా పిల్లల్లో ప్రారంభమవుతుంది.
1: దట్ టైప్ ఆఫ్ థింకింగ్, కృష్ణ ఈజ్ హ్యావింగ్ 16,000 గోపికాస్, వై షుడ్ ఐ నాట్ హ్యావ్ అట్లీస్ 16 వైఫ్స్? దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్ ఈజ్
0: కాదు ప్రధానమైనది. 16 కళలు మన లోపల ప్రారంభం కావాలి.
1: దిస్ ఈజ్ నాట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. Those 16 aspects of divinity
0: భగవంతుని ఆజ్ఞను శిరసా వహించినప్పుడే ఆ యొక్క 16,000 కళలు కూడాను మనలో విచ్చలగబడిగా విరుగుతుంటాయి.
1: ఓన్లీ వెన్ యు ఇంప్లిసిట్లీ ఒబే ది కమాండ్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ది 16,000 ఆస్పెక్ట్స్
0: మూలాధారం నుండి ప్రారంభమైనటువంటి యొక్క
1: ది థింగ్ విచ్ స్టార్ట్స్ ఫ్రమ్
0: కుండలిని శక్తి సహస్రారంలో పోయి వికసిస్తుంది.
1: ది పవర్ ఆఫ్ కుండలిని which takes its birth from Muladhara, blossoms itself into fullness when it
0: is Sahasrara. Pranavayuve deeniki pradhanamainatundi pranam.
1: The very life for this Kundalini is
0: ade prema.
1: And that is love.
0: Ee prema pranavayuga mana Muladharamlo prarambhamai Sahasraramlo nilichipovali.
1: This love, like oxygen, should start in Muladhara and travel up to Sahasrara and get established there firmly.
0: Pillalu chaala mandi ee aadhunika yugam lopala vaigyanikanga
1: in the modern age these boys in terms of technology and science
0: ee yokka deeni lopala ardhanarishara tattvam anetundi dani chakka gurtinchali.
1: You have to understand properly the concept of అర్ధనారీశ్వర.
0: ఇది ఏ సైంటిస్ట్ కూడా చక్కగా దానిని వివరించి చెప్పటం లేదు.
1: నో సైంటిస్ట్ హెస్ బీన్ ఏబుల్ టు గివ్ ఏ సాటిస్ఫాక్టరీ.
0: పూర్వీకులు చెప్పుతున్నటువంటి అర్ధనారీశ్వర తత్వానికి నేటి సైంటిస్ట్ ఉపయోగపెట్టేటువంటి పదములకు ఎంత సన్నిహిత సంబంధం ఉందో యోచించవచ్చు. ఇదే విధంగా ఇంకా ఎన్నో ఉంటున్నాయి.
1: వన్ కెన్ అండర్స్టాండ్ అండ్ అప్రిషియేట్ ద క్లోజ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ది అటరెన్సెస్ ఆఫ్ ది ఓల్డెన్ సేయర్స్ అండ్ సీన్స్ అండ్ ఆల్సో ది మోడర్న్ సైంటిస్ట్.
0: ప్రతి పదార్థము కూడాను అణువులతో కూడినటువంటిది.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్
0: ప్రతి పదార్థము నిర్మాణం అయితే అణువులతో ఉంటుండాలి.
1: ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ ప్రతి అణువునందు కూడాను
1: ఇన్ ఎవ్రీ ఆటమ్
0: ప్రోటాన్ ఎలక్ట్రాన్ అనేటువంటి రెండు శక్తులు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ దీస్ టూ పవర్స్ ఆఫ్ ప్రోటాన్ అండ్ ఎలక్ట్రాన్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది
1: ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్
0: ఏ భాగము అని మీ సంస్కృతంలో
1: విచ్ పర్టికులర్ పార్ట్ డస్ ఇట్ బిలాంగ్ టు?
0: ఇది ప్రోటాన్ అనేటువంటిది ధన భాగము.
1: దిస్ ప్రోటాన్ ఈజ్ ద రైట్ సైడ్ అండ్ ఎలక్ట్రాన్ లెఫ్ట్.
0: ఎలక్ట్రాన్ అనేటువంటిది స్త్రీతత్వము.
1: ఎలక్ట్రాన్ రిప్రజెంట్స్ ద ఫెమినైన్ నేచర్.
0: ఇక్కడ ప్రోటాన్ అనేటువంటిది మగతత్వం.
1: ది ప్రోటాన్ రిప్రజెంట్ ది మేల్ ఆస్పెక్ట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే ప్రతి పదార్థం యొక్క స్వరూపము.
1: ది ఫారం ఆఫ్ ఎవరీ ఆబ్జెక్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ యూనియన్ ఆఫ్.
0: ఈ రెండు చేరినప్పుడే అర్ధనారీశ్వరత్వము అని. ఒకటి స్త్రీతత్వము, ఒకటి పురుషత్వం.
1: ది ఫిమేల్ ఆస్పెక్ట్ అండ్ ది మేల్ ఆస్పెక్ట్ కమింగ్ టుగెదర్ అలూన్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ అర్ధనారీశ్వరత్వం.
0: అర్ధనారి అనగా అర్ధము స్త్రీ, అర్ధము పురుష.
1: అర్ధనారి మీన్స్ హాఫ్ ది పార్ట్ ఈజ్ ఫిమేల్ ఆస్పెక్ట్, ది అదర్ హాఫ్ మేల్.
0: కనుక ఎలక్ట్రాన్ అనేటువంటిది అంతా కూడా స్త్రీతత్వం.
1: ఎలక్ట్రాన్ స్టాండ్స్ ఫార్
0: ప్రోటాన్ అనేటువంటి పురుషత్వం.
1: ది ప్రోటాన్ స్టాండ్స్ ఫార్ ది మేల్.
0: ఈ రెండు చేరే ఒక విధమైనటువంటి యొక్క అణువుగా రూపొందుతున్నాయి.
1: an atom is formed by a combination of these two.
0: ఈ అణువు యొక్క స్వరూపమే ప్రపంచంలో ప్రతి పదార్థము.
1: The object you find in the world, every object is
0: కాబట్టి జగత్తంతా కూడా అర్ధనారీశ్వర స్వరూపము అని ఆనాటి పూర్వీకులు నిర్ణయించారు.
1: The ancient people described and proved that the entire world may be called as Ardhanarishvara principle.
0: ఇది విధంగా సైన్స్ లో ఇంకా కొన్ని కొన్ని యొక్క సూక్ష్మమైనటువంటి అర్థాలంతా ఉంటున్నాయి.
1: There are so many other subtle meanings associated with scientific terms.
0: మన భారతీయులు పవిత్రమైన పర్వదినములు యందు లేక కళ్యాణ సమయములు యందు శుభకార్యములు యందు మనము ద్వారమునకు మామిడి ఆకులు కడుతుంటాం, పచ్చని తోరణం.
1: There is a tradition in India that on all festival days and all auspicious days, there will be in the entrance for every door, we have the green leaves made and hung, mango leaves.
0: Inka ariti muchettlu kudunu kadtu untam.
1: And also, the plantain plants also are
0: cooked. Ee antarathani gurtinchaleni moorkulaina scientists lu, idi emitra? భారతీయులంతా ఒట్టి మూర్ఖంగా ఏమేమో పిచ్చి పిచ్చివన్నీ తగిలిస్తుంటున్నారు అని ఒక ఎప్పుడు పర్మనెంట్ గా ఉండేటువంటి ప్లాస్టిక్ మ్యాంగోస్ తగిలించచ్చు కదా.
1: ద పీపుల్ హూ ఆర్ గివెన్ టు దిస్ ఫూలిష్ సైంటిఫిక్ థింకింగ్ దే ఫీల్ వై షుడ్ వీ హ్యావ్ దిస్ గ్రీన్ లీవ్స్ ఆర్ గ్రీన్ ప్లాంటన్ లెట్ అస్ హ్యావ్ ఎ ప్లాస్టిక్ which is hung on the door entrance.
0: ఈ చెట్టులో ఉన్నటువంటి కొమ్మలంతా ఎందుకు కొయ్యాలి, దీన్నంతా ఎందుకు పాడు చేయాలి అని ప్లాస్టిక్ తోరణం కట్టుకోవచ్చు.
1: Why take these mango leaves every day from the branch of the mango?
0: అది కాదు, మన పూర్వీకులు పిచ్చివారు కాదు.
1: Our ancient ones,
0: మహా మేధావులు,
1: they were not foolish.
0: విజ్ఞానపరులు,
1: they are extremely wise.
0: దివ్యమైనటువంటి భావనతో కూడిన వారు.
1: They were full of sacred feelings.
0: దీని అంతరార్థాన్ని ఏ విధంగా ఉంటుందంటే,
1: the inner meaning has to be understood.
0: 10 mandi cherinappudu
1: whenever 10 people join,
0: aa vatavaranam kalushitam aipothundi.
1: The atmosphere is likely to get
0: what vilcheetvanti oka gaali lopala
1: when they exhale
0: it into konni vishavayulanta vastuntuntadi.
1: There is carbon dioxide
0: vastuntadi manam vilcheetvanti dantlo.
1: When we exhale in our breath there is carbon dioxide.
0: ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటిది అందరికి చేరి అది ఒక విధమైనటువంటి యొక్క చెడ్డదిగా మారిపోతుంటది.
1: When so many people leave carbon dioxide together,
0: ఈ పచ్చని ఆకులంతా ఉన్నాయి చూడండి, అవి ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేటువంటి విషవాయువుని తీసుకుని ప్రాణవాయువుని వదులుతుంది.
1: దీస్ గ్రీన్ లీవ్స్ దే అబ్జార్బ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ దే లీవ్ అవుట్ ది ఆక్సిజన్.
0: ఇప్పుడుగా చేరినప్పుడు ఆ యొక్క వాయువు విషమయం కాకుండా అది పవిత్రము గావిస్తుంది పచ్చని తోరణం.
1: దిస్ గ్రీన్ లీవ్స్ టేక్ అవే ఆల్ ది పాయిజనస్ ది కార్బన్ డైఆక్సైడ్.
0: పెద్ద పెద్ద హాల్స్, పెద్ద పెద్ద విండోస్, డోర్స్ పెట్టి పెద్ద పెద్దగా ఆధునికంగా ఇండ్లు కట్టుకుంటున్నారు. కానీ పూర్వము ఇండ్లు ఆ విధంగా ఉండేటువంటివి కాదు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది హౌసెస్ వర్ నాట్ హ్యావింగ్ సచ్ బిగ్ డోర్స్ అండ్ విండోస్ ది వే దట్ యు గెట్ టుడే.
0: పూర్వము చాలా చిన్న చిన్న ద్వారములు ఉండేటువంటివి. ఆ చిన్న చిన్న ఇంటి లోపల పెండింగ్ అంటే ఒక 20 మంది చేరేటప్పటికి ఆ వారు విడిచినటువంటి గాలి అంతా కూడా చాలా విషమయంగా మారిపోతుండేటువంటి.
1: ఆన్ అకేషన్స్ లైక్ మ్యారేజెస్ వెన్ 20 పీపుల్ ఆర్ మోర్ పీపుల్ అసెంబుల్ దెన్ ది ఎంటైర్ అట్మాస్ఫియర్ బికమ్స్ స్టక్.
0: వారు విడిచినటువంటి యొక్క బొగ్గు పులుసు వాయువును ఈ యొక్క లీవ్స్ అంతా తీసుకుని దాని నుండి ప్రాణవాయువులు వదులుతూ వచ్చాయి.
1: These leaves absorb the carbon dioxide left by them and they leave oxygen and supply the pure oxygen to them.
0: దీని యొక్క దృష్టిని వారు పెద్దలు పెట్టుకుని ఈ విధంగా తోరణాలు కడుతూ వచ్చారు.
1: In keeping with this kind of thinking,
0: ఇది మూర్ఖత్వం అవుతుందా?
1: Can you call this foolishness?
0: చెప్పేవాడు మూర్ఖు.
1: The person who calls this foolishness is himself a fool.
0: పూర్వము పేడలంతా నీళ్లలో కలిపి
1: in the olden days cow dung was mixed into water.
0: ఇంటి ముందు ఏదైనా పర్వదినములు యందు పండుగల యందు ఇంటి ముందు చల్లుకోవటం వాడుక.
1: On all sacred festival days they would sprinkle this cow dung mixed water in front of the houses.
0: ఈనాడు ఏమిటా ఈ పేడ తీసుకుని దీని ముందు చల్లుతున్నారు, మంచి మార్బుల్ స్టోన్స్ లేకపోతే మార్బుల్ ఎక్సో ఏదో పచ్చుకొని చక్కగా శుభ్రంగా పెట్టుకోవచ్చును కదా అనుకుంటాం.
1: Today people think, why should we sprinkle this water at all? We can have mobs exploring.
0: కాదు కాదు, ఈ పేడ లోపల,
1: బట్ ఇన్ దిస్ కౌడన్,
0: దీని లోపల ఉంటుండే యాంటీసెప్టిక్స్ అనేటువంటి దాన్ని చంపేటువంటి శక్తి ఉంటుండాలి.
1: దేర్ వాజ్ ద పవర్
0: యాంటీసెప్టిక్,
1: దేర్ వాజ్ ద పవర్ విచ్ వుడ్ యాంటీసెప్టిక్ పవర్ విచ్ విల్ కిల్ ఆల్ ది అండర్
0: పేడమంతా ఇంటి ముందు చల్లినప్పుడు చుట్టూ ఊరినటువంటి యొక్క విష పురుగులంతా కూడా నాశనం అయ్యేటువంటివి.
1: All the poisonous insects and bacteria would be killed when you sprinkle such water
0: that is mixed. మనుషులు ఆరోగ్యంగా అభివృద్ధి అయ్యేటువంటి వారు.
1: And on account of that, people would be.
0: ఈనాడు కూడా నువ్వు ఎవడైనా సైంటిస్ట్ పేడను తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేయలేవు.
1: Let any scientist take.
0: కానీ వాడు దురదృష్టం, పేడను ఎక్స్పెరిమెంట్ చేయటం లేదు, సన్నును మూనును ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు.
1: But unfortunately, they don't carry all the research.
0: మనకు దగ్గర ఉండి మనం నాశనం చేసేటువంటి క్రియలంతా ఎన్నో ఉంటున్నాయి క్రిములు. వాటిని చూడకుండా ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉండేటువంటి వాటిని పట్టుకుని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు మతిహీనుడైన సైంటిస్ట్.
1: Scientists who have lost their heads are doing research into things which are thousands and lakhs of miles away, while there are so many things which can be rectified by proper research.
0: మన పూర్వీకులంతా కూడాను ఈ విధమైనటువంటి యొక్క మానవ జీవితాన్ని పవిత్రంగాను ఆరోగ్యవంతంగాను ఆనందకరమైనటువంటిగాను తీర్చిదిద్దే నిమిత్తమై ఇలాంటి చర్యలంతా కూడాను ప్రారంభిస్తూ వచ్చారు.
1: Our ancients undertook such activity which would make the life healthy, happy and joyful.
0: ఇంతే కాకుండా పూర్వం ఆడవారంతా కూడాను పసుపును చాలా ప్రయోజనపెట్టేటువంటి వారు.
1: In the olden days, the women folk used to use
0: ద్వారములకంతా కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేటువంటి వారు.
1: They would smear the threshold with turmeric powder and apply kumkum on that.
0: కానీ దాని లోపల కూడా యాంటీసెప్టిక్స్ అంతా హతం చేసేటువంటి శక్తి ఉంటుండాలి.
1: This turmeric powder is having the power of antiseptic.
0: ఏ యొక్క క్రిములు లోపల రావాల్సిందే కూడాను ఆ యొక్క యాంటీసెప్టిక్ అనేటువంటి ఆ క్రిములంతా కూడాను నాశనం చేస్తూ వచ్చాయి.
1: Whenever any particular small insect or worm were to crawl,
0: కానీ ఈనాడు ఆ పసుపు ఎందుకు వేయాలా, పెయింట్ వేస్తే చాలదా, ఎల్లో పెయింట్.
1: Instead of applying turmeric powder, why not we put yellow paint? This is the type of thinking that
0: ee yellow paint lo akaram untundadi kani ee septic ni hatam chesetundi shakti ledu.
1: This yellow paint is all right from the point of view of color and form.
0: Kanuka mana purviku prathi chinna vishayam nandu kodunu oka vidhamainatundi antaratthanni pavitramainatundi oka upayoganni anusaristhu vacharu.
1: Our ancients always had some important significance associated with whatever they did in the olden days.
0: Mana bharatiyulu kumkum pettetundi vaadu.
1: Our ancient women, they used to apply kumkum on the forehead.
0: Pasapu kodanu pusukuneetundi vaadu.
1: They would apply
0: purveekulu.
1: They would the old type of women, they would apply.
0: Deeni kosame nenu oka thuri oka paata raasindi. ఫేస్ పౌడర్ అంతరించే మోసగించే పసుపు పోయే ఏమి కాలంబు వచ్చెను, భోజనులారా ఏమి కాలంబు వచ్చెను, కాసుల దండన్ని పోయే మోసగించే చైన్లు వచ్చే ఏమి కాలంబు వచ్చెను, భోజనులారా ఏమి కాలంబు వచ్చెను.
1: ఐ హావ్ రిటన్ వన్ సాంగ్. వాట్ డేస్ హావ్ కమ్, దోస్ డేస్ వెన్ దే వుడ్ అప్లై దిస్ టర్మరిక్ పౌడర్ టు దేర్ ఫేస్ ఆఫ్ దట్ గాడ్.
0: ఆ యొక్క పసుపు పూసుకోవటం వల్ల ముఖమంతా కూడా ఒక సువర్ణమయంగా మారిపోయేటువంటిది.
1: వెన్ దే అప్లై ది టర్మరిక్ పౌడర్ మిక్స్డ్ ఇన్ టు వాటర్ ఇన్ టు దర్ ఫేసెస్,
0: ఈ పసుపు వల్ల అక్కడ ఏమాత్రం కూడా వెంట్రుకలు ఉండేటువంటివి కాదు.
1: అండ్ ఆల్సో ది హెయిర్ వుడ్ నాట్ గ్రో ఆన్ ద ఫేస్.
0: అంతేకాకుండా ఆ పసుపు ఆ కుంకుమ యొక్క శక్తి సామర్థ్యం ఎలాంటివంటే ఈ యాంటీసెప్టిక్ ను ఏమాత్రం కూడా ముక్కులో కానీ నోట్లో కానీ ప్రవేశించకుండా చేయడానికి ఎంతో కాపాడుతూ వచ్చాయి.
1: అండ్ ఆల్సో ది కుంకుమ అండ్ ఆల్సో ది టర్మరిక్ విచ్ దే అప్లై వాజ్ ఇన్సూరింగ్ దెమ్ ఏ లైఫ్ ఫుల్ ఆఫ్ హెల్త్, ప్రివెంటింగ్.
0: కనుకనే ఈనాడు ఆ రెండు పరిస్థితులు మానివేయటం చేతనే ఇస్నోపియాలు, ఆస్తమాలు, ఉబ్బసములు ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఆ సెప్టిక్ అంతా లోపల క్రిములంతా ప్రవేశిస్తున్నాయి.
1: యాజ్ పీపుల్ డు నాట్ అప్లై సచ్ థింగ్స్ టుడే, దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు వేరియస్ ప్రాబ్లమ్స్.
0: ఆనాడు ఆరోగ్యము ఆనందము ఈ రెండే జీవితం యొక్క లక్ష్యం.
1: హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ గోల్స్.
3: హెల్త్ గా ఉంటున్నప్పుడే హ్యాపీనెస్ కూడా మనకు ప్రాప్తి అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూఆర్ హెల్తీ యూ ఎంజాయ్ హ్యాపీనెస్.
3: కనుక ఈ విధంగా చెప్పుతూ పోతుంటే ఎన్నో భారతీయ సంస్కృతి లోపల నిత్య జీవితంలో మనం చేసేటువంటి ప్రతి కార్యముల కూడాను ఒక ఉపకారమే కాని అపకారం కాదు.
1: Whatever activity is prescribed by the ancients, it was full of significance, meaning, which confirmed health and happiness to people.
3: Kanukani aanadu krishnudu yokka navadwaramulu yokka guralani kudanu ento vidhamainatundi yokka rogamulu kani manasika sambandhamainatundi vyadulu kani nivarana gaavistu vachchi.
1: The flute with 9 holes of Krishna conferred all health and happiness to people around them.
3: దీని యొక్క అంతరార్థము మానవుని యొక్క దేహము నవరంధ్రములు.
1: What is the inner meaning of it? The human body has 9 holes.
3: ఈ యొక్క మానవ జీవితమునకు భగవంతుని యొక్క నామమే శ్వాస.
1: For human life, the very life breath is God's name.
3: కనుక ఈ నవరంధ్రములు కలిగినటువంటి దేహము లోపల భగవంతుని నామము అనేటువంటి శ్వాస అందులో ఉచ్చరిస్తూ ఉండాలి అనేటువంటిది అంతరార్థం.
1: The meaning is that in this body which has got 9 holes, we should spend the entire time thinking of God and God's name.
3: Okka randamulu kulanu bhagavantuni yokka hastamu sparsha kavali.
1: Not merely that, one should feel God's touch in all the 9.
3: Aa sparsha chetane sparshanam papanasanam.
1: Through that kind of touch, the sin would disappear.
3: Dani valle aa naati gopikalu cheptu vacharu.
1: That is why gopikas of those days sang thus.

0: ఓ కృష్ణ సింగ్ ద సాంగ్ ఇన్ సచ్ ఎ బ్యూటిఫుల్ వే.
1: మనసు తీరగా
0: టు అవర్ హార్ట్ సాటిస్ఫాక్షన్ గో ఆన్ టాకింగ్ టు అస్ ఓ కృష్ణ.
1: వేద సారమంతదీసి
0: టేకింగ్ ది ఎంటైర్ ఎసెన్స్ ఆఫ్ వేద
1: నాద బ్రహ్మముగను మార్చి
0: ట్రాన్స్ఫార్మింగ్ దాట్ ఇన్ టు ది సౌండ్ నాద బ్రహ్మ
1: వేళువందు తిరుగబోసి
0: పోరింగ్ ఇట్ ఇన్ టు ద ఫ్లూట్
1: నాద రూపముగను మార్చి
0: అండ్ ట్రాన్స్ఫార్మింగ్ దాట్ ఇన్ టు బ్యూటిఫుల్ మ్యూజిక్.

0: ఓ కృష్ణ సింగ్ ద సాంగ్ విచ్ కెన్ లూజ్ అవుట్ ది నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్
1: కృష్ణ. మా దేహమనే ఒక ఫ్లూట్ గా తీసుకో, మురడిగా తీసుకో.
0: కృష్ణ టేక్ అవర్ బాడీ యాజ్ అ ఫ్లూట్.
1: నీ ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఈ దేహము లోపల స్వేచ్ఛగా సంచరింపచేయి.
0: లెట్ యువర్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ గో త్రూ అవర్ బాడీ.
1: నీ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేద సారము.
0: యువర్ బ్రీతింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ వేద.
1: నీ వేద సారమును దేహములో మార్చడం చేత గానసారంగా రూపొందుతుంది.
0: When you put this essence of Veda into the body, it becomes the music.
1: అతి గానాన్ని మాకు వినిపించు అన్నాడు.
0: ఓ కృష్ణ, గివ్ అస్ ది ఛాన్స్ టు లిసన్ టు సచ్ బ్యూటిఫుల్ మ్యూజిక్.
1: ఏ వసంత కోకిల గానమో, ఏ సుబ్రహ్మణ్యం గానమో, పీలీలా గానమో కాదు, ఈ వేద గానమును వినిపించమన్నారు.
0: యు మేక్ అస్ హియర్ దిస్ మ్యూజిక్ ఆఫ్ వేద ఓ కృష్ణ, నాట్ ది మ్యూజిక్ ఆఫ్ ఎనీ అదర్.
1: కనుక మన దేహం అంతా కూడా ఒక ఫ్లూట్ వంటిది.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ ఫ్లూట్.
1: ఈ ఫ్లూట్ కు నవరంధ్రములు ఉండేట్టుగా దేహముకు నవరంధ్రములు ఉంటున్నాయి.
0: జస్ట్ యాజ్ కృష్ణాస్ ఫ్లూట్ హ్యాడ్ 9 హోల్స్,
1: ఇందులో భగవత్ నామం అనేటువంటి యొక్క సారము నకసిక పరియంత్రము కూడా సంచరిస్తూ రావాలి.
0: వి షుడ్ మేక్ ది నేమ్ ఆఫ్ గాడ్ ట్రావెల్ ఫ్రమ్ ఫుట్ టు హెడ్.
1: భగవంతుని యొక్క స్పర్శ అన్నింటి ఎందుకు ఉంటుండాలి.
0: వి షుడ్ ఫీల్ ద టచ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆల్ ది లింబ్స్ ఆఫ్ అవర్ బాడీ.
1: సర్వాంగములు కూడా నువ్వు భగవంతుని యొక్క సేవ ఎందే అరిక్తం కావాలి.
0: ఆల్ ది లింబ్స్ ఆఫ్ ది బాడీ మస్ట్ బి ఆఫర్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్.
1: ఇది సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు.
0: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఆఫరింగ్ ఎవ్రీ యాక్షన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
1: చెప్పారు కంప్లీట్ సరెండర్ అని.
0: వైస్ ఛాన్సలర్ టోల్డ్ యూ కంప్లీట్ సరెండర్.
1: సరెండర్ అంటే అది కాదు,
0: సరెండర్
1: ఏకత్వాన్ని పాటించడమే సరెండర్.
0: ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ వన్ అండ్ బికమింగ్
1: నీవు వేరు నేను వేరు అనేటువంటిది ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ యు ఆర్ డిఫరెంట్ ఐఎమ్ డిఫరెంట్.
1: నీవు లేకపోతే నేను లేదు.
0: ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఐఎమ్ నాట్ దేర్ అట్ ఆల్.
1: అదే చెప్పారు గోపికలు.
0: దట్స్ వాట్ గోపికాస్.
1: నిలువని డలేని బ్రతుకు నీ కొరకని మోయుదాన.
0: కృష్ణ, ఐ డోంట్ హ్యావ్ వేర్ I can take even shelter. Such is my life. I am living only for your sake, Krishna.
1: Niluvadurana manasu neenagavulu dooramaina.
0: Being distant from your smiles and your cheerful face, I can never live my life and my mind.

0: At least appear in my dream, Krishna, and give his joy. I can never live without you.
1: కను పాపవు మాటకు నీవెక్కడున్నావంటే నా కనుపాపగానే ఉన్నావు.
0: When I ask where are you, you are in my very eye itself, you are my eyeball itself.
1: కాబట్టి నా కనుపాపగా ఉండి జగత్తునంతా చూస్తున్నావు.
0: You become my eye and let me look at the world through you only, Krishna.
1: ప్రేమకు చూస్తామా? పసి పాపవు ప్రేమకు.
0: When I want to see through love, you are a small child.
1: కను పాపవు మాటకు పసి పాపవు ప్రేమకు.
0: You are the eyeball. When I want to just look at through love.
1: నిన్ను విడచి అరనిమిషము.
0: I cannot live even for a moment without you.
1: నిలువగలేర Krishna Kanagarara.
0: Why don't you show yourself to me, Krishna? I cannot live even for a half a minute.
1: గోపికలు కోరినటువంటి కోరికలు ఎంత కూడా ఎంత పవిత్రమైన అంతరార్థాలు ఉంటున్నాయి, యోచన చేసుకోండి.
0: There are such sacred meanings, subtle meanings.
1: మాదిరి మనం భావించరాదు.
0: We should not think that they do not.
1: They are history ladies, not hysteria ladies.
0: They are not ladies of hysteria. They have made history. They are history ladies.
1: History. His stories is history.
0: What is history? His story is history.
1: కాబట్టి వారి జీవిత చరిత్రము ఎవరి జీవిత చరిత్రము? భగవంతుని జీవిత చరిత్రమే. His story.
0: When you think of the lives of Gopikas, it is the life of Krishna.
1: Gopikas anta nirantaram kodunu. His story. His story. His story.
0: The Gopikas' lives are filled with his story, the story of Krishna.
1: మీకు చాలా మంది కొత్త పిల్లలంతా వచ్చి ఉంటారు తెలుసును.
0: There are a number of new students who have joined us.
1: ఆనాటి ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకుని రేపల్ల యొక్క గుడిసెల వాళ్ళంతా కూడాను యశోద ఇంటికి పోయి దీపం అంటించుకుని వచ్చేటువంటి వారు.
0: ఇట్ వాస్ ది ట్రెడిషన్ ఆఫ్ దోస్ డేస్ ఇన్ రేపల్ల. ఆల్ ది పీపుల్ బిలాంగింగ్ టు దట్ రేపల్ల వుడ్ గో టు ది హౌస్ ఆఫ్ యశోద టు గెట్ ద ల్యాంప్స్.
1: అనగా పెద్దింటి వారి జ్యోతిని మన ఇంటికి తెచ్చుకుంటే మనం కూడాను పెద్దింటి వారం అవుతాము, మనం కూడాను పవిత్రులమైపోతాము అనేటువంటి విశ్వాసం, ఆనాటి విశ్వాసం.
0: ది ఫెయిత్ ఇన్ గెటింగ్ ది లైట్ లైటెడ్ ఇన్ ది హౌసెస్ ఆఫ్ యశోద వాస్ వెన్ వి గెట్ ది లైట్స్ ఫ్రమ్ ది ఎల్డర్లీ.
1: ఇప్పుడు కూడాను కొన్ని పల్లెల లోపల ముందు ఒక చిన్న ఒక గుడిసెమ ఒక ఇదిగా కిటికీగా పెట్టుకుని అందులో ఒక దీపాన్ని వెలిగించుకుంటుంటారు సాయంకాలం.
0: There is a tradition even now in the villages. They keep a small place where they put a small light and from which people can come and light their lamps and go.
1: Aa vrepallaku kottaga vachindi oka kodala paapam.
0: One daughter-in-law was a new daughter-in-law to that village Rapalle.
1: Aa vantu aanadu vachindi paapam Yashoda inti poi deepam antinchukovali.
0: It was her turn to go to the house of Yashoda and to get her lamp lighted there.
1: Manaslo chitrinchukuntu vastundadi paapam.
0: She was thinking of
1: ayyo nenu enni dinamulu nunchino krishnanu chudalani aasha pattanu.
0: For what a long time I was thinking of Krishna.
1: Eppudu nenu krishnanu chudaledu.
0: I have never seen Krishna.
1: Ippudu Yashoda intiki pothunnanu deepam kosam.
0: Now I am going to the house of Yashoda.
1: Akkade ekkadane krishnudu kanapadtado emto.
0: I may be able to see Krishna somewhere there.
1: Ani nirantaram krishna chinta chesukuntu vellindi paapam Yashoda intiki.
0: Thinking continuously about Krishna, she went to the house of Yashoda.
1: Krishna chinta lopala atu itu chuchukuntu aa deepanni oka deepam mundu pettindi.
0: Expecting Krishna here and there,
1: taanu teesukoni poyina deepamu Yashoda deepam nunchi veligistu untundali.
0: She wanted to light the lamp which she had taken from the lamp of the Yashoda.
1: Aa yokka suguna yokka velu kuda kaali pothundadi, kaani sugunaki emi kanipinchaledu, aa baadha teliyaledu.
0: She was so much possessed by the thought of Krishna that her finger got burned, but she was not aware of it.
1: Deham kaalipothunnappudu kudanu Krishna Krishna Krishna ani chustu aanandanga untundadi.
0: Even when her finger was burned, she was so much full of Krishna consciousness.
1: Parigetti vachindi Yashoda.
0: Yashoda came running.
1: Emtamma nidrapothunnava, shariram kaalutunna kudanu emiti ee nidra ani aami velukku teesukundi.
0: Amma, what is this? You are catching fire and still are you sleeping or what?
1: Amma, Krishnuni chustunnanu anindi aa suguna.
0: Suguna said, Amma, I am seeing Krishna there.
1: Ee chuttu unnatundi gopikalandaru inka kani pettaru.
0: ఆల్ ది గోపికాస్
1: యశోద ఇంటి ముందు డాన్స్ ఆడుతున్నారు.
0: దే బిగాన్ డాన్సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యశోదాస్
1: కనిపించినంట, సుగుణకు కనిపించినంట నందుని ఇంట గోపాలుడంట, దీపాన కనిపించినంట.
0: ఇట్ అపియర్స్ సుగుణ హ్యాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ గోపాల ఇన్ ద హౌస్ ఆఫ్ నంద ఇన్ ద ల్యాంప్ ఆఫ్ యశోద.
1: కానీ యశోద ఇంటి లోపల సుగుణకు దీపంలో కనిపించాడట కృష్ణుడు.
0: ఇట్ అపియర్స్ సుగుణ సా ఎ విజన్ ఆఫ్ కృష్ణ.
1: ఆనాటి వారి భావములు, ఆనాటి వారి దివ్యమైనటువంటి చిత్రులు ఇంత విచిత్రమైనట్టుగా రూపొందేటువంటివి.
0: సచ్ వాజ్ ది సేక్రెడ్ డివైన్ ఫీలింగ్స్ అండ్ దే యూజ్డ్ టు గెట్ సచ్ డివైన్ విజన్.
1: ఈనాటి భక్తి ప్రపత్తులు ఆర్టిఫిషియల్ గా ఉంటున్నాయి.
0: టుడేస్ డివోషన్ అండ్ సరెండర్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్.
1: ఆనాడు హార్ట్ఫుల్ గా ఉండేటువంటి.
0: ఇన్ దోస్ డేస్ డివోషన్ వాస్ హార్ట్.
1: హార్ట్ ఈజ్ అవుట్ సైడ్, హార్ట్ ఈజ్ ఇన్ సైడ్. మన భావాలంతా ఈనాడు అవుట్ సైడ్ గా ఉండాలి, వాళ్ళ భావాలంతా కూడా అంతర్ముఖంగా ఉండేటువంటి.
0: ఆల్ దర్ ఫీలింగ్స్ వర్ టర్న్ ఇన్వర్డ్స్ బట్ ఆల్ అవర్ ఫీలింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ వర్డ్స్.
1: కనుకనే ఈనాటి యొక్క ఈ బాహ్యమైనటువంటి భావములు దూరం చేసి అంతర్భావములు అభివృద్ధి పరుచుకుని దివ్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మీరు అనుభవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని
0: విరమిస్తాను. ఎక్స్టర్నల్ లుక్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫీలింగ్స్ అండ్ డెవలప్ ది ఇన్వర్డ్ లుక్, ఇంట్రోవర్ట్ యువర్ మైండ్ అండ్ ఎంజాయ్ ది బ్లిస్ దేరిన్. దస్ ఐఎమ్ బ్రింగింగ్ my discourse to a close.
1: Govinda Krishna Jai Gopala Krishna Jai Gopala Bala Bala Radha Krishna Jai.

మోహన మురళి గారి.

దైవభావంబు హృదయాన కలవనీక, దైవభావంబు హృదయాన తలుపనీక, రెండు దోషాలు వెంటాడుచుండు నరుని. తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, తనదు లక్షల దోషాలు దాచుకొనుచు, పరుల దోషంపు నలుసును.

0: divine feeling is not there in our hearts for two reasons. We know pretty well the millions of mistakes of others, whereas we hide our own mistakes. We find the mole of a defect of a mistake in others.
1: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
0: Embodiments of love, students, boys and girls.
1: Dhanyulu, punyulu, dharmikulu, ainatvanti iddari vyaktulu yokka charitramu Ramayanamlo kottavachinattu kanipistunnadi.
0: In the sacred text of Ramayana, the history of the two individuals who are noble, the one of charity, the meritorious in their character, are revealed.
1: Okadu Sugrivudu.
0: One is Sugriva.
1: Rendavadu Vibhishanudu.
0: The second is Vibhishana.
1: Ee Sugriva Vibhishanudu yokka charitralu maha pavitramulainatuntivi.
0: The story and the history of Sugriva and Vibhishana are sacred.
1: రామచంద్రుడే సుగ్రీవుని చూచే నిమిత్తమై అతనికి అనేక విధములైనటువంటి వినయములు చూపుతూ వెళ్ళాడు.
0: రామచంద్ర హింసెల్ఫ్ అప్రోచ్డ్ సుగ్రీవ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: సుగ్రీవుని అన్వేషిస్తూ వెళ్ళాడు రామచంద్రుడు.
0: రామ వెంట్ ఇన్ సర్చ్ ఆఫ్ సుగ్రీవ.
1: రామచంద్రుని అన్వేషిస్తూ వచ్చాడు విభీషణుడు.
0: ఇన్ఫ్యాక్ట్ Vibhishana was in search of Ramachandra.
1: Ramachandrani maitri galigina tarvata Sugrivudu itanu manavadarshakudu ani nirupinchadu.
0: After friendship with Sugriva, we could know the human aspect there.
1: Kani Ramuni yokka aashrayam chikkaka purame Vibhishanudu Ramudu dayamayudu ani gurtinchadu.
0: Vibhishana could come to know the character of Rama, that he is compassionate.
1: Itti pavitramainatvanti yokka snehitulu Ramulaku kalagatam chala aanandamani anipinchindi Ramayanam.
0: Ramayana tells us that it is a matter of bliss to have a friend who is really safe.
1: Mahabharatamu 18 dinamulu jarigindi.
0: The Bharata war took place for 18 days.
1: Kani Rama Ravana yuddhamu 75 dinamulu jarigindi.
0: But Rama Ravana war went on for 75 days.
1: Bhautikanga laukikanga prakritikanga ivi dinamulaku maatrame lekka choyirinavi.
0: We count them by days by way of physical worldly sense.
1: Ivi kevalamu pravrutti yokka ankelu.
0: This number is just worldly.
1: కానీ నివృత్తి యొక్క అంకెలను మనం విచారించి చూసినప్పుడు నాటికి నేటికి ఇంకా ఏనాటికైనప్పటికీ ప్రతి మానవుని యొక్క హృదయం అనేటువంటి యొక్క యుద్ధరంగమునందు కౌరవులు పాండవులు రాములు రావణుడు నిరంతరము ఈ యొక్క భూమిపై యుద్ధం సలుపుతూనే ఉన్నారు.
0: బట్ ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ ద ఇన్వర్డ్ మీనింగ్ దేర్ విల్ ఫైండ్ దేర్ ఇస్ ఎ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ వార్ బిట్వీన్ కౌరవస్ అండ్ పాండవస్ Rama and Ravana on the battlefield of heart.
1: నిరంతరము కూడాను సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: There is a conflict between truth and falsehood.
1: ధర్మ అధర్మములకు హృదయమందు నిరంతరము సంఘర్షణలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: In the battlefield of heart, there is constant conflict between righteous and unrighteous.
1: ఈ యొక్క సంగ్రామములు ఈ సంఘర్షణలు ఏనాటికి మానును ఏనాటికి ఈ మానవత్వము ధన్యమవును ఇది ఎవరూ చెప్పలేరు.
0: When this confrontation, when this war would end, when man would be redeemed, no one can spell out.
1: Divyattvam yokka tattvanni gurtinchatamu andariki cheta kadu.
0: It's not possible to everyone to recognize the divinity.
1: Andulo paradanaharana anula parulu yokka dhanamunu aparinchetunti vaadu parastrini aashinchetunti vaadu uttamanu choochi parihasinchetunti vaaniki divyattvam aneetunti enaati kudano artham kadu.
0: The one with these three qualities can never understand divinity at any point of time. One, the one who wants to steal others' money, the one who wants to kidnap others' woman, and the one who makes fun of good people will never understand divinity.
1: Mahaniyula yokka tattvam aneetundi kevalamu hrudaya tattvanga bhavinchukoni gurtinchinatundi varike ఇది అర్థమవుతుంది.
0: దోస్ దట్ విల్ అండర్స్టాండ్ ద ఇన్ ఏ డివినిటీ విల్ బి ఏబుల్ టు నో దిస్.
1: ఈ 75 దినములు జరిగిన యుద్ధములో నిత్యము అటువైపున ఇటువైపున అనేక వేల మంది మరణిస్తూ వచ్చారు.
0: ఇది 75 లాంగ్ డేస్ ఆఫ్ వార్, థౌజండ్స్ ఆన్ ఐదర్ సైడ్.
1: ఈ యుద్ధమును గురించి నేను ఎక్కువగా ప్రబోధించటము అంత నాకు ఇష్టం లేదు.
0: భగవాన్ డజంట్ లైక్ టు డిస్క్రైబ్ ది ఎంటైర్ వార్ఫేర్.
1: కనుక యుద్ధభూమిలో ఏవి ప్రధానమైనటువంటివో, ఏవి సత్యనిత్యములకు ఆధారమైనటువంటివో, వాటిని మాత్రమే మనము విమర్శించాలి, విచారించాలి.
0: We have to analyze those things that have got a relevance, that have taken place in the war front, then have got to be taken up.
1: ఇక్కడ రావణుని కుమారుడైనటువంటి వాడు అనేక విధములైనటువంటి యొక్క రోషము చేత రామలక్ష్మణులు మరణింప చేయాలనే ఉద్దేశంతో యజ్ఞము జరుపుతూ వచ్చాడు ఇంద్రజిత్తు.
0: ఇంద్రజిత్ ద సన్ ఆఫ్ రావణ ప్లాన్డ్ ఫర్ ద డెత్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ బై అండర్టేకింగ్ యజ్ఞ.
1: ఆ ముందు దినమే లక్ష్మణ మూర్చ కూడాను జరిగింది.
0: ప్రయర్ టు దట్ డే లక్ష్మణ ఫెయింటెడ్.
1: రెండవ దినము హనుమంతుడు లక్ష్మణుని తన భుజం పైన కూర్చోబెట్టుకుని ఇంద్రజిత్తు పైన యుద్ధానికి వెళుతున్నాడు.
0: ఫాలోయింగ్ డే హనుమాన్ వాజ్ ప్రొసీడింగ్ విత్ లక్ష్మణ ఆన్ హిస్ షోల్డర్ రెడీ టు ఫైట్ విత్ ఇంద్రజిత్.
1: ఆ ఇంద్రజిత్తు మండలైనటువంటి కోపంతో
0: ఇంద్రజిత్ హైలీ ఫ్యూరియస్,
1: విభీషణ నీవు కులద్రోహివి, రాజ్యద్రోహివి అని అమితంగా దూషిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ వెంట్ ఆన్ క్రిటిసైజింగ్ అటాకింగ్ విభీషణ, యు ఆర్ ఎ ట్రైటర్, యు ఆర్ ఎ బిట్రేయర్.
1: అప్పుడు విభీషణుడు కూడాను సత్యమును గుర్తించప చేయాలనే ఉద్దేశం కలిగి ఇంద్రజిత్తు నోటికి వచ్చినట్టు వాగటము రాక్షసులకు సహజము.
0: విభీషణ సెడ్ ఇంద్రజిత్ ఇట్ ఇస్ అవర్ నేచురల్ క్వాలిటీ ఫర్ ద డెమన్స్ టు స్పీక్ యాజ్ వీ లవ్.
1: అమిత మాటల చేత కాలమును అప్రయోజనం చేయటం కూడాను రాక్షసుల యొక్క సహజము.
0: ఇట్ ఇస్ అ డెమనిక్ క్వాలిటీ టు వేస్ట్ టైమ్ ఇన్ గాసిప్, అన్నెసరీ టాక్.
1: నేడు కాదు ఏనాటి నుండియో నేను రావణునికి అనేక విధములుగా బోధిస్తూ వస్తున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాస్ టీచింగ్ రావణ సిన్స్ లాంగ్.
1: పరస్త్రీ అపహరణ అనేటువంటిది మహాపాపమని బోధించాను.
0: టు కిడ్నాప్ ఎ వుమన్ ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్స్.
1: ఇది కేవలము రాజ్యమునకే ఒక విధమైనటువంటి హీనము జరుగుతుంది.
0: The whole kingdom will be ruined.
1: నీ జాతిని నీవు సంహరింప చేసుకుంటున్నావు.
0: యూ విల్ పుట్ యువర్ క్లాన్ టు టోటల్.
1: నీ రాజ్యమును నీవు మంట కలుపుతున్నావు.
0: యూ విల్ బర్న్ యువర్ కింగ్డమ్.
1: ఇది మంచిది కాదు, మంచిది కాదని అనేక విధములుగా బోధించాను.
0: ఐ టాట్ హిమ్ ఇన్ వేరీడ్ వేస్ టెలింగ్ దట్స్ నాట్ గుడ్.
1: ఇదే ఒకానొక సమయంలో
0: దిస్ ఎట్ వన్ టైమ్
1: కుంభకర్ణ రావణ
0: శూర్పణఖ
1: ముగ్గురు కూడాను కలిసినప్పుడు చెప్పారు.
0: When they all the three met, they said,
1: విభీషణుడు చెప్పినటువంటి ఉత్తమ మాటలను నేను విశ్వసించలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ బిలీవ్ ద నోబుల్ పాత్ షోన్ బై విభీషణ.
1: ధర్మ ఆదేశములను నేను నమ్మలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ ఫాలో ద రైచస్ పాత్.
1: కనుకని ఈనాడు ఈ విధమైనటువంటి పరిస్థితికి నేను గురి అవుతున్నాను.
0: ఐఎమ్ ఫోర్స్ టు దిస్ ప్రెసెంట్ ప్లైట్ బికాస్ ఆఫ్ దాట్.
1: అని రావణుడు తన నోటి నుండియే చెప్పాడు.
0: రావణ హింసెల్ఫ్ ఎక్స్ప్రెస్డ్.
1: అనగా
0: మీనింగ్
1: ఈ రాజ్యమునకు ఈ యొక్క కులమునకు నాశనం గావించుకోవడానికి ఎవరు కారకులు? నేనా? మీ తండ్రియా?
0: Who is responsible for the total ruin of the clan and the kingdom? Am I responsible or your father?
1: Tana chetulara tana rajyamnu nasanam chesukunnadu ravanudu.
0: Ravana has burned his kingdom with his own hand.
1: Manchi matalu athaniki e matram kudunu artham kaledu.
0: He didn't understand good words.
1: Dharmam ante erugunaatundi murkhulaku ee vidhamaatundi dharmam ee reethiga artham avutayi.
0: A foolish people will never be able to understand the righteous as.
1: Adharmame athaniki preeti.
0: He loves unrighteousness.
1: Asatyame athaniki aanandamu.
0: He delights himself in lies.
1: Durmargame athani pranamu.
0: Wickedness is very lie.
1: Itti durbhavamulo durshangamulato koodinatvanti ravana yokka hrudayamu ee reethiga marutundi.
0: How do you expect the heart of ravana to change with all the wickedness?
1: Tana chetulara taanu rajyamunu basam gaavinchukunnadu.
0: With his own hands he has burnt his own kingdom.
1: Rajyamunu nasanam chesinadi nenu kaadu.
0: I am not responsible for the ruin.
1: Inte kaakunda
0: not only this.
1: Indrajit maroka prashna vesadu.
0: Indrajit has put another question.
1: Poni nee maata vinakapothe neevu madhyasthudiga undavachunu kaani ee rojulainaatundi vaarito neevu cheri ee vidhamga yuddham cheyatamu chaala manchidi kaadannadu.
0: Indrajit said, supposing your words are not heard, you can remain neutral. It's not proper on your part to join the enemy's camp.
1: Indrajit satya satyamlu eruganaatundi murkhudavu neevu.
0: You are a fool. You don't know what is truth and what is
1: dharma. Dharmamunu eriginatvanti vaadu nenu.
0: ఐ నో వాట్ ఇస్ రైచస్ అండ్ రైట్.
1: ధర్మాధర్మం తెలిసి కూడాను నేను మధ్యస్థుడిగా ఉండటము ఇది మంచిది కాదు.
0: హావింగ్ నోన్ వాట్ ఇస్ రైట్ ఐ కెనాట్ బి న్యూట్రల్.
1: ధర్మాధర్మములు సమాజములకు తప్పక చెప్పు తీరాలి.
0: The society should necessarily know what is right and what is wrong.
1: నేను మధ్యస్థుడిగా ఉండినప్పుడు సమాజం నాశనం అవుతుంది.
0: When I am neutral, the whole society will ruin.
1: కనుక నేను మధ్యస్థుడిగా ఉండటం వీలు కాదు.
0: Is not possible to be neutral.
1: నేను రామునితో చేరటము నా యొక్క సహజమైనటువంటి యొక్క స్వభావం.
0: Is my natural quality.
1: ఇది నా పుణ్య ఫలము, నా జన్మాంతర సుకృతము.
0: It is the merit of the past that made me to be with Rama.
1: సకాలమునకే రాముని యొక్క సన్నిధి నాకు ప్రాప్తించింది.
0: I could have his lotus feet at the right time.
1: అతని సన్నిధియే నా పెన్నిధి.
0: His very proximity is my wealth.
1: నేనేమైనా భావించు అన్నా.
0: You may think in any way.
1: కానీ
0: but
1: ఆనాటి నుండి కూడాను తాను అనేక విధములుగా ఈ రాక్షసుడితో బాధపడుతుండటము అందరికీ తెలుసు.
0: Everyone knows that Vibhishana is put to suffering like this.
1: ఒక్క విభీషణుడి కాదు.
0: Not only Vibhishana.
1: ఇంకాంటి మహనీయులు ఇంకా ఎంతమందో ఆ లంకలో ఉంటున్నారు.
0: There are many noble souls in Lanka.
1: కానీ దుర్మార్గమునకు వెరచి దౌర్జన్యానికి వెరచి వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు.
0: Though they are quite noble and good, they could not open their mouth because of a wicked man.
1: మొదలు హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు ఈ వాయుపుత్రునితో నేను మొరబెట్టుకున్నాను.
0: When Hanuman stepped into Lanka for the first time, I appealed to
1: Hanuman,
0: him. Hanuman,
1: nenu kevalamu dantamula madhya naluku vale nenu jeevisthunnanu.
0: Hanuman, I am leading a life like a tongue surrounded by sharp teeth.
1: Lanka anta kudanu maharakshasule.
0: The whole Lanka is full of demons.
1: Vaari madhyalo nenu mettani naluku vale nenu jeevisthunnanu.
0: In the midst of them,
1: enta kaalam nenu ee vidhanga jeevinchali.
0: How long should I lead the life with tongue? Yenaadu
1: Sri Rama anugraham naaku praaptistundi.
0: When do I deserve God's grace?
1: ఆ మహనీయుని యొక్క సన్నిధి నాకు ఎప్పుడు లభ్యమవుతుంది?
0: When I would gain the proximity.
1: ఆ క్షణ నిమిత్తమై నేను క్షణములంతా వేచి ఉంటున్నాను.
0: I've been waiting every moment.
1: అంతే కాదు.
0: Not only that.
1: అప్పుడు హనుమంతుడు కూడాను విభీషణునికి చక్కని ఆదేశం ఇచ్చాడు.
0: Then Hanuman gave a good advice to Vibhishana.
1: విభీషణ నీకే కాదు.
0: Not only to you.
1: ఈ లోకములో మంచి వారికి అందరు కూడాను కొంతమంది దంతముల వలె ఉండేటువంటి రాక్షసులు వెంటాడుతుంటారు.
0: ఆల్ గుడ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ విల్ బి సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్క్.
1: మహనీయులకు తపస్సులకు అవతారములకు అన్నింటికి కూడాను ఇలాంటి దుష్టులైనటువంటి దుర్మార్గులైనటువంటి రాక్షసులు అనేటువంటి దంతములు వెంటాడుతూనే ఉంటాయి.
0: ఆల్ నోబుల్ సోల్స్ ద వన్ ఆఫ్ పెనెన్స్ అండ్ ఆల్ ఇన్కార్నేషన్స్ ఆర్ సరౌండెడ్ బై బ్యాడ్ పీపుల్ లైక్ షార్ప్ టీత్ అరౌండ్.
1: ఒక్కటి మాత్రమే చక్కగా గుర్తించుకో.
0: One you recognize well.
1: నీతో పాటు పుట్టినది ఈ నాలుక.
0: This tongue is born along with you.
1: మధ్యలో పుట్టినటువంటివి దంతములు.
0: The teeth came later.
1: అనగా
0: meaning
1: సాత్వికము ధర్మము అహింస ఇత్యాది స్వభావం కలిగినటువంటి నాలుక మొట్టమొదట పుట్టింది.
0: The tongue that signifies the pious quality, righteousness and non-violence is born first.

0: జిహ్వే రసగ్నే మధుర ప్రియత్వం. పవిత్రమైనటువంటి యొక్క నాలుక జీవితంతో పాటే పుట్టినటువంటి మహాపవిత్రురాలు.
1: ఓ టన్ యు ఆర్ రియలీ సీక్రెట్ యు ఆర్ బోర్న్ అలాంగ్ విత్ మీ.
0: మహాసద్గుణములతో కూడినటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ వర్చువస్.
0: మహామధురమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సో స్వీట్.
0: సత్యస్వరూపాన్ని బోధించేటువంటిది ఈ నాలుక.
1: ఇట్ టీచెస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: నిత్య సత్యమై నిలిచేటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ స్టాండ్స్ ఫర్ ఎటర్నల్ ట్రూత్.
0: నిర్ణయం పరిచేటువంటిది ఈ నాలుక.
1: ఇస్ ద టంగ్ దట్ డిసైడ్స్.
0: ఇది మొదలు మీతోనే పుట్టింది.
1: ఇస్ బోర్న్ అలాంగ్ విత్ యూ.
0: ఇది సద్గుణములు కలిగినటువంటి యొక్క మహనీయుల యొక్క తత్వము.
1: దిస్ ఈస్ ది క్వాలిటీ ఆఫ్ నోబుల్ సోల్.
0: నాలుక మహామహనీయుల యొక్క స్వరూపం ధరించింది.
1: ద టంగ్ సిగ్నిఫైస్ ద నోబుల్ సోల్.
0: దీని చుట్టూ దుష్టులు దుర్మార్గులు దురపరాధంలో గావించేటువంటి యొక్క దంతములు తరువాత పుడుతూ వచ్చాయి.
1: ద నోబుల్ సీక్రెట్ టంగ్ ఇస్ సరౌండ్ బై వికెడ్ బ్యాడ్ షార్ప్ టీత్ బ్యాడ్ పీపుల్ అరౌండ్.
0: ఈ దుర్మార్గులు ఈ దుష్టులు ఏ విధంగా ఈ నాలుకను బాధించాలని వేచి ఉంటారు.
1: ద వికెడ్ బ్యాడ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్ టు హార్మ్ ద టంగ్.
0: ఏ ఒక్క విషయానికి కూడాను నాలుకను ముందుకు రానివ్వకుండా అడ్డు చేస్తుంటాయి ఈ దంతములు.
1: The teeth will see that the tongue will never be projected at any
0: Kani,
1: point in time. But the tongue doesn't give up its duty anyway.
0: పెదవులు ఆరిపోయే సమయంలో ఏదో ఒక సమయాన్ని చూసుకుని నాలుక మెత్తగా బయటకు వచ్చి పెదవులు ఆరిపోయిన పెదవులను చల్లబరుస్తూ ఉంటుంటుంది.
1: When the lips are dry, the tongue will come forward and will make the
0: అనగా మహనీయులకు ఎన్ని విధమైనటువంటి ఆపత్తులు సంభవింపజేసినప్పటికీ ఎటువంటి దుర్మార్గులు ఏ విధమైనటువంటి దురమకారంతో అనేక ఆపత్తులను కలిగింపజేసినప్పటికీ మహనీయులైనటువంటి యొక్క నాలుక అప్పుడప్పుడు ఈ సమాజం అనేటువంటిది ఎండిపోకుండా ఆరిపోకుండా నాశనము కాకుండా చల్లబరుస్తూ వస్తుంటాడు.
1: A noble souls and great people are put to suffering. When they are put to danger, it is the softer tongue that comes out and pacifies the entire society to see that there will be comfort and security.
0: మహనీయుని యొక్క స్వరూపము.
1: Therefore tongue represents the
0: దంతములు దుష్టులు దుర్మార్గులైనటువంటి వారి స్వరూపములు.
1: The teeth represent the bad people.
0: వారు ఎంతకాలం కూడాను దానిని అనేక రకములుగా బాధింపజేసేటువంటి వారే కానీ సహాయం చేసేటువంటి వారు కాదు.
1: These bad people will put everybody to suffering. They know hell.
0: అలాంటి మహనీయుడైనటువంటి యొక్క ఈ విభీషణుని అనేక విధములుగా హింసిస్తూ వచ్చారు.
1: Such a noble soul, Vibhishana is put to suffering.
0: విభీషణునికి లంకపైన ఆశ మాత్రమే ఉన్నది, తప్పులేదు.
1: Vibhishana has got an aspiration.
0: కానీ సింహాసనాన్ని కోరలేదు.
1: But he never wanted to be a king.
0: రాక్షసులందరూ సుక్షేమంగా ఉండాలని ఆశించాడు.
1: He wanted that all demons should be safe and secure.
0: కానీ లంక నాశనం కావాలని ఆశించలేదు.
1: But he never wanted the total ruin of Lanka.
0: ఇంతటి ఉత్తమమైనటువంటి భావం కలిగినటువంటి యొక్క విభీషణుని అనేక విధములుగా తూలనాడుతూ వస్తాడు ఈ యొక్క రావణ కుమారుడు.
1: ద సన్ ఆఫ్ రావణ ఇంద్రజిత్ అక్యూజ్డ్ చార్జ్డ్ విభీషణ ఇన్ వేరిడ్ వేస్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ యుద్ధ భూమి లోపల
1: దిస్ వార్ ఫీల్డ్
0: హనుమంతుని తీసుకుని వెళ్లి
1: టేకింగ్ హనుమాన్
0: అతనితో పాటు లక్ష్మణుడు కూడా తీసుకెళ్లి వెళ్లి
1: లక్ష్మణ ఈజ్ ఆల్సో టేకెన్ అలాంగ్ విత్ హిమ్.
0: ఈ రావణాసుని యొక్క కుమారుడు అయినటువంటి
1: ది సన్ ఆఫ్ రావణ
0: ఇతను చేసేటువంటి తపశ్శక్తిని ఒక మార్గంలో తీసుకుని వెళ్లి చూపిస్తూ వచ్చాడు.
1: ద పవర్ ఆఫ్ హిస్ పెనెన్స్ ఈజ్ షోన్ ఇన్ ఎ పర్టికులర్ డైరెక్షన్.
0: నల్లటి మారేడు చెట్టు.
1: ఇట్స్ ఎ డార్క్ ట్రీ మారేడు.
0: ఆ చెట్టు కింద అనేక నరబలములంతా గావిస్తూ వచ్చాడు. నరబలి.
1: అండర్ ద ట్రీ మెనీ ఆర్ సాక్రిఫైస్ మెనీ ఆర్ కిల్డ్.
0: ఆ చెట్టుకు సమీపంగా ఉండినంత వరకే ఆ శక్తులంతా ఉంటాయి.
1: So long he is very close to that Maredu tree, he will have all the power.
0: కనుక సాధ్యమైనంత వరకు కూడాను ఆ యొక్క దుర్మార్గుణ్ణి ఆ చెట్టుకు సమీపంగా పోకుండా చూసుకోండి అన్నాడు.
1: So see that he will never be anywhere around that tree.
0: ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని రహస్యాలంతా చెప్తూ వచ్చాడు.
1: Certain secrets are revealed to them.
0: అప్పుడు
1: then
0: ఈ రావణ కుమారుడు
1: the son of Ravana
0: ఈ విభీషణ్ణి మరింత తిరస్కరించుకుంటూ వచ్చాడు.
1: He went on rejecting all the ideas.
0: నా రహస్యములన్నీ కూడాను లంక రహస్యములన్నీ కూడాను ఎదురు దుర్యోధనుడు అనగా దుర్మార్గులైనటువంటి మా ఎదురు పార్టీ వారికి చెప్తున్నావా అని తను నిందిస్తూ వచ్చాడు.
1: ఇంద్రజిత్ సెడ్ ఓ విభీషణ యు ఆర్ రివీలింగ్ ఆల్ ది టాప్ సీక్రెట్స్ టు ది ఎనిమీస్
0: చెప్పాడు. రాములకు ఏ ఆశలు లేదు.
1: Rama has no aspiration.
0: రామను నీ లంక కావాలని ఆశించటం లేదు.
1: Rama never wanted
0: your Lanka. అయోధ్యనే త్యజించి వచ్చినటువంటి వానికి నీ లంక పైన తనకెందుకు అభిష్టం?
1: When Rama sacrificed very Ayodhya, how do you think that he wants your Lanka?
0: కేవలం సీత నిమిత్తమే నీ లంకలో ప్రవేశించాడే కాని లేకుంటే రామునికి ఏ ఆశ లేదు.
1: Rama is here in Lanka only for Sita, not any other ambition. అతను
0: నిర్మల చిత్తుడు, నిస్వార్థ పరుడు, శాంతమూర్తి.
1: ఇది వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ పీస్, ప్యూరిటీ.
0: అలాంటి పరమాత్మ తత్వాన్ని గుర్తించడం రాక్షసులకు ఏమాత్రము వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ద డెమన్స్ టు
0: రాక్షసులు ఎప్పుడు కూడా అన్యాయం, అక్రమము, అనాచారం, అసత్యంలో ప్రవేశించడమే వారికి సహజ ధర్మములు.
1: డెమన్స్ నో ద పాత్ ఆఫ్ ఇంజస్టిస్, ద ఫాల్స్ హుడ్.
0: అవి ఏ వారికి మాధుర్యము.
1: దే లైక్ దాట్.
0: అవి ఏ వారికి ప్రాణము.
1: దాట్ దే టేక్ ఇట్ యాస్ దర్ బ్రెత్.
0: వారి చింతనలు చేయటమే ఈయన యొక్క శ్వాస.
1: They go on thinking of it as life breath.
0: ఇలాంటి రావణాసుని యొక్క సమస్త లోపల ఈ విధమైన పరమాత్మ తత్వం అయినటువంటి రామును విమర్శించటము మంచిది కాదన్నాడు.
1: సో ఇట్ ఇస్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ టు క్రిటిసైజ్ రామ హియర్ ఇన్ దిస్ ప్లేస్.
0: రామచంద్రుని యొక్క దర్శన నిమిత్తమై అనేక మంది అనేక విధములైనటువంటి యొక్క సాధనను సలిపి ప్రాణాలను కూడా త్యాగం చేసేటువంటి మహనీయులు ఉన్నారు.
1: There are many, many noble souls and sages, saints who are waiting for darshan.
0: అదే చిత్రకూట పర్వతం పైన, చిత్రకూట పర్వతం పైన,
1: చిత్రకూట మౌంటైన్,
0: తులసిదాసు నిరంతరం కూడా రామచింతన చేస్తూ ఉండేటువంటి వాడు.
1: తులసిదాస్ స్పెంట్ ఆల్ ది టైమ్ థింకింగ్ ఆఫ్ రామ.
0: గోదావరి తీరమునకు వెళ్లేది, స్నానం చేసేది, ఆ నీరును తెచ్చి ఒక వృక్షం పైన పోస్తూ వచ్చాడు.
1: హి బ్రింగ్స్ వాటర్ ఫ్రమ్ గోదావరి అండ్ విల్ కీప్ ఇట్ ఆన్ ఏ.
0: ఒక దినం తాను స్నానం చేసి వచ్చి నీరు పోస్తూ ఉండగా,
1: వన్ డే యాజ్ హి వాస్ వాటరింగ్ ఎ ట్రీ,
0: ఆ చెట్టు నుంచి ఒక ప్రేతాత్మ బయలుదేరి వచ్చింది.
1: దేర్ కేమ్ అవుట్ ఎ పెక్యూలియర్ ఫామ్.
0: తులసిదాస్, నీవు నిత్యము రామాయణ చరిత్రమును ప్రబోధం జరుపుతున్నావు.
1: యూ గో త్రూ దిస్ రామాయణ సీక్రెట్ టెక్స్ట్ ఎవ్రీ డే.
0: ఆ ప్రబోధం సల్పే సమయం లోపల చాలా దూరంలో ఒక వృద్ధుడైనటువంటి వాడు కూర్చున్నాడు.
1: There, as you read this text, you find a very old man sitting over there. That old man is shedding his tears and listening to all that you read.
0: అతను ఎవరో నీకు తెలియదు.
1: You don't know him.
0: రేపటి దినం అతని వద్దకు వెళ్లి అతని పాదములు గట్టిగా పట్టుకుని నీ వరమును నీవు కోరుకోమన్నాడు.
1: Tomorrow you approach him, catch hold of his feet and ask for boon.
0: చెప్పిన తర్వాత ఆ ప్రేతాత్మ అంతర్ధానమైపోయింది.
1: And that form disappeared.
0: రెండవ దినమునకై వేచి ఉన్నాడు ఈ తులసిదాస్.
1: తులసిదాస్ వెయిటెడ్ ఫర్ ద ఫాలోయింగ్ డే.
0: కంజలోచన కంజముఖ కర కంజ పాదానందము అని ఆ ఒక గంధాన్ని తిప్పుతూ కూర్చున్నాడు.
1: హీ జస్ట్ గ్రైండింగ్ ది శాండల్ వుడ్, అబ్టైనింగ్ శాండల్ పేస్ట్.
0: రామచంద్ర కృపాళుదయనిదే. ఓ రామచంద్ర, ఓ కృపాళో, ఓ దయనిధి అని అనేక విధములుగా ప్రార్థిస్తూ ఉన్నాడు.
1: హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు రామ. యు ఆర్ ద ఓషన్ ఆఫ్ కంపాషన్.
0: గంధం తీసి పక్కన పెట్టి,
1: హి కెప్ట్ ఇట్ అసైడ్.
0: తిరిగి ఆ వృద్ధుని దగ్గరికి వెళ్లి పాదములు గట్టిగా పట్టుకున్నాడు.
1: హి అప్రోచ్ ది ఓల్డ్ మ్యాన్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
0: ఆ వృద్ధుడు, నాయనా నీకేం కావాలి కోరుకోమన్నాడు.
1: ఓల్డ్ మ్యాన్ ఆస్క్, వాట్ ఈస్ ఇట్ దట్ యు వాంట్.
0: నాకు ఏమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: ఆ సుందరమైనటువంటి ఆ రామచంద్రుని యొక్క విగ్రహాన్ని నేను ఒక్కతూరి దర్శించాలి.
1: ఐ షుడ్ సీ దట్ బ్యూటిఫుల్ ఫామ్ ఆఫ్ రామ వన్స్.
0: అప్పుడు చెప్పాడు అతను.
1: దెన్ హి సెడ్,
0: రామచంద్రుని దర్శనం నా హస్తంలో లేదు.
1: ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్ టు మేక్ యు సీ.
0: కానీ నీకు లభ్యమవుతుంది.
1: యెట్ యు విల్ హ్యావ్ ఇట్.
0: కొంతకాలం వేచి ఉండు అన్నాడు.
1: వెయిట్ ఫర్ సమ్ టైమ్.
0: ఆ వృద్ధుడు ఎవరు?
1: హూ ఇస్ దట్ ఓల్డ్ మ్యాన్?
0: హనుమంతుడే.
1: ఓల్డ్ మ్యాన్ ఇస్ హనుమాన్ హింసెల్ఫ్.
0: ఎక్కడ రామచరితం జరుగుతుంటాదో,
1: వేర్ ది గ్లోరీ ఆఫ్ రామ,
0: ఎక్కడ రామ పారాయణం జరుగుతుంటాదో,
1: వేర్ ది టాస్క్ ఇస్ ఫుల్ఫిల్,
0: రామ యొక్క సంభాషణ జరుగుతుంటాదో,
1: వేర్ దిస్ కన్వర్సేషన్,
0: అంతా కూడాను హనుమంతుడు ప్రజెంట్ అయి ఉంటాడు.
1: దేర్ యూ ఫైండ్ హనుమాన్.
0: ఈ ప్రబోధనంతా విని తాను తన్మయత్తునిగా అయిపోతున్నాడు.
1: లిసనింగ్ టు ది స్టోరీ ఆఫ్ రామ హీస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: మూడవ దినమే తిరిగి గంధాన్ని తీస్తున్నాడు ఈ తులసిదాసు.
1: థర్డ్ డే దిస్ తులసిదాస్ వెంట్ ఆన్ ది గ్రైండింగ్ ది శాండల్.
0: ఒక పిల్లవాడు వచ్చాడు.
1: ఎ బాయ్ కేమ్.
0: తాత, నాకు ఆ గంధాన్ని ఇస్తావా అన్నాడు.
1: ఎ బాయ్ కేమ్. గ్రాండ్ ఫాదర్, వుడ్ యూ గివ్ మీ దట్ శాండల్ పేస్ట్?
0: తప్పక నాయన, తీసుకోమని ఇచ్చాడు.
1: సర్టన్లీ టేక్ ఇట్.
0: అది ఇస్తున్న సమయం లోపల ఆ పైన ఉన్నటువంటి వృక్షం పైన ఉన్నటువంటి రెండు పక్షులు గానం చేస్తున్నాయి.
1: యాజ్ హీ వాస్ గివింగ్ ది శాండల్ పేస్ట్ టు ద బాయ్, ద టూ బర్డ్స్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ స్టార్టెడ్ సింగింగ్.
0: రామచంద్రుడే వచ్చి బాల రూపం లోపల గంధమును తీసుకుని చుండగా కేవలము అజ్ఞాని అయినటువంటి ఈ తులసిదాసు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: When Rama himself came in the form of this boy to receive the sandal paste, this ignorant Tulasidas is not able to know.
0: ఏ రూపంలో వస్తాడో,
1: God in what
0: ఎప్పుడు
1: form
0: వస్తాడో,
1: when
0: ఎక్కడ వస్తాడో,
1: where
0: ఎక్కడ చూచినా తానే ఉంటున్నాడు.
1: Because God is everywhere.
0: అడవులయందున్న,
1: you may be in the forest,
0: ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడియున్నా, దిక్కులేని వాణి దోచునతడు, బ్రోచునతడు.
1: యు మే బి ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఆర్ యు మే బి ఇన్ ద స్పేస్,
0: అడవుల యందున్న,
1: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశముననున్న,
1: ఆర్ యు మే బి ఇన్ స్పేస్,
0: పట్టణముననున్న, పల్లెనున్న,
1: మేబి సిటీ ఆర్ ఎ విలేజ్,
0: గుట్ట మీదనున్న, నట్టేటబడియున్న,
1: యు మే బి ఆన్ ది మౌంటైన్ టాప్ ఆర్ ఎ డీప్ సీ,
0: ఎక్కడ ఉండినప్పటికీ తాను అక్కడనే తన వెంట ఉంటుంటాడు.
1: యు మే బి ఎనీవేర్, గాడ్ విల్ బి విత్ యు.
0: అలాంటి రామచంద్రుడిని ఏ రూపంలో వస్తాడు,
1: ఇన్ వాట్ ఫార్మ్ రామా వుడ్ కమ్,
0: ఎక్కడ వస్తాడు,
1: వేర్,
0: అది గుర్తించుకోలేకపోయాడు తులసిదాసు.
1: తులసిదాసు కుడ్ నాట్ నో దాట్.
0: కానీ తరువాత రెండవ దినము,
1: అండ్ ది సెకండ్ డే,
0: ఆ వృద్ధుడు వచ్చాడు.
1: ఓల్డ్ మ్యాన్ కేమ్.
0: నాయన, నిన్నటి దినం నీవు చూచావా అన్నాడు.
1: హి సెడ్, డిడ్ యు సీ యెస్టర్డే,
0: ఎక్కడ రామచంద్రుడు నేను చూడలేదే.
1: ఐ డిడ్ నాట్ సీ రామ.
0: బాలస్వరూపంలో వచ్చి నీవు తీస్తున్నటువంటి గంధాన్ని తీసుకుని పోయినది ఎవరనుకున్నావు?
1: ద వన్ హూ కేమ్,
0: అన్ని రూపములు తానే, అన్ని నామములు తనవే.
1: All forms are his, all names are his.
0: Sarvata padipadam tas sarvatochi shiromukham sarvata srutimalloki sarvama vruttisthati. Anni roopamulu ataneve.
1: All forms are his.
0: Anni naamamulu ataneve.
1: All names are his.
0: Kevalam Ramachandrudani okka roopam kosam neevu prarthinchatam chaala veritharam nayana.
1: It's foolishness to pray only for this specific form.
0: Ramachandrudu nee hrudayavasiga untunnadu.
1: Rama dwells in your
0: heart. Aa hrudayame aa Ramachandrudu yokka peethamu.
1: That heart is the altar.
0: Aa peetham paina adaniki tappa marokariki nee chotu ivvavaddu.
1: Don't give scope for anyone to be seated in the altar of your heart.
0: Appude cheptu vachadu. Mata naasti.

0: నాయనా, ఎవరికి తల్లికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తండ్రికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు, తమ్మునకు అని హృదయంలో చోటు ఇవ్వద్దు, కుమారునికి అని హృదయంలో చోటు ఇవ్వద్దు. కానీ నీ దేహంలో ఎక్కడైనా వారికి చోటు ఇచ్చి వారంత మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి వారి వారి బాంధవ్యాన్ని నీవు తప్పించుకోవద్దు, వారి సేవలు నీవు చేయి, అది కర్తవ్యమే. కానీ హృదయస్థానము మాత్రము ఒక్క భగవంతునిదే, అతని తప్ప అన్యులకు దీన్ని ఇవ్వద్దు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ బ్రదర్స్ ఆర్ రిలేషన్స్ నెవర్ గివ్ ఏ సీట్ ఫర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్.
0: దయతో కూడినటువంటిది ఆ హృదయము.
1: Therefore, హృదయ ఇస్ ద వన్ విత్ కంపాషన్.
0: కనుక ఆ హృదయంలో ఆ యొక్క రామచంద్రుని ఉంచుకో.
1: సో హ్యావ్ రామా దేర్
0: అని తులసిదాసుకు ఎంతో ప్రబోధించి వెళ్లాడు హనుమంతుడు.
1: హనుమాన్ టాట్ దిస్ వే టు తులసి.
0: అలాంటి హనుమంతుడు నిరంతరం కూడా రామచింతన చేతనే యుద్ధం గావిస్తూ వచ్చాడు.
1: He fought all the time singing the glory of Rama.
0: ఆధ్యాత్మిక మార్గములోపలా అనేక విధమైనటువంటి బోధనలు చేస్తూ వచ్చాడు.
1: He taught so many.
0: విభీషణునకు చక్కని ఆదేశాన్ని అందిస్తూ వచ్చాడు.
1: He set a very good ideal to Vibhishana.
0: విభీషణా, నీ ఎంత కాలము దీన్ని బాధ పెట్టుకోకు.
1: Don't worry any long, Vibhishana.
0: పట్టితివి రాముల పాదం.
1: You caught hold of his feet, Rama.
0: దానిని గట్టిగా పట్టుకో.
1: Have a strong grip.
0: అతనైనా నిన్ను వదిలించుకుని పోవాలి.
1: He may leave you.
0: లేక నీవైనా అతన్ని వదిలించుకొని పోవాలి.
1: You may have to leave.
0: కానీ అంతవరకు మాత్రం దీన్ని దక్కించుకోమని చెప్పాడు.
1: But till then never leave.
0: భక్తి అంటే ఏమిటి?
1: What is devotion?
0: కేవలము రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చేయటం ఆ భక్తి.
1: Is it repeating God's name?
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టి తిరి పట్టు నెగ్గెడు దాక అట్టే ఉండు.
1: Having caught hold of it, having determined, never leave until the task is
0: fulfilled.
1: Having desired already, never leave until that is given. You have asked anyway.
0: అడిగినదిడుదాక విడువకుండు.
1: Until it is given, don't go.
0: తలచినది ఎదియో తలచనే దలచితివి.
1: You have thought of it anyway.
0: తలుపు తీరెడుదాక పోవకుండు.
1: And your thought is realized, never go.
0: పోరు పడలేక తానైన బ్రోవ వలయు.
1: He has to confer grace out of disgust.
0: వడలు తెలియక నీవైన అడుగవలయు.
1: Or you may ask, losing your body consciousness.
0: అంతియే కానీ.
1: Only that.

0: కాదు.
1: టు గో బ్యాక్ టు రిటర్న్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ.
0: ఇది రామభక్తి అందున్నటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క దీక్ష.
1: దిస్ ఇస్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: ఈ విధంగా విభీషణుడికి అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
1: హి టాట్ విభీషణ ఇన్ సచ్ ఎ వే.
0: విభీషణుడికే కాదు సుగ్రీవుని కూడా బోధిస్తూ వచ్చాడు.
1: నాట్ ఓన్లీ విభీషణ, ఐ మీన్ సుగ్రీవ.
0: అప్పుడప్పుడు సుగ్రీవుడు కొంత అభిమానం కలిగినటువంటి వాడు.
1: సుగ్రీవ హ్యాస్ అటాచ్మెంట్.
0: ఎందుకంటే అతను కొన్ని విధమైన రాజ్యాభిమానంతో ఇంతకాలము తాను తపస్సు చేశాడు.
1: Because he has got attachment to his kingdom and its penance.
0: Chinna vayasu lopale Vibhishanudu tapassu gavinchadu.
1: Sugriva did penance at a tender age.
0: Aa tapassu samayam lopala Brahma pratyakshamayi.
1: At that time Brahma appeared, manifested.
0: Vibhishana neekem kavalo korukomannadu.
1: He said, Vibhishana, what do you want?
0: Kumbhakarnudu ememo korukunnadu, nidra aharamuku dandiga kavaleni.
1: Kumbhakarna asked for food and sleep.
0: Kaani korukotamlu ettaipoyindi, nidranu koraledu paapam Kumbhakarnudu.
1: In fact, it's not the sleep that he asked for.
0: ఎప్పుడు క్రూరుడిగా ఉంటున్నాని నిర్దయ కావాలి అని కోరుకున్నాడు.
1: Since I am wicked, he wanted to be compassionate.
0: నిర్దయ నిర్దయ లేకుండా పోవటం.
1: ఓ స్వామి, see that there won't be any compassion at all.
0: ఆ నిర్దయ అనేటువంటిది చెప్పడం లోపల దట్టమైనటువంటి మనిషి కనుక నాలుగు మందంగా ఉండి నిద్ర కావాలి అన్నాడట.
1: నిర్దయ వితౌట్ కంపాషన్. Instead of saying నిర్దయ వితౌట్ కంపాషన్,
0: నిద్రాడు వెళ్ళాడు.
1: Brahma said, let it happen.
0: నిద్ర వచ్చింది.
1: దాన్ని స్టార్ట్.
0: అదే విధంగా కూడాను రావణుడు కూడా తపస్సు చేశాడు.
1: రావణ ఆల్సో డిడ్ పెనెన్స్.
0: దేవతలతో, గంధర్వులతో, యక్షులతో, కిన్నులతో, కింపురుషులతో ఎవరితో కూడా నాకు మరణం రాకూడదు అన్నాడు.
1: రావణ ప్రేడ్ సో అండ్ వాంటెడ్ ద బూన్ టు బి గ్రాంటెడ్ దట్ హీ షుడ్ నాట్ డై ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ యక్ష కిన్నెర.
0: ఆ రావణ యొక్క బుద్ధి మానవుని చాలా అల్పునిగా భావిస్తూ వచ్చాడు.
1: బట్ రావణ కన్సిడర్డ్ మ్యాన్ సో లో.
0: మానవునితో నా ప్రాణం పోకూడదు అని కోరలేదు.
1: But he never wanted that he shouldn't die in the hands of man.
0: Chakkaga Vishnu danni patti,
1: Vishnu caught hold of this
0: secret. Nenu manavadharamunu dharinchi tadvaravitanni atamarustanu annadu.
1: Vishnu decided to come in human form and to kill him.
0: Appude Ravanudu gurtinchadu.
1: Then Ravana,
0: idi naa chetulara chesukunnatundi dosame.
1: It's only of my making.
0: Manavuni maatane nenu hecharinchaledu.
1: I never.
0: Manavudu chaala alpudani bhavinchukunnadu aa raakshasudu.
1: And I considered man so low.
0: విభీషణుడు తపస్సు చేశాడు.
1: విభీషణ డిడ్ పెనెన్స్.
0: నాయన నీకేం కావాలి కోరుకోమన్నాడు బ్రహ్మ.
1: బ్రహ్మ సెడ్, ఆస్క్ ఫర్ ఎ బోన్ నౌ. ఐఎమ్ రెడీ టు కన్ఫర్మ్.
0: స్వామి,
1: స్వామి,
0: నాకేమీ అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
0: నిరంతరం కూడాను దయామయుడినై ఈ దయను అందరికీ పంచుతూ నా హృదయమే దయామయమైనటువంటి యొక్క స్వరూపాన్ని సర్వులకు నువ్వు దాన ధర్మంతో నేను జీవితాన్ని గడపాలి.
1: స్వామి, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. I should have compassion continuously.
0: దయామయుడు కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎందుకు కూడాను నా మనసు కఠినంగా మారకూడదు.
1: At any point of time I should have be strong hearted.
0: దయలోని కరిగిపోవాలి.
1: And I should be full of compassion.
0: దీనిని అనుగ్రహించమని ప్రార్థించాడు.
1: He wanted to be conferred.
0: కనుకనే నిరంతరం కూడాను విభీషణుడు దయామయుడుగానే ఉంటాడు.
1: Therefore విభీషణ remained compassionate.
0: ఎన్నో విధములు కూడాను రావణాసుడు దూషించాడు.
1: రావణ accused him.
0: తన కుమారుడు అనేక విధంగా బాధించారు.
1: His sons also have hurt him.
0: కానీ దేనికి కూడాను అతను క్రోధాన్ని ఉపయోగపెట్టలేదు.
1: But he was not angry.
0: దయతో దయతో దయతో అన్నింటినీ కూడాను దయతో నిగ్రహించి దైవానుగ్రహం కోసమని పాటు పడుతూ వచ్చాడు.
1: He was compassionate and worked to earn God's grace.
0: ఆ దయచేత హృదయాన్ని నింపుకోవడం చేతనే దైవానుగ్రహం కూడా అతనికి ప్రాప్తించింది.
1: బికాస్ హీ ఈస్ కంపాషనేట్ హీ కుడ్ డిజర్వ్ గాడ్స్ గ్రేస్.
0: దైవ పాద సన్నిధి కూడా అతనికి ప్రాప్తించింది.
1: హీ కుడ్ గెయిన్ ది ప్రాక్సిమిటీ టు గాడ్.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకును దయ అనేటువంటిది ఉండినప్పుడే అప్పుడు హృదయ అని పిలిచడానికి వీలవుతుంది.
1: సో లాంగ్ దేర్ ఇస్ దయ ద కంపాషన్ యూ కెన్ సే హృదయ.
0: అయినటువంటి వాడు మానవుడు కాదు దానవుడే.
1: ద వన్ వితౌట్ దయ ద కంపాషన్ ఇస్ దానవాద.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకును ఈ దయను మాత్రం మనం మార్చుకోకూడదు.
1: Therefore at any point of time we should never lose compassion.
0: Daya cheta dhanyulu kavalara entaati varu daya cheta dhanyulu kavalara.
1: Any mighty man will have to be redeemed because of compassion.
0: Daina bhusurudaina akanda telivi kalavadaina daya cheta dhanyulu kavalara.
1: They may be angels or kings.
0: ముక్కు మూసి జపమాచరించిన ముక్కుచు బాగా నిలుచుండినా మొక్కి మొక్కి ఎంత ఏడ్చిన గాని మొరలిది నన్ను నీకు కరుగదు మనసు దయచేత ధన్యులు కావలరా ఎంతటి వారు దయచేత ధన్యులు కావలరా.
1: ఎనీ పర్సనాలిటీ, బి ది ఏంజల్స్ ఆర్ కింగ్స్, They can be redeemed only because of compassion. They may close their nose and do penance. They may stand straight. They may wear ochre robes.
0: కాషాయ వస్త్రము లేసిన గాని కంఠమాల ధరించిన గాని గడగడమని జపమాల త్రిప్పిన కడకుని యొద్దకు రావల స్వామి దయచేత ధన్యుడు కావలరా. ఎంతటి వారు దయచేత ధన్యుడు కావలరా.
1: You may wear ochre robes, you may have talisman with you and repeat God's name. It's only out of compassion God should come to you.
0: దయచేతనే ధన్యుడు కావడానికి అవకాశం ఉంటుంది.
1: It's only the compassion will give you
0: దయనే లేకపోతే వాడు ఏనాటి కూడా ఇంకా దానవుడే కాని ధన్యుడు కాడు.
1: Without this you are a demon.
0: కనుకనే విభీషణుడు దయామయుడిగా నిలిచాడు.
1: So Vibhishana was compassionate.
0: అందువల్లనే రామధర్మం యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్నాడు.
1: సో హీ కుడ్ నో ది నేచర్ ఆఫ్ రామ.
0: కట్టగట్టుగా రామాయణం అంతా కూడాను సత్య ధర్మంతో నిండి ఉన్నది.
1: దెర్ఫోర్ ది ఎంటైర్ టెక్స్ట్ రామాయణ ఇస్ ఫుల్ ఆఫ్ సత్య.
0: అనేక రూపనామము ధరించి అనేక చర్యలలో తన వివిధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించినప్పటికీ అన్నింటి యందు ఉన్నది రెండే, దయ సత్యం, అనగా ధర్మం సత్యం.
1: దో హెస్ టేకెన్ ది వేరీడ్ పాత్స్ and different ways, these two principles are underlying
0: correct. ఈనాటి మానవులకు రామ రాజ్యం కావాలనుకున్నప్పుడు సత్యమును ధర్మమును పాలిస్తూ రావాలి.
1: When we want this Rama Rajya, we should have these two, satya and dharma.
0: సత్యవాక్కును మనం ఉచ్చరించాలి.
1: We should speak truth.
0: నాలుకు ఇచ్చింది దాని నిమిత్తమే.
1: The tongue is gifted for that purpose.
0: గోవింద దామోదర మాధవేతి ఓ జిహ్వి రసగ్ని మధుర ప్రియత్వం, నీవు ఆ విధంగా పలుకు.
1: ఓ టంగ్, రిపీట్ గాడ్స్ నేమ్. గోవింద దామోదర,
0: అతని నామమే సత్యమైనటువంటి నామము.
1: గాడ్స్ నేమ్ ఇస్
0: అతని రూపమే ధర్మస్వరూపమైనటువంటిది.
1: హిస్ వెరీ ఫార్మ్ ఇస్
0: రూప నామమునే సత్య ధర్మ స్వరూపాలు.
1: అండ్ ది వెరీ ఫార్మ్ ఇస్ టేకెన్
0: మీ హృదయమునందు ఉంచుకొని
1: హావింగ్ దెమ్ ఇన్ యువర్ హార్ట్
0: జీవితాన్ని నడపడానికి ప్రయత్నించండి.
1: లీడ్ యువర్ లైఫ్.
0: అది రామాయణం యొక్క సరి అయినటువంటి సారం.
1: దట్ ది ఎసెన్స్ ఆఫ్ రామాయణ.
0: ఈ సత్య ధర్మములే రామాయణం యొక్క గమ్యము.
1: ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ ది వెరీ గోల్స్ ఆఫ్
0: జీవితం. క్రమక్రమేణ కూడాను ఈ యొక్క సుగ్రీవునకును విభీషణునకును రాములు లక్ష్మణుడు ఈ హనుమంతుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక బోధలు ఈ యుద్ధం లోపల ఇంకా అనేకంగా వస్తాయి.
1: దిస్ ఈస్ ది సీక్రెట్ స్పిరిచువల్ టీచింగ్ టాక్ టు సుగ్రీవ అండ్ విభీషణ దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్.
0: ఎట్టి సాధకులకైనా కూడా మధ్యలో దుర్మార్గుల యొక్క అవాంతరాలు అనేకంగా ఉంటాయి.
1: ఆల్ ఎస్పిరెంట్స్ విల్ డూ విల్ నెసెసరీ హ్యావ్ అబ్స్టకల్స్.
0: ఇంటిలో ఉంటాయి, ఒంటిలో ఉంటాయి, బయట ఉంటాయి, రాజ్యంలో ఉంటాయి, దేశంలో ఉంటాయి, రాష్ట్రంలో ఉంటాయి. ఇన్ని రకములైనటువంటి దుర్మార్గములు అతని వెంట ఆడుతూనే ఉంటాయి.
1: ద ఆబ్స్టకల్స్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ పీపుల్ వికెట్ పీపుల్ విల్ బి దేర్ ఇన్ ద ఫ్యామిలీ, అవుట్ సైడ్, ఇన్ సొసైటీ, ఎవ్రీవేర్.
0: కనుక నీ భక్తి ప్రపత్తులకు అనేక విధమైనటువంటి ఆటంకములు కలిగించేటువంటి యొక్క ఈ దుర్మార్గ లక్షణాలు ఎన్నో నీకు అడ్డు తగులుతుంటాయి.
1: దేర్ ఫార్ వికెట్ పీపుల్ విల్ కమ్ ఇన్ బిట్వీన్ యాజ్ ఆబ్స్టకల్స్ ఇన్ యువర్ పాత్.
0: నీ దంతములు నాలుకు ఏ విధంగా అడ్డు తగులుతుండదో,
1: జస్ట్ యాజ్ ది టీత్ కమ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ టంగ్, సో ఆల్సో.
0: కానీ నీ ఓపికతో దాన్ని భరించుకుని సహించుకుని ముందుకు నట్టుకుని పోవాలి.
1: బట్ యూ హావ్ టు బి పేషెంట్ అండ్ ఫేస్.
0: మొట్టమొదట ఊడిపోయేది దంతములే కానీ నాలుగు కాదు.
1: ఫస్ట్ వన్ టు డ్రాప్,
0: ఆ దుర్మార్గులే కూలిపోతారు.
1: ద వికెట్ పీపుల్
0: ఆర్ దుర్మార్గులే కాలిపోతారు.
1: సర్టెన్లీ
0: ఆ దుర్మార్గులే నిన్ను వీడిపోతారు.
1: ద వికెట్ పీపుల్ విల్ లీవ్ యూ.
0: కానీ నీకు ఎట్టి ప్రమాదం ఉండదు.
1: యు నెవర్ బి పుట్ టు డేంజర్.
0: నిన్నెప్పుడు కూడా దైవమే కాపాడుతుంటాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: దైవ రక్షణే నీకు ప్రత్యక్ష రక్ష.
1: అండ్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్ ద ట్రూ సెన్స్.
0: భగవంతుడు ఎన్నైనా చేస్తాడు.
1: గాడ్ విల్ డు ఎనీథింగ్.
0: అందుకోసమనే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజు సెడ్,
0: వాచామ గోచరుండని నీ చేతములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, హే కృష్ణ కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బ్రోమయ్యమా, చామ గోచరుండని. కాలుడు కొనిపోయిన గురుపుత్రి దెచ్చి ఇచ్చినావు, కాలుని మదమణచినావు, వసుదేవ దేవకి చరణు విడిపించినావు, వాలుగంటి అయిన ఆ ద్రౌపది ఆ కృష్ణాయని మొరలిడబోచినావు, మేలు మేలు పాండవులను గాచినావు, కుచేరుని ఆర్తి తీర్చినావు, కురూపి అయిన కుబ్య వక్రములను పోగొట్టినావు, వాచామ గోచరుండని. నీ చరితములను పొగడ బ్రహ్మాదులకునైన తరమా, కాచుకున్నాను నీది కృపకై నామురాలకించి బోవుమయ్యవాచామ గోచరుండని. చెప్పు చూస్తా. ఈ విధంగా భగవంతుని యొక్క వర్ణనలు ఎన్నో విధములుగా కూడాను భక్తులు ప్రార్థిస్తూ పాడుకుంటూ గానం చేత భావం చేత అనేక విధంగా భగవంతుని సంతృప్తి పరుచుకుంటూ వచ్చారు.
1: That's how the devotee sings the glory of God with all the melody and the devotion.
0: అందులో భగవంతుడు గానప్రియుడు.
1: And God loves music.
0: ఆ గానం చేతనే తనకు వశమైపోతుంటాడు భగవంతుడు.
1: అండ్ గాడ్ విల్ కమ్ డౌన్ కన్ఫర్ గ్రేస్ బికాస్ ఆఫ్ మ్యూజిక్.
0: కనుకనే పరమాత్మ దగ్గరికి వెళ్లి నారదుడు ప్రశ్నించాడట.
1: Four questions are put to God.
0: Narayana, nee swasthanam ekkada?
1: Narayana, where is your
0: head office? Ekkada?
1: Where is your head office?
0: Ekkadikudu branch office dandiga untunnayi.
1: There are many branch offices.
0: Vaikuntham antaru, Kailasam antaru, Swargam antaru, ivanni nijama kada ani prashninchadata.
1: People say Vaikuntha Kailasa, is it true or not?
0: Appudu Narayana cheppadu, nayana ivanni branch offices.
1: Narayana said they are all branch offices.
0: Idho na nijamaina address istunnanu raskomannadu.
1: Take down, I am giving the exact address.
0: Madbhaktah యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నన్ను గురించి గానం చేస్తుంటారో వాళ్ళ దగ్గర నేను ప్రతిష్ఠ అయిపోతుంటాను. ఇంకా కదలనే కదలను అన్నాడు.
1: వేరే
0: శాశ్వతమైనటువంటి యొక్క అడ్రస్.
1: వేరెవర్ మై గ్లోరీ ఈ సంగ్ దేర్ ఐ ఇన్స్టాల్ మై సెల్ఫ్.
0: భగవంతుడు హృదయవాసి.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ హర్ హార్ట్.
0: ఆ హృదయవాసి తత్వాన్ని కూడా అర్థం చేసుకోవడానికి కొన్ని ఇంకా ప్రయత్నాలు చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో
0: ఆడిటోరియం లోపల కల్చరల్ ప్రోగ్రామ్ ఉంటుండాలి. ఆ పిల్లలు కూడాను చాలా బీద పిల్లలు.
1: దట్స్ కల్చరల్ ప్రోగ్రామ్ దేర్ ఇన్ ద కాలేజ్ ఆడిటోరియం.
0: కర్ణాటక లోపల బాల వికాస్ దీంట్ లోపల స్లమ్ ఏరియా నుంచి పెట్టినటువంటి పిల్లలు చాలా బాగా చేస్తారు.
1: దే ఆర్ బాల
0: వికాస్ యొక్క ఆట.
1: దే ఆర్ ది బాల వికాస్ చిల్డ్రన్ ఫ్రమ్ స్లమ్ ఏరియాస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక.
0: వాడు ఆ లేత వయస్సునందే భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కావాలని చెప్పినని 5వ సంవత్సరంలో పని అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపవిత్ర జీవి ఆ ధ్రువుడు.
1: ధ్రువ వెంట్ టు ద ఫారెస్ట్ ఎట్ ఎ టెండర్ ఏజ్ ఆఫ్ 5 టు ఎర్న్స్ గాడ్స్ గ్రేస్.
0: నారదుడు ఎన్నో ఆటంకములు చేశాడు.
1: నారద కేమ్ ఇన్ ద వే.
0: ఏత వయస్సు నీది, తపస్సు చేయలేవు, కారణములు కఠినమైనటువంటి రాక్షసులు మృగములంతా ఉంటున్నారు, నాయన నీవు అరణ్యం పోనక్కర్లేదన్నారు.
1: It is a thick forest. There are so many cruel animals. You cannot do penance there.
0: Deham satyam kaadu.
1: Body is not true.
0: Deham anityamainatundi.
1: Body is temporary.
0: Akkada undina ikkada undina ekkadikaina oka naatiki povasindi.
1: Whether I am there or here, I am bound to God.
0: Kani daiva chintanaloni naa dehaanni vadultaan annadu.
1: Let me die thinking of God.
0: Ani namaskaram chesi upadesham cheyamannadu.
1: And then he namaskara and wanted teaching.
0: Om namo bhagavate vasudevaya. Ani namaskara oka naamanni bodhinchi vellipomannadu.
1: నారద గేవ్ దిస్ మంత్ర ఓం నమో భగవతే వాసుదేవాయ.
0: ఆ విధంగా నామాన్ని స్మరించి అతి శీఘ్రకాలం లోపలనే విష్ణు సందర్శించుకుని తిరిగి తన అభిష్టాన్ని నెరవేర్చుకుని ప్రత్యక్షంగా నిరంతరము శాశ్వతమైనటువంటి స్టార్ నక్షత్రంగా రూపొందిపోయాడు ఆ ధ్రువుడు.
1: ధ్రువ స్పెంట్ ఆల్ ద టైమ్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ అండ్ టుడే హి రిమైన్స్ యాజ్ ఎ స్టార్ పర్మనెంట్లీ ఓవర్ దేర్.
0: అనగా స్టార్ కావాలంటే సినిమా స్టార్ కాదు, నక్షత్రములో తాను శాశ్వతంగా కావాలి.
1: స్టార్ డస్ నాట్ మీన్ సినిమా స్టార్, ఇట్ ఇస్ ద స్టార్ దేర్ ఇన్ ది స్కై.
0: నక్షత్ర స్వరూపుడు అయిపోయాడు.
1: హస్ టేకెన్ ద ఫామ్ ఆఫ్ ఎ స్టార్.
0: కనుక అక్కడ డ్రామా కూడాను పిల్లలు ప్రదర్శిస్తారు, వారికి కూడా అవకాశం ఇవ్వాలా. రేపటి దినం మిగిలినటువంటి ఆధ్యాత్మిక ప్రబోధలు మనం ముచ్చటించుకుందాం.
1: దీస్ యంగ్ బాయ్స్ ది చిల్డ్రన్ బాలకాస్ చిల్డ్రన్ షుడ్ బి గివెన్ ఎ ఛాన్స్ దేర్ అండ్ టుమారో భగవాన్ విల్ గివ్ అస్ ద అదర్ స్పిరిచువల్ డీటెయిల్స్.

0: యుగ యుగముల నుండి తరతరముల నుండి ఉగాది యొక్క ఆనందమును అనుభవిస్తూ వస్తున్నారు.
1: We have been experiencing the celebration of the dawn of the new year, Ugadi, over ages and generations.
0: భారతీయులు అన్ని దేశములకు కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావము చేత శాంతి భద్రతను చేకూరుస్తూ వచ్చింది.
1: Bharat has been conferring the peace and security and spiritual happiness to the entire world.
0: Kanukane naati modalu neeti varaku loka samasta sukhino bhavantu annatvanti sukti భారతీయులు అన్ని దేశములకు కూడాను సుస్థిరమైనటువంటి శాంతి భద్రతలను చేకూరుస్తూ వచ్చింది.
1: ఇట్స్ ఫర్ దట్ రీజన్ ఇట్ హాస్ బీన్ ద ఫెర్వెంట్ ప్రేయర్ సిన్స్ దెన్ దట్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ అండ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ ద హోల్ వరల్డ్.
0: కానీ ఈనాటి మానవుడు భౌతికంగా లౌకికంగా ఎంతో ప్రగతిని పొందినారు.
1: మ్యాన్ హ్యాస్ ప్రోగ్రెస్డ్ ఫిజికలీ అండ్ ద వరల్డ్లీ సెన్స్.
0: కానీ నైతికంగా మానవుడు క్షుద్ర విమర్శలను సంకుచితమైన భావమును అరికట్టుకునలేకపోతున్నాడు.
1: బట్ ఎథికల్లీ స్పీకింగ్ హీ హాస్ కమ్ డౌన్ టు లో డిజైర్స్ and he's narrow minded.
0: దీనికి కారణం ఏమని ఎవరికి వారు తమ హృదయ పరిశీలన సరిపినప్పుడు గాఢముగా కూడుకున్నటువంటి యొక్క తన హృదయం నుంచి స్వార్థ సప్రయోజనములే దీనికి మూల కారణములని గుర్తించడానికి వీలవుతుంది.
1: If one investigates the reason behind this fall is that his heart is full of selfishness and self-interest.
0: ఈనాటి మానవుడు వస్తువుల నిమిత్తమై వస్తువులను ప్రేమించటం లేదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ లవింగ్ ఈజ్ నాట్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్స్ మెటీరియల్ థింగ్స్ ఫర్ దేర్ సేక్.
0: వ్యక్తుల నిమిత్తమై వ్యక్తులను ప్రేమించటం లేదు.
1: హీ డజంట్ లవ్ ఎనీ వన్ ఫర్ ఎనీబడీ.
0: దేశక్షేమ నిమిత్తమై దేశమును ఆరాధించటం లేదు.
1: హీఈస్ నాట్ లవింగ్ హిస్ కంట్రీ thinking of its plenty and prosperity.
0: ఏది చూచినా ఏది చెప్పినా ఏది తలంచినా అంతయకుడను తన స్వార్థం కోసమనే ఉపయోగిస్తున్నాడు.
1: Perhaps all his actions, all that his utterances, all his thought center around the selfishness.
0: ఈ సంకుచితమైన భావమును ఏనాడు మానవుడు దూరము గావించునో ఆనాడే ఉగాది యొక్క ఫలితము మనం అనుభవించిన వారమవుతాం.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ సర్టన్లీ రీప్ ది బెనిఫిట్ ఆఫ్ ది సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది ద డే వెన్ వి గివ్ అప్ ద నారో మైండెడ్నెస్ అండ్ సెల్ఫిష్నెస్.
0: ఈనాడు తెల్లవారు లేవగానే అభ్యంగ స్నానములు ఆచరించి నూతన వస్త్రములు ధరించి ఇంటి యందు కొన్ని తీపి వస్త్రములను అనుభవిస్తూ వస్తున్నారు.
1: Right from the dawn, we are very busy this day with head bath, wearing the new clothes and engaged in good preparations at home.
0: Kani baita subhramu baita nutana vastramulu dharinchatam maatrame sulabham kani tana antarmukhamulandu antarbhavamulu yandu ati amoolyamainatundi yokka hrudayanni చెడుపుకుంటూ దుర్భావముల చేత దుర్గుణముల చేత దురాలోచనముల చేత హృదయాన్ని మాలిన్యం గావించుకుంటున్నారు.
1: టు హ్యావ్ దిస్ క్లీన్లీనెస్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ అండ్ టు వేర్ న్యూ రోబ్స్ ఈజ్ క్వైట్ ఈజీ బట్ ఇన్ వర్డ్లీ అవర్ హార్ట్ ఈజ్ ఫుల్ ఆఫ్ మెనోవరింగ్ మెనిపులేషన్ ఇల్ ఫీలింగ్స్.
0: తన హృదయాన్ని ఏనాడు మానవుడు పరిశుద్ధము గావించును పవిత్రము గావించుకును స్వార్థరహితమైనటువంటి యొక్క భావమును అభివృద్ధి పరచుకును ఆనాడే మానవుడు ఉగాదిని అనుభవించినటువంటి వాడు ఉత్తముడిగా రూపొందుతాడు.

0: we can truly celebrate this Ugadi and claim the benefits of it the day we cleanse our hearts, the day when we make our heart sacred and selfless.
1: మానవుని యొక్క హృదయము చాలా పవిత్రమైనటువంటిది.
0: The human heart is highly sacred.
1: మానవ జీవితం కూడాను దుర్లభమైనటువంటిది.
0: And the human life is the rarest of all.
1: జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైనటువంటి మానవ జన్మం ఎత్తి కూడాను మానవుడు మానవుడిగా జీవించడానికి తగిన కృషి చేయటం లేదు.
0: Having had this rare gift of human life, we are not leading a human way of life anyway.
1: మానవుడనగా కోరికల యొక్క మూట అని దీనికి అర్థం.
0: The human, we can understand by the word, is the bundle of desire.
1: ఈనాటి మానవుడు కాలు మొదలు తల వరకు కూడాను కోరికల చేతనే కాలమును గడుపుతూ వస్తున్నాడు.
0: Man today is spending his time full of desires from top to toe.
1: కోరికలు తీరటం ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు.
0: He feels so happy if his desires are fulfilled, but certainly not.
1: కోరికలు ఆరటమే ఆనందమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Desireless state confers the true bliss.
1: ఏనాడు మానవుని యొక్క హృదయంలో కోరికలు ఆరునో ఆనాడే తన కోరికలు తీరినటువంటి వాడవుతాడు.
0: The day when the desires are given up and pacified, you can aspire to be blissful.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: యుగములు గడిచినప్పటికీ జగమును కదిలినప్పటికీ మానవుని యొక్క హృదయము మారటం లేదు.
0: Though ages have passed, generations have left, human heart has not yet been transformed.
1: చదువులు మితిమీరిపోతున్నవి.
0: We find education on the ever rise.
1: విద్యలు చాలా అల్లోలములుగా కావిస్తున్నవి.
0: The education is adding to the confusion and agitation.
1: ఈ విద్యల వల్ల మానవుని యొక్క హృదయము మారుతుందని భావిస్తున్నారు.
0: We think that there will be reformation in human heart by education.
1: నిజమే, మారును, మారుతున్నవి. ఏ విధంగా మారుతున్నవి?
0: It is changing, no doubt, but how is it happening?
1: అతి విచిత్రమైనటువంటి మార్గమును అవలంబిస్తున్నవి.
0: It is following a distorted, perverted way.
1: మానవుడు నేర్చుకోవలసినటువంటి విషయాలు నేర్చుకోవటం లేదు.
0: Man is not acquiring, is not learning what he is
1: supposed to.
0: Developing the animal trait.
1: రాక్షస కృత్యములను పవిత్రం చేసుకుంటూ.
0: Entertaining demonic attitude.
1: మానవత్వాన్ని వ్యర్థము గావించుకుంటున్నాడు.
0: Wasting the human life altogether.
1: ఇది కాదు మన యొక్క పండుగలు.
0: This is not what we are supposed to do.
1: ఇది కాదు మన ఒక పూర్వ యొక్క సంస్కృతి.
0: This is not our nature.
1: భారతీయ సంస్కృతి,
0: the culture of Bharat.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించి మానవత్వాన్ని సార్థకం కావటమే ఇది పవిత్రమైన సంస్కృతి.
0: Wants us to realize the unity in diversity and work for the liberation of one's own self.
1: కానీ ఈనాడు దానిని విరుద్ధమైన మార్గంలో అవలంబిస్తున్నాడు.
0: But we are following the contradictory procedure.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజిస్తున్నాడు.
0: In fact, we are fragmenting the one into multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి యొక్క మేధావులు విద్యావంతులు దినదినములకు పెరిగిపోతున్నారు. కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించి వర్తించేటువంటి వ్యక్తులు తరిగిపోతున్నారు.
0: We find more and more of intellectuals, educated people who can watch the plurality, multiplicity in unity. But there are none who observe the unity in diversity.
1: భారతీయ సంస్కృతి ఎంత ఉన్నతమైనటువంటిదో, ఎంత పవిత్రమైనటువంటిదో, ఎంత సార్థకమైనటువంటిదో భారతీయులే గుర్తించుకోలేకపోతున్నారు.
0: The inhabitants of Bharat, Bharatiyas, are not able to know the nobility and the greatness of the Indian culture.
1: సర్వుల యొక్క క్షేమాన్ని, సమస్త యొక్క సంక్షేమాన్ని అభివృద్ధి పరచుకుని ఆనందించేటువంటి జీవితము భారతీయుల యొక్క జీవితము.
0: The life of Bharatiyas is to live in happiness when others are happy, when the whole world is rejoicing.
1: ఇంతటి విశాలమైనటువంటి హృదయము కానరాదు.
0: Such broad mindedness is missing today.
1: ఇంతటి పవిత్రమైనటువంటి భావములు కానరావు.
0: Sacred feelings are missing.
1: కానీ ఇట్టి ఉన్నతమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు మానవునియందు ఉంచుకొని కూడాను తాను దానిని అనుభవించలేకపోతున్నాడు.
0: The sacred thoughts, the good feelings are latent, immanent. Man is not able to recognize and experience.
1: కాలము చాలా పవిత్రమైనటువంటిది.
0: Time is highly sacred.
1: ఇట్టి పవిత్రమైనటువంటి కాలమును ఎంత వ్యర్థం గావించుకుంటున్నారో యోచించుకోవచ్చు.
0: Just you can think for yourself how this valuable time is wasted.
1: కాలము గడిచిన తిరిగి రాదు.
0: As the time passes by, it will never
1: come back. మంది కాదు.
0: The future is uncertain.
1: ఉన్నటువంటి కాలమును సార్థకంగా గావించుకోవటమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యమని భారతీయ సంస్కృతి ఉద్భవిస్తూ ఉంటుంది.
0: It is the teaching of Bharat that one should live in the present, make best use of the moment.
1: కనుకనే వేదమునందు కూడాను కాలాయ నమః, కాలకాలాయ నమః, కాలదర్పదమనాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అని కాలమును ఇంత ప్రమాణము ప్రధానమైనటువంటి యొక్క విలువను అందిస్తూ వచ్చింది.
0: ఇట్ ఇస్ ఫర్ ద టైమ్, ఫర్ దట్ రీజన్ ద టైమ్ ఇస్ ఎక్స్టోల్డ్ ఇన్ డిఫరెంట్ వేస్. ద టైమ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్, గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్ టైమ్.
1: ఇంతే కాదు, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్.
0: God dwells in all of the beings, all hands are His, all legs are His.
1: వేదాలతో కూడినటువంటి యొక్క భారతీయులు వేద సంస్కృతిని మాత్రం విస్మరించక దివ్యమైన భావములతో భవ్యమైనటువంటి నడకలతో కాలమును సార్థకంగా గావించుకుంటూ వచ్చాడు పూర్వీకులు.
0: The ancients spent their time in full comprehension of the unity and diversity, enjoying the divinity which is novel and ever fresh.
1: ఈనాటి మాధునిక యుగం రాక పూర్వమే,
0: ప్రయర్ టు ది బిగినింగ్ ఆఫ్ దిస్ మోడర్న్ ఏజ్,
1: ప్రాచీనపు ఋషులు, ప్రాచీనపు సంస్కృతులు, ప్రాచీనపు పెద్దలు అనేక విధములుగా అందరి యొక్క అన్యోన్యతను ఐకమత్యను ఆశించుకుంటూ వచ్చారు.
0: ప్రయర్ టు దిస్ మోడర్న్ ఏజ్ ద ఏన్షియన్స్ ద సేజెస్ అండ్ సియర్స్ అండ్ ద కల్చర్ వాంటెడ్ ఎ కైండ్ ఆఫ్ హార్మనీ అండ్ ద యూనిటీ ఇన్ ద కమ్యూనిటీ.
1: కలిసిమెలిసి తిరుగుదాం,
0: లెట్స్ మూవ్ టుగెదర్,
1: కలిసిమెలిసి పెరుగుదాం,
0: లెట్స్ గ్రో టుగెదర్,
1: కలిసిమెలిసి తెలుసుకున్న తెలివిని పోషించుదాం,
0: లెట్స్ గ్రో ఇన్ ఇంటెలిజెన్స్ టుగెదర్,
1: కలిసిమెలిసి కలతలేక చెలిమితో జీవించుదాం అన్నది భారతీయ సంస్కృతి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంటెడ్ us టు గ్రో లివ్ టుగెదర్ వితౌట్ ఎనీ కాన్ఫ్లిక్ట్ ఆర్ ఇన్ ఫైటింగ్.
1: ఇక్కడ ఎక్కడ ఎట్టి కలిసిమెలిసి ఉండటము కనిపించడం లేదు.
0: వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యాపీ మింగ్లింగ్ టుగెదర్.
1: ఒక ఇంటిలో నలుగురు ఉంటే నలుగురికి నాలుగు భావములు వేరువేరుగా ఉంటాయి.
0: ద ఫోర్ రెసిడెంట్స్ అట్ హోమ్ హావ్ డిఫరెన్స్ ఆఫ్
1: ఒపీనియన్. ఐకమత్యమే మానవ జీవితము.
0: యూనిటీ ఇస్ ద హ్యూమన్ లైఫ్.
1: ఆచరణే దాని యొక్క గమ్యము.
0: అండ్ దట్ ఇట్ హ్యాపెన్స్ టు బి హిస్ గోల్.
1: అట్టి దివ్యమైనటువంటి యొక్క ఐకమత్యమును ఈనాడు కోల్పోతున్నాం.
0: సచ్ డివైన్ యూనిటీ ఇస్ లాస్ట్ టుడే.
1: పవిత్రమైన భారతీయులారా,
0: ద సీక్రెట్ ఇన్హాబిటెంట్స్ ఆఫ్
1: భారతీయ సంస్కృతి యొక్క విలువ ఎవరు కూడా ఇంతవరకు కూడా పూర్ణ అర్థం గావించుకోలేదు.
0: None have understood till this day in fullness the meaning of Bharat culture.
1: భారతీయులకు శక్తి సామర్థ్యములు అమితమైనటువంటివి.
0: The capacities and the potentiality of the Bharatiyas
1: are beyond measure.
0: And it is limitless.
1: ఈనాటి ప్రతి మానవుడు కూడాను ఆనందం ఆనందం ఆనందం ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
0: Every man aspires to be blissful today.
1: ఈ ఆనందం నిమిత్తమై అనేక గ్రంథములను పఠిస్తున్నాడు.
0: To be happy, he goes through many books.
1: Aneka yatralu chesi peddalanu darshistunnaru, vaaru bodhinchetuvanti bodhanalu vintunnaru.
0: He goes on pilgrimage and listens to noble souls.
1: Enni poojalu chestunnaru.
0: He also worships.
1: Enni japamlo aacharistunnaru.
0: He does penance.
1: Enni tapamlo unnachunnaru.
0: And he thinks of God.
1: Kaani indulo aanandam em maatram kudanu ledu.
0: But there is no trace of bliss in these activities.
1: Manavuni yokka dehamnandu panchakosamlu unnavi.
0: The human body has got 5 sheets.
1: Annamaya kosamu,
0: the sheath of food.
1: Pranamaya kosamu,
0: the sheath of life.
1: Manomaya kosamu,
0: the sheath of mind.
1: Anandamaya kosamu,
0: the sheath of bliss.
1: Vijnanamaya kosamu, anandamaya kosamu,
0: the sheath of wisdom and the sheath of bliss.
1: Kani anandamaya kosam aneetundi kanipistundadi kani aanandam andulo shunyam.
0: We have the sheath of bliss, but the bliss is totally absent.
1: ఆనందమే లేకుండా ఉంటుంది.
0: There is no trace of bliss at all.
1: ఈనాటి మానవుడు అనుభవించేటువంటి ఆనందములన్నీ కూడాను
0: all the ways of pleasure happiness that we experience today
1: kevalam parimitamato koodinatvantivi
0: is all under certain limits.
1: Thanu padeetundi sukhamlanta kudanu aanandamato koodinatvantivi kaadu.
0: All the happiness that he passes through cannot be rated as
1: bliss.
0: In fact, they are all under certain limitations.
1: ఏ విధమైనటువంటి యొక్క ఆస్తి పాస్తులు సంపాదించినప్పటికీ అవి కూడా పరిమితంలో ఉండేటువంటివి.
0: ఆల్ ది ప్రాపర్టీ దట్ యు అక్వైర్ అండ్ ది వెల్త్ దట్ యు అమాస్
1: ఈ ఆస్తి పాస్తులు ఆనందములు సుఖ సౌఖ్యాలు కూడా మానవునికి ఆనందం అందిస్తున్నాయని భావిస్తున్నారు. ఇది మూర్ఖత్వం.
0: It is a sign of foolishness if you think the wealth and prosperity and the property will give you the bliss, safety and security.
1: ఈ సుఖము మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: This sort of security and happiness will never
1: come. ఈ సౌఖ్యాలు మనకు పరిమితమైనటువంటి ఆనందాన్ని అందిస్తున్నాయి.
0: That gives you only a limited happiness.
1: కానీ ఆనందం అనేటువంటిది అపరిమితమైనటువంటి ఆనందము.
0: But the true bliss is beyond all measure.
1: అది ఎక్కడ నుంచి వస్తుంది? అది
0: where from you
1: get. ఇది బయట నుంచి వచ్చేటువంటిది కాదు.
0: It's not from outside.
1: మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: It comes from within.
1: హృదయము దైవస్థానము.
0: The heart is the dwelling place of God.
1: ఆ దైవస్థానం నుంచి వచ్చేటువంటిది ఆనందము.
0: Let us think of the altar of God, the human heart.
1: ఈ ఆనందమునకు మొట్టమొదటి మానవుడు గాఢమైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: To begin with, man must develop a strong faith.
1: ఈ విశ్వాసం ద్వారానే మానవునకు ప్రేమ లభిస్తుండాలి.
0: Through faith only he can experience love.
1: ఈ ప్రేమ వల్లనే మానవుడు ధర్మం ఆచరిస్తున్నాడు.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ లవ్ హీ కెన్ బి హ్యాపీ.
1: ఈ ధర్మం ద్వారానే సత్యం ఆవిర్భవిస్తుండాలి.
0: అండ్ అవుట్ ఆఫ్ దిస్ రైచియస్నెస్ హీ ఫైండ్స్ ద వే టు ట్రూత్.
1: సత్యం ద్వారానే దైవము సాక్షాత్కరిస్తున్నాడు.
0: అండ్ బై ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ హీ కెన్ హ్యావ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: ఆనందం లభ్యమవుతుండాలి.
0: అండ్ త్రూ దట్ ఓన్లీ ఇస్ పాసిబుల్ త్రూ లవ్.
1: ఆనందమునకు మూల కారణము దైవమే.
0: Therefore, the foundation for bliss is God.
1: దైవమునకు మూల కారణము సత్యమే.
0: And it is the truth that takes you to God.
1: మూల కారణము ధర్మమే.
0: And it is dharma that takes you to God.
1: ధర్మమునకు మూలాధారము ప్రేమనే.
0: And it is the love that the foundation
1: ప్రేమకు
0: for dharma.
1: మూలాధారం విశ్వాసమే.
0: And they all rest on faith.
1: ఈనాటి మానవుని యందు తనపైన తనకూడను విశ్వాసం లేదు.
0: Man today has no faith in himself.
1: శ్వాసము లేనటువంటి జీవుగా బ్రతుకుతూ ఉన్నాడు.
0: It is almost a life without breath.
1: విశ్వాసమే కోల్పోతున్నాడు.
0: హీ ఇస్ లూజింగ్ ఫెయిత్ ఆల్ టుగెదర్.
1: ప్రాచీన ఋషులందరూ కూడా విశ్వాసం విశ్వాసం నమ్మకము నమ్మకము నమ్మకము.
0: ఏన్షియంట్ రిషీస్ స్ట్రెస్డ్ ఆన్ ఫెయిత్.
1: నమ్మకమును రెండు నయనము లేదేని అంధులైరి నేడు అవని ఎందు.
0: ద మోడర్న్ పీపుల్ హ్యావ్ లాస్ట్ బోత్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్ అండ్ ఆర్ టోటలీ బ్లైండ్.
1: కూడా మానవునికి కనిపించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ డజంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: ఏమిటి ఈ రెండు నేత్రములు?
0: వాట్ ఆర్ దీస్ టూ ఐస్?
1: ఒకటి శాస్త్రము ఒకటి ధర్మము.
0: And one is the scripture, other is righteousness.
1: కాని ఇలాంటి శాస్త్ర సంబంధమైనటువంటి బ్రాహ్మణులు కూడాను ఈనాడటి ధర్మమును విస్మరిస్తున్నారు.
0: The priest class also has neglected the reading of the scripture.
1: ఎప్పుడు సత్యముగా ఎంచు వేద సమ్మతముగు విప్రులారా.
0: The priestly class should consider the scripture as truth.
1: దేశంబు కొరకునై దేహమర్పణ చేయు రహిమించి రాజాది రాజులారా.
0: ఇట్ ఇస్ ఓన్లీ ది వారియర్ కమ్యూనిటీ క్షత్రియ హు ఆర్ రెడీ టు సాక్రిఫైస్
1: ధన ధాన్యములు కలిగి ధర్మ గుణముతో వరలుచుండే ఆర్య వైశ్యులారా.
0: ద వైశ్య ద బిజినెస్ కమ్యూనిటీ రన్స్ ది ఎకానమీ ఆఫ్ ది కంట్రీ.
1: వ్యవసాయ వృత్తి చే వర్ధిల్లుచుండియో సుఖజీవనము చేయు శూద్రులారా.
0: ద శూద్ర కమ్యూనిటీ టేక్స్ కేర్ ఆఫ్ ది అగ్రికల్చర్.
1: కాలమంతా ఊరక గడపనేలా.
0: వై షుడ్ యు వేస్ట్ యువర్ టైం?
1: ఇదంతా కూడా కాలంని వ్యర్థం గావిస్తున్నారు.
0: వి హావ్ బీన్ వేస్టింగ్ టైం.
1: దీనివల్ల మనకి ఏమాత్రం కూడాను అణుమాత్రమైన కూడాను సుఖశాంతులు మనకు లభ్యమవటం లేదు.
0: ద ప్రెసెంట్ డే లైఫ్ డజంట్ కన్ఫర్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ హ్యాపీనెస్.
1: మానవునికి ప్రధానమైనటువంటి గుణము భగవంతుడు అనుగ్రహించినటువంటి గుణము కృతజ్ఞత.
0: ద మెయిన్ క్వాలిటీ దట్ గాడ్ హాస్ గిఫ్టెడ్ అస్ ఇస్ దిస్.
1: సూర్య నమస్కారం లోపల భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్
1: నమస్కారం చేసేటువంటి వారు సూర్య నమస్కారములు.
0: వి ఆఫర్ అవర్ సల్యూటేషన్ నమస్కార టు సన్ గాడ్.
1: అందులో ఒక పదం ఏర్పడినటువంటిది.
0: దేర్ వీ హావ్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్
1: కృతజ్ఞాయ నమః అన్నారు.
0: దేర్స్ వన్ ఇంట్రెస్టింగ్ వర్డ్ కృతజ్ఞాయ నమః.
1: అనగా సూర్యుని యొక్క తేజస్సు అణుమాత్రమైన భావంతో మానవుని యొక్క నేత్రముల లోపల చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఫైండ్ ద లైట్ విత్ ఇన్ ది ఐ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: చంద్రమా మనసో జాతః చచ్చో సూర్యో అజాయత.
0: మైండ్ ఈస్ ద ప్రిసైడింగ్ డైటీ. ద మూన్ ఈస్ ద ప్రిసైడింగ్.
1: ఏ మానవుడు చేసిన మేలుకు మర్చిపోయి కృతజ్ఞుడుగా రూపొందుతాడో అటువంటి వాడి నేత్రము ఉండి ప్రయోజనం లేదన్నారు.
0: ద మ్యాన్ హూ ఫర్గెట్స్ ఆల్ ది హెల్ప్ గివెన్ రెండర్ టు హిమ్ ఈజ్ అన్ అన్గ్రేట్ఫుల్ రిచ్ అండ్ బికమ్స్ బ్లైండ్.
1: అట్టివాడు లోకము లోపల అంధుడనే చెప్పవచ్చును.
0: వీ కెన్ కాల్ దెమ్ టోటలీ బ్లైండ్ పీపుల్ అన్గ్రేట్ఫుల్.
1: సూర్యుడే తన నేత్రం నుంచి వదిలిపోతున్నాడు.
0: And in fact, sun withdraws light from the eyesight.
1: మానవుని కూడాను ఎవరైనా కూడా సరే ఏమి చేసినప్పటికీ చేసిన మేలును మరవకుండా ఉండాలి.
0: Whosoever may be, one should not forget the help.
1: ప్రాణములైనను సులభంగా వదలవచ్చును కానీ ఈ కృతజ్ఞతను మనం మరవకూడదు.
0: You be prepared to give up life, but you should remain grateful.
1: ఎన్ని ఉపకారములో పొందుతున్నాము.
0: We receive help from every quarter.
1: ఎన్ని సహాయములో అందుతున్నాము.
0: In fact, we receive all service.
1: కానీ మానవుడు దానిని కించిత్ కూడాను తలంచడం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ అండ్
1: స్వార్థము స్వార్థము స్వార్థము.
0: All his life is based on
1: such. ఇలాంటి మూర్ఖత్వం జీవితం అని గడుపుతూ ఉన్నాడు మానవుడు.
0: Man is leading such foolish life today.
1: ఇలాంటి మూర్ఖులకు మానవత్వం అని ఎట్లా చెప్పాలి?
0: How do you expect the human values?
1: అసలు ఆధ్యాత్మికమనగా ఏమిటి దీని అర్థము?
0: What is the meaning of spirituality?
1: ఏదో ఆది ఆత్మను స్మరించడమే ఆధ్యాత్మికం అంటున్నారు.
0: We think the thinking of the constant self.
1: కాదు కాదు కాదు. మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి
0: One has to kill the animality.
1: మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికము.
0: Transforming the human nature into the divine.
1: ఎక్కడ మార్చుకుంటున్నారు?
0: Where are we doing?
1: మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు.
0: In fact, the human life has become demonic.
1: దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: We are not making effort to transform the divine quality. In fact, that is true spirituality.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు.
0: Such beautiful nature, inborn nature, spirituality is forgotten.
1: ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము భుజించటము ఈనాడు పండుగ పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థంగా వచ్చుకుంటుంది.
0: We consider spirituality as a matter of celebration with festivity and gaiety.
1: అది కాదు ఆధ్యాత్మికము.
0: దాట్స్ నాట్ స్పిరిచువాలిటీ.
1: ఏ పవిత్రమైన పర్వదినములు మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ థింక్ ఆఫ్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. థింక్ ఆఫ్ దెమ్, పాండర్ ఓవర్.
1: మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అనుభవించాలి.
0: ఐఎమ్ నాట్ సింప్లీ హ్యూమన్, ఐ హావ్ గాట్ ద డివినిటీ విద్ ఇన్. దట్ షుడ్ బి అవర్ లైఫ్.
1: అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది.
0: దెన్ ఓన్లీ ది యానిమాలిటీ విల్ డిస్టెన్స్ ఇట్ సెల్ఫ్.
1: కనుక ఈనాడు తన మానవత్వాన్ని తాను మర్చిపోవటం చేతనే పశుత్వం పూర్తి ప్రబుద్ధి అవుతున్నది.
0: As the human being has forgotten his human nature, he has become bestial.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఏ రాజ్యమైనా కానీ,
0: whatever may be,
1: ఏ రాష్ట్రమైనా కానీ,
0: whatever state,
1: ఏ దేశమైనా కానీ,
0: any country,
1: ఏ ప్రాంతమైనా కానీ,
0: any region,
1: ఏ లింగమైనా కానీ,
0: any
1: ఏ వ్యక్తి అయినా కానీ,
0: any person,
1: కానీ మానవుడి యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి.
0: ఎట్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్, ఎనీవేర్, ఎనీ రీజియన్, ఎనీ స్టేట్, ఎనీ కంట్రీ, నో వన్
1: షుడ్
0: ఫర్గెట్ హిస్ క్వాలిటీ.
1: కాలమును సార్థకం కావించుకోకుండా పోకూడదు.
0: అండ్ వీ షుడ్ నెవర్ వేస్ట్ అవర్ టైమ్.
1: పరమాత్ముడు లోకము లోపల ఎవరు ఇందులో ప్రభుత్వమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రబుద్ధమైనటువంటి వాళ్ళు, ఎవరు ప్రసిద్ధమైనటువంటి వాళ్ళు అని వెతకడానికి నారదుని పంపించాడు.
0: గాడ్ హెస్ సెంట్ నారద to be in search of a true noble soul who is spending the time in a sacred way, leading a sacred life.
1: Swami etti varu nenu ennukovali annadu.
0: Narada wanted how to pick up such people.
1: Evadu tana hrudayam nundi Ramakrishna Govinda Narayana ani bhagavat naamamunu uchcharistuntado,
0: the one who repeats chants his name wholeheartedly,
1: athane nijamainatuvanti manavudu.
0: He is a true human.
1: Manavudanaga parishuddhamaina hrudayam kalavadu.
0: Human being meant the one who has got pure heart.
1: ఈ పరిశుద్ధమైన హృదయం నుంచి కూడాను పవిత్రమైనటువంటి యొక్క నామములే రావాలి.
0: And out of this pure heart, he should chant the sacred name of God.
1: అలాంటి వాడే నిజమైన మానవుడు అన్నాడు.
0: Such a man is a
1: లోక సంబంధమైన వ్యవహారం ఎన్నైనా చేసుకుని,
0: we can involve in worldly matters.
1: అది లౌకికమైన యొక్క వృత్తులు.
0: That's all worldly tendency.
1: దాని యందు నాకే మాత్రము లక్ష్యం లేదు.
0: And he is not a true man, is not centered around it.
1: అవి తాత్కాలికమైనటువంటి యొక్క సుఖములు.
0: It's all temporary happiness.
1: కానీ పవిత్రమైనటువంటి పర్వదినములయందు భగవత్ నామాన్ని స్మరించినటువంటి వాడు మూర్ఖుడు, అతనే మానవుడు కాదు అన్నాడు.
0: The one who does not chant the glory of God on sacred festivals of this type is not human at all.
1: దీనిని మనసులో ఉంచుకొని నారదుడు చెప్పాడు.
0: Narada holding this view,
1: Swami
0: said, Swami,
1: నిరంతరము గోవింద నారాయణ అని నామస్మరణ చేసుకుంటున్నానే.
0: I repeat your name, Govinda Narayana.
1: నామస్మరణ లేనటువంటి సమయం నాలో ఏనాటికను కనిపించడం లేదు.
0: In fact, there's no time when I have left chanting your name.
1: కాబట్టి నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా అన్నాడు.
0: Is there any greater devotee than me?
1: ఇక్కడనే అహంకారం ప్రారంభమైంది.
0: There started ego.
1: నేనే భక్తుడు అని అనుకోవటమే ఒక అహంకారం.
0: To consider oneself as a devotee is a sign of ego.
1: ఇలాంటి భక్తులు లోకములు అనేక మంది ఉంటున్నారు.
0: లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ డివోటీస్ ఆఫ్ దిస్ టైప్.
1: ఇంటింటికి చూసినా భక్తుడిగా ఉన్నాడు.
0: ఎవ్రీ
1: ఇంచులోనా భక్తుడిగా కనిపిస్తున్నాడు.
0: అట్ ఎవ్రీ ఇంచ్ ఇన్ ఎవ్రీ హోమ్
1: ఇది కాదు నిజమైన భక్తి.
0: దాట్స్ నాట్ ట్రూ డివోషన్.
1: హృదయంలో ఆవిర్భవించి
0: ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ హార్ట్,
1: సర్వత్రా ప్రసరింపజేసి
0: ఇట్ షుడ్ గో అరౌండ్ ద బాడీ.
1: అన్ని కార్యములు ఎందుకు ఈ యొక్క ప్రబుద్ధి ప్రబుద్ధి కావాలి.
0: దిస్ సాంక్టిటీ, దిస్ సీక్రెట్ క్వాలిటీ షుడ్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్, మేనిఫెస్ట్.
1: మనం భుజించిన ఆహారము
0: the food part taken
1: ఉదరమునకు చేరి
0: reaches stomach
1: అది జీర్ణించిన తర్వాత
0: and after it digests
1: సారము సర్వాంగములకు సప్లై అయినట్టుగా
0: the food part taken is digested in the stomach and is then supplied
1: ఉదయములో స్మరించినటువంటి భగవత్ నామము
0: and God's name in the heart
1: కన్నుల్లో చేరాలి
0: you should get చెవుల్లో
1: చేరాలి నాలుకపై చేరాలి ముక్కులో చేరాలి చేతుల్లో చేరాలి పాదముల్లో చేరాలి సర్వ అంగముల యందు కూడా ప్రసరించి చేయాలి
0: the divinity should materialize should manifest in all our body
1: మానవుడు దైవనామాన్ని స్మరించిన వాడవుతాడు
0: then only it amounts to chanting his name
1: ఆ జీర్ణించినటువంటి ఆహారము కన్నుల్లో చేరినప్పుడు ఏమైపోతుంది ఆ యొక్క ఆహారం యొక్క దృష్టి వస్తుంది
0: and this the food of divinity as it gets into the eye it entertains the sight of divinity
1: దృష్టిమంలో ప్రారంభమవుతుంది
0: and there that begins
1: మనం నాలుకపైన వచ్చినప్పుడు పవిత్రమైన పలుకే పలుకుతాము
0: and your talk would be sacred
1: మన చెవుల్లో చేరినప్పుడు పవిత్రమైన శబ్దమే వింటాము
0: all that you listen to is bound to be sacred
1: మన పాదములో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశమునకే మనం నడుస్తాము
0: and you tread along the sacred path if the divinity gets into your feet మన చేతుల్లో
1: చేరినప్పుడు ఈ చేతులంతా కూడా సాత్వికమైన పనులు చేస్తాయి
0: hands will do all fruitful activity when God gets into
1: them సర్వాంగములు కూడా సాత్వికమైన పనికి ఆవించేటటువంటి నిజమైన మానవుడు
0: he is a true human if all his body the different organs and the limbs get into the sacred activity
1: చేర్చుకుని రామని చెప్పాడు
0: this what is prescribed
1: కాని నారదుడు సర్వత్రా సంచారం చేశాడు
0: నారద మూవ్స్ రౌండ్
1: కాని అతని యందు ఉన్నటువంటి అహంకారము పోలేదు
0: బట్ ఈగో హ్యాస్ నాట్ లెఫ్ట్ హిమ్
1: తిరిగి వచ్చాడు
0: హి రిటర్న్
1: ఒక వస్తు ఉండగా ఒక అడవి లోపల
0: దెన్ ద ఫారెస్ట్
1: ఒక కిల్లర్ అనగా అడవి జాతి వాడు
0: హి మెట్
1: కంటలు కొట్టి జీవించుకునేటువంటి వాడు
0: అండ్ హీ ఇస్ ఆల్ వెరీ పూర్ మ్యాన్ హూ క్యారీస్ హిస్ లైవ్లీహుడ్
1: అతను ఒక దగ్గర
0: సెల్లింగ్ ఫైర్ వుడ్
1: కన్నులు మూసుకుని నామస్మరణ చేస్తున్నాడు
0: హీ వాస్ చాంటింగ్ గాడ్స్ నేమ్
1: నారదుడు వెళ్ళాడు
0: నారద్ అప్రోచ్ హిమ్
1: ఏమండి ఎవరు మీరు అన్నారు
0: హీ సెడ్ హూ ఆర్ యూ సర్
1: స్వామి నేను ఒక వేటగాడు
0: హీ సెడ్ ఐ యామ్ జస్ట్ ఎ హంటర్
1: నేను ఒక పరమాత్మని యొక్క పరమ భక్తుడను
0: ఐ యామ్ ఎన్ ఆర్డినరీ డివోటీ
1: అనేటప్పటికీ నారదుడికి ఆశ్చర్యం వేసింది
0: నారద వాస్ సర్ప్రైజ్డ్
1: నీవు పరమ భక్తుడా
0: Are you a devotee?
1: పరమ భక్తుడు అయితే నీ చేతిలో కత్తి ఎందుకు ఉండాలి
0: ఇఫ్ యూఆర్ సచ్ గ్రేట్ డివోటీ హౌ డూ యూ దట్ హోల్డ్ అన్ యాక్స్
1: చెప్పడానికి కోసం నువ్వు పెట్టుకున్నావు
0: వాట్ ఫార్ యూ హావింగ్ దట్ యాక్స్ ఆన్ హ్యాండ్
1: కాదు స్వామి కాదు కాదు
0: నో నో నాట్ ఫర్ వైల్
1: ఈ కత్తితో నేను నాలుగు పనులు చేయాలని సంకల్పించుకున్నాను
0: విత్ దిస్ సోర్డ్ ఆన్ హ్యాండ్ ఐ వాంట్ టు డు ఫోర్ థింగ్స్
1: ఏమిటి ఆ నాలుగు పనులు
0: వాట్ ఆర్ దే
1: మొట్టమొదట ద్రౌపదిని చంపాలి అన్నాడు
0: ఫస్ట్ ఐ వాంట్ టు కిల్ ద్రౌపది
1: ద్రౌపది పరమ భక్తురాలే
0: ద్రౌపది ఇస్ అ గ్రేట్ డివోటీ
1: కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ అని కృష్ణనామంనే నిరంతరము స్మరించేటువంటి కదా
0: ద్రౌపది థింగ్స్ ఆఫ్ గాడ్ కృష్ణ
1: ఆమె భక్తికి మెచ్చి భగవంతుడే ఒలువులు ఇచ్చాడు కదా
0: అండ్ గాడ్ హింసెల్ఫ్ కేమ్ టు హర్ రెస్క్యూ
1: కాబట్టి ఆమెను చంపడానికి కారణమేమిటి అన్నారు
0: వై డూ యూ వాంట్ టు కిల్ హర్
1: భక్తురాలే
0: షీఈస్ అ డివోటీ
1: కానీ ఒకనొక సమయం లోపల నా కృష్ణుడు భుజించుతున్న సమయం లోపల కృష్ణ అని పిలిచింది ఆ భోజనం కింద వదిలాడు కృష్ణుడు వెళ్ళాడు నా స్వామికి ఒక ఆహారం కూడా అందించుకోకుండా చేసింది
0: అట్ వన్ టైమ్ వెన్ కృష్ణ వాస్ పార్టేకింగ్ హిస్ ఫుడ్ ద్రౌపది కాల్డ్ హిస్ ఫర్ హిస్ హెల్ప్ అండ్ రిఫ్యూజ్ అండ్ దెర్ఫోర్ కృష్ణ డ్రాప్ ద ఫుడ్ అండ్ ran all the way
1: కాబట్టి ఈమెను చంపాలి అన్నాడు
0: సిన్స్ షీ డిడ్ నాట్ అలౌ హిమ్ టు హ్యావ్ హిస్ ఫుడ్ ఐ వాంట్ టు కిల్ హర్
1: సరే చూస్తామని ఇంకా వెళుతూ ఉన్నాడు
0: దెన్ హి వాస్ స్టిల్ ప్రొసీడింగ్
1: ప్రహ్లాదుడు కనిపించాడు
0: దెన్ హి కేమ్ అక్రాస్ ప్రహ్లాద్
1: హరే నామ హరే నామ ఇవే కేవలం కలవు నాస్తేవ నాస్తేవ తెలియట
0: ఇట్ ఈస్
1: నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని స్మరిస్తున్నాడు
0: ప్రహ్లాద వెంట్ ఆన్ చాంటింగ్ నారాయణస్ నేమ్
1: వెళ్ళాడు
0: నాయన
1: నీవు నారాయణ స్మర చేస్తున్నావు
0: నో డౌట్ యువర్ చాంటింగ్ హిస్ నేమ్
1: కానీ నీ యొక్క పని ఏమిటి
0: బట్ వాట్ యువర్ యాక్షన్
1: నారాయణ నామస్మరణ చేయటం వల్ల
0: by just chanting his name
1: narayan nidraharam lekunda chestunnavu
0: you are responsible for god's restlessness
1: nee dandigaru nenu vekinche samayam lopala
0: at every time
1: narayan annaru
0: you said narayan
1: kaani narayunde enu kinda padi taanu enu chethi takkipabadda
0: and narayan should allow himself to be trampled under the feet of elephant
1: nee narayanu chesinatundi upakaram idiya
0: this is the help that you render to narayan
1: kaaku narayanu champali anna
0: And therefore I should kill him, he said.
1: Inka moodavudu evaru unnaru?
0: Who is the third one?
1: Oka unnadu Naradudu.
0: There is one person, Narada.
1: Atanu tambura teeskuntadu.
0: He has tambura.
1: Narayan, Narayan, Narayan ani smaristunnadu.
0: He goes on repeating Narayana's name.
1: Kaani atani swartha bhakti e kaani parathamainatundi oka prema bhakti kaadu.
0: His devotion is not spiritual, it is utterly selfish.
1: Atanni champari annadu.
0: So I should kill him.
1: తనకు భయమే పడిపోయింది.
0: దెన్ హి వాస్ నాగానంద వాస్ అఫ్రైడ్ ఆఫ్
1: ఇది నా అహంకారమే ఈ పతనానికి మూల కారణం అనుకున్నాడు.
0: హి సెడ్ దట్ దిస్ ఇస్ ఆల్ డ్యూ టు మై ఈగో.
1: మీరా ఉన్నది.
0: దెన్ మీరా
1: ఆ మీరా
0: దట్ మీరా
1: ఎప్పుడు చూసినప్పుడు గిరిధర నాగర్ గిరిధర నాగర్ గిరిధర నాగర్ ఈ గిరిధర గిరిధర గిరిధర్ అని గిరిధరిని మాత్రమే స్మరిస్తున్నది.
0: మీరా రిపీటెడ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ గిరిధారి గిరిధర నాగర రిపీటెడ్లీ.
1: ఎంత స్మరణ చేసినప్పటికీ గిరిధరుని యొక్క ప్రేమతత్వాన్ని తాను అనుభవించుకోలేకపోతుంది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దాట్ రిపీటింగ్ గాడ్స్ నేమ్ షీ కుడ్ నాట్ ఎక్స్పీరియన్స్ ది బ్లెస్.
1: గిరిధర అనుకున్నప్పుడంతా కూడాను అత్త కొట్టిన దేబలంతా కూడాను కృష్ణునికి తగులుతున్నాయి.
0: అండ్ ఐ షీ వాస్ టెలింగ్ గిరిధరాస్ నేమ్ ఆల్ ద స్లాబ్స్ ఆన్ ద చీక్ వెంట్ టు గిరిధర.
1: ఈ విధంగా తగులుతున్న చేత
0: బికాస్ ఆఫ్ దిస్
1: ఆ భగవంతుని బాధించినటువంటిదిగా ఉంటుండాలి.
0: ఇట్ అమౌంటెడ్ టు హర్టింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: కాబట్టి ఆమెను మొట్టమొదటి చంపాలి.
0: దేర్ఫోర్ ఐ షుడ్ కిల్ మీరా.
1: అయిపోయింది. వైకుంఠం చేరాడు.
0: అండ్ హీ రీచ్ వైకుంఠ.
1: స్వామి
0: స్వామి
1: అన్ని విచారించాను.
0: ఐ ఇన్వెస్టిగేటెడ్.
1: భగవంతుని స్మరించేటువంటి వాడు కూడాను దుర్మార్గుడే అని చెప్పని చెప్పాడు.
0: ఐ కుడ్ ఫైండ్ మెనీ మెనీ వికెట్ పీపుల్ హూ రిపీట్ యువర్ నేమ్.
1: నీవు చాలా పొరబడుతున్నావు నారద.
0: అండ్ విష్ణు సెడ్ భగవంతుని
1: ప్రేమోల్లాసం చేతనే భగవంతునికి ఈ విధమైనటువంటి హింసలు పెడుతున్నాడని భావిస్తున్నారు.
0: యు ఆర్ థింకింగ్ దట్ గాడ్ ఈస్ పుట్ టు సఫరింగ్. నో, యు ఆర్ మిస్టేకెన్.
1: భగవంతుని నిద్రాహారం లేకుండా చేస్తున్నాడు.
0: You think that you are making God restless.
1: భగవంతుని యొక్క సుఖమే నా సుఖము.
0: In fact, my happiness is God's happiness.
1: భగవంతుడు సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనందంగా ఉంటుండాలి.
0: God should be happy, blissful at all periods of
1: time. కూడాను మనసుకు కానీ దేహములకు కానీ సంభవించకూడదు.
0: She should not be put to any inconveniences, physical or mental.
1: అలాంటి భగవంతునికి తగినటువంటి సుఖాన్ని అందించేటువంటి వాడే నిజమైన భక్తుడు.
0: You are a true devotee if you see God happy all the time.
1: అప్పుడు నారదుడు గుర్తించాడు.
0: Then Narada recognized.
1: స్వామి, నా అహంకారం ఈనాడు చంపే నిమిత్తమై నాకు ఈ పని పెట్టావు.
0: You have given me this task so as to kill my ego.
1: ఈ విధంగా భారతీయులకి చరిత్రలు,
0: that's the history of Bhara,
1: ఎన్ని పవిత్రమైనటువంటి కథలతోనో,
0: it has got full of sacred stories.
1: జగత్ అంతా కూడా వ్యాప్తి గావించుకుంటూ వచ్చింది.
0: And it has spread the message to the world.
1: ముఖ్యంగా ఎంతటి భక్తి ఉండినప్పటికీ భగవంతుని మనసుకు మాత్రం కించిత్ కూడా కష్టం కలిగించకూడదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డివోషన్ దట్ వీ హావ్, వీ షుడ్ నాట్ మేక్ గాడ్ ఇన్కన్వీనియంట్.
1: లోపల బాధపడినా అది నీకు బాధనే.
0: If God is disappointed, displeased with you, you will be hurt.
1: కలుగనే భగవంతుని సుఖమే నా సుఖము.
0: So God's happiness is my happiness.
1: నా సుఖమే భగవంతుని యొక్క సుఖము.
0: My happiness is God's happiness.
1: రెండింటికి ఏకత్వాన్ని భావించాలి.
0: We should have the spirit of oneness in both.
1: I and God are one.
0: All are one.
1: ఈ ఇద్దరు యొక్క సంబంధ బాంధవ్యమే గుర్తింపు చేయాలి అన్నాడు.
0: We should recognize, experience the unity, the harmony of the two.
1: కనుక ఈనాటి భక్తులందరూ కూడాను ఎట్టి భక్తిని ఆచరిస్తున్నారు?
0: మోడర్న్ డివోటీస్ వాట్ పాత్ దే ఫాలో?
1: తన స్వార్థ భక్తిని అనుసరిస్తున్నారు.
0: హీ ఈజ్ ఆల్వేస్ సెల్ఫిష్.
1: తన సుఖమే తన సుఖము.
0: హీ థింక్స్ ఆఫ్ హిస్ హ్యాపీనెస్.
1: దైవం ఏ విధమైనటువంటి దీంట్లో పోయినప్పటికీ పర్వాలేదు.
0: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ అవుట్ సైడ్.
1: కనుక దైవం ప్రేమ స్వరూపుడు.
0: గాడ్ ఈజ్ ఎంబాడీమెంట్
1: ఆఫ్ లవ్. ప్రేమ అందరి యందు ఉంటుండాలి.
0: అండ్ దట్ ఈజ్ ఇన్ ఎవరీవన్.
1: ఆ ప్రేమను ఏమాత్రం కూడా అభ్యంతరం కలగకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ నాట్ ఇంటర్ఫేర్ విత్ ద డివైన్ లవ్.
1: ఆ ప్రేమను మనం కూడా పంచుకోవాలి.
0: అండ్ వీ షుడ్ షేర్ ద సేమ్.
1: ఇది భగవంతుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంకల్పము.
0: దిస్ ఇస్ ది మెయిన్ విల్ ఆఫ్ గాడ్.
1: భారతీయులు ప్రాచీన కాలం నుండి కూడాను,
0: భారతీయస్ ఇన్ ఏన్షియంట్ టైమ్స్,
1: ఈ పవిత్రమైనటువంటి సంస్కృతిని,
0: ది సీక్రెట్ కల్చర్,
1: అన్ని దేశాలకు కూడా అందిస్తూ వచ్చారు.
0: హాస్ బిన్ ప్రాపగేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: భగవంతుని ఒక్కడిగా భావించలేదు.
0: ఇట్ హాస్ నాట్ కన్సిడర్డ్ గాడ్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్ అనేక వేల శిరస్సులతో ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ వ్యూడ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెనీ.
1: అనగా ఒక్కడే కాదు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ నాట్ మెనీ వన్.
1: శిరస్సు అంతా కూడా భగవంతుని యొక్క శిరస్సులే.
0: ఇట్స్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ వన్ ఇన్ మెనీ.
1: ప్రతి శిరస్సులో కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: ఈ శిరస్సును ధరించినటువంటి ప్రతి హృదయం నందు కూడా భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హార్ట్.
1: కనుక భగవంతుడు ఏదో ఒక చోట, ఒక పూజా మందిరం లోపల, ఒక చర్చ లోపల, ఒక మసీదు లోపల, ఒక మందిరం లోపల ఉన్నాడని భావించకూడదు.
0: వీ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ గాడ్ టు ఎనీ శాంక్టమ్ శాంక్టోరియం లైక్ ఎ చర్చ్ ఆర్ ఎ టెంపుల్.
1: భగవంతుడు ఉన్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్ ఇస్ ద రెసిడెన్స్ ఆఫ్ గాడ్.
1: మానుష రూపేణ
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: భగవంతుడు మనుష్య స్వరూపుండే.
0: God is in human form.
1: కాని ఏ రూపంలో ఉన్నాడు అనేది గుర్తించుకోనకుండా అతన్ని దూషిస్తుంటాం మనము.
0: బట్ వీ గో ఆన్ క్రిటిసైజింగ్ హిమ్, ఫర్గెటింగ్ హిస్ ట్రూ.
1: ఇతన్ని వర్ణిస్తుంటాం కొంతమంది.
0: వీ మేక్ ఫన్ ఆఫ్ అదర్స్.
1: అప్పుడు చెప్పింది వేదము.
0: దెన్ వేద టెల్స్.
1: ఎవరిని దూషిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ అక్యూజింగ్?
1: ఎవరిని పూజిస్తున్నావు?
0: హూమ్ ఆర్ యూ ridiculing?
1: మొట్ట యోచన చేసుకో.
0: ఇఫ్ యూ థింక్ వెల్,
1: నీ ద్వేషిని దూషిస్తున్నావు అంటున్నావు.
0: యూ థింక్ యూ ఆర్ హేటింగ్ యువర్
1: ఎనిమీ? కలిగినటువంటి వారిని పూజిస్తున్నావు అనుకుంటున్నావు.
0: యూ గో ఆన్ క్రిటిసైజింగ్ ది ఎనిమీ.
1: కాదు కాదు,
0: నో, నాట్ సో.
1: నిన్ను నీవే దూషించుకోవటము.
0: యు ఆర్ క్రిటిసైజింగ్ యువర్ సెల్ఫ్.
1: నీవే హింసించుకోవటము.
0: అండ్ యు ఆర్ హర్టింగ్ యువర్ సెల్ఫ్.
1: ఆ పూజింపబడే దేవుడు నీ ఎందు కూడా ఉంటున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద గాడ్ హూమ్ యూ వర్షిప్ ఇస్ ఇన్ యూ.
1: వాడిని దూషించినప్పుడు నిన్ను నీవు దూషించుకునే వాడే అవుతావు.
0: ఇఫ్ యు అక్యూజ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్, ఇట్ అమౌంట్స్ టు అక్యూజేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్.
1: వాడిని ప్రేమించినప్పుడు నిన్ను నీవు ప్రేమించిన వాడిగా అవుతావు.
0: ఇఫ్ యు లవ్ ద అదర్ మ్యాన్ యు లవ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ఎవరిని మనం దూషించకూడదు.
0: Therefore, we should not accuse anybody. So it comes back to you.
1: కనుక ఎవరిని దూషించినప్పటికీ దైవాన్ని దూషించినట్టుగా భావించాలి.
0: If you ridicule anybody, understand that you are criticizing God. దైవం
1: సర్వవేళయందు సర్వత్రా కూడాను వ్యాపించినటువంటి వాడు.
0: God is omniscient and omnipresent.
1: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నాడు.
0: Whomsoever you salute, namaskara, it goes to God. It is the main aim in the goal.
1: ఎవరికి ఏమండి నమస్కారం అని చెప్తే ఆ నమస్కారం ఆ వ్యక్తికి కాదు పోయేది, దైవానికి పోయి చేరుతుంది.
0: If you respect anybody in all humility, it reaches God.
1: సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరిని మనం దూషించినప్పటికీ అది భగవంతుడికే పోయి చేరుతుండాలి.
0: If you deny anybody, it amounts to total denial of the divinity.
1: ఏదో నేను ఆయన్ని దూషిస్తున్నాను, ఈమెను దూషిస్తున్నాను, ఇతన్ని దూషిస్తున్నాను, నేను భ్రమిస్తున్నాం కానీ ఇతరులు కాదు, నేను నీవే దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్
1: నువ్వు దూషించుకోవటం.
0: యు ఆర్ అండర్ ద మిస్కన్సెప్షన్ దట్ యు ఆర్ హేటింగ్ సమ్వన్ ఎల్స్. నో, యు ఆర్ హేటింగ్ యువర్ సెల్ఫ్. ట్రూలీ స్పీకింగ్,
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఉగాది.
0: టుడే ఇస్ ఉగాది.
1: యుగములకు ప్రతిదినమైనటువంటిది కాబట్టి యుగ ఆది అన్నారు.
0: యాజ్ ఇట్ ది బిగినింగ్ ఆఫ్ ది టైమ్, ఇట్ ఇస్ కాల్డ్ యుగాది.
1: కనుక ఈ ఉగాది అనేటువంటిది ఏనాటి నుంచినో జరుగుతూ వస్తుంటుండాలి.
0: దిస్ హాస్ బీన్ ది సెలబ్రేషన్ సిన్స్ ఏన్షియంట్ టైమ్.
1: కానీ ఎన్ని ఉగాదులు జరిగినప్పటికీ
0: ఏజెస్ హావ్ పాస్డ్ బై.
1: మన హృదయంలో ఉన్నటువంటి దుర్భావాలు ఏమాత్రము కదిలిపోవటం లేదు.
0: ద ఇల్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ హావ్ నాట్.
1: ఏనాడు మానవుని హృదయము పరిశుద్ధం గావించుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఈస్
1: పవిత్రమైన భావములను పెంచుకొని,
0: దట్ డే విన్ ది హార్ట్ ఎంటర్టైన్స్
1: ప్రేమతత్వమును నింపుకొని,
0: విత్ ఫుల్ ఆఫ్ లవ్
1: త్యాగభావం పంచినప్పుడే,
0: అండ్ వెన్ వీ షేర్ విత్ సాక్రిఫైస్
1: నిజమైనటువంటి ఉగాది.
0: దట్ ఈస్ ద ట్రూ సెలబ్రేషన్ ఆఫ్ ఉగాది.
1: తినేటువంటిది, తిరిగేటువంటివి, ధరించేటువంటివి కాదు ఉగాది యొక్క లక్ష్యాలు.
0: ఇట్స్ నాట్ సింప్లీ సెలబ్రేషన్ విత్ ఫెస్టివిటీ అండ్
1: షర్ట్.
0: The shirt is worn.
1: కాని ఎంతకాలం అది కొత్తది?
0: How long does it last?
1: ఎప్పటికి అది పాతదే?
0: It becomes old by tomorrow.
1: అదే రీతిగానే
0: సిమిలర్లీ
1: ఈనాడు ఒక న్యూస్ పేపర్ మనం చదువుతున్నాము.
0: Today we go through the newspaper.
1: కానీ చదివిన పేపరే చదివి ఎవరు కూడా చదవరు కదా.
0: You don't read the same old newspaper.
1: ఈనాడు చదివినటువంటి పేపర్ రేపు వేస్ట్ పేపర్ అయిపోతుంది.
0: Today's newspaper is tomorrow's waste paper.
1: కానీ
0: బట్
1: మనము అట్టి న్యూస్ పేపర్ ను ఏనాటికి చదువుతున్నాం, ఎప్పటికీ చదువుతున్నాం అనుకుంటాం, అది చదవడానికి వీలు కాదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ద సేమ్ ఓల్డ్ న్యూస్ పేపర్.
1: ఒక్కతోరి మనకి ఈ జన్మం లభించింది.
0: Life is gifted to us.
1: ఈ జన్మను మనం అనుభవించాము.
0: We should experience it.
1: సార్ ఇంకా
0: దట్స్ ఆల్.
1: వచ్చే జన్మమే మనకు అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ హ్యావ్ ద నెక్స్ట్ లైఫ్.
1: ఇంకొక న్యూస్ పేపర్ మనం తీసుకొని అక్కర్లేదు.
0: లెట్స్ నాట్ ఎక్సెప్ట్ అనదర్ న్యూస్ పేపర్.
1: దీన్ని మనం చదివినాము, దీన్ని అనుభవించాము, ఆనందించాము, దుఃఖపడ్డాము, విచారపడ్డాము, అన్ని పదాలు మనం అనుభవించాము.
0: దిస్ ఈజ్ ఎనఫ్, దిస్ ఈజ్ ఫైనల్. వీ హావ్ గాన్ త్రూ ద న్యూస్ పేపర్, వీ హావ్ గాన్ త్రూ వేరీడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. దట్ ఈస్ ఎనఫ్ ఫర్ ద
1: భగవంతుడా, ఈ న్యూస్ పేపర్ నాకు ఈనాడు ఇచ్చావు.
0: God, you have given me this newspaper.
1: అన్ని అనుభవించవలసినంత అనుభవించాను.
0: I went through all experiences.
1: రెండో న్యూస్ పేపర్ నాకు అక్కర్లేదు.
0: I don't want this same old paper again. I don't want next life.
1: పునర్జన్మ నవిజ్యతే అన్నాడు.
0: And let me not have rebirth.
1: పునరపి జన్మం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇహ సంసారే బహు దుఃఖాని, కృపయాపారే పాహి మురారే అన్నాడు శంకరుని వారు.
0: ఆదిశంకర్ సెడ్, మ్యాన్ ఈస్ బోర్న్ అగైన్ అండ్ అగైన్ లైయింగ్ ఇన్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ అండ్ పాసింగ్ ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పెయిన్ అండ్ ప్లెజర్.
1: ఈ శంకర్ల వారు చదవనటువంటి గ్రంథములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ శంకర ఈజ్ ఆల్
1: రాయనటువంటి శ్లోకములు లేవు.
0: అండ్ హెస్ కంపోజ్డ్ ఆల్ శ్లోక.
1: గంగానది తీరం లోపల ఒక చెట్టు కింద ఏకాంతంగా కూర్చున్నాడు.
0: అండ్ హీ నోటీస్డ్ ఎ పర్సన్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ నియర్ ద షోర్ ఆఫ్ గంగెస్.
1: గణిత శాస్త్రము.
0: And one person was writing the rules of grammar.
1: రాస్తున్నాడు రాస్తున్నాడు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఎవరిని లక్ష్యం పెట్టడం లేదు.
0: And he was not mindful of the many people, passers by.
1: శంకర్ల వారు 11 మంది శిష్యుల్ని తీసుకుని,
0: శంకర అకంపనీడ్ బై డిసైపుల్స్,
1: తాను గంగా స్నానానికి వెళుతున్నాడు.
0: హి వాస్ గోయింగ్ టువర్డ్స్ గంగెస్ టు హావ్
1: కాఫీ. చెట్టు కింద కన్నులు మూసుకుని ఆ బ్రాహ్మణుడు దుక్కుంకరణి దుక్కుంకరణి దుక్కుంకరణి అని స్మరిస్తున్నాడు.
0: ద స్కాలర్ సిట్టింగ్ అట్ ద ట్రీ విత్ ది ఐస్ క్లోజ్డ్ స్టార్టెడ్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్కుంకరణి.
1: చూచాడు శంకర్ల వారు, తాను బాలుడే అప్పుడు.
0: అండ్ శంకర వాస్ క్వైట్ యంగ్ అట్
1: దట్ 11 మంది శిష్యుల్లో ఒకరిని పంపించాడు ఏమి చదువుతున్నాడు చెప్పమని
0: అండ్ హి సెంట్ వన్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ టు నో
1: గ్రంథాన్ని తాను ఉచ్చరిస్తున్నాడు అన్నాడు
0: అండ్ ద డిసైపుల్ రిపోర్టెడ్ ద స్కాలర్ వాస్ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్
1: తిరిగి శిష్యుడు వచ్చి శంకర్ వారికి చెప్పాడు
0: ద సేమ్ థింగ్ వాస్ రిపోర్టెడ్ టు శంకర
1: చెప్తే అప్పుడు తాను వెళ్ళాడు
0: అండ్ దెన్ శంకర వెంట్
1: నాయన ఈ గ్రంథం యొక్క సారం ఏమిటి
0: వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ దట్ యు రీడ్
1: అని చెప్పి
0: అండ్ హి సెడ్ సో
1: బజ

0: He said, "O foolish man, chant the glory of God, Govindam. O foolish mind, this is not the way. Chant His glory, repeat His name."
1: Samprapte sannihite kale.
0: At the time as the end approaches.
1: Nahi, nahi, nahi, rachati dukrum karane.
0: Nothing will come to your refuge. Nothing will come to
1: nee,
0: your refuge.
1: Nee dukrum karane netu smaristunnav. Idi anchamalo neeku ye maatram kuda addu raadu.
0: This rule of grammar, dukrum karane, will not save you from death.
1: Bhaje govindam.
0: So chant, repeat His name.
1: నీవు భగవంతుని భజించు.
0: Sing His glory.
1: కనుకనే ఈనాడు మనకు కావాల్సింది శంకరాచార్య వారు చాలా వేదాంత గ్రంథాలు రచించారు.
0: శంకర కంపోజ్ మెనీ వేదాంతిక్ టెక్స్ట్.
1: తాను కూడా భక్తి మార్గంలో కట్టగడపటికి ప్రవేశించాడు.
0: హీ ఆల్సో ఫాలోడ్ ద పాత్ ఆఫ్ డివోషన్.
1: నామస్మరణ, నామస్మరణ, నామస్మరణ,
0: నామస్మరణ, రిపీటింగ్ గాడ్స్ నేమ్.
1: తాను కూడా భగవత్ నామస్మరణ, భజ గోవిందం అందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: సో దట్ వాజ్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆదిశంకర.
1: ఏమి ప్రయోజనము? ఈనాడు నామస్మరణ అందరు కూడా చేస్తున్నారు.
0: టుడే ఆల్సో వి సింగ్ గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఏదో నామస్మరణ చేస్తున్నారే కానీ
0: వీ డూ ఇట్,
1: నామం యొక్క సారాన్ని తాను గోలటం లేదు.
0: బట్ ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ది ఎసెన్స్ ఆఫ్ ఇట్.
1: ఎందుకు ఇలాంటి జన్మము?
0: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్?
1: పునరపి జననం, పునరపి మరణం.
0: ఓన్లీ టు బి బోర్న్ అగైన్ అండ్ అగైన్, టు డై అగైన్ అండ్ అగైన్. And to lay in mother's womb again and again. Life upon life. It is so difficult to cross this ocean of life. Oh God, be graceful unto me. Help me to cross this life. What's all
1: that?
0: The world many
1: things
0: we do, many
1: ఎన్నో అనుభవిస్తున్నాము,
0: we experience.
1: ఏ మాత్రము ఆనందాన్ని చేకూరటం లేదు.
0: There is no trace of happiness in it.
1: కనుకనే ఆనందం అనేటువంటి మనకు లభ్యం కావాలంటే,
0: in order to acquire this bliss,
1: ఈ ప్రకృతి వస్తు వాహనాదుల వల్ల కాదు,
0: it's not possible in the world.
1: ప్రకృతి యొక్క కార్యకర్మనాదుల వల్ల కాదు,
0: it's not by any way.
1: గ్రంథ పఠనం చేత కాదు,
0: not by scholarship.
1: పెద్దల దర్శన స్పర్శన సంభాషణ వల్ల కాదు,
0: it's not by kind of vision or
1: practice. హృదయాన్ని పవిత్రం గావించుకున్న దినమే నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
0: That day when you make your heart sacred, you can experience
1: God. అందర్ని ప్రేమించు,
0: love all.
1: అందర్ని విశ్వసించు,
0: have faith in everyone.
1: అందర్ని ఆనందపరచు,
0: make everybody happy.
1: అప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది.
0: That makes you happy ultimately.
1: ఇతరులకు ఆనంద పెట్టకుండా నీవు మాత్రం ఆనందపడాలంటే అది సాధ్యమవుతుందా?
0: When others are not happy, you cannot be happy.
1: కాదు, కాదు,
0: it is impossible.
1: కనుకని మనం ఈ ఉగాది దినము మనం చేయవలసిన పని ఏమిటి?
0: On this day ఉగాది, what should we do?
1: ఈ నాటి నుండి మన హృదయాన్ని పవిత్రం గావించుకునేటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేయాలి.
0: We should do any activity beginning from this day as to make our heart.
1: జరిగిపోయినవి జరిగిపోయినవి.
0: Past is past.
1: తిరిగి రావవి.
0: It won't come back.
1: నడుచుకొని వచ్చిన రోడ్డు చూసుకుని వచ్చావు, ముందు రోడ్డు చూడాలి కానీ వెనుక రోడ్డు ఎందుకు?
0: Having walked the cross, you don't need to go back.
1: Future is not sure.
0: Future is not sure.
1: అది మనకు సత్యమైనటువంటిది కాదు.
0: Future is not certain.
1: క్షణంలో గడిచిపోతుండాలి.
0: And it's past time.
1: ఎప్పటి వరకు ఉంటామనేటువంటి నమ్మకం ఎక్కడ?
0: And what will happen tomorrow?
1: కనుక నీ ఫ్యూచర్ ను చింతించవద్దు.
0: So do not
1: past ను తలంచవద్దు.
0: Don't brood over the past.
1: ప్రజెంట్ ను చింతించుకుంటున్నా.
0: Live in the moment. Live in the present.
1: ప్రజెంట్ ఏ ప్రధానమైనటువంటిది.
0: The present is the foundation.
1: This is not ordinary present.
0: It's not ordinary present.
1: This is omnipresent.
0: The present is omnipresent.
1: కనుక ఏంటి? నీ ప్రజెంట్ ను పవిత్రం గావించుకుంటూ పోయినప్పుడే నీకు పాస్ట్ కూడా పవిత్రమైపోతుంది, ఫ్యూచర్ కూడా పవిత్రమవుతుంది.
0: మేక్ ద ప్రెసెంట్, మేక్ ద మూమెంట్, మేక్ దిస్ ఎగ్జిస్టెన్స్ సీక్రెట్, దెన్ ఫ్యూచర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు,
0: టుడే,
1: ఆంధ్రులు నూతన దిన సంవత్సరం అని,
0: టుడే ఇస్ న్యూ ఇయర్ ఆఫ్ ఆంధ్ర.
1: రేపటి దినము తమిళ వారు న్యూ ఇయర్ అని,
0: టుమారో ద న్యూ ఇయర్ ఫర్ తమిళియన్స్.
1: మొన్నడు మరాఠీ ఒక కేరళ వాళ్ళ విష్యూ అని, దినదినము దినదినము ఒక్కొక్క పండుగలుగా వస్తున్నాయి.
0: వి హావ్ గాట్ ఫెస్టివల్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: పండుగలకు ఏమీ తక్కువ లేదు.
0: వీ డోంట్ రన్ షార్ట్ ఆఫ్ ఫెస్టివల్.
1: కావాల్సిన పండుగలు ఉంటున్నాయి.
0: వి గట్ సో మెనీ ఫెస్టివల్.
1: కానీ పండుగలు అనుభవించేటువంటి బుద్ధి మనలో ప్రారంభం కావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద డెప్త్ ఆఫ్ ఫెస్టివల్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నేటి నుండి,
0: ఫ్రమ్ టుడే,
1: ఈ క్షణము నుండి,
0: ఫ్రమ్ దిస్ మోమెంట్,
1: మీలో ఉన్నటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాచారములను దూరం చేసి,
0: ఆల్ ద బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్,
1: హృదయాన్ని
0: should be given. And we should make our hearts.
1: అప్పుడే మీకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: And then only you'll be blissful.
1: కేవలం ఎన్ని గ్రంథములు చదివినా కూడా ప్రయోజనం లేదు.
0: The scholarship will not help you.
1: ఎంతమంది పెద్దలను దర్శించినప్పటికీ ప్రయోజనం లేదు.
0: Your visits of the noble souls.
1: నీ హృదయాన్ని మొట్టమొదట శుభ్రం చేసుకో.
0: First sanctify your heart.
1: నీవు పవిత్రంగా ఉంటుండు.
0: You be sacred.
1: నీ పనులను పవిత్రమైన చేయి.
0: Let all your activity be noble.
1: అప్పుడే నీకు సార్థకం అవుతుంది.
0: Then only your work for redemption.
1: ఇది ఉగాది యొక్క ప్రధానమైనటువంటి యొక్క సంస్కృతి.
0: This is the significance of Ugadi.
1: రేపటి దినము
0: tomorrow
1: తమిళ వాళ్ళు న్యూ ఇయర్ ఉంటుండాలి.
0: Is the New Year's Day of Tamilians.
1: మద్రాస్ నుంచి చాలా మంది వచ్చినారు.
0: Madras, many people have come here.
1: ఈ మద్రాస్ ఈనాటి మద్రాస్ కాదు. ఇది
0: మద్రాస్ ఇస్ నాట్ ఆఫ్ టుడే.
1: అనాది కాలం నుండి కూడాను
0: సిన్స్ లాంగ్
1: భారతీయులకు మద్రాస్ అనేటువంటి ముఖ్య పట్టణంగా పెట్టుకున్నారు.
0: మద్రాస్ హ్యాపెన్ టు బి ది క్యాపిటల్.
1: కానీ ఈనాడు ఏదో ఈ రాజకీయ తంత్రముల వల్ల విభాగములైపోయినారు.
0: We know the states have been bifurcated later.
1: కానీ నాకు మాత్రం ఎవరితోనా వియోగం లేదు.
0: And Swami has not separated
1: himself. నాకందరితోనా సంయోగమే.
0: Swami is always after a union.
1: All are one. Be alike to everyone.
0: All are one. Be alike to everyone.
1: కనుకనే ఆ మద్రాస్ లోపల శ్రీమంతులు ధనం కొని తీసుకుని మంచి నీరు త్రాగుతున్నారు.
0: And in fact rich people buy drinking water.
1: కానీ పిచ్చిగాళ్ళు లేక బీదవాళ్ళు ధనం చేత లేకుండా ఆ నీటిని బలీజైనటువంటి నీటిని అశుద్ధమైనటువంటి నీటిని త్రాగి రోగాలకు గురి అవుతున్నారు.
0: బట్ ద పూర్ పీపుల్ హూ కెనాట్ అఫర్డ్ దే ఆర్ డ్రింకింగ్ గట్టర్ వాటర్ ఇంప్యూర్ వాటర్.
1: వీళ్ళకి పరిశుద్ధమైన నీరు అందించి
0: and they should have pure drinking water.
1: ఆరోగ్యాలు పవిత్రమైనట్టుగా కాపాడుకొని
0: and see that they maintain their health.
1: తరతరమే కూడా దీన్ని అభివృద్ధి పరుచుకొని ఆనందించాలనే ఉద్దేశంతో
0: with the desire that they should lead a happy life, healthy life.
1: నేను దీన్ని సంకల్పించుకున్నాను.
0: భగవాన్ విల్.
1: ఈ విధమైనటువంటి సేవ
0: దిస్
1: ఏ లోకంలో కూడా ఏ దేశంలో కూడా మేము వినలేదు కనలేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ భగవాన్ ఈజ్ అన్హర్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్.
1: సాయిబాబా ఫ్రీగా ఎక్కడో ఉన్నటువంటి మద్రాస్ కు ఈ విధమైనటువంటి నీరు అందిస్తున్నారంటే
0: ద డ్రింకింగ్ వాటర్ ఇస్ సప్లైడ్ టు మద్రాస్ ఎట్ ఎ డిస్టెన్స్ ప్లేస్.
1: చూడండి ఉగాది దినము
0: this is new year's
1: pavitramaina bhavamulaku pavitramaina phalathamle vastuntayi.
0: The sacred feeling will give good result.
1: Kanukane manamu prati pani kudanu pavitramaina hrudayamto chesthe takshaname pavitramaina phalatham vastundi.
0: If you are motivated by sacred thoughts you will have wonderful results.
1: Diniki evarno manam sakshyanga teesukonakkaledu.
0: In fact you don't need an evidence.
1: Nene sakshyam.
0: Bhagavan is the living proof here.
1: Nenu chesetundi prati pani kudanu
0: every task of Bhagavan
1: nishwarthanga chestanu.
0: He's totally selfless.
1: Swartham anetundi ye pakkana ledu.
0: There is no trace of selfishness in him.
1: Anni paropkara nimittame chesedu.
0: Everything for the benefit of the society.
1: Ee satyanni chaala mandi gurtinchukovadaniki prayatninchadam ledu.
0: This truth is not realized by many.
1: ఏదో ఫలితం కోసం చేస్తున్నారు అనుకుంటారు.
0: దే థింక్ దట్ ఇస్ డన్
1: నాకు వచ్చే ఫలితం ఏమీ లేదు. నాకు వచ్చే ఫలితం ఒక్కటే
0: ఓన్లీ వన్.
1: అందరూ ఆనందించినప్పుడు నేను ఆనందిస్తాను.
0: When all are happy, Bhagavan is extremely happy.
1: కనుక మీరు కూడాను సాయి భక్తులైనందుకు ఈ విధమైన సాయి మార్గాన్ని తప్పక తూచి అనుభవించుకుంటూ రండి, ఆచరించుకుంటూ రండి.
0: సాయి డివోటీస్ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ భగవాన్ సాయి సో దట్ యుల్ హావ్ వండర్ఫుల్ పాజిటివ్ రిజల్ట్.
1: మీరు కూడా నా నడకని నడిచినప్పుడు మీరు కూడా ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి ఫలితాన్ని పొందుతూ వస్తారు.
0: ఇఫ్ యూ ఆల్సో ఫాలో ద పాత్ లేడ్ బై భగవాన్
1: పవిత్రమైనటువంటి సార్థక నామాన్ని అందుకుంటారు.
0: అండ్ యుల్ హావ్ వెరీ గుడ్ నేమ్.
1: క్షణాల వరకు కూడా మీరు కాచుకోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్.
1: ఒక్కసారి చెప్తే తప్పక అది కూడా ఫలించుకుంటూ వస్తుంది.
0: అండ్ వన్స్ భగవాన్ సేస్ ఇట్స్ బౌండ్ టు హ్యాపెన్.
1: కనుకనే సాయి భక్తులు ఏటువంటి వారు
0: సాయి డివోట్
1: స్వార్థాన్ని కొంతవరకు త్యజించి
0: సాక్రిఫైస్
1: పరార్థాన్ని వరించి
0: అండ్ దే షుడ్
1: ప్రేమతత్వంలో జీవితాన్ని గడపండి.
0: అండ్ దే షుడ్ సర్వ్ ఎవ్రీబడి
1: మానండి. పరదూషణ మానండి.
0: అండ్ డు నాట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
1: మన మానండి.
0: అండ్ గివ్ అప్ ఆల్ దట్
1: ఎక్సైజ్ వాడు కూడా చూచిన తక్షణమే నమస్కారం చెప్పండి.
0: అండ్ యూ ఆఫర్ యువర్ సెల్యూటేషన్ రెస్పెక్ట్ టు ఎవ్రీబడీ.
1: మనలో ఎంత ద్వేషం ఉంటుంటుందో అంత మనం కృంగిపోతాం.
0: సో లాంగ్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ యూ యూ విల్ రూయిన్ యువర్ సెల్ఫ్.
1: ద్వేషం చాలా చెడ్డది.
0: హేట్రెడ్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ దేశానికి మనం ఏమాత్రం కూడా గురి కాకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ ది ఫీలింగ్స్ ఆఫ్ మ్యాన్.
1: ప్రేమను పెంచుకోండి.
0: డెవలప్
1: ప్రతి వ్యక్తిని కూడా ప్రేమించండి.
0: లవ్ ఎవ్రీ వన్.
1: బీదలు ఉంటుంటారు అలాంటి వాళ్ళకి మన చేతన ఎంత కించిత్తైనా సహాయం చేయండి.
0: వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ఎక్స్టెండ్ పాసిబుల్.
1: అది హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: పుణ్యాయ పాపాయ పరపీడనం అని వ్యాసుల వారు ఈ యొక్క భగవద్గీత లోపల చెప్తూ వచ్చారు.
0: దట్స్ వాట్ ఈస్ సెడ్ బై వ్యాస హింసెల్ఫ్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: ఏటిది
0: వాట్ ఈస్ దట్?
1: భారతీయ సంస్కృతి అందు ప్రధానమైనటువంటి ఘట్టము.
0: దట్ ది మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు భారతీయ కల్చర్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇట్స్ ఎ మెరిట్ ఇఫ్ యు హెల్ప్ అదర్స్, ఇట్ ఈస్ ఎ సిన్.
1: పీడిస్తున్నావనుకోద్దు, నీవు పరులు పీడించినప్పుడు నిన్ను నీవు పీడించుకోవటమే.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యు ఆర్ హార్మింగ్ యువర్ సెల్ఫ్.
1: పరులకు మనం ఎంత సాయం చేస్తామో అంత పదింతలు మనకు సహాయం అవుతుంది.
0: ద మోర్ యూ హెల్ప్ యూ విల్ రిసీవ్ హెల్ప్ టెన్ ఫోల్డ్.
1: పరులకు మనం ఎంత కీడు చేస్తామో అంత పదింతలు నీకు కీడు కలుగుతుంది.
0: ఇఫ్ యు హార్మ్ అదర్స్ యూ విల్ బి పుట్ టు హార్మ్ టెన్ టైమ్స్ మోర్.
1: ఈ దృష్ట్యాన్ని మనం మనసులో ఉంచుకోవాలి.
0: దిస్ వీ షుడ్ ఆల్వేస్ హోల్డ్ ఆన్ ఇన్
1: కనుక నేటి నుంచి అందరూ ప్రేమ స్వరూపులైపోయి
0: ఫ్రమ్ దిస్ డే వీ షుడ్ ప్రేమమయులైపోయి
1: ప్రేమ హృదయులైపోయి
0: ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమ చేతనే పవిత్రమైన కార్యంలో ప్రారంభించండి.
0: అండ్ విత్ దిస్ లవ్ లెట్ us undertake all sacred activity.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: అది రాజమా.
1: Mountains and the valleys, the waterfalls and the rivers, all the mysteries of the world and of the universe, the vast sky, the courage and the valor, and the whole world that centers around the education, the study and the learning process will shine forth with all its beauty and grandeur.
0: Vidyarthulara.
1: Students.
0: Vidyarthiniyulara.
1: Boys and girls.
0: Vice Chancellor, Registrar, Central Secretary, ఇద్దరు విద్యార్థులు, ఎంతో సుందరమైన విషయములను, అందమైన పదములను అందించారు.
1: The Vice Chancellor, Dr. Venkatraman, Shri Chakravarti and Central Trust Secretary and two other students have made wonderful speeches, nicely punctuated with beautiful words, with all their vocabulary.
0: ప్రపంచమునందు ఎందు చూసినా ఆశ్చర్యకరమైనటువంటి యొక్క దృశ్యములు, ఆనందకరమైనటువంటి విషయములు హృదయాన్ని తట్టి లేపి ఆనందపరుస్తూ ఉంటుండాలి.
1: In this world there are many mysteries, inexplicable, ununderstandable, which will certainly touch the doorstep of bliss in our lives.
0: Itti samayamunandu vidyarthulu aatala paatala cheta aananda vishayala cheta hrudayanni challaparchukuntu prakashimpa chesukuntu tama telivitetanu పెంపొందింపు చేసుకుంటున్నారు.
1: It is at this moment of time students have got an opportunity to express their talent both in fields of sports and games and make themselves extremely happy on this occasion.
0: లోకమున ఏ విధమైనటువంటి విషయములు విన్నను, ఏ విధమైనటువంటి యొక్క చర్యలు చేసినను హృదయాన్ని మెప్పింపజేసుకునే నిమిత్తమై చేస్తారు, కాని కేవలము తాత్కాలిక ఆనందమును పొందింపజేసుకునే నిమిత్తం చేయక.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఎవర్ ఈస్ హర్డ్ అండ్ వాట్ ఎవర్ ఈస్ డన్ ఈస్ టు ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ లాంగ్, నాట్ ఫర్ టెంపరీ గెయిన్ అండ్ హ్యాపీనెస్.
0: ఇట్టి సమయంలో

0: నేను విద్యా విషయమై ఆటల పాటల విషయమై అమితంగా మీకు బోధించనక్కర్లేదు.
1: At this moment, Bhagavan feels that it is not necessary to speak extensively on education, sports and games.
0: మానవుడు పుట్టినప్పటి నుంచి తలంచే తలపులు చేసే పనులు అన్ని ఇనుగులను ఈ విద్యా విషయం గురించి.
1: Right from the origin of man, all the thought and the human activity centered around this process of learning and study.
0: ప్రేమ చేత హృదయమును పెంపొందింపచేసుకుంటూ ప్రజలకు ఆనందాన్ని అందించేటువంటి ఆదర్శాలు విద్యార్థులు అందించాలి.
1: It's absolutely essential to pass on the spirit of idealism to our students such that they'll fill their hearts with love.
0: ఈనాటి పరిస్థితిలో ఎక్కడ చూసినప్పుడు విద్యా విషయమై పేరు చెప్పుకుంటున్నారే కాని ఎట్టి విద్యను కూడా అందులో కనిపించడం లేదు.
1: Everywhere today, all over the world, there are so many educational centers for namesake, but we do not find the depth and the profundity of education.
0: Education ante emito anetundi kudanu evariki artham kavatam ledu.
1: No one seemed to know the meaning and the significance of education.
0: Pustakamulo chadatam andunnatundi vishayannu examination lo rayatam పాస్ మార్క్స్ తెప్పించుకోవటము ఇతను పాస్ అయినాడని బిరుదును మాత్రం పొందుతున్నారు.
1: దే జస్ట్ లిమిట్ దెమ్సెల్వ్స్ టు మియర్లీ గోయింగ్ త్రూ ద టెక్స్ట్ అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్స్ సెక్యూర్ ఏ పాస్ అండ్ క్లెయిమ్ ద డిగ్రీ దేర్ ఆఫ్టర్.
0: నిత్య సత్యమైనటువంటి విషయములను విద్య అంటే ఏమిటి అనేటువంటిది ఎవరికి తెలియటం లేదు.
1: ది ఎటర్నల్ ట్రూత్ విచ్ ఇస్ కంటైన్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ is not known to anybody.
0: Chaduvulanni chadivi chaala vivekiyai magidi tanneligudu mandamathudu.
1: A foolish man, though an intellectual with all the acquisition of the knowledge, does not know his true self.
0: Enta chaduvu chadivi ee neethi unnanu heenuni gunambu maanaledu.
1: One may be occupying exalted position with all high knowledge and education, but he will not give up his mean mentality and attitude.
0: Tarachi chaduvu chaduva tarkavadame kani purna gnanam eppudu pondaledu.
1: All his knowledge helps him to be argumentative and to differ with everybody and not to acquire the totality of knowledge.
0: Idi a vidya.
1: Is this education?
0: Vidya anaga gnanam.
1: Vidya means jnana, wisdom.
0: Gnanam anaga భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క తెలివితేటలను పెంచుకోవటం కాదు.
1: Wisdom does not mean merely worldly, momentary, physical intelligence. No.
0: ఇది అంతరంగికమైనటువంటి ఆనందాన్ని అంతర్భావములను పెంపొందింపజేసి ప్రకాశింపజేసేటువంటి యొక్కది విద్య.
1: The true education should foster the finer sentiments and feelings within and should be the center of bliss.
0: ఇటువంటి పరిస్థితి యందు వీరు పొందినటువంటి యొక్క ఫలం ఏమిటి?
1: Under these circumstances, what is the result of the education that we have been receiving?
0: ప్రభుత్వం మెచ్చేటువంటి యొక్క డిగ్రీలు మాత్రమే చూపుతున్నారు కానీ ఆ ఎడ్యుకేషన్ యొక్క స్వరూపం ఏమిటో అనేటువంటిది వారికే తెలియటం లేదు. ఇంకా వారి ఇతరులకు ఏమి చెప్పగలరు?
1: We just get satisfied by getting a degree so as to win the appreciation of authorities without knowing the depth and the significance of education.
0: ముఖ్యముగా ఆటల పాటలయందు అనుభవించవలసినటువంటి యొక్క ఆనందము ఏమిటో వారికే అర్థం కావటం లేదు.
1: We don't seem to know the actual happiness and the bliss that we are supposed to derive out of these sports and games.
0: These sports and games lopala okaru gelchatamu మరొకటి ఓరిపోవటము, ఇవి రెండు మాత్రమే తెలుస్తూ ఉండాలి.
1: ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వీ ఓన్లీ కమ్ అక్రాస్ టూ, వన్ ద వన్ హూ విన్స్, ద అదర్ వన్ హూ లూజెస్.
0: ఇది ఆ గేమ్స్ యొక్క లక్ష్యము.
1: ఇస్ దట్ ది ఎయిమ్ ఆఫ్ గేమ్స్?
0: లైఫ్ ఈజ్ ఎ గేమ్ అన్నాం.
1: లైఫ్ ఈజ్ ఎ గేమ్.
0: ప్లే ఇట్.
1: ప్లే ఇట్.
0: లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్.
1: లైఫ్ ఈజ్ ఎ డ్రీమ్.
0: రియలైజ్ ఇట్.
1: Realize it.
0: Life is love.
1: Life is love.
0: Enjoy it.
1: Enjoy it.
0: వీటి యొక్క మూడింటి యొక్క అత్తమను గుర్తించి వర్తించినటువంటి వాడే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he understands the meaning of these three statements and conducts accordingly.
0: విద్య యొక్క వివేకము, ఆటపాటల యొక్క ఆనందము సంకుచితమైన భావములకు సంతోషపడుతుంది, కానీ విశాలమైన హృదయమునకు అనంతమైన విజ్ఞానమునకు ఇవి ఏమాత్రం కూడా తోడ్పడవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్, ద ఇంటెలిజెన్స్ దట్ వీ అప్లై ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెవలప్స్ ఓన్లీ నేరో మైండెడ్నెస్. ఇట్ డస్ నాట్ హెల్ప్ అస్ టు బి బ్రాడ్ మైండెడ్ నార్ టు బి బ్లిస్ఫుల్.
0: అందులో ఈనాటి విద్యలన్నీ కూడాను కేవలము చెత్త విద్యలు.
1: All the education that we acquire today is rather cheap and useless.
0: ee naati test book lane atvanti chuste e maatram kudunu saravamainatundi dev akkada.
1: The textbooks that we make use of do not have any essence.
0: idi government e vidhanga oppukoni dinni sanction chestundado, idi paathallo kulava paathashalalo lopala dinni uppadinchadaniki enni prayatnalu chestundayo adi chaala aashcharyakaranga untundadi.
1: How government recommends such texts without a sense, and what's their aim? It all seems to be ridiculous.
0: Bahusha na uddesham ivi government varaku kuda povatam ledu.
1: Bhagavan opines that things are not reaching the level of the government.
0: Evaro okaru sanction chesthe avanni textbooks ani pampistunnaru.
1: It all appears to be in the hands of one authority and implemented there.
0: ఇది గవర్నమెంట్ కూడాను ఎంత చిన్న పేరు తెస్తున్నాయో వారు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: The government is not realizing what a bad name they get out of such things at the lower level.
0: ప్రపంచంలో ఇనాటి చదువులు ఇలాంటి చదువులు పెరిగిపోతున్నాయి.
1: This sort of education is on the rise, increasing day by day.
0: Prachina vidyalanni kudanu enta pavitramainatuntivo enta sunnitamainatuntivo enta varnitamainatuntivo varu gurtinchadaniki e maatramo prayatninchadam ledu.
1: They don't seem to make any attempt to know the glory and the majesty of the ancient education, how sacred it is.
0: Edo grandamulu chadivinamani danni అర్థం చేసుకోలేకపోవటము, గ్రంథములు చదివినామని దాని యొక్క సారమును గ్రహించటం కోరు ఏమాత్రము విద్యార్థులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: ద స్టూడెంట్స్ ఆల్సో ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ ది ఎసెన్స్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్స్ దే గో త్రూ.
0: వీటిని టెక్స్ట్ బుక్స్ అని చెప్తున్నారు, కానీ టెక్స్ట్ దేని నుంచి చేయాలి? ఒకరు రాసినటువంటి దానిని చూచి మరొకరు రాయటము అది టెస్ట్ చేయాలి.
1: What is this textbook that you call it? It is just transmission of information from one to another.
0: Kanuka ee naati chaduvulu kevalamu oka degree lu maatrame teesukoni udyogam nimittamai raakulaadutunnare, kaani chaduvu yokka saaramu chaduvu yokka amshamu chaduvu yokka prashamshamu ee maatram vaaru grahinchadam kaani gurtinchadam kaani cheyatam ledu.
1: They don't understand, they don't recognize the meaning of education. All the education seems to be just job oriented, that completes with getting a degree alone.
0: ఈ గ్రంథములు యందు సరియైనటువంటి ఒక విద్య ఉన్నదా లేదా అనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents also do not know whether the textbooks contain the desired knowledge or not.
0: మా పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు, మార్క్స్ దండిగా వచ్చినాయి అని ఈ మార్క్స్ చూచుకొని వారు ఆనందిస్తున్నారే, కానీ దానికి వెనుకల కొండంత రిమార్క్స్ ఉన్నాయనేటువంటిది వారు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: The parents are happy if their children get first classes and pass in distinctions. They think of only marks, forgetting the mountainous remarks behind.
0: ఈ రిమార్క్స్ వారికి ప్రత్యక్షమైన వారు చదువు అంటే ఏమిటో అని కూడా గుర్తించగలరు.
1: Then once they know the remarks, they will understand what kind of education they are receiving.
0: ABCD-లు ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు కలిగాయి.
1: Because of the learning of the alphabets ABCD more and more, there is less and less of lower understanding and learning.
0: BA-లు పాస్ అయినందున వేదశాస్త్రములన్నీ వేదబడే.
1: Because of BA and MA, undergraduate and postgraduate courses, the learning of the Vedas, the sacred texts, has declined.
0: ఇట్టి చదువును మంచి జ్ఞానమైనటువంటివని ఎట్లా ఒప్పుకోగలరు?
1: How do you say that this education that we are receiving gives us satisfaction and that it is proper?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు వేరుగా భావించకండి. విద్యార్థులైనటువంటి వారు చక్కని విద్యను అభ్యసించి ప్రపంచానికి ఈ చక్కని బోధనను అందించడానికి ప్రభుత్వం పూనుకోవాలి.
1: The students should acquire the proper knowledge, proper education and set an ideal to the rest of the society.
0: అసలు సమాజం లోపల సమాజంలో పోషించేటువంటి విధానం ఏమిటి? సమాజము ఈనాడు ఏ గతిని పట్టింది? దీన్ని ఉత్తమోత్తమైనటువంటి ఒక సమాజంగా తీర్చిదిద్దడానికి ఏమి చేయాలి అనేటువంటి ఆ యోచనలే వారి అందు ఏమాత్రమో కనిపించడం లేదు.
1: The educated people don't seem to have an idea of the society, the plight of the society, how to improve the conditions of the society, how to work for the advancement of the society. They have no idea.
0: ఈ విద్యా విధానం లోపల చక్కని పోలికలు ఎక్కడ కూడా కనిపించడం లేదు.
1: They do not equate themselves with the needs of the society.
0: ఇది చక్కని వేవేరైనా కూడాను నా మాది బోధ పెట్టినప్పుడు ఇది ఎంత పిచ్చివి, ఇది సరైనటువంటివి కాదు, ఈనాటి టెక్స్ట్ బుక్స్ చాలా ఉత్తమమైనటువంటివి అని విద్యార్థులు కూడా అంగీకరిస్తున్నారు.
1: Such books of the ancient which really teach the greatest values are brushed aside and students consider the modern textbooks more important and latest.
0: Germany children janminchinantane vendi bangaram gundamosthe.
1: The value of the silver and gold has gone.
0: Kanuka ee naati pillala yokka bhavishyattu మనం చాలా శ్రద్ధగా వహించి వారికి సరి అయినటువంటి యొక్క విద్యను నేర్పడానికి పూనుకోవాలి.
1: ద ప్రెషస్ మెటల్స్ హ్యావ్ లాస్ట్ దేర్ వాల్యూ, దేర్ ఫోర్ వీ షుడ్ డిటర్మిన్ టు ప్రొవైడ్ ద ప్రాపర్ ఎడ్యుకేషన్ విత్ ఆల్ ద సిన్సెరిటీ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: సమాజం యొక్క కీర్తిని మనం నిలపాలి.
1: వీ షుడ్ అప్హోల్డ్ ద రిప్యుటేషన్ ఆఫ్ సొసైటీ.
0: మన ప్రాచీన పురుషులు ఏ విధమైనటువంటి విద్యను అందించారో ఆ ప్రాచీన పురుషులకు సరి అయినటువంటి గౌరవాన్ని మనం కాపాడాలి.
1: The ancient sages and seers who have passed on this education, they must be revered and respected.
0: నాలుగు డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే నా గొప్పవారమైనామని విర్రవీయటము అది వెర్రితనమే.
1: It is foolishness if you are egoistic by merely acquiring degrees.
0: మనము ఈనాడు సమాజమును ఏ రీతిగా ఉద్ధరించాలి?
1: We have to consider how to work for the progress of the society.
0: ఈనాడు సమాజం ఏ గతిలో ఉంటున్నది?
1: What is the present position of the society?
0: ఈ యొక్క స్థితిని గతిని మనం గుర్తించుకోకుండా సమాజమునకు సేవ చేస్తున్నామని అంటున్నారు.
1: We say that we are serving the society without understanding its needs and requirements.
0: ఇది సమాజం యొక్క సేవ కాదు, సమాజం యొక్క సేవ.
1: It is not samaja seva, service to society, but it is only samadhi seva, a doom to the service totally.
0: Kanuka ee naadu samajamu unnata sthitiki raavalante mana yokka prajalu uttama sthitini pondalante sariyainatundi vidyalu ee naadu manam abhivruddhi parchali.
1: For the society, the societal conditions to improve and the people to progress, the correct proper education is essential.
0: నేను చెప్పినట్టుగా ఏబీసీడీలు ఎక్కువైనందున వేదశాస్త్రములన్నీ పేదపడియే.
1: బికాస్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ ఏబీసీడీ ఆల్ ది ఏన్షియంట్ టెక్స్ట్ హావ్ బీన్ నెగ్లెక్టెడ్ టోటలీ.
0: ఏ అంటే అవేర్నెస్.
1: ఏ స్టాండ్స్ ఫర్ అవేర్నెస్.
0: అవేర్నెస్ అంటే తెలివితేటలతో దాన్ని గుర్తించాలి.
1: అవేర్నెస్ మీన్స్ ద రికగ్నిషన్ ఆఫ్ ది థింగ్స్ బేస్డ్ ఆన్ ఇంటెలెక్ట్.
0: బి అనగా బీయింగ్. పుట్టు నడతల్లో నీవు జీవించాలి.
1: బి బీయింగ్ విచ్ హ్యాస్ టు బి ట్రెడ్ అలాంగ్ ద ప్రాపర్ పాత్.
0: సి అనగా బి కేర్ఫుల్.
1: సి మీనింగ్
0: ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటిది విచారణ చేసి నీవు అభివృద్ధికి రావాలి.
1: సి సింబలైజెస్ కేర్ఫుల్ కేర్ బి కేర్ఫుల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: ఇలాంటి తెలివితేటలు మనము ఈనాడు పిల్లలకు ఇంటి ఎందైనా నేర్పాలి.
1: Such sort of intelligence, such sort of things should be taught right from the beginning, right from now.
0: మా పిల్లవాడికి స్కూల్లో కాలేజీలో సీట్ చిక్కిందని ఆనందిస్తున్నారు, కానీ తల్లిదండ్రులు ఏ సీట్ చిక్కింది, వారు ఏ విధమైన స్థితికి రాగలరు, ఈ దేశమును ఏ విధంగా కాపాడుకోగలరు, ఉపకారం చేయగలిగినటువంటి గుణంలో వారిలో అభివృద్ధి అవుతున్నాయా లేదా అని ఇంటిలో తల్లిదండ్రులు కూడా నువ్వు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Parents are very happy because their children get their seats in different educational institutions. They do not think of the values that their children are supposed to acquire in the process of learning.
0: Teachers ku ఉద్యోగస్తులకు తగినటువంటిది లేకపోయినప్పటికీ తల్లిదండ్రులకు ప్రధానంగా ఈ తెలివితేటలు పెంచుకోవాలి.
1: ద టీచర్స్ అండ్ అదర్ అథారిటీస్ మే నాట్ బి అవేర్ బట్ ద పేరెంట్స్ షుడ్ ఫుల్లీ అండర్స్టాండ్ ద నీడ్ ఫర్ ద
0: ఫలాని విద్యార్థి ఫలాని స్థితిలో దేశాన్ని ఉద్ధరించాడు అనేటువంటి కీర్తిని తెప్పించుకోవాలి తల్లిదండ్రులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పేరెంట్స్ షుడ్ డిజైర్ దట్ దర్ చిల్డ్రన్ షుడ్ బ్రింగ్ దెమ్ రెప్యుటేషన్ ఎ గుడ్ నేమ్ ఫర్ హ్యావింగ్ work for the country.
0: Kaluka ee naadu tallidandru kudanu atti telivideetalu levu.
1: The parents today are not that intelligent today.
0: Inka adhyapakulukla ee grantha pustakalato ee maatramo pani ledu.
1: And the teachers, they are not bothered of the sacred texts.
0: Dallo unnatvantivi sariyinava kaada anetvantidi government ku report cheyatam ledu.
1: The actual texts that are put in use, whether they are good things or wrong things, are not reported to the government by teachers.
0: ఈ రిపోర్ట్ చేసిన కూడాను గవర్నమెంట్ దీనిని ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: Even if these mistakes are brought to the notice of the government doesn't seem to rectify.
0: ఏదో పాస్ అయినారంటాము సర్టిఫికేట్ ఇవ్వటము పంపటము.
1: They give them the degrees because they got the required percentage.
0: కనుక విద్యార్థుల యొక్క లోపమే కాదు ఇది, తల్లిదండ్రుల యొక్క ప్రధానమైనటువంటి లోపము.
1: సో ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ది స్టూడెంట్స్, ది యాక్చువల్ మిస్టేక్ లైస్ విత్ పేరెంట్స్.
0: తమ పిల్లలు ఎట్టి పరిస్థితికి అభివృద్ధి అవుతున్నారు, ఎట్టి గుణములు నేర్చుకోగలుగుతున్నారు, ఎట్టి సమాజం యొక్క క్షేమాన్ని కోరగలుగుతున్నారు అనేటువంటిది వాడు ఏమాత్రము యోచన చేయటం లేదు.
1: పేరెంట్స్ ఆర్ నాట్ థింకింగ్ ఇన్ దీస్ లైన్స్ వాట్ క్వాలిటీస్ దేర్ చిల్డ్రన్ ఆర్ రిక్వైరింగ్. What their thoughts are relating to the needs of the society, they don't to
0: tallidandruku geerthin ganipinchi samajamunku goppa perunu teppinchi samajam yokka sangham yokka phalthanni deshaniki andinchuravali.
1: Therefore the students should bring a good name to their parents, good name to the society by working for the society.
0: Kani class lo chaala goppa vaadani peru maatram techukuntunnaru.
1: But students get a good name because they stand first in
0: class. Classlo goppa perunu teppinchukovatam valla prayojanam ledu.
1: There's nothing great about it in standing first in the class.
0: Intiki vachina tarvata aa pillalu elanti bookulu chadutunnaru ani aa bookulanta parichinchayaru.
1: The parents must examine what sort of books that their children read, and when once they return home
0: pichi pichi kadala bookulanta chadukuntaru.
1: They read all novels which are useless.
0: Adi tallidandrulu gurtinchadam ledu.
1: Parents are not understanding this.
0: ఏదో వాడు సంతోషంగా ఉంది, వాడు దీన్ని చదువుకుంటున్నారు తప్పేమి అని దాన్ని సవరిస్తూ పోతున్నారు.
1: On the other hand, parents defend their children because they think that they're spending their time in a happy way.
0: ఇది చాలా పొరపాటు.
1: It is a big mistake.
0: తన బిడ్డలను తామే పాడు చేసుకుంటున్నారు ఈనాడు.
1: They're spoiling their own children now.
0: వాని ఆటలు వాని పాటలు ఎలాంటివిగా ఇంట్లో జరుగుతున్నవి అనేటువంటిది, ఎలాంటివి బజార్లో పోయినప్పుడు వీడు మెలుగుతున్నారు అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడా గుర్తించి ప్రయత్నించడం లేదు.
1: పేరెంట్స్ టుడే ఆర్ నాట్ అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఇన్ ద కాండక్ట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, హౌ దే బిహేవ్ అలాంగ్ ద స్ట్రీట్, వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ దే రీడ్, వాట్ గేమ్స్ దే ప్లే.
0: ఇది లేకుండా కేవలము పిల్లవాడిని చదివించుకుంటున్నామంటే అది గొప్ప పేరు కాదు.
1: By merely educating your children, well, there is no use. It doesn't bring them any good name.
0: ప్రాచీనపు తల్లిదండ్రులు ఎంతటి తెలివి కలిగి ఎంతటి విజ్ఞానం చేత ఎంతటి పరిస్థితిని వారు పోషించుకుంటూ వచ్చారో అది ఆనాటి ఋషులకే తెలుసును.
1: The ancients, the elders and the parents, they know what kind of ideals and objectives they have had in their life.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈనాటి విద్య లోపల గొప్ప మార్పు తేవాలి.
1: There should be total change in the modern education.
0: ఎలాంటి పద్యములు రాసినా ఎలాంటి పోయమ్స్ రాసినా దానికి తమాష కింద దాన్ని గేలి చేసుకుంటూ ఆనందంగా పఠిస్తున్నారే గాని ఇది ఎలాంటి పరిస్థితులు తెస్తుంది, ఇది లోకమును ఏది పరిస్థితిలో ముంచుతుందో అనేటువంటిది ఏ తల్లిదండ్రులు కూడాను ప్రయత్నించడం లేదు.
1: We just go through the poems and the compositions contained in the text. But we do not understand what kind of influence and impact it will bear on students. We say that my son is in convent, he is reading English.
0: ఏమిటి ఆ ఇంగ్లీష్?
1: వాట్ ఇంగ్లీష్ ఇస్ ఇట్?
0: ఆ ఇంగ్లీష్ లో వచ్చేటువంటి యొక్క తప్పు మార్గములంతా ఎంతటి పరిస్థితికి కొనిపోతుందో వాళ్ళు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే డోంట్ అండర్స్టాండ్ ది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ దే టేక్ దెమ్ ఇన్ ఎ పర్వర్టెడ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్.
0: బ్లాక్ షీప్ ఇవే వాళ్ళు నేర్చుకునేది.
1: ఆర్ ది నర్సరీ రైమ్స్ దే లెర్న్
0: బ్లాక్ షీప్ అది మొదలే షిప్ అనేటువంటిది చాలా చెడ్డ తక్కువ గుణంతో కలిగినటువంటిది.
1: సో ద లెర్నింగ్ స్టార్ట్స్ విత్ దిస్ బ్లాక్ షీప్ షీప్ లెవెల్.
0: దాంట్లో బ్లాక్ షీప్
1: దట్ టు బ్లాక్ షీప్ ఫర్దర్ ఆల్ ద మోర్
0: అది గొప్ప బిరుదుగా భావిస్తున్నారు వీళ్ళు.
1: దే కన్సిడర్ దిస్ బ్లాక్ షీప్ యాజ్ ఎ బిగ్ టైటిల్.
0: అది పోయమ్స్ వీరికి.
1: దాట్ ఈస్ ద నర్సరీ రైమ్.
0: ఈ విధంగా చూస్తుంటే ఈ స్కూల్ ఎందుకు కట్టాలి, ఎందుకు చదివించాలి, ఎందుకు పిల్లల్ని పాడు చేయాలి అనేటువంటి భావము నాలో చాలా తీవ్రంగా పెరుగుతూ ఉండాలి.
1: వాచింగ్ ద ప్రజెంట్ సినారియో భగవాన్ స్టార్టెడ్ థింకింగ్ దిస్ వే, వై ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, వాట్ ఫార్, వాట్ ఆర్
0: కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నయా పైసా జీతం లేకుండా నయా పైసా ఖర్చు పెట్టకుండా అన్ని ఖర్చులు నేనే పెట్టుకుని వారికి తగినటువంటి గ్రంథాలు కూడా నేనే తెప్పించి చక్కని రీతి లోపల వాళ్ళు పోషించాలని ప్రయత్నిస్తున్నాను.
1: భగవాన్ హ్యాస్ అండర్టేకెన్ దిస్ సీరియస్ అటెంప్ట్ స్పెండింగ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ వితౌట్ కలెక్టింగ్ నయా పైసా ఫీజ్ అండ్ ఈవెన్ ప్రొవైడింగ్ టెక్స్ట్ బుక్స్ టు చిల్డ్రన్.
0: ఈనాడు పిల్లవాడు పుట్టినాడంటే 5 సంవత్సరాలకు ముందుగానే కాన్వెంట్ లో బుక్ చేసుకోవాలి.
1: Today we should make reservation 5 years before the child is actually put to learning process, reservation in the school for studies.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్లాన్ లోపల తల్లిదండ్రులు పిల్లవాడిని సంతోషపడుతున్నారే గాని వారి సంతోషం ఏ రీతిగా కలుగుతుంది అనేటువంటి వారి సంతోషాన్ని వారు చూసుకోవటం లేదు.
1: Parents are very happy in reserving seats for their children in education institutions, but they don't understand what kind of help they would get out of this education.
0: పడేటువంటి బాధలు, తల్లిదండ్రులు పడేటువంటి చింతలు, తల్లిదండ్రులు పడేటువంటి యొక్క కష్టములు అది వారికి తెలియదు.
1: The children do not understand the difficulties, the anxieties, worries of their parents.
0: అప్పులు సప్పులు చేసుకుని అన్నపానాలను విసర్జించి ఆ పిల్లలకు ఇంత ధనమును ఖర్చు పెట్టి వారిని చదివిస్తూ ఉన్నారు.
1: పేరెంట్స్ ఈవెన్ టేక్ లోన్స్, దే సాక్రిఫైస్ దేర్ ఫుడ్ అండ్ డ్రింక్, దే సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ దేర్ చిల్డ్రన్ టు ఎడ్యుకేట్ దెమ్.
0: కానీ దీనివల్ల మంచి కలుగుతుందా చెడ్డ కలుగుతుందా అనేటువంటిది పిల్లలు ఏమాత్రం విచారించటం లేదు.
1: బట్ దే డోంట్ సీమ్ టు కన్సిడర్ ద రిజల్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ గుడ్ ఆర్ బ్యాడ్ అట్ ద ఎండ్.
0: ఈనాడు లోకం లోపల చదువు అంటే చాలా చీప్ అయిపోయింది.
1: ఇన్ ద మోడర్న్ సొసైటీ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ సో చీప్.
0: కానీ ఈ చీప్ అయినటువంటిది మానవుని చీప్ గా ఎట్ట చేయగలదు.
1: సచ్ చీప్ ఎడ్యుకేషన్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ ఎ మ్యాన్ టు బికమ్ ఎ చీఫ్ అవుట్ ఆఫ్ చీప్ ఎడ్యుకేషన్?
0: కనుక మనం ఈనాడు విద్యా విషయం లోపల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఏకమైపోయి విచారించి ఈ చదువులు ఏ పరిస్థితిని తెప్పిస్తుండాలి, ఈ చదువులు జగత్తులు కాని సమాజమును కాని ఏ విధమైనటువంటి యొక్క శాంతిని బోధిస్తుంది అనేటువంటిది ఎవరు యోచన చేయటం లేదు.
1: Therefore today, there is every need that the teachers, authorities, elders, parents should join their hands.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పిల్లల యొక్క గోలనే చాలా గొప్పగా కనిపిస్తుంది.
1: And what all that we find today, the present noisy scenario seems to be great.
0: అది పిల్లల తప్పు కాదు.
1: Nothing wrong with students.
0: పిల్లలు చాలా మంచి పిల్లలే.
1: The students are very good.
0: గ్రంథములు సరైనటువంటివి కాదు.
1: Books are not proper.
0: వీటిని బోధించేటువంటి గురువులు చాలా చీప్ అయినటువంటి వారు.
1: And the teachers are so cheap who teach such cheap books.
0: దీన్ని ప్రభుత్వము అలక్ష్యం చేసి దీన్ని పెంచి పెద్దలు చేయటం, ఇది వారి దోషం కూడా ఉంటుండాలి.
1: It is a mistake of the government, the utter neglect of this sort of system.
0: కనుక చదువు సంధ్యల లోపల పిల్లలు అభివృద్ధి అవుతారనేటువంటిది మనం మర్చిపోవాలి.
1: Therefore, we should forget that this education would help our students to improve in life.
0: చాలా మంది మంచి పిల్లలంతా ఉన్నారు.
1: There are many, many good students.
0: పిల్లల్లో దోషం లేదు.
1: There's no mistake with students.
0: వీడు చదివే పుస్తకములు, వీడు చదివే గ్రంథములు,
1: the books they read,
0: చదివించే తల్లిదండ్రులు,
1: and the parents that educate,
0: ఈ దోషములకు మారు పేరు పెట్టుకున్నారు.
1: Are mainly responsible for these mistakes.
0: కనుక మనం ఈ తల్లిదండ్రులు పిల్లలను పోషించి చక్కని ఉదాహరణమైనటువంటి ఒక మార్గంలో పెంపొందింపు చేసుకోవాలని తల్లిదండ్రులు కూడా కనుదర్చాలి.
1: It's time that the parents should open their eyes and know the fact and see that the children would improve in their life through the process of education.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నావు ఈయనను కూడా మానలేడు అన్నాను.
1: In spite of high education, a person is not able to give up his meanness.
0: Chadavu chadavu chadiva tarkavadame kani poorna gnanam eppudu pondaledu.
1: One has learned how to differ with other person and argue, but without acquiring the total knowledge.
0: Itti chadavu chadavu chadivi chavanga netiki.
1: After all, one should die at the end acquiring this kind
0: chavuleni chadavu chadavalem.
1: One should study to be immortal.
0: ఏమిటి ఆ చావు లేని చదువు?
1: వాట్ ఈస్ దట్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్?
0: ఆధ్యాత్మిక చదువు.
1: దట్ ఈస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్.
0: అందులో కూడా లౌకికమైనది కూడా ఉండాలి.
1: దేర్ ఈస్ హౌఎవర్ రిలేటింగ్ ద ఫిజికల్
0: లౌకికము, భౌతికము, ధార్మికము, ఆధ్యాత్మికము, ఈ యొక్క నైతికంలో వారిని పెంపొందింప చేయాలి.
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఎన్కంపాసెస్ రిలేటింగ్ ద వరల్డ్ ద ఎథికల్ ఆస్పెక్ట్స్ ఆల్సో.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు గొప్ప చదువులు చదువుతున్నామని మీలో మీరు విర్రబోకండి.
1: డోంట్ ఫీల్ ప్రౌడ్ దట్ యు ఆర్ స్టడీంగ్ హై డిగ్రీస్.
0: మీ చదువులు చదువు చదివి బజారులో పోయి ఏ విధమైనటువంటి ఒక బిచ్చం ఎత్తినా కూడాను దీనికి బిచ్చం కూడా చిక్కదు.
1: విత్ దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ డోంట్ రిసీవ్ ఆర్మ్స్ ఈవెన్ ఇఫ్ వీ బెగ్ అలాంగ్ ద స్ట్రీట్స్.
0: కనుక మనము ఈ చదువులు కొంతవరకు చన్నగింపజేసి
1: therefore we should not be after mere degrees.
0: గుణములు పోషించాలి.
1: We should foster our virtues.
0: గుణములే లేకపోయినప్పుడు ఈ చదువులు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: Without character education is useless.
0: క్యారెక్టర్ ఉండినప్పుడే ఈ చదువులంతా కూడా గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి.
1: In fact, education will find its fruition in character.
0: ఏ విద్యార్థి చూసినప్పటికీ వాడి చేతి లోపల పిచ్చి పిచ్చి బుక్కులే, కథల బుక్కులు.
1: Every student is carrying with him the useless books.
0: ivanni kudunu market ku rakunda chusukovali.
1: See that the students do not carry such cheap books.
0: Vaalla character nu munchi poshimpa chesetundi grandabulu ee naadu velavaledu.
1: We should see that the students will go through the books which will improve their character.
0: వారి ఆట పాటలు ఎందుకూడను ఉత్తమమైనటువంటి ఆట పాటలు వారికి బోధించాలి.
1: దే షుడ్ ఆల్సో బి టాట్ హౌ టు ప్లే, హౌ టు పార్టిసిపేట్ ఇన్ గేమ్స్ ఇన్ ఎ నోబుల్ వే.
0: స్త్రీలు ఏ విధమైనటువంటి గ్రంథాలు చదవాలి.
1: వాట్ సార్ట్ ఆఫ్ బుక్స్ దే షుడ్ గో త్రూ.
0: కానీ అది వారి కూడా బోధపట్టడం లేదు.
1: దిస్ ఈజ్ నాట్ రియలైజ్డ్.
0: మగపిల్లవాళ్ళు మోటార్ సైకిల్ పైన పోతున్నారు.
1: బాయ్స్ రైడ్ మోటార్ సైకిల్స్.
0: మేమెందుకు మోటార్ సైకిల్ ఎక్కకూడదు?
1: Why not we, the women?
0: ఇలాంటి పిచ్చి పిచ్చి ఒక వాదన లోపల కాలమును వ్యర్థం చేసుకుంటున్నారు.
1: We are wasting our time entertaining these mad thoughts.
0: ఆడపిల్లలు మోటార్ సైకిల్ పోకూడదు అని ఎవరూ చెప్పటం లేదు.
1: Nobody is telling that it's not proper on the part of a girl to ride a motorcycle.
0: సమయ సందర్భానుసారంగా ఈ రథమును మనం ఉపయోగపెట్టుకోవాలి.
1: We should teach certain things basing on the circumstances and situations.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ ఈ యొక్క చదువు విద్యార్థులంతా కూడా మోటార్ సైకిల్ పైనే ప్రాణాలు విడుస్తున్నారు.
1: టుడే వి ఫైండ్ మెనీ ఆఫ్ ద స్టూడెంట్స్ సస్టైనింగ్ యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ మోటార్ సైక్లింగ్.
0: ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఈ విధమైన గతికి ఇప్పించినామని ఎంత బాధపడుతున్నారో అది నాకు తెలుసు.
1: భగవాన్ నోస్ ప్రిటీ వెల్ ద సఫరింగ్ ఆఫ్ ద పేరెంట్స్ హూ హావ్ లాస్ట్ దేర్ చిల్డ్రన్.
0: వారికి కేవలము ఒక నీతి నిజాయితీ అనేది కూడా తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే డోంట్ టీచ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఆనెస్టీ అండ్ వాట్ ఇంటెగ్రిటీ ఇస్.
0: ఏదో మేము కూడా గొప్ప పేరు కావాలి.
1: దే వాంట్ ఓన్లీ గుడ్ నేమ్ రెప్యుటేషన్.
0: మగవాడు చదివినటువంటి చదువులు మగవాడు నేర్చిన విద్యలు మేమెందుకు నేర్చకూడదు.
1: ఆల్ ది స్టడీస్ ఎడ్యుకేషన్ అక్వైర్డ్ బై మెన్ వై నాట్ బి అక్వైర్డ్ బై విమెన్ ఆల్సో.
0: కానీ విద్యలోనే బోధిస్తూ ఉండాలి.
1: ఓన్లీ ది స్కిల్స్ హావ్ బీన్ గివెన్.
0: ఎవరికి తగినటువంటి విద్యలు వారు నేర్చాలి.
1: ఈచ్ వన్ హ్యాస్ టు లెర్న్ బేసింగ్ ఆన్ ద టెంపరమెంట్.
0: ముఖ్యంగా ఇంటిలో పడిపోయి సంసారంను పోషింపజేసుకుని సంసారంలో తగినటువంటి యొక్క కీర్తిని సంపాదించి
1: one has to attend to household work.
0: పిల్లలకు మంచి నడవడికలు పెంచాలి.
1: And also see that the children are brought up in a nice way.
0: దాంతో పాటు చదువులు కూడా చదివించాలి.
1: And we should also make them learn.
0: చదవకూడదని నేను చెప్పడం లేదు.
1: Bhagwan is never against education.
0: చదవవలసినటువంటి చదువులు చదవాలి.
1: What we are supposed to study, we should.
0: కనుక ఈనాటి చదువులు చాలా మందిని కొన్ని హీనస్థితికి కొనిపోతున్నాయి.
1: The modern education has made man so low.
0: ఇది తల్లిదండ్రుల యొక్క దోషం కూడా ఉంది.
1: The mistake lies with parents to some extent.
0: మా పిల్లల్ని బాగా పెంచినామని
1: they are very proud that this their children are taken care of.
0: ఈ పెంచినటువంటి పిల్లకు మంచి పిల్లవాడు చిక్కాలని
1: and they want to have a very good boy.
0: మా బిడ్డ ఎంఏ చదివింది, నీ కొడుకు ఏం చదివాడు అని ప్రశ్నిస్తుంటారు.
1: My daughter has post graduate degree. What are the qualifications of your son?
0: పోస్ట్ చదివినటువంటి వానికి ఆమెకు ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారంటే ఎలా చిక్కుతాడు?
1: దిస్ గర్ల్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, హౌ డస్ షీ ఎక్స్పెక్ట్ టు హ్యావ్ ఎ బాయ్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ?
0: ఈనాటి చదువులు ఒకరినొకరు పోట్లాడుకునేటువంటి చదువులుగా చదువుతున్నారు.
1: ది మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్ ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ ఫైటింగ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నా మాటను మీరు వేరుగా భావించకండి.
1: Do not mistake Swami's views.
0: మీ యొక్క అభివృద్ధిని కోరి,
1: it is only in your interest.
0: మీ యొక్క క్షేమమును కోరి,
1: only in your own interest.
0: మీ యొక్క కీర్తిని కోరి,
1: in the interest of your name.
0: మీ యొక్క పేరు ప్రతిష్టలను కోరి,
1: and the esteem.
0: మీ తల్లిదండ్రుల యొక్క కీర్తిని నిలబెట్టడానికి తగినటువంటి చదువులు చదవాలి.
1: And also to see the prestige of the family is maintained, all our education should be directed in this way.
0: ఆ విధమైనటువంటి చదువులు చదవాలని నేను కోరుతున్నానే కానీ ఈనాడు పిల్లలకి ఈ విధమైన చదువు చదవకూడదు అని నేను ఎప్పుడు బోధించడం లేదు.
1: భగవాన్ డిజైర్స్ దట్ ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ యూ టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు ద ఫ్యామిలీ అండ్ టు ద కంట్రీ. హీ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్.
0: నిజంగా చదువు చదవకూడదు అనుకుంటే నేను ఎందుకు గర్ల్స్ కాలేజీలు అంతా పెడుతున్నాను?
1: ఈ స్వామి ఈజ్ అగెన్స్ట్ ఎడ్యుకేషన్. వై హ్యాస్ హీ ఫౌండెడ్ ది కాలేజెస్ ఫర్ విమెన్?
0: కానీ అనేక కాలేజీలు స్థాపిస్తున్నాను.
1: ఇన్ఫాక్ట్ భగవాన్ ఇస్ ఎస్టాబ్లిషింగ్ మెనీ ఇన్స్టిట్యూట్స్.
0: ఎందుకోసం స్థాపిస్తున్నాను?
1: వై?
0: మంచి నడవడికలు తెప్పించుకోవాలని స్థాపిస్తున్నాను.
1: భగవాన్ హెస్ ఫౌండెడ్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సో దాట్ ద స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ది పోర్టల్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ విల్ హ్యావ్ గుడ్
0: నయా పైసా కూడా ఆ స్టూడెంట్స్ దగ్గర నేను వసూలు చేయటం లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ బై యువర్ ఫీస్.
0: ఎగ్జామినేషన్ పేపర్ లోపల ఎగ్జామినేషన్ వస్తుందంటే దానికి కూడా ఒక విధమైనటువంటి సుంకం చెల్లించడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఖర్చులు లేకుండా తల్లిదండ్రులకు తగ్గినటువంటి ఒక సుఖమును బిడ్డలకు సరి అయినటువంటి కీర్తిని తెప్పించాలన్న ఉద్దేశంతోనే కాని వేరొక చదువు చదివి ఈ పాడు కాకూడదని కాదు నా ఉద్దేశం.
1: భగవాన్స్ మెయిన్ ఎయిమ్ ఇస్ టు సీ దట్ ద పేరెంట్స్ ఆర్ నాట్ ఓవర్ బర్డెన్. That education should not be expensive. In order to see that education is offered free of cost, so that the children will be bright and ideal.
0: కానీ మగపిల్లలు కూడాను మమ్మల్ని ఎవరైనా చేయగలరు చేయగలరు ఇదంతా మా ఇష్టము మా స్వతంత్రము అని వారు కూడాను ఈ పెడమార్గమును పట్టి చాలా చెడ్డ పేర్లు తెచ్చుకుంటున్నారు.
1: Of course, the boys also, they are highly egoistic and yet strong and bring a bad name.
0: కనుక వారు కూడాను మంచి పేరు తెచ్చుకోవాలి.
1: They also should get good name for themselves.
0: ఇప్పుడు మా అమ్మాయి చాలా అందంగా ఉంది.
1: Say, my daughter is very beautiful.
0: కానీ మీ కుమారుడు కూడా అందంగా ఉండాలి అంటారు.
1: I want that your son also should be proportionately
0: handsome.
1: ఏమి
0: అందము, గుణాందములు కావాలి.
1: వాట్ ఈస్ ది బ్యూటీ? ద బ్యూటీ లైస్ ఇన్ క్యారెక్టర్.
0: గుణములే నిజమైనటువంటి అందాన్ని పోషించేది.
1: అండ్ ఇట్ ఇస్ ఓన్లీ ద వర్చ్యూ దట్ ఇస్ ద రియల్ బ్యూటీ.
0: గుణములు లేకుండా ఎట్టి అలంకారం చేసుకున్నా కానీ వారు దానిని ఆకర్షించలేరు.
1: Without virtues, all the jewels, ornaments are useless.
0: కనుక గుణపోషణ కావాలి.
1: Therefore, character is important.
0: మగపిల్లలు కూడా చాలా మంది ఇప్పుడిప్పుడే పాడైపోతున్నారు కూడా.
1: We find boys also are away, drifting from the path.
0: నాయన, నువ్వు బజార్లో నడిచే సమయంలో రోడ్డును చూసుకొని నడుచు.
1: As you walk along the street, be watchful as you walk along the road.
0: నీవు ఏ విధమైన ప్రమాదాలకు గురి కావద్దు.
1: Don't face any accident in any way.
0: అని నేను ఎంతో చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ రిపీటెడ్లీ.
0: కానీ ఆ మోటార్ సైకిల్ స్పీడ్ గా పోతుంటారు.
1: బట్ దే గో ఆన్ మోటార్ సైకిల్.
0: ఇటువైపున అటువైపున పోయి వచ్చేటువంటి స్త్రీలను చూస్తుంటారు.
1: దే గో ఆన్ వాచింగ్ విమెన్ దట్ సైడ్ అండ్ దిస్ సైడ్ వైల్ గోయింగ్ ఆన్ మోటార్ సైకిల్.
0: చూస్తే చూసినాయి కానీ నీ దేహాన్ని కనులు కాపాడుతున్నాయా?
1: బట్ యువర్ ఐస్ ద విజన్ ద సైట్ విల్ నాట్ సేఫ్ గార్డ్ యువర్ బాడీ.
0: కనుకనే నీ యొక్క గుణములే నిన్ను కాపాడుతాయి.
1: యువర్ క్యారెక్టర్ విల్ ప్రొటెక్ట్ యూ.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఇంకా కొన్ని విషయాల్లో, చిన్న చిన్న విషయాల్లో కూడాను చాలా ప్రమాదానికి గురి అవుతున్నారు.
1: దేర్ ఆల్సో సర్టన్ ఆస్పెక్ట్స్ దట్ విల్ టేక్ యూ టు డేంజర్.
0: ఈనాటి ప్రమాణము రేపటి దినకు ప్రమాణంగా చూసుకుంటున్నారు.
1: And what you experience today, you take it as a standard for the future.
0: ఇట్టి చదువులు ఎందు ప్రమాణం అనేటువంటిది మనకి ఎక్కడ చిక్కనే చిక్కదు.
1: You don't find true standards in this type of education.
0: ఇది చాలా ప్రమాదమే.
1: And it is not ప్రమాణ standard, but it is ప్రమాదం dangerous.
0: మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: Therefore, we should keep the virtue and the character supreme.
0: మన చెవులను మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఆడిషన్ హియరింగ్.
0: మన నాలుకను మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ టంగ్.
0: బుద్ధుడు వీటిని ప్రయత్నించి సాధించే నిమిత్తమే అనేక చర్యలు చేశాడు.
1: ఆల్ ద డీడ్స్ ఆఫ్ బుద్ధ రిఫ్లెక్ట్ ద టోటల్ కంట్రోల్ ఓవర్ హియరింగ్ అండ్ సీయింగ్.
0: మొదటి నుంచి ఎంతో తెలియకుండా మరి కొన్ని కొన్ని పొరపాట్లు జరిగింది.
1: హౌఎవర్ ఇన్ ద బిగినింగ్ దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్.
0: తరువాతి మాకు గురువులు ఎవరు?
1: అండ్ దెన్ దే వాంటెడ్ టు నో ద ప్రిసెప్టర్.
0: మనం చదవవలసింది ఏమిటి?
1: వాట్ ఈజ్ ఇట్ టు బి స్టడీ
0: అనేటువంటి దాన్ని చక్కగా విచారించుకుని.
1: అండ్ హి ఎంక్వైర్డ్ మెనీ.
0: మన సెన్సెస్ ఏ మన యొక్క గుణములు?
1: అండ్ దెన్ బుద్ధా కన్క్లూడెడ్ ది సెన్సెస్.
0: ఆ సెన్సెస్ చక్కగా పోషించుకుని.
1: అండ్ ది సెన్సెస్ మస్ట్ బి
0: కీర్తిని సంపాదించాలని తాను ప్రయత్నించాడు.
1: అండ్ హి మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు గెట్ నేమ్.
0: కన్నుల నుంచి ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: అన్ని చూచేటందులుక.
1: Is it to watch hither?
0: కాదు కాదు.
1: No.
0: నిన్ను ఎవరు చూస్తున్నారనేటువంటిది నువ్వేమాత్రం యోచించవద్దు.
1: Don't worry about others who
0: నిన్ను పోషింపగలిగేటువంటి యొక్క అతన్ని నీవు చూడాలి.
1: In fact, the eyes are gifted to see God, His majestic form.
0: నీ చెవులను ఇచ్చింది ఎందుకు తెలుసా?
1: You know why? Ears are given?
0: కాదు కాదు. ఇతరుల మాటలు నమ్ముటక, ఇతరుల మాటలు వినుటక.
1: Is it only listen to the gossip and the rumors and become a victim?
0: నీ చెవులు అలాంటివి కాదు.
1: The ears shouldn't be.
0: మంచిని విని,
1: to listen to good.
0: మంచిని ఆచరణలో పెట్టి,
1: and to do good.
0: మంచి మార్గంలో నీవు జీవించాలని,
1: and to lead a good life.
0: ఇలాంటివన్నీ చెప్పడం కోసమని వచ్చినాయి భగవంతుడు నాకు ఈ ఇంద్రియాలు ఇచ్చాడు.
1: Therefore God has given me these senses to lead such a sacred life.
0: ఆ పుస్తకములంతా ఒకతూరి పారవేశాడు.
1: And Buddha has thrown out all the books.
0: నేను సంపాదించింది, నేను సాధించవలసినటువంటిది నా గుణములను పోషించాలి.
1: అండ్ హి హస్ డిసైడెడ్ దట్ వాట్ హి హస్ టు వర్క్ ఫర్ ఇస్ ఫర్ ద క్యారెక్టర్.
0: గుణములను ఇచ్చవచ్చినట్టుగా మందలకు పంపించి.
1: ఐ కెనాట్ అలౌ మై సెన్సెస్ టు గో వే.
0: గ్రంథాలు, పెద్ద పెద్ద గ్రంథాలు చదివితే గానీ వచ్చిన ఫలితం ఏమిటింది?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ బై రీడింగ్ బుక్స్
0: అని గ్రంథాలంతా పారవేశాడు.
1: అండ్ హి హస్ జస్ట్ థ్రోన్ దెం అవుట్.
0: కానీ ఏనాటికైనా కూడా తనకు ఆ యొక్క మనోభావం రాలేదు.
1: But any day he didn't get that mental satisfaction in spite of textual reading.
0: తన గురువు దగ్గరికి వెళ్లి అతను చెప్పాడు, బౌద్ధ నీవు దేని చదువుతున్నావు?
1: And then ultimately asked, what is it that you are reading?
0: నేను, నా గురువు ఎవరు?
1: Who is my preceptor?
0: నా గురువు నా కాన్షియన్సే.
1: My conscience is my preceptor.
0: ఈ నా యొక్క తెలివితేటలకంతా కూడాను సరైనటువంటి గురువు నా బుద్ధియే.
1: And therefore from all my intelligence, the preceptor is intellect.
0: కనుక మొట్టమొదట నా కన్నును నేను స్వాధీనం చేసుకోవాలి.
1: First, I should have control over my
0: sight.
1: I should control my tongue.
0: కనుక నేను నా నాలుక కన్నులు రెండు సరిగా ఉంటుంటే మిగిలిన ఇంద్రియములంతా కూడాను నా స్వాధీనమైపోతాయి.
1: When once I control my vision, when once I control my tongue, the rest of the things stand controlled.
0: అది కావాలి నాకని.
1: That's what is required now.
0: రాత్రి రాత్రి గొప్ప తెలివికి తెలుసుకొని
1: overnight he could have that enlightenment.
0: నిద్రించేటువంటి భార్యను బిడ్డను కూడా త్యజించి
1: and he had left his family
0: అడవికి వెళ్ళాడు
1: and he went to the forest.
0: అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును వదిలిపెట్టమని నేను చెప్పటం లేదు.
1: Bhagavan never wants you to leave your family, the wife and the son.
0: వారిని చక్కగా చూసుకుంటూ
1: you should take care of them.
0: వారికి నీ సరైనటువంటి గుణములు నేర్పుతూ
1: you see that they are also taught good
0: things. నీవు సరైనటువంటి గుణములలో నీవు అభివృద్ధికి రా.
1: And you should also come up in life in a proper way with character.
0: కనుక బుద్ధుడు ఆ విధమైన దీంతో గొప్ప గొప్ప గుణములు సాధించాడు.
1: That was the way how Buddha achieved, accomplished objectives of life.
0: గుణములకు మించినటువంటి ఒక గురువు లేనే లేరు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఎ క్యారెక్టర్.
0: ఆ గుణములే నా యొక్క గురువులు.
1: ద వెరీ క్యారెక్టర్ ఇస్ మై గురు.
0: ఆ గుణములను నేను పోషించుకోవాలి.
1: దిస్ ఐ హావ్ టు గ్రో మోర్ అండ్ మోర్.
0: కనుక ఈనాడు నా గుణములంతా చెడగొట్టేది ఈ యొక్క గుణములే.
1: దేర్ ఫోర్ టుడే ఆల్ ది రూయిన్ ఇస్ బికాస్ ఆఫ్ ది చీప్ క్వాలిటీ.
0: ఈ గురువు మాటలు నేను నమ్మినప్పుడే నేను మంచి అభివృద్ధి పొందుతానని గుర్తించాడు.
1: అండ్ హి హస్ రియలైజ్డ్ వెన్ వన్స్ హి సెట్స్ ఆల్ హిస్ సెన్సెస్ సెట్ రైట్ హి విల్ సర్టన్లీ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: నీ దృష్టిని నీవు కంట్రోల్ చేసుకుంటే
1: వెన్ వన్స్ యూ కంట్రోల్ యువర్ లుక్స్
0: జగత్ అంతా నీకు స్వాధీనమైపోతుంది.
1: యూ కెన్ క్యాచ్ హోల్ యూ హ్యావ్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద వరల్డ్.
0: నీ చెవులను నీవు స్వాధీనం చేసుకుంటే
1: విన్ యువర్ కంట్రోల్ ఓవర్ యువర్ హియరింగ్
0: నీ శబ్దములంతా కూడా నీ స్వాధీనమైపోతుంది.
1: యూ కెన్ కంట్రోల్ ద హోల్ సౌండ్ అరౌండ్.
0: కనుక ఈ రెండింటిని మొట్టమొదట మనం హద్దులో పెట్టుకుంటే
1: వన్స్ వీ హావ్ కంట్రోల్ ఓవర్ దీస్ టూ
0: మనం హద్దులో నుండి గొప్ప పేరును పొందుతాం.
1: విల్ బీ ఇన్ అవర్ లిమిట్స్ అండ్ విల్ విన్ ఎస్టీమ్ ఇన్ సొసైటీ.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ సార్
0: కన్నులు ఇచ్చి ఎందుకు తెలుతా చందులు గొంతులు తిరుగుటగా.
1: యు నో వై ది ఐజ్ సైట్ ఇస్ గివెన్ ఇస్ టు గో అరౌండ్ లేన్స్ అండ్ బై లేన్స్.
0: కనుక ఓ గుణముల
1: ఓ కాలేజెస్
0: నీవు చక్కని సరైన మార్గంలో నడచాలి.
1: ఓ సెన్సెస్ ట్రెడ్ అలాంగ్ ది రైట్ పాత్.
0: నీవు ఇతరుల మాటలు నీవు నమ్మనద్దు.
1: డోంట్ బిట్రే యువర్ సెల్ఫ్ బై ఫాలోయింగ్ అదర్స్.
0: ఇతరుల పెడమాటలు నీవు పట్టకూడదు.
1: డోంట్ లిసన్ టు బ్యాడ్ వర్డ్స్.
0: నీ సక్రమమైనటువంటి నీ గుణములకు నీవు దాన్ని హోదించుకో.
1: అండ్ యూ జస్ట్ ప్రొసీడ్ ఇన్ యువర్ వే విత్ యువర్ కాన్షియన్స్ ఆఫ్ ది విట్నెస్.
0: కనుకనే నీ గుణములు నీవు పోషించుకోవాలి.
1: సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిజర్వ్.
0: మన గ్రంథములందరి కూడాను మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటున్నాయి.
1: And in fact, what all we should acquire is always with us, around us.
0: మన కన్నులను మనం స్వాధీనం చేసుకుంటే అదే గొప్ప గ్రంథము.
1: When once you control your looks, the vision, that is your
0: text. మన చెవులను మనం కంట్రోల్ చేసుకుంటే అదే నీకు పెద్ద గ్రంథము.
1: If you control your hearing, that itself is a book.
0: మీ నాలుక మీరు కంట్రోల్ చేసుకుంటే ఇదే మనకు భాగవతము.
1: And when once you control your tongue, that itself
0: ఈ భాగవతం చల్ల మనం బాగుపడతాము.
1: When once you control your tongue, which is Bhagavata, you will be Bhagavata, you will be good.
0: Kanuka ee munitni mottamottu control cheskondi.
1: This you have to control in the beginning.
0: Appude nee goppa vidyarthi ayipothavu, vidya balavantudu ayipothavu.
1: Then only you will have all the strength of education, you will win.
0: Andariki nee guruga maaripothavu.
1: And you will become the highest of all.
0: Idi ee naadu cheyavalsinatundi pani.
1: This is supposed to be done today.
0: తల్లిదండ్రులు కూడా మీరు ఆ విధంగా చెప్పాలి.
1: పేరెంట్స్ ఆల్సో షుడ్ టీచ్.
0: అమ్మా మీరు పిచ్చి జీవితాల కోసమని జీతాలను నీవు ఆశిస్తున్నావు.
1: జస్ట్ ఫార్ జీవితా ద లైఫ్ యూ వాంట్ జీతా ద సాలరీ.
0: జీతాలు మనకు అక్కర్లేదు.
1: ఇట్స్ నాట్ ద సాలరీ దట్ ఇంపార్టెంట్.
0: జీవితమే మనకు ప్రధానమైన ప్రతి.
1: జీవితా లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: లైఫ్ అనేటువంటి దాన్ని చూసుకోకుండా ఈ యొక్క జీవితం జీతం కోసం పాచుకుంటే
1: we forget the life and we run after salary.
0: మన జీవితమే నాశనం అయిపోతుంది.
1: We are ruining our very life.
0: కనుక మన సెన్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: Hence we should control our senses.
0: అప్పుడే మనం గుణవంతులం అవుతాము.
1: Then only we'll be virtuous.
0: అప్పుడే మనం బలవంతులం అవుతాము.
1: Then only we'll be strong enough.
0: అందుకోసమనే బుద్ధుని చెప్పాడు, శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు.
1: That's why it is said the Hanuman is virtuous, is strong enough, wise enough, noble and greatest.
0: ఆ గుణములను మాత్రం కంట్రోల్ చేశాడు.
1: Therefore he could have proper qualities, values.
0: కనుక అప్పుడే తాను గొప్ప గురువు అయిపోయినాడు.
1: దెన్ ఓన్లీ హీ కుడ్ బికమ్ ఎ ప్రిసెప్టర్.
0: అట్టి గొప్ప పేరును సంపాదించాలి మనం.
1: యూ షుడ్ గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థులు చాలా బంగారు.
1: స్టూడెంట్స్ ఆర్ రియలీ గోల్డెన్, వెరీ గుడ్,
0: మంచి గుణవంతులే,
1: వర్చ్యువస్ ఇండీడ్,
0: మంచి విలువైనటువంటి వారే,
1: దే ఆర్ వెరీ వాల్యుబుల్.
0: కానీ కొంత కొంతమంది వాటిని కొంచెం పెడమార్గం పట్టిస్తున్నారు.
1: బట్ సమ్ ఆర్ పర్వర్టెడ్
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: పెడమార్గం పట్టించినప్పటికీ మీరు పెడమార్గం పోకూడదు.
1: దో అదర్స్ ఆర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్, డోంట్ ఫాలో దెమ్.
0: నీ యొక్క మార్గం నీవు పూనుకో,
1: ఫాలో యువర్ ఓన్ పాత్.
0: అప్పుడే నీవు బాగుపడిపోతావు.
1: దెన్ ఓన్లీ విల్ యూ బి గుడ్.
0: అప్పుడే నిన్ను జగత్తు కీర్తిస్తుంది.
1: దెన్ ద హోల్ సొసైటీ విల్ ప్రైజ్ యూ.
0: నీకు గుణములు పోషించినటువంటి వాటిని నీవు పోషించుకోవాలి. కానీ
1: therefore you should have the character and sustain it.
0: నీవు తప్పుడు మార్గంలో పోయేసేసి గుణమును పోషించుకోకుండా పోతే నీవు పూర్తి హీనుడైపోతావు.
1: If you lead your life in a wrong way and lose your character, you will be ruining your life.
0: ఈనాడు విద్యా విషయం లోపల నేను చెప్పవలసింది ఇదియే, ఇది మీకు నచ్చునో నచ్చలేదో.
1: This is the message relating to the education that Bhagavan decided to share with you.
0: అనేక మంది వైస్ ఛాన్సలర్స్, మంచి విద్యార్థులు మీకు బోధించినారు. ఇప్పుడు
1: ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ హావ్ బీన్ రివీల్డ్ టు యూ బై స్పీకర్స్.
0: నేను విద్య విషయమే బోధించడం లేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ది
0: డబ్బులు సంపాదించాలనేటువంటి విషయంలో వారికి తగినటువంటి క్వశ్చన్ అందించారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆల్ స్పోక్ రిలేటింగ్ టు యువర్ లివింగ్, హౌ టు ఎర్న్ మనీ.
0: కాదు కాదు, మన మొరాలిటీ చాలా ముఖ్యమైనటువంటిది.
1: బట్ భగవాన్ సేస్ దట్ మొరాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: మనీ కమ్స్ అండ్ గోస్.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: దానిని పెంచుకోండి మీరు.
1: That you develop.
0: అది మీరు గౌరవాన్ని పెంచుకున్నట్టుగా ఉంటుంటారు.
1: Naturally you will win the respect.
0: అడవులు ఎందున్నా, ఆకాశములనున్నా, పట్టణములనున్నా, పల్లెనున్నా, పుట్ట మీదనున్నా, నట్టేటబడి ఉన్నా, దిక్కులేని వారి దేవుడోము.
1: Fully understand, be convinced of the fact that God is only the refuge of the forlorn, be that on the mountain top and the deep sea, in a village or in a city or in the sky.
0: Kanuka mana gunamulu penchukondi bangaru.
1: So we should cultivate virtues.
0: Ee gunamulu penchukunnatundi varu gunamulu bodhinchetundi variki nenu emaina isthanu.
1: Bhagavan is ready to give anything to those people who develop their character.
0: Nen prapancham yokka bhavame kaadu naa praananne kuda isthanu.
1: Bhagavan is ready to give his very life if you are to develop.
0: Atta vaari kosamane nenu jeevisthunnanu.
1: Bhagavan is in this avatar only to make you noble and virtuous.
0: Kanuka vaari kosamai nenu entaina darabostanu.
1: Bhagavan is ready to sacrifice anything.
0: Vaada daggara nunchi nenu emi aashinchanu.
1: Bhagavan doesn't expect anything in return.
0: Vaadu manchi vaare jeevinchali.
1: Lead a good life.
0: Manchi peru techukovali.
1: Get a good name.
0: Adhe nenu aashinchetundi.
1: That's what Bhagavan expects from you.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: meerandaru gunavantule.
1: You are all good, no doubt.
0: Kaani kaalam kontha varaku mimmalni tirpthu untundali.
1: It is all the effects of the modern times.
0: Kanukane ee yokka prapancham yokka deenni meeru pe maatramu aashinchakandi.
1: Don't go by the ways of the world.
0: మీరు ముఖ్యంగా మీలో ఉన్నటువంటి సెన్స్ ను సరైనటువంటి రీతిలో పెంచుకోండి.
1: ఫస్ట్ కంట్రోల్ యువర్ సెన్సెస్, పుట్ దెమ్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: ఎవరు చూసినా కానీ వారందరూ నా తల్లులే.
1: కన్సిడర్ ఎవ్రీవన్ హూమ్ సో ఎవర్ యూ మీట్ యాజ్ యువర్
0: వారందరూ నా తండ్రులే.
1: ఆల్ ఆర్ మై ఈక్వల్ టు మై పేరెంట్స్
0: అనేటువంటి ఒక భావము వారిని గౌరవ భావంలో పెంచుతుంది.
1: దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ దట్ యూ షో టు యువర్ పేరెంట్స్ షుడ్ బి ఎక్స్టెండెడ్ టు ఎవ్రీబడీ.
0: ఈ విధమైనటువంటి మంచి మాటల చేత, మంచి యొక్క సంబంధముల చేత మీరు మంచితనాన్ని పొందండి.
1: Acquire all this goodness by speaking in a good way, associating yourself with good people.
0: Kanukane manchi vaarito cheri manchi maatalu chesukoni nerchukoni manchi choopulu terchukoni ee manchi oka vidyanu nerchukondi.
1: Be in good company, make use of good words, give chance to good listening, be in good company always, get a good name.
0: అది నేను ఆశించేది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ ఫ్రమ్ యూ.
0: మీ తల్లిదండ్రులు కూడా దాన్ని ఆశిస్తుంటారు.
1: యువర్ పేరెంట్స్ ఆల్సో ఎక్స్పెక్ట్ దిస్.
0: కానీ వారికి తెలియజేయటం లేకపోవటం చేత దాన్ని వారు చెప్పుకోవటం లేదు. కానీ నిజంగా తెలిసినటువంటి వారి దగ్గరికి పోతే ఏ తల్లి అయినా కూడా నువ్వు చెడ్డ మార్గంలో పోవని చెప్తుందా? చెప్పదు.
1: నో మదర్ నో ఫాదర్ వుడ్ ఎవర్ టెల్ యూ టు గో ఇన్ ఎ రాంగ్ పాత్.
0: ఏ తండ్రి కూడా నువ్వు చెప్పడు.
1: నో ఫాదర్ వుడ్ సే దాట్.
0: కనుకనే వారు చెప్పుకోలేక చెప్పితే ఏమవుతాడో అని భయం చేత వాడు మీకు చెప్పడం లేదు. కానీ
1: పేరెంట్స్ హ్యావ్ నో గట్స్ టు టెల్ దేర్ చిల్డ్రన్ ఓపెన్లీ.
0: కానీ నేను ఎన్నిటికీ త్యజించి మీకు బోధిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ రెడీ, దేర్ ఫోర్ ఈజ్ టీచింగ్ యూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టుడే.
0: త్యాగం చాలా గొప్పది.
1: సాక్రిఫైస్ ఈజ్ హైయెస్ట్.
0: భోగం కాదు,
1: ఇట్స్ నాట్ అఫ్లూయన్స్.
0: భోగం అంతా రోగాన్ని తెప్పిస్తుంది.
1: భోగా ద అఫ్లూయన్స్ ఇస్ ద కాజ్ ఫర్ రోగా.
0: త్యాగాన్ని మనకు భోగాన్ని ఇస్తుంది.
1: ఇట్ ఈస్ ద త్యాగా ద సాక్రిఫైస్ రియల్ భోగా ద ప్లెంటీ.
0: కనుకనే మీరు మిమ్మల్ని భోగం చేయించేటువంటిది త్యాగమే.
1: Therefore, the real tyaga, sacrifice, will make you rich enough. Bhoga.
0: Namakarmana na prajaya dhanenat tyageneke amrutatva manasu anindi vedamu.
1: The Veda declared no association, no authority, nothing will make you immortal other than sacrifice.
0: Kalukane meeru alanti గుణములు పోషించుకోండి బంగారు.
1: యూ హ్యావ్ టు డెవలప్ సచ్ నోబుల్ వర్చ్యూస్ అండ్ క్యారెక్టర్.
0: మీకోసం ఏమైనా నేను త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ యువర్ సేక్.
0: నేను దానికి సిద్ధంగానే ఉన్నాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
0: మీరు దానికి సిద్ధంగా ఉండాలి.
1: యూ షుడ్ ఆల్సో బి ప్రిపేర్డ్.
0: అలాంటి వారు నా వారు.
1: యూ సచ్ పీపుల్ బిలాంగ్ టు భగవాన్.
0: అలాంటి వారికి నేను వారి వాడు.
1: అండ్ భగవాన్ ఈజ్ యువర్స్.
0: కనుక నేను పిచ్చి పిచ్చి విజయంతా చెప్పినానని మీరేమాత్రం బాధపడకండి.
1: Don't feel sad that Bhagwan is telling you these harsh things.
0: ivanni meeku hecharimpu chesane gaani
1: these are all cautions.
0: meenanni meer narchukondi ani cheppalemu.
1: And Bhagwan
0: vaithi tallinadulu baadhanu meeru nakkaledu.
1: Never disobey your parents.
0: vaadaniku nachchetattuga variki bodhinchandi.
1: Talk to them in a pleasing way and convince them.
0: అప్పుడే వారు కూడా సంతోషిస్తారు.
1: దెన్ ఆల్సో దే విల్ బి హ్యాపీ.
0: వారికి జరిగేటువంటి యొక్క చెడ్డలు వారికి తెలియకుండా పోవడం చేత నాయన నువ్వు చేసేటువంటి మంచివే అంటారు.
1: దే సింప్లీ ఎండోర్స్ యువర్ యాక్షన్స్ బికాస్ దే డు నాట్ నో ది రిపర్కషన్స్.
0: కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అదితి దేవో భవ అని ఈ నలుగురు మీకు సరైనటువంటి గురువులు అని చెప్పారు.
1: The gurus, the preceptors in life, to begin with, the first,
0: Vedam,
1: the mother,
0: mother,
1: father, the
0: meeting,
1: the guest.
0: Matrudevo bhava, pitrudevo bhava, ani bodhinchi.
1: The Veda declares in the very beginning itself, the mother is God, father
0: is God.
1: Mana tallu tandrulu
0: manaku nijamainatundi gurulu.
1: So parents are our teachers.
0: Vaala maataki em matramu javabu cheppakandi.
1: Never reply your parents whatever they say.
0: Suppose vaste variki mudumadramainatundi maatalato cheppandi.
1: If necessary, talk to them softly and sweetly.
0: వాళ్లకు అర్థమయ్యే రీతిగా చెప్పండి.
1: ఎక్స్ప్లెయిన్ సచ్ వే దట్ దే వుడ్ అండర్స్టాండ్.
0: అట్టి వారికి నేను ఎంతైనా జీవితం త్యాగం చేస్తాను.
1: భగవాన్ ఈజ్ రెడీ టు సాక్రిఫైస్ టు సచ్ పీపుల్.
0: ఎంతమందో వస్తున్నారు.
1: మెనీ కమ్.
0: ఏమి వాళ్ళు ఫీజు కట్టుకోలేరు.
1: దే హావ్ నాట్ పేడ్ ఎనీ ఫీజ్.
0: కాబట్టి ఫీజు మనకెందుకు.
1: వై ఫీజ్ దే.
0: ఫీజు మనకు అక్కర్లేదు.
1: నో, వీ డోంట్ వాంట్ ఎనీ ఫీజ్.
0: మీరు ఫీజు కట్టుకోండి. ఫీజ్.
1: నో ఫీజ్ బట్ యూ గెట్ ది పీస్.
0: పీస్.
1: పీస్ ఇస్
0: చాలా మంది పీస్ కావాలి, పీస్ కావాలి, పీస్ కావాలని ప్రార్థన చేస్తుంటారు.
1: వి ప్రే ఫర్ పీస్.
0: పీస్ ఎక్కడ
1: ఫైండ్ పీస్ ఇన్ ద మార్కెట్.
0: ఎక్కడ పోయినప్పటికీ పీసెస్ చేస్తుండాలి, కానీ పీస్ మనకు చిక్కడం లేదు.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఓన్లీ పీసెస్ బట్ నాట్ పీస్.
0: నీ హృదయాన్ని పీసెస్ గా చేస్తుండాలి.
1: యువర్ హార్ట్ ఈస్ మేడ్ ఇన్ టు పీసెస్.
0: కనుకనే పీస్ అనేటువంటిది ఎక్కడ ఉందంటే మన మంచి గుణముల్లోనే ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పీస్ లైస్ ఇన్ యువర్ గుడ్ వర్చ్యూస్ అండ్ వాల్యూస్.
0: కానీ చాలా మంది పిల్లలు ఆ మంచిది కావాలని ఆశిస్తున్నారు.
1: పీపుల్ రియల్లీ వాంట్ టు బి గుడ్.
0: కానీ చెడ్డని అనుసరిస్తున్నారు.
1: బట్ దే ఫాలో ద రాంగ్ పాత్, బ్యాడ్ వే.
0: చక్కని కావాలని ఆశిస్తున్నారు.
1: అండ్ దే వాంట్ ది షుగర్.
0: చేదును తింటున్నారు.
1: అండ్ దే ఈట్ ఆల్ దట్ విచ్ ఇస్ బిటర్.
0: చెప్పేది ఒకటి, చేసేది మరొకటి.
1: They want sweet, but they eat bitter.
0: Manasrekam vachasrekam karmanyekam mahatmanam.
1: It's only the noble soul who will have perfect harmony, unity in thought, word and deed.
0: Manas anyat vachas anyat karman anyat duratmanam.
1: When their thought, word and deed are at variance with each other, he is a wicked person.
0: Alanti biddale naaku biddalu.
1: Therefore, the noble people belong to Bhagavan.
0: వారికి ఏమైనా నేను ఇస్తాను.
1: భగవాన్ ఇస్ రెడీ టు గివ్ ఎనీథింగ్.
0: నేను ఏనాటికి నీ కాదు అని చెప్పి చెప్పను.
1: భగవాన్ నెవర్ సేస్ నో ఎనీ టైమ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: తెలియకు ఎన్నో జరిగిపోయినాయి, కానీ
1: మెనీ థింగ్స్ మస్ట్ హావ్ హ్యాపెన్డ్.
0: ఇంకా ముందు అయినా కూడా మీరు సరైనటువంటి గుణములు కలిగి
1: అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ హ్యావ్.
0: ఒకవైపున తల్లిదండ్రులను, ఒకవైపున స్వామిని సంతోష పెట్టడానికి ప్రయత్నించండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ భగవాన్ ఆన్ ది అదర్.
0: అంతే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ భగవాన్ హ్యాపీ.
2: యు are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 15th January 2004 in Prashanthi Nilayam during the Sankranti celebrations. Bhagavan stressed upon the fact that parents, teachers as well as students should work in harmony to address the drawbacks of modern education.

0: శ్రీ పరాత్పరుణ్ జ్ఞానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవా మానవా మానవా. జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు.
1: టు ఫిల్ దిస్ స్మాల్ స్టమక్ వి ఆర్ రెడీ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్.
0: కోటి విద్యలం పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖంబును పొందలేక.
1: హ్యావింగ్ అక్వైర్డ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టైప్స్ వీ డు నాట్ హ్యావ్ టోటల్ బ్లెస్.
0: ఈ మానవ జాతి లోకమున బ్రగ్గగ నేటికి.
1: వై షుడ్ రూయిన్ వన్ సెల్ఫ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
0: శ్రీ పరాత్పరుణ్ ధ్యానము చేయు భక్తులకు దారిని చూపక ఉన్నే మానవ.
1: ఓ మ్యాన్, యు షుడ్ ట్రెడ్ అలాంగ్ దట్ పాత్ దట్ వుడ్ హెల్ప్ యూ టు గ్రో ఇన్ డివోషన్ టు గాడ్.
0: ప్రేమస్వరూపుల
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: సర్వశాస్త్రముల మూలము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ టెక్స్ట్.
0: సర్వ మతముల సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్.
0: సర్వ మార్గముల గమ్యము,
1: ద గోల్ ఆఫ్ ఆల్ పాత్.
0: సర్వ సారముల సారము,
1: ది ఎసెన్స్ ఆఫ్ ది ఎసెన్స్.
0: సత్య ధర్మ విధానమే
1: ఆర్ ది టూ. వన్ ఇస్ ట్రూత్, ద అదర్ వన్ ఇస్ రైచియస్నెస్.
0: శాంత మంత్రముల నిదానమే,
1: దట్ విచ్ ఇస్ ద పీస్
0: మంత్రము. లోకములో మానవుడు ఇతరుల దోషములను వెతుకుంటూ తన దోషమును మరచి ఇది గొప్ప మేధాశక్తిగా భావిస్తున్నాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మ్యాన్ కన్సిడర్స్ హింసెల్ఫ్ ఇంటెలిజెంట్ బై పాయింటింగ్ అవుట్ అదర్స్ మిస్టేక్స్ అండ్ హైడింగ్ హిజ్ ఓన్ మిస్టేక్స్.
0: తప్పులన్ను వారు తండోపతండు.
1: Those that find out others' mistakes are not aware of their own.
0: కాని ఈనాడు మానవుడు ఇతరుల దోషములను మాత్రమే గణిస్తూ వెళుతున్నాడే కాని తన దోషమును తాను గుర్తించుటకు ప్రయత్నించడం లేదు.
1: But man today is spending his time all the time thinking of others' defection mistakes, unmindful of his own.
0: కారణం, మానవుడు రెండు పదార్థముల యొక్క సమ్మిళితమైన స్వరూపుడు.
1: బట్ హ్యూమన్ బీయింగ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ మెటీరియల్స్,
0: ఆత్మ అనాత్మ.
1: వన్ ఇస్ ద సెల్ఫ్ అండ్ అదర్ వన్ ఇస్ నాన్ సెల్ఫ్.
0: శరీరము శరీరి,
1: ద బాడీ అండ్ ది ఇండ్వెలర్.
0: ఇంత మాత్రమే కాకుండా క్షత్ర క్షత్రజ్ఞుడని కూడాను గీత ప్రబోధిస్తూ వచ్చింది.
1: బిసైడ్స్ ద టూ అదర్ నేమ్స్ ద క్షేత్ర అండ్ క్షేత్ర,
0: దేహము దేహి.
1: The body and the indweller.
0: Sthiramu charamu.
1: That which is steady, that which is movable.
0: Ekkada vetikinappatikini ee rendu tappa moodavadi ekkada kaanaraadu.
1: You may search anywhere, you find only these two, not the third.
0: Anatmane pravrutti, atmane nivrutti.
1: The self or the spirit is inward, that which is non-self is outward.
0: Shariramae pravrutti, shaririye nivrutti.
1: The body is outward, the indweller is inward.
0: దేహమే ప్రవృత్తి, దేహియే నివృత్తి.
1: ద బాడీ ఈజ్ అవుట్వర్డ్, ద స్పిరిట్ ప్రెసెంట్ విద్ ఇన్.
0: క్షేత్రమే ప్రవృత్తి, క్షేత్రజ్ఞుడే నివృత్తి.
1: ద క్షేత్ర ఈజ్ అవుట్వర్డ్, క్షేత్రజ్ఞ నోవా ఈజ్ ఇన్వర్డ్.
0: జడమే ప్రవృత్తి, చైతన్యమే నివృత్తి.
1: ద ఇనర్ట్ ఈజ్ అవుట్వర్డ్, దట్ అవేర్నెస్ ఈజ్ ఇన్వర్డ్.
0: కనుక సృష్టి అంతా కూడాను ప్రవృత్తి నివృత్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: దేర్ఫోర్ ది ఎంటైర్ క్రియేషన్ is the combination of outward and inward.
0: దేహములతో కూడినటువంటి యొక్క మానవత్వము ప్రవృత్తి స్వరూపమే.
1: Therefore human life vested with this body is outward.
0: అవతారములు కూడాను శరీరము ధరించిన తర్వాత ఇది ప్రవృత్తి యొక్క ధర్మములనే అనుసరించాలి.
1: As incarnations also take upon themselves, the body must necessarily follow outward path.
0: రాముడు మానవ అవతారం.
1: Rama has taken human form.
0: రాముడే కాదు, దశావతారములన్నీ కూడాను మానవుని యొక్క స్వరూప స్వభావములే.
1: ఆల్ 10 ఇన్కార్నేషన్స్ హావ్ ఫాలోడ్ ద హ్యూమన్ లైఫ్.
0: అయితే కొన్ని సందర్భములు ఎందు మాత్రమే ఈ దైవత్వం అనేటువంటిది వెల్లడవుతుంది, కానీ అన్ని వేళలు ఎందు కూడాను మానవత్వం అనేటువంటి యొక్క ప్రవృత్తియే ప్రకటిస్తూ ఉంటుంటాడు.
1: హౌఎవర్ యుల్ బి కమింగ్ అక్రాస్ ద గ్లింసెస్ ఆఫ్ ద డివినిటీ వైల్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద టైమ్.
0: రాముడు సర్వజ్ఞుడు కదా, సర్వశక్తిమయుడు కదా, తనకి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క మాయ చేత కప్పబడినటువంటి ఈ యొక్క నాటకమును ప్రదర్శిస్తున్నాడు?
1: రామ ఇస్ గాడ్ ఓమ్నిషియంట్ ఓమ్నిపోటెంట్, వై షుడ్ హి బి డెల్యూటెడ్ అండ్ ప్రిటెండ్ యాక్ట్ లైక్ దిస్.
0: అయితే మానవాకారంలో ఉండినటువంటి మానవులకు ఆదర్శాన్ని నిరూపించి వారికి ప్రబోధించాలి.
1: హీ హాస్ టు టీచ్ టు ద మ్యాన్ కైండ్ అస్యూమింగ్ ద హ్యూమన్ ఫామ్.
0: రాములు రావణుడితో యుద్ధమునకు సిద్ధమయ్యాడు.
1: రామ ఇస్ రెడీ టు ఫైట్ విత్ రావణ.
0: ముందు దినమే తన కుమారుడైనటువంటి అంగదుడు మరణించాడు. అంగదుడు కాదు, ఇంద్రజిత్తు.
1: On the day prior to this, Indrajit, his son, died.
0: ఈ ఇంద్రజిత్తు మరణం చేత రావణుడు తన ఒక భుజము కుడభుజం పోయినట్టుగా చింతిస్తూ వచ్చాడు.
1: Because of the death of Indrajit, Ravana felt as if he has
0: ఇంద్రుణ్ణి జయించినటువంటి వాడు కనుకనే అతనికి ఇంద్రజిత్తు అని పేరు.
1: He is called Indrajit because he could conquer Indra himself.
0: అట్టి ఇంద్రజిత్తు మరణము తీరని బాధగా ఉంటుండాలి రావణుకు.
1: The death of Indrajit made Ravana feel so sad.
0: రెండవ దినము అమావాస్య.
1: Second day is the dark night.
0: తన పెద్ద సోదరుడు కుమారుడు వీరు ముఖ్యమైనటువంటి సైన్యాధిపతులందరూ కూడాను మరణించినారు.
1: His eldest brother and all his sons died.
0: ఇంకా మిగిలినది ఒక్క రావణుడు మాత్రమే.
1: The only one left behind is Ravana only.
0: రెండవ దినము తెల్లవారేటప్పటికీ రావణుడితో యుద్ధము ప్రారంభించాలి.
1: నెక్స్ట్ డే మార్నింగ్ దేర్ ఇస్ డైరెక్ట్ వార్ బిట్వీన్ రామ అండ్ రావణ.
0: రామ రావణ యుద్ధము 7 దినములు రాత్రింపగలు జరిగింది.
1: రామ రావణ వార్ వెంట్ ఆన్ ఫర్ 7 కంటిన్యూస్ డేస్.
0: అనేక విధములుగా కూడాను అటువైపున ఇటువైపున మరణిస్తూ వచ్చారు.
1: పీపుల్ డైడ్ ఆన్ ఐదర్ సైడ్.
0: ఈ దృశ్యాన్ని చూచి ఇంద్రుడు ఇంద్రజిత్తుతో పరాభవం పొందినటువంటి యొక్క మెలకువ తనలో ఉండటం చేత ఇంద్రుడు సంకల్పించుకుని ఒక పెద్ద రథమును దానిలో అనేక శక్తివంతమైనటువంటి యొక్క అస్త్రములను పెట్టి కిందికి దింపాడు.
1: ఇంద్ర వాజ్ హ్యూమిలియేటెడ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇంద్రజిత్. హీ హాస్ గాట్ దిస్ వెంజెన్స్, దేర్ఫోర్ హీ కేమ్ డౌన్ ఇన్ హిస్ చారియట్ విత్ ఆల్ ద వెపన్స్ అండ్
0: దానిని నడిపేటువంటి డ్రైవర్ కూడాను మాతలి అతన్ని కూడాను పంపాడు.
1: హీ సెంట్ ద డ్రైవర్ ద మాతలి అలాంగ్ విత్ ది చారియట్.
0: తలతల మెరుస్తూ కూడాను ఆకాశం నుండి ఆ రథము దిగుతుండాలి క్రిందికి.
1: ద చారిట్ ఈస్ డిసెండింగ్ ఆన్ అర్త్ షైనింగ్.
0: ఏదియో ఇది ఒక విచిత్రమైనటువంటి ఒక రాక్షసుల మాయ అనుకున్నారు వానరులంతా.
1: ఆల్ మంకీస్ థాట్ దట్ ఇట్స్ ఆల్ ద మిస్టరీ ఆఫ్ ది డెమన్స్.
0: క్రింది దింపిన తరువాత మాతలి వచ్చి నమస్కరించి, స్వామి ఇంద్రుడు మీ నిమిత్తమై ఈ రథమును పంపించాడు అని ప్రార్థించాడు.
1: యాజ్ ద చారిట్ డిసెండెడ్ ఆన్ అర్త్ the charioteer Matali got down and said, Swami, this chariot is sent by Indra himself.
0: Aa ratham neki Ramudu Ravanunito yuddhamunaku siddham ayyadu.
1: He got into the chariot. He was ready to fight with Ravana.
0: Ee vidhamuga yuddham chesetunte vidhanam lopala Ramulu ati melakuvuga ati jagrataga melugutu vachadu.
1: During this war you will find Rama taking every precaution and care.
0: రాముడు దేవుడై కూడాను ఈ జీవుని హింసించటము న్యాయమా అని కొంత ప్రశ్నించవచ్చు.
1: వి మే పుట్ ఎ క్వశ్చన్, రామ బీయింగ్ గాడ్ వై షుడ్ హీ హార్మ్ పీపుల్.
0: సృష్టించిన అధికారం ఉన్నటువంటి వాడికి శిక్షించటం కూడాను అధికారం ఉన్నది.
1: ద వన్ హూ క్రియేటెడ్ హ్యాస్ గాట్ అథారిటీ టు పనిష్.
0: శిక్షించడము రక్షించడం కూడాను దైవము కాదు.
1: ఇస్ నాట్ గాడ్ హూ పనిషెస్.
0: వారి దుర్గుణములే వారిని శిక్షిస్తుంది, వారి సద్గుణములే వారిని రక్షిస్తుంది.
1: యువర్ గుడ్ క్వాలిటీస్ will get all protection, the bad qualities will make you suffer.
0: కనుకని ఇతరులను నిమిత్త మాత్రంగా ఎంచుకొని శిక్షణ రక్షణ అనేటువంటిది వారి వల్ల వీరి వల్ల జరిగిందని అనుకుంటున్నారు మానవులు.
1: హ్యూమన్ బీయింగ్స్ థింక్ దట్ దే ఆర్ సఫరింగ్ అండ్ ప్లెజర్ ఆర్ బికాస్ ఆఫ్ అదర్స్. నో, దే ఆర్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్.
0: సందేహమునకు మూల కారణము ప్రవృత్తియే.
1: ఆల్ దిస్ డౌట్స్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ అవుట్వర్డ్
0: దేహాభిమానం చేత ప్రాకృతమైనటువంటి భావముల చేత, లౌకికమైన జీవము చేత ఈ విధమైనటువంటి భావములు ఏర్పడుతూ ఉంటాయి.
1: We have such feelings because of our body attachment, the physical worldly thoughts.
0: కనుకనే మానవుడు తలంచటము తప్పు కాదు.
1: So it's not a mistake to think so.
0: తన యొక్క సహజ సిద్ధమైనటువంటి యొక్క ఇది.
1: It's quite natural to feel.
0: కానీ రామునకు తాను దేవుడని తెలుసు.
1: Rama knows pretty well that he is divine.
0: కానీ కార్యకారణ సంబంధమైనటువంటి యొక్క కాలకారణ సంబంధాన్ని కూడా నిర్మించుకోవాలి.
1: But he proceeded as per the time factor, the cause and effect.
0: లోకములో ఈ విధమైనటువంటి యొక్క దోషములకు ఈ విధమైనటువంటి శిక్ష అనేటువంటిది ఒక నియమం ఉంటుండాలి.
1: There is a discipline. One should face that such a punishment for the mistake one would commit.
0: ప్రతి కర్మకు కూడాను ఒక ఫలితం ఉంటుండాలి.
1: Every action has got a consequence.
0: కాని మానవుడు కర్మలు ఆచరించి కొంతకాలం దానిని కాచి నాకేమీ ఈ కర్మల యొక్క ఫలితం లభించలేదే అని ఏదో ఒక విధంగా అహంకారంగా ఉంటుంటాడు.
1: Man does all actions and he waits for some time and he thinks that he is free from consequence.
0: కాలం యొక్క పరిమితి కొంత దాటాలి కాని ఈ కర్మలకు ఫలితమైనటువంటిది ఏనాటికి తప్పినది కాదు.
1: ఇట్ టేక్స్ టైమ్ బట్ వన్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ యాక్షన్.
0: కనుక ఈ దుష్టకర్మలకు మరింత తప్పినదే కాదు.
1: ఫర్దర్ మోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వికెడ్ యాక్షన్.
0: కనుక అది కాలం పండాలి.
1: ద టైమ్ షుడ్ రైపెన్ అప్.
0: అప్పుడే ఈ ఫలితం కూడా తనకు నిండుతుంది.
1: దెన్ వన్ హ్యాస్ టు ఫేస్ ద రిజల్ట్స్.
0: ఈ రావణుడు చేసినటువంటి కర్మలు అనంతమైనటువంటి కర్మలుగా ఉంటున్నాయి.
1: రావణ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ వికెడ్ యాక్టివిటీ ఇన్ఫినిట్.
0: అది ఏ ఒకనొక సమయంలో తన భార్య అయినటువంటి మండోదరి సమీపంలో కూర్చొని, రావణ నీవు చేయరాని పనులు చేస్తున్నావు.
1: మండోదరి ది వైఫ్ ఆఫ్ రావణ టోల్డ్ హిమ్, రావణ యు ఆర్ డూయింగ్
0: అనేక మంది పవిత్రమైన స్త్రీలను హింసిస్తున్నావు.
1: యు ఆర్ హార్మింగ్ హర్టింగ్ సీక్రెట్ విమెన్.
0: గొప్ప నిర్మలమైన నిశ్చలమైనటువంటి చిత్తంతో ఉండినటువంటి ఒక స్త్రీలను బాధిస్తున్నావు.
1: యు ఆర్ రియలీ హార్ట్ హర్టింగ్ ద ప్యూర్ హార్టెడ్ నోబుల్ విమెన్.
0: మంచిది కాదు.
1: ఇస్ నాట్ ప్రాపర్.
0: నీకైనా నాకైనా కూడాను తప్పు దోషములు అనేటువంటిది మహాపాతకము.
1: Either for you or to me for that matter.
0: ఏ నాటికైనా నీవు దీన్ని తప్పించుకోలేవు.
1: You can never escape from the consequence one day or other.
0: నేను చాలా గొప్పదానని.
1: I'm really great.
0: నా తండ్రి రాక్షస చక్రవర్తి.
1: My father is an emperor of the demons.
0: నా భర్త ఈ దోషములు అనగా రాక్షసుల యొక్క భర్త చక్రవర్తి.
1: And you and the husband is also an emperor.
0: నా కుమారుడు ఇంద్రుని సాధించినటువంటి యొక్క కుమారుడు.
1: My son could conquer even Indra himself.
0: ఇలాంటి వారు నాకు అండదండలుగా ఉంటుండి కూడాను నేను ఈ సందేహాన్ని విడవలేకపోతున్నాను.
1: With all the support of such mighty people around, still I entertain
0: this. ఏనాటికి ఎప్పుడు ఏ విధమైనటువంటి స్థితి ఏర్పడుతుందో,
1: when what type of consequence is
0: that, జాగ్రత్తగా ఉంటుండండి.
1: Be careful.
0: స్త్రీలనగా అగ్నితో సమానము.
1: A woman is equal to fire.
0: వారిని ఏ విధంగా కూడాను చూపులో కాని మాటలతో కాని చేష్టలతో కాని వారిని హింసించడం మహాపాతకం.
1: Is the worst of the sins to hurt a woman either by looks or words or deeds.
0: ఈనాటి నీ చూపులు చెడ్డ చూపులుగా ఉండవచ్చును.
1: Today you may have bad looks.
0: ఆ చెడ్డ చూపులే రేపటి నిన్ను చెడ్డ ఫలితాన్ని అందిస్తుంది.
1: A very bad look will take you to bad.
0: నీ చెడ్డ భావములే రేపటి దినం నీకు చెడ్డ ఫలితాన్ని కూడా చేకూరుస్తుంది.
1: ద బ్యాడ్ థాట్ విల్ మేక్ యూ రిసార్ట్ టు బ్యాడ్ యాక్టివిటీ.
0: కర్మ ఫలితం తప్పినది కాదు.
1: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కన్సిక్వెన్సెస్.
0: నేడో రేపో కాకపోయినప్పుడు తిరిగి వచ్చే జన్మనికైనా కూడా ఇది తప్పించుకోలేవు.
1: టుడే ఆర్ టుమారో ఆర్ ద నెక్స్ట్ బర్త్ యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ద కాన్సిక్వెన్స్.
0: కనుక ఇలాంటి సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యుత్తమం అని అన్నాడు.
1: సో ఇట్స్ నో బ్లెస్ టు నో దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: కానీ రావణుడు దీన్నంత పరిహాసంగా తీసుకున్నాడు.
1: బట్ రావణ డిడ్ నాట్ పే హీడ్ టు దీస్ వర్డ్స్.
0: కడపటికి ఏడు దినములు జరిగిన తర్వాత,
1: ఆఫ్టర్ సెవెన్ డేస్,
0: ఈ రావణుడు ఒక పెద్ద సర్పాస్త్రాన్ని విడిచాడు.
1: రావణ మేడ్ యూజ్ ఆఫ్ సర్పాస్త్ర.
0: ఆకాశం అంతా కూడా సర్పములు తిరుగుతూ ఉంటుండాలి. ఆకాశమే కనిపించలేదు. ఎక్కడ చూసినా సర్పములే.
1: The entire space is filled by the snakes all over.
0: ఈ దృశ్యాన్ని చూచాడు రావణుడు.
1: రావణ సా దిస్.
0: గరుడాస్త్రాన్ని విచ్చాడు.
1: అండ్ ఈ సెంట్ గరుడాస్త్ర.
0: ఈ గరుడాస్త్రం ఏం చేసి అన్ని పాములను ఒక క్షణంలో మింగివేసింది.
1: దిస్ గరుడాస్త్ర ఈగల్ స్వాలోడ్ ఆల్ ద స్నేక్స్ అరౌండ్.
0: రావణుడు చాలా సందేహించాడు.
1: రామా డౌటెడ్ దెన్.
0: ఈ గొప్ప గొప్ప అస్త్రములు ఈ అరణ్యములో సామాన్య మానవుల వలె సంచరించేటువంటి ఈ రాములు ఎక్కడ చిక్కాయి?
1: రావణ డౌటెడ్ హౌ ఇస్ ఇట్ దట్ రామా కుడ్ హ్యావ్ సచ్ పవర్ఫుల్ వెపన్స్.
0: అదే ఒక సమయం లోపల మండోదర చెప్పింది.
1: The same thing is said by Mandodara at one time.
0: Ravana, నీవు చాలా పొరపడుతున్నావు.
1: Ravana, you are mistaken.
0: రాముడు సామాన్యుడు కాదు.
1: Rama is not ordinary one.
0: కేవలం ఒక ఆదర్శ మానవుడిగా రూపొందుతూ ఉన్నాడు.
1: He appears to be an ideal man.
0: అతను మహాశక్తివంతుడు.
1: He is powerful.
0: కేవలం కోతులను పట్టుకొని ఈ మన సముద్రం పైన వంతరి కట్టాలంటే ఇది ఎవరికైనా సాధ్యమవుతుందా?
1: Is it possible for anybody to construct a bridge?
0: ఇంత చిన్న విషయంలో కూడా నీవు రాముని గుర్తించుకోలేకపోతున్నావు.
1: Don't you understand the divinity of Rama?
0: మహాసాధ్యమణి అనేటువంటి ఈ సీతను కొని తెచ్చావు.
1: You brought Sita.
0: ఇప్పటికైనా నువ్వు కాలం మించిపోలేదు.
1: Even now it's not too late.
0: నా మాట విని ఈ సీతను కొనిపోయి ఆ రాములకు అప్పచెప్పు, రాముని పాదము పట్టు, నీవు అతన్ని క్షమించమని ప్రార్థించు అని బోధించింది.
1: మండోదరి pleaded with Ravana, listen to me, hand over Sita back to Rama, fall at his feet.
0: నా ప్రాణమై నా విడుతుని కాని నేను అతని పాదమును పట్టను అన్నాడు.
1: రావణ సెడ్ ఐ విల్ డై రాదర్ ఐ విల్ నెవర్ క్యాచ్.
0: వినాశకాలే విపరీత బుద్ధి ఏనింది, మండోదరి వెళ్లిపోయింది.
1: అట్ ద బ్యాక్ టైమ్స్ ఆర్ అహెడ్, మండోదరి లెఫ్ట్ దట్ స్పాట్.
0: ఏడవ దినము ఒక్కొక్క కంఠాన్ని కొడుతూ వచ్చాడు.
1: సెవెంత్ డే హీ స్టార్టెడ్ హిట్టింగ్ ఈచ్ వన్ ఆఫ్ ది హెడ్స్.
0: దీని పేరు కంఠాస్త్రము అని పేరు.
1: దిస్ కాల్డ్ కంఠాస్త్ర.
0: ఇంద్రుడు పంపించినటువంటి అస్త్రం.
1: ఇట్ ఈస్ సెండ్ బై ఇంద్ర.
0: ఒక తల క్రింద పడిపోతానే మరొక తల బయటకు వస్తుంటుండాలి.
1: As one head falls on the ground, another head
0: ee vidhanga 10 talanu kunnu kinda dumpadu.
1: Like this, oh, he was beheaded totally.
0: Anaga ravuniki 10 talanu unnava ani aneka mandi yochinchavachunu sandehinchavachunu.
1: Many may doubt, is it a fact that Ravana has 10 heads?
0: Emiti ee talalanti emiti?
1: What are these heads?
0: Chandrama manaso jataha chacho suryo jayata mukha indrascha agnischa ani ee oka vedamunandu nirupinchinattuga ee oka 10 talalu ఆరు శాస్త్రములు నాలుగు వేదములు తెలుసుకున్నటువంటి వాడు రావణుడు.
1: రావణ 10 హెడ్స్ సిగ్నిఫై ద నాలెడ్జ్ ఆఫ్ 4 వేదాస్ అండ్ 6 సీక్రెట్ టెక్స్ట్స్.
0: కనుకనే ఆరు శాస్త్రములు నాలుగు వేదములు చేరి 10 తలలుగా రూపొందినాయి.
1: 6 టెక్స్ట్ అండ్ 4 వేదాస్.
0: ఒక్కొక్క శాస్త్రాన్ని ఖండిస్తూ వచ్చాడు.
1: He went on testing.
0: శాస్త్రము తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of knowing?
0: ఈ శాస్త్రాన్ని ఉపయోగించుకోలేనివాడు ఈ శాస్త్రం ఎందుకు ఉండాలి?
1: When you don't make use of this knowledge, why should you study?
0: వేదం తెలిసినందుకు ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this knowledge?
0: ఆచరణలో పెట్టాలి.
1: You should practice it.
0: కొంతకాలం నిమిషములకు ముందుగా ఈ రుచిర్ దేశాయ్ చెప్పాడు.
1: Few minutes earlier రుచిర్ దేశాయ్ said,
0: నిరంతరము నేను రామచింతన చేస్తున్నాను, నాకు రామదర్శనం లభ్యం కాలేదని విభీషణుడు హనుమంతుడితో ఏడ్చుకున్నప్పుడు,
1: When Vibhishana said to Hanuman, I think of I chanted the name of Rama, but I didn't have any kind of experience. Then he said,
0: Vibhishana,
1: Rama
0: naamu chesinanta maatramana chaladu.
1: It's not enough if you chant Rama's name.
0: Rama karyamulo kuda nee palgonali.
1: You should participate in Rama's mission.
0: Appude ee Rama chintanalo unnatundi phalitam neeku dakkutundi.
1: Then only you, this chanting will be fruitful.
0: Kevalam pedavalto Ram Ram Ram Ram anukunnanta maatramana chaladu. నీకు ఇచ్చినటువంటి అంగముల చేత రామ సేవలో కూడా నీ పాల్గొను.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు అటర్ లార్డ్స్ నేమ్ విత్ యువర్ లిప్స్, విత్ బోత్ ఆఫ్ ది హ్యాండ్స్ యూ షుడ్ సర్వ్ గాడ్.
0: నటపాంసి నతీర్థానాం.

0: సేవ చేయాలి.
1: వన్ షుడ్ సర్వ్.
0: తపస్సు చేయకపోయినను పర్వాలేదు.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ డోంట్
0: జప ధ్యానములు చేయకపోయినను పర్వాలేదు.
1: నీడ్ టు మెడిటేట్.
0: భజన చేయకపోయినను పర్వాలేదు.
1: యు డోంట్ నీడ్ టు డు భజన.
0: సేవలో నీవు పాల్గొనాలి.
1: బట్ యు మస్ట్ నెసెసరీ పార్టిసిపేట్ ఇన్
0: సేవని. నీ జీవితానికి సరియైన నావ.
1: సర్వీస్ ఇస్ ద బోట్ ఆఫ్ లైఫ్.
0: కనుక నీవు ఏం సేవ చేస్తున్నావు?
1: వాట్ సర్వీస్ యువర్ రెండరింగ్.
0: కనుక ఈనాడు కూడాను అనేక మంది భగవత్ నామాన్ని స్మరిస్తున్నారే కానీ నామములకు తగినటువంటి సేవ కూడా పాల్గొనటం లేదు.
1: అండ్ టుడే మెనీ చాంట్ గాడ్స్ నేమ్ బట్ దే డోంట్ డూ సర్వీస్.
0: కేవలం పండు చూచినంత మాత్రమే కడుపు నిండుతుందా?
1: బై మియర్లీ వాచింగ్ యూ షుడ్ ఈట్ ద ఫ్రూట్.
0: దాన్ని అరిగించుకోవాలి.
1: యూ షుడ్ డైజెస్ట్ ద ఫ్రూట్.
0: జ్ఞాతం ద్రష్టం ప్రవేశం అనింది గీత.
1: గీత సెడ్ జ్ఞాతం ద్రష్టం ప్రవేశం.
0: జ్ఞాతం అనగా ఒక విషయాన్ని తెలుసుకోవటము.
1: జ్ఞాతం మీన్స్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్ ఆస్పెక్ట్.
0: ఆ తెలుసుకున్నటువంటి దానిని చూడటము ద్రష్ట.
1: వాట్ యు హావ్ నోన్ యు మస్ట్ సీ ద్రష్ట.
0: ఏదో ఒక గ్రంథంలో శాస్త్రాన్ని గురించి మనం చదివాము.
1: యు హావ్ గాన్ త్రూ ఏ టెక్స్ట్.
0: కానీ చదివినంత మాత్రం చాలదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్. ఇఫ్ యు
0: దాని అనుభూతి లోపల తెప్పించుకోవాలి.
1: యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: అదే ద్రష్ట.
1: దట్ ఈస్ ద్రష్ట.
0: ద్రష్టమైన తర్వాత ప్రవేశం లోపల పెంచుకోవాలి.
1: లేటర్ ప్రవేశం యూ షుడ్ డైజెస్ట్ ఇట్. టేక్ ఇట్ ఇన్.
0: వంట వండిన తర్వాత
1: ఆఫ్టర్ కుకింగ్
0: దానిని భుజించాలి.
1: యూ షుడ్ ఈట్.
0: భుజించిన తర్వాత జీర్ణించుకోవాలి.
1: ఆఫ్టర్ ఈటింగ్
0: అప్పుడే వంట వండినందుకు తగిన ఫలితం.
1: దాట్స్ ది మెయిన్ ఎయిమ్ ఇన్ కుకింగ్.
0: అదే విధంగానే నామస్మరణ చేసిన తర్వాత చేసిన దాన్ని మననం చేసుకోవాలి. అనగా మనం కార్యాలయ రూపంలో దాన్ని ప్రవేశపెట్టాలి.
1: సో ఆఫ్టర్ చాంటింగ్ గాడ్స్ నేమ్ యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: తదుపరి దానిని లోపల ప్రవేశించాలి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ డైజెస్ట్.
0: కనుక విభీషణ, నీవు కేవలం నామచింతన చేసినంత మాత్రం చాలదు, రామ కార్యంలో కూడా నువ్వు పాల్గొనమని ఆనాడు బోధించాడు.
1: దట్ డే హనుమాన్ టాట్ విభీషణ, ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ చాంట్ గాడ్స్ నేమ్, యూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ హిస్ మిషన్.
0: అదే విధంగానే
1: likewise
0: ee ravanasurudu ee yokka vedamulanta chadivadu.
1: Ravanasura has gone through all veda.
0: Chadivinadu maatrame kaani okka daninaina aacharana cheyatam ledu.
1: He studied them all but he did not practice one.
0: Adi hanumantudu cheppadu ramula daggariki mottamodati choochi vellinappudu.
1: That's what Hanuman said in the first instance.
0: Santasambuna vidu vidulu దొంతిశాలలు వాడ మేడలు రంతు చేసడి ధనుజవర్ణను కాంతగేళి గృహంబులరచితి శ్రీరామ నా మనవి వినుమా సీత శిరో రత్నమే గొనుమా. శ్రీరామ నా మనవి వినుమా.
1: శ్రీరామ ప్లీజ్ లిసన్ టు మై ప్లీ.
0: సీత శిరో రత్నమే గొనుమా.
1: యాక్సెప్ట్ సీత ద నోబ్లెస్ట్.
0: సంత సంబున వీధి వీధులు దొంతిశాలలు వాడమేడలు
1: విత్ ఆల్ ది ప్లెజర్ ఐ వాచ్ ఆల్ ద మ్యాన్షన్స్ దేర్.
0: చేసేటి జనజవర్ణను శాంతికేళి గృహంబుల రసితి శ్రీరామ నా మనవి వినుమా.
1: ఐ హావ్ సీన్ ఆల్ ద డెమన్స్ దేర్ లివింగ్ ఇన్ దోస్ మ్యాన్షన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ ఆఫ్
0: ఆ ఇంద్రజిత్తును.
1: ఫస్ట్ దేర్ ఇస్ ఇంద్రజిత్.
0: ముఖ్యమైన ప్రహస్తుని.
1: ఇంపార్టెంట్ ప్రహస్త.
0: ఇలాంటివంతా కూడా వేదము చెప్తున్నారు వాళ్ళంతా.
1: They all chant Veda.
0: తెల్లవారి లేచినది మొదలుకొని వేదమును పఠనం చేయటం.
1: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్
0: రాత్రి వేద పఠనం చేస్తున్నారు.
1: దే థింక్ ఆఫ్ వేద.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్?
0: దాన్ని సరియైన అనుభవంలో తెప్పించుకోలేదు.
1: బట్ దే డిడ్ంట్ బ్రింగ్ ఇట్ టు ఎక్స్పీరియన్స్.
0: కనుకనే రావణునికి నాలుగు వేదములు తెలుసు.
1: సో రావణ నోస్ ఆల్ ఫోర్ వేద.
0: కానీ ఆచరణలో కించిత్తైనా ఉపయోగపెట్టలేదు.
1: బట్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ ఫ్రాగ్మెంట్.
0: ఆరు శాస్త్రములు తెలుసు.
1: హీ నోస్ ఆల్ సిక్స్ టెక్స్ట్.
0: ఏ శాస్త్రాన్ని తాను అనుసరిస్తున్నాడు?
1: విచ్
0: పరస్త్రీని అపహరించటము ఇది తప్పని తెలీదా శాస్త్రంలో?
1: డస్ హీ నాట్ నో బై స్టడింగ్ ద శాస్త్ర దట్ ఇస్ ఎ సిన్ టు అబ్డక్ట్ ఎ
0: వుమన్? వరుణ్ని పీడించకూడదు అనేటువంటిది తెలీదా శాస్త్రంలో?
1: డస్ హీ నాట్ నో బై గోయింగ్ త్రూ ద శాస్త్ర
0: పరోపకారమైన పాపాయ పరపీడనం అన్నది?
1: ఈజ్ ఓన్లీ ది సిన్నర్ ఇఫ్ యూ హర్ట్స్ ఎనీబడీ. ఇస్ మెరిటోరియస్ ఇఫ్ యూ హెల్ప్ ఎనీవన్?
0: పరోపకార పుణ్యాయ. పరులకు ఉపకారం చేయటమే పుణ్యము.
1: ద మెరిట్ లైస్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
0: అపకారం చేయటమే పాపము అనింది.
1: అండ్ టు హార్మ్ అదర్స్ ఇస్ ఎ సిన్.
0: కనుకనే ఆరు శాస్త్రములు తెలిసి నాలుగు వేదములు కూడా తెలుసుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోవడం చేతనే ఆ పది శిరస్సులు కూడా ఖండించాడు రాముడు.
1: దేర్ఫోర్ రామ బిహిటెడ్ హిమ్ కట్ ఆఫ్ ఆల్ ద టెన్ హెడ్స్ బికాస్ నోయింగ్ ఆల్ సిక్స్ శాస్త్రాస్ ఫోర్ వేదాస్ హీ డిడ్ నాట్ ప్రాక్టీస్ ఇట్ ఈవెన్ ఎ లిటిల్.
0: ఇంతకాలము తాను బ్రతకటము ఈ విధమైనటువంటి విద్యల చేతనే బ్రతికాడు.
1: హీ సర్వైవ్డ్ సో లాంగ్ బికాస్ ఆఫ్ హిస్ అక్వైంటెన్స్.
0: ఈ పది విద్యలు కూడాను అదృశ్యమాయను కింద కూలిపోయాడు.
1: ద మూమెంట్ అవేర్నెస్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ లాస్ట్ హీ ఫెల్ డౌన్.
0: మానవుని యందు అనేక విధమైనటువంటి శక్తులు ఉంటున్నవి.
1: మ్యాన్ హాస్ గాట్ సో మెనీ పవర్స్ ఫ్యాకల్టీస్.
0: కానీ తన శక్తులను తాను గుర్తించుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to know his own innate power.
0: కారణము ప్రాకృతమైనటువంటి జగత్తుని ఆధారం చేసుకున్నాడు.
1: But he goes by this world, ephemeral.
0: ఈ యొక్క ప్రవృత్తి అయినటువంటి దీనినే మనం అనుసరిస్తూ ఉన్నాం.
1: We go by the outward trend.
0: నివృత్తి స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎవ్వరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: But no one is making an attempt to know the spirit which is in word.
0: కనుకనే మానవుడై కూడాను సామాన్యమైనటువంటి మానవునిగా జీవిస్తూ నశిస్తూ మరణిస్తున్నాడు.
1: Though being so might and powerful, he leads an ordinary life and ruins and dies ultimately.
0: రామును కూడాను తాను మానవ అవతారం ధరించినప్పటికీ నేను మానవుడను కాదు అనేటువంటి సత్యం తెలుసు.
1: Though Rama has taken human form, he knows that he is not human. అయితే
0: శారీరకంగా లోకానికి ఆదర్శాన్ని అందించే నిమిత్తమై తాను బాధపడినట్టు, భార్య వియోగంలో కుమిలిపోయినట్టు, పరులతో యుద్ధము చేసినట్టు, విజయాన్ని సాధించినట్టు, ఇవన్నీ కూడాను కేవలము కొన్ని నటనలు మాత్రమే.
1: Because he has taken human form to set an ideal to the rest of the mankind, he pretended, acted as if he suffered from the separation, because separation from the wife, as if he fought, as if he won the war.
0: ఇవన్నీ కూడాను సత్య ధర్మముల యొక్క ప్రమాణ స్వరూపములే.
1: That's all the evidence of the adherence to the truth and righteousness.
0: సత్యాన్ని ఏ విధంగా మనం ఉచ్చరించాలి?
1: How to speak truth?
0: ధర్మాన్ని ఏ విధంగా మనం అనుసరించాలి?
1: How to follow righteousness?
0: అందువల్లే సత్యం వద, ధర్మము సత్యాన్ని చెప్పు.
1: Therefore speak truth and follow righteousness.
0: ఈనాటి మానవుడు సత్యం చెప్పేటువంటి మానవుడే కనిపించటం లేదు.
1: There is no man today who utters truth.
0: తెల్లవారి లేచినది మొదలు రాత్రి పరుండునంత వరకు పొట్టకూటి నిమిత్తమై అసత్యము అసత్యము అసత్యం.
1: To carry out his living from dawn to dusk, he spends the time in uttering lies.
0: మరి నిద్ర పోయడు దాది పొట్టకై హద్దును పద్దు లేక వ్యయమందగజేయుచు జీవితంబు మీరిద్దిల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితిరో ప్రీతిగా యోచన చేయు మానవా.
1: ఓ మ్యాన్, ఎంక్వైర్ క్లియర్లీ రైట్ ఫ్రమ్ ద టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ అంటిల్ యూ రిటైర్ గో టు స్లీప్ టు ఫిల్ యువర్ బెలీ యూ వేస్ట్ యువర్ టైమ్.
0: సత్యం అంటున్నాము.
1: యూఆర్ డ్రాపింగ్.
0: ఎవరు చెప్తున్నారు సత్యం?
1: హూ ఇస్ టెల్లింగ్ ట్రూత్?
0: ఈ సత్యమే చెప్తుంటే ఈ లోకం ఈ విధమైనటువంటి పరిస్థితికి వచ్చేదే.
1: ఇఫ్ యు రియల్లీ స్పీక్ ట్రూత్ ద వరల్డ్ విల్ నాట్ బి ఇన్ ద ప్రెసెంట్ ప్లాట్.
0: నోరెత్తితే అసత్యమే.
1: ద వన్ హూ స్టార్ట్ స్పీకింగ్ ఫుల్ ఆఫ్ లైఫ్,
0: ఈ అసత్యం చేతనే నాలుకను అపవిత్రం గావించుకుంటున్నారు.
1: ద టంగ్ బికమ్స్ అన్సెక్రెంట్.
0: కనుకనే ఆ నాలుక అపవిత్రం కావటం చేత జీవితమే అపవిత్రమైపోతుంది.
1: ద టంగ్ హాస్ బికమ్ అన్సెక్రెడ్
0: కల్మషమైనటువంటి జీవితంగా రూపొందుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇట్ టర్న్స్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పది చిల్లుల పాత్ర లోపల పాయసమే పోస్తే ఏ చిల్లులో వచ్చినా పాయసమే రావాలి.
1: A vessel with all the 10 holes, if it is filled with rice pudding, it will come out.
0: లోపల విషమే పోస్తే ఏ చిల్లులో వచ్చినప్పటికీ విషమే వస్తుంది.
1: Even if it were filled by poison, it will come out.
0: కాబట్టి మన హృదయంలోనేటువంటిది అసత్యమైనటువంటి దీంతో పాయిజన్ తో నింపుకున్నాం కనుకని మన మాట అసత్యమే, మన చూపు అసత్యమే, మన శ్రవణం అసత్యమే, మన మరణం అసత్యమే, చేతల అసత్యమే, కాళ్ళు అంతా అసత్యమయంగా ఉంటున్నాయి.
1: We have filled our heart with this poison. Therefore, whatever we say is false. Our looks are bad.
0: కనుకనే మొట్టమొట్ట హృదయాన్ని సత్యంతో నింపుకోవాలి.
1: Therefore, we should fill it up with truth.
0: అది ఏ విధంగా అయినప్పటికీ సత్యమే బయట వస్తుంటుంది.
1: One way or other, the truth comes out.
0: కడుపులో ఏదే కప్పులో వస్తుంది అన్నట్టుగా ఏది మనలో ఉంటుందో అదే వస్తుంది బయట.
1: So what is there within naturally comes out.
0: ఈనాటి మానవత్వమునకు ఇన్ని విధమైన వికారములు ప్రాప్తించడానికి ఇదే మూల కారణం.
1: This is the cause for all very types of perversions among men.
0: చేతనైతి చేతనవుతుందని చెప్పు.
1: If you are capable, tell it.
0: కాదని చెప్పు.
1: You say you cannot.
0: కానీ చేస్తానని మాత్రం చేయకుండా పోవటం అసత్యమే.
1: But if you say I will do it and if you don't do it, it is falsehood.
0: నేను పాటిస్తానని చెప్పి పాటించకుండా పోవటం అసత్యమే.
1: If you say I will practice, if you don't.
0: కేవలం అసత్యం మాత్రమే కాదు.
1: Not merely lies.
0: ద్రోహం కూడాను.
1: You are a betrayer.
0: ద్రోహమే కాదు.
1: Not only that.
0: మోసము కూడాను.
1: It is cheating.
0: ఎందుకంటే చేస్తానని చెప్పి చేయకుండా పోవటం మోసం కాదా?
1: యూ ప్రామిస్ దట్ యూ డూ ఇట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: అసత్యంలో ఎన్ని విధమైనటువంటి ఫలితములు ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ రిజల్ట్స్ అవుట్ ఆఫ్ సచ్ యాక్షన్స్.
0: కనుకనే సత్యం వదా, సత్యాన్ని మనము చెప్పాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్పీక్ ట్రూత్.
0: ధర్మం చర,
1: షుడ్ ఫాలో ధర్మ.
0: ధర్మాన్ని చెయ్యాలి.
1: ఫాలో
0: ఏది ధర్మమో ఏది అధర్మమో మాకు తెలియదే అంటారు.
1: యూ మే సే యూ డు నాట్ నో వాట్ ఇస్ రైచియస్, వాట్ ఇస్ నాట్ రైచియస్.
0: తెలిసినంత వరకు కూడాను నీ యొక్క కాన్షియన్స్ అనగా నీ ఆత్మసాక్షిగా ఇది సత్యము అని గుర్తించిన తర్వాత దాన్ని చేయడానికి ప్రయత్నించాలి.
1: When one's conscience, your witness tells you, follow its command.
0: కాని ఈనాటి మానవుడు తన స్వార్థమును తన స్వప్రయోజనమును వెనుక పెట్టుకుని అన్ని కార్యములో ముందుకు పోతున్నాడు.
1: Man proceeds keeping selfishness, self-interest in the background.
0: తెలిసినప్పటికీ దానికి తెలియనట్టుగా నటిస్తున్నాడు.
1: Though he knows, he pretends that he doesn't know.
0: తనను తాను కించిత్ పరచుకోవటమే.
1: He is cheating himself.
0: ఇన్ని దినముల నుంచి వింటున్నారు.
1: You have been listening all along.
0: ఇన్ని సంవత్సరం నుంచి శ్రవణం చేస్తున్నారు.
1: You have been listening for years.
0: ఎంతవరకు మనం ఆచరణలో పెట్టుకుంటున్నాం?
1: To what extent?
0: ఎన్ని మనం ఆచరణలో దింపుతున్నాము?
1: How many were practicing?
0: విచారణ చేస్తే ఏ ఒక్కటైనా లేదు.
1: If we inquire, we are not practicing.
0: ఎన్ని గ్రంథాలు చదువుతున్నాము?
1: So many books we read.
0: ఎన్ని బోధనలు వింటున్నాము?
1: We listen to teachings.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: కనుకనే
1: So
0: మనం చేసేటువంటి కూడాను చెప్పడమే కానీ చేయటం లేదు.
1: We just declare, but we don't practice.
0: Andhakaram bellam hatamarune chuda vasudalo deepapu vartavalana.
1: By mere announcement of the light, do you expect the darkness to be dispelled?
0: Roga peedutini bal rogambu tirunam aushada mahimambu antavinna.
1: By listening to the effect of the medicine, do you expect the sick person to be free from the disease?
0: పేదిరికంబు పోవునా విత్త ప్రభావంబు విన్న వింత.
1: Do you think that the pauper, a beggar, will be free from all his poverty by listening to finance?
0: విన్నంత మాత్రం మన జోబులకు ఏమైనా కాసు వస్తుందా?
1: By listening to economics, your pocket will never be filled.
0: Powerful medicines యొక్క గురించి నీ వింటున్నప్పటికి నీలో ఉన్నటువంటి రోగం పోతుందా?
1: By listening to the medicine, the disease is not cured.
0: పేదవాడు ఎంతో బాధపడుతున్నాడు.
1: A poor man is suffering.
0: అలాంటి వాడి దగ్గరికి పోయి పంచపచ్చ పరమాన్నముల గురించి చెప్తే వాడి కడుపేమని నిండుతుందా?
1: If you speak of all delicious items, would ever his
0: మన స్మరణలు మన సాధనలు మన ప్రవర్తనలు అన్ని ఇట్లే ఉన్నాయి.
1: All our spiritual practices are like that.
0: ఈ ప్రవృత్తి కంటే మరింత హీనమై దిగిపోతున్నాయి.
1: It is much worse than the outward trend.
0: ఇంకా ప్రపంచం ఎట్టు బాగుపడుతుంది?
1: How do you expect the good world?
0: ఏనాడు దేశం మంచి స్థితికి వస్తుంది?
1: When will it come to exalt that position?
0: దేశం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ కంట్రీ?
0: మనుషుల యొక్క సమూహమే దేశం.
1: ఇట్ ఇస్ ది అసెంబ్లీ ఆఫ్ పీపుల్, నాట్ ది sand.
0: మనిషి అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: మనసే మనిషి.
1: ద మైండ్.
0: మనసు గలవాడే మనిషి.
1: ద వన్ విత్ మైండ్.
0: మనసు అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ మైండ్?
0: సంకల్పం యొక్క చేరికే మనిషి.
1: కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: ఈ సంకల్పం యొక్క ప్రభావమే మన ప్రవర్తులు.
1: అండ్ అవర్ యాక్షన్ ఇస్ రిఫ్లెక్టెడ్.
0: కాబట్టి ప్రవృత్తులకు సంకల్పములకు సన్నిహిత సంబంధం ఉంది.
1: సో దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ ఇన్ ద మైండ్ అండ్ యాక్షన్.
0: కనుక ఈ సంకల్పములకు మన మనసుకు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది.
1: సో మైండ్ ఇస్ ది కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: కనుకనే మొట్టమొదట మన దుష్ట సంకల్పాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ థాట్స్ ఫస్ట్.
0: అప్పుడే మనం మనిషి అనేటువంటి ఒక పేరుకు సార్థకమైనటువంటి వారమవుతాం.
1: Then only we deserve the title of being born a human.
0: కనుకనే రావణుడికి 64 విద్యలు తెలిసినటువంటి వాడు.
1: రావణ ఇస్ ఎక్స్పర్ట్ ఇన్ 64
0: ఏమి ఫలము?
1: What is the use of all this?
0: తన నొసట వ్రాత తప్పించే ఎవరి తరము?
1: Who can make you escape from your destiny?
0: తన దగ్గర చేరనేని ఎండబారులు బుద్ధులు బెండుబారు.
1: When there are wicked thoughts in your mind, the whole life becomes a dry.
0: నాకు ఓన్లీ బెండు మాత్రమే కాదు బండబారు అని కూడా.
1: It becomes very dry like a stone.
0: 64 విద్యలు.
1: 64
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఈ విద్యల యొక్క వివాహం ప్రయోజనం ఇంతేనా?
1: Is that the utility of education?
0: విజ్ఞానంతో విద్య వరాణించాలి.
1: You should shine by practicing what you read.
0: కృషి కూటి కోసం చేయాలి.
1: And you should work to carry out a living.
0: కానీ ఈనాటి విద్యలంతా కూటి కోసం జరుగుతున్నాయి.
1: But today education is just to carry out.
0: అందువల్లనే ఈ యొక్క ఉద్యోగములు ఈ యొక్క పనులు ఈ విధమైనటువంటి యొక్క రిజల్ట్స్ అంతా కూడా ఈ విధమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: As everything is job oriented, we find it the wrong path.
0: మంచిగా కనిపించవచ్చు మేడి పండు చూడ మేలుమై ఉండును.
1: The forest fruit may
0: be shine. కానీ లోపల చూస్తే ఈ కర్మ ఫలితం అనేటువంటిది పీడిస్తూ ఉంటుండాలి.
1: But within you find all the bad thing there, which is the consequence of your wrong activity.
0: కర్త ఎవరు?
1: Who is responsible?
0: కర్త భగవంతుడు కాదు.
1: God is not.
0: కారణం భగవంతుడు కాదు.
1: No.
0: కార్య కారణం రెండు నీవే కారణం.
1: Cause and effect, you are responsible for this.
0: అది ఏ ఈనాడు మరణించినావని చెప్పినని ఆ దేహం పైన పడి మండోదరి విలపిస్తూ ఉంటుండాలి.
1: మండోదరి fell on the dead body, she was crying.
0: రావణ నీ తపస్ఫలం ఎక్కడ పోయింది?
1: రావణ, వాట్ హ్యాపెన్ టు ద పవర్ ఆఫ్ ద పెన్?
0: ఈ వేదశాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ వేద?
0: నేను ఎంతకాలం నుంచినో చెప్తూ వచ్చాను.
1: ఐ హావ్ బీన్ టెల్లింగ్ యు,
0: కానీ నా మాటను నీవు లెక్క చేసుకోలేదు.
1: బట్ యు నెవర్ పేడ్ హీడ్ టు మై వర్డ్.
0: కట్టగడపడికి మట్టిలో పడి పొరలాటం నీ ఎంత కర్మ?
1: అల్టిమేట్లీ హ్యాడ్ టు రోల్ ఆన్ ద గ్రౌండ్. వాట్ ఎ ఫేట్.
0: గొప్ప చక్రవర్తిగా ఉండినటువంటి రాక్షస చక్రవర్తి.
1: యు ఆర్ ఎ మైటీ ఎంపరర్ ఆఫ్ డెమన్స్.
0: కోతులతో నా చావటము.
1: Should you be killed by monkeys?
0: ఎంతటి మహాపాపతము నంచావు.
1: What a worst of this insurrection.
0: పాపమును తప్పించే ఎవరి తరము కాదు.
1: Nobody make you free from.
0: నీవు చేసుకున్న పాపమే నీ విధంగా అనిపిస్తుంది.
1: This is all the sin you have committed.
0: అనిపిస్తే కాకుండా ఆ రామచంద్రుని చేతిలో అయినా చచ్చినావో ఏమో అదైనా నాకు తెలిస్తే కొంత తృప్తి అవుతుందని.
1: I'll be satisfied if at all I come to know that you have died in the hands of Rama.
0: కానీ విభీషణుడు దగ్గరకు వచ్చాడు.
1: విభీషణ కేమ్ క్లోజ్.
0: ఆ విభీషణుడు కూడాను కొంత క్రోధంతో నిందించింది.
1: మండోదరి అక్యూజ్డ్ విభీషణ ఆల్సో.
0: నిందించిన తర్వాత విభీషణ నిన్ను నిందించకూడదు.
1: విభీషణ
0: నీవు ఎంతకాలం నుండి బోధిస్తున్నావు మీ సోదరునకు.
1: విభీషణ హావ్ బీన్ టెల్లింగ్ యువర్ బ్రదర్
0: ఇది మంచిది కాదు మంచిది కాదు మంచిది కాదని ఎంతో మీ బోధిస్తున్నావు.
1: యువ్ బీన్ ప్లీడింగ్ విత్ హిమ్ దట్
0: కానీ నీ బోధన అతను తలకెక్కలేదు.
1: బట్ హీ నెవర్ హర్డ్.
0: ఎట్ట ఎక్కుతుంది?
1: వై హౌ డు యు ఎక్స్పెక్ట్ ఇట్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ అగునా.
1: ది హెడ్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఫిల్డ్ హౌ కెన్ దట్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా.
1: అంటిల్ ఇట్ ది హెడ్ ఈజ్ ఎంప్టీ కెన్ యూ ఫిల్ ఇట్ అప్ విత్
0: అతని తన అనేక చింతలతో చేరుకుని ఉంటుంది. అది
1: ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆల్
0: అది ఖాళీ చేస్తే కదా విభీషణ యొక్క బోధ అందులో చేరుతుంది.
1: అన్లెస్ ఇట్ మేడ్ ఎంప్టీ హీ కెన్ నాట్ రిసీవ్ స్పిరిచువల్ టీచింగ్.
0: అది చేరడానికే స్థానం లేదు.
1: దేర్ నో స్కోప్ టు అకామడేట్.
0: అలాంటి తలను నీవు పెంచుకున్నావు.
1: యూ హ్యావ్ సచ్ ఎ హెడ్.
0: అలాంటి తలంపులను నీవు పెంచుకున్నావు.
1: యూ హ్యావ్ సచ్
0: థాట్. ఇలాంటి దుస్థితిని నీవు అనుభవిస్తున్నావు.
1: దిస్ ఈజ్ ది ఫేట్ నౌ
0: అని మండోదరి చాలా సత్యాన్ని పలుకుతూ వచ్చింది.
1: మండోదరి స్పోక్ ట్రూత్.
0: అప్పుడే పరిగెత్తిపోయి సీత పాదముల పైన పడాలని కూడా సంకల్పించుకుంది.
1: అండ్ షీ డిసైడెడ్ టు ఫాలో అట్ ద ఫీట్ ఆఫ్ సీత.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూస్?
0: ఇంతకాలం నేను సీతను చూడనటువంటి దాన్ని ఇప్పుడు పోయి చూడటం ఎంత సిగ్గు లేకుండా పోతుంది.
1: ఐ హావ్ నాట్ సీన్ సీత సో లాంగ్. వాట్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఐ యామ్ టు సీ హర్ నౌ.
0: ఇప్పుడు నేను చూసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూస్ ఇన్ మీటింగ్ హర్ నౌ?
0: తీరిన తర్వాత ప్రయోజనం కాదు.
1: దేర్ ఇస్ నో యూస్ నౌ.
0: కనుక ఓ రావణ ఇప్పుడైనా నీవు కొంతవరకు ఒక్కతూరి కనులు తెచ్చి నేను చేసిన దోషము అని క్షమాపణ వేడుకో. ఇదే నీకు చాలు. ఇదే అంత్యంలో నీకు శాంతి అనింది.
1: ఓ రావణ ఎట్లీస్ట్ ఓపెన్ యువర్ ఐస్ నౌ. యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ ఇన్ ద సిన్ యూ హావ్ కమిటెడ్.
0: అంత్యంలో ఒక్కతూరి క్షమించమని కోరితే కూడా చాలు.
1: అట్ ది ఎండ్ ఇఫ్ యూ సీక్ పార్డన్ ఇట్స్ ఎనఫ్.
0: అందుకోసమని అనేక మంది కాశీకి పోతూ కాశీలో చావాలని పోతుంటారు.
1: మెనీ పీపుల్ గో టు కాశీ బెనారస్ ఇన్ ఆర్డర్ టు డై.
0: కాశీలో పోయి ఏమేమో చింతలన్నీ తనలో పెట్టుకుంటారు. దేహం కాశీలో ఉంటుండాది.
1: బాడీ ఇస్ దేర్ ఇన్ కాశీ.
0: బజారులో ఉంటుండాది. ఏం చేస్తాడు పాపం? అతని కర్మ.
1: బట్ ఆల్ హిస్ థాట్స్ సెంటర్ అరౌండ్ ద స్ట్రీట్స్. వాట్ ఇస్ ఇట్?
0: మరణించే సమయంలో కూడా కొంచెం రామనామాన్ని స్మరిస్తుంటే వారి చింత ఏమైనా వస్తుందేమో. అరే రామా రామా రామా అని చింతించమని చెప్తుంటారు.
1: పీపుల్ సే దట్ యూ షుడ్ చాంట్ రామాస్ నేమ్ అట్ ది ఎండ్.
0: కానీ అక్కడ కూడా ఆ రామనామం రాదు.
1: బట్ హీ డజంట్ సే సో.
0: హృదయంలో ఉంటే కదా వచ్చేది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ద హార్ట్ యు విల్
0: స్పెల్ అవుట్. మొట్టమొదట మనం హృదయాన్ని నింపుకోవాలి మంచి భావములతో.
1: సో వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ గుడ్ థాట్స్.
0: హృదయాన్ని నింపుకోవాలి పవిత్రమైన నామముల చేత.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ సేక్రెడ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈనాటి యొక్క సత్యము ధర్మము అనేటువంటిది ఆనాటి రామకాలం నందే ఇంత ప్రభావాన్ని నిరూపిస్తూ వచ్చాయి.
1: దట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్యూస్నెస్ ఇన్ దోస్ టైమ్స్ ఆఫ్ రామ్.
0: ప్రతి దానికి నీ సత్యము ధర్మమే.
1: ఫర్ ఎవ్రీథింగ్ దే షుడ్ హావ్ దీస్ టూ.
0: మతములకు ఆధారము సత్య ధర్మములే.
1: ఫర్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్
0: గమ్యములకు మార్గములు సత్య ధర్మములే.
1: That is only path.
0: శాస్త్రముల యొక్క రసములకు సత్య ధర్మములే.
1: The essence of sacred text is truth and righteousness.
0: రహస్యాలకు అన్నిటికీ సత్య ధర్మములే.
1: For everything is these two are
0: essence. రహస్యములకు సత్య ధర్మములోనే ఇమిడి
1: ఉంది. The secret of secrets lies in these two.
0: కనుకనే సత్యము ధర్మము అనేటువంటిది ప్రతి మానవుడు కూడాను అనుసరించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ టు ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: ఇది ఏ రామాయణంలో ప్రధానంగా బోధించినటువంటి యొక్క విశేషం.
1: దిస్ ది మెయిన్ టీచింగ్ ఆఫ్ రామాయణ.
0: రావణుడు మరణించాడు.
1: రావణ డై.
0: కానీ రాక్షసులందరూ కూడా మరింత భయపడిపోయారు.
1: ద డెమన్స్ వర్ ఫియర్ స్ట్రికెన్.
0: పోయిన వారు పోయారు.
1: పీపుల్ డైడ్ ఎనీ.
0: భర్తలు పోయిన స్త్రీలు విలపిస్తూ ఉన్నారు.
1: దర్ మెనీ విడోస్ వర్ క్రై.
0: బిడ్డలు పోయినటువంటి స్త్రీలు ఏడుస్తున్నారు.
1: విమెన్ హూ లాస్ట్ దేర్
0: తండ్రి పోయినటువంటి స్త్రీలు ఇంకా ఆధారం లేకుండా ఉంటున్నదని వాళ్ళు బాధపడుతున్నారు.
1: ఆర్ఫన్స్ వర్
0: క్రై. అన్ని రకములైనటువంటి బాధలు కూడా లంకలో అప్పుడు జరుగుతూ ఉన్నాయి.
1: ఎవ్రీబడీ ఇన్ లంక వర్ సఫరింగ్.
0: దీని అన్నిటికీ కారణం ఏమిటి?
1: హూ ఇస్ రెస్పాన్సిబుల్?
0: ఒక చిన్న పాడు బుద్ధియే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది బ్యాడ్ మైండ్ విచ్ ఇస్ ది కాజ్.
0: ఈ రావణుడు చేసినటువంటి కామ గుణమే దీనికి మూల కారణం.
1: ది యాక్ట్ వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఒక్కటుంటే చాలదా ఎన్ని ప్రమాదములైనా తెప్పిస్తుంది.
1: వన్ ఈజ్ ఎనఫ్ టు పుట్ యూ టు రూయిన్.
0: పెద్ద కడవడ పాలు తీసుకుని వచ్చి
1: బ్రింగింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: వాళ్ళు మాత్రం విషం దాంట్లో వేస్తే పాలంతా విషమయమైపోతాయి.
1: ఇఫ్ యూ ప్లేస్ ఎ డ్రాప్ ఆఫ్ పాయిజన్ ఎవ్రీథింగ్ బికమ్స్.
0: పాలేమో కడవడ పాలు.
1: పాట్ ఫుల్ ఆఫ్ మిల్క్.
0: పాయిజన్ చిన్నది.
1: పాయిజన్ ఇస్ ఎ డ్రాప్.
0: చూసావా? అదే విధంగానే
1: లైక్ వైజ్
0: తాను ఎన్ని చదువులు చదివినప్పటికీ
1: విత్ ఆల్ హిస్ ఎక్స్పర్ట్
0: లంకలో ఎంత శక్తివంతులైనటువంటి రాక్షసులు ఉండినప్పటికీ
1: కడపటికి
0: రావణుడు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ పనియే ఇంత పరిస్థితికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది వికెడ్ యాక్టివిటీ ఆఫ్ రావణ దట్ హస్ పుట్ దెమ్ ఆల్ టు దిస్ ప్లైట్.
0: చిన్న చీమలు పట్టి సర్పాన్ని చంపవా?
1: స్మాల్ యాంట్స్ కెన్ కిల్ ఈవెన్
0: చిన్న చీమలు.
1: answer so small.
0: సర్పము చాలా పెద్దది.
1: Serpent is big.
0: కానీ దాన్ని కూడా చంపుతాయి.
1: But they will kill even.
0: అదే విధంగా చిన్న ఒక్క దోషమే పెద్ద దీన్ని కూడా ప్రమాదంగా చంపుతుంది.
1: A small mistake will lead to a very big danger.
0: ఈనాడు చిన్నది చిన్నదని మనం భావించి దీన్ని అలక్ష్యం తప్పితే దీన్ని అనేక రకములైనటువంటి పాపాలుగా గురి అవుతున్నాం.
1: You think it's a small mistake, you neglect it. That turns into a sin.
0: విత్తనము చిన్నదే,
1: సీడ్ ఈ స్మాల్,
0: కానీ అది పెరిగి పెరిగి పెరిగి పెరిగి పెద్ద వృక్షమైపోతుంది.
1: బట్ ఇట్ జర్మినేట్స్ ఇంటూ ఎ హ్యూజ్ ట్రీ.
0: కనుకని విత్తనం లోపలిని ఇది పండ్ల విత్తనమా ముండ్ల విత్తనమా అని గుర్తించి దాన్ని తీసివేయాలి.
1: సో యూ షుడ్ డిస్టింగ్విష్ వెదర్ ఇట్ వుడ్ జర్మినేట్ ఇంటూ ఎ బుష్
0: మంచి పని
1: ఆర్ దట్ స్వీట్ ఈల్డ్.
0: అందువసమే ఉపనిషత్తులందు కర్మస్ అనగా కర్మకు నమస్కారం అన్నారు. తస్మన్ నమః కర్మణే, తస్మై నమః కర్మణే, మొట్టమొదట నా కర్మకు నేను నమస్కారం చేసి ప్రారంభిస్తున్నానన్నాడు.
1: సో ఐ ఆఫర్ మై సాల్యుటేషన్స్ టు మై యాక్షన్స్ అండ్ ప్రొసీడ్.
0: ఎందుకు కర్మకు నమస్కారం చేయాలి?
1: వై షుడ్ యూ
0: సాల్యూట్? ఆ కర్మ పవిత్రమైన కర్మగా ఉంటుండాలి.
1: దట్ యాక్టివిటీ షుడ్ బి సేక్రెడ్.
0: ఓ భగవంతుడా, నేను చేయబోయేటువంటి కర్మలన్నీ కూడాను పవిత్రమైన కర్మలుగా ఉంటుండాలి, నీకు ప్రీతికరమైన కర్మలుగా ఉండాలి.
1: లెట్ ఆల్ మై డీడ్స్ బి సేక్రెడ్, బి సాటిస్ఫైయింగ్ టు యూ.
0: నీకు ప్రీతి లేకపోతే నేను కర్మలన్నీ కూడాను నిరుపయోగమైపోతాయి.
1: ఇఫ్ మై డీడ్స్ డు నాట్ ప్లీజ్ యూ, దే ఆర్ వేస్ట్.
0: కరుకునే వేదం కూడాను సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనింది.
1: Therefore Vedas want you to offer all your deeds to God.
0: ప్రీతికరమైనటువంటి కర్మలు ఏనాటికైనా కూడాను ఇవి మనకు రక్షిస్తూనే ఉంటాయి.
1: If God is not pleased,
0: ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను అండదండలుగా నిలిచి మనను కాపాడుతుంటాయి.
1: If you offer your deeds to God, they will support you at every point of time.
0: కనుక మంచి కర్మలు చేయడానికి సత్యాన్ని మనం పలకండి.
1: So in order to do good deeds, speak truth.
0: ఏదో నిరంతరము సత్యం పలకడానికి లేకపోయినా గానీ ఒక టైం అయినా కొంచెం నియమించుకోండి.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: దినానికి ఇన్ని గంటలంతా నేను సత్యాన్ని పలకాలి అనండి.
1: అట్లీస్ట్ హ్యావ్ సమ్ స్పెసిఫిక్.
0: ప్రధానమైనటువంటి విషయం ఏదైనా కూడా సత్యం పలకండి.
1: అట్లీస్ట్ ఇన్ మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ స్పీక్ ట్రూత్.
0: కానీ ఈనాడు కలి ప్రభావము
1: ఏజ్ ఆఫ్
0: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చినప్పటికీ అతనితో కూడా అసత్యం పలికిస్తుంది.
1: ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఇస్ సచ్ ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ హియర్ యూ విల్ మేక్ హిమ్ స్పీక్ లైన్.
0: కారణం ఏమిటి? ఈ సంఘదోషమే.
1: దిస్ ఇస్ ది బ్యాడ్ కంపెనీ.
0: అదే చెప్పాడు రుచిరు, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని.
1: నువ్వు
0: ఎలాంటి సంఘంతో చేరినావో అలాంటి గుణములే వస్తుంటాయి.
1: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ యువర్ కాండక్ట్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. పది మంది మంచి వారితో మనం చేరాలి.
1: యూ షుడ్ బి ఇన్ ది గుడ్ కంపెనీ.
0: చెడ్డవారితో మనం దుబ్బేనే ఇచ్చి దూరం అయిపోవాలి.
1: You should
0: run away from bad company.
1: You should pay off and run away from the bad
0: company. Vaaru emaina anukondi,
1: let them think as a lie.
0: Kaani neevu nee satyanni nu kaapaadukunna vaadu avutavu.
1: But you should protect, safeguard your own truth.
0: Kaluku nee ravanudu chesinatti maha dosamlo ide pedda paapam.
1: This is worst of the sins committed by Ravana.
0: Ye shastramu teliyakunda dosham chesthe atanike ematramu paapam raadu.
1: If he is not aware of any shastra,
0: ee vedamu teliyakunda kudanu అధర్మంలో పోతే అతనికి ఏమాత్రము పాపం రాదు.
1: వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ వేద ఇఫ్ ఇస్ అన్‌రైచస్,
0: తెలిసి కూడా ధిక్కరించిపోవటం లేనే పాపం వస్తుంది.
1: ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్ ఇఫ్ ఇట్ ఇస్ ఒబేస్ ఇట్ ఇస్ ఎ సిన్.
0: కనుకని తెలిసి రామచింతన చేయవే మనస అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు సెడ్ చాంట్ నేమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్
0: తెలిసి చేయి,
1: డూ ఇట్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: చూచి మ్రొక్కు, తెలిసి త్రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్ అండ్ ప్రొసీడ్.
0: కనుకని ఈనాడు మానవుడు త్రొక్కేది రాయి, మొక్కేది రాయి, కట్టేది రాయి, కొట్టేది రాయి.
1: మ్యాన్ వాట్ హీ థ్రెడ్స్ ఆన్ ద స్టోన్, హీ ప్లేసెస్ ద స్పిట్ టు ద స్టోన్ అండ్ హీ చిజిల్స్ ద స్టోన్.
0: కొట్టేది దేన్ని కొడుతున్నాడు? గుండు రాయిని కొడుతున్నాడు.
1: హీ చిజిల్స్ ఎ బౌల్డర్.
0: కట్టేది ఏ రాయిని కడుతున్నాడు? చచ్చౌకమైనటువంటి రాయిని కడుతున్నాడు.
1: ఇట్ టేక్స్ ఎ గుడ్ స్టోన్ అండ్ బిల్డ్స్.
0: తొక్కేది ఏ రాయిని తొక్కుతున్నావు? ఈ బండను తొక్కుతున్నావు.
1: థ్రెడ్స్ ఆన్ ది స్టోన్ వేర్ యువర్.
0: మొక్కేది ఏ దాన్ని మొక్కుతున్నావు? భగవత్ స్వరూపాన్ని మొక్కుతున్నావు.
1: హీ సాల్యూట్స్ టు ద వెరీ డివైన్
0: అంటున్నా రాయే, తొక్కేదంటున్నా రాయే, కట్టేదంటున్నా రాయే, కొట్టేదంటున్నా రాయే.
1: ఆల్ దట్ యు చిజిల్, ద ప్లేస్ వేర్ యు సిట్,
0: రాయి ఒక్కటే.
1: దట్ యు రెస్పెక్ట్ ఇస్ స్టోన్.
0: అదే విధంగానే ఈ వేద శాస్త్రములనేటువంటి కూడాను అన్ని ఒక్కటే, కానీ మనం ప్రవర్తించేటువంటి మార్గంలో ఈ దోషాలంతా నిండుతూ ఉన్నాయి.
1: ద వేద అండ్ శాస్త్ర కంటెయిన్ ది సేమ్ థింగ్, బట్ అవర్ బిహేవియర్ డిఫర్స్.
0: ఈనాడు ప్రవర్తన అంతా కూడా చాలా కల్మషమైపోయింది.
1: ద బిహేవియర్ ఇస్ బ్యాడ్ టుడే.
0: మన మందిరంలో కానీ, మన స్కూల్లో కానీ, లేక కాలేజీలో కానీ, ఇంకే విధంగా సత్సంగంలో ఉన్నంత వరకు చాలా ఎంత చక్కగా ఉంటారంటే అంత నీట్గా ఉంటారు.
1: ఇన్ మందిర్, ఇన్ కాలేజ్ అండ్ స్కూల్ దే విల్ బి పర్ఫెక్ట్.
0: పిల్లలు కానీ పెద్దలు కానీ,
1: యంగ్స్టర్స్ ఆర్ ఎల్డర్స్,
0: బయటికి పోతానే
1: ద మూమెంట్ దే గో
0: ఏమైపోతుందో ఆ ప్రభావం మహాశక్తివంతమైనటువంటి ప్రభావం
1: ది ఎఫెక్ట్స్ అవుట్ సైడ్ ఆర్ సో పవర్ఫుల్
0: ఈ ప్రవృత్తి యొక్క లక్షణాలు ఇంత వికారమైనటువంటి తత్వాన్ని పొందుతుంది
1: దాట్ ఈస్ పర్వర్షన్ ఆఫ్ ది అవుట్ వర్డ్ పార్ట్
0: సాక్షాత్ ఇంద్రుని కూడా వశం చేసుకుంటాది
1: ఇట్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఈవెన్ ఇంద్ర హింసెల్ఫ్
0: అలాంటి శక్తివంతమైనటువంటి యొక్క దుర్గుణములు అభివృద్ధి అవుతుంటాయి
1: యూ విల్ హ్యావ్ ఆల్ పవర్ఫుల్ బ్యాడ్ క్వాలిటీ
0: తద్వారా
1: త్రూ దెమ్
0: ఎంతో మంచిగా ఉన్నటువంటి పిల్లలు కూడా అంత చెడ్డగా మారిపోతారు
1: వెరీ వెరీ గుడ్ బాయ్స్ టర్న్ బ్యాడ్
0: ఇది ఎవరికి తప్పు
1: హూజ్ మిస్టేక్ ఇస్ దాట్
0: ఎవరికి దీని దోషము
1: హూజ్ రెస్పాన్సిబుల్
0: నీకే నాకు కాదు
1: యు ఆర్ రెస్పాన్సిబుల్ నథింగ్ టు డూ విత్ స్వామి
0: విద్యార్థులారా విద్యార్థినీయులారా
1: స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్
0: ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి
1: నో వన్ ఇంపార్టెంట్
0: ఇంతకాలమైనప్పటికీ నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదు అందరికీ ఉపకారమే చేస్తున్నాను అందరికీ మంచి మార్గాన్ని బోధిస్తున్నాను ఎవరికి ఏ క్షణమైన ఏ యొక్క దీంట్లో కూడా ఎవరికి నేను చెడ్డ తలంచలేదు
1: స్వామి నెవర్ ఎంటర్టైన్ ఎనీ బ్యాడ్
0: కనుక నాకు ఎవరు ఈ జగత్తులో చెడ్డవారే లేరు
1: ఫ్రమ్ స్వామి పాయింట్ ఆఫ్ వ్యూ దేర్ ఆర్ నన్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్
0: నాకెవరు ద్రోహులే లేరు
1: దేర్ నో బిట్రేయర్
0: నాకెవరు విరోధులే లేరు
1: దేర్ నో ఎనిమీస్ టు
0: కారణం ఏమిటి మనస్సుకు మనం సాక్షి దేహకు గుణం సాక్షి సర్వంకు స్వామి సాక్షి ముఠాలకు మూర్ఖం సాక్షి అని
1: అండ్ దేర్ఫోర్
0: ఎవరెవరు బుద్ధికి వారే సాక్షి
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఇస్ ఎ విట్నెస్ టు వన్స్ ఓన్ క్వాలిటీ
0: కనుకనే మనం మంచి అయినప్పుడు మనకి ఏ విధమైన చెడ్డ జరగడానికి వీలు కాదు
1: యూ ఆర్ గుడ్ నథింగ్ బ్యాడ్ కెన్ ఎవర్ హ్యాపన్
0: కనుక నీ జరిగినా పర్వాలేదు నీవు మంచిని చేస్తూ పో
1: డజంట్ మ్యాటర్ బట్ యట్ కంటిన్యూ టు డూ గుడ్
0: అది నీ యొక్క ప్రధానమైనటువంటి మానవత్వం యొక్క విలువ
1: దేర్ లైస్ ది హ్యూమన్ వాల్యూ
0: ఈ మానవతా విలువను పోగొట్టుకుని
1: హావింగ్ లాస్ట్ హ్యూమన్ వాల్యూస్
0: రాక్షసుడైతే ఏమి దానవుడైతే ఏమి
1: నో మ్యాటర్ ఇస్ ఇట్ డెమన్
0: దేవుడైనా ఒకటే
1: ఈవెన్ దే ఆర్ సేమ్
0: కనుకనే ఈ మానవత్వం అనేటువంటి దాన్ని పోషించుకుంటే దేవుడు అవుతాడు
1: సో వెన్ యూ డెవలప్ హ్యూమన్ క్వాలిటీ వాల్యూ యూ
0: మానవత్వాన్ని నాశనం చేసుకుంటే పశువు రాక్షసుగా మారిపోతాడు
1: వన్స్ యూ లూజ్ యువర్ హ్యూమన్ వాల్యూ టర్న్ బీస్ట్
0: కనుక ప్రతి దినము తెల్లవారు లేచిన నేను మనిషిని నేను మనిషిని నేను మనిషిని మృగం కాదు రాక్షసుని కాదు అని సంకల్పించుకుంటూ దానికి మేలుకొల్పు చేయాలి
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ యూ గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ యూ ఆల్వేస్ రిమైండ్ యువర్ సెల్ఫ్
0: ఈనాడు లోకమంతటను అసత్యమయంగా ఉంటుండాలి
1: ద హోల్ వరల్డ్ ఇస్
0: అధర్మమయంగా ఉంటుండాలి కలుగునే అశాంతిమయంగా
1: రూపొందుతుంది
0: రెండు చేరితే ఏమవుతుంది అశాంతి
1: బికాస్ ఆఫ్ దీస్ టూ దేర్ ఇస్
0: రెస్ట్లెస్నెస్ సత్యము ధర్మము రెండు చేరితే శాంతి రూపాన్ని ధరిస్తుంది
1: వెన్ దేర్స్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ దేర్ విల్ బి పీస్
0: అసత్యము అధర్మము రెండు చేరితే అశాంతి రూపాన్ని ధరిస్తుంది
1: వెన్ దేర్స్ ఫాల్స్హుడ్ అండ్ రైచియస్నెస్
0: ఒక్క చూస్తే బ్రౌన్ గా ఉంది బీటిల్
1: నెట్ ఇస్ బ్రౌన్
0: ఆకు చూస్తే గ్రీన్ గా ఉంది
1: బీటిల్ లీఫ్ ఇస్ గ్రీన్
0: గుండం చూస్తే తెల్లగా ఉంది
1: లైమ్ ఇస్ వైట్
0: మూడు చేస్తే ఎర్రగా అయిపోతుంది
1: ఆల్ ది త్రీ విల్ గివ్ రెడ్ కలర్
0: ఇది ఎక్కడి నుంచి వచ్చింది
1: ఈ
0: మూడింటి యొక్క చేరికని
1: కాంబినేషన్ ఆఫ్ ది
0: అదే రీతిగానే సత్యం చూస్తే ప్యూర్ గా ఉంటుండాలి
1: ట్రూత్ ఇస్ ప్యూర్
0: ధర్మం చూస్తే ఎంత పరిశుద్ధంగా ఉంటుండాలి
1: రైచియస్నెస్ ఇస్
0: నిర్మలంగా ఉంటుండాలి ధర్మం నిస్వార్థంగా ఉంటుండాలి నిస్వార్థమైన ధర్మము పవిత్రమైన సత్యము రెండూ చేరేటప్పటికే ఆనందమైనటువంటి శాంతి మనలో ఉద్భవిస్తాం
1: ప్యూర్ ట్రూత్ ద ప్యూర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి కన్ఫర్మ్
0: శాంతి లేదు శాంతి లేదంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది
1: హౌ డు ఎక్స్పెక్ట్ పీస్
0: నీవే నీవే అశాంతిని నింపుకుంటున్నావు
1: యు ఆర్ ఫీలింగ్ దట్ విత్
0: ఏ విధంగా నింపుకుంటున్నావు అసత్యం చేత అశాంతిని నింపుకుంటున్నావు
1: బికాస్ ఆఫ్ ఫాల్స్
0: అధర్మం చేత అశాంతిని
1: నింపుకుంటున్నావు
0: ధర్మము సత్యము అనేటువంటి దాన్ని రెండింటిని మనం ఆధారం చేసుకుంటే చాలు రెండు రెక్కలు కలిగినటువంటి పచ్చి ఏ విధంగా ఉన్నత స్థాయికి ఎగురుతుందో ఆ విధంగా ధర్మ సత్యముల చేతనే మనం ఉన్నతమైన మోక్ష స్థితిని పొందుతాం
1: జస్ట్ ఎస్ ది ఫ్లై జస్ట్ ఎస్ ఎ బర్డ్ ఫ్లైస్ హై విత్ ది పెయిర్ ఆఫ్ వింగ్స్ యు గో బై దిస్ ట్రూత్ అండ్
0: సామాన్యమైనటువంటి ఈ ప్రవృత్తి లక్షణంలో కూడా రెండు చక్రాలు ఉండేటువంటి వాడైన సైకిల్ ఎక్కుతాడు
1: ఇన్ ద వరల్డ్ యూ విల్ హావ్ టూ వీలర్
0: ఒక చక్రంలో మనకు సేఫ్టీ లేదు
1: దేర్ నో సేఫ్టీ ఇఫ్ యు గో ఆన్
0: ఆ రెండు చక్రం లేదు సత్య ధర్మములు
1: ద టూ వీల్స్ ఆర్ సత్య అండ్ ధర్మ
0: కనుకనే ఆ సత్య ధర్మం అనేటువంటి దాన్ని మనం ఆశ్రయించాలి
1: దేర్ఫోర్ ఆఫ్ సరెండర్ యువర్ సెల్ఫ్
0: దాని ధిక్కరించాడు ఈ రావణుడు
1: రావణ డిజోబేడ్ దీస్ టు
0: ఎన్ని చదువులు చదివినాడు ఏం ప్రయోజనం
1: హి స్టడీడ్ ఎ లాట్ వాట్ ఇస్ యూజ్
0: రాముడు కూడా చదివాడు
1: రామ ఆల్సో స్టడీడ్
0: రాముడు చదివినటువంటి చదువు ఏం చేశాడు
1: వాట్ డిడ్ హి డు
0: ఆచరణలో పెట్టి జీర్ణించుకుంటూ వచ్చాడు
1: హి ప్రాక్టీస్డ్ అండ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్
0: ఆ జీర్ణించినటువంటి యొక్క శక్తి దేహానికి పుష్టిని అందిస్తూ వచ్చింది
1: ఆఫ్టర్ డైజెషన్ దట్ యూ విల్ హావ్ ఆల్ ది ఎనర్జీ
0: రావణుడు అంతకంటే ఎక్కువ విద్యలు చదివాడు
1: రావణ నో
0: కానీ ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా బయలుదేరింది
1: యాజ్ హీ కుడ్ నాట్ డైజెస్ట్ ఇట్ లెట్ టు ఇండైజెషన్
0: ఈ అజీర్ణ రోగం లోపల ఈ యొక్క అప్రమాణమైనటువంటి యొక్క బుద్ధులంతా అభివృద్ధి అయిపోయినాయి
1: బికాస్ ఆఫ్ ఇండైజెషన్ హీ హాస్ ద పర్ఫెక్ట్
0: అజీర్ణ రోగం యొక్క లక్షణాలు ఇవన్నీ
1: దీస్ ఆర్ ద క్వాలిటీస్ యు
0: కడుపు జడిపోతే దేహమంతా జరిగినట్టే
1: వెన్ వన్స్ ది స్టమక్ ఇస్ ఫిల్డ్ ద హోల్ బాడీ
0: కేంద్రము అది ఏ కేంద్రము
1: దట్ ఈస్ ద సెంటర్
0: కాబట్టి కేంద్రంలో అంతా కూడా దుర్బుద్ధులు ఏర్పోతున్నాయి
1: ద సెంటర్ ఇస్ ఫిల్డ్ విత్ బ్యాడ్
0: సెంటర్ ను చక్కగా చేయి.
1: సో ప్యూరిఫై ద సెంటర్.
0: అప్పుడే నీ యొక్క జీవితం కూడాను శాంతి భద్రతతో తొలుతూగుతుంది.
1: దెన్ ద లైఫ్ విల్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఏదో రామాయణం అనుకుంటే, ఏదో ఈ విధమైనటువంటి యొక్క అపహారం జరగటము, అపహాస్యం జరగటము, అపహరణ జరగటము, ఈ విధమైనటువంటి మార్గంలో రామలక్ష్మణులకు ఇద్దరు ఏకమైపోయి ఈ యొక్క రావణ్ణి కుంభకర్ణిని వతమార్చటము ఈ విధంగా భావిస్తున్నారు. ఇది కాదు మనకు, ఇది కాదు రామాయణము. ఆత్మా రామాయణాన్ని ఒక్క తూరి మనం మనం చేయాలి.
1: యు థింక్ రామాయణ ఈజ్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫన్ అండ్ ఫ్రాలిక్, దట్ రామ అండ్ లక్ష్మణ వర్క్ టుగెదర్ బికాస్ టు టేక్ రివెంజ్ అగెన్స్ట్ రావణ? ఇస్ నాట్ సో.
0: అంతరార్థము, ఆధ్యాత్మిక అర్థాన్ని కొంతవరకు మనం విచారించాలి.
1: వీ షుడ్ నో ది స్పిరిచువల్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు సోదరులు.
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ ఫోర్ బ్రదర్స్.
0: ఈ నలుగురు కూడా ఎవరి కుమారులు?
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ ద సన్
0: దశరథుని కుమారులు.
1: ఎంపరర్ దశరథ.
0: ఎవరు దశరథుడు?
1: హూ ఇస్ దశరథ?
0: కోసల దేశపు రాజు కాదు.
1: ఈస్ నాట్ ది కింగ్ ఆఫ్ కోసల.
0: దశరథుడు అనగా దశేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములు, నా ఐ పది చేరినటువంటి రథం ఈ దేహమే.
1: ద ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ద ఫైవ్ సెన్స్ ఆఫ్ యాక్షన్ మేక్ ఎ టోటల్ ఆఫ్ 10 సెన్సెస్.
0: దీనినే అయోధ్య అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ అయోధ్య.
0: అయోధ్య అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ అయోధ్య?
0: ఆ యొక్క పట్టణానికి పేరు కాదు.
1: నాట్ ది నేమ్ ఆఫ్ ది సిటీ.
0: విరోధులు ప్రవేశించడానికి వీలు కానటువంటి చోటు ఈ అయోధ్య.
1: ఎ ప్లేస్ ఇన్ టు విచ్ ఎనిమీస్ కెనాట్ ఎంటర్.
0: మన హృదయము.
1: దట్స్ అవర్ హార్ట్.
0: ఈ హృదయం అనేటువంటిదే అయోధ్య.
1: హార్ట్ ఈస్ అయోధ్య.
0: దానికంతా పాలించేటువంటి వాడు ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, దశేంద్రియములతో కూడినటువంటి ఈ దేహమే దశరథుడు.
1: ద బాడీ ఈజ్ దశరథ ద కింగ్.
0: ఈ దేహమునకు సత్వరజో తమో గుణమైనటువంటి ముగ్గురు భార్యలు ఉంటున్నారు.
1: దిస్ బాడీ హస్ త్రీ వైవ్స్. ద సాత్వికము
0: కౌసల్య,
1: పైయస్ క్వాలిటీ.
0: తామసికము ఇది సుమిత్ర.
1: దిస్ ఎమోషన్ ఇస్ సుమిత్ర.
0: రాజసికము కైక.
1: రాజసిక్ ఇస్ కైక.
0: కనుక ఈ దశరథుడు అనేటువంటి దేహము మూడు గుణములను ఆకర్షించింది.
1: సో దిస్ బాడీ ఇస్ అట్రాక్టెడ్ బై త్రీ అట్రిబ్యూట్.
0: వారే మూడు పత్నులు.
1: ద త్రీ వైవ్స్.
0: ఈ ముగ్గురు కూడాను మూడు పత్నులుగా ఉండటం చేత
1: as these three are wives,
0: dharmartha kama moksham anikuti naluguru biddalu puttaru.
1: They have four objects.
0: Dharmartha kama moksham ive naluguru kudaru. Rama Lakshmana Bharata Shatrughna.
1: Rama Lakshmana Bharata Shatrughna stand for dharma righteousness, artha the wealth, kama desire,
0: dharma
1: liberation.
0: Pragnanam nasistundi.
1: Dharma is always after spiritual.
0: Pragnanam anaga evaru? Pragnaname Sita.
1: That pragnana is Sita.
0: Ramulu pragnanam ane Sitanu varinchadu.
1: Rama is after the spiritual awareness.
0: Ee pragnanam anetvanti Sitanu తీసుకొని
1: టేకింగ్ హర్
0: కేవలము అజ్ఞానమనేటువంటి అరణ్యంలో పడ్డాడు.
1: ఈస్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అక్కడ అజ్ఞానం అనేటువంటి యొక్క ఫారెస్ట్ లోపల
1: దేర్ ఇన్ దిస్ ఫారెస్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్
0: దుర్మార్గం అనేటువంటి రావణుడు ఈ ప్రజ్ఞానం అపహరించాడు.
1: దేర్ యు ఫైండ్ రావణ వికెడ్ వికెడ్ వన్.
0: ఈ ప్రజ్ఞానం అనేటువంటి దాన్ని అపహరించడం చేత
1: వివేకము
0: అవివేకం అనేటువంటి వారి సుగ్రీవులు ఇద్దరు కూడా చేరారు.
1: దేర్ ది డిస్క్రిమినేట్ ఇన్డిస్క్రిమినేట్ క్వాలిటీ.
0: వివేకం అనే సుగ్రీవునికి సహాయం చేశాడు, అవివేకం అనేటువంటి వాళ్ళని సంహరించాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సుగ్రీవ డిస్క్రిమినేషన్ హీ కిల్డ్ ద వాలి ఇండిస్క్రిమినేట్.
0: అక్కడ నుంచి సంసారం అనేటువంటి పెద్ద సాగరం అడ్డం వచ్చింది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ ఫ్యామిలీ, దట్స్ అన్ ఓషన్.
0: ఈ సంసారం అనే సాగరం లోపల
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్
0: దాటాలి,
1: వన్ షుడ్ క్రాస్.
0: హేర్ దట్ ధైర్యము అనేటువంటి హనుమంతుడు చిక్కాడు.
1: There is the Hanuman, the courage.
0: Dhairyamu.
1: Courage.
0: Aa dhairya sahasam cheta, sahavasam chetane, ee samsaram ane sagaranni daatadu.
1: With the courage and valor of Hanuman, he could cross this ocean.
0: Akkada daatetappudiki, akkada kuda sattva rajotamma gunamulu moodu addu vachayi.
1: Having crossed, he met with
0: the rajogunamme ravanasurudu.
1: That rajos
0: samogunamme kumbhakarnudu.
1: Kumbhakarna.
0: Sattvikade vibhishanudu.
1: Sattvik pious qualities vibhishan.
0: Akkada ee ajnanam anetuvanti vaadu అనగా తమోగుణ రజోగుణుని సంహరించి సాత్వికానికి పట్టాభిషేకం చేశాడు రాముడు.
1: ఈ కిల్ ద ఎమోషనల్ ఆస్పెక్ట్ అండ్ ద డెమోనిక్ ఆస్పెక్ట్ అండ్ కరోనేటెడ్ ద పైయస్ ఆస్పెక్ట్.
0: ఆ విభీషణ పట్టాభిషేకం చేసేటప్పటికి అనుభవ జ్ఞానమైన సీతను తిరిగి తన తీసుకుని వచ్చాడు.
1: ఆఫ్టర్ విభీషణ ఇస్ కరోనేటెడ్ హీ గాట్ ది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్.
0: బ్రహ్మ జ్ఞానము అనుభవ జ్ఞానంగా మారాలి.
1: అండ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద నాలెడ్జ్.
0: అది నిజమైన విద్య.
1: దట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్.
0: ఇన్ని కష్టములు పడితే కానీ ఆ యొక్క ప్రజ్ఞానం అనేటువంటిది ఆత్మజ్ఞానంగా మారిపోయింది.
1: అన్లెస్ వన్ పాసెస్ త్రూ ఆల్ దీస్ డిఫికల్టీస్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ వుడ్ నాట్ బికమ్ ప్రాక్టికల్.
0: అన్నిటికీ మూల కారణము గుణములే, సత్వరజో తమో గుణము.
1: దీస్ త్రీ అట్రిబ్యూట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
0: సాత్వికమైనటువంటిది కూడాను ఒక పరిమితంలో ఉంచుకోవాలి.
1: ఈవెన్ ద పైస్ క్వాలిటీ షుడ్ బి అండర్స్టాండ్
0: లిమిట్. ప్రకృతిలో మనం ఉండటం చేత ఆ సాత్వికమైనటువంటిది కూడాను రజో గుణంగానే మారిపోతుండాలి.
1: బికాస్ కాన్స్టెంట్లీ ఇట్ ఈస్ దేర్ ఇన్ నేచర్. ఈవెన్ పైస్ క్వాలిటీ
0: సహవాసములు పట్టింది.
1: And it will be in the company of the two other two, emotion and the dullness.
0: కనుకనే ఈ సాత్వికం విలపిస్తూ ఉంటుంటాది విభీషణ వలె.
1: Therefore, pious quality Vibhishana.
0: సమయం చిక్కింది, రాములతో చేరిపోయాడు.
1: At the right time he is in the company of Rama.
0: అదే విధంగానే ఆ సమయంలోకి మనం వేచి ఉండాలి.
1: So have to wait for the appropriate time.
0: కాచి కాచి మనం ఉంటుండాలి.
1: Have to wait and wait.
0: అందువల్లనే మనం వేచి ఉండటం దేనికోసము?
1: Why should we wait?
0: ఈ పవిత్రమైన ప్రాప్తి, పవిత్రమైనటువంటి సద్గతి ఎప్పుడు లభిస్తుందో ఏమిటో?
1: To have that good destiny, that sanctity, we have to wait.
0: కనుకనే నీవు ఒక్కొక్క క్షణం కూడా నువ్వు కాచుకుని ఉంటుండాలి.
1: సో హెడ్ వెయిట్ మోమెంట్ టు మోమెంట్.
0: రామకృష్ణ పరమహంస విషయం చాలా మందికి తెలుసును.
1: మెనీ ఆఫ్ యూ నో రామకృష్ణ పరమహంస.
0: తెల్లవారి మొదలు రాత్రి వరకు కాచుకొని ఉండేది.
1: రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ టిల్ నైట్ హీ వెయిట్.
0: ఇంకా నాకు దర్శనం కాలేదు, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని, ఈ దినం కూడా నువ్వు వ్యర్థమైపాయని అని పరితపించేవాడు.
1: హి వెంట్ ఆన్ ఫీలింగ్ సో సాడ్ దట్ ఐ కుడ్ నాట్ సీ యూ, ఓ గాడ్ దిస్ డే ఇస్ వేస్ట్.
0: ఆ విధమైనటువంటి పరితాపం ఉండటం చేతనే రామకృష్ణకు అంత పవిత్రమైనటువంటి స్థితి లభించింది.
1: బికాస్ ఆఫ్ దట్ యర్నింగ్ అండ్ పైనింగ్ ఫర్ గాడ్ హీ కుడ్ బి సో నోబుల్ అండ్ మైటీ.
0: అతనికి మోనామాలు అక్షరాలు కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ హస్ నో ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: అదే కలకత్తా లోపల లాలా లజపతి రాయి, బాల గంగాధర్ తిలక్, విపిన్ చంద్ర పాల్, ఇంకా అనేక మంది, అరవింద్ ఘోష్, ఈ విధమైనటువంటి మహావిద్యావంతులంతా వచ్చారు.
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: ఇంటెలెక్చువల్. ఈ విద్యావంతుల యొక్క పేర్లంతా ఎక్కడ నుంచి పోయినాయి?
1: డూ యూ ఫైండ్ దేర్ నేమ్స్?
0: కేవలం గ్రంథాల్లో మాత్రమే నిలిచిపోయినాయి.
1: ఓన్లీ లిమిటెడ్ టు టెక్స్ట్.
0: అక్షర జ్ఞానం లేనటువంటి రామకృష్ణ యొక్క పేరు భక్తుల హృదయాల్లో నిలిచిపోయినాయి.
1: ద నేమ్ ఆఫ్ ఇల్లిటరేట్ రామకృష్ణ పరమహంస ఈజ్ ఇంప్రింటెడ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ద డివోటీస్.
0: చదువు కారణము
1: ఈజ్ ది ఎడ్యుకేషన్.
0: కాదు, పవిత్రమైన భావమే దీనికి మూల కారణం.
1: సీక్రెట్ ఫీలింగ్ ఇస్ ద కాజ్.
0: కనుక ప్రతి దానికి కూడాను విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం.
1: సో ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: విశ్వాసమే లేకపోతే
1: వితౌట్ ద ఫెయిత్
0: మానవుని యొక్క జీవితమే వ్యర్థం.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ వేస్ట్.
0: ఏ విశ్వాసము?
1: వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్?
0: ఆత్మవిశ్వాసం.
1: ఇస్ ద ఫెయిత్ ఇన్ వన్స్ ఓన్ సెల్ఫ్?
0: ఆత్మ ఉందో లేదో నాకు తెలియదు అంటే తెలియని దాన్ని అంటే ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know?
0: నేను నమ్ముతున్నానంటాడు.
1: You say that, I believe that what I know.
0: నేను చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూచావు నీవు?
1: What is you have seen?
0: నా మనసు చాలా కష్టంగా ఉంది అంటున్నావు.
1: I feel the mind is.
0: నీ మనసు నువ్వు చూచావా?
1: Have you seen your mind?
0: ఎట్లా నమ్ముతున్నావు నీవు?
1: How do you believe it?
0: నీ మనసుకు రూపముందా?
1: Mind has it any form?
0: నేను ఆనందంగా ఉన్నాను అన్నాడు.
1: You say I am very happy.
0: ఆనందానికి రూపం ఏమిటి?
1: Happiness. What
0: ఎట్లా నీవు నమ్ముతున్నావు?
1: How do you believe it?
0: నీ యొక్క అనుభూతియే.
1: Is your experience?
0: విశ్వాసమే.
1: That is.
0: అదే రీతిగానే ఎవరి విశ్వాసం వారిది.
1: So each one has got his own faith.
0: ఆ విశ్వాసం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిపైన అభివృద్ధి పరచుకోవాలి.
1: The faith you develop in the sacred way.
0: కనుకనే రావణుడు ఇన్నింటిని అంతా ఎట్లా నమ్ముతున్నావు నువ్వు?
1: If you say, I don't know whether self is there or not, how do you believe all that you don't know?
0: తెలిసిందానే నమ్ముతున్నానంటాడు.
1: You say that, I believe that what I know.
0: నేను చూచిందానే నమ్ముతానంటాడు.
1: I believe what I see.
0: ఏమి చూ

0: faith in the self.
1: ఏమి ప్రయోజనము?
0: What is the use?
1: ఇంకా మంచి పైన దానికి విశ్వాసం లేదు.
0: సో హి హస్ నో ఫెయిత్ ఇన్
1: పాపం అంటే భయం లేదు.
0: హి ఇస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్
1: దైవం అంటే ప్రీతి లేదు.
0: అండ్ హి హస్ నో లవ్ ఫర్ గాడ్. సో హి డిడ్ పెనెన్స్.
1: ఏమి తపస్సది?
0: వాట్ పెనెన్స్?
1: ఆ తపస్సు అంతా ఇప్పుడు తమస్సుగా మారిపోయింది.
0: ఆల్ ద తపస్ పెనెన్స్ బికేమ్ తమస్ డార్క్నెస్.
1: తపస్సు చేసినప్పుడు దైవత్వం అనేటువంటి హృదయంలో ప్రతిష్ఠ కావాలి.
0: హావింగ్ అండర్ టేకింగ్ పెనెన్స్ గాడ్ షుడ్ బి ఇన్స్టాల్డ్.
1: ఈ ప్రతిష్ఠ కావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ రెస్పాన్సిబిలిటీ?
1: సత్య ధర్మాన్ని విస్మరించాడు.
0: హెస్ ఫర్గాటన్ ట్రూత్ అండ్ రైచియస్ కాండక్ట్.
1: కనుక రామాయణం అంతా కూడాను,
0: ఎంటైర్ రామాయణ,
1: సత్య ధర్మములు చేత అసత్య అన్యాయముల చేత సంఘర్షింపబడినటువంటి ఈ యుద్ధము.
0: రామాయణ స్పీక్స్ ఆఫ్ ఎ కాన్ఫ్లిక్ట్ అండ్ వార్ బిట్వీన్ ట్రూత్ రైచియస్నెస్ ఆన్ వన్ హ్యాండ్.
1: సత్యానికి అసత్యానికి సంఘర్షణ జరుగుతుంది.
0: ఎ ఫైట్ బిట్వీన్
1: ధర్మానికి అధర్మానికి సంఘర్షణ జరుగుతుంది.
0: రైచియస్ అండ్ అన్ రైచియస్,
1: మంచి చెడ్డలకు సంఘర్షణ జరుగుతుంది.
0: కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఇది మహాభారత యుద్ధము.
0: దిస్ ఇస్
1: ది రామ రావణ యుద్ధము.
0: దిస్ ఇస్ రామ రావణ వార్.
1: నిరంతరం కూడా మన హృదయాల్లో ఈ యుద్ధాలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: సచ్ కైండ్ ఆఫ్ వార్ ఇస్ టేకింగ్ ప్లేస్ కంటిన్యూస్లీ ఇన్
1: అవర్ హార్ట్. ఏనాడు ఏ పుణ్యాత్ముడు నివారణ గావించుకుంటాడో వాడే ధన్యుడు.
0: The noble one who will find a solution to this war, his life would be redeemed.
1: కనుక ఆ విజయాన్ని మనం సాధించాలి.
0: So we should be victorious, we should win.
1: ఆ రామరాజ్యం లోపల మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: We should make an effort to live in Ramarajya.
1: ఈ విధమైనటువంటి భావాలతో మన హృదయాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: And we should develop heart in this sacred path.
1: రేపటి దినము,
0: tomorrow,
1: ఈ రామాయణం యొక్క సంకర్షణమైనటువంటి యొక్క విషయం అంతా కూడాను సూక్ష్మమైనటువంటి యొక్క భావంతో మనం దాన్ని అభివృద్ధి పరచుకొని తద్వారా రాముని యొక్క పట్టాభిషేకము, ఏ రాముని పట్టాభిషేకము? ఆత్మారాముల పట్టాభిషేకము.
0: వీ షుడ్ అండర్స్టాండ్ ఆల్ ద సటిలిటీస్ ఆఫ్ రామాయణ అండ్ కండక్ట్ అవర్ సెల్స్ టు మారో కరోనేషన్ ఆఫ్ రామ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 23rd of November.